خلفت ولي من

नमः। ओम श्री साई आदि पुरुषाय नमः। ओम श्री साई आदि शक्तये नमः।

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మూడంతస్తుల మేడపై కూర్చున్న వానికి కింద చుట్టూ ఎన్ని పులులు సింహాలు వంటి క్రూర జంతువులు ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా భయం ఉండదు. ఈ ప్రపంచం అంతా కూడా క్రూర మృగములతో నిండి ఉన్న దట్టమైన అడవి వంటిది. అందులో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే మృగాలు అంతటా సంచరిస్తూ ఉన్నాయి. కనుక ప్రేమ, నామము, విశ్వాసము అనే మూడంతస్తుల మేడపై ఉన్నప్పుడు ఈ మృగముల బాధ ఏమాత్రమూ మనల్ని చేరదని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1988 అక్టోబర్ 16వ తేదీన దసరా నవరాత్రి వేడుకలలో 3వ రోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో అతి సులభ శైలిలో మోక్ష మార్గాన్ని గురించి బోధించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్య బోధన విని తరిద్దాం.

చింతవదలిన చింతవదలిన దొరుకును చిత్తశుద్ధి త్యాగ గుణమున్న స్వచ్ఛంద తత్వమబ్బు

0: మరువబోకుడు ఇటువంటి మంచి మాట. ప్రేమస్వరూపులారా, నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం స్మరణా చింతనాదేవ ప్రాప్నోత్తి పరమాంగతి. పరమగతిని మనం పొందవలనన్నా ఈ కలియుగమున సులభమైనటువంటి మార్గము ఒక భగవత్ నామమే. ఇది కలియుగము, పరిపూర్ణ కల్మషముతో నిండినటువంటి యుగము. అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతియే పరమాత్మ స్వరూపము. అశాంతి ఎందే ప్రశాంతి, ప్రశాంతి ఎందే ప్రకాంతి, ప్రకాంతి ఎందే పరంజ్యోతి అనేటువంటి సత్యాన్ని మనము విస్మరించరాదు. ఈ జ్ఞానముతో ఇంతటి అంధకారంతో కూడినటువంటి యుగము మరి ఏ యుగం కూడాను కనిపించలేదు. అట్టి అజ్ఞాన అంధకారంతో కూడినటువంటి ఈ కలియుగములో ఒక సులభమైనటువంటి మార్గము చేత ఈ అంధకారమును అజ్ఞానమును దూరం గావించేటువంటి ఒక శక్తి ప్రకాశిస్తూ ఉన్నది. అది ఏ నామజ్యోతి. హరేర్నామ హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్తియేవ నాస్తియేవ గతిరన్యద. నామస్మరణ కంటే ఈ కలియుగమునందు మరొకటి రక్షించేటువంటిది కాని, జ్ఞానమార్గమును ప్రవేశపెట్టేది కాని, దివ్యత్వము లోపల ప్రవర్తమును గుర్తింపజేసేటువంటిది కాని మరొకటి లేదు. ఒక గులాబీ పుష్పమును మనం చూచినప్పుడు దీని అందమైనటువంటి రంగు, సుందరమైనటువంటి పుష్పము, ఆనందమైనటువంటి సుగంధము మన హృదయములో చేరిపోతుంది. అదే పుష్పమును మన ప్రత్యక్షముగా దర్శించినప్పుడు వాడిపోయిన దళములు, క్రిందటి పువ్వులు, దాని ఎందు ఉండినటువంటి యొక్క ముండు కూడాను మనకు గోచరిస్తుంటాయి. ప్రత్యక్షములో ఒక విధమైనటువంటి గౌరవము, భయము, ఆందోళన మనకు ప్రారంభమవుతుంది. అదే విధముగానే భగవత్ రూపమునందు ఉండినటువంటి యొక్క ఆందోళన, భయము, గౌరవము ఈ యొక్క నామమునందు ఉండదు. నామము యథేచ్ఛగా స్మరించవచ్చు. ఈ నామము సర్వులకు కూడాను లభ్యమయ్యేటువంటి యొక్క స్థానము, మధురాతి మధురమైనటువంటి యొక్క స్వరూపము. పాపి పరమాత్మని చెందటకు వీలు కాదు, కాని పాపి కూడాను సులభంగా నామమును అందుకొనటకు సాధ్యమవుతుంది. ఎట్టి మానవుడైన కూడాను అత్యంత సులభమైన మార్గములో ఈ నామమును పొందడానికి సాధ్యమవుతుంది. కొన్న వస్తువు కంటే కొనే ధనము చాలా విలువైనటువంటిది. ధనమును మనము సంపాదించటమంటే ఈ యొక్క వస్తువులను మనం ఏనాడైనా ఎప్పుడైనా మనం పొందవచ్చును. అదే విధముగా ఈ నామధనమును మనం సంపాదించుకుంటుంటే రూపము అనేటువంటి యొక్క వస్తువును ఎప్పటికైనా కూడా మనం సాధించవచ్చు. ఈ నామధనమును సంపాదించుకునేటువంటి యొక్క విధానమును మనం నిత్యము కూడాను కొన్ని విధములైనటువంటి విచారణతో దీన్ని అభివృద్ధి గావించుకోవాలి. కొందరు యోగమును, కొందరు ప్రాణాయామమును, కొందరు యజ్ఞములను, కొందరు మరొక విధమైనటువంటి సాధనలు సలుపుతూ ఉంటారు. ఈ యోగ యజ్ఞ ప్రాణాయామం యొక్క మార్గములు అడుగడుగున కూడాను మెట్టు మెట్టున కూడాను కొంతవరకును కొంత జారి పడుటకు అవకాశం ఉంటుంటుంది. చేసి కూడాను దాని ఫలమును పొందుతుమా లేదా అనేటువంటి యొక్క సందేహము మన యందు వదలకుండా ఉంటుంది. ఎట్టి యోగమును, ఎట్టి ప్రాణాయామమును, ఎట్టి యజ్ఞమును, ఎట్టి తపస్సును కూడాను చేయకపోయినప్పటికీ ఈ అన్నింటి యందు ఉండేటువంటి యొక్క ఫలస్వరూపమైనటువంటి యొక్క దీనిని ఒక్క నామస్మరణతోనే మనం పొందవచ్చును. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామతత్వాన్ని, నామమహిమను మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి. నామము చేత నామిని మనం సులభంగా పొందడానికి వీలవుతుంది. భగవత్తత్వాన్ని గుర్తించడానికి సర్వులకు సాధ్యం కాదు. మనం ఒక వ్యక్తిని, మనము కొత్త వ్యక్తిని మనము చూడవలన అనుకున్నప్పుడు అతని యొక్క గుర్తులు, అతని యొక్క రూపము మనకు అనుభూతిలో లేవు. సమయమున అతని యొక్క నామముని మాత్రమే మనము కొంతవరకు జ్ఞప్తి అని ఉంచుకున్నా ఏనాటికైనా కూడాను ఆ వ్యక్తిని మనం చూడడానికి సాధ్యమవుతుంది. కనుకనే నామము చేత ఎంత లభ్యము కానటువంటి యొక్క సమయమును కూడాను, తత్వమును కూడాను మనం లభ్యము గావించుకోవడానికి వీలు ఉంటుండాలి. కాశీలో మహాతత్వవేత్త, మహాజ్ఞాని, మన వేదాంత శిరోమణి అయినటువంటి యొక్క వ్యక్తి ఉండేటువంటి వాడు ప్రకాశనందిని. ఇతను వేద వేదాంగములు కూడాను అన్నీ కూడాను చదివి మహా గొప్ప విద్వాంసుడని పేరు పొంది కాశీక్షేత్రమునకే ఒక విఖ్యాతిని గావించినటువంటి వాడు. కట్టకడపటికి ఈ యొక్క గ్రంథ పరిచయము చేత అతని యొక్క హృదయాన్ని పూర్తి కాల్మషము గావించుకున్నాడు. కేవలం వాక్యములు మాత్రమే తప్ప అనుభూతులు ఏమాత్రం కూడా లేవు, చరణ అంతకంటే లేదు. కాని ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దృశ్యము లోపల ఇదని కంటే గొప్పవారు లేదనేటువంటి ప్రఖ్యాతిని గాంచాడు. సొంత శిష్యులతోనే పరాభవం పొంది ఇందులో ఏమాత్రం కూడాను సరి అయినటువంటి యొక్క సారము, సరి అయినటువంటి భావము, సరి అయినటువంటి శక్తి లేదని గుర్తించి ఆనాటి నుండి నామస్మరణను ప్రారంభించుకున్నాడు. కేవలము ప్రేమ ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తుంది? నామము చేతనే ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది. ప్రేమనే పరమాత్మకి కడకు వెళ్ళిపోతుంది. ఈ ప్రేమలో మునిగినటువంటి మానవులకు ఏ యొక్క ప్రమాదం కూడాను ఉండదు. గంగలో నిలిచినటువంటి మానవులకు తీక్షణమైనటువంటి యొక్క సూర్యకిరణములు ఏమాత్రమూ బాధించలేవు. నీటికి గట్టునున్నటువంటి వాడిని ఈ సూర్యకిరణములు బాధిస్తుంటాయి. పరిపూర్ణ ప్రేమలో మునిగినటువంటి మానవులకు ఈ మాయాశక్తులు ఏమాత్రం కూడా బాధించవు. ప్రేమకు దూరమైనటువంటి వ్యక్తిని మాత్రమే మాయ బాధిస్తుంది. కనుక ప్రేమతత్వాన్ని మనం ఈ నామస్మరణ ద్వారా మనం అభివృద్ధి గావించుకోవాలి. మనకు ఈ ప్రేమతత్వం చేత అనేక విధమైనటువంటి శక్తులు కూడా మనలో ఆవిర్భవిస్తాయి. ప్రేమను పెంచుకోవటం చేత రాగద్వేషములు మనలో నశించిపోతాయి. రాగద్వేషములు మనలో నశించినప్పుడు శాంతి భావం మనలో చేకూరుతుంది. ఈ శాంతము చేతనే సర్వ సౌఖ్యములు కూడా మనం అనుభవించవచ్చును. మూడంతస్తుల మేడపైన కూర్చున్నటువంటి వానికి చుట్టూ ఎన్ని క్రూరమైనటువంటి పులులు సింహములు తిరుగాడుతున్నప్పటికీ ఏమాత్రం కూడా భయపడడు. ప్రపంచమంతా కూడాను క్రూర మృగములతో నిండినటువంటి యొక్క దట్టమైన అరణ్యం వంటి కామక్రోధ మోహలోభములు ఆశ్చర్యమైనటువంటి యొక్క మృగములు సర్వత్రా సంచరిస్తూనే ఉంటున్నవి. కనుక మనము ప్రేమ, నామము, విశ్వాసము అనేటువంటి మూడంతస్తుల లోపల మనం ప్రవేశించడమంటే ఈ మృగమును బాధ మనం ఏమాత్రం కూడా అనుభవించము. విశ్వాసము అత్యవసరము. విశ్వాసము లేనటువంటి వాడికి ప్రేమనే అభ్యం కాదు. ఈ ప్రేమ చేతనే దివ్యత్వాన్ని మనము ఎంతైనా కూడా మనం సాధించవచ్చు. ఇది కలియుగ ప్రభావం. ప్రేమకు అత్యంత దూరంలో మనం జీవిస్తున్నాము. ఈ ప్రేమ నాది నావారు అనేటువంటి యొక్క తుచ్చమైనటువంటి సంకుచితమైనటువంటి యొక్క స్థానం వరకే ప్రయాణం చేస్తున్నది. మానవులందరూ ఒక్కటే అనేటువంటి విశాలమైనటువంటి భావాన్ని ఇది విస్తరిస్తూ ఉంటున్నది. బాహ్యమైనటువంటి సాధనలనే ఇది భ్రమిస్తూ ఉంటున్నది. కేవలం నామోచ్చరణ కూడాను ఆర్టిఫిషియల్ గా కృత్రిమమైనటువంటి నామోచ్చరణ చేయకూడదు. పూర్ణ నమ్మకం చేత, పరిపూర్ణమైనటువంటి ప్రేమ చేత, పరమాత్మని పొందాలనేటువంటి అభిరుచి చేత ఈ నామాన్ని మనం ఉచ్చరించాలి. నామములో లేనటువంటి యొక్క శక్తులు మరొక దీని ఎందుకు కనిపించవు. కనుక నామస్మరణ అనేటువంటిది మానవుని విశాలమైనటువంటి యొక్క వ్యక్తిగా రూపొందింపచేస్తుంది. నామము చేస్తూ చేస్తూ జగత్తులోనే తాను లీనమైపోతాడు, కూడాను తనలో లీనమైపోతుంది. జగత్తు జగత్తు, ఈ జగత్తే నిజమైనటువంటి యొక్క మాతృదేవి. ఇది జగత్తు అనేటువంటిది మాతృస్వరూపిణి, పురుషుడు అనేటువంటిది భక్తి స్వరూపిణి. ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తూ వచ్చింది. పురా ఇతి సేనహే పురహ అని అన్నారు. అనగా దేహం అనేటువంటి పురాణములో శయనించినటువంటి వాడే పురుషుడు అని. దీనికి ఒక స్త్రీ పురుష లింగ భేదములు లేవు. ప్రకృతి అంతైకుడును కేవలము స్త్రీ స్వభావమే. సుఖము వస్తే స్త్రీని ఏడుస్తుంది, పురుషుడు ఏడుస్తాడు. ఒకలైతే పురుషుడు భుజిస్తాడు, స్త్రీని భుజిస్తుంది. కోపతాపముల చేత పురుషుడు ఉద్రేకుడవుతాడు, స్త్రీలు కూడా ఉద్రేకుడవుతారు. ఈ గుణములు ఎందుకు సమంగానే ఉంటున్నవి. గుణములకు తగినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం వీరి ఎందు ఏముంటున్నది? కేవలం లింగ భేదమే కాని, గుణ భేదములు కాని, వ్యక్తి భేదములు కాని, మానసిక భేదములు కాని ఇది ఎందుకు కానరావు. కనుక అందరు కూడాను స్త్రీ స్వరూపమే. ప్రతి మానవుని ఎందుకు బలహీనత ఉండటం చేతనే ఇతను కూడాను అబలుడే. కనుకనే ఈ అబలత్వమైనటువంటి యొక్క మానవత్వానికి దివ్యత్వమైనటువంటి బలంతో కూర్చేటువంటి యొక్క శక్తి అందరి ఎందుకు ఆవిర్భవింప చేసుకోవాలి. ముఖ్యంగా మానవుడు గుర్తించవలసినటువంటి విషయము, ప్రతి ఒక్క విషయమునందు కూడాను తనను తాను పోల్చుకున్నటకు ప్రయత్నించాలి. ఈ పోలికనే భూజాతి అయినటువంటి యొక్క సీత రావణను కూడాను బోధించింది. ఆమె భూజాత, ఆమెనే సీత, ఆమెనే ప్రకృతి స్వరూపిణి. ఇట్టి ప్రకృతి స్వరూపిణి అనేటువంటి యొక్క సీత రాముడు ఉగ్రుడై రావణాసుడు అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతుల చేత ఆమెను పొందుటకు ప్రయత్నించాడు. ఒకనొక దినము ఆమెను సమీపించి తన యొక్క శక్తి సామర్థ్యములు, తన యొక్క వైభవములను, తన యొక్క శక్తిని కూడాను అనేక విధములుగా కూడాను వర్ణిస్తూ వచ్చాడు. నేను విద్యావంతుడను, 64 విద్యములు చదివినటువంటి వాడను, జగత్తులో లేనటువంటి యొక్క గోకర్ణ భుజకర్ణములు కూడాను నేను చదివినటువంటి వాడను, పచ్చి భాష మృగ భాషను కూడా నువ్వు తెలుసుకున్నటువంటి వాడును అని అనేక విధములుగా తనను తాను వర్ణించుకుంటూ కూర్చున్నాడు. నీ తుచ్చ విద్యలు, నీ తుచ్చ శక్తులు నా భర్త ముందు క్షణ మాత్రం కూడా క్షణ ద్రోహితమైనటువంటివిగా కనిపిస్తాయి.
1: వెన్ కంపేర్డ్ ఆల్ యువర్ పవర్స్ అండ్ ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్, దే ఆర్ బికమ్ ఇన్సిగ్నిఫికెంట్ బిఫోర్ మై హస్బెండ్. ఒక్క
0: విషయాన్ని చక్కగా గుర్తించినటువంటి వాడవైతే సర్వ విద్యలు నేను తెలుసుకున్నటువంటి వాడవవుతావు.
1: ఇఫ్ యూ హావ్ రికగ్నైజ్డ్ వన్ ట్రూత్, then you would have mastered all the types of education.
0: నీ మండోదరుని పరపురుషుడు అపహరించినప్పుడు నీ మనసు ఏ రీతిగా ఉంటుందో నీవు యోచించుకోమన్నాడు. ఇద్దరు స్త్రీలను నీవు అపహరించినప్పుడు ఆ యొక్క పురుషుడు ఎన్ని బాధములకు గురి అవుతాడో, ఎన్ని విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతాడో నీవు కొంతవరకు యోచించుకున్నావా? ఇతరులు నిన్ను ఏ రీతిగా గౌరవించాలని నీవు భావిస్తావో నీవు మొట్టమొదటి ఇతరులు గౌరవించడానికి ప్రయత్నించాలి. ఇతరులు ఏది చేస్తే మంచిదని నీవు భావిస్తువో ఆ మంచిని మొట్టమొదటి నీవు చేసి చూపించాలి. కేవలం నీ యొక్క స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై నీ యొక్క అహంకారమై ఈ విధంగా కూడా నువ్వు వర్ణిస్తూ ఉన్నావు, కానీ పరుల యొక్క మంచి చెడుని నీవేమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దోషములను కప్పిపుచ్చుకొని పరులలో లేనటువంటి దోషములను నీవు అభివృద్ధి గావించడానికి ప్రయత్నిస్తున్నావు. ఆత్మ విద్యకు అత్యంత విరుద్ధమైనటువంటిది. ఏ విషయము కూడాను ఇతరులకు ఏ విధమైనటువంటి కష్టం కలిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో అది మొట్టమొదటి తనుగా భావించుకోవాలి. కష్టములు సంభవిస్తే తాను ఏ విధమైనటువంటి దుఃఖానికి గురి అవుతాడో, ఇదే విధంగా ఇతరులు కూడా కష్టం కలిగినప్పుడు వారు ఈ దుఃఖములకు గురి అవుతారు అనేటువంటి యొక్క కోరికను తాను అభివృద్ధి గావించుకోవాలి. విచారణశక్తి లేనటువంటి నీ విద్యలన్నీ కూడా తుచ్చమైనటువంటి విద్యలు, కేవలము భౌతికమైనటువంటి విద్యలే కాని ఇది సరి అయినటువంటి విద్యలు కాదని నిందించింది ఈ యొక్క రావణుని. ఆమె మరొక పదం కూడా చెప్పింది, రావణ నేను కేవలము ఒకరికి మాత్రమే కాదు మాతృదేవిని, జగత్తుకే మాతృదేవిని, కూడా తల్లితో సమానురాలు. ఈ విధమైనటువంటి మాతృమూర్తిని నీవు ఈ విధంగా హింసించడము నీ యొక్క న్యాయం కాదు, నీ విద్యలకు సరైనటువంటి గౌరవం కాదు. సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క హనుమంతుడు రావణును సమీపించినప్పుడు రావణుడు కూడాను ఇదే మాతృదేవి యొక్క తత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగా తల్లేరా, లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము వడిగట్టుకుంటివి, ఏక శిరమున నీదు శిరములు అనేక మారుగదు రాములు, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలేదుర దుర్గుణ, సీతతో భాషించితి రాముల చేతి ముద్దు టుంగరమందితి, పాతకుడని వనముగాచిన పరుగు రాక్షస దంపులు గురుల దంపితి, కోతి నంచును నాతపోరి ప్రాతపురి పారాయ హుడు, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలేదుర దుర్గుణ. ఇంతకడప్పటికి ఒక్కటి మాత్రమే చెప్పాడు, 10 తలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు, ఇది కదానే చూడవరని ఇంద్రజిత్తు జేత చిక్కితి, 10 పదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలేదుర దుర్గుణ. ప్రాణము నీ చేతిలో లేదు, ప్రాణము పరమాత్మ చేతిలో ఉంటుండాలి. ఏదికైనా కూడా నువ్వు గుర్తించుకుని పరమాత్మని ప్రార్థించు, పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సందేహం నీకుండనక్కర్లేదు. ఇలా ఉంటుండేటువంటి పరమాత్మను నీవు గుర్తించాలంటే సర్వశక్తిమయమైనటువంటి యొక్క నామాన్ని నీ ఉచ్చరించమన్నాడు. ఒక్క నామమును నీ ఉచ్చరిస్తే సర్వమును కూడా నీవు అనుభవించినటువంటి వాడవుతావు. వృక్షము వేర్లకు నీరు పోస్తే కొమ్మలు రెమ్మలు పువ్వులు కాయలు ఫలమును కూడా పోసినటువంటి వాడవుతావు. కనుక ఈ జగత్తునకు నామమే ఒక బీజము. నామం అనేటువంటి యొక్క బీజము నుండి ఈ జగత్తు అనేటువంటి వృక్షము ఆవిర్భవించింది. అనేటువంటి వృక్షము లోపల అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులైనటువంటి ఈ యొక్క పత్రములంతా కూడాను ఆవిర్భవించాయి. ఇందులో మన సంకల్పములైనటువంటి పువ్వులంతా పూస్తున్నాయి. ఈ సంకల్పం అనేటువంటి పుష్పములే కాయలనేటువంటి రూపాన్ని ధరిస్తుండాలి. ఆ కాయలే జీవులు. ప్రతి కాయ ఎందు కూడాను తిరిగి ఈ విత్తనం పోయి చేరి ఉంటుండాలి. బూడ్చినది ఒకే విత్తనమే, ఎన్ని కాయలు కాచినా అన్ని విత్తనములు అందులో ప్రవేశిస్తున్నాయి. దీనినే భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు. నామస్వరూపమైనటువంటి నా బీజమే సర్వల హృదయంలో కూడా నామస్వరూపమైనటువంటి విత్తనంగా రూపొందుతుండాలి. విత్తనము ఇన్ని విత్తనములుగా ఏ రీతిగా మారినవి, అది ఏకోహం బహుశ్యాం ప్రజా ఏతి అని ఒక్కడే అనేక రూపములు ధరిస్తూ వచ్చాడు. కానీ ఈనాటి మానవులు అనేక గ్రంథములు పఠిస్తున్నారు, అనేక రచనలు రాస్తున్నారు, కానీ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. సకల శాస్త్ర పురాణ సంగత హేత్రయే వేదాంతమును నేర్పు విప్రుడైనా ఏ విధమైనటువంటి విప్రుత్వం పాటించినప్పటికీ ఆచరణ అత్యవసరమైనటువంటి ఒక సత్యాన్ని విస్మరిస్తున్నారు. ఆచరణ లేని విద్యలన్నీ వ్యర్థములు. ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. కనుక దివ్యాత్మ స్వరూపులారా, అనేక విధమైనటువంటి గ్రంథములను పఠించి మనం కాలమును వ్యర్థం చేయనక్కర్లేదు. ఒక్క చిత్తశుద్ధి చేత ఆ పరమాత్మ నామస్మరణ ఒక్కటి చేయండి. ఆ నామము చేతనే సర్వము కూడా మనం ఆనందాన్ని అనుభవించవచ్చు. నిత్య జీవితంలో అనిత్యమైనటువంటి యొక్క పదార్థములను నీవు అనుభవించవచ్చు. అనుభవిస్తూ కూడా అవి కూడా భగవంతుని యొక్క శక్తులే, అవి కూడా భగవంతుని యొక్క ఇష్టములే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరించరాదు. ఒక్క చిన్న ఉదాహరణ, పశుల కాపరి గ్రామం వారి పశువులంతా కూడా తోలుకుని వెళుతాడు. ఈ తోలుకుని పోయినటువంటి పశుల కాపరులంతా కూడాను పచ్చని బయళ్ల లోపల దాన్ని వదిలిపెడతారు. ఆ కాపరి పిల్లలందరూ కూడాను ఒక వృక్షం కింద కూర్చొని, నా ఆవుకు జబ్బు చేసింది, నా ఆవు తప్పించుకుని పోయింది, నా ఆవు ఈనుతున్నది, ఈ విధమైనటువంటి పదముల చేత వారు తమ ఆవులుగా తమ యొక్క శక్తులుగా తమ యొక్క ప్రాపర్టీగా తాము అనుభవిస్తుంటారు. ఈ నా ఆవు నా పశువు అని అనుకోవటం చేత వానికి ఏమి నష్టం కానీ ఆదాయం కానీ లేదు. ఈ ఆవు పలాని వారి ఆవు అని, దీని యజమానుడు వేరని తనకు కూడా తెలుసును, దీని యొక్క యజమాని మరొకడు కలడని విశ్వసించి కూడాను తన చేతిలో ఉండినంత వరకు మాత్రమే ఇది నాది నాది అనేటువంటి యొక్క సంబంధాన్ని అభివృద్ధి పరుచుకొని ఉంటాడు. అదే జగత్తు లోపల ఇది నా బిడ్డ, నా భర్త, నా భార్య, నా కొడుకు అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు, కానీ దీని ద్వారా ఏ విధమైనటువంటి యొక్క దుఃఖము కానీ ఆనందము కానీ నీవు అందుకు ఏమాత్రం కూడా సంబంధం ఉండకూడదు. అందరూ భగవంతుని బిడ్డలే, అందరూ అతను అనుగ్రహించినటువంటి ప్రసాదాలే అని ఈ దైవభావము చేత మనము దీనిని పరిపూర్ణంగా భావించుకున్నామంటే ఏ దుఃఖం కూడా మనలో ప్రవేశించుటకు అవకాశం ఉండదు. ఈ కర్తవ్యం నీవు నిర్వర్తించుకుంటూ కూడాను ఈ విధమైన యొక్క భావమును నీవు అభివృద్ధి పాలించుకోవాలి. కానీ ఈనాడు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, బంధు ప్రేమ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి వ్యాపార రంగంగా అనుభవిస్తున్నాము. భగవంతునికి అర్పితమనేటిది కేవలం సంపూర్ణంగా అర్పితం గావించాలి. కొంత నీది కొంత నాది అని చెప్పిన భగవంతుడు కూడా ఈ పార్ట్నర్ బిజినెస్ లోపల మనం ప్రవేశపెట్టకూడదు. ఈ పార్ట్నర్షిప్ లోపల అతను ప్రవేశించడు. ద్రౌపది కూడాను ఒక చేతితో తన చీరను గట్టిగా పట్టుకుని హే కృష్ణ కృష్ణ కృష్ణ అని ఒక చేతితో మాత్రమే పిలుస్తూ వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఈ దృశ్యాన్ని గుర్తించాడు. కేవలం ఒక పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాది ఈమె భక్తి, తనయందు అర్థము నాయందు వేస్తుండాలి, ఇందులో ఈ బిజినెస్ లో నేను ప్రవేశించకూడదు, పూర్తి నాకు అర్పితం చేయాలి, లేకపోతే పూర్తి తాను భరించాలి. ఎంతసేపు ఆ రీతిగా ప్రయత్నిస్తుంది, విసుగు పుట్టింది, మనసుటువంటి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించింది, నేనా రక్షించుకునేటువంటి దానను, కనుక భగవంతుడే నన్ను రక్షించాలని ఆ చేయి వదిలి హే కృష్ణ అని రెండును కలిపింది. ఆ రెండును కలపడం చేత ఏమైపోయిందంటే తన యొక్క దశేంద్రియమును పరమాత్మకి అర్పితం చేసినట్టుగా అయిపోయింది. కర్మేంద్రియ జ్ఞానేంద్రియ ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు రెండు చేరినప్పటికీ ఈ దశేంద్రియాన్ని పరమాత్మకి అర్పితం గావించింది. భగవంతుడు వచ్చి రక్షించాడు. సంఘ పరిత్యాగమైనటువంటిదే ఈ సర్వేశ్వరి యొక్క భక్తికి ప్రధానమైనటువంటి యొక్క కారణము. గజరాజు కూడా అట్లనే కాలము ప్రార్థించాడు. ఏ విధంగా ప్రార్థించాడు? ఆ గట్టు పైన ఉన్నటువంటి మొగలి చెట్టుకు తన యొక్క తొండమును చక్కగా గట్టిగా పట్టుకుని రావే ఈశ్వర అన్నాడు. ఒకవైపున తన తొండముతో ఒక చెట్టును గట్టిగా పట్టుకుని రావే ఈశ్వర అంటే ఏ రీతిగా వస్తా, భగవంతుడే నన్ను రక్షించాలని ఆ చేయి వదిలి హే కృష్ణ అని రెండును కలిపింది. ఆ రెండును కలపడం చేత ఏమైపోయిందంటే తన యొక్క దశేంద్రియమును పరమాత్మకి అర్పితం చేసింది.

0: అంటే ఏ రీతిగా వస్తాడు?
1: తొండం పైన తాను భారం వేసుకుని ఉంటున్నాడు, తొండ మీద నన్ను రక్షిస్తుండీ విశ్వసిస్తున్నాడు, రావే ఈశ్వరాన్ని పిలుస్తున్నాడు,
0: వ్యాపారంలో నేను చేరకూడదు అనుకున్నాడు. కడపటికి ఆ మొగిలి చెట్టును వదిలిపెట్టి రావే ఈశ్వరాన్ని తొండమెత్తి పిలిచాడు. భగవంతుడు రావటము పోవటం అనేటువంటిది వేరు లేదు, ఎక్కడ తిరిగిన్నాడు. మన దృష్టి అతని పైన పడినప్పుడు అతని దృష్టి మన పైన పడుతుంది. అదే సుదర్శన చక్రం పంపాడు అని మన పురాణాల్లో రాస్తుంటారు. సుదర్శనం అని కాదు, ఒక చక్రం కాదు, సుదర్శనం మంచి చూపు అని. నీ చూపు భగవంతుని పైన పడినప్పుడు భగవంతుని చూపు నీ పైన పడింది. నీ చూపు భగవంతుని పైన పడకుండానంత వరకు కూడాను భగవంతుని చూపు నీ పైన పడదు. కనుక భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, అయితే నీ భావం అతని పైన ప్రవేశపెట్టాలి. దానికి ఒక నామమే ప్రధానమైన ప్రమాణము. కనుక నామస్మరణ చేత ఏ విధమైన దీనిని కూడాను మనం పొందటంలో సందేహం లేదు. ఈ నామరాజ్యమునందు ప్రేమరాజ్యమునందు కూడాను మోక్షమునకు ఏమాత్రం కూడాను విలువ లేదు. ఈ ప్రేమరాజ్యం లోపల మోక్షం అనేటువంటిది చాలా చిన్న క్లాసుకు చేరినటువంటిది. మోక్షము మోక్షము ఏమిటి ఈ మోక్షము? మోహక్షయము కాకుండా మోక్షము లభించాలంటే లభిస్తుందా? తల వరకు మోహమును పెంచుకుని మోక్షము కావాలి మోక్షం కావాలంటే ఇది భగవంతుని మోసం చేసినట్టే అవుతుంది. ఈ మోహాన్ని క్షయము గావించుకో.
2: డిస్ట్రాయ్ యువర్ ఇన్ఫాచుయేషన్.
0: చేయవలసిన పనులు చక్కగా చేయక తలచవలసినటువంటి ఒక భావంలో సరి అయినటువంటి తలపులో లేక దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కాక పవిత్రతను పొందాలంటే ఏ రీతిగా నీవు పొందగలవు? తుకారాం చెప్పాడు, నామ నిరూపణ మూల రతనతే అని. రత్నము యొక్క విలువ తెలిసినటువంటి వాడే దీన్ని సరైన రీతిగా భద్రం చేసుకుంటాడు. ఆ రత్నము విలువనే తెలియనటువంటి వాడు ఎక్కడైనా పారవేసుకుంటాడు. మొట్టమొదటి ఈ నామరత్నం యొక్క విలువాన్ని మనం గుర్తించుకోవాలి. నామం అంటే సామాన్యమైనటువంటిది కాదు, సకల శాస్త్రములను మదించి అందించినటువంటి సుధా నిధి ఈ నామము. కనుక మనము శాస్త్రములను అనేక విధమైనటువంటి పురాణములను మనం చదవకపోయినప్పటికీ ఒక్క నామము యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం పెట్టి ఆ నిరంతరము ఆ నామాన్ని జపిస్తూ స్మరిస్తూ ఉండినామంటే ఇంతకంటే నిజమైనటువంటి సులభమైన సాధన మరొకటి లేదు. ఈ నామము కృత్రిమైనటువంటి నామంగా టేప్ రికార్డు మాదిరి మనం ఉచ్చరించరాదు. రికార్డు నామం ఉంది కానీ మనం వినాలంటే ఏమి చేయాలి? కరెంటుకు దానిని అతికించాలి. ప్లగ్ లో పెట్టినప్పుడే ఈ యొక్క టేపు ఆడుతుంది, తద్వారా మనం మాటలు వినగలుగుతాం. టేపు లో పాటలు ఉన్నాయని చెప్పిన టేపును ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేసినా గానీ ఒక్క శబ్దమైనా మనకు వినిపించదు. సరిగ్గా భగవత్ నామం అనేటువంటిది పెద్ద టేపు మన హృదయంలోనే ఉంటుంది. ఆ నామమును ప్రేమకు అతికించినప్పుడే ఇది పవిత్రమైన భావంతో ఉచ్చరిస్తుంది. హృదయం నుంచి ఆవిర్భవించాలి. నుంచి వచ్చినటువంటి నామము టేప్ రికార్డుకు ఎంత ఫలితమో నీకు అంతే ఫలితం ఉంటుంది. ఈనాడు అంతా కూడాను మనం ఆచరించే సర్వ కర్మలు కూడాను ఈ విధమైనటువంటి కృత్రిమంగానే రూపొందుతూ ఉన్నాయి. ఈ భౌతికమైనటువంటి యొక్క జీవితంలో ఈ ఐహికమైనటువంటి లోకములో మనం నిత్య జీవితంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనను మనం చక్కగా గుర్తించుకుంటే ఇదే నిజమైన సాధన. కానీ ఆ ప్రవర్తనలోనే మనకు దోషములంతా బయలుదేరుతున్నాయి. మొట్టమొదట ప్రతి వ్యక్తి కూడాను తల్లి తండ్రులను విస్మరించి వారిని గౌరవించండి. నిజమైన గమ్యములకు మార్గము అదే మిమ్మల్ని ధన్యం చేస్తుంది. ఇలాంటి పవిత్రమైన మార్గమును మనము కొంచెం ప్రవేశించి దాన్ని సరైన రీతిగా మనం అనుభవించినప్పుడే ఈ దైవత్వం యొక్క ఆనందం మనం గుర్తించిన వారమవుతాము. బ్రతికినంత కాలం కూడా ఇంత పిడిచైనా పెట్టక ఈనాడు చచ్చిన తర్వాత కూడాను ఈ యొక్క ఎముకలు భస్మాలు తీసుకుని కాశీకి బయలుదేరుతున్నాడు కుమారుడు. బ్రతికినప్పుడు ఇంత అన్నం పెట్టలేనటువంటి ఈ కుమారుడు గంగలో కలపడానికి వెళుతున్నాడు. ఇది ఎంత కృత్రిమైనటువంటి యొక్క వ్యక్తి. చచ్చిన తర్వాత లారీలు పుష్పములు వేసేదానికంటే బ్రతికినప్పుడు ఒక చిన్న పుష్పంతో నీ తల్లిని పూజించు. బ్రతికినంత కాలము కంటి నీరు కార్పించుతూ చచ్చిన తర్వాత తద్దినాలు పెట్టుకుంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటి? దినము ఈ తద్దినము
3: సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకి స్మరణ చేయు దినము ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాకినున్న దినము ఎవరైనా మనకడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము.
0: దినము కాని తక్కినవన్నా తద్దినాలి. తద్దినం అనగా ఏమిటి? భగవంతుని మరిచిన దినమే తద్దినం.
2: బర్త్డే
0: విత్త దినం ఏదాన్నో మనం స్మరించుకుంటూ ఉన్నాము. ఆ యొక్క తల్లి తండ్రిని స్మరించుకుంటూ ఆ దినమును మనం ఒక్క హృదయపూర్వకంగా ఒక్క చుక్క కంటిదారాలు కారిస్తే కూడా చాలు. ఇదే తర్పణం. నిజమైన తర్పణాలను ఈనాడు వదలక మనకు ఏనాడు వడలు పాయసం ఇష్టమవుతుందో ఆనాడంతా తద్దినాలు పెట్టుకుంటున్నాం. మనం మనకు మనం పెట్టుకుంటున్నాం కానీ పోయిన వారికి కాదు పెట్టేది. ఈ విధమైనటువంటి దురాచారం ఈనాడు జగత్తులో అభివృద్ధి కావటం చేతనే నిజమైన భక్తి ప్రపత్తులంతా కూడా అడుగంటిపోతున్నాయి. తల్లిదండ్రులను సరి అయినటువంటి రీతిలో మనం గౌరవించాలి. పెద్దలను సరైన రీతిలో మనము సరైన రీతిలో మనకు ఆహ్వానించాలి. ఇప్పుడే మన జీవితంలో నీతి నిజం

పెరుగుతాయి. నిజాయితీలు లేకుండా ఎన్ని రకమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం అనుసరించితే గాని ఇది భగవత్ తృప్తి కాలేరదు. ఆడంబరాలను మనం త్యజించాలి, ఆత్మతత్వాన్ని విశ్వసించాలి, ఆనందను ప్రేమించాలి. ఇదే నిజమైనటువంటి భక్తికి సరి అయినటువంటి మార్గము. తల్లి ప్రేమకే గురి కానటువంటి వాడు ఏ రీతిగా గురి అవుతాడు? కనుకనే భగవంతుడు అందరి ఎందు ఉండినప్పటికీ తల్లిదండ్రులు ఎందు మాత్రం ప్రత్యేకమైనటువంటి యొక్క దీనిని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. కనుక కృత్రిమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించక మానవులమై పుట్టి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో మనం వెలసిల్లి ఈ అజ్ఞానంలో పడిపోవటము, ఇంతకంటే ఇంకా జ్ఞానం మరొకటి లేదు. లోకము యొక్క పేరు ప్రతిష్టలకై మనం ఏమాత్రం కూడా పాటు పడరాము. ఇది కేవలము రూపనామములతో మనం పుట్టినటువంటి యొక్క దీన్ని సత్యచిత్ ఆనందమనేటువంటి దాన్ని విస్మరిస్తున్నాము. భోగన్మానవు దేహం ఎవ్విధములను పోషించి రక్షించినను, రాగన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునం దాగినను. పోతున్నాయి అవి మనవి కాదు, మనది అనేటువంటిది ఒక్కటే, అదే సత్చిత్ ఆనందము. ఈ ఆనందమును భద్రంగా మనం కాపాడుకోవాలి. ఇదే మన ప్రధానమైన కర్తవ్యము. సర్వుని యందు దేవుడున్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. అన్నింటి యందు కూడాను ఒక నామతత్వాన్ని మనం బలపరచుకోవాలి. నామం చేతనే దైవం మనకు లభ్యమవుతాడు. కనుకనే నామ సంకీర్తన చేతనే మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించి పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనం అనుభవించి జగత్తులో ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1988 దసరా నవరాత్రి వేడుకలలో 3వ రోజు అనగా అక్టోబర్ 16వ తేదీన పూర్ణచంద్ర ఆడిటోరియంలో అందించిన దివ్య బోధను విన్నారు. సాయిరాం.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: ಸಮಯಾನ್ನ ಮನಂ ವೃಧಾ ಚೇಯಕೂಡದು. ಡೋಂಟ್ ವೇಸ್ಟ್ ಟೈಮ್. ಟೈಮ್ ವೇಸ್ಟ್ ಈಸ್ ಲೈಫ್ ವೇಸ್ಟ್. అన్నీ కాలంపైనే ఆధారపడి ఉంటున్నాయి. కాలముతో కూడినటువంటి వారము కనుకనే ఈ దేహమునకు కాయము అని పేరు వచ్చింది. కాలాన్ని మనం హస్తగతం చేసుకుంటే కాయం మన వశంలో ఉంటుంది. ఈనాడు మనస్సు కంట్రోల్లో లేదు, శరీరము కంట్రోల్లో లేదు, ఇంద్రియములు కంట్రోల్లో లేవు. అన్నీ అన్కంట్రోల్డ్గా ఉంటున్నాయి. ఎంతటి కొత్త కారు అయినప్పటికీ బ్రేకులు లేకపోతే అన్కంట్రోల్ అయిపోయి ప్రమాదానికి దారితీస్తుంది. మన జీవితం చాలా విలువైనటువంటిది, పవిత్రమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. ఇలాంటి జీవితానికి కంట్రోల్ లేకపోతే వ్యర్థమైపోతుంది. పశువులకు, మృగాలకు, పక్షులకు, క్రిములకు కన్నులు, ముక్కు, నోరు, చేతులు ఉంటున్నవి. మనకు ఉంటున్నాయి. అవే చూస్తున్నాయి, మనం చూస్తున్నాము. అవే తింటున్నాయి, మనం తింటున్నాము. మానవునిలోయున్న ప్రత్యేకమైన విశిష్టత ఏమిటి? పశుపక్ష్యాదులు బాహ్యాన్ని చూస్తున్నాయి, కానీ మానవుడు చదువు వలన అంతర్ముఖమైనటువంటి దానిని కూడా యోచన చేయాలి.

ఆహా, ఎంతటి మహాభాగ్యం! మన స్వామివారి పూర్వభక్తుల జన్మ ధన్యం. ఎందుకంటే స్వామివారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శించి వారి స్పర్శన సంభాషణ భాగ్యాలను పొందినవారు ఈనాటి అలంకారం అన్నపూర్ణాదేవి.

ఆకుపచ్చని అంగీ మీద మీగడలాంటి మేలిముసుకు ఎర్ర దోవతి ధరించారు స్వామి. ముఖచంద్ర బింబము వింతకాంతి పుంజములతో మెరుస్తున్నది. మధుర మీనాక్షియ, కాశీ విశాలాక్షియ, కంచి కామాక్షియ, అమ్మా సాయిమా నమో నమః అని కరములెత్తి ప్రణమిల్లినారు. ఇలా తిరిగితే పార్వతీలాగా, అలా తిరిగితే శివునిలా కనిపిస్తున్నారు. కళ్ళు మూసుకుని చూసినా మళ్లీ అదే. అరే, ఇదేమి విభ్రమము అని భ్రమించి చూస్తుంటే అది అర్ధనారీశ్వర రూపమని తెలిసింది. శరీరం కంపించిపోయింది. పార్వతిలా కనిపించినప్పుడు పాలభాగంలో కుంకుమబొట్టు, మెడనిండా హారములు, పచ్చని జాకెట్టుకు ఎర్ర జరీ బార్డరు, చేతినిండా ఎర్రగాజులు, కుంకుమ వర్ణంలో జరీ చీర, కొప్పులో మల్లె పువ్వులు, చెవుల్లో వజ్రాల కమ్మలు జగజ్జయమానంగా మెరుస్తున్నవి. నవ్వుల పువ్వులను విసురుతూ సభ్యులను సమ్మోహితులు గావించుతుంది. మరి శివునిలా కుడివైపు కనిపించినప్పుడు పాలభాగంలో మెరిసే విభూదిరేఖలు, చేతిలో త్రిశూలము, ఢమరుకము, జటాజూటములో గంగాదేవి, చందమామ, చేతికి కంకణములు, మెడలో నాగరాజు, నడుము చుట్టూ పులిచర్మం, భ్రూమధ్య స్థానంలో త్రినేత్రం, అబ్బా తనువులు మురిపించే తన్మయత్వం, తలుపులకు అందని అతీత దృశ్యం, సర్వం విభూదిమయం, శివశక్త్యాత్మక స్వరూపం, అంబాసహిత సాంబశివ అని చేతులెత్తి ప్రణామములు అర్పించారు. చంద్రమౌళీశ్వర, భవానీశంకర, విభూది సుందర అని వేణోళ్లు స్తుతించి వినుతించి ధన్యులయ్యారు.

ఈనాటి సాయి సంకీర్తనారవళి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి మహాలక్ష్మి అవతారం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరా.

మచ్చిత్తవాసీ సాయీశో మదభీష్టప్రదాయక నాథో నాథనాథశ్చ లోకనాథశ్చ శాశ్వత. మచ్చిత్తవాసుడైన సాయినాథుని దివ్య చరణారవిందాలకి సాష్టాంగ ప్రణామాలు. మహర్నవి రోజున జగదంబ సాయిమాతకి ప్రణమస్సులు. వేద పురుషులకు ఎల్లరికూ నమస్సులు. ఏ జన్మలో ఏ సుకృతం చేసుకున్నామో కాని సాయినాథుడు సంకల్పించినటువంటి ఈ వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞంలో పాల్గొనే భాగ్యం మాకందరికీ కూడా లభించింది. అది ఏ జన్మ సుకృతమో ఏమో. ఏమి నోములనే జన్మ నోమినామో మిమ్ము దర్శించు భాగ్యము మిగులగలిగే. ఓ సాయినాథ, దర్శించాలన్నా స్పృశించాలన్నా భాషించాలన్నా ఏ జన్మ సుకృతం ఉంటే కాని జరగనటువంటిది. అది ఎంతమందికో చూద్దామనుంటుంది, వద్దామనుంటుంది, స్పృశిద్దామంటుంది, అందరికీ కలగదు అది. ఏమి నోములనే జన్మ నోమినామో మిమ్ము స్పృశించు భాగ్యము మిగులగలిగి. ఏమి నోములనే జన్మ నోమినామో మీతో భాషించు భాగ్యము మిగులగలిగి. జన్మ చరితార్థమయ్యనో సాయినాథ వందనములు సాష్టాంగ వందనములు. నేటి భాగవత ఘట్టంలో వచ్చింది ఘట్టం. భగవానుడు భక్తునిలో ఏమి ఉండాలని కోరుకుంటాడో, భక్తుడు ఎలా ఉండాలని కోరుకుంటాడో, ఎటువంటి భక్తులను ఆదరిస్తాడో, ఎటువంటి భక్తులను చేరతీస్తాడో, ఎవరికి తన శుభాశీస్సులను అందచేస్తారో అనే విషయాలని తెలియజేసేటువంటి ఒక ఘట్టం. భగవానుడు ఎప్పుడు కూడా నా భక్తుడు నన్ను ఎంత ఘనంగా స్వాగతం చెప్పాడు, నా భక్తుడు నాకు ఎంతెంత ఘనమైనటువంటి కానుకలు తీసుకువచ్చిస్తున్నాడు, నన్ను ఎంత ఘనంగా చూస్తున్నాడు అనే విషయాల కన్నా మనసులో ఉండేటువంటి పవిత్రత ఎలాంటిది, పైకి ఈ విధంగా ఉంటున్నాడా, మనసులో ఉందా, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా, విశ్వరాభిరామ వినురవేమా. కనుక పైకి ఆడంబరముగా పూజలు చేయటం కాదు కావలసింది, చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఉన్నప్పుడే భగవంతుడు ఆదరిస్తాడు. అందుకే కనుక కేవలం గొప్ప విద్యావంతుడైనంత మాత్రం చేత, అన్ని విద్యలో తన హస్తగతం చేసుకుని ఆ వేద మంత్రాలతో భగవంతుడు స్తుతించినంత మాత్రం చేత భగవంతుడు పొంగిపోడు. కావాల్సిన చిత్తశుద్ధి కావాలి. ఏ వేదంబు పఠించెలుతా భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనంబునర్చే కరీ చెంచు ఏ మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు. నీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. కనుక ఏ వేదంబు పఠించే లూత సాలీడు, మనకు అందులో కాన్సెప్ట్ తెలిసిందో, సాలీడు పాము ఏనుగు ఏ శాస్త్రాలు చదువుకున్నాయి కానీ ఈనాడు చరిత్రలో మిగిలిపోయాయి. చాలా గొప్ప భక్తులుగా చిరకీర్తిని ఆర్జించి వారి పేరు శాశ్వతం చేసుకున్నారు మహానుభావులు. అలాగా భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి గాథ సుధాముని గాథ. శ్రీకృష్ణుని యొక్క చిన్ననాటి మిత్రుడు, చిన్నపిల్లలుగా ఉండగా విద్యార్థి దశలో శ్రీకృష్ణుడు కూడా అల్లరి చేస్తూ హాయిగా సరదాగా చదువుకున్నాడు, గురువు గారికి సేవలు చేశాడు, మిగతా మిత్ర బృందంతో ఆటలు ఆడుకున్నాడు, పాటలు పాడుకునేందుకు చేశాడు. అలా జరిగిన వృత్తాంతాల్లో ఒక వృత్తాంతం ఏంటంటే, కృష్ణశాసీత్ సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః విరక్తః ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మా జితేంద్రియః. ఎంతో మంది ఉండవచ్చు అన్నాడు ఆయనకి శిష్యులు, ఆ మిత్రులు. కాని ఒక మిత్రుడి గురించి చెప్తున్నారంటే ఆ మిత్రుడి యొక్క లక్షణాలు చూడండి. ఎప్పుడైతే ఎటువంటి మిత్రుడు అంటే, ఆయన బ్రహ్మవిత్తమః, బ్రహ్మ జ్ఞానము తెలిసిన మహానుభావుడు ఈయన యొక్క మిత్రుడు. విరక్త, అది ఆ వైరాగ్యం అనే జీవితంలో ప్రధానం, అది కావాలి. వైరాగ్యం అనగానే భార్యని పిల్లల్ని వదిలిపెట్టేసి అరణ్యాల్లోకి వెళ్లిపోయి ఉండటం వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే ఒక వస్తువు మీద అభిమానం. ఇప్పుడు ఒక విషయం చూడగానే ఎక్కడో ప్రమాదం జరిగింది, ఏమంది మరణించారట అంటే పేపర్లు చదువుతుండడం, ఓహో ఇలా పోయినారంటాం. అదే తన కుటుంబంలో ఒక వ్యక్తి జరగగానే
తలడిల్లిపోతాడు. మరి అది మరణ వార్తే కదా, ఇది మరణ వార్తే కదా. ఆ మరణ వార్తకు ఎందుకు చెల్లించలేదు, దీనికి ఎందుకు చెల్లించాడు? అంటే దానికి నాకు సంబంధం లేదు ఎప్పుడైతే అనుకున్నాడో, ఆ మనసులో భావన, ఆ భావన ఎప్పుడైతే కలిగిందో తన మనసు ఏమీ చేయలేకపోయింది. కనుక వైరాగ్యము అంటే అన్నింటిలో ఉండాలి, అన్నింటిలో తిరుగుతూ ఆ భావాలు మనసుకు పట్టకుండా ఉండగలగాలి. దాన్ని వైరాగ్య తత్వం అంటారు. ఆ వైరాగ్య తత్వాన్ని ప్రసాదించేదే భాగవతం. వేదాలు భగవద్గీత చెప్పినా భాగవతం చెప్పినా వైరాగ్యం అనగానే భార్యాపిల్లలు వదిలేయండి, వివాహం చేసుకోకండి అని చెప్పదు. వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి, సంతానాన్ని కనాలి, సృష్టికి ఒక మంచి ధర్మాన్ని అందించాలి. ఇవన్నీ కూడా సృష్టి ధర్మాలన్నీ ఉన్నాయి. అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమే చాలా గొప్పది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. కనుక సంసారంలో ఉంటూ కూడా సంసార బంధాలకు తగులుకొనకుండా ఉండగలగాలి. అది వైరాగ్య తత్వం అంటే. ఆ తత్వం కలిగినటువంటి మహానుభావుడు ఈ శ్రీకృష్ణుని యొక్క మిత్రుడు రాముడు. ఇంకా ప్రశాంతాత్మ జితేంద్రియ, ప్రశాంత చిత్తము కలవాడు. ప్రశాంతి నిలయము కావాలి మనసు ఎప్పుడు కూడా. ప్రశాంతంగా ఉందనుకోండి, ఏ విధమైనటువంటి బాధలు మనం ఏమీ చేయలేము. ఆ ప్రశాంతత కోసమే తపన మహానుడికి. అది లేకనే బాధపడుతున్నారు అందరూ. ఆ ఏదో ఏదో లేదండి, ఏమి లేదంటే ఆ శాంతి లేదు. ఆ శాంతి కావాలి, ఆ శాంతి కోసమే మానవుడు ప్రయత్నం. అటువంటి మిత్రుడు మహానుభావుడున్నాడు. అయితే ఆ మిత్రుడు పాపం ఏమైంది అంటే, ఆయనకి సంసార జీవితంలో పాపం ఆయన వివాహం చేసుకున్నాడు, తర్వాత ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు, సంతానం కలిగింది. ఎప్పుడైతే ఆయన విరాగ తత్వం ఆయనకుందో సంపాదిద్దామనే తపన మానవుడికి ఉండదు. కనుక తనకు ఏదైతే లభించిందో దాంతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. పాపం ఇంట్లో అంతా కూడా ఏమీ లేదు, ఏదో గడిచిపోతాం తప్పితే పాపం కంటి నిండా వాళ్ళకి నిద్ర ఉంటాం లేదు, భార్య పిల్లలకి వాళ్ళందరికీ కూడాను ఏదో కాలక్షేపం చేస్తున్నారు. చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకుంటున్నారు, ఎదురు చేస్తున్నారు పాపం. యదృచ్ఛయోపపన్నేనా వర్తమానో గృహాశ్రమీ తస్య భార్యా కుచైలస్య క్షుత్క్షామ చ తథా విధా. కడుపు నిండా అన్నం లేదు పాప, ఏదో లభిస్తే తింటున్నారు లేకపోతే లేదు. ఆ భార్య ఎంత ఉత్తమురాలంటే తన భర్తకు ఒక ముద్ద పెట్టి మిగిలితే తను తింటోంది లేకపోతే లేదు. అటువంటి సుదాముడల్లా కుచేలుడయ్యాడు పాప. అందరూ ఇప్పుడు లోకం ఏం చేస్తుంది అంటే, ఒక మంచితనాన్ని గుర్తించగాని చెడ్డతనాన్ని వెంటనే గుర్తిస్తుంది. కావాలి లోకానికి కావలసిన ఒక మనిషిలో మంచిని చూడదు, చెడ్డ లేకపోయినా చెడ్డ చూస్తూ కావాలి, చెడ్డను ఆరోపించేనే చూస్తుంది. కనుక ఈ కుచేలుని ఎప్పుడైతే పాప విధంగా గడ్డాలు మార్చిపోయి చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకున్నాడు తిరుగుతున్నాడో, కుచేలుడు కుచేలుడు కుచేలుడు మొదలు పెట్టారు పాప ఆయన. ఆ విధంగా కాలక్షేపం చేస్తున్నాడు. అయితే ఆయనకి ఎప్పుడైతే ఈ విధంగా ఒక రోజు పాప ఏం జరిగిందంటే, కనీసం భర్తకు ఒక ముద్ద కూడా అన్నం పెట్టలేని స్థితి ఏర్పడింది పాప. దాంతో పాప ఆవిడ చాలా బాధపడి తన భర్త దగ్గరికి వచ్చేసి, స్వామి చూశారా ఇంట్లో స్థితి ఎలా ఉందో, పిల్లలు అందరూ ఎంత బాధపడుతున్నారో, మీరంటే హాయిగా ఏమీ పట్టకుండా హాయిగా చేస్తున్నారు, కానీ ఒక్కసారి మీరు ఆలోచించాలి కుటుంబాన్ని గురించి కూడా. మీకు మిత్రుడున్నాడు కదా కృష్ణుడు మహానుభావుడు, ఒక్కసారి ఆ మిత్రుడి దగ్గరికి కనుక మీరు వెళ్లారంటే ఏదైనా సహాయం చేస్తారేమో అనేసరికల్లా మిత్రుడి దగ్గరికి బయలుదేరదామని బయలుదేరబోతున్నాడు. బయలుదేరబోయేటప్పుడు ఎక్కడికన్నా వెళ్లేటప్పుడు ఏదైనా తీసుకెళ్లాలి కదా. భగవంతుడి దగ్గరికి వెళ్లేటప్పుడు గాని, అలాగే చిన్నపిల్లల దగ్గరికి వెళ్లేటప్పుడు గాని, రోగగ్రస్తుల దగ్గరికి వెళ్లేటప్పుడు గాని ఏదో ఒకటి తీసుకుని వెళ్లాలి. ఏం తీసుకుని వెళ్లాలయ్యా? ఇది సంచించ మనస గమనాయ మతిందధే అపి అప్యస్తు ఉపాయనం కించిత్ గృహే కళ్యాణి దీయతాం. అసలు ఇంట్లో ఏమైనా ఉంటే కదా, ఏదైనా ఉంటే ఏదైనా ఇస్తావా మరి నేను వెళ్లాలి కదా కృష్ణుడి దగ్గరికి ఏదైనా ఏమన్నాడు. ఉంటే కదా, ఆవిడ ఏమి లేకనే కదా మహానుభావుడు చెప్పింది. అప్పుడు ఆవిడ పక్కన ఉండే ఇళ్ల దగ్గరికి వెళ్లి ఏదైనా ఉంటేమని అడిగితే, వాళ్ళు ఏవో అటుకులు ఉంటే పాపం ఇచ్చారు, వాళ్ళ గుప్పిళ్ళ అటుకులు. ఆ అటుకులు తీసుకొచ్చింది పాపం. ఈయనకి చిరిగిన జీర్ణ వస్త్రం పాపం, ఆ వస్త్రానికి మూట కట్టింది, ఏమీ లేదు ఏలాగా అందులో మూట కట్టింది వెళ్ళమంది. సరే బయలుదేరాడు పాపం, తలుచుకుంటాడు చిన్న చూశాడు కృష్ణుడిని తలుచుకుంటూ వెళ్లాడు అక్కడికి. అయితే ఈ విస్త్రాలతో ఉంటే లోపలికి రాణిస్తారో రానివ్వరు, అసలు ఏమిటో నా స్థితి ఏం జరుగుతుందో అనుకుంటున్నాడు పాపం. మనసంతా కృష్ణుడి మీదనే ఉంది, వెళ్లిపోతూ ఉన్నాడు అక్కడికి. సరే ఆయనకి ఓ అష్ట భార్యలు ఇంకా ఇంకా చాలా చాలా వహాడావుడు ఆయనంతాను. వెళ్తూ ఈయన రుక్మిణి మందిరం ఎక్కడున్నాడో, ఎవరి దగ్గర ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఎక్కడ వెతకడం ఆయన్ని. సరే రుక్మిణి మందిరాన్ని బయలుదేరి వెళ్లాడు. వెళ్తూ ఉండగానే కృష్ణ పరమాత్ముడు, ఎప్పుడైతే భగవంతుడి దగ్గరకు ఒక అడుగు గనక మనం వేయటానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు మన మీద 100 అడుగులు వేసేస్తాడు. అది భగవంతుని యొక్క తత్వం. ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళ్లాడో, కృష్ణ పరమాత్ముడు చూశాడు పాపం, గబగబ గబగబా వచ్చాడు పాపం, ఎదురు వచ్చేసి స్వాగతం చెప్పాడు, లోపలికి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. రాను ఆయన తీసుకెళ్లాడు లోపలికి, కూర్చోబెట్టాడు, పాద ప్రక్షాళన చేశాడు, హాయిగా
ఆనందంగా ఆయన సేవిస్తూ రకరకాల కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. పాప ఇంకా తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, కబుర్లు చెప్తున్నాడు. ఆ రుక్మిణీదేవి ఇంజామర్ తీసుకుని ఇస్తూ ఉంది. చూశారందరూ కూడా, ఏమిటిది ఈ విధంగా చిరిగిపోయిన వస్త్రాలతో ఉన్నాడే, చాలా ఇదిగా ఉన్నాడే, ఏమిటి కృష్ణపరమాత్మ స్వాగతం చెప్పారు, ఈ విధంగా పక్కన కూర్చోబెట్టాడుతున్నారే అని అక్కడందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి వాళ్ళు అనుకున్నారట, ఏమి తపంబు చేసనుకో

కాదు, నిజ తల్పమునన్వసి యజ్ఞం చేసుకున్నాడు రాను. ఆయన తీసుకెళ్లాడు లోపలికి, కూర్చోబెట్టాడు, పాద ప్రక్షాళన చేశాడు. హాయిగా ఆనందంగా ఆయన సేవిస్తూ రకరకాల కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు పాప. ఇంకా

ఈ మహనీయమూర్తి కన్నయే ముని పొంగవులెంత వారలున్. భాగ్యమంటే ఈ కుచేలుడిదే. ఇటువంటి మహనీయులకు కూడా లభించినటువంటి లభించింది. పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు, కబులు చెప్తున్నాడు, పాదాలు కడిగాడు, పాదాలు నొక్కుతున్నాడు. ఆయన భార్య లక్ష్మీ రుక్మిణీదేవి ఇంజామర్ ఇస్తోంది అంటే ఆహాహా అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇంకా ఆ మాటలు ఈ మాటలు అన్ని కబుర్లు చెప్తున్నాడు. కబుర్లు చెబుతూ చెబుతూ నెమ్మదిగా అసలు మాటలోకి దించాడు. మిత్రమ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఎవరైనా సరే ఒక అత్త ఒక మనవడికి ఏదో ఇమ్మని కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే ఈ మనవడి వెళ్ళి ఏదో కొనుక్కొని తీసుకొచ్చి తాత తాతలో చాక్లెట్ ఇస్తే తనిచ్చిన డబ్బులతోనే కొన్నాడు. అయినా సరే ఆ చాక్లెట్ ఎంతో ఆనందంగా తీసుకుని అంత ప్రేమగా తింటాడు ఆయన. అది అంత రుచిగా కనిపిస్తుంది ఆ తాతగారికి. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఇక్కడ ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చాడో ఈ కుచేలను అడుగుతున్నాడు ఆయన కృష్ణుడు. అందుకే వెళ్ళేప్పుడు ఏం చేశాడు, బ్రహ్మన్మే భవతా గృహాత్ అణ్వపి ఉపాకృతం భక్త్యై ప్రేమ్నా భూర్యేవ మే భవేత్ భూర్యపి అభక్తోపకృతం నమే తోషాయ కల్పతే. ఇది భగవత్ తత్వం ఇక్కడ చెప్పాడంతా కూడా చెప్తున్నాడు. అందులో నాకేం తీసుకొచ్చావా మిత్రమా, నాకేదో తీసుకొచ్చే ఉంటావు, ఏం తీసుకొచ్చావో పెట్టవా చూడండి. తనే అడుగుతున్నాడు ప్రత్యేకించి. అడుగుతూ ఒక మాట చెప్పాడు అక్కడ, ఏదైనా సరే భక్తితో తీసుకుని భక్తితో తెచ్చి ఇచ్చేటువంటిది అణుమాత్రమైనా దాన్ని నేను చాలా గొప్పదానిగా భావిస్తాను. భక్తి లేకుండా ఇచ్చేటువంటి ఎంత ధనాన్నైనా సరే నాకు అక్కర్లేదయ్యా అది. కనుక నువ్వేం తీసుకొచ్చావు, పత్రం పుష్పం ఫలం దోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతమశ్యామి ప్రయతాత్మనః. కనుక పత్రము పుష్పము ఫలము కనిసంతో ఏదైనా సరే ఎంత అంటే కావలసింది అక్కడ భక్తి ఎటువంటి హృదయంతో దాన్ని భగవంతునికి సమర్పిస్తున్నాడు అనేది కావాలి. కానీ ఏమిచ్చాడు ఎంత తీసుకొచ్చి ఇచ్చాడు అనేటువంటిది కాదు. కనుక మిత్రమా నేను ముందే చెప్తున్నాను, తెచ్చేదో తెచ్చే ఉంటావు, సంకోచించకు ఏమంటాడు. అనే కొద్దీ పాప అయిన సిగ్గుపడిపోతూ ముడుచుకొని కూర్చుంటాడు. సిగ్గుపడిపోతున్నాడు ఇంకా, అయ్యో తన మిత్రుడు చాలా ఆస్థితిలో ఉన్నాడే, తన చిరిగిపోయిన వస్త్రాలతో ఉన్నాడే, ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు, ఆలింగనం చేసుకుంటున్నాడు, కబుర్లు చెప్తున్నాడు, ఈయన తీసుకొచ్చింది కూర్చుంటుంది, నాకు ఇంకా సిగ్గుపడిపోయి ముడుచుకొని కూర్చుంటున్నాడు పాపం కుచేలుడు. ఇక ఇచ్చే స్థితిలో లేడు. చూశాడు కృష్ణుడు, ఓహో మన మిత్రుడు తానంతా తాను ఇవ్వడానికి లాభం లేదని తనే ఒక్కసారి తడివాడు పాపం వాళ్ళంతా. తడివితే చిన్న మూట కనిపించింది. ఆ మూట తెమ్మదిగా తీసుకున్నాడు ఒక్కసారిగా. ఆ మూట పట్టుకుని మిత్రమంటే ఆ మూట పట్టుకుంటే ఈ లాగుతుంది ఈయన లాగేసుకుంటాడు, వద్దు వద్దు అది చూసి అటుకుల కృష్ణ పర్వ సామ్రాజ్యాన్ని పరిపాలించే కృష్ణుడు అటుకులంటే ఏమి రుచి ఉంటాయి చెప్పండి అవి అటువంటిది. అంటే ఈయన స్థితి అటుకులు ఎప్పుడు అటుకులకి దానికి ఉండేటువంటి ఒక తత్వం ఏమిటంటే, అందులో మామూలుగా ధాన్యానికి మొలకెత్తే స్వభావం ఉంటుంది. అటుకులకి ఆ స్థితి చేరాక ఇక మొలకెత్తే స్వభావాన్ని కోల్పోతుంది అది. అంటే ఈయన స్థితి ఎక్కడికి వెళ్ళింది, అటుకులు ఇవ్వటంలో ఆయన యొక్క స్థితి ఏమిటంటే కుచేలుడి యొక్క స్థితి, మళ్లీ పునర్జన్మను పొందే స్థితిలో లేడు ఆయన. బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఉన్నాడు ఆయన, విరక్త జీవితంతో ఉన్నాడు. వచ్చినా సరే భార్య వెళ్లమంది గనక గృహస్థ ధర్మంగా భార్య మాట వినవలసిన ధర్మం ఉంది. ధర్మేచ అర్ధేచ కామేచ త్వయా ఏష నా అతిచరితరు అన్నప్పుడు ప్రమాణం చేశాడు నేను అతిచరించరని. కనుక భర్త భార్య చెప్పిన మాట విని తీరవలసిన ధర్మం భర్తకు ఉన్నది. ఆ ధర్మాన్ని కాపాడి తాను వచ్చాడు కానీ తనకక్కర్లేదు. కనుక తన స్థితి ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని భగవంతుడే ఆ కావాలని తీసుకున్నాడు. కావాలి అటువంటి దాన్ని ఏరుకుంటాడు భగవంతుడు. ఇప్పుడు భక్తుల్లో అటువంటి భక్తుల్ని ఏరి కోరి తన దగ్గర తీసుకుంటూ ఉంటాడు ఇప్పుడు కూడా పరమాత్మ. ఆ అటుకులు తీసుకున్నాడు పాపం, తీసుకుని ఆ అటుకులు నెమ్మదిగా ఒక గుప్పిడి తీసుకున్నాడు. ఇది ముష్టిం సకృజ్జగ్ద్వా ద్వితీయం జగ్ధుమాదే. తీసుకున్నాడు గుప్పెడు తీసుకున్నాడు, తీసుకున్నా గుప్పెడు తీసుకుని అలా తిన్నాడు పాపం. పరమానందంగా ఆనందంగా తిన్నాడు. మళ్ళా రెండో గుప్పెడికి అలా పెట్టాడు పాపం. పక్కనే వింజామల క్షేత్రం రుక్మిణీదేవి చూసింది పాపం. ఒకసారిగా ఆయన చేయిని అలా పట్టుకుంది. స్వామి ఆ ఒక గుప్పెడితోనే ఎంతో మహదైశ్వర్యాన్ని ప్రసాదించారు, ఇంకా ఆ గుప్పెడు కూడా తిన్నారంటే నేను వెళ్లి ఆయనకి దాస్యం చేయాలి మళ్ళా స్వామి చాలు అనేసరికల్లా భార్య మాట వినాలి భర్త, ధర్మాలు ఇవన్నీ కూడాను. కనుక అలాగే అన్నాడు కృష్ణ పరమాత్మ ఒకసారిగా రుక్మిణీదేవితోటి. సరే ఈ విధంగా రాత్రి అంతా కూడా అక్కడే ఉండమన్నాడు, అక్కడే ఉన్నాడు. కబులు చెప్పుకున్నారు, ఎన్నో అయిపోయాయి. సరే తెల్లవారింది, సకల మర్యాదలన్నీ చేశాడు ఈయనకంతా కూడా. సరే నేను వెళ్తా అన్నాడు. సరే బయలుదేరాడు. అసలు ఎందుకు వచ్చాడు ఈయన, మరి ఆ విషయాన్ని చెప్పాలి కదా భగవంతుడితోటి, ఆ కృష్ణ మిత్రుడితో చెప్పాలి కదా. చెప్పటానికి కూడా సిగ్గుపడే స్థితిలో ఉన్నాడు కుచేలుడు. ఏమడుగుతాడు చెప్పండి, చెప్పాను ఒక మిత్రుడి దగ్గరికి వెళ్లి దీని స్థితిలో వెళ్లి అడగటానికే సిగ్గుపడతారు.

తెలుసుకోవాలి. అవతల మిత్రుడు ఆ స్థితి ఏమిటో తెలుసుకోవాలి తప్పితే అడిగేదాకా ఉండకూడదు. అడిగే స్థితిలో లేడు ఈయన పాపం, కనుక అడగలేదు పాపం. ఏ విధమైన నాకు ఫలాన్ని కావాలి అని అడగలేదు పాపం. ఆయన ఏమనలేదు, ఎందుకు వచ్చావు అనే మాట ఆయన అనలేదు. అడగాలి కదా కృష్ణ పరమాత్మ కూడా, ఏమయ్యా ఎందుకు వచ్చావు, పనేమన్నా ఉందా అని ఆయన అడగలేదు. సరే అడగలేదు, సరే బయలుదేరతానంటే అలాగే అన్నాడు. పాపం ఆనందం చేశాడు, బయట తీసుకొచ్చాడు, దూరం దాకా సాగనంపాడు, చెప్పాడు, మళ్ళీ చెప్పాడు, బయలుదేరాడు. బయలుదేరాడు వస్తున్నాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు పాపం కుచేలుడు, ఎంత కృష్ణుడు ఎంత గొప్పవాడు, చిన్నప్పుడు ఏదో చదువుకున్నది మాత్రం చేత నన్ను ఈ విధంగా ఆదరించాడే. దీనికి భారతంలో దీనికి భిన్నమైన వృత్తాంతం ఒకటి ఉంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ, కుచేలుడు స్నేహితుడు చిన్నప్పుడు, బీద స్థితిలో ఉన్నటువంటి కుచేలుడు వస్తే కృష్ణుడు ఆదరించాడు. ఇదే భారతంలో ఇంతకంటే ఇంకా కనీసం తన బిడ్డకు ఒక పాల చుక్క కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు ద్రోణుడు. తన బాల్య మిత్రుడు కదా అని ద్రౌపదుడి దగ్గరికి వెళ్లాడు. రాజు కదా ఏదో ఆశించలేదు, ఏవో ఒక ఆవో రెండు ఆవులు ఇస్తే ఏదో పాలు పోసుకుందాం అనుకున్నాడు అంతే. ఆయన దృష్టిలో ఒక ఆవో రెండు ఆవులు గొప్ప ఏమిటి? వెళ్లేసరికల్లా అసలు ఎవరు అన్నాడు. ఇంకా మాట్లాడితే నువ్వేదో ఏదో చదువుకున్నాం కదా అని మాట్లాడుతున్నావు, నువ్వెవరు తెలుసుకుని మాట్లాడు, నేను మహారాజుని నువ్వు బ్రాహ్మణి గడా వెళ్ళిపోన్నాడు. అది మిత్రత్వం, మరి ఇది మిత్రత్వమే. ఆ మిత్రత్వం ఎప్పుడైతే అలా మారిందో అది సంఘర్షణకు దారితీసింది. అక్కడ ఇక్కడ ఈయన బయలుదేరాడు. దారిలో వస్తూ వస్తూ కృష్ణ పరమాత్మ నేనేమీ అడగలేదే, అయినా ఒకటి ఆయనైనా ఇవ్వచ్చు కదా నాకు, ఓహో నేను అడగకపోయినా ఇవ్వచ్చు కదా కృష్ణ పరమాత్మ, నేనెందుకు వచ్చానో ఆయనకి నేను చెప్పాలా, నేను ఆయనకి అంత మహానుభావుడైన పరమాత్మకి నేను కృష్ణా నేను ఫలాన్ని దానికోసం వచ్చానయ్యా నేను నోరు విడిచి చెప్పాలా, అక్కర్లేదు కదా. అయినా సరే భగవంతుడు ఏది చేసినా మంచికే చేస్తాడు, చాలా ఆలోచిస్తాడు. అంటే ఎప్పుడు చూడండి, అంటే ఆ మనస్తత్వం అలా ఉండాలి. అంతేగాని ఇంత చేశాడు చూసావా, కనీసం నాకేం ఇవ్వలేదు, ఓ వంద రెండు కూడా ఇవ్వలేదు, కనీసం ఇలా చేశాడు అని తిట్టడం లేదు. నాకు గనక ఒకవేళ ధనాన్ని గనక ఇస్తే ఆ ధన గర్వంతో నేను భగవంతుణ్ణి మర్చిపోతానేమో, వైరాగ్యం నాలోంచి తొలగిపోతుందేమో, సంసార బంధాల్లో చిక్కుకుంటానేమో, ఆ విధంగా చిక్కు నేను సర్వనాశనమైపోతానేమో అనే భావంతో బహుశా కృష్ణ పరమాత్మ నాకేమీ ఇవ్వకపోవచ్చు, ఏది చేసినా పరమాత్మ మంచికే, ఏం జరగాలో పరమాత్మకు తెలుసు అనుకుంటూ ఏ విధమైన చింత లేదు, హాయిగా ఆయనకి లేదు. ఆయన ఎప్పుడు కూడా విరక్త జీవుడే ఆయన. ఆయన ఆ విధంగా ఆనందంగా వెళ్లమంది వెళ్లాడు వచ్చాడు, భార్య వెళ్లమంది వెళ్లాడు వచ్చాడు, అంతే హాయిగా వస్తూ ఉన్నాడు. వచ్చరికల్లా తన ఇల్లుండేటువంటి తన వీధిలోకి వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు తన ఇల్లు లేదు. అక్కడ ఇదేమిటి వీధే కదా, నా ఇల్లు ఉండాలి కదా అంటే ఇల్లు కూడా పోయింది, ఏమిటి ఉన్నట్టుండేది. ఇంత చేశాక నేను వస్తే చివరకు ఉన్న ఇల్లు కూడా పోయిందే, ఇదేమిటి అనే చిత్తం ఒకసారి ఆశ్చర్యంగా చూశాడు. చూస్తే ఆ స్థానంలో ఇదే ఇక్కడే ఉండాలి, పెద్ద భవనం కనిపించింది. ఇదేమిటి ఇక్కడ చాలా పెద్ద భవనం ఉంది, ఆశ్చర్యపోతే ఎవరిదో ఏమో తన ఇల్లని ఎలా తెలుసు పాపం తనకి అనేసరికల్లా ఆశ్చర్యపోతూ ఉండేసరికల్లా అందులో నుంచి ఓ సేవకులు సేవకురాండు రకరకాల అందరికి ఒకభావ వచ్చేశారు, రండి రండి రండి స్వాగతం చెప్తున్నారు. ఏమిటి ఆశ్చర్యపోతే తన భార్య కూడా వచ్చింది పాపం, ఎప్పుడైతే పరమానంద పడిపోతుంది ఎప్పుడు కూడా. అంటే జీవితంలో భార్య బిడ్డలు వీళ్ళందరూ కూడా ఆశ్రయించిన వాళ్ళు ఏం కోరుకుంటారా అంటే వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటారు. ఎప్పుడు కూడా భార్య బిడ్డలు మిగతా వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ల సుఖం వాళ్ళకి కావాలి ఎప్పుడు కూడా. అంతేకాని యజమాని ఏమిటో పాప పుణ్యాలతో సంబంధం లేదు ఇప్పుడు కూడా. అదే వాల్మీకి చరిత్రలో కూడా, నీ పాపంతో నాకు సంబంధం లేదు, పోషించిన బాధ్యత నీది, తెచ్చి పెట్టావు తింటానంతే, నీ పాప నీదే, సంబంధం లేదు భార్యా పనులకు ఎప్పుడు కూడా. ఆ విధంగా వచ్చి పాప ఇప్పుడు తన భర్త చాలా గొప్పవాడుగా కనిపిస్తున్నాడు ఆవిడికి. ఓహో ఇంతకుముందు ఆయన పాపం చాలా హీనాహీనం కనిపించాడు, మనసులోనే ఒక్కసారిగా శారీరకంగా కాకుండా మనసులోనే పరమానంద పడి మానసికంగా కౌగులించుకుందిట. వ్యాసుల వారు వస్తారన్నమాట కౌగులు, ఆహాహా ఇంత గొప్పవాడు నా భర్త, కృష్ణుడి దగ్గరికి వెళ్లి చూశావా ఇటువంటి ఐశ్వర్యాన్ని తీసుకొచ్చాడు అని పరమానంద పడిపోయింది. అయితే ఇక్కడ తత్వం ఏమిటంటే ఇంత ఐశ్వర్యం వచ్చాక ఎప్పుడు కూడా ఐశ్వర్యాల్లో కనుక తను మునిగి తేలిపోతే తన జీవితాన్ని పరమార్థం లేదు. కానీ ఆయన యొక్క తత్వం మొట్టమొదటి చెప్పాడు విరక్త, అటువంటి బ్రహ్మవిత్త ఆయన కనుక వచ్చినా సరే గతంలో తన జీవితం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ భోగ భాగ్యాలన్నీ ఆయనకు అనవసరం. తను మామూలుగా దేనికి అంటకుండా తన జీవితాన్ని కొనసాగించి తను మళ్లీ భార్యాపిల్ల సంసార జీవితాన్ని కొనసాగిస్తూనే చివరికి ముక్తిని పొందిన మహానుభావుడు ఆ శ్రీకృష్ణ యొక్క మిత్రుడు. అటువంటి కథ ఈనాడు చెప్పుకునే అవకాశాన్ని స్వామి కల్పించారు. స్వస్తి.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 23వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఢిల్లీలోని బాబా భక్తులు ఒకరోజు మధురలో ఒకరోజు బృందావనంలో బాబాతో గడపాలని నిశ్చయించుకున్నారు. నృత్యం చేసే గోపికలు అందెల మువ్వల సవ్వడి మురళీలోలుని మృదు మధుర మంజుల వేణుగానం ప్రతిధ్వనించే ఆ బృందావన ప్రాంతంలో సాయికృష్ణునితో విహారం. మాకు ఆతిథ్యమిస్తున్న వాళ్లతో కలిసి బాబా మాకంటే చాలా ముందుగా మధుర చేరుకున్నారు. మా బస్సు మధ్యదారిలో పాడవటం వల్ల, ఢిల్లీ నుండి మరో వాహనం వచ్చేదాకా వేచి ఉండటం వల్ల మేము మధుర చేరుకునేటప్పటికీ చాలా ఆలస్యమైంది. మేమంతా వచ్చి కలిసేదాకా బాబా అలాగే మాకోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. మొత్తం బృందమంతా వచ్చి చేరే వరకు పట్నంలోకి కాని యమునానది ఒడ్డున వలసిన మందిరాలకు కాని వెళ్లడానికి ఎవరు అర్థించినా ఒప్పుకోలేదు. 13-19 సంవత్సరాల ప్రాయంలో పుట్టపర్తిలో ఆలమందలను మేపుతూ పండరి భజన బృందానికి నాయకత్వం వహిస్తూ ఉన్నప్పుడే బాబా మధుర బృందావన తీరంలో విహరించిన శ్రీకృష్ణుడే తాననే దివ్యసత్యాన్ని చాటి చెప్పారు. కృష్ణరూపంలో భగవంతుణ్ణి ఆరాధించే కొందరు భక్తులకు ఆయన శ్రీకృష్ణునిగా దర్శనమిచ్చి అనుగ్రహించారు. పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలులో ఒక భక్తుడు అలా కృష్ణ దర్శనాన్ని బాబా వల్ల పొంది ఆ దివ్యానందం నుండి 7 సంవత్సరాల వరకు కోలుకోని విషయం ఒకటి నాకు తెలుసు. అలాగే మరొక భక్తురాలు కూడా బాబాను కృష్ణునిగా దర్శించి ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రతి క్షణం ప్రతి శ్వాసతోనూ కృష్ణ కృష్ణ అంటూనే ఉండేది. ఆ మధ్యాహ్నం సాయికృష్ణునితో యమునా తీరానికి సాగిన ఆ అపురూపమైన యాత్ర నిజంగా మరువలేనిది. ఆ పవిత్రమైన నదిలో తాబేళ్లతో నిండి ఉన్న స్నానఘట్టాలు చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. గర్వంగా పురువిప్పి తిరుగాడుతున్న మయూరాలు పవిత్ర భాగవత కథను చాటుతున్నట్లుగా ఉన్నాయి. రాజపుత్ర వంశానికి చెందిన రాణి మీరాబాయి తన మధురమైన స్వరంతో పరవశించి పాడుకున్న కృష్ణ దేవాలయానికి బాబా మమ్మల్ని కూడా తీసుకుని వెళ్లారు. ఆ దేవాలయంలో కృష్ణ విగ్రహం ముందు కొన్ని మీరా భజన్లను పాడుకోవాలని అనుకున్నాం. తలుపు దగ్గర నుంచుని స్వామి తన హస్తాన్ని గాల్లో గుండ్రంగా ఒకసారి తిప్పారు. బాబా చేతిలో మీరా హృదయ విహారి అయిన గిరిధర గోపాలుని 7.5 అంగుళాల ఎత్తు ఉన్న వెండి విగ్రహం అదే శిల్పచాతుర్యం అవే వంపులతో అద్భుతంగా మెరుస్తూ కనిపించింది. మనం డాక్ బంగ్లాలో ఈ కృష్ణుడి ముందు భజన చేసుకోవచ్చు అన్నారు బాబా. బాబా సంకల్పంతో ఇలా అచ్చం అదే కొలతలతో అదే పోలికలు వంపులతో శిల్పచాతుర్యం గల కృష్ణ విగ్రహాన్నే సృష్టించుతారని ఎవరం ఊహించగలిగాము? బాబాను అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అనేటటువంటి ఆతృత నాలో భరించలేనంతగా పెరిగి హఠం వేసుకుంది. కాని నా మనస్సు ఎల్లప్పుడూ బాబాయందే లగ్నమై ఉండాలని ప్రార్థించటం తప్ప ఏం చెయ్యగలను? స్వామి మహిమను నమ్రతతో తిలకించి పులకించిపోవాలనే నా కోరిక. అంతేకాని ఆయన్ను గురించి వాదాలతో సిద్ధాంతాలతో ఏదో తెలుసుకుని సాధించాలనే కోరిక మాత్రం లేదు. ఆ విగ్రహం ముందు బంగ్లాలో 1 గంట సేపు భజన చేసిన తరువాత విగ్రహంతో పాటుగా ఢిల్లీ చేరుకున్నాం. ఇప్పుడు ఆ విగ్రహం ఢిల్లీలో మాకు ఆతిథ్యం ఇచ్చిన వారి ఇంట్లోని పూజామందిరాన్ని అలంకరించి పూజలందుకుంటోంది. రోజులు గడుస్తున్న కొద్దీ వార్ధక్యం పైనబడుతోంది నాకు. అప్పుడప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చినా కూడా ఇలాంటివేవీ గమనించేటంత తీరికగాని ఉత్సాహంగాని లేనటువంటి అద్భుత స్థితిలో స్వామి మమ్మల్ని ఉంచారు. నాకు 60వ పుట్టినరోజు దగ్గర పడుతోంది. సాధారణంగా 60వ పుట్టినరోజున శాస్త్ర ప్రకారం వేద మంత్రాలతో దేవతలను పూజించి మరింత ఆధ్యాత్మిక చింతన కలిగేలా ఆశీర్వదించమని ప్రార్థనలు చేస్తారు. అహంకార మమకార కామ క్రోధ మద మాత్సర్యాల 6 అంతఃశత్రువులను పారద్రోలుతూ 60వ పుట్టినరోజు జరుపుకోవాలని బాబా సలహా ఇస్తూ ఉంటారు. మా అబ్బాయి కెనడాలో జియోలాజికల్ సర్వే డైరెక్టర్గా చాలా దూరంలో ఉండటం వల్ల నేను షష్ఠీ పూర్తి చేసుకోవడానికి తటపటాయించాను. మా కోడలు కూడా
మా అబ్బాయితో పాటు అక్కడే ఉంది. వాళ్లకు ఇద్దరు మగపిల్లలు. వాళ్ళిద్దరూ మద్రాసులోని ఒక పాఠశాలలో చదువుకుంటున్నారు. మా అబ్బాయి కోడలు టొరంటో వెళ్లబోతూ పిల్లల దగ్గర నుండి సెలవు తీసుకుని వెళ్తున్నప్పుడు బాబా మా మనువలతో, మీ అమ్మని చూడాలని అనిపించినప్పుడల్లా నన్ను తలుచుకోండి అని చెప్పారు. తండ్రి స్వయంగా తన షష్ఠిపూర్తి తానే చేసుకోవటం ఆచారం కాదు. ఎందుకంటే షష్ఠిపూర్తి చెయ్యవలసిన బాధ్యత అధికారం కన్నబిడ్డలది. అందువల్ల నా అంతట నేను షష్ఠిపూర్తి చేసుకోవడం ఏమిటి అన్న ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయాను. కాని అమ్మ కళ్లల్లో ఆనందాన్ని తాను కళ్లారా చూడాలని బాబా అనడంతో ఆచారం పద్ధతులు పక్కనబెట్టి నాకు నేనే షష్ఠిపూర్తి ఉత్సవానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాను. బుక్కపట్నం నుండి ఒక పురోహితుణ్ణి పిలిపించాం. బెంగుళూరు ఆకాశవాణి కేంద్రం నుండి కూడా నా మిత్రులు చాలామంది వచ్చారు. 1943లో నేను ఆకాశవాణి మైసూర్ కేంద్రానికి పరిచయం చేసిన నాదస్వర కళాకారుడు ఒకతను ప్రశాంతి నిలయానికి వచ్చి నా జన్మదినంనాడు నాదస్వరం వాయించి వినిపించాడు. షష్ఠిపూర్తి ఉత్సవంలో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇనుమడింపజేస్తూ స్వామి ఆతృతగా వచ్చి మమ్మల్ని అభ్యంగన స్నానానికి ముందు నూనె పెట్టే సమయంలో ఆశీర్వదించి అనుగ్రహించారు. నన్ను నా భార్యని ఎగతాళి పట్టించి హాస్యం చేస్తూ సరదాగా కార్యక్రమం నడిపించారు. వంట ఇంట్లో వంట కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న వంటవాళ్లను ఆశీర్వదించారు. ఉదయం 10 గంటల నుండి పురోహితుడు కార్యక్రమం ప్రారంభించాడు. ముందుగా బాబా బహూకరించిన నూతన వస్త్రాలను ధరించి మేమిద్దరమూ ప్రార్థనా మందిరాన్ని ప్రవేశించాము. విగ్రహం ముందు సాగిలబడి ఇద్దరం పవిత్ర హోమం ముందు కూర్చున్నాము. వేదికకు కొద్ది దూరంలో బాబాకు వెండి సింహాసనాన్ని సిద్ధం చేసి ఉంచాం. అదృష్టవశాత్తు ఆ రోజే ఒక భక్తుడు వికసించిన కమలం ఆకారంలో ఒక వెండి పాదపీఠాన్ని తెచ్చి ఇచ్చాడు. బాబా అనుమతితో ఆ పాదపీఠాన్ని రజత సింహాసనం వద్ద బాబా కోసం అమర్చాము. స్వామి సింహాసనంలో కూర్చుని ఆ ఏర్పాట్లన్నీ తిలకిస్తూ వచ్చారు. బాబా ముఖ్యమని భావించిన కొన్ని అవసరమైన ఘట్టాలను నిర్వహించవలసిందిగా పురోహితుణ్ణి కోరాము. ముందుగా గణేశ పూజ, నవగ్రహ పూజ, స్వామిచే ఆశీర్వచన కార్యక్రమం, ఇలా కొన్ని ముఖ్యమైన ఘట్టాలు నిర్వహింపబడ్డాయి. అవన్నీ శాస్త్రోక్తంగా ముగిశాక బాబా పాదకమలాలు రజత కమలంలో ఉంచి పుష్పాలతో పూజించడానికి అనుమతిని అనుగ్రహించారు. హాలంతా భక్తులతో నిండిపోయింది. షిరిడీలో పండితులచే కూర్చబడిన బాబా సహస్రనామాలు పురోహితుడు ఒక్కొక్కటే స్పష్టంగా చదువుతూ ఉండగా రజతకమలానికి కుడివైపున నేను, ఎడమవైపున నా శ్రీమతి కూర్చుని మా పక్కన గుట్టగా పోసి ఉన్న పువ్వులను ఒక్కొక్కటి స్వామి పాదపద్మాలపై వేస్తూ సహస్రనామార్చన చేశాం. మాపై అనుగ్రహవర్షాన్ని కురిపిస్తూ స్వామి కార్యక్రమం పూర్తయ్యేదాకా నవ్వుతూ కూర్చుని ఉన్నారు. మధ్య మధ్య నేను సంస్కృతనామాన్ని సరిగా ఉచ్చరించలేకపోతే ఆయన స్వయంగా సరిదిద్దేవారు. ఒక్కొక్క నామం ఉచ్చరిస్తున్నప్పుడు ఆ నామం యొక్క అర్థం నా హృదయాన్ని కదిలించి ఒక్కొక్క నామము నాకు స్వామి అద్భుత తత్వాన్ని గుర్తుకు తెస్తూ ఉంటే పూలు రాళ్లు కూడా సమంగా స్వీకరించమని బోధించిన బాబా పాదాలపై నా కన్నీళ్లు వర్షించకుండా నిగ్రహించుకోలేకపోయాను. స్వామివైపు నేను వేసే ప్రతి అడుగు స్వర్గాన్ని వ్యాపింపచేస్తున్నట్లుగాను స్వామి నా అంతరంగంలోకి వేసే ప్రతి అడుగు నా అహంభావాన్ని కుంచించి వేస్తున్నట్లుగానూ ఉండేది. స్వామితో అంతటి సన్నిహితత్వాన్ని కలిగించిన ఆ ఉత్సవం నా శ్రీమతిని కూడా భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. పూజా కార్యక్రమం పూర్తయ్యాక బాబా లేచి మా వద్దకు వచ్చారు. నేను నా శ్రీమతి అమ్మకు చెరుకు వైపున నిలబడి ఉన్నాము. వైకోంలోని శివాలయంలో తాను శివునకు సమర్పించిన బిడ్డ సాక్షాత్తు మానవ రూపం దాల్చిన పరమశివుని సన్నిధిలో ముకుళిత హస్తాలతో నిలబడి ఉండటం చూసే భాగ్యం అమ్మకి లభించింది. బాబా తన హస్తచాలనంతో నాకొక పతకాన్ని, నా భార్యకు ఒక మంగళసూత్రాన్ని సృష్టించారు. అవి రెండూ కూడా సాయి బంగారంతో చేయబడినవే. నేను మంగళసూత్రాన్ని నా శ్రీమతి మెడలో కడుతూ ఉండగా స్వామి తన కుడిచేతిని ఆమె తలపై ఉంచగాని పసుపు కుంకుమ కలిపిన అక్షింతలు వర్షించబడ్డాయి.
నూతన వధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదించటం సాంప్రదాయం. స్వర్గలోక ప్రమాణాలలో తిరిగి ఈ విధంగా కొత్తగా మా వివాహం జరుపబడుతోంది. స్వామి ఆమె చేతిలో ఒక పట్టు చీరను, నా చేతిలో ఒక పట్టు ధోవతిని ఉంచి ఆశీర్వదించారు. ఇదంతా స్వామి యొక్క అంతులేని ప్రేమామృత మాధుర్యం. నా శ్రీమతికి ఆనందంతో కాళ్లు నేలపై ఆనటం లేదు. ఆమెకు ఆకాశంలో విహరిస్తున్నట్లుగా ఉంది. తలంబ్రాలతో చిక్కుబడ్డ తల వెంట్రుకలతో, పసుపు కుంకాలతో పచ్చగా ఎర్రగా ఆనందంగా వెలిగిపోతూ ఉన్న ముఖంతో సంతోషంతో తూలి పడిపోకుండా ఆమెను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని రావలసి వచ్చింది. నా 60వ జన్మదినోత్సవం బాబా దివ్యానుగ్రహంతో గొప్పగా వైభవంగా జరిగింది. ఇంతటి అనుగ్రహం ఎలా పొందగలిగానో నాకు అర్థం కాని విషయం. ఇప్పటికీ ఈ షష్ఠీపూర్తి ఉత్సవం తలుచుకున్న కొద్దీ నాలో నూతనానుభూతి కలుగుతూ ఉంటుంది. తిరిగి మళ్లీ మేం బెంగుళూరు చేరుకున్నాం. కాని రజత కమలంలో గులాబీలతో నిండిపోయి ఉన్న ఆ పాదకమలాలు అనుక్షణం నా కనుల ముందు కదలాడుతూ పుట్టపర్తి ఎప్పుడు వెళ్లిపోదామా అన్న తహతహ నాలో పెంచేస్తోంది. అమ్మకు కూడా మేము ఈ అలౌకికమైన ఆనందానికి దూరమై ఎక్కడో ఉండటం అసంతృప్తిని కలిగిస్తోంది. ఆకాశవాణి పంజరం నుండి రెక్కలు కట్టుకు ఎగిరి వచ్చేయమని తరచుగా అమ్మ దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయి. ఈరోజు బాబా వంటింట్లోకి వచ్చి నేను సరిగ్గా భోజనం చేయకుండా ఏదో కతుకుతున్నానని నాపై కోపం చేశారు. ఈరోజు భజన సమయం బాబా నన్ను ఇంటర్వ్యూ గదిలోకి తీసుకుని వెళ్లి కూరలు పళ్లు బాగా ఎక్కువ తినమని చెప్పారు. కస్తూరికి అవసరమైన దానికంటే ఎక్కువ ధనం సమకూర్చాను, రోజూ ఆహారంలో మంచి పళ్లు విధిగా తీసుకోవాలి అని చెప్పారు. ఈరోజు మన ఇంట్లో బాబా చాలాసేపు గడిపారు. నువ్వు చేసే ఈ ఉద్యోగంలో నువ్వు తృప్తిగా లేవని, నీకు ఇక్కడే ఏదో వేరే పని ఉందని స్వామి చెప్పారు అంటూ అమ్మ ఇలా రాసే ఉత్తరాలు చదువుతూ ఉంటే, బెంగుళూరు వదిలి త్వరగా పుట్టపర్తి వచ్చేయడానికి సిద్ధంగా ఉండమని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉండేది. కలం చేసిన తపస్సు. బాబా బెంగుళూరు వచ్చారనే శుభవార్త నాకు వెంటనే తెలిసింది. 12వ అడ్డరోడ్డులో ఉన్న మా ఇంటి నుండి 5 నిమిషాలు మాత్రం నడిచే దూరంలో 9వ అడ్డరోడ్డు విల్సన్ గార్డెన్స్లో ఉన్న విఠలరావు గారింట్లో బస చెయ్యబోతున్నారని విన్నాను. విఠలరావు గారి రజకునికి కొద్దిగా లంచం ఇచ్చి విఠలరావు గారి ఇంట్లో కిటికీకి వేసే కర్టెన్లు, తలుపుకు వేసే కర్టెన్లు ఉతకడానికి ఇచ్చినప్పుడు నాకు చెప్పమని చెప్పాను. ఎందుకంటే బాబా వస్తారంటే ముందుగానే ఇల్లంతా శుభ్రం చేయించి కర్టెన్లు దుప్పట్లు అన్నీ ఉతికించడం నేను గమనించాను. అందుకే అతనికి అలా చెప్పాను. స్వామి వస్తారని తెలిసాక ఇక మా ఇంట్లో పనిచేసే ఆవిడ చిన్న కుమార్తెను మా ఇంటి గోడపై కూర్చుని పెద్ద కారు కాషాయ వస్త్రంతో బాబా ఆగమనం గమనించమని సూచనలిచ్చాను. బాబా విఠలరావు గారింట్లో అడుగుపెట్టిన 10 నిమిషాల్లోపే నేను వరండాలో ప్రత్యక్షమవటం విఠలరావు గారికి ఆశ్చర్యం కలిగించింది. ఆయన ఆశ్చర్యపోయి ఆగు ఆగు అంటూ కాసేపు వేచి ఉండమంటూ నన్ను అర్థించాడు. కాని నన్ను గమనించగానే బాబా గబగబా నా దగ్గరకు వచ్చి నా భుజంపై చెయ్యి వేస్తూ, ఇంక నీకు పుట్టపర్తిలో ఇప్పుడు కావలసినంత పని ఉంది అని, ఒక మాసపత్రిక త్వరలో ప్రారంభించబడబోతోంది, ఏం పేరో ఊహించు చూద్దాం అన్నారు బాబా. నేను చెప్పలేనని ఒప్పుకున్నాను. కాని బాబా పట్టుబట్టడంతో దివ్యత్వానికి మార్గం, కర్మ ధర్మ ప్రేమయోగ ఇలా ఏవో కొన్ని కొన్ని పేర్లు చెప్పాను. స్వామి అవన్నీ కాదంటూ పక్కకు నెట్టేసి ఆయన సంకల్పించిన పేరు సనాతన సారథి అని చెప్పారు. ఆ పేరొక శంఖారావం, నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని జాగృతం చేసే విష్ణుమూర్తి శంఖనాదం, అవిధేయతను అణిచివేసే పరమశివుని డమరుకనాదం. సారథి అంటే కళ్లాలు పట్టుకుని నడిపించేవాడు అని అర్థం. సనాతన అంటే శాశ్వతమైన, ప్రాచీనమైన, అనాది అని అర్థం. అంటే సనాతన సారథి అనే పేరు ప్రపంచానికి అమీబా వంటి ఏకకణజీవి నుండి అంతరిక్ష యాత్రికునిదాకా అన్ని జీవరాశులకు సంకల్పాలను కలిగించేది, నడిపించేది,
బాబా యొక్క మహాసంకల్పమేనని చాటుతున్నది. భగవంతుణ్ణి మీ జీవిత సారథిగా గుర్తించండి. ఆయన చూపే మార్గంలో హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధితో నడుచుకుని చక్కని మార్గంలో పయనించి మీ లక్ష్యాన్ని చేరుకోండి. ఇది సనాతన సారథి పేరుతో బాబా మనకు అందజేస్తున్న సందేశం. సంతోషంతో పొంగిపోయాను నేను. 1953 దసరా ఉత్సవాల్లో స్వామి మొదటిసారిగా చేసిన ప్రసంగాన్ని తలుచుకుంటూ, అవతార జీవితంలో ఇది 32వ సంవత్సరం, అందుచేత బాబా జగద్గురువుగా తన బోధను ప్రపంచానికి చాటబోతున్నారని నాలో నేను అనుకున్నాను. భగవంతుడు అర్జునునకు సారథి అయినప్పుడు మానవాళికి భగవద్గీత అనుగ్రహించబడింది. పార్థునికి సారథి అయిన శ్రీకృష్ణ భగవానుణ్ణి పార్థసారథి అంటున్నారు అప్పటి నుండి. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితరథానికి తానే సారథి అయి నడిపించబోతున్నారు బాబా సనాతన సారథిగా. సనాతన సారథి మొట్టమొదటి సంచిక కొద్ది దినాల్లో విడుదల కాబోతోంది అనగా చిత్రావతి నదీ తీరాన భక్తుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ బాబా శాంతిని ముక్తిని కోరేవారికి భగవద్గీత ఒక మార్గదర్శిని. భగవంతుడు అందరి హృదయాల్లోనూ సారథిగా ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. సరైన మార్గం కోసం వేడుకుంటే ఆయన తప్పక జవాబు ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. మీలోని భగవంతుణ్ణి చిత్తశుద్ధితో వేడుకుంటే మీకోసమే ప్రత్యేకించబడిన గీతను మీలో ప్రతి ఒక్కరికీ ఆయన వినిపిస్తాడు అన్నారు. కాబట్టి ఆ విధంగా దారి తప్పి అపాయంలో పడ్డ ప్రపంచ ప్రజానీకానికి భగవాన్ ఉవాచగా సనాతన సారథి ఉద్దేశించబడింది. ఆకాశవాణి కేంద్రం వారికి నేనిక ఉద్యోగం నుండి విరమించుకోదలుచుకున్నట్లుగా చెప్పాను. మైసూరు ఆకాశవాణి కేంద్రంలో ఒకసారి గాయపడ్డ నా మనసు రెండవసారి ఆకాశవాణి పదవీ నిర్వహణలో కోలుకుంది. ఆకాశవాణి పదాన్ని రేడియో సమాచార కేంద్రానికి నేను ఎలా సూచించానో తెలియజేస్తూ ఆకాశవాణి ద్వారానే ప్రసంగించమని నన్నే కోరడంతో ఆ గాయం తాలూకు ఆఖరి మచ్చ కూడా తొలగిపోయింది. ఆకాశవాణి డైరెక్టరు నాకేదో ప్రలోభం కల్పించాలని చూశాడు. అదృష్టవశాత్తు నేను వచ్చేయటమే మంచిదైంది. ఎందుకంటే తరువాత ఒక్క వారం రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ఆర్డరు జారీ చేయబడింది. ప్రభుత్వం నుండి పదవీ విరమణ చేసేనాటికంటే ఎంత ఎక్కువ మొత్తం పొందితే అంత మొత్తము కూడా తిరిగి ప్రభుత్వానికి జమ చెయ్యవలసిందిగా నావలే నియమించబడ్డ ప్రొడ్యూసర్లందరికీ ఆర్డర్ వచ్చింది. పదవీ విరమణ చేసినప్పుడు నాకు ఇవ్వబడిన పెన్షను నెలకు 350 రూపాయలు. అయితే రేడియో కార్యక్రమ నిర్వాహకుడిగా నేను తీసుకునే మొత్తం 250 రూపాయలతో కలిపి నా నెలసరి ఆదాయం 600 రూపాయలయ్యింది. ఆకాశవాణిలో నేను ఇంకా కొనసాగి ఉంటే నేను నెలకు 250 రూపాయల చొప్పున ఈ అదనపు సొమ్మంతా పెద్ద మొత్తంలో కట్టవలసి వచ్చేది. బాబా దయవల్ల నాకు అలాంటి ఇబ్బంది తప్పిపోయింది. మిగిలిన వారంతా పాపం అలా ఎక్కువ ధనాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చెయ్యవలసి వచ్చింది. సనాతన సారథి నన్ను తిరిగి ప్రశాంతి నిలయానికి చేర్చింది. అంధకారంతో నిండిన తుఫాను వంటి జీవితం నుండి ప్రకాశవంతమై ప్రేమమయమైన ప్రశాంతి నిలయంలో బాబా సన్నిధికి తిరిగి చేరుకున్నాను. హృషికేశ్ దివ్యజీవన సంఘానికి సంబంధించిన సాధువులను ఉద్దేశించి బాబా ఇలా అన్నారు, భగవంతుడు అనే శ్వాసను మాత్రమే పీల్చండి, అదే నిజమైన దివ్యజీవనం. అహం భావాన్ని మరచి వేణువులా శూన్యంగా హృదయాన్ని ఉంచుకోండి. ఎటువంటి సంకల్ప వికల్పాలు లేని మనసుతో అప్పుడు ఖాళీగా ఉన్న మీ హృదయమనే మురళిపై అద్భుతమైన మధురమైన రాగాలు పలికిస్తాడు. సనాతన సారథి ద్వారా ఇప్పుడు భగవానుడు మధురమైన రాగాలు పలికి సృష్టినంతా ఆనందభరితం చేయ సంకల్పించాడు. 1958 ఫిబ్రవరిలో మహాశివరాత్రి పర్వదినాన సనాతన సారథి మొదటి సంచిక వెలువడింది. దానికి శ్రీ బివి రాజారెడ్డి సంపాదకులుగా ప్రకటించుకున్నారు. ధర్మవరంలోని ఒక ప్రెస్లో కొన్ని 100 కాపీలు అచ్చువేయబడి
భక్తులకు అందజేయబడ్డాయి. బాబా బెంగుళూరు వచ్చినప్పుడు నేను, రాజారెడ్డి, ఆయన కూడా ఉండగా ఎవెన్యూ రోడ్లోని విచారదర్పణ్ ప్రెస్లో ఒక చిన్న ముద్రణా యంత్రాన్ని ఇంగ్లీషు తెలుగు అచ్చువేయటానికి కొన్నారు. ప్రారంభ సంచికలో పాఠకులకు బాబా తాను ఆ మాసపత్రికకు సనాతన సారథి అని పేరు ఎందుకు పెట్టారో వివరిస్తూ ఇంకా తన సందేశాన్ని ఇలా తెలియజేశారు. నేటి నుండి మన సనాతన సారథి పురాతనపు వేద శాస్త్ర ఉపనిషత్తులు అనే సైన్యంతో అన్యాయ, అక్రమ, అసత్య, అనాచారములనబడు అహంకారులను హతమార్ప బయలుదేరింది. ఈ సారథి లోకక్షేమానికి పోరాడి జయభేరి మ్రోగించి జనుల ఆనందమునకు ఆధారమగుగాక అన్నారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 23వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: पांडवाय नमः।
1: गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल।

మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు.

ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు సాయి సందేశ నవరత్నాలు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దసరా పండుగ సందర్భంగా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పురోగతికి సోపానాలు వేసుకుంటూ మనం మెల్లగా భగవంతునికి అతి చేరువయ్యే ప్రయత్నంలో మనలో ఉన్న అవలక్షణాలు ఏ విధంగా దూరం చేసుకోవచ్చు అనే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాడు 3వ రోజు ఇంకొక ముఖ్యమైన లక్షణాన్ని మనం ఏ విధంగా దూరం చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసహనాన్ని చూశాము, కోపాన్ని చూశాము, మరి ఈనాడు మరొక శత్రువు, అదే అహంకారం లేదా గర్వం. మనిషి నాకు ఇదొచ్చు అదొచ్చు, నేను ఇది చేయగలను అది చేయగలను, నేను ఇంత సంపాదించాను అంత నేర్చుకున్నాను, నేనందరికన్నా గొప్ప అన్న ఆలోచన చాలాసార్లు మనసులో రేకెత్తుతూ ఉంటుంది. ఏ విధంగా ఈ విధమైనటువంటి ఆలోచనల్ని మనం అధిగమించి ఎలా వీటల్ని అణగద్రొక్కాలో ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా మనం సాధన ద్వారా తెలుసుకుందాం. మనలో అహంకారం బయలుదేరినప్పుడు, విజయగర్వం వచ్చినప్పుడు మన చుట్టూ మనకేమీ కనిపించవు. మరి ఈ చిరునాటికలో ఏం జరిగిందో ఒకసారి చూద్దామా?
1: హాయ్ గైస్.
2: హాయ్.
1: హాయ్ రాకేష్. హలో, హౌ ఆర్ యూ మాలిక్ అన్నట్టు మీరిద్దరూ నిన్న సెమినార్ కి వచ్చినట్లేదే?
2: అవును, ఏదో పనుండి రాలేకపోయాం.
1: మరేం లేదు, మా అబ్బాజానికి హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. శరణ్ నాతోనే ఉండి సాయం చేశాడు.
3: ఓ ఐ సి, వెల్ దట్స్ లైఫ్, బట్ యు మిస్ గ్రేట్ ఫన్ యార్.
2: అవును, మిత్రా చెప్పాడు నువ్వేదో పేపర్ ప్రెజెంట్ చేసావుట.
3: మామూలుగా కాదు మ్యాన్, స్పెషల్ ప్రెజెంటేషన్. ప్రొఫెసర్ అరోరా స్వయంగా నన్ను నా పేపర్ ని ఇంట్రడ్యూస్ చేశారు.
1: అలాగా, గ్రేట్. నీ టాపిక్ ఏంటి భయ్?
3: ఎన్విరాన్మెంట్. ఇప్పుడు అదే కదా బర్నింగ్ టాపిక్. నా పేపర్ లో కొన్ని స్పెషల్ మెజర్స్ ప్రపోజ్ చేశాను. ప్రెజెంటేషన్ కి ఆల్మోస్ట్ గంట పట్టింది. అంతసేపు పిన్ డ్రాప్ సైలెన్స్ తెలుసా? అది అవగానే అందరూ ఎంతగా ఎప్రిషియేట్ చేశారంటే మై గాడ్, రియల్లీ థ్రిల్లింగ్.
2: నైస్ టు నో. నీ పేపర్ కి ఏదైనా సైటేషన్ ఇచ్చారా?
3: వాట్ డు యూ మీన్? అసలు ఎంత మంది పేపర్లు ప్రెజెంట్ చేశారో తెలుసా? మొత్తం 4 యూనివర్సిటీలు పార్టిసిపేట్ చేశాయి. ప్రతి యూనివర్సిటీ నుంచి 4 పేపర్లు, అంటే మొత్తం 16 పేపర్లు. వాటిలో నాదే టాప్. జడ్జీలుగా వచ్చిన వాళ్ళు తక్కువ వాళ్లేం కాదు, అంతా ఐఐటి ప్రొఫెసర్లే. ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ మీద 4 బెస్ట్ సెల్లర్ బుక్స్ రాసిన వాళ్లే. అలాంటి వాళ్ళు యునానిమస్ గా నా పేపర్ ని మెచ్చుకున్నారు. దట్ ఈస్ రాకేష్.
2: రియల్లీ కంగ్రాట్స్ రాకేష్.
1: నీతో పాటు పేపర్లు ప్రజెంట్ చేసిన మన వాళ్ల సంగతి ఏమిటి?
3: డోంట్ ఆస్క్ యార్, చెప్తే బాగుండదు గాని రొటీన్ స్టఫ్, అవుట్ డేటెడ్ కాన్సెప్ట్స్. నెట్ చూసి అలవాటుంటే కదా. నాకు ప్రిపరేషన్ కి 3 పట్టింది తెలుసా? అంతా ఒరిజినల్ స్టాఫ్. ఏదో 4 పాత పేపర్ల నుంచి కాపీ కొట్టినా బాపత కాదు. యు నో సంథింగ్?
2: ఏమిటో చెప్తే తెలుస్తుంది.
3: నా పేపర్ ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ కి సెలెక్ట్ అయ్యింది. ఇమేజిన్, 16 పేపర్లలో నాది సెలెక్ట్ అవడం గ్రేట్ కదా. సెమినార్ పేపర్ అంటే కాస్త కష్టపడాలి. ఏదో ఒకటి రాసేద్దాం అనుకుంటే కుదరదు. కష్టపడ్డాను కాబట్టే సక్సీడ్ అయ్యాను. ఓకే గైస్, నేను జిమ్ కి వెళ్ళాలి. బాయ్ బాయ్.
1: రాకేష్, మన కాలేజ్ పరువు నిలబెట్టాడు భయ్. ఇంటర్నేషనల్ సెమినార్ కు పేపర్ సెలెక్ట్ అవడం అంటే గ్రేట్ కదా.
2: ఏంటి, వాడు చెప్పినవన్నీ నమ్మేశావా? అంతా అబద్ధం.
1: అంత కాన్ఫిడెంట్ గా చెప్తే అబద్ధం ఎలా అవుతుందిరా?
2: అరే బాయ్, పొద్దున్నే నవీన్ ఫోన్ చేసి సెమినార్ సంగతులన్నీ నాతో చెప్పాడు. రాకేష్ తో పాటు ప్రణీత పేపర్ కూడా బెస్ట్ పేపర్ గా ఎంపికైందట. వీడు ఆ ఊసైనా ఎత్తలేదు. తన పేపర్ ఇంటర్నేషనల్ ఈవెంట్ కి ఎంపికైందని చెప్పాడు కదా. జరిగిందేమిటో తెలుసా? జడ్జీల్లో ఒక ఆయన సెమినార్ లో ప్రజెంట్ చేసిన కొన్ని పేపర్ల స్టాండర్డ్ ఏదైనా ఇంటర్నేషనల్ ఈవెంట్ కి పంపదగినంతగా బాగుందని మెచ్చుకున్నారట. అది పట్టుకుని వీడు తన పేపర్ సెలెక్ట్ అయిపోయిందని మన దగ్గర కోతలు కోసేశారు. గర్వంతో పాటు అహంకారం కూడా ఎక్కువే వీడికి.
1: ఓనీ భయ్, దునియాలో ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఉంటారు. పద పోదాం.
0: ఈ అహంకారం, గర్వం అనేది మనం ఎలాగా తగ్గించుకోవాలో, వినయ విధేయతలను ఎలా పెంపొందించుకోవాలో స్వామి ఉపన్యాసంలో ఏ విధంగా మనకి ప్రబోధిస్తున్నారో విందాం.
4: ఈనాటి యువతి యువకులు తమ యొక్క వయ ప్రభావమును పురస్కరించుకుని ఓపికను కోల్పోతున్నారు, చమను తప్పిపోతున్నారు. తద్వారానే ద్వేషము, అసూయ, అహంకారములు అభివృద్ధి అవుతున్నాయి. ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా, ఈనాడు లోకములో ఏ వైద్యమునకును నివారణ కానటువంటి ఒక రోగము అందరి యందు ఉంటున్నది. కొందరి యందు తక్కువగా ఉండవచ్చు, కొందరి యందు ఎక్కువగా ఉండవచ్చు, కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉంటుండొచ్చు, కానీ క్వాలిటీ ఒక్కటే. ఆ రోగం ఏమిటి? అది అహంకారము. ఈ అహంకారం అనేటువంటి రోగము ఏ వైద్యమునకును ఇది నివారణ కాదు. కనుక ఈనాడు ప్రపంచమంతా కూడాను అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి. అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగము. ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది. ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది. ఈ అజ్ఞానం అనేటువంటిది పోవాలంటే అవిద్య పోవాలి. రెండూ పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది. దేనిని చూసి నేను అహంకారపడుతున్నావు? యువతి యువకులారా, దీనికి రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి. అహంకారం నిర్మూలం గావించుకోవడానికి రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి. ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద గ్లోబుగా కనిపిస్తుండాలి. ఇంత పెద్ద ప్రపంచం లోపల ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుండాలి. ఈ ఇండియా లోపల ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుండాలి. ఈ ఆంధ్రప్రదేశ్ లోపల అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుండాలి. ఈ అనంతపురం జిల్లా లోపల ప్రశాంతి నిలయం ఎంత చిన్నదిగా ఉంటుంది. ఈ ప్రశాంతి నిలయం లోపల నీవు ఎంతటి వాడవు. ఇంత అల్పమైనటువంటి మానవుడు అనంతమైనటువంటి ప్రపంచాన్ని చూచి అహంకారపట్టంలో ఇది పెద్ద అజ్ఞానమే కదా.
5: కారణము లేని కార్యము జగత్తునందు కానరాదు. అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణము లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి. అది ఏ అహంకారము. ఇది మహాకారము. ఇది ఆకారమును కూడాను మరిపింపజేస్తుంది, తనను తాను కూడాను మరిపింపజేస్తుంది. తోటి మానవులను, సాటి మానవులను కేవలం ఒక గడ్డిపరచగలనే భావిస్తుంది. తనకంటే ఇంకొక అధికుడు లేడని కూడాను విశ్వసిస్తుంది. ఇదియే దాని యొక్క మహత్యము. ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడాను కన్నును మూసుకుని ఉంటాడు. ఇట్టి అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడాను ఏమాత్రమూ కనిపించవు. ఇట్టి అహంకారం ఉండినంత వరకు మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దానికి ఏమాత్రమూ అర్థం కాదు. పవిత్రం కంటే దానవత్వం కంటే హీనుడైపోతుంటాడు. ఈ అహంకారము నిర్మూలము గావించుకునే నిమిత్తమై మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
6: ప్రేమ స్వరూపులారా, మానవుడు అహంకారంతో జీవించినంత కాలము అతన్ని ఎవ్వరు కూడాను ప్రేమించరు. ఎంతటి ధనవంతుడైనను, ఎంతటి అధికారి అయినను, ఎంతటి మేధావి అయినను అహంకారంతో కూడినంత వరకు భార్య బిడ్డలు కూడాను అతన్ని ప్రేమించరు. ఏనాడు మానవుడు అహంకారాన్ని విసర్జించను ఆనాడే అందరూ ప్రేమిస్తారు. విశ్వం యొక్క ప్రేమను అందుకొనవలన్న మొట్టమొదట మానవుని ఎందుకున్నటువంటి అహంకారము దూరం చేసుకోవాలి. ఇట్టి విశ్వప్రేమకు తగిన అర్హుడు అహంకార రహితుడే.
0: మొట్టమొదటిగా ఈ అహంకారం తగ్గాలంటే వినయం అలవర్చుకోవాలి. వినయం అంటే ఏంటి? మన ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా మనం జాగ్రత్తగా ముసలుకోవటం. రెండవది, ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అయితే ఇంకొకటి ఓవర్ కాన్ఫిడెన్స్. అన్ని చేయగలను అన్న ఆలోచన మనకు ఉండొచ్చు, కానీ అన్ని నేనే చేయగలను అన్న గర్వం ఉండకూడదు. అది చాలా థిన్ లైన్. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఒక విస్తరాకులో అన్ని ఒడ్డించిన విస్తరి ఎప్పుడు ఎగరదంట, కానీ ఏమీ లేని విస్తరి ఎగురుతూ ఉంటుందంట. ఎంప్టీ విజల్స్ మేక్ మోర్ నాయిస్ అంటారు కదా, అట్లాగా. మరి ఈ విధంగా ఎప్పుడైతే మనకి నాలెడ్జ్ పెంపొందుతుందో, స్వామి చెప్తారు ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్, ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ విజ్డమ్. ఈ రెండు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అది మనల్ని ఇంకా హంబుల్ చేస్తుంది, ఇంకా వినయంగా ఉండేటట్టు చేస్తుంది, కానీ మనకి గర్వాన్ని ఇవ్వదు.
7: అవును, నిజమైన జ్ఞానం ఎప్పుడూ గర్వానికి చోటివ్వదు. దీనికి ఎలా మనం ఈ వినయాన్ని మనం ఎలా వృద్ధి చేసుకోవాలి, గర్వాన్ని ఎలా అణిచిపెట్టి ఉంచాలి అనేది ఆలోచిస్తే గణేష్, దానికి సింపుల్ గా చూసుకోవాలంటే ఒక రెండు విషయాలు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. ఒకటి, మనకంటే గొప్పవాళ్లు, మనకంటే ఎక్కువ అచీవ్ చేసిన వాళ్ళు, ఎక్కువ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, మనకంటే టాలెంటెడ్ వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు అనే విషయాన్ని ఒకటి మనం గుర్తుంచుకోవాలి.
0: అదే నిజం.
7: మనల్ని మించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది ఆ విషయం గుర్తుంటే ఆ లెవెల్ కి, ఆ స్టాండర్డ్ కి చేరుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎలా మనం ఈ వినయాన్ని మనం ఎలా వృద్ధి చేసుకోవాలి, అణిచిపెట్టి ఉంచాలి అనేది ఆలోచిస్తే గణేష్, దానికి సింపుల్ గా చూసే ఒక రెండు విషయాలు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. ఒకటి, మనకంటే వాళ్ళు, మనకంటే ఎక్కువ అచీవ్ చేసిన వాళ్ళు

0: ఆ ప్రయత్నంలో మనం బిజీగా ఉంటే గర్వపడడానికి టైం దొరకదు మనకి.
1: కరెక్ట్,
0: అదొకటి. రెండోది, దెర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎంత మనం బాగా ఒక పనిని ఎంత బాగా చేయగలిగినా అంతకంటే బాగా ఎలా చేయాలి అనే ఆలోచనలోనే ఉండాలి, కానీ ఆహా నేను కాబట్టి ఇంత బాగా చేయగలిగాను అనే ఆలోచన రాకూడదు.
1: అంటే పర్ఫెక్షన్ అనేది ఎండ్లెస్ ప్రాసెస్.
0: ఎస్, పర్ఫెక్షన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దెర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్. ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని ఇక్కడ దాకా రీచ్ అయితే పర్ఫెక్షన్ అనేది ఏం లేదు, ఇట్ ఈస్ ఎవర్ ఎక్స్పాండింగ్ అన్నమాట. సో ఆ విషయం మనం గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ మేక్ అ స్టే హంబుల్ ఆల్ త్రూ అవర్ లైఫ్.
1: ఇంకొకటి, మన శంకరుల వారు భజగోవిందంలో చెప్పినట్టు వివిధ రకాలైన అహంకారాలు మనకి వస్తూ ఉంటాయి మన జీవితంలో.
0: అవును,
1: మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలసర్వం. ఈ మనకి భగవంతుడు ప్రసాదించిన ఈ లైఫే చాలా చిన్నది.
0: అవును,
1: దాంట్లో సెకండ్ టైం ఈ వృద్ధాప్యంలో గాని యవ్వనంలో గాని డబ్బులు సంపాదించడం గాని వివిధ రకాలుగా మనం వ్యర్థం చేసేస్తూ ఉంటాం. సో విజయ గర్వం, యవ్వన గర్వం, ధన గర్వం, ఇవన్నీ వివిధ రకాలైనటువంటి మదాలు గర్వాలు మనకి డెవలప్ అవుతూ ఉంటాయి మనలోని. సో దాన్ని ఏ విధంగా మనం అణచిపెట్టుకోవాలి అంటే మనలో కోరికలు తగ్గించుకోవాలి, మోహాన్ని తగ్గించుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇవన్నీ శాశ్వతం కాదు అన్న నిజాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి,
0: గ్రహించాలి మనం.
1: స్వామి చెప్తారు కదా, మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. దానికి ఒక చక్కని ఉదాహరణ, మనం ఈ సింబాలిజం ఆఫ్ దేవిని మనం ఎప్పుడైతే తీసుకున్నామో, లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చుంటుందంట ఆసనం.
0: అవును,
1: అదే సరస్వతీదేవి ఒక రాయి మీద కూర్చుంటుందంట.
0: అవును, చాలా పెయింటింగ్స్ లో ఎక్కడ చూసినా అలాగే
1: కనిపిస్తుంది. ఇలా ఎందుకు అంటే చూడండి, ఆ సింబాలిజం లోనే మనకు అన్ని క్లియర్ గా చెప్తున్నాడు భగవంతుడు. మణి అంటే సిరి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందంట తామరాకులాగా, ఎప్పుడు ఇన్ సర్క్యులేషన్.
0: అవును, తామర పువ్వు నీటి మీద
1: స్థిరంగా ఉండలేదు. అదే విద్య సరస్వతీదేవి ఎప్పుడైతే వస్తుందో ఒక రాక్ లాగా స్థిరంగా ఉండిపోతుంది. అది ఆ మనిషి హృదయంలోంచి చెరిపివేయలేరు.
0: అవును,
1: సో ఆ సింబాలిజం మనం చూసుకున్నట్లయితే మనం దేనికి గర్వపడాల్సిన అవసరమే లేదు.
0: అవును, ఈ వరల్డ్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ కి మనం గర్వించాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద పెద్ద పదవైనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఐదేళ్లే, ఏది శాశ్వతంగా ఉండేది కాదు. నిజమే, చాలా బాగా చెప్పారు గణేష్. ఇంకొకటి, ఈ గర్వము అహంకారం అనేది ఎవరిలో ప్రవేశించినా అది ఎంత గొప్ప వాళ్ళైనా సరే, మనుషుల గురించి అయితే మనకు తెలిసిందే, చాలా అల్పమైన జీవితాలు మనవి, చిన్న జీవితాలు, అందులోనే సాధించ 100 ఏళ్ల జీవితం అంటారు గాని స్వామి చెప్పినట్టు ఎన్నేళ్ళు మనకే తెలియదు. అందులో ఆ చిన్న లైఫ్ లో సాధించిన కొంత చాలా చిన్న చిన్న వాటిని చూసుకుని ఇంత గర్వపడుతూ ఉంటాం. ఇది మనకే పరిమితం కాదు, మన పురాణాల్లో వాటిల్లో చూస్తే దేవతలు కూడా దేవతల గర్వభంగా ఉంటారు. మనకి చాలాసార్లు మనం స్టోరీస్ చదువుకుంటాము, బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే, నేను గొప్ప అంటే లింగాకారంలో ఈశ్వరుడు ప్రత్యక్షమై నా తుది మోద ఎక్కడో తెలుసుకోండి అన్నారు. వీళ్ళిద్దరు తెలుసుకోలేకపోయారట. ఇంకా త్రిమూర్తులే అలాగుంటే మన గురించి చెప్పుకోకర్లా. ఎక్కడైనా చూడండి, మన పురాణాలు తిరగేసినా కూడా గర్వం అంటూ ఒకసారి ప్రవేశించిన ఎటువంటి వ్యక్తి అయినా, మనిషి కానీ దానవుడు కానీ దేవత కానీ, వాళ్ళు వృద్ధిలోకి రావడం పైకి రావడం అనే అంశం మనకు కనిపించదు,
1: గ్రోత్
0: ఆగిపోతుంది. ఐ థింక్ గర్వం అనేది క్వికెస్ట్ వే టు సెల్ఫ్ డిస్ట్రక్షన్ అన్నమాట. రావణాసురుడు, రావణ బ్రహ్మ అంటారు, ఆయన 64 కళ్ళు తెలుసని స్వామి స్వయంగా చెప్పారు. రాముడి కంటే రావణాసురుడు ఎంతో చదువుకున్నవాడు, ఎంతో గొప్పవాడని. కానీ ఏం లాభం ఆయన ఆ గర్వం వలన? ఆయనే కాదు, ఆయన మొత్తం రాక్షస జాతి అంతా, ఆయన రాజ్యం అంతా నాశనం చేసుకున్నాడు కదా. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. అన్ని ఉన్నాయి, భగవంతుడు మనిషిని యూఆర్ మై బెస్ట్ క్రియేషన్ అంటారు స్వామి. అంటే ఇమాజిన్ చేయండి, భగవంతుడు నువ్వే నా బెస్ట్ క్రియేషన్ అన్నాడంటే అది ఎంత అద్భుతమైన క్రియేషన్ అయ్యి ఉంటుంది. అలాగే స్వామి చెప్తారు, విశ్వంలో ఉన్నవన్నీ నీలోనే ఉన్నాయి అని. నువ్వే విశ్వం అని చెప్పరు. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే, వి ఆల్ ఫీల్ వీఆర్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అనమాట. ఆ ప్రైడ్ వల్ల, ఆ సెల్ఫ్ సెంటర్డ్నెస్ వల్ల మనం దిగజారిపోతున్నాం, కానీ భగవంతుడు కోరుకున్న స్థాయికి మనం ఎదగలేకపోతున్నాం. అన్ని మనలో ఉన్నాయి, కానీ ఇంత విశ్వంలో మనం ఒక చిన్న పార్ట్ మాత్రమే, అది కూడా గుర్తుంచుకోవాలి.
1: మీరు ఇది చెప్తుంటే నాకు మొన్న

0: రిషికేష్ సత్యసాయి ఘాట్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు మేము గంగ ఒడ్డున కూర్చున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, ఆ ప్రకృతిని చూసి మనం దాని ముందు నించుంటే, ఆ పర్వత శ్రేణులను చూసినప్పుడు, ఆ గంగాదేవిని చూసినప్పుడు, ఈ సృష్టిలో మనం ఎంత చిన్నవాళ్ళం అర్థమవుతుంది. అదొక్కటి చాలు మనలో ఆ అనుకోని తీసుకురావడానికి. స్వామి ఇంకొక సైడ్ ఏం చెప్తున్నారంటే, యు ఆర్ ఆల్ పవర్ఫుల్, అట్ ది సేమ్ టైమ్ యు ఆర్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్.
1: యు హావ్ ఎవ్రీథింగ్ ఇన్ యూ, బట్ యు ఆర్ ఆల్సో లిటిల్ పార్ట్ ఆఫ్ ద హోల్
0: ఎవ్రీథింగ్.
1: ఎవ్రీథింగ్, యా.
0: సో ఆ రెండు పాయింట్స్ మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్నామో, అప్పుడు మన నిజస్థితి మనకి తెలుస్తుంది అన్నమాట.
1: అంతా నాలో ఉంది కానీ నేనే అంతా కాదు.
0: కాదు,
1: బాగుంది.
0: మనం ఈ మదాన్ని అంచుకోవడానికి ఎప్పుడైతే మనం పని చేస్తున్నామో, ప్రతి పనిని భగవత్ అర్పితంగా మనం చేసినప్పుడు మనలో ఆ అహంకారం బయలుదేరదు. ఎందుకంటే ప్రతిదీ భగవంతుని ప్రసాదమే. భగవంతుని ఆజ్ఞ లేనిదే, భగవంతుని ఆ విల్ లేనిదే ఏది జరగదు. మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, మరి బాగా చేస్తే అది భగవంతునికి అర్పితంగా చేసేసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పైతే అది మన తప్పుగా భావించి భగవంతునికి క్షమాపణ కొనుక్కోవాలి. సో ఇది ఒక మంచి పద్ధతి. మనం మన పని మనం జాగ్రత్తగా, మనకి కళ్ళు నెత్తిమీదకి రాకుండా ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ గర్వం అనేది ఇదే విధంగా మనల్ని దిగజారుస్తుంది అన్నమాట. సో దానికి జాగ్రత్తగా మనం కాపాడుకుని భగవంతునికి కృతజ్ఞతా భావంగా మనం ప్రతిరోజు పూజ చేసుకోవాలి.
1: అది నిజమే కదా గణేష్, మనదంటూ ఏమైనా ఉంటే దాన్ని చూసి మనం గర్వించవచ్చు. పోనీ మనదంటూ ఏముంది, ఎంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయినా ఇన్ని కోట్ల మందిలో అతనికి ఆ టాలెంట్ ఉందంటే అది భగవంతుడు ఇచ్చిందే గాని తనంతట తను తెచ్చుకున్నది కాదు కదా. సో ఇచ్చేది ఆయనే, అలాగే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేది ఆయనే, ఆ క్రెడిట్ రెప్యుటేషన్ ఇచ్చేది కూడా ఆయనే, అంతా ఇచ్చేది ఆయన అయినప్పుడు మనం చేస్తున్నది ఏముంది. ఆ ఒక్కటి గుర్తుంచుకుంటే ఫలితం ఆయనకే వెళ్తుంది. మనం వీ షుడ్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు స్వామి. భగవంతుడికి సదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి మనం. అందులోనే మన టైం గడుస్తుంది కానీ నేను చేశాను అనుకోవడంలో కాదు.
0: మీరు ఈ ఆస్పెక్ట్ మనం చూసినప్పుడు నాకు ఎప్పుడు స్వామి గుర్తొస్తారు. ఒకసారి మేము స్టూడెంట్స్ బ్లాక్ లో కూర్చొని స్వామి ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆ రోజు మాకు వేదం చదివే అవకాశం దొరికింది. అప్పట్లో స్వామి డిస్కోర్స్ స్టార్ట్ చేసే ముందు బాయ్స్, ఒక సెట్ ఆఫ్ బాయ్స్ స్వామి సింహాసనం పక్కనే మైక్ పెట్టి అక్కడ చాంట్ చేయడం జరిగేదన్నమాట. అయిపోయింది, మేము కూర్చున్నాము. స్వామి ఉపన్యాసం అయిపోయాక వెళ్ళిపోతూ అనిల్ కుమార్ సార్ని, ఈరోజు నా ఉపన్యాసం బాగానే ఉందా అని అడిగారు. బాగా, చాలా బాగుంది స్వామి అని ఆయన చెప్తున్నారు. చెప్తుంటే, అయితే నీకు దాంట్లో ఏమర్థమైంది అని అడిగారు స్వామి. అంటే చూడండి, అందరికీ అర్థమైందా అన్న ఆలోచన స్వామి దాని గురించి ఆలోచిస్తున్నారంటే బాగుందా లేదా, అందరూ రిసీవ్ చేసుకున్నారా లేదా. స్వామంతటి భగవంతుడు అలా ఆలోచిస్తున్నప్పుడు ఆ క్రియేషన్ లో ఒక చిన్న పార్ట్ అయిన మనం కూడా అలాగా హంబుల్ గా ఆలోచించాలని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది చెప్తున్నప్పుడు మనకి అర్జునుడే గుర్తొస్తాడు, పాపం నేనే బ్యాటిల్ అంతా ఫైట్ చేసుకున్నాను అన్న ఒక గర్వంతో ఒకరోజు యుద్ధం పూర్తయిన తర్వాత రథం నుంచి కిందకి దిగమని కృష్ణుడు చెప్తాడు. నేనెందుకు దిగేది, నువ్వు చారియటీర్ కదా, ఫస్ట్ నువ్వు దిగిన తర్వాతే నేను దిగుతాను, బికాజ్ ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ చారియట్ అన్న గర్వంతో పాపం అర్జునుడు ఇంకా చారియట్ మీద నిలబడతాడంట. కృష్ణుడు ఎంతో వారిస్తాడు, ఇలా కాదని చెప్పి ఇంకా కృష్ణుడు వదిలేటట్లు లేడు అని చెప్పి చాలా అమనస్కంగా చారియట్ లోంచి కిందకి దిగుతాడు. రథం నుంచి దిగంగానే ఒకే ఒక్క జంప్ లో కృష్ణుడు అక్కడి నుంచి దుగ్గుతాడు. దుగ్గిన వెంటనే ఆ రథానికి అగ్ని అంటుకుంటుంది అన్నమాట. ఆశ్చర్యపోతాడు అర్జునుడు, అరే ఏమైంది ఈ రథానికి సడన్ గా అంటే, అప్పుడు కృష్ణుడు అర్జునుడికి నచ్చ చెప్తాడు, చూడనన్నా ఇప్పుడు దాకా నేను నీ రథాన్ని నడిపించడం వల్ల నేను నిన్ను ఇప్పుడు దాకా ప్రొటెక్ట్ చేస్తున్నాను, భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ వేసే బాణాలు నీకు తగలకుండా నేను ఇప్పుడు దాకా కాపాడుతున్నాను, నేను ఒక్కసారి ఎప్పుడైతే దిగానో అంతే నీ పని సరి అన్న లెవెల్లో చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. అప్పుడు గానీ అర్జునుడికి అర్థం కాదు, తను ఎంత అహంకారంతో బిహేవ్ చేశాడు అని తన తప్పిదాన్ని తెలుసుకుంటాడు. శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడతాడు.
1: అర్జునుడు అంతటి వాడు ఇలాగూ ఆయన ఆయనే ఆ క్షణంలో గర్వానికి లొంగిపోయినప్పుడు ఆయనే అంటారు కదా చంచలం హి మన కృష్ణ, మనస్సును నా అధీనంలో ఉండడం లేదు అని. దానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సొల్యూషన్ కూడా ఇంతే, నన్ను శరణాగతి చేసుకో అని. ఇంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ఇప్పుడు మీకు మీరు. అలాగే మనం కూడా భగవంతునికి శరణాగతి చేస్తే ఇంకా గర్వానికి అవకాశం అంటే ఒక ఓరలో రెండు కత్తులు ఇమ్మడం అంటారు చూడండి, అలాగూ ఆయనైనా ఉంటారు గర్వమైనా ఉంటుంది. సో మనం కొద్దిగా తెలివిగా మనం ఎంచుకోవాలన్నమాట, మనకి ఏది కావాలి అనేది, ఏది పర్మనెంటో అది కావాలి మనకి.
0: ఒకసారి కస్తూరి గారు స్వామితో పాటు ఉన్నప్పుడు ఒక మాసపత్రిక నుంచి న్యూస్ పేపర్ ఒక దినపత్రిక నుంచి ఒక కాల్ వచ్చిందంట ఆయనకి, మీ ఫోటో ఫ్రంట్ పేజీలో వేసి మీ గురించి రాస్తామని చెప్పి ఒక మెసేజ్ వస్తే పాపం ఎంతో త్వర త్వరగా ఆయన రెడీ అయ్యి స్వామి దగ్గరికి ఫోటో తీయించుకోవడం మంచి అందంగా కనిపించాలి అన్న ఒక ఉత్సుకతతో పాపం, అది అహంకారమో లేదో తెలియదు కానీ పాపం
1: ఎక్సైట్మెంట్.
0: ఈ లవింగ్ గాడ్ అనే పుస్తకంలో చాలా బాగా రాశారు కస్తూరి గారు. ఆయన చక్కగా ముస్తాబై స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నేను ఇంకా ఫోటో తీయించుకోవడానికి రెడీగా ఉన్నాను, పేపర్ లో వేస్తారు నా ఫోటో అని ఒక అహంకారం అనమాట. సరే ఫోటోకి రెడీగా ఉన్నావా అని స్వామి అడిగేసి, సరే అక్కడ నుంచో నేను ఫోటో తీస్తాను అని చెప్పి స్వామి కెమెరా వెనకాలకెట్టి ఇట్లాగా ముసుకేసుకుని, అప్పట్లో ఆ ముసుగు కెమెరాలు ఉండేవి కదా, ఆ ముసుగు కిందకి వెళ్లి రెడీ స్టడీ అన్నారంట. ఎస్ స్వామి అని పాపం ఆయన నించున్నాడంట. సడన్ గా ఆ కెమెరా కన్నంలోంచి ఒక ఎలుక జంప్ చేసి ఆయన మీదకి గెంతిందంట. పాపం కస్తూరి గారు ఫస్ట్ భయం, ఆ తర్వాత అవమానం అనమాట, స్వామి ఇట్లా చేశారు ఏంటి అని. అప్పుడు ఆయనకి అర్థమైంది, అరే నేను స్వామి లాంటి భగవంతుణ్ణి పక్కన పెట్టుకుని ఇంకా నేను ఈ వరల్డ్లీ పేరు కోసం ఇలాంటి రికగ్నిషన్ కోసం దాని ఎంత పరిగెడుతున్నానే అని చాలా బాధపడ్డారంట. ఇట్లాగా ఆయన అహంకారాన్ని తగ్గించి కస్తూరి గారు నిజం తెలుసుకునేలాగా స్వామి చేశారు. అండ్ ఇంకొక మంచి ఎగ్జాంపుల్
1: చెప్పండి.
0: ఒక విద్యార్థి ఉన్నాడంట, ఒకసారి స్వామి భజన పాడుతూ ఉంటే డిస్కోర్స్ అనంతరం ఇతను ఈ అబ్బాయి పాపం భజన గ్రూప్ లో లీడ్ సింగర్ ముందర కూర్చున్నాడంట. హరిభజన వినా సుఖ శాంతి నహి పాడుతుంటే సడన్ గా స్వామి మధ్యలో ఒక లైన్ మర్చిపోయినట్టు యాక్ట్ చేశారనమాట. పాపం ఇటు అటు చూస్తున్నారు స్వామి. చూస్తుంటే ఈ విద్యార్థి, అరే స్వామి మర్చిపోయారేంటి, ఎట్లాగన్నా గుర్తు చేయాలని చెప్పి ఇట్లాగా మరమర చేసి ఆ నెక్స్ట్ లైన్ అందించాడంట స్వామికి. స్వామి అందుకొని కంటిన్యూ చేసేసారంట. ఒకసారి అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డిస్కోర్స్ కి స్వామి మళ్లీ అదే ప్లేస్ లో భజన మర్చిపోయారంట. మర్చిపోతే మళ్లీ ఈ అబ్బాయి, అరే స్వామి మళ్లీ మర్చిపోయారు, సరే నేను మళ్లీ అందిస్తానని చెప్పి సెకండ్ టైం అందించాడంట. ఇంకా రెండు సార్లు స్వామికి ఒకళ్ళు భజన అందించిన తర్వాత ఆటోమేటిక్ గా మనసులో ఆ గర్వం అనేది వస్తుంది బయటికి. సో స్వామి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తారు, మనకు కరెక్ట్
1: లెసన్ క్రియేట్ కూడా చేస్తారు.
0: ఇది క్రియేట్ చేసిన చేసింది ఇది. సో ఆ అబ్బాయి, సరే నేనే స్వామికి భజన అందించాను కదా, స్వామి మస్ట్ బి వెరీ వెరీ ప్లీజ్డ్ విత్ మీ, చాలా సంతోషించుంటారు అనుకున్నాడంట. సరే ఇంకా వీడికి లెసన్ చెప్పే టైం వచ్చిందని చెప్పి స్వామి ఒక టూ డేస్ తర్వాత భజన హాల్లో భజన కోసం స్వామి వచ్చి సింహాసనం మీద కూర్చున్నారంట. ఈ అబ్బాయి ఫస్ట్ కూర్చొని పాపం స్వామి వైపే తదేకంగా చూసి ఇట్లాగా యా స్వామి ఇస్ వెరీ హ్యాపీ విత్ మీ అన్న ఫీలింగ్ మనసులో ఉన్నదంట. స్వామి సడన్ గా ఈ అబ్బాయి వైపు సీరియస్ గా చూసి భజన పాడు అన్నారంట. అండ్ భజన మెన్షన్ చేశారంట స్వామి ఏ భజన పాడాలో. ఆ అబ్బాయి సరే స్వామి అని చెప్పి కళ్ళు మూసుకొని భజన ప్రారంభిద్దామని స్టార్ట్ చేశాడంట. ఆ భజనలో ఒక్క లైన్ కూడా ఆ అబ్బాయి గుర్తు రావట్లేదట, స్టార్ట్ చేయడానికి కూడా అవటం లేదంట. ఏం చేయాలో అర్థం కాక స్వామి వైపు చూసి, సరే ఈ భజన వద్దులే ఇంకో భజన పాడు అని చెప్పి ఇంకో భజన చెప్పారంట. ట్రై చేశాడంట, ఎంతకీ అవ్వట్లేదంట, అసలు మనసుకి ఆ లైన్ కూడా అందటం లేదంట. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకేం చేసేది లేక స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి తప్పైపోయింది స్వామి, నన్ను క్షమించండి, ఏమి గుర్తు రావట్లేదు నాకు అని చెప్తే జాగ్రత్తగా ఉండరా అని స్వామి చక్కగా వారించి, ఆ లెసన్ నేర్చుకునేటట్టు మనం ఎప్పుడూ ఇది చేసాం అది చేసామన్న అహంకారం మనలో
1: ఉండకూడదు. స్వామి ఏది చేసినా మన మంచికి కదా, మనకి నేర్పించడానికే చేస్తారు. చాలా బాగుంది.
0: మరి ఈ వినయ విధేయతల్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటున్నామో, అది డెవలప్ చేసుకున్న తర్వాత మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఇందాక కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనం విన్న ఆ చిరునాటికలో సంభాషణ ఏ విధంగా మారుతుందో ఒకసారి చూద్దాం. పాపం రాకేష్ మన కథ ప్రకారం చూస్తే డోంట్ ఆస్క్ యార్, చెప్తే బాగుండదు, కానీ రొటీన్ స్టఫ్, అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్, నెట్ చూసే అలవాటు లేదే కదా. నాకు ప్రిపరేషన్కి 3 నెలలు పట్టింది తెలుసా, అంతా ఒరిజినల్ స్టఫ్, ఏదో 4 పాత పేపర్ల నుంచి కాపీ కొట్టినా అంత గర్వంతో మాట్లాడుతున్నాడు. అదే వినయ ఉన్న అబ్బాయి అయితే కష్టపడి ప్రిపేర్ అయ్యాను నేను, ఏదో భగవంతుడి దయవల్ల అంత బాగా జరిగింది, మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు అని చెప్తూ లాస్ట్ లో ఇచ్చిన ఇదేంటంటే, ఆ ప్రజెంటేషన్ లో ఈ రాకేష్ తో పాటు ప్రణీత అనే అమ్మాయి కూడా బాగా ప్రజెంట్ చేసిందని శరణ్ తెలుసుకుంటాడు. మరి అలా తెలుసుకున్నప్పుడు రాకేష్ మిగతా వాళ్ళకి చెప్తాడు, అరే నేనే కాదు మన బ్యాచ్ నుంచి ప్రణీత కూడా చాలా బాగా ప్రజెంట్ చేసింది, ఆ అమ్మాయికి కూడా మంచి రికగ్నిషన్ వచ్చింది అని కూడా చెప్పుండేవాడు.
1: చెప్పి ఉండొచ్చు. అలాగే మిగిలిన వాళ్ళు అసలు ఏమి బాగా చేయలేదు, ప్రిపేర్ అవ్వలేదు అనే కంటే మనం ఇలాంటి వాటి మీద ఇంకొద్దిగా రీసెర్చ్ చేసుకుని ఇంకొద్దిగా టైం స్పెండ్ చేసి ఎఫర్ట్ స్పెండ్ చేసి టైం అండ్ ఎఫర్ట్ ఇంకా బాగా చెయ్యొచ్చు, చేసే అవకాశం ఉంది అంటే ఎంత బాగుండేది. మీరు వాళ్ళు ఎవరు బాగా చేయలేదు అని వాళ్ళని కంప్లీట్ గా రూల్ ఆఫ్ చేసేయడం కంటే. నిజమే గణేష్, మనం ఆలోచించే పద్ధతి మారినప్పుడు మనం మాట్లాడే మాటలు కూడా మారుతాయి, దానివల్ల మన చుట్టూతా ఉండే అట్మాస్ఫియర్ అన్ని మారుతాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఒక సామెత ఉంది కదా, మనం మాట్లాడే పద్ధతి మారితే మన జీవితం కూడా మారుతుందేమో.
0: మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మనం అహంకారాన్ని మదాన్ని తగ్గించుకుని ఏ విధంగా వినయ విధేయతలను మన జీవితంలో పెంపొందించుకుని అభివృద్ధి చేసుకోవాలో స్వామివారి నుంచి జీవిత పాఠాలను నేర్చుకున్నాం. మరి వీటిల్ని మన నిత్య జీవితంలో అమలుపరుచుకోవడానికి తగిన శక్తిని ప్రసాదించమని సాయిమాత చరణారవిందాలకు మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, రామ్మోహన్ నాగవెల్లి, శ్రీ టి నిరంజన్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు శ్రీ మాణిక్య శాస్త్రి గారి వద్ద విద్యను అభ్యసించారు. శ్రీ భాస్కర శర్మ గారు తెలుగు సంస్కృత భాషా ప్రవీణులు. వారు ఎంఏ గవర్నమెంట్ కాలేజ్ మంచేరియాల నుండి లెక్చరర్ గా రిటైర్ అయినారు. శ్రీ భాస్కర శర్మ గారు ఎన్నో పుణ్యక్షేత్రాలలో తమ భాగవత ప్రవచనాలు, అన్ని శక్తిపీఠాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చి ఉన్నారు. మరి ఈనాటి దేవి అవతారం గురించి, దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైన అంతరార్థాన్ని గురించి శ్రీ భాస్కర శర్మ గారి మాటల్లో విందామా.
2: శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్నటి రోజున ఆ అమ్మవారి యొక్క అవతారాలలో సరస్వతి అంటే ఏమిటి, ఆ సారస్వతం దేనివల్ల కలుగుతుంది, ఎవరి ఎందు లక్ష్యం ఉంటే కలుగుతుంది, ఆ విషయాలను మనం తెలుసుకున్నాం. 3వ రోజులో ప్రవేశించాం. ఈరోజు అమ్మవారి అవతారం అన్నపూర్ణాదేవి. మనకందరికీ కూడా ప్రాణాన్ని ఇచ్చేటువంటిది అన్నమే. అన్నం పరబ్రహ్మస్వరూపం అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. మనం తీసుకునేటువంటి ఆహారం కూడా భగవంతుడితో సమానమే. యద్రుచ్యై పక్వై తథైవ రుచయతే, ఏతత్ ప్రాప్యతే శరీరం తథైవ ప్రాణావశిష్టం యోగాత్ కల్పయేత్ అని చెప్పింది శాస్త్రం. దేన్నైనా మనం ఆహారంగా తీసుకుంటాం. ఆ ఆహారం లోపలికి వెళ్లిన తర్వాత రక్తంగా మారుతుంది. ఆ రక్తము నుండి తేజస్సు, ఓజస్సు, శక్తి వస్తుంది. ఆ ఆహారం తీసుకోవటం కూడా ఎట్లా తీసుకుంటాం? ఎది రుచ్యై, ఆ ఆహార పదార్థాన్ని బాగా రుచికరంగా వండుకుని నాలుకకు హితవుగా ఉండేటట్టుగా చేసుకుని తీసుకుంటేనే ఆహారం. ఏదో ఒకటి నోట్లో వేసుకుంటే అది ఆహారం కాదు, కడుపు నింపుకోవటం కోసం చేసిన పని అది. ఆహారము అని ఎప్పుడు అంటామంటే యద్ రుచ్యై, రుచిగా ఉండాలి. పక్వై, బాగా పచనము చేయబడి ఉండాలి. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని హవిస్సు అనే పేరుతో మనం ఈ లోపల వేస్తున్నాం. దాన్నే అన్నము అని పిలుస్తున్నాం. ఆ అన్నము అనేటువంటిది బియ్యంతో వండుకున్నా, లేదు గోధుమలతో వండుకున్నా, ఇంకో రకంగా తిన్నా, ఏ రకంగా తిన్నా పక్వమై రుచికరంగా ఉండేటువంటిది, శరీరాన్ని నిలబెట్టేటువంటిది, ఆ లోపలికి వెళ్లి రక్తంగా మారేటువంటిది, ఆ రక్తము నుండి శక్తిని ఇచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని అన్నము అని పిలిచాం. ఈ అన్నం కూడా ఎవరి యొక్క స్వరూపం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంతేహి చ పార్వతి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంతేహి చ పార్వతి అన్నారు. ఆవిడ్ని అన్నపూర్ణ అవతారంగా అసలు ఎందుకు ఉంచారు అని ప్రశ్న. దానికి సమాధానమే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శ్లోకం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి. అంతవరకు ఉన్న శ్లోకం, ఈ శ్లోకం ఇంకా ఉన్నది. ఇంతవరకే మనకు ఈరోజు అవసరం. అయితే ఈ శ్లోకంలో ఉన్న భావం ఏమిటి? ఒకనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరుగుతోంది. హిమవంతుని యొక్క పుత్రిక పార్వతీదేవి, సర్వలోకాలకు నాయకుడైనటువంటి వాడు, బ్రహ్మాండాలకు నాయకుడైనటువంటి వాడు పరమేశ్వరుడు, ముక్కంటి దొర, వారిద్దరికీ వివాహం జరుగుతోంది. అమ్మవారి యొక్క సౌందర్యం మనం వర్ణించలేనిది. ఎందుకని అంటే అసలైనటువంటి సౌందర్యం గాని, అసలైనటువంటి సువాసన గాని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పుకున్నాం? నిన్నటి రోజున అమ్మవారి నుంచే వస్తాయి అని చెప్పుకున్నాం. అట్లాగే ఆ అమ్మవారి యొక్క సౌందర్యమే నిజమైనటువంటి సౌందర్యం. మనం ఎన్ని అలంకారాలు చేసుకున్నా ఈ సౌందర్యం శాశ్వతమైనదేం కాదు. అందుకనే అమ్మవారిని గురించి 100 శ్లోకాలు రాసి ఆ 100 శ్లోకాల గ్రంథానికి శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరి అని పేరు పెట్టారు. అసలు సౌందర్యం ఎవరిదయ్యా అంటే అమ్మవారిదే. మరి అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి వివాహం జరుగుతుంది. చేయించడానికి వచ్చిన పురోహితుడు ఎవరయ్యా? బ్రహ్మగారు. ఏతే బ్రహ్మ వశిష్ఠో పదవీం కృత్వా తథైవ పరిణయం కృత్యా. ఆ బ్రహ్మగారు వశిష్ఠ స్థానంలో కూర్చుని వాళ్ళిద్దరికూ పెళ్లి చేయిస్తున్నాడు. ఆ చేయించేటప్పుడు 5 తలలు ఉన్నాయి ఆ బ్రహ్మగారికి. 5 తలలతోనూ ఉన్న బ్రహ్మగారు ఆ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసేటప్పటికీ ఒక్కసారి మనస్సు కొద్దిగా చెలించింది ఆ సృష్టికర్త అయిన బ్రహ్మకు. సౌందర్యాన్ని చూస్తే ఎవరికైనా చెలిస్తుంది. నాకు చెలించదండి అని ఎవరైనా ఒకవేళ చెబితే అది అసత్యం. పైకి అట్లా మాట్లాడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అటువంటి స్థితి నిజంగానే కలిగితే వారిని మనం మహానుభావుడు అనుకుని నమస్కారం చేయాలి. ఎందుకంటే కామమును జయించడం చాలా చాలా కష్టం. అటువంటిది బ్రహ్మగారే 5 తలలు కలిగినటువంటి వాడు. అంత గొప్పవాడు మహనీయుడు. ఆయనకే మనస్సు చెలించింది అమ్మవారి రూపాన్ని చూచేటప్పటికి. ఆ విషయాన్ని గమనించాడు పరమేశ్వరుడు. ఎప్పుడైతే గమనించాడో ఊర్ధ్వముఖంగా చూస్తున్నటువంటి ఆ ముఖాన్ని తన రెండు వేళ్లతో చిదిమి వేశాడు, తుంచేశాడు. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు తుంచింది ఎవరినయ్యా అంటే బ్రహ్మదేవుని యొక్క శిరస్సు. ఆ బ్రహ్మదేవుని శిరస్సుని తుంచడం చేత పరమేశ్వరునకు ఇప్పుడు ఒక దోషం పట్టుకున్నది. ఏమిటి ఆ దోషం అంటే బ్రహ్మహత్యా దోషం. సామాన్యంగా పోయేటువంటిది కాదు ఈ దోషం. రౌరవాది మహానరకముల కన్నా గొప్పదైనది, ప్రమాదకరమైనటువంటిది ఆ దోషం. అంత తేలిగ్గా ఏదో ప్రాయశ్చిత్తం చేత, ఏదో గ్రహ జపాల చేత, వాటి చేత పోయేటువంటిది కాదు. చాలా గొప్పదైనటువంటిది ఆ పాపం. అంత తొందరగా పో. బ్రహ్మై అనుష్ఠానపరై యుగకృత్యా బ్రాహ్మణో నిత్యా బ్రహ్మచర్యామ్రతయేత్ తథైవ నో పాపం అపనుదతి అని చెప్పింది శాస్త్రం. అటువంటి బ్రాహ్మణుణ్ణి మనం కష్టం కలిగించినా అది బ్రహ్మహత్యా పాతకం కిందే వస్తుంది అని చెప్పింది శాస్త్రం. వాడిని సంహరించకర్ల. వాడికి ఉన్న తలల్లో ఒక తలను శివుడు చిదిమేసినట్టుగా చిదిమి వేయవలసిన పని లేదు. ఆ బ్రాహ్మణునకు కష్టం కలిగించినా, అయ్యో నాకు ఈ కష్టాన్ని కలిగించాడేవాడు అని గనక బ్రాహ్మణుడు అనుకున్నట్లయితే ఆ పాపం ఖచ్చితంగా మనకు వస్తుంది అని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అందుకనే బ్రాహ్మణుణ్ణి భూసురహ, భూమి తిరిగేటువంటి దేవతలు అని అంటారు బ్రాహ్మణులను, భూసురులు అంటే. కనుక ఆ బ్రహ్మగారి యొక్క తలను చిదిమేయడం చేత బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఇప్పుడు ఆ పాపం ఎలా పోవాలి, ఏం చెయ్యాలి? అనేక రకాలుగా పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అసలు ఏ పాపము అంటని వాడు. నా ప్రవృత్తయా పాపేనా నా శ్రేయసేయత్ మమకార అహంకారాదీనాం నిత్యైవ అవ్యయ రూపేణ పరమేశ్వరం తదా మృడానీ యోగకృతు అని చెప్పారు శంకరుల వారు. అవ్యయ రూపంలో తనకేమీ పట్టకుండా, తనది అనేటువంటి భావన లేకుండా ఉండేటువంటి సాక్షాత్తు పరమాత్మకే ఇప్పుడు బ్రహ్మహత్యాపాతకం పట్టుకున్నది. ఇప్పుడు ఆ బ్రహ్మహత్యాపాతకం ఎట్లా పోవాలి, ఏం చేస్తే పోవాలి అనేక మంది ఋషులను అడిగాడు, నారదుల వారిని అడిగాడు, అనేక మందిని సలహా అడిగాడు. ఎవ్వరిని అడిగినా ఆ బ్రహ్మహత్యాపాతకం పోవటానికి కావలసినటువంటి సలహా చెప్పగలిగిన వాళ్ళెవ్వరూ కనబడలేదు. దేవలోకంలో గాని, వైకుంఠంలో గాని, కైలాసంలో గాని, గోలోకంలో గాని ఎక్కడా కనబడలేదు. కనుక ఆయనకు ఏ విధంగానూ సలహా చెప్పేవాళ్లు లేరు. ఇప్పుడు ఎట్లా పోతుంది ఆ పాపం? ఆ పాపాన్ని పోగొట్టుకుంటే తప్ప తాను స్థిమితంగా ఉండేటువంటి అవకాశం లేదు. ఒక్క పరమేశ్వరుడే కాదు, మనం కూడా అంతే. ఆ పాపం యొక్క ఫలితాన్ని పోగొట్టుకుంటే గాని మనకు మానసిక స్థిమితం ఏర్పడదు. అనుభవిస్తూ ఉన్నంతకాలం మానసిక క్షోభ అని అంటాం మనం. అది కాస్త అయిపోతే అమ్మయ్యా హాయిగా ఉన్నది అంట. కనుక ఆ పరమేశ్వరునికి ఏమీ తోచక పిచ్చి పట్టిన వాని వలె తిరుగుతుంటే భార్య అయినటువంటి అమ్మవారు, మనం మొన్న నిన్న కూడా చెప్పుకున్నాం ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని, మహత్యాన్ని, ఆ తల్లి యొక్క కరుణ ఎలా ఉంటుంది అనేటువంటిది. ఆ తల్లి కరుణించి పరమేశ్వరుణ్ణి పిలిచి ఆయనకు ఒక ఉపాయం చెప్పింది. ఏమిటి? నథ రిక్తపాత్రాభిక్షాటనం తథైవ ఏతత్ ప్రథమం ప్రాప్యతే భిక్షం ఏతత్వయా పాతకం తథైవ భిక్షాయోగ్యతే. నథ నీవు ఖాళీగా ఉన్న పాత్ర, ఏదైనా ఒక పాత్ర తీసుకో, అందులో ఏమీ లేకుండా ఉండాలి, రిక్త పాత్ర. ఆ పాత్ర తీసుకుని భిక్షాటనం చేయాలి. భిక్షాటనం కురియాత్, రిక్త పాత్ర భిక్షాటనం. ఎప్పుడైతే రిక్త పాత్ర ఖాళీగా ఉన్న పాత్రతో భిక్షమెత్తడానికి పెడతావో, ప్రథమం ఉపయోగ్యతే భిక్షాం, మొట్టమొదటిసారిగా ఆ పాత్రలో ఎవరైతే భిక్ష వేస్తారో, ఏతత్వయా బ్రహ్మహత్యాపాతకం, ఇప్పటిదాకా నీ దగ్గర ఉండి నీతోనే ఉన్నటువంటి ఆ బ్రహ్మహత్యాపాతకం మొట్టమొదటిసారిగా ఎవరైతే ఆ గిన్నెలో వేస్తారో వాళ్ల దగ్గరకు వెడుతుందయ్యా. అప్పుడు నీ దగ్గర నుంచి పోతుంది కదా, నీకు కావలసింది బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడం. కనుక నువ్వు ఖాళీగా ఉన్న పాత్రను తీసుకుని భిక్షాటనకు బయలుదేరవయ్యా అని తన భర్తకు తానే సలహా ఇచ్చింది పార్వతీదేవి. అందరికన్నా గొప్ప స్నేహితుడు ఎవరయ్యా అంటే భార్యయే. కన్న తల్లి తరువాత వాడి క్షేమాన్ని కోరుకునేది ఎవరయ్యా అంటే భార్య. భార్య కన్నా మించిన స్నేహితులు లోకంలో ఇంకొకరు ఉండరు, ఉండబోరు. ఆవిడ సలహా చెప్పింది భార్య, కనుక తప్పనిసరిగా చేయవలసిందే అనే ఆలోచనతో పరమేశ్వరుడు ఒక పుర్రె చేత పట్టుకున్నాడు. ఆ పుర్రెలో ఏమీ లేవు, ఖాళీ. ఆ పుర్రెను చేత పట్టుకుని భిక్షాటనకు బయలుదేరాడు. అందుకనే పూర్వపు రోజుల్లో మన పెద్దవాళ్లు బిచ్చగాడెవరైనా వస్తే ఆ బిచ్చగాడి సంచిలో గాని పాత్రలో గాని ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూసి, ఒకవేళ లేకపోతే ఆ బియ్యం కొలిచి తెచ్చిన డబ్బా అక్కడ పెట్టి నాలుగు గింజలు నువ్వు వేసుకోవయ్యా అని వాడితో చెప్పి వాడు వేసుకున్న తర్వాత వీళ్లు పెట్టేవాళ్లు. ఖాళీ పాత్రలో మాత్రం పెట్టేవాళ్లు కాదు పూర్వం. అసలు ఇప్పుడు బిచ్చం పెట్టేవాళ్లే తక్కువయ్యారు, దాని గురించి ఆలోచించవలసిన పని లేదు. కనుక ఈ రిక్త పాత్ర, ఆ ఖాళీగా ఉన్న పాత్రను ఎప్పుడైతే తీసుకుని బయలుదేరాడో, దేవలోకం అంతా భిక్షాటన చేస్తున్నాడు. అందరి ఇళ్ల వైపుకు వెళ్లాడు. దేవేంద్రాదులు మొత్తం, దిక్పాలకులు, వరుణుడు, అగ్నిదేవుడు, కుబేరుడు, మొత్తం అందరి దగ్గరికి వెళ్లాడు. ఎవరి దగ్గరకు వెళ్లినా ఆయనకు భిక్షం వేసిన వాళ్లు లేరు. కారణమేమంటే ఖాళీగా ఉన్న పాత్రలో ఎప్పుడైతే వేస్తామో ఆయన దగ్గర ఉన్న బ్రహ్మహత్యాపాతకం మన దగ్గరకు వస్తుంది అన్న సంగతి దేవతలకు అందరికీ తెలుసు. ఆ కారణం చేత ఆయన పాత్రలో ఎవ్వరూ వేయలేదు. ఎవ్వరూ వేయలేదు కదా అని దిగులు పడి వెనకకు వచ్చాడు. ఎప్పుడైతే అట్లా దిగులు పడి వెనక్కి వచ్చి ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోలేక, తన వద్ద ఉంచుకోలేక, ఆ పాపం యొక్క ఫలితాన్ని పొందలేక, నేను ఎందుకు ఈ పని చేశానా అని పశ్చాత్తాపడుతూ దిగులుగా ఉన్న భర్తను చూచి జాలిపడినటువంటి లోకమాత, సాక్షాత్తు పరాభట్టారిక, కాత్యాయని, కాళీ, భగళ, చాముండి, రాజరాజేశ్వరి, గాయత్రి, అన్ని పేర్లు ఆ తల్లివే. ఆ తల్లి అన్నపూర్ణగా అవతరించింది. ఎందుకొరకు అంటే కేవలం తన భర్త అయినటువంటి పరబ్రహ్మమైన ముక్కంటి దొరయైన ఆ పరమేశ్వరునకు భిక్ష పెట్టడం కోసం తానే అన్నపూర్ణగా అవతరించి పాయస పాత్రను తీసుకుని ఆ పాయస పాత్ర నుండి పాయసాన్ని తీసి మొట్టమొదటిసారిగా ఆ పాత్రలో ఈశ్వరుని వద్ద ఉన్నటువంటి ఆ పుర్రెలో భిక్షం వేసింది. ఎప్పుడైతే ఆవిడ భిక్షం వేసిందో ఇప్పుడు బ్రహ్మహత్యాపాతకం ఎక్కడికి రావాలి? ఆ బ్రహ్మ యొక్క ఒక శిరస్సును చిదిమేసినటువంటి పాపం అమ్మవారి దగ్గరకు వచ్చింది. సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి తల్లి, ఏ పాపము అక్కడ ఉండే అవకాశం లేదు, నిలబడగలిగిన అవకాశం లేదు. అమ్మవారి దగ్గరకు చేరినటువంటి చెడు కూడా మంచిగానే మారుతుంది అని చెప్పారు. ఆవిడకు ఉన్నటువంటి నామాలలో సర్వమంగళ అనే నామం కూడా ఉన్నది. అమంగళమైనవి కూడా ఆ అమ్మవారి వద్దకు చేరితే మంగళప్రదమవుతుంది. ఆ అమ్మవారు ఒప్పుకుంటే విషం కూడా అమృతమే అవుతుంది. పరమేశ్వరుడంతటి వాడు విషం మింగటానికి సిద్ధపడి ఏం చెయ్యమంటావు అని అమ్మవారిని అడిగితే మింగేయమన్నది. ఆ విషాన్ని మింగాడు ఆయన. కంఠంలోనే ఉండిపోయింది, బయటికి రాలేదు, లోపలికి వెళ్లలేదు. ఆ విధంగా అమృతప్రాయమై ఆగిపోయింది ఆ విషం కూడా. కనుక అమ్మవారి దగ్గరకు చేరిన ఏ వస్తువైనా పవిత్రమే అవుతుంది. ఇప్పుడు ఆ బ్రహ్మహత్యా పాతకం అమ్మవారి దగ్గరకు చేరటం చేత అత్యంత పవిత్రమై తాను పాపము యొక్క స్వరూపం కనుక అక్కడ ఉండలేక అమ్మా నన్ను పంపించే మార్గం చూడు అని అడిగింది అమ్మవారిని ఆ బ్రహ్మహత్యా పాతకం. నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తాను, అప్పుడు నువ్వు వెళ్లిపోదువుగానివి అని చెప్పింది అమ్మవారు. అప్పుడు అడిగింది ఆ బ్రహ్మహత్యా పాతకం 18 అక్షౌహిణీల సైన్యము యొక్క రక్తం కావాలి అని అడిగింది. అప్పుడు అమ్మవారు ఆ బ్రహ్మహత్యా పాతకానికి అనుజ్ఞ ఇచ్చింది ఏమని, ద్వాపర యుగంలో కౌరవ పాండవ యుద్ధం జరుగుతుంది. కౌరవులకు 11 అక్షౌహిణీల సైన్యము, పాండవులకు 7 అక్షౌహిణీల సైన్యము ఉంటుంది. మొత్తం 18 అక్షౌహిణీల సైన్యం. ఏ రోజు మరణించిన సైన్యము యొక్క రక్తాన్ని ఆ రోజు నీవు త్రావవమ్మా, త్రాగుదువుగానివి అని, ద్వాపర యుగంలో నీవు అవతరిస్తావు మళ్లీ అని బ్రహ్మహత్యా పాతకాన్ని పంపించేసింది. ఆ బ్రహ్మహత్యా పాతకమే ద్రౌపదీదేవిగా పుట్టింది అని. ఆ ద్రౌపదీదేవి తల్లి గర్భం నుంచి పుట్టింది కాదు. అయో నిజ, ద్రుపద మహారాజు హోమం చేస్తుంటే ఆ హోమ కుండము నుండి పుట్టింది. అమ్మవారు ఎటువంటిదో ద్రౌపది కూడా అటువంటిది. ఎందుకంటే అమ్మవారి నామాల్లో చిదగ్నికుండ సంభూత అని ఉన్నది. చిత్ అనేటువంటి అగ్నికుండము నుండి అమ్మవారు ఉద్భవించినట్టుగా వర్ణింపబడి ఉన్నది. ద్రౌపదీదేవి కూడా యాగశాలలో ఆ అర్జునుడు వివాహం చేసుకోవడానికి తగినటువంటి కూతురు కావాలి అని సంకల్పం చెప్పి ఆయన హోమం చేస్తే ఆ పిల్ల తల్లి గర్భం నుంచి పుట్టలేదు, హోమకుండము నుండి వచ్చింది. అయ్యో నిజ అని అంటారు. కనుక ఆ ద్రౌపది ఈ భారత యుద్ధం జరిగిన సందర్భంలో ఏ రోజుకు ఆ రోజు చనిపోయినటువంటి వాళ్లను రాత్రిపూట వెళ్లి ఆ పిశాచ రూపంలో, బ్రహ్మహత్యా పాతక రూపంలో ఏ రోజు చనిపోయిన వారి యొక్క ఆ రక్త మాంసములను ఆ రోజు సేవిస్తూ ఉండేది అని కూడా మనకు ఓ కథ ఉన్నది. కనుక శివునకు కలిగినటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టడం కోసం ఆ అమ్మవారు అన్నపూర్ణగా అవతరించింది. ఆ అన్నపూర్ణ యొక్క అవతారమే సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆహార తత్వము. నిన్న మనం సరస్వతి రూపాన్ని చెప్పుకున్నప్పుడు విజ్ఞానం సారస్వతం అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇవాళ అమ్మవారి యొక్క అవతారములలో అన్నపూర్ణ అనే ఆవిడని గురించి చెప్పుకున్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారాన్ని గురించి చెప్పుకున్నాం. ఈ ఆహారమే అమ్మవారి యొక్క స్వరూపంగా గనక మనం భావించగలిగినట్లయితే, భావించినట్లయితే ఎప్పుడైతే అన్నమును ఆహారాన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తామో దాని యందు మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆ శ్రద్ధ ఎప్పుడైతే కలుగుతుందో కలిగినటువంటి ఆహారాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి, ఒక్కొక్క చోట ఎంత తింటారో అంత పారేసేవాళ్లు కూడా ఉన్నారు. ఎందుకయ్యా అలా పారవేస్తున్నావు అని అడిగితే వాళ్లు తెలివిగా సమాధానం చెబుతున్నాము అనుకుని మనకు చెబుతారు. ఏ విధంగా సమాధానం? మనతో పాటు లోకంలో ఉండే జీవరాశులు కూడా బతకాలి కదా, వాటి కోసం నేను పడేయటం కోసం వదిలేస్తున్నాను అని చెబుతాడు. చాలా పొరపాటు. అమ్మవారిని సేవించడం అంటే ఆకారాన్ని సేవించడం కూడా, అమ్మవారిని ఎంత శ్రద్ధగా పూజిస్తామో అంత శ్రద్ధగానూ పూజించాలి. ఈ ఆకారాన్ని ఎక్కడ వేస్తున్నాం అనే ప్రశ్న వేసుకోవాలి మనం. నోట్లో పెట్టుకుంటాం సహజంగా. ఈ నోట్లో పెట్టుకున్నది ఎక్కడికి పెడుతోంది? లోపలికి పెడుతోంది. సైన్స్ ప్రకారం ఆ లోపల ఉండేటువంటి పదార్థములన్నీ కూడా ఆ వాటిల్ని బాగా రుబ్బి రుబ్బి హరిత పదార్థం పిండి పదార్థంగా మారుస్తాయి. ఆ పిండి పదార్థమే రక్తంగా మారుతోంది అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రవేత్తలు ఉపాధ్యాయులు అందరూ చెప్పినటువంటిది. అయితే పురాణ గ్రంథాలలో ఏమని ఉన్నదంటే మనకు 5 రకాలైన అగ్నిహోత్రాలు ఉన్నాయి. ఈ 5 రకాలైనటువంటి అగ్నిహోత్రాలు ఏమిటయ్యాయి అంటే, ఆ 5 రకాలైనటువంటి అగ్నిహోత్రాల్లో బడబాగ్ని, యోగాగ్ని, యాగాగ్ని, జఠరాగ్ని, లౌకికాగ్ని 5 రకాలైన అగ్నిహోత్రాలు. బడబాగ్ని మొట్టమొదటిది, సముద్రంలో ఉంటుంది అది, ఉప్పెన అంటారు. ఆ బడబాగ్ని రగిలినప్పుడే ఆ ఉప్పెన వస్తుంది, తుఫాను వస్తుంది. అట్లాగే యోగాగ్ని, యోగ సమాధి చేత ప్రజ్వలింపజేసేటువంటి అగ్నిహోత్రాన్నే యోగాగ్ని అంటాం. యాగాగ్ని, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అగ్ని మథనము అని చేస్తారు. ఆ అగ్ని మథనం చేసినప్పుడు అరణి అని ఉంటుంది అడుగున ఒక చెక్క, ఆ అరణి లోపల నుండి అగ్నిహోత్రం పుడుతుంది. అలా పుట్టినటువంటి దాన్ని యాగ అగ్ని అంటాం. అగ్ని పుల్లతో వెలిగిస్తే వచ్చేది కాదు, కర్పూరం బిళ్ళలు వేసి వెలిగిస్తే వచ్చేది కాదు, కనుక ఆ అరణి నుండి రావాలి. వస్తే దాన్ని యాగాగ్ని అంటాం. బడబాగ్ని, యోగాగ్ని, యాగాగ్ని. ఇక 4వది జఠరాగ్ని. దాన్నే మన పరిభాషలో చెప్పాలి అంటే లివర్ అని అంటాం. ఆ లోపల ఉంటుంది, మనిషి శరీరంలో ఉంటుంది ఆ జఠరాగ్ని. అది మెనుకు మెనుకుమని కదులుతూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది మెరుగుడు పురుగులాగా. అది అట్లా ప్రవర్తించడం చేతనే మనిషికి ఆకలి అనేది తెలుస్తుంది. ఒకవేళ అది గనక మందగిస్తే ఆకలి వేయదు, మందగించకుండా ఎక్కువైతే వాడు ఎంత తినాలో అంత కాకుండా ఎక్కువ తింటాడు. జరగకూడనివన్నీ జరుగుతాయి. అలా కాకుండా ఎప్పుడైతే మనం చక్కగా కావలసినంతే తినగలుగుతామో, తినటానికి ఇష్టపడతామో, అప్పుడు ఆ లోపల ఉన్న జఠరాగ్ని సక్రమంగా ఉన్నది అని అర్థం. ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం అన్నపూర్ణ అని చెప్పుకున్నాగా, ఆ అన్నపూర్ణ స్వరూపమైనటువంటి ఆహారాన్ని జఠరాగ్ని అనేటువంటి అగ్నికుండంలో వేస్తున్నాం. సర్వసాధారణంగా ఋత్విజులైనటువంటి వాళ్ళు మంత్రపూతంగా ఎట్లా అయితే ఆ అగ్నిహోత్రంలో నెయ్యి హవిస్సు ఇవన్నీ వేస్తారో, అదేవిధంగా మనం కూడా ఏం చేస్తున్నాం, ఇదిగో ఈ అన్నము అనబడేటువంటి దాన్ని లోపల వేస్తున్నాం. ఆ జఠరాగ్ని లోపలికి వెళ్ళి అది ఏం చేస్తోంది, రక్తంగా మారుతోంది. ఆ రక్తంగా మారిన రక్తం నుంచి తేజస్సు వస్తున్నది. ఆ తేజస్సు వల్లనే ఈ మానవుడు కాంతివంతంగా కనపడుతున్నాడు, బలవంతంగా కనపడుతున్నాడు. అందువల్లనే ఒక్కరోజు గనక మనం ఆహారం తీసుకోకపోయినట్లయితే ఎంత నీరసంగా ఉంటాం మనం. నిన్నల్లా ఉపవాసం ఉన్నామయ్యా, ఇవాళ భోజనం చేయలేదు, రేపు లేదు, ఎల్లుండి మాట్లాడతానులే అని నీరసంగా చెబుతాం. ఎందుకంటే ఇవాళ నీరసం భోంచేయలేదు, రేపు తిన్నాం కనుక భుక్తాయాసం, అసలు మాట్లాడలేము. ఇక మాట్లాడేది ఎప్పుడయ్యా? ఎల్లుండి మాట్లాడతానంటాడు. కనుక ఈ మానవుడు ఎక్కువైనా తట్టుకోలేడు, అసలు లేకపోయినా తట్టుకోలేడు. సమభాగంతో ఆ ఆహారం లోపలికెడితే ఆ వెళ్లినటువంటి ఆహారమే అన్నపూర్ణ యొక్క స్వరూపము. ఆ అన్నపూర్ణాదేవి ఇదిగో ఈ ఆహారం రూపంలో నా శరీరంలో ప్రవేశించి నన్ను కాపాడుతోంది, నన్ను ఈ శరీరాన్ని నిలబెడుతోంది, నా చేత అనేక రకాలైన కర్మలు చేయిస్తున్నది. ఏ కర్మ చేయాలన్నా మనకు శక్తి కావాలి. శక్తి కావాలి అంటే ఆహారం ఉండాలి. ఆహారం అంటే అన్నపూర్ణయే. కనుక ఆ అన్నపూర్ణ రూపంలో నాకు శక్తి ఏర్పడి ఆ శక్తిని కలిగించి అన్ని కర్మల పట్ల ఆసక్తిని కూడా కలిగించి ఆయా కర్మలు ఆచరిస్తూ ఆ కర్మల్లో కూడా సత్కర్మలు మాత్రమే ఆచరించాలి మనం. దుష్కర్మల జోలికి వెళ్ళకూడదు. ఆ సత్కర్మలు ఏవి, దుష్కర్మలు ఏవి, ఈ రెండు విషయాలు తెలుసుకోవడానికే మనకు సద్గురువులు కావాలి. సాయినాథుని వంటి సద్గురు చరణములు ఎప్పుడైతే మనకు దొరుకుతాయో అప్పుడు ఏది సత్కర్మ ఏది దుష్కర్మ అనే విషయం మనకు తెలుస్తుంది. ఆ సత్కర్మలను మాత్రమే తెలుసుకుని దుష్కర్మలను హంసలాగా వదిలిపెట్టి సరస్వతి స్వరూపాన్ని గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాం కనుక అలా ఆచరించినట్లయితే మన జీవితం కూడా ప్రభావవంతమై దివ్యమైనటువంటి తత్వాన్ని పొందుతుంది. కనుకనే ఆ అన్నపూర్ణ రూపంలో అమ్మవారిని మనం అర్చించాలి అనేటువంటి ఆలోచనతో అనూచానంగా ఏనాటి నుంచో పెద్దలు ఏర్పాటు చేసినటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించే మనం మూడో రోజున అన్నపూర్ణ అవతారాన్ని గురించి చెప్పుకున్నాం. చాలా దివ్యమైనటువంటిది. ఈ విన్నటువంటి వారంతా కనీసం ఈ రోజు నుంచైనా ఇంతకు ముందు ఆలోచన కలిగి ఉన్న వాళ్లకు ప్రత్యేకించి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఒకవేళ ఆ ఆలోచన కనుక కలగకపోయినట్లయితే ఎంత కష్టమైనా తానే అన్నపూర్ణ అవతారాన్ని ధరించి ఆ భిక్షాపాత్రలో అమ్మవారు పెట్టడానికి సిద్ధపడిందో ఆ విధంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తనకు కలిగినంతలో వచ్చి అడిగిన వాడికి లేదనకుండా తాను కూడా పెట్టి ఆ పెట్టినటువంటి వాళ్లు అన్నపూర్ణ అవతారముగానే తయారు కావలే. అది మనకు బోధించాలి. అంతేకాదు తిన్నవారు ఆ నోట్లో పడినటువంటి పదార్థం అన్నపూర్ణాదేవితో సమానము అనేటువంటి భావన కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆ సందేశంగా భగవంతుని కృపచేత మీకందరికీ అందిస్తూ సాయినాథుని దివ్య చరణారవిందములకు మనస వాచ కర్మణ నమస్కరిస్తూ ఈనాటి సందేశాన్ని ముగించుకుంటున్నాం.
0: రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. సాయిరాం.
1: సాయిరాం.

సర్వాధారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారి పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. మీరందరికీ నా సాయిరాం. ఈరోజు మనము స్వామి దర్శనం కాకాలంలో వచ్చినప్పుడు కూడా చాలా భక్తులు చూసి ఉంటారు, ఆ పాన్ తాంబూలం స్వామి అది వేసుకుని ఆ అమ్మవారి లిప్స్ ఎంత రెడ్డుగా ఉందో అట్లనే ఆ ప్రేమతో ఆ బ్యూటీతో ఆ అందంతో ఆ పాన్ మంచి స్మెల్ వచ్చినప్పుడు ఫుల్గా స్ప్రెడ్ అయ్యి చాలా ఆనందం ఇచ్చింది. ఆ ఆస్పెక్ట్ గురించి ఈరోజు మనం చూస్తాం. లలితా సహస్రనామంలో నామావళిలో ఏం చెప్తుందంటే తాంబూల పూరిత ముఖ్యే, అంటే తాంబూలం వేసుకుని దానివల్ల ఫుల్ పూరిటం అంటే మీకు తెలుసు కదా, ఫుల్ ఎఫల్జెన్స్ ఆ గ్లో అట్లా వస్తుందని. ఎటువంటి పాన్ అమ్మవారు వేసుకుంటారు? కర్పూర వీడికా మోద సమాకర్షితి కందరాయే. ఎందుకు ఈ కర్పూర వీడికాలను మేము ఇన్సిస్ట్ చేస్తున్నానంటే, కర్పూర వీడిక అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పాన్. అమ్మవారు పక్కం ఉన్న వాళ్ళందరూ పాన్ లీఫ్ తీసుకుంటారు, దాంట్లో ఏలాచి లవంగం క్లో లవంగం పచ్చకర్పూరం వేస్తారు, కస్తూరి అని ఒక ఇది వేస్తారు, జాదిపత్రి ఇదన్నీ వేసి ఆ తాంబూలం ఇచ్చినప్పుడు ఆ తాంబూలం స్మెల్ దగ్గర ఉన్నవాళ్ళు నాట్ దగ్గర ఉన్నవాళ్ళు అందరినీ అమ్మ దగ్గర తీసుకుని వస్తుందంటే అటువంటి పాన్ వేసుకున్నది అమ్మవారు. కర్పూర వీడిక మోద సమాకర్షితి కంతరాగి. ఇది నేను నాకు ఉన్న బుక్ లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చూసి ఫస్ట్ మన ఎక్స్పీరియన్స్ వెళ్తాం. మాకు అప్పుడుంచే బృందావనం ఉన్నప్పుడుంచే స్వామి ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు, నాకుట్టి కాదు కొంత పిల్లలకి. మేమేం చేస్తాము, అప్పుడు స్వామి రెగ్యులర్ గా పాన్ వేసుకున్న సమయంలో ఆ పాన్ లీఫ్ బాగా కట్ చేసి ఆ చిన్న పాన్ బాక్స్ లో పెట్టడం, ఆ ఒకపడి అది పెట్టడం, ఎలాచి లవంగ్ ఇదన్నీ పెట్టి ఆ చుండం డబ్బాలో కొంచెం చుండం అదన్నీ పెట్టి స్వామికి అది ఇయ్యటానికి ఆ భాగ్యం స్వామి పిల్లలకి ఇచ్చారు, నాకు ఆ ఛాన్స్ దొరికింది. ఇదొట్టి కాకుండా స్వామి దర్శనం పోవడానికి ముందర ఏం చేస్తారు, సేఫ్ రూమ్ అని చెప్పాను కదా, ఆ రూమ్ లోనే స్వామి కూర్చుంటారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక రూమ్ ఉంది, అక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. విష్ణు అలంకార ప్రియ, మీరందరూ వినింటారు స్వామి ఎప్పుడు అలంకార ప్రియుడే, కానీ నాట్ విత్ అదర్, అంటే జ్యువెల్లరీ గిల్లరీని వేసుకుని కాదు, ఆయన పర్ఫెక్ట్ అన్నిట్లో పర్ఫెక్ట్. వెళ్ళినప్పుడు ఇట్లా అది కొంచెం బాగా చూసుకుని, ఎందుకంటే స్వామి చెప్తారు నేను బయట పోతే అందరూ ఎవరిని చూస్తారు, స్వామిని చూస్తారు. అప్పుడు వెళ్ళినప్పుడు మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటే అన్ని పర్ఫెక్ట్ గా స్వామి వెళ్తారు. స్వామి డ్రెస్ లోనో దీంట్లోనో ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అదని, ఇక్కడ స్వామి మేకప్ అని ఏమి వాడరు, పౌడర్ గీడర్ అదని వేసుకోరు. న్యాచురల్ బ్యూటీకి ఎందుకు ఆర్టిఫిషియల్ బ్యూటీ? కానీ ఒకటే స్వామి వేసుకున్నది పాన్, మంచిగా ఇట్లా లిప్స్ అన్ని చుట్టుకుని ఏం చేస్తారు పిల్లలు అక్కడ మా ముందరనే అన్ని చేస్తారు. స్వామి ఉండి అన్ని చేసిన తర్వాత మమ్మల్ని ఇట్లా చూస్తారే, ఏ బాగున్నానారా ఆయన అడగాల, డైలీ అడుగుతారు స్వామి ఒక్కొక్క పిల్లలతో, ఏ బాగున్నానారా అని. అది ఈ తాంబూలం స్వామి వేసుకోవడం వల్ల మా పిల్లలకందరికి, మాకు మా పిల్లలకందరికి దొరికిన ఛాన్స్. ఇటువంటి స్వామి తాంబూలం ఎప్పుడు వేసుకున్నవారు మీకు తెలుసు. ఇప్పుడు ఇది రెండు మనము పాన్ డిస్క్రిప్షన్ చూసాము, పాన్ డిస్క్రిప్షన్ తో అసోసియేట్ అయిన ఇంకొక రెండు మూడు చూస్తాం. అమ్మవారికి నిరాగాయ, నిరాగాయే అంటే డిసైరే లేకుండా, ఆశే లేదు. ఏమిరా ఇది, ఆయన తాంబూలం స్వామి రెగ్యులర్ గా వేసుకుంటారు, ఆశ లేకుంటే తాంబూలం వేసుకుంటారని మనం అనుకోవచ్చు, కరెక్ట్. నిర్లేభాయ అంటే ఆమెకి ఏంట్లో అటాచ్మెంటే లేదు. నిర్లేభాయ ఒట్టి కాదు. రాగమదన్యే అంటే మనకున్న డిసైర్స్ అన్ని అమ్మవారు తీసేస్తున్నారంటే. స్వామి ఇప్పుడు అదికి ఒక ఇన్సిడెంట్ కూడా మీకు చెప్తాను, పాన్ కు దీనికి ఏమిరా సంబంధం అని మీరు అడగవచ్చు. ఫస్ట్ ఇంకొక హ్యాబిట్ కూడా స్వామి అప్పుడు పట్టుకున్న హ్యాబిట్ ఏమంటే కాఫీ తాగుతారు స్వామి ఎర్లీ, అంటే ఐ థింక్ అప్ టు 45-46 ఈ మైట్ ఆఫ్ అది కాఫీ తీసుకున్నారు. తర్వాత టక్కున ఒక రోజు వదిలేరు, పాన్ ఎట్లా ఒక రోజు వదిలేరు అట్లా కాఫీ కూడా వదిలేరు. ఇప్పుడు నేను ఏం చెప్పాలంటే, మనము రాముడు అవతారం తీసుకుంటే మీరందరూ కైకేయి, బయట వాళ్ళకి ఆయమని కరెక్ట్ చేస్తే కూడా స్వామి సంస్థలో ఉన్న వారికన్నీ కైకేయి గ్రేట్నెస్ బాగా తెలుసు. అప్పుడు యాక్చువల్ గా కౌసల్య కానీ కైకేయే చాలా ప్రేమించింది రాముడిని. సో రాముడికి రెండు తల్లి. ద్వాపర యుగంలో మీకు తెలుసు యశోద దేవకి, కానీ ఈ సత్యసాయి అవతారంలో స్వామికి ఎన్నో తల్లిలు. యాక్చువల్లీ ఒక 10 రోజులు స్వామి తల్లిని గురించే మాట్లాడవచ్చు. తల్లి అంటే ఒట్టి ఈశ్వరమ్మ గారు గురించి నేను చెప్పలేదు. ఈశ్వరమ్మ గారు, కర్ణం సుబ్బమ్మ గారు, మిసెస్ రతన్లాల్ గారు, అంత ఎక్కువ మంది, సుశీలమ్మ గారు,
పెద్ద బొట్టమ్మగారు అని అట్లనే వాళ్లు గురించి మాట్లాడవచ్చు. 10 రోజులు ఏమి, 100 రోజులు మాట్లాడవచ్చు. అటువంటి ఈ మిస్సెస్ రతలాలమ్మకి ఏ భాగ్యం అంటే, బృందావనం సరి పుట్టపర్తి సరి బృందావనంలో స్వామి వంట హ్యామినేజ్ చేస్తుంది, స్వామికని వంట హ్యామినేజ్ చేస్తుంది. స్వామి అది తింటారో లేదో అదని టోటలీ డిఫరెంట్, కానీ స్వామికి భోజనం చేయడానికి ఆమెకి ఇది ఉంటుంది. కాఫీ స్వామి తాగినప్పుడు ఆమె ఎట్లా చేసిందంటే, ఆ బీన్స్, కాఫీ బీన్స్ డైలీ రోజు, ఎందుకంటే దేవుడు కదా, దేవుడికి మనం ఇచ్చినప్పుడు కాఫీ పౌడర్ షాప్ నుంచి చిక్కది అన్ని మిక్స్ చేసి వచ్చి ఒక 20 రోజులు అదే కాఫీ పౌడర్ వేస్తే అది ప్రసాదం కాదు కదా. దేవుడికి ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ గా చేయాలి. అదూ ఈ అమ్మకి స్వామి ప్రేమపుత్రుడు, అందుకోసం అంత ప్రేమ స్వామి అంటే. సో ఏం చేస్తుందంటే, స్వామి 5 గంటలకు కాఫీ తాగుతారని అనుకోండి ఎర్లీ మార్నింగ్, ఈ అమ్మ 4:45కే ఆ కాఫీ బీన్స్ రోస్ట్ చేసి హ్యాండ్ మిషన్ లో అది కొట్టి దాంట్లో డికాక్షన్ వేసి స్వామికి ఇచ్చింది. అటువంటి ప్రేమ నా దృష్టిలో ఈ కాఫీ, ఈ పాను, ఇదన్నీ స్వామి ఈ అవతరణం ముందర ఈ కాఫీ మాత అని మన భారతదేశంలో అందరూ అట్లనే అనుకుంటాం కదా. ఏది ఉంటే కారులో మనం పోతామంటే కారు మాత అని అది నమస్కారం చేసుకుంటాం. ఎక్కడ ఏది చేస్తే మనకి ఇప్పుడు పెద్ద పెద్ద విద్వాన్లు ఉన్నారు, వాళ్ళు వయలిన్ వాసిస్తారు అనుకోండి, స్టార్ట్ చేయడానికి ముందు అట్లా నమస్కారం చేస్తారు కదా. అట్లా ఈ పాన్ మాత, ఈ కాఫీ బీన్స్ మాత స్వామితో వెళ్లి కోరింటుంది, స్వామి మీరు సత్యసాయి అవతారం తీసుకున్నప్పుడు మమ్మల్ని స్వీకరించాలి స్వామి. పోన్లే, సో మెనీ ఇయర్స్ ఐ విల్ గివ్ యూ ద ఛాన్స్ అని దేవుడు చెప్పిండవచ్చు. నేను ఒక 30 సంవత్సరాలు వేసుకుంటాను పాన్ అని స్వామి చెప్పవచ్చు. కాఫీ బీన్స్ లో ఒక 40 సంవత్సరాలు వేసుకుంటాను, అంతవరకు మీకు ప్రాప్తం ఉందిలే అని స్వామి చెప్పిండవచ్చు. స్వామి చాలా బ్యూటిఫుల్ గా ఈ పాన్ హ్యాబిట్ ఎట్లా వస్తుంది అని స్వామి మాకు చెప్పింది మీకు చెప్తాను. స్వామి పుట్టినప్పుడు వాళ్ళు ఫ్యామిలీ చాలా పువర్ ఫ్యామిలీ, వాళ్ళ దగ్గర ప్లేట్ కూడా ఉండదు. ఇది భోజనం చేయాలంటే అల్యూమినియం ప్లేటో ఏది, ఏ ప్లేట్ కొనడానికి కూడా అంత శక్తి లేదు. సో అప్పుడు అన్ని పెద్ద ఫ్యామిలీ, శేషమరాజు గారు, వెంకమ్మ గారు, పార్వతమ్మ గారు, స్వామి, తర్వాత రత్నాకర్ సారీ జానకిరామయ్య గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఫ్యామిలీ, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదరు, శేషమరాజు గారు, అంత మళ్ళీ వాళ్ళు బ్రదర్ కూడా చిక్క వెంకమరాజు, చిన్న వెంకమరాజు కూడా వాళ్లతో ఉన్నారు అప్పుడు. సో పెద్ద ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ అని ఇవ్వడానికి వాళ్ళకి అంత శక్తి లేదు. అప్పుడు ఈశ్వరమ్మ ఏం చేసిందంటే, ఈ పాన్ లీఫ్ ఇక్కడ చూస్తే మీరు ఆకు చాలా పెద్దగా ఉంటుంది, ఆ పాన్ లీఫ్ లో ఆ రాగి ముద్ద పెట్టి వీళ్ళకందరూ, పిల్లలకందరూ ఇస్తుంది. వీళ్ళు ఈ రాగి ముద్ద తినేసి ఆ పాన్ లీఫ్ తీసుకుంటారు. స్వామి ఏం చెప్పారంటే, ఒకరోజు నేను, నాకు ఎట్లా ఈ పాన్ హ్యాబిట్ వచ్చింది తెలుసా మీకు అన్నారు. అంటే అందరితో, పిల్లలతో. తెలీదు స్వామి అంటే, అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బే లేదు, అందుకోసం నా ఈశ్వరమ్మ నాకు పాన్ లీఫ్ అనే ఇచ్చిందిరా, అది వేసుకున్నామో అట్లనే హ్యాబిట్ వచ్చిందని. ఎవరికి, ఫాదర్, గ్రాండ్ మదరు, శేషమరాజు గారు, అంత మళ్ళీ వాళ్ళు బ్రదర్ కూడా చిక్క వెంకమరాజు, చిన్న వెంకమరాజు కూడా వాళ్లతో ఉన్నారు అప్పుడు. సో పెద్ద ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీకి ఒక్కొక్కరు

ఎవరు నిరాకాయో ఎవరు నిర్లేభాయో ఆ అమ్మ చెప్తుంది ఎట్లా. అదే స్వామి చెప్పినప్పుడు మా దాన్ని అంత ఆనందంగా వింటాం. ఇటువంటి పాన్ ఒకరోజు బృందావనంలో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఒక హ్యాబిట్, ఈ స్నఫ్ అంటారు, ఈ నస్యం అని ఆ పొడి వేసుకుంటారు కదా, టొబాకో పొడి, అది ఆయన వేసుకుని మామూలుగా మీరు అటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళ ఖర్చీ చాలా గలీజ్గా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఇట్లా నోస్ చేస్తారు. ఆ ఖర్చీ చూసి స్వామి చెప్పారంటే, ఏమి నీవు ఇంత పెద్ద వైస్ ఛాన్సలర్గా ఉన్నావు కానీ ఎటువంటి పని చేస్తున్నావు చూడు, నీ ఖర్చీఫ్ చూస్తే అందరికీ చాలా ఇదిగా డిస్టర్బ్ అయిపోతారు కదా, ఎందుకు ఈ హ్యాబిట్ వదిలేసే అన్నారంటే స్వామి అని చెప్పి స్వామి ఆయన ఖర్చీఫ్ తీసుకుని ఇట్లా చేసినప్పుడు స్వామి ఖర్చీఫ్ లో రెడ్ కలర్ మార్క్స్, ఈ పాన్ లీఫ్ మార్క్స్ ఉంటుంది కదా, అది వచ్చేసి ఎవరు స్వామి అయితే చెప్పలేదు, నేను ఆయనకు బుద్ధి చెప్పాను కానీ నా ఖర్చీఫ్ ఎంత గలీజీగా ఉంది, కానీ స్వామి ఖర్చీఫ్ గలీజా, ఆ రెడ్ కలరు ఎంత, అది ఆ ఖర్చీఫ్ మనం వాష్ చేయడానికి కూడా మాకు ఛాన్స్ ఇచ్చారు, అటువంటి పాన్ ఇది ఆ మార్క్ ఉన్న ఖర్చీఫ్ వాష్ చేయాలంటే ఎంత ఆనందం, ఎందుకంటే సుగంధం అట్లనే టోటల్ గా వస్తుంది. ఆ సెకండ్ అంటే ఆల్మోస్ 60 ఇయర్స్ స్వామి పాన్ వేసుకున్నవారు, ఆ 60 ఇయర్స్ పాన్ వేసుకుని ఒకే ఒక్క సెకండ్ పాన్ వదిలేశారు. అది మనకి వీల్లవుతుందా? అందుకోసమే నిరాకాయ, నీకు ప్రాప్తం ఉంది, నేను నిన్ను వేసుకున్నాను, నీ ప్రాప్తం అయిపోయింది, వెళ్ళరా బంగారు. ఇదే అట్లనే కాఫీ, సడన్ గా ఒకరోజు టక్ అని కాఫీ తీసుకోలేదు, కానీ ఈ పాన్ హ్యాబిట్ వల్ల పిల్లలకి చాలా మంచి ఛాన్స్ దొరికింది. ఇంకా ఒక్కనే నాకు దొరికిన ఒక మంచి ఛాన్స్ చెప్పేసి నెక్స్ట్ ఆస్పెక్ట్ అంటే రాగమధన్యే, దాని గురించి మాట్లాడుతున్నాం. నేను ఈ కర్పూర వీడిక చదివిన తర్వాత స్వామికి అటువంటి పాన్, స్వామి మామూలుగా పాన్ లీఫ్ రసికలాల్ సుపారి అదే వస్తుంది, ఆ రసికలాల్ సుపారి అంటే పాన్ అని బయట మనం వేసుకుంటాము, అట్లా ఏం వస్తువులు దాంట్లో ఉండదు, పాన్ లీఫ్ సుపారి ఒక ఇలాచి ఒక లవంగ ఆ చున్నం, ఇదే స్వామి రెగ్యులర్. ఇది ఈ కర్పూర వీడిక చదివిన తర్వాత నాకు ఇటువంటి పాన్ స్వామికి ఇవ్వాలని చాలా ఒక ఆశ వచ్చింది. సో నేనేం చేసిన వాడు, ఇప్పుడు పుట్టపర్తి హాస్టల్లో ఉన్నప్పుడు ఎంఎస్సీ చదువుతున్నప్పుడు రెండు పాన్ చేస్తాను, ఒకటి కల్కటా ఆకులు చేస్తాను, ఇంకొకటి బనారసి పత్త, దీంట్లో ఈ 9 ఇంగ్రీడియంట్స్ మంచిగా రోస్ వాటర్ లో బాగా కడిగి లైట్ గా చుండం వేసి ఈ ఒక్క జాది పత్రి ఇదన్నీ వేసి 9 ఇంగ్రీడియంట్స్ ఉండేది, ఎలాచి లవంగ్ ఇదని మంచిగా పెట్టి ఒక క్లో అది కవర్ చేసి రెండు పాన్ చేస్తాను వార్డెన్ ద్వారా. ఎందుకంటే వార్డెన్ గారు ఎప్పుడు డైలీ మార్నింగ్ దర్శనం అయిన తర్వాత స్వామి ఆయన పిలిచి మాట్లాడతారు, ఆయన దగ్గర మా హాస్టల్ కని ఒక పాన్ బాక్స్ స్వామి ఇచ్చారు, ఆయన పాన్ బాక్స్ దాంట్లో పెట్టి పంపిస్తాను. పంపిస్తే స్వామి ఒకరోజు బనారసి ఒకరోజు కల్కటా ఇట్లా తీసుకున్నవారు, తర్వాత ఒక 3-4 రోజులు ఒట్టి బనారసియే తీసుకున్నారు. ఫస్ట్ రోజు బనారసి పాన్ తీసుకున్న తర్వాత నాకు చెప్పారు, బనారసి చాలా మంచి ఫ్లేవర్ ఉంది రా, అదే రెండు పెట్టు. రెండు పాన్ పెడతాను, మామూలుగా ఒక్క పాన్ స్వామి తీసుకుంటారు కానీ ఆ బనారసి పెట్టరా చాలా బాగా ఉందన్నారు. సరే ఒట్టి బనారసి, ఎందుకంటే రెండు పాన్ స్వామి కావాలంటే తీసుకోవచ్చు కదా, అది రెండు పాన్ చేసి పెట్టేస్తాను, పెడుతూ ఉన్నాము. ఫోర్త్ డే వచ్చి బనారసి పాన్ చాలా బాగుంది కానీ ఈ స్టెయిన్స్ పళ్ళుల్లో స్టెయిన్స్ వస్తుంది, అందుకోసం అది ఇవ్వదు. ఇది ఎందుకు చెప్తానంటే అంత ప్రేమ స్వామికి, అంత ప్రేమతో పిల్లలు పంపించారు, నేను అది వేసుకుంటాను. అది మనకు చెప్పాలి కదా డైలీ పాన్, ఒకరోజు వస్తారే కొంచెం చున్నం ఎక్కువైందిరా, చున్నం తగ్గించు అంటారు, అదేమి ఆయనకేమి చూడం, కానీ మనకి ఒక ఛాన్స్ ఇవ్వాలి పిల్లలతో మాట్లాడితే, ఎందుకంటే స్వామి అంతా మాట్లాడితే మనకి ఎంత ఆనందం కలుగుతుంది మనందరికీ తెలుసు కదా. సో అది ఏదో ఒక ఇది చెప్పాలని. ఇంకొకటి స్వామి ఏం చేశారంటే, నేను పాన్ పంపించిన మేబీ 1-2 ఇయర్స్ ఐ వాజ్ సెండింగ్ పాన్, అప్పుడు రెగ్యులర్ గా ఒక్క పాన్ ఆయనకి ఇచ్చేసాయి, అదే నాకు ఇచ్చేయని వాళ్ళంతా చెప్పి ఇచ్చారు, ఎందుకంటే నేను ఈ పాన్ కొంచెం నాకు చాలా ఇష్టం పాన్ అంటే. సో యాక్చువల్లీ ఈ హ్యాబిట్ నాకెట్లా వచ్చిందంటే, స్వామి పాన్ బాక్స్ లో పెట్టినప్పుడు ఒక 20-30 ఆకులు పెడతాము, స్వామి 10-12 తీసుకుంటారు, వేరెవరు తీసుకోరు, మా పిల్లలందరూ ఎవరు తీసుకోరు, నాకు స్వామి ప్రసాదం, స్వామి ముట్టింటారు కదా, అందుకోసం వేసి నేను అది ప్రసాదంగా నైట్ తీసుకున్నవాడు. సో ఈ పాన్ అంటే నాకు ఇష్టం. సో ఒక పాన్ ఆయనకి, ఆయన కూడా ఇష్టపడతాడు తినడానికి. అంటే ఎంత అబ్జర్వేషన్ చూడండి, ఎంత అబ్జర్వేషన్, పిల్లలు ఎంతో పిల్లలు ఉంటే కూడా ఒక్కొక్క బాయ్స్ క్యారెక్టరిస్టిక్ దేవుడికి తెలుసు. ఇంతవరకు నేను ఇది చెప్పాలని నేను అనుకోలేదు, ఇప్పుడు నేనేం చెప్పబోతాను అది ఫ్లాష్ అంటే, స్వామి ఇండివిజువల్ అటెన్షన్ ఎట్లా పిల్లలకి ఇస్తారని, అది ఏ లెవెల్ కి వెళ్లి ఇస్తారని చూడండి. నా ఫీట్ కూడా చాలా చిన్న ఫీట్, అబౌట్ 6.5 ఇదే, అదే దేగం చూస్తే మా ఫీట్ పెద్దగా ఉండాలి, అది ఎప్పుడు స్వామి దేవుడు మా మొహం చూస్తే చాలు కదా, కానీ అబ్జర్వేషన్ కోసం నేను చెప్తాను,
సడన్లీ ఒక రోజు పిలిచి 7 pairs of స్వామికి

0: స్లిప్పర్స్ ఇచ్చారు. ఏ నీ కాలు నా కాలు సేమ్ సైజ్ రా, ఈ స్లిప్పర్స్ తీసుకో అని. నేను స్వామితో, ఏ రా సిక్స్, స్వామిది సిక్స్, నాది 6.2 6.3 ఉంటుంది అంతే. నేను ఎప్పుడు స్వామితో, స్వామి నా కాలు 6.2 6.3, స్వామి అట్లా చెప్పడానికి వీలు కాదు. కానీ అబ్జర్వేషన్, ఎందువల్ల అబ్జర్వేషన్, వత్సలాయి తల్లి అంత ప్రేమతో చూసుకుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫిజికల్ నీడ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫిజికల్ నీడ్ కూడా చూసుకుంటుంది. 6 పేర్ స్లిప్పర్స్ ఇచ్చారు స్వామి. ఎవరైనా ఇస్తారా? మా అమ్మ దగ్గర నేను వెళ్లి అమ్మ నా కాల్స్ వేసి చెప్పండి అంటే 60 ఇయర్స్ మా అమ్మతోనే ఉన్నాను, మా అమ్మకి తెలీదు. ఈ తల్లి అదే వత్సలాయి, అది వత్సల్యం. సరే ఈ పాన్ స్టోరీకి మళ్లీ వస్తాము. సో ఈ నిరాకాయి ఏ టైం వచ్చిందో ఆమెకి ఏం ఆశ లేదు. ఇన్ఫాక్ట్ స్వామి మా పిల్లలందరూ కొడైకెనాల్ తీసుకువెళ్ళినప్పుడు స్వామి ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అప్పుడు ఇచ్చు ఇచ్చి ఉన్నప్పుడు మన అనిల్ కుమార్ గారు స్వామితో అడిగారంటే, స్వామి మాకందరికి ఇంత పెట్టు పెట్టు పెట్టు పెట్టు పెట్టూ ఉంటున్నారు మీకు, ఎందుకంటే స్వామి ఇప్పుడు ప్రసాదం అందరికీ పచ్చుతారు కానీ ఆయన ఏం తింటారు, అందరికీ పెడతారు, అందరికి వచ్చిందా వచ్చిందా వచ్చిందా అని అడుగుతారు. స్వామి ఒక స్వీట్ తిని నేను చూడలేదు. సో అనిల్ కుమార్ గారు స్వామితో అడిగారంటే, స్వామి మీరు మా అందరికీ ఇట్లా మాకు ఏమేమి కోరికనో అదన్నీ ఇస్తూ ఇస్తూ ఇస్తూ ఇస్తూ ఉన్నారు స్వామి, మీకు ఏం కోరిక లేదా స్వామి, మీరు ఎప్పుడు ఎవరితో ఏమి అడగలేదే స్వామి అని అడిగినప్పుడు స్వామి చెప్పారంటే, నాకు కూడా ఒక కోరిక ఉంది అనిల్ కుమార్ అని చెప్పిన తక్షణమే మా పిల్లలందరూ, స్వామి ఇప్పుడు చెప్పండి స్వామి, ఇప్పుడే మేము అది తీసుకొస్తాం స్వామి, మీరు ఏం అడిగితే ఎక్కడ ఏ లోకంలో ఉంటే కూడా తీసుకు, అదని మామూలుగా మనం స్టంట్ అది ఉంటుంది, స్టంట్ అని చెప్పను ఎందుకంటే అది ప్రేమ. స్వామి అడిగితే ఎట్లా అది సాధిస్తామని ఆ నమ్మకం మా పిల్లలపైన, తప్పక తెస్తాం స్వామి తప్పక తెస్తాం స్వామి అని అందరూ కోరస్ గా చెప్పినప్పుడు, మీకందరికి ఎప్పుడు ఏమి ఆశ లేకుండా పోతుందో లేకుండా పోవాలి అదే నా ఆశ అన్నారంటే. తమిళ్లో ఒక చాలా మంచి పద్యతం, దేవుడి దగ్గర ప్రే చేసుకున్నప్పుడు ఎవరికి తమిళ్ తెలుసో వాళ్ళు అది అప్రిషియేట్ చేస్తారు. వేలవనై పెట్రవళి అంటే మదర్ ఆఫ్ లార్డ్ సుబ్రహ్మణ్య, వేండుం వరం తరుబవళి అంటే ఏమి కోరిక నేను కోరుతున్నానో అదన్నీ ఇస్తున్నావే, వేండి ఉన్నై నాడి ఉందే, నేను నాకు కోరికతో నీతో వచ్చాను, ఏ కోరిక, వేండామై తందరులే, నాకు ఆశ లేకున్న స్థితి నాకు ఏమాతలి, దానికోసమే నీకు వచ్చాను నీ దగ్గర వచ్చాను అని అట్లా ఎంతో మహానుభావులు ఉన్నారు. కానీ స్వామి ఎంత ప్రేమతో, మీకు అందరికీ ఎప్పుడు ఆశ లేకుండా పోతుందో లేకుండా పోవాలి అదే నా ఆశ అని చెప్పారంటే ఎంత త్యాగం. అప్పుడు కూడా ఆయన కోసం ఆయన ఏం ఆశించలేదు, మీరందరూ ఆశలన్నీ వదిలిపెట్టి సత్యసాయిగా కావాలి, ఎప్పుడాది ఎప్పుడు స్వామి మమ్మల్ని పిలిస్తే కూడా ప్రేమాత్మ స్వరూపులహరా పరమాత్మ హంబుల్, అది డిఫరెంట్ ఆస్పెక్ట్ లో చూస్తాం, అప్పుడు మళ్లీ అది రిపీట్ చేస్తాను. ఇప్పుడు మనము స్వామి దగ్గర దీనిపైన ఉన్న అటాచ్మెంట్ చూసాము, అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండటం నిరాగాయే. పాన్ ఆ రోజు వైశ్యందరికి చెప్పిన తక్షణం ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి పాన్ వద్దు, అప్పటి నుంచి స్వామి పానే వేసుకోలేదు. కాఫీ కంటిన్యూస్ గా ఒక 40 ఇయర్స్ తాగింటారు స్వామి, ఒకరోజు ఈ రోజు నుంచి కాఫీ వద్దు, ఒక కాఫీ పాన్ ఈ రోజు కూడా నేను పాన్ వేసుకుంటానండి, నాకు అది కంట్రోల్ చేయడానికి వీల్లేదు. కాఫీ ఎర్లీ మార్నింగ్ 4:45కి నేను తాగలేదంటే హెడ్ఏక్ వచ్చేస్తుంది నాకు. కానీ అటువంటి కాఫీ తాగిన వారు పాన్ ఎప్పుడు కర్పూర వీడి కాహమూద సమాకర్షి కంతరా ఎప్పుడు ఈ ఫామ్ కొట్టి లేదు. లలితాంబిక ఆమెనే కదా, ఇప్పుడు కూడా అక్కడ లలితాంబిక రూపంలో ఉన్నప్పుడు పాన్ వేసుకుంటే ఉంటారు. ఈ సత్యసాయి ఫామ్ ఎప్పుడు వదలాలో ఆ సెకండ్ ఆయనకి ఒక అటాచ్మెంట్, అటాచ్మెంట్ లేదు ఆశ అని ఏమీ లేదు. ఎవరో కోరింటారు పాన్ మాదా నేను చెప్పినట్టు, కాఫీ మాదా చెప్పినట్టు. ఇంకొక ఇది చేసి ఈ సెకండ్ డే ఇది పూర్తి చేస్తాం. రాగమదన్యై, అమ్మవారికి ఉట్టి సత్యసాయికి ఉట్టి ఆశ లేకుండా లేదు. వచ్చిన భక్తులకు అందరికి అంటే నేను ఇగ పరా ఇది రెండు చెప్పాలంటే ఇగంలో ఉన్న ఆశలు అన్ని చాలా దూరం చేస్తారు. నేను మీకు ఒకనే ఒక్క అదూ ఏమి ఇన్స్టెంట్ ఏంది, స్వామి ఎట్లా వదలారు ఈ పాన్ కాఫీని, ఒకే సెకండ్ లో ఒక భక్తుడు ఇది వదలాలా అని అనుకుని స్వామితో ఆయన కూడా అడగడానికి ఇది లేదు, పక్కమున్న వాళ్ళు స్వామితో అడిగితే ఒక్క సెకండ్ లో ఆ ఆశ ఆ డిసైర్ ని టోటల్ గా తీసేస్తారు స్వామి. దానికి మీకు ఒకనే ఒక్క మా ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాం. ఇది 1978 నేను చెప్పాను కదా, అప్పుడు త్రయీ బృందావన్ కాదు ఓల్డ్ బంగ్లో ఓల్డ్ మందిర్ అని పిలిచిన వారు, అక్కడ 4:30 నుంచి స్వామి దర్శనం మాకు. స్వామి లేచిన తక్షణమే కర్టెన్ ఓపెన్ చేస్తారు. ఇదన్నీ ఒక లీలాతో ఇంకొక స్టోరీలో చెప్తాము. స్వామి బెడ్రూమ్ లో ఉన్నప్పుడు బెడ్రూమ్ నుంచి దర్శనం, బయట వచ్చి కూర్చుంటారు అక్కడ దర్శనం. స్వామి డైనింగ్ హాల్ పోవడానికి ఒక బ్యాక్ స్టార్ కేస్ ఉంటుంది, డైనింగ్ హాల్ పోయినప్పుడు ఆ పక్క నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడ పోయి నేర్చుకుంటాము. స్వామి డైనింగ్ హాల్ పోయి మళ్లీ వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఇట్లా టోటల్ థింకింగ్ ఆఫ్ స్వామి అట్లా ఉన్న సమయం. ఒకరోజు ఇది ట్యూస్డే అని అనుకున్నాను, 4:30 నేను చేయలే ఒక ఉత్తరం బుట్టి పట్టుకుని ఉన్నాను. ఆ ఉత్తరం పట్టుకోవడానికి ముందర నా నాన్న గురించి మీకు చెప్పాలి. నా నాన్న అగ్నిహోత్రి, మీకంటే అగ్నిహోత్రి అంటే ఏమని తెలుసు. ఇంకొకటి, ఆయన క్లోజ్ ఫాలోయర్ ఆఫ్ యుధిష్ఠిర. యుధిష్ఠిర చేసిన ఒక పని ఆయనకి చాలా ఇష్టం, దాంట్లో యుధిష్ఠుడు నా నాన్న ఇద్దరు సేమ్. మోడర్న్ అశ్వమేధ యజ్ఞం ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడని ఈయన పోతాడు. ఏం రాదు, నేను పిచ్చిగా మాట్లాడలేదు, దాన్ని మంచి క్వాలిటీ కాదని మీరు అడగవచ్చు. ప్రసెంట్ డే అగ్నిహోత్రి మా ఫాదర్ ఒక్కరోజు 150 సిగరెట్ కాల్చడం, ఒక సిగరెట్ తీసుకోవటం, అది ఆయన తర్వాత ఓన్లీ 2 మ్యాచ్ స్టిక్స్ ఆర్ 3 మ్యాచ్ స్టిక్స్, అది ఆయన దానికి ముందర ఆ సిగరెట్ లో ఇంకొకటి కాల్చడం, ఇట్లా టోటల్ గా 100-150. ఇంట్లో ఎప్పుడు అగ్ని ఉంటుంది, ఆయన భోజనం చేసినప్పుడు, స్నానం చేసినప్పుడు, నిద్ర పోయినప్పుడు ఉండదు. 24 hours అదర్ దాన్ దిస్ అంటే జాగ్రత్త స్టేట్ లో ఉన్నప్పుడు అన్ని, అది మోడర్న్ డే అగ్నిహోత్రి. నెక్స్ట్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ యుధిష్ఠిర, గ్యాంబ్లింగ్. యుధిష్ఠిరకి ఎంత పిచ్చో గ్యాంబ్లింగ్ లో, అట్లా నాన్నకు పిచ్చి. మీరు అడగొచ్చు, అట్లనే ఎందుకు రా మీ ఫాదర్ని శగునీత కంపేర్ చేయలేదు అని. నా నాన్న అది ఫస్ట్. ఇంకొకటి, యుధిష్ఠుడు ఓడిపోతాడు, నా నాన్న ఎప్పుడు ఓడిపోతాడు, ఏ రెండు. కానీ మేము ఈరోజు స్వామి గురించి మాట్లాడుతున్నామంటే నాకు ఆ కృతజ్ఞత లేకుంటే నా లైఫే వర్త్ కాదు. నా 6 ఇయర్స్ వెనయ్య 6 ఇయర్స్ 1966 లో ఈయన దేవుడు రా అని స్వామి చెన్నై వచ్చినప్పుడు నాకు దర్శనం చెప్పించిన వాడు. ఆ 6 ఇయర్స్ లోపల పోవడం వల్లనే అప్పుడు తర్వాత డౌట్ అని వస్తుంది, అది డిఫరెంట్. కానీ ఆ చిన్న అబ్బాయి కదా 6 ఇయర్స్, అప్పుడు లోపల చాలా బాగా పోయింది, ఆయనే పరబ్రహ్మ స్వరూపం, ఆయనే దేవుడు అని. అటువంటి ఫీలింగ్ ఇచ్చిన వాడు ఎట్లా శకుని అవుతాడు, యుధిష్ఠిరే అవుతాడు. అశ్వమేధ యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం అంటే ఏమి, హార్స్ రేసింగ్. గిండి అంటే చెన్నైలో జరుగుతుంది, బెంగళూరులో జరుగుతుంది, అక్కడ పోలేంటి కూడా డబ్బు కట్టి మళ్లీ పోవటం. ఈ మూడు గ్రేట్ క్వాలిటీ నా ఫాదర్ దగ్గర ఉంది. ఎందుకు గ్రేట్ క్వాలిటీ, దేవుడి దగ్గర మనం తీసుకోవటం అంటే స్వామి ఆ సేమంతకమణి అని అంటారు. ఎనీ బేస్ మెటల్ ఆ సేమంతకమణి అని టచ్ చేస్తే అది గోల్డ్ అయిపోతుంది, మీకు అందరికీ తెలుసు అది. అట్లా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా దేవుడి దగ్గర తోసేస్తే అది గోల్డ్ అయి మంచి థాట్గా వచ్చేస్తుంది మనకి. నాకు అదర్ 2 aspects, మనీ పోతుంది తప్ప హెల్త్ కి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకరోజు 100-150 సిగరెట్స్ దట్టు విల్స్ ఫిల్టర్ టిప్ కింగ్ సైజ్, నేనే పోయి అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు నేనే తీసుకొస్తాను ఆయనకి, ఏ పోయి సిగరెట్ తీసుకురారంటారు నేను షాప్ పోతాను తీసుకొస్తాను. అది విల్స్ ఫిల్టర్ టిప్ కింగ్ సైజ్ ఆ సిగరెట్, అంటే నార్మల్ సైజ్ కానీ పెద్ద సైజ్, అది 150 సిగరెట్స్. నేను సడన్ గా ఒక థాట్ వచ్చింది, స్వామికి ఒక ఉత్తరం రాశాను, స్వామి నాన్న చాలా ఎక్కువ సిగరెట్ స్మోక్ చేస్తారు స్వామి, స్వామి దయచేయాలి, ఇది ఒట్టి రాశాను. వెళ్లాను అక్కడ లెటర్ పట్టుకున్నాను, స్వామి డైనింగ్ హాల్, ఆ రోజు ఎవ్వరు లేదు నేను ఒక్కడే ఉన్నాను. 4:30 వచ్చి ఆ లెటర్ నేను తీసుకున్నారు, 4:30 అప్పుడు తీసుకుని నా ముద్రనే చదివారు. నేను వేరే ఏమీ లేదు, సాయిరామ్ అంబుల్ ప్రణాం స్వామి ఇట్లా ఫాదర్ ఉంది, స్వామియే రక్షించాలి, వేరేమీ రాయలేదు. రాసిన తర్వాత ఆ లెటర్ నా ముద్రనే చదివారు, చూసి నన్ను కొంచెం అది కోపంను చెప్పను, ఒక డెలికేట్ లుక్ ఇచ్చారు. నాకు అది అర్థం కాలేదు ఏమిరా, అది ఎట్లా నాకు అనిపించింది అంటే నేను ఇట్లా నా నాన్న గురించి కంప్లైంట్ చేశాను, అది స్వామికి నచ్చలేదు అని ఆ థాట్, అప్పుడు అదే నాకు వచ్చిన థాట్. ఏం చెప్పలేదు, లెటర్ క్లోజ్ చేశారు, వెళ్లిపోయారు. ఇది ట్యూస్డే 4:30 జరిగింది. తర్వాత స్వామి హాయిగా మాట్లాడారు, ఇది మర్చిపోయాను నేను, ఏమో లెటర్ మనకి అప్పుడు అన్ని లోపలన్నీ మాట్లాడతాను, స్వామి నన్ను మీరు క్షమించండి స్వామి, మీరు కోపడితే ఎట్లా స్వామి, మాకెవరు ఉన్నారు స్వామి, ఆయన హెల్త్ పడకూడదు కదా, ఇదన్నీ మన యూజువల్ కాన్వర్సేషన్ విత్ భగవాన్ సపరేట్ హృదయపూర్వకంగా. నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకు ఒక అబ్బాయి వచ్చి నాతో చెప్తాడే మీ నాన్న వెయిట్ చేస్తున్నారు. ఆ కాలంలో అంటే 1978లో ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ లేదు, బస్సెస్ అంత ఎక్కువ లేదు, ట్రైన్ 3 ట్రైన్, మీరు బెంగళూరుకు రావాలంటే 1 మంత్ ముందరనే బుక్ చేసుకోవాలి. మీకు దేగరీదిగి ఉన్న తల్లి ప్రేమ తెలుసు, ఎవరాదు వస్తున్నారంటే మీకేం రా, లడ్డు కావాలా, గులాబ్ జామున్ కావాలా, బట్టలు ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఇదన్నీ ప్యాక్ చేసి పంపిస్తాను తీసుకో అని చెప్తుంది కదా. అట్లా ఏమి ఇంటిమేషన్ లేదు, 1 వీక్ ముందరనే మనకు తెలుస్తుంది కదా, ఎందుకంటే అకామిడేషన్ నేను చూడాలి, ఏం లేదు. అది మా నాన్న మెటికులస్ ప్లానర్, ఒక ఊరికి ఏదాది పోవాలంటే 1 మంత్ ముందరనే అన్ని రెడీ చేసి లాడ్జింగ్ బోర్డింగ్ అన్ని పక్కాగా రెడీ చేసుకున్నవారు, అంటే హరిబరిలో ఎప్పుడు ఏ ట్రావెల్ చేయరు అటువంటి వాడు. చూస్తే ఆయన నేర్చుకున్నాడు, నాన్న ఏం నాన్న అంటే, ఏ నిన్న 4:30 టైమింగ్ చూడండి, నిన్న 4:30 నుంచి నేను స్వామి దర్శనం చేసుకోవాలని ఆశ అంటే ఆ డిసైర్ చాలా గ్రేట్గా ఉందిరా. నాకు వేరేం పని చేయకుండా పోయాను, డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ లో వచ్చాను. టీటీఆర్ ఉంటారు కదా, ఆయనతో చెప్పాను స్వామిని చూడాలను అని. ఆయన ఇమీడియట్ గా ఒక భర్త ఇచ్చేశాడు, నేను వచ్చేసాను రా. లింక్ ఓహో ఏదో జరుగుతుంది అని లోపల ఒకటి తెలిసింది. తర్వాత అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు ఉన్న ఎంట్రన్సే అప్పుడు కూడా స్వామి బయట వచ్చినప్పుడు ఎంట్రన్స్ దగ్గర పిల్లలు పేరెంట్స్ నేర్చుకోవచ్చు, పిల్లలు కూడా పేరెంట్స్ పక్కన నేర్చుకుంటారు. అప్పుడు స్వామి వచ్చి మామూలుగా మాట్లాడతారు పేరెంట్స్ తో, అంటే వాళ్ళు సాయిరాం షెడ్లకు వచ్చడానికి అక్కర్లేదు, ఇక్కడ వాళ్ళు ఎక్స్క్లూసివ్ దర్శన్ అని చెప్పవచ్చు. అది పిల్లలకి స్వామి ఇచ్చిన ప్రివిలేజ్. ఇప్పుడు మా నాన్న వచ్చినప్పుడు పూర్వం కూడా ఒక రెండు ముడితే నేను నాన్నతో నేను నేర్చుకుంటాను. స్వామి వచ్చి పలికరించి చాలా ఇదిగా చేశారు. తర్వాత ఇంటర్వ్యూ పిలవటం అదనే జరుగుతుంది. ఈ సమయం నాకు తెలుసు ఇది ఏమో దగ్గర ఉండకూడదని అనుకుని నేను జస్ట్ ఆపోజిట్ సైడ్ లో ఉన్నాను. ఫిజికల్ గా స్వామికి ఆయన మా ఫాదర్ ఇస్ మల్లికేశ్వరన్ ఫాదర్ అని తెలుసు, సారీ మల్లికేశ్వరన్ ఆయన కొడుకు అని తెలుసు సమజాలి. సో స్వామి వచ్చారు ఆ రోజు. ఆ కాలంలో స్వామి ఎప్పుడు ఎన్ని గంటలకు వస్తారు, ఇక్కడ ఫిక్స్ టైం అని లేదు, ఎప్పుడు కావాలంటే స్వామి రావచ్చు. అక్కడ భజన 9 గంటలకు స్టార్ట్ చేస్తారు, స్వామి 10 గంటలకు రావచ్చు, 8:30 కూడా రావచ్చు, వచ్చి భజన స్టార్ట్ చేయండి అంటారు. అట్లా ఓ ఫిక్స్డ్ టైం అని లేదు, మినిమం 2 అవర్స్ మీరు వెయిట్ చేయాలి. మా ఫాదర్ హ్యాబిట్ ఏమంటే ఆ 2 అవర్స్ అయిన తర్వాత స్వామి లోపల వెళ్లిన తక్షణమే బయట పరిగెత్తి వెళ్లడం, ఒక సిగరెట్ రావడం. ఎందుకంటే 2 అవర్స్ చాలా పెద్ద గ్యాప్ ఆయనకి. ఎట్లనే ఇంతవరకు జరిగింది. స్వామి దగ్గర వచ్చారు, మా ఫాదర్ ని చూసి ఎప్పో వందాచ్చు. స్వామి తమిళ్ మా ఫాదర్ తో మాట్లాడతారు. ఎందుకని సార్ స్వామి ఇప్పుడే వచ్చాను స్వామి. ఒక 2 స్టెప్ అయ్యారు, మళ్లీ వెనక్కి వచ్చారు. ఎప్పో వందాచ్చు మేమందరూ విన్నాము. తర్వాత స్వామి ఫేస్ ఎక్స్ప్రెషన్, మా ఫాదర్స్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే నేను ఆపోజిట్ సైడ్ లో ఉన్నాను, చూస్తే ఏమో జరుగుతుంది అని ఒట్టి తెలుసు. కానీ ఏం స్వామి మాట్లాడు, ఎందుకంటే మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటే అంత పర్ఫెక్ట్ ఎవరు లేదు. ఎవరినాది అరిస్తే కూడా స్వామి అంత బాగా అరుస్తారు, వాళ్ళు ఒట్టికే తెలుస్తుంది తప్ప పక్కమున్న వాళ్ళు ఎవరికి తెలియదు. ఎందుకంటే అక్కడ బాగా అరుస్తారు, ఇట్లా నుంచి పక్క వాడిని చూసి నవ్వుతారు. అది ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ చెప్పేసి వెళ్లిపోయారు. ఈయన ఆల్మోస్ట్ ఈస్ ఫేస్ నాన్న ముఖం చూస్తే కొంచెం ఏడుపు వచ్చినట్టు ఉంది. ఆయన స్ట్రాంగ్ పర్సన్ నా నాన్న, ఏదో కొంచెం సాడ్ గా ఉన్నాడు అది ఒట్టి తెలుసు. నేను దగ్గరనే పోలేదు. స్వామి లోపల వెళ్లిన తర్వాత నాన్న ఏం చెప్పారు అని ఆయన దగ్గర వెళ్లి అడిగితే, నేను రాసింది ఈ సిగరెట్, వేరే ఏం రాయలేదు స్వామి. స్వామి ఎక్కువ సిగరెట్ తాగుతున్నాడు స్వామి. వెళ్లి స్వామి ఆయనతో ఏం చెప్పారంటే, నీవు ఈ రోజు నుంచి సిగరెట్ తాగితే, నేను రాసింది అది, ఈ రోజు నుంచి రేస్ కు పోతే, హార్స్ రేసింగ్, అశ్వమేధ యజ్ఞం, మోడర్న్ అశ్వమేధ యజ్ఞం, యజ్ఞం చెప్పకూడదు, ఒక దీనికోసం చెప్పాను, గ్యాంబ్లింగ్ ఆడితే, ఇంకా ప్రొఫౌండ్ స్టేట్మెంట్, నేను నిన్ను చూడను, నీవు నన్ను చూడకుండా చేస్తాను, నేను నీతో మాట్లాడను, నీవు నాతో మాట్లాడకుండా చూస్తాను, ఎందుకు నీవు నన్ను అనుకోటానికి కూడా వీల్లేకుండా చేస్తాను. ఇది దేవుడు ఒక్కడే చెప్పడానికి వీలవుతుంది. ఇప్పుడు ఇక్కడ మా అబ్బాయి, ఒక అబ్బాయి వస్తారని అనుకోండి మా స్టూడెంట్స్ లో, ఏ నేను ఈ రోజు నుంచి ఐ వోంట్ థింక్ ఆఫ్ యూ, ఐ విల్ ఎన్ష్యూర్ యూ డోంట్ థింక్ ఆఫ్ మీ అని నేను చెప్తాను అనుకోండి, నీవు నా గురించి ఏమి నీకు సంశయాలే లేకుండా చూస్తాను మనం ఎవరైనా చేయడానికి వీలవుతుందా? దేవుడు అది చెప్తే సత్యమైన మాట, తప్పక జరుగుతుంది. ఇదే చెప్పారా, నీవు లోపల వెళ్తే స్వామి నీతో మాట్లాడవచ్చు, మాట్లాడితే స్వామితో చెప్పు, తప్పగా అడుగుతారు మీ నాన్న ఏం చెప్పారని. ఎందుకంటే ఇన్ని మోడర్న్ ఇది గ్రేట్ ప్లే కదా, డివైన్ ప్లే. మీ నాన్న దగ్గర స్వామి నీతో అడిగితే నీవేం చెప్పాలంటే, స్వామి రేస్కు పోరు నాన్న, కార్డ్స్ ప్రాబ్లం లేదు, కానీ సిగరెట్ కాల్చడం వదలడం చాలా కష్టం స్వామి, 150 సిగరెట్స్ పర్ డే, అది స్వామినే స్ట్రెంగ్త్ ఇయ్యాలా అని చెప్పు అన్నారు. నేను లోపల వెళ్లాం. మా మంచి అదృష్టం స్వామి పిలిచి, ఏమిరా నీ నాన్న ఏం చెప్పారు, ఆయన ఏం చెప్పారో చెప్పాను. అంటే దేవుడు సమ్టైమ్స్ క్యాషువల్ రిమార్క్స్ చెప్తారు, దానికి అర్థం ఆ సమయం ఆ సెకండ్ మనకి అర్థం కాదు. స్వామి ఇట్లా చెప్పారు స్వామి అంటే, ఎనర్జీయా పోరా పో ఆటమ్ బాంబ్ ఎనర్జీ, చాలా క్యాషువల్, మన పిల్లలే పోరా అంటాం కదా అదే, అట్లనే పోరా ఆటమ్ బాంబ్ ఎనర్జీ చాలా క్యాషువల్ గా చెప్పి స్వామి పైకి వెళ్లారు. దీనికి ఒక 1 అవర్ టైం అయింది. స్వామి పైకి వెళ్లిన తర్వాత నేను బయట నా నాన్నని చూడాలని వచ్చాను. ఏడుస్తున్నారు నా ఫాదర్, అంటే నాట్ నార్మల్, నా లైఫ్ లో నా నాన్న ఏడి నేను చూడనే లేదు. ఎందుకంటే వెరీ స్ట్రాంగ్, వెరీ ఈగోటిక్, ఎమోషన్ నేను చాలా బాగా కంట్రోల్ చేస్తారు, గ్రేట్ మ్యాన్, ఈస్ గ్రేట్ మ్యాన్, అందుకోసమే శగుని లేదు యుధిష్ఠిర. నాకు భయం వచ్చేసింది. నేనేమనుకున్నాను, స్వామి చెప్పి వెళ్లారు, బయట వెళ్ళింటాడు, అక్కడ ఏ రోజు స్వామి మీ కంట్రోల్ చేయాలంటే ఇంకొక 10 మంది ఎక్స్ట్రా పీపుల్ తాగుతారు. అట్లా ఒక సిట్యువేషన్ భగవాన్ క్రియేట్ చేస్తారు. చాలా ఎక్కువ మంది అక్కడ సిగరెట్ తాగారు. ఈయన ఒక సిగరెట్ తాగి వచ్చింటాడు. ఆ పశ్చాత్తాపం ఉంటుంది కదా, స్వామి చెప్పి కూడా నేను వినలేదే అని ఆ బాధ అట్లా ఆయంటుందని అనుకుని, ఓకే నాకు ఇప్పుడు 18 ఇయర్స్ అయింది, 18 ఇయర్స్ వరకు ఎంత టార్చర్ చేశావు అడ్వైస్ అని, సరే ఈరోజు నాకు స్వామి ఛాన్స్ ఇచ్చారు నేను మీకు అడ్వైస్ చేస్తాను లోపల అనుకుని మా నాన్న దగ్గర వెళ్ళి, నాన్న పర్వాలేదు నాన్న, ఎందుకంటే నేను అస్యూమ్ ఆయన బయట వెళ్లి సిగరెట్ తాగాడని, నీవు ఇంత సిగరెట్ తాగినవారు కదా, కొంచెం మీద తగ్గడానికి వీలు అవుతుంది, స్వామి తల్లి ఈ వాత్సల్యం ఈ శల్యమం ఏమి రెండు మూడు స్పిరిచువల్ థింగ్ అదే రెండే తెలుసు ఆ రెండు చెప్పి స్వామి చూసుకుంటారా నాన్న, ఏం బాధపడవద్దు అదే నేనేం చెప్తున్నాను, నోరు మూసుకొని స్వామి ఏం చెప్పారని చెప్పు అన్నారు నా నాన్న. పోరాపో అటమ్ బామ్ ఎనర్జీ నారు అది విని మళ్ళీ ఇంకే ఏడుపు నాకు, ఎందుకంటే ఫస్ట్ 18 ఇయర్స్ లో ఫస్ట్ టైం నా నాన్న అట్లా ఏడ్చడం నేను చూస్తున్నాను, నాకు చాలా ఇది అయిపోయి నన్ను నేను ఖర్చు చేసుకున్నాను, అయ్యో నేను ఎందుకు స్వామికి రాయాలి, ఇప్పుడు ఫ్యూచర్ స్వామి నన్ను తిట్టినప్పుడు నీ నాన్న అట్లా నీవు ఇట్లా ఎవరు స్వామి మాట పరిపాలించు అంటే ఈ ఎలిఫెంట్స్ మడ్ పైన వేసుకుంటుంది కదా అట్లా, అయ్యో నేను ఎందుకు రాసి ఇట్లా అయిపోయింది నేను అనుకున్నాను, ఎందుకంటే 100% షూర్ బయట వెళ్లాడు ఒక సిగరెట్ కాల్చింటాడు. తర్వాత కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత చెప్పారు, నీవు నమ్ముతే నమ్ము నమ్మకూడా పోతే పో, నేను బయట వెళ్లాను, ఎక్కువ మంది అక్కడ సిగరెట్ తాగుతారు, ఈరోజు ఎక్స్ట్రా 10 మంది కూడా తాగుతారు, వాళ్లని చూసి నాకు అంత ఆశ, అయ్యో ఇట్లా స్వామి చెప్పారే మనం ఎందుకురా స్వామి దర్శనంకు వచ్చాము అని తనని వెళ్లినప్పుడు నాకు ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది, స్వామి ఏం చెప్పారు నేను సిగరెట్ తాగకూడదు అని, కానీ నేను ప్యాసివ్ స్మోకర్గా ఉండొచ్చు కదా, మనమందరూ ప్యాసివ్ స్మోకర్సే, ఎందుకంటే బయట వాళ్ళు ఒకరు సిగరెట్ కాల్చినప్పుడు ఆ పొగ మనము అని ఇన్హేల్ చేస్తాం కదా, సో ఈయన ఆ రోజు అంత దూరం నుంచి ఇన్హేల్ చేయడానికి ఇది బట్టి అక్కడ ఒక భక్తుడు సిగరెట్ తాగుతున్నాడు, ఆయన స్వామి భక్తులే, ఆయన తాగినప్పుడు ఈయన అంటే ఇక్కడ మనం ఏమంటే స్వామి తినే కోరటానికి వీలు అవుతుంది, సో ఈయన వెళ్ళి హలో సార్ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అంటే యూజువల్ గా మనము కాన్వర్సేషన్ బిల్డ్ చేస్తామమ్మా కదా, కానీ ఈయన ఇంటెన్షన్ కాన్వర్సేషన్ కాదు, ఆయన పొగ వదలాలి ఈ పొగని ఈయన లోపల తీసుకోవాలి, అదే స్ట్రాంగ్ డిసైర్, దీని తప్ప వేరేమీ లేదు, సో అక్కడ వెళ్లి హలో సార్ అంటే ఆయన రైట్ సార్ అదేదంటారు, కానీ పొగ బయట ఇడ్చటం లేదు, దాని కూడా మనం దేవుడి తండ్రి స్వామి ఆయన చెప్పి కొంచెం పొగ బయట ఏమని చెప్పండి స్వామి నాకు అంత క్రేజ్, ఎందుకు ఇది చెప్తానంటే అంత క్రేజ్ హ్యాబిట్ అంత హ్యాబిట్ వచ్చేసింది. అట్లా ఉన్నప్పుడు ఆయన ఒక 1 or 2 మినిట్స్ తర్వాత పొగ బయట వదలాడు. సో మా నాన్న చాలా సంతోషం అని తీసుకున్నాడు. ఆ ప్లేస్ నుంచి ఆ క్షణం పరిగెత్తాడు అక్కడి నుంచి. ఎందుకు పరిగెత్తాడంటే ఆయన 17-18 ఇయర్స్ నుంచే కాల్చడం స్టార్ట్ చేశాడు. ఇది వెన్ యూ వాస్ అబౌట్ వాట్ 52 ఇయర్స్, సో ఆల్మోస్ట్ 40 ఇయర్స్ సిగరెట్, అదు ఎక్కువ సిగరెట్ తాగిన ఆ మనిషికి 40 ఇయర్స్ సిగరెట్ తాకిన వాడు బయట ఇంకొకడు వదిలిన ఆ స్మోక్ని ఆ పొగ భరించకుండా పోయాడు. అది ఆయన 52 ఇయర్స్ ఉన్నప్పుడు. తర్వాత ఆయన పుట్టపర్తిలోనే స్వామి దయాలో చిత్రావతిలోనే బర్న్ చేశాము 78 ఇయర్స్, అప్పుడు 52 to 78, 26 ఇయర్స్ ఎవరు దగ్గర వస్తే కూడా అదే కాల్చిన వాళ్ళు సిగరెట్ కాల్చిన వస్తే కూడా ఎట్లా చెప్పారు సార్ నాకు ఈ టొబాకో స్మెల్ పడదు సార్, దయచేసి మీరు పక్క రూమ్కి వెళ్ళి స్మోక్ చేయండి. ఎవరు 150 సిగరెట్ తాగాడో ఆ భరించకుండా చేయటం ఆయన విల్లా కాదు, ఒక లెటర్ రాయటం నా సంకల్పం లేకుండా నా దగ్గర ఎవరు రావడానికి వీలేదు, ట్యూస్డే లెటర్ వెన్స్డే మార్నింగ్ అక్కడ నీవు మంచి కోరికలు పెట్టు నేను ఉన్నాను వత్సలాయి నేను ఉన్నాను వచ్చారు ఒక్క సెకండ్, నేను ఏ మాట మాట్లాడితే చాలా ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది చాలా అర్థం ఉంటుంది మీకు అది అర్థం చేయకుండా పోవచ్చు కానీ నా మాటలో చాలా ఇది ఉంది, ఏ మాట పోరాపో అటమ్ బామ్ ఎనర్జీ క్యాషువల్ అనోరణ్యాన్ మహతో అనేది నాన్న చెప్పింది స్వామి చెప్పింది ఇదేరా అనోరణ్యాన్ మహతో మహియాన్ దేవుడు అట్లే దేవుడిని వేదం చెప్తుంది అణులో ఉన్నాడు అణు స్మాలర్ దాన్ స్మాలెస్ట్ ఆఫ్ అణు ఆయన ఏం చెప్పారు పోరాపో అటమ్ బామ్ ఎనర్జీ యువర్ ఎనర్జీ సత్యసాయి ఎనర్జీ పరబ్రహ్మ స్వరూపం ఎనర్జీ ఆ చిన్న అణు ఆయనే అన్ని అణువుల్లో ఉన్నారు కదా ఇటువంటి అంటే నిరాగాయ అంటే ఆయమ్మ కొట్టి ఏమి ఆశ లేదు ఇట్లా బ్యాడ్ హ్యాబిట్ ఆశ ఉన్నవాళ్లు కోరితే మంచిగా ప్రే చేసుకుంటే తప్పగా ఆ డిసైర్ లేకుండా తప్పక స్వామి చేస్తారు. నేను ఇంకా ఒకనే ఒకటి చెప్పి ఈ ఎపిసోడ్ పూర్తి చేస్తాను. ఇక్కడ ప్రశాంతి నిలయంలో ఉన్న చాలా చాలా చాలా పెద్దవాళ్లు, మీరు వాళ్ళు లైఫ్ చూస్తే లాస్ట్ 5 డేస్ 6 డేస్ వాళ్ళకి ఒక సడన్ టైప్ ఆఫ్ డిటాచ్మెంట్ వస్తుంది, అది కనిపిస్తుంది మనకి. అది చూసే నేను గుర్తుపడవచ్చు ఒక 5-6 డేస్ లో పోతాడరా అని. నిజంగా చెప్తాను, మా నాన్న దీంట్లో కూడా అట్లనే జరిగింది. ఒక లాస్ట్ 5-6 డేస్ ఆయన లైఫ్ లో నేను చూస్తే ఒక టోటల్ ఫేస్ చేంజ్ అయిపోయింది. అంటే ఒక నిరంతరం బ్లిస్ లో ఉండటం, మనం ఏం మాట్లాడితే కూడా అంత ఎక్కువ పట్టించుకోరు అంటే ఈ లోకంలో ఉంటారు కానీ వాళ్ళు చింతన అన్ని ఏం డిసైర్ ఏమీ లేకుండా ఆ పరబ్రహ్మ స్వరూపమైన సత్యసాయి తల్లినే అనుకుని ఎక్కువ మంది చూశాను నేను. వాళ్ళకి ఇంతవరకు పిల్లలతో కోడళ్లతో మనవరాలతో వాళ్ళందరితో చూపిన అటాచ్మెంట్ లాస్ట్ 5-6 డేస్ చూస్తే ఏముండదు. ఇన్ఫాక్ట్ జానకిరామయ్య గారు పోయినప్పుడు కూడా స్వామి వెళ్లినప్పుడు ఏం కావాలని ఏదో కోరిక ఉంటే చెప్పంటే స్వామి ఏమి వద్దు స్వామి, స్వామి చెప్పారంటే అట్లా. అట్లా ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ఏమి వద్దు స్వామి అన్ని చూశాం. ఇన్ఫాక్ట్ శేషమ్మ గారు భార్య స్వామికి ఆ కాలంలో అన్నం పెట్టింది ఆమె కూడా. ఆయమ్మ వెళ్లినప్పుడు కూడా ఇదే చెప్పింది, స్వామి అన్ని చూసేశాను స్వామి, నన్ను తీసుకోండి స్వామి. ఇట్లా డిటాచ్మెంట్ ఇచ్చిన రాగమధన్యకి ఒక నమస్కారం చెప్పి, ఏ రాగమధన్యకి ఆయమ్మ నిరాకాయే, ఆయమ్మకి ఏమి ఆశాలు లేదు, నిర్లేబాయే, ఆమెకి ఏం అటాచ్మెంట్ లేదు, ఇటువంటి తల్లికి నమస్కారం చెప్పి మాకు మనమందరూ ఈ నిరాకాయ కావాలి, నిర్లేబాయ కావాలని సాయిమాత అతనే ప్రార్థన చేసుకుని ఈరోజు దీంతో ఫినిష్ చేసి రేపు వేరేదాన్ని చూస్తాం.
1: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులలో ప్రతీక్షణం ఎంతో దివ్యమైనది, అమృతతుల్యమైనది. అంతేకాదు, భగవదనుగ్రహాన్ని శీఘ్రంగా పొందటానికి, తద్వారా జ్ఞాన సముపార్జనకు ఎంతో యోగ్యమైంది కూడా. భగవంతుడు తన సందేశం ద్వారా జ్ఞానబోధ సల్పి మనల్ని ఉద్ధరించటానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. యుగధర్మాలు మారినా, అవతార రూపనామాలు వేరువేరుగా ఉన్నా, వారి సందేశం మాత్రం ఒక్కటే. భగవంతుడు, భగవత్ సందేశం వేరువేరు కాదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించటం అంటే భగవత్ సందేశాన్ని ఆచరించడమే అని మన భగవాన్ అన్నారు. ఈ సంవత్సరం సత్యసాయినాథుని పూర్వ అవతారమైన షిరిడీ సాయినాథుని శత సంవత్సర ఆరాధనా మహోత్సవం. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం. భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ 9 భాగాలుగా ఈ శీర్షికను మీకు అందిస్తున్నాం. వినండి అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో 2వ భాగం.

0: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి ఈ హృదయ పుష్పాన్ని సమర్పించుకుంటూ అవతార పరంపర సనాతన సందేశం కార్యక్రమానికి తిరిగి శ్రోతలందరినీ ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానిస్తున్నది లలితక్క, స్వప్నక్క అండ్ గణేష్.
1: సాయిరామ్
0: అక్క, ఈ అద్భుతమైనటువంటి ఈ పాట విన్నప్పుడు చేకొనవా మాల అంటుంటే రవీంద్రనాథ్ ట్యాగోర్ రాసినటువంటి ఒక కవిత నాకు గుర్తొస్తుంది. అంటే దాని సారాంశం చెప్తాను. మనందరం భగవంతుని ఆ వనంలో పుష్పాల్లాంటి వాళ్ళం. ఒక పుష్పం విలపిస్తుందంట భగవంతుణ్ణి చూసి, ఓ భగవంతుడా, నీ చేతి స్పర్శతోటి అది కొంచెం నొప్పిని కలిగించిన ఆ కొమ్మ నుంచి నన్ను విరిచి నీ మాల్లో ఒక భాగాన్ని చేసుకోనన్ను, లేకపోతే అది వాడిపోయి కింద పడిపోయి ఆ ధూళ్ళో కలిసిపోతాను నేను. త్వరగా అది నాకు కష్టతరమైనా సరే ఆ ప్లక్ మై ఫ్లవర్స్ అని ఆ కొమ్మ అడుగుతుందంట. అంటే ఆ పువ్వుకి నొప్పి కలిగించేదైనా భగవంతుని స్పర్శ అది చాలా ముఖ్యం. దానికి మనందరం ఈ సత్యసాయినాథుని దివ్య వనంలో మనం పుష్పాలమే. స్వామి మనకి ఈ సాధన అనేటటువంటి ఒక కష్టతరమైన కాకపోతే ఇష్టతరమైనటువంటి ఈ ప్రాసెస్ గుండా మనల్ని తీసుకువెళ్ళాలి అని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ మన హృదయ పుష్పాలని స్వామికి సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలోకి రెండవ భాగంలోకి వెళ్దాం అక్క. మరి స్వామి అంటారు, నేను భావప్రియుణ్ణి, బాహ్య ప్రియుణ్ణి కాదు. ఆడంబరాలకి మీరు పోతే భగవంతుడు మీకు ఏనాటికీ లభించడు అని స్వామి ఎన్నో మార్లు మనందరికీ చెప్పిన సందేశం. అండ్ ప్రాక్టికల్ గా కూడా స్వామి ఇది చూపించారు. అహంకారం అనేది మనకి ఎంత దూరంగా ఉంటే భగవంతుడు అనేవాడు మనకి అంత దగ్గరగా ఉంటాడన్నమాట. హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక భక్తుడికి. ప్రేమ, వినమ్రత, అది చూస్తే భగవంతుడు మన దగ్గరికి పరిగెట్టుకుని వస్తాడు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కాదు. సో మరి ఈనాటి అంశంలో మనం తీసుకోబోయే వివరించబోయే అంశం గురించి మనం వివరిద్దామక.
1: గణేష్, ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, మనలో ఆ భక్తి, ప్రేమ, వినయం, వినమ్రత ఉంటే భగవంతుడే స్వయంగా పరిగెత్తుకుంటూ వస్తాడు, మనం వెళ్ళనక్కర్లేదు అని. బహుశా ఆయన ప్రతి అవతారంలోనూ ఇది చేస్తూనే ఉన్నారు. మనం ఈ అవతారంలో చూశాము. త్రేతాయుగంలో శ్రీరాముల వారి అవతార కాలంలో చూసుకుంటే శబరి మనందరికీ బాగా తెలిసిన క్యారెక్టర్ అండ్ మనందరినీ చాలా ఇన్స్పైర్ చేసే రోల్ కూడా ఆవిడది. ఆవిడ ఎన్నో ఏళ్ల బట్టి సాధన చేసి ఆవిడకి ఉన్న ఒకే ఒక్క కోరిక జీవితంలో భగవద్ దర్శనం పొందాలి అని, శ్రీరాముల వారిని కళ్లారా చూడాలి అని ఆవిడ తపస్సు చేసి జీవితం మొత్తం అందులోనే దానికోసమే గడిపేసింది ఆవిడ. అండ్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే, భక్తుల నుంచి నేర్చుకోవడమే కదా భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే, ఆయన్ని ఎలా ప్రీతి, ఆయనకి ఎలా ఏ విధంగా ఉంటే ఇష్టం అనేది తెలుసుకోవాలంటే భక్తుల జీవితాలను చూసే తెలుసుకోవచ్చు. శబరిమాత అలా ఆయన కోసం తప్పించడమే కాదు, ఇంకో సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఆయన కోసం ఆయన వస్తారు అనే నమ్మకం అనమాట, ఆ కాన్ఫిడెన్స్. ప్రతిరోజు శ్రీరాముల వారి కోసం ఆశ్రమాన్ని ఆవిడ రెడీ చేసి పెట్టేదిట. రాముడు ఇవాళ వస్తాడు, వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ నేను ఇదంతా క్లీన్ చేయాలి, ఈ పువ్వులు ఇస్తాను, ఈ పళ్ళు ఇస్తాను, ఆయనకి తాగడానికి మంచినీళ్ళు ఇందులో ఇస్తాను అని అన్ని రెడీ చేసుకుని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారట. చూశాక మరి భక్తుడి నమ్మకాన్ని భగవంతుడు నిలబెడతాడు అనడంలో సందేహమే లేదు కదా. శ్రీరాముల వారు లక్ష్మణుడితో కలిసి శబరిమాత ఆశ్రమానికి రావడం జరిగింది. ఆవిడ అప్పటికి చాలా ముసలివారు అయిపోయారనమాట. దేహం సహకరించట్లా, రాముని చూడాలి, నడుము వంగిపోయింది. ఆవిడ అంటారట, నాకు తల పైకెత్తినా నువ్వు కనిపించట్లా, నువ్వు ఆజానుబాహుడివి, నీ మొహాన్ని నేను చూడలేకపోతున్నాను, నడుము వంగిపోవడం వల్ల ఇంతకంటే నేను లేవలేను పైకి అని. అంటే అప్పుడు రాముల వారు కూర్చుని ఆవిడ్ని చూడమని చెప్తారట. ఆయన కూర్చుంటే ఆయన మొహం ఆవిడికి కనిపిస్తుందని చెప్పి అలా ఆవిడికి దర్శనాన్ని, సంభాషణాన్ని స్పర్శనాన్ని స్వామి చెప్పినట్టు అన్ని అనుగ్రహించారు. మరి ఆవిడ భక్తి చూడండి, అన్ని రెడీ చేసుకున్నారు, ఎంత జీవితకాలం ఎదురు చూసిన భగవంతుడు నడుచుకుంటూ తనంతట తాను వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి ఏదో కొంచెం ఆయన చూసుకోవాలి, కొద్దిగా ఫలహారం పెట్టాలి ఉంటుంది కదా మనకి. అయితే ఆ పళ్ళు రోజు తీసుకుని తెచ్చేవారట, పళ్ళు ఏరుకుని తెచ్చేవారు. మరి ముసలివారు అయిపోయారు, కంటి చూపు ఆనదు, ఏది పండువో ఏవి పచ్చివో తెలుసుకునే శక్తి ఆవిడ కంటి దృష్టికి లేదు. అందుకని అన్ని తీసుకొచ్చి పెట్టి చెప్పారట, స్వామి అన్ని తెచ్చాను కానీ నీకు మంచివే పెట్టగలను, పచ్చి పళ్ళు నీకెలా ఇస్తాను అని చెప్పి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఒక్కొక్క పండు కొరికి చూశారట. చూసి ఇది బాగలేదు అని పారేసి, ఆ ఇది తీయగా ఉంది స్వామి ఇది తిను అని. మనం ఊహించగలమా స్వప్న, మనం తిన్నది స్వామికి నైవేద్యం పెట్టగలం అని. ఆ భావన ఆ చనువు ఎప్పుడొస్తాయి చెప్పండి స్వామితో అంతటి ప్రేమ. భగవంతుడికి భక్తుడి మీద ఎంత ప్రేమ ఉందో అటువంటి ప్రేమ భక్తుడికి కూడా భగవంతుడి మీద ఉంటే అంత చనువు ఆ ధైర్యం వస్తాయేమో అనిపిస్తుంది కదా. ఇక్కడ చూసారా శ్రీరాముల వారు కూడా ఇస్తున్నది ఎవరు, బిల్లజాతికి చెందిన ఒక స్త్రీ, కులం మతం గోత్రంతో సంబంధం లేదు ఆయనకి. ఏది పెడుతున్నారు పళ్ళు ఫలాలు, ఆవిడికి చెట్టు మీద నుంచి కొయ్యడానికి కూడా కుదిరేది కాదుట, నేల మీద పడినో కూడా తీసుకుని వచ్చి పెట్టేవారట. ఎలా ఇస్తున్నారు, కొరికి చూసిస్తున్నారు, ఇవి ఏవీ పట్టించుకోకుండా ఏ భావంతో చేస్తున్నారు అనేది ఒక్కటే భగవంతుడు చూశారు. మీరు చెప్పినట్టు స్వామి ఎన్నోసార్లు చెప్పారు, నేను భావప్రియుణ్ణి, మీరు ఏది చేస్తున్నారనేది, ఎలా చేస్తున్నారనేదే నాకు ముఖ్యం అని. ఆ భక్తికి ప్రేమకి శ్రీరాముల వారు లొంగిపోయి శబరిమాతని అనుగ్రహించడమే కాకుండా నువ్వు నాకు ఎలా ఇంత చక్కగా సేద తీర్చావో అలాగే లోకంలో అందరినీ సేద తీర్చు అని చెప్పడం, ఆవిడ నదిగా మారడం అనే సంగతి మనందరం రామాయణంలో చదువుకున్నదే. మీరు ఇప్పుడు చెప్తున్న మాటలు వింటే నాకు రామాయణంలోని ఈ సన్నివేశం గుర్తొచ్చింది.
2: లలిత, ఇవన్నీ వింటుంటే మనం అనుకున్నట్టు ఈ అవతార పరంపర చూసుకుంటే ఏ అవతారంలోనైనా భగవంతుడు అదే చేసి చూపించాడు అనిపిస్తుంది. శ్రీకృష్ణ అవతారంలో తీసుకుంటే కూడా విదురుడి యొక్క భక్తికి తను ఎంత లొంగిపోయాడన్నది తెలుస్తుంది. సంధి కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు విదురుడి ఇంట్లో తింటానని అంటానమాట. అంటే అంతఃపురంలోని రాజభోగాల్లోని దుర్యోధను పెట్టేటువంటి విందుని కూడా కాదనుకొని విదురుడి ఇంటికి వెళ్లి విదురుడు అంటాడు, అయ్యో స్వామి ముందుగా నాకు చెప్పలేదు, ఏమీ ప్రయత్నం ఏం చేయలేదు, మీరు ఇప్పుడు వస్తే ఇక్కడ అంతఃపురంలోని దుర్యోధనుడు వాళ్ళు ఇచ్చిన విందుకి విదురుడి ఇంట్లో భగవంతుడు ఏం తినగలడు అని చాలా బాధపడతాడనమాట. అప్పుడు అంటాడు, లేదు నేను మీ ఇంటికే వస్తాను, నీ దగ్గరే తింటానని ఆ పెట్టిన ఆకుకూరలు ఆ పళ్ళు పలహారమే తీసుకుంటాడు అనమాట. అక్కడ విదురుడిని చూస్తూ కూడా అరటి పండు తినబోయి తొక్కను కూడా తినిన సంఘటన అది. అంటే ఎంత ప్రేమ భగవంతుడికి, ఆ భగవంతుడు ఆ భక్తుడి యొక్క భావానికి తను లొంగిపోతాడు అనడానికి ఇంతకుమించి నిదర్శనం ఉండదనిపిస్తుంది. అందుకే దీన్ని ఇంకా తరతరాలు కాదు ఎప్పటికీ నిలిచిపోయేలా భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు చెప్పింది ఉన్నాడు. ఏంటంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః అని. అంటే నాకు భక్తితో నువ్వు ఆకు గాని పువ్వు గాని పండు గాని జలం గాని ఏది సమర్పించిన పరిశుద్ధ అంతఃకరణతోటి నేను భక్తిపూర్వకంగా నువ్వు ఇచ్చిన దాన్ని దేన్నైనా స్వీకరిస్తాను అని. అంటే ఒకసారి ఇది ఏదో కాకతాళీయంగా ఏదో భక్తుడింటికి వెళ్లి తినేశారు అని కాకుండా ఫరెవర్ భక్తుడు ఎలా ఉండాలి, ఎలాంటి భావంతో భగవంతుని సేవించాలి, ఏమి అర్పించాలి అన్నది కూడా క్లియర్ గా చెప్తూ, అది కృష్ణావతారం కాదు, రామావతారం కాదు, ఈ కలి అవతారం కాదు, ఇంకా రాబోయే ఎన్ని వేల యుగాల్లో కూడా దిస్ ఈస్ ద రూల్, ఇలాగే ఉండాలి అని ఫిక్స్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం దీని అర్థం తీసుకుంటే ప్రయతాత్మనః రెండు రకాలు, ఎవరు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి. ప్రయతాత్మనః అని చెప్తున్నారు అంటే ఎవరైతే పరిశుద్ధమైన అంతఃకరణ ఉంటుందో ఆ ప్యూర్ థాట్స్ ఉండి, ఇందాక మీరు చెప్పినట్టు ఆ భావం, ఆ భావాన్ని బట్టి అదే చూస్తారు భగవంతుడు. రెండోది ఏంటంటే భక్తి ఉపహృతం, భక్తితో ఇవ్వాలి, నాకున్నది నేను ఇస్తాను అని కాదు. అంటే ఈ రెండు చెప్పుకున్నప్పుడు మన సత్యసాయి అవతారంలో చూస్తే స్వామిని ఎవరో చెప్పారు, నేను ఇన్ని నారాయణ సేవలు చేస్తున్నాను స్వామి, ఇన్ని వేల మందికి మేము వారంలో భోజనం పెడుతున్నాం. స్వామి చెప్పారు, నువ్వు ఎన్ని వేల మందికి భోజనం పెడుతున్నావు నాకు అనవసరం, ఆ నెంబర్ అన్నది నీకే ఇంపార్టెంట్. ఒక్కడికి పెట్టినా నువ్వు ఏ భావంతో పెడుతున్నావు అన్నదే చూస్తాను. సో క్వాంటిటీ నాకు అక్కర్లేదు, నువ్వు క్వాలిటీ ఏ భావంతో పెడుతున్నావు, ఎవరు పెడుతున్నారు అన్నదే స్వామి చూస్తారు.
1: స్వామి చెప్తారు, చెప్పేవారట కదా, ఈ బిల్లులు నెంబర్లు అన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపించుకోండి, నాకు కాదని.
2: కాబట్టి అలాగా ముఖ్యంగా ఏవేవి సమర్పించాలని చెప్తూ ఎలా సమర్పించాలి, ఎవరు సమర్పించాలని కూడా ఎంతో చక్కగా స్వామి చెప్పారు.
1: చాలా బాగా చెప్పారు స్వప్న స్వామి. మీరన్నట్టు ఒక అవతారంలో భగవంతుడు చెప్పిన ప్రతి మాట ప్రతి అవతారానికి అది రిలేట్ చేసుకోవచ్చు మనం, ప్రతి అవతారానికి అది అన్వయిస్తుంది. ఆ దేశ కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఏ యుగంలో అయినా భగవంతుడు మారడు కదా, భక్తులు మారతారేమో కానీ ఆయన మారరు. సో ఆయన్ని ఏ విధంగా మనం ప్లీజ్ చేయొచ్చు, ఆయన్ని ఏ విధంగా సేవించాలి, సంతోషపరచాలి అనేది ఎప్పుడు చెప్పినా అది మటుకు స్టాండర్డ్ గా అలాగే ఉంటుంది. షిరిడి సాయి అవతారంలో కూడా మనకి ఇటువంటి ఒక సన్నివేశం కనిపిస్తుంది. శ్రీరాముల వారు త్రేతాయుగంలో జరిగిన ఆ సన్నివేశమే మనకి షిరిడి సాయి అవతారంలో కూడా కనిపిస్తుంది. అది కూడా శ్రీరామనవమి రోజు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక శ్రీరామనవమి, జనరల్లీ షిరిడిలో శ్రీరామనవమి చాలా పెద్ద ఉత్సవంగా జరుపుకునేవారట. బాబా కూడా చాలా ఉత్సాహంగా అందులో పాల్గొనేవారట. శ్రీరామనవమి ఒక వారం రోజుల పాటు వారు నామ సప్తాహాలు చేస్తూ, అన్నదానాలు, నారాయణ సేవలు చేస్తూ, ఎన్నో రకాల పోటీలు అవన్నీ నిర్వహిస్తూ, ఒక మంచి సంతలు అవన్నీ పెట్టుకుని తిరునాళ్ళలాగా జరుపుకుంటూ. షిరిడి అప్పుడు ఒక గ్రామం కదా, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎంతో మంది, దాదాపు 70,000 నుంచి 100,000 మంది దాకా అక్కడికి చేరుకునేవారట ఆ వారం రోజుల్లో. బాబా కూడా చాలా బిజీగా ఉండేవారట అంతమంది భక్తుల మధ్యలో, చాలా బాగా జరుపుకునేవారట. అలా ఒక సంవత్సరం శ్రీరామనవమి పండుగ రోజున ఆ చుట్టుపక్కల ఉన్న అనేక ప్రదేశాల నుంచి, బొంబాయి, అప్పట్లో ముంబైని బొంబాయి అనేవారు, బొంబాయి నుంచి ఎంతో మంది భక్తులు ఎన్నో కానుకలు, ఎన్నో రకాలైన నైవేద్యాలు ఇవన్నీ తీసుకుని వచ్చారంట బాబా కోసం. బాబాకన్నీ అర్పించడం జరిగింది. వారు మటుకు దేనివైపు చూడకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారనమాట. తర్వాత కొంచెం సమయం గడిచిన తర్వాత శ్యామాని పిలిచారు. శ్యామ మనందరికీ, మన గురుచరిత్ర చదువుకున్న వారందరికీ సుపరిచితులు, బాబా వారికి చాలా ముఖ్య భక్తులు. శ్యామ, శ్యామాని పిలిచి చెప్పారట, ఆ బయట ఫలానా చెట్టు కింద ఒక ముసలి ఆవిడ కూర్చునుంది, ఆవిడని తీసుకునిరా, ఆవిడ జనంలో నా దాకా రాలేక అక్కడ కూర్చునున్నారు. శ్యామ వెళ్లి ఆవిడని తీసుకొచ్చారట. ఆవిడ రాగానే బాబా అడిగారట, అమ్మా నా కోసం ఏం తీసుకొచ్చావని. చూడండి, మీరు ఒక్కసారి ఊహించుకోండి, భగవంతుడు సృష్టికర్త, ఆయన ఒక పేదరాల్ని చూసి అమ్మా నా కోసం ఏం తెచ్చావు అని అడిగారనమాట. అడిగితే ఆవిడ యాక్చువల్లీ స్వామికి బాబా కోసం జొన్న రొట్టెలు తీసుకొచ్చారట. మహారాష్ట్రలో జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు కదా, తీసుకుని వచ్చారు. కానీ ఎప్పుడైతే ఇంతమందిని చూశారో, ఇంత జన సమూహం, ఇంతమంది భక్తులు, ఇంత పటాటోపం, ఇవన్నీ చూసేసరికి బాబా నేను తీసుకొచ్చింది ఏం తింటారు, అయినా నేను ఈ రెండు జొన్న రొట్టెలు తీసుకెళ్లి ఆయనకి ఏమి నివేదిస్తాను అనే కొద్దిగా సంకోచించి ఆవిడ వెనకాలే ఉండిపోయారు. ఆవిడ అప్పటికి కూడా చెప్పలేదట తీసుకొచ్చాను, ఏమి మాట్లాడకుండా ఉండిపోయారు. అదే, నా కోసం నువ్వు జొన్న రొట్టెలు చేసి తెచ్చావు కదా, ఇవ్వమ్మా అని బాబా అడిగారట. అడిగి ఆవిడ దగ్గర నుంచి ఆవిడ పెట్టడం, బాబా ఎంతో ఆనందంగా భోజనం చేశారట ఆ రోజు ఆ జొన్న రొట్టెలతో. ఆయన మన భోజనం ఇప్పుడు వచ్చింది అని చెప్పారట శ్యామాకి. ఇమాజిన్ చేసుకోండి, అన్ని రకాలైన ఆహార పదార్థాలు, అన్ని నైవేద్యాలు ఉంటే స్వామికి నచ్చింది ఏంటంటే ఆవిడ తీసుకొచ్చిన ఆ రెండు జొన్న రొట్టెలు. ఎందుకు అంటే ఆవిడ అంతటి ప్రేమతో, అంత అటువంటి భావనతో తీసుకొచ్చింది కాబట్టి. మరి దీనికి ఏమంటారు చెప్పండి, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం?
2: ఏమి అనడానికి లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరు ఇస్తున్నారంటే కులం, గోత్రం, స్థాయి ఏమి భగవంతుడు చూడ్డు, ఎంత ప్రేమతో వాళ్ళు సమర్పిస్తున్నారని చూస్తారు.
1: హృదయవాసి అంటారు కదా, మరి హృదయంలో ఉన్న భావన ఆయనకే తెలుస్తుంది.
2: అంతే, తర్వాత ఎంత వాల్యుబుల్ థింగ్ తెచ్చారు, అది గొప్పదా, చిన్నదా, అల్పమైందా, ఇది తగుతుందా, ఇది తగదా అని కూడా ఆలోచించరు.
1: అదే మన స్వామి అవతారంలో కూడా ఒక చోట మనం గమనించవచ్చు స్వప్న. అందరికీ తెలిసింది కదే, కానీ చెప్తే స్వామి గురించి ఎంత చెప్పినా మనకి ఆనందమే కాబట్టి ఇంకొకసారి దాన్ని గుర్తు చేసుకున్నాము.
2: తప్పకుండా.
1: పూర్వపు రోజుల్లో గణేష్ షెడ్ అని ఒక చిన్న షెడ్ లో స్వామి దర్శనం ఇవ్వడం జరిగేది. ఆ రోజుల్లో ఒక ముసలావిడ పక్కన ఉన్న ఒక గ్రామం నుంచి స్వామి కోసం, ఆ రోజుల్లో స్వామి తాంబూలం వేసుకునేవారు కదా, స్వామి కోసమని స్వామికి ఇష్టమని 4 తమలపాకులు కొద్దిగా ఒక్క పొడి చిన్న సంచిలో మూట కట్టుకుని వచ్చారు. ఆవిడ వచ్చారు, దర్శనాలకు కూర్చున్నారు. మన స్వామి గురించి మనందరికి తెలిసిందే కదా, ఆయనకి ఆటలంటే చాలా ఇష్టం.
2: ఆట పట్టించడం అంటే
1: ఆట పట్టించడం, ఆడుకోవడము. మరి లీలా నాటక సూత్రధారి అని ఉత్తిని అంటారా. అలా 2-3 రోజులు గడిచాక కూడా స్వామి ఆవిడ దగ్గరికి వచ్చి, స్వామికి అది అర్పించే అవకాశం ఆవిడకి రాలేదు. కొద్దిగా దూరంలోనే దర్శనం జరిగింది. ఇంకా 3 రోజు, ఇంకా ఒక రోజు చూసి మరి మా ఇంటికి వెళ్ళాలి కదా అని ఆ రోజు దర్శనం అయ్యాక ఆవిడ అలసిపోయి లేడీస్ సైడ్ ఆ షెడ్ లో పడుకుని అలాగే నిద్ర పట్టిస్తుంది ఆవిడకి. ఒక కునుకు తీస్తున్నారన్నమాట. ఇంతలో ఎవరో వచ్చి లేపారు ఆవిడ్ని. ఆవిడ అనుకున్నారు సేవాదళం వాళ్ళు, అయ్యో ఇక్కడ పడుకుని పోయాను, నన్ను బయటకు పంపించడానికి లేపి ఉంటారని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అంటూ లేచారనమాట. ఉలిక్కి పడి చూస్తే స్వామి ఎదురుగుండ నుంచునున్నారు. స్వామి ఆవిడ లేవగానే ఇవ్వమ్మా అని అడిగారట. ఆవిడ అర్థం అవ్వలా, స్వామిని ఇంత దగ్గర నుంచి చూసి ఏంటి ఈయన వచ్చారు ఇంత దగ్గరగా ఉన్నారు ఇవ్వమ్మా అంటున్నారు ఏమి ఇవ్వాలి అని. ఆవిడ అర్థం అవ్వకుండా చాలా తెల్లమోహ వేసి చూస్తున్నారనమాట స్వామి దగ్గర, స్వామి వైపు. స్వామి తీసుకొచ్చావు కదా నా కోసం ఇవ్వు అని. ఆవిడ హడావిడిగా అప్పుడు గుర్తొచ్చింది, చీర కట్టుకున్న సంచి తీసి ముసలావిడ పెద్ద ఆవిడ భగవంతుడు ఎదురుగుండా ఉన్నాడు ఆవిడ కోసం, ఆయన కోసం తెచ్చింది, ఆవిడ దగ్గర ఉంది, ఓపెన్ చేసి ఇవ్వాలి. ఆ ఓపెన్ చేసి ఇచ్చే సమయంలో కంగారు పడుతున్నారనమాట, తడబడుతున్నారు. ఆ సంచి ముడి తీయడానికి కూడా ఆవిడికి కష్టమవుతోంది. అప్పుడు స్వామి వంగి ఆ సంచి తన చేతి ఒక నల్లటి గుడ్డ సంచి తీసుకుని ఓపెన్ చేసి 4 రోజుల క్రితం ఆవిడ తీసుకొచ్చిన ఎండిపోయిన తమలపాకులు ఒక్క పొడి అందులో ఉంటే ఆ 2 తీసుకుని వేసుకుని చాలా సంతోషం అని చెప్పి ఆవిడికి అంతటి ఆనందాన్ని ఇచ్చి, ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే వీరందరి గురించి ఈ భక్తుల గురించి చూస్తూ ఉంటే గణేష్ నాకు అనిపిస్తూ ఉంటుంది భగవంతుడికి ఎంతమంది తల్లులో అని కదా.
0: అవును, మనం ఇలాగా సత్యసాయి అవతారంలో మనం ఒక్కసారి అలా తొంగి చూస్తే ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి చూడాలనిపించదు. ఇంకా ఇంకా ఏ అవతారం కూడా మనకి గుర్తుకు రాదు. సో మనం స్వామితో ఈ భావం ఎంత ముఖ్యం అనేది మనం ఆలోచిస్తున్నాము. ఈ పరంపరలో ఒకసారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కన్స్ట్రక్షన్ టైంలో, ప్రశాంతి నిలయంలో కన్స్ట్రక్ట్ అవుతుంది. ఆ ఆసుపత్రి నిర్మాణం సమయంలో చాలా మంది ఎన్నో రకాల డొనేషన్స్ స్వామికి ఇచ్చే రోజులు అనమాట అవి. కానీ ఒకరోజు ఒక విద్యార్థి దర్శన్ లైన్ లో కూర్చుని స్వామి దర్శనంలో వెళ్తూ ఉంటే ఒక చిన్న ఎన్వలప్ స్వామికి అందించాడు అనమాట ఎంతో ప్రేమతో. స్వామి గణేష్ పోర్టికో దగ్గర నిలబడి ఆ కవర్ లోంచి అది తీసి చూస్తే ఒక 100 రూపాయల నోట్ ఉన్నది. స్వామి విఐపీస్ అందరినీ పిలిచి దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా అని ఆ 100 రూపాయల తాలూకా ప్రాముఖ్యాన్ని స్వామి అందరికీ చెప్తున్నారు. ఈ అబ్బాయి స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, నేను ఏదో ఒకటి దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి అన్న ఒక పవిత్రమైన భావంతో. మరి చెయ్యాలి అంటే తన దగ్గర డబ్బులు ఉండాలి కదా, ఆ డబ్బులు ఎలాగా ఇవ్వాలి అని స్వామికి ఆలోచించి తన బట్టలు తానే ఉతుక్కొని ధోబీకి ఆ ఛార్జెస్ ఇవ్వకుండా 100 రూపాయలు సేవ్ చేసి అది నాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ తో ఒక బ్రిక్ కొనుక్కోండి స్వామి అని ఆ మంచి భావంతో నాకు ఇచ్చాడు. ఎంతో మంది భక్తులు కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఈ 100 రూపాయలతో సమానమైంది ఏదీ లేదు అని స్వామి ఆ రోజు ఆ పిల్లవాడిని ఎంతో అనుగ్రహించి చెప్పారన్నమాట. మీరు ఇది భక్తిభావంతో సమర్పించడం ఒక విషయం అయితే, అప్పుడప్పుడు మనం అనాలోచితంగా కొన్ని బ్యాక్వర్డ్ స్టెప్స్ వేస్తాం అన్నమాట. అంటే ఇది విద్యార్థులకి చాలా సహజమైనటువంటి ధోరణి, స్వామి అలాగే నేర్పిస్తారు కూడా వాళ్ళకి. ఎందుకంటే నేర్పించకపోతే పిల్లలకి ఆ వయసులో తెలియదు కదా, నేర్పించడానికి ఇది ఒక అవకాశం స్వామికి. ఒకసారి మాకు ఎవ్రీ స్పోర్ట్స్ మీట్ కి డ్రామా కాంపిటీషన్స్ అవుతాయి, ఇది మేం చదువుకుంటున్న సమయంలో. స్వామికి ఏ ఈవెంట్ అయినా సరే ముందు స్వామికి ఒక కార్డు తయారు చేసి స్వామిని ఇన్వైట్ చేయడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. మేము అనుకోకుండా ఒక కార్డు తయారు చేసి మా క్లాస్మేట్స్, అది స్వామిని ఫిజికల్ గా ఇన్వైట్ చేయాలా లేకపోతే నార్మల్ గా ఇన్వైట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఒక అబ్బాయిని దీనికి కంటెంట్ రాయిరా అని చెప్పారు. పాపం అబ్బాయి అసలు కాంటెక్స్ట్ ఏంటో తెలియకుండా స్వామి ఫిజికల్లీ మీరు రావాలి ఇక్కడికి అని ఒక మెసేజ్ రాశాడు అనమాట కార్డ్ లోని. వాళ్ళు రాసేసి రెడీగా మందిరంలో స్వామి వచ్చే టైంకి కూర్చున్నారంతా. అంతా కూర్చుంటే స్వామి దర్శనానికి వచ్చి ఇలాగా పికప్ చేసుకున్నారు కార్డ్. చూసి ఏంటి డ్రామా కాంపిటీషన్ ఉందా, అయ్యో నన్ను పిలవలేదే అని అంటున్నారు. స్వామి మీరు రావాలి స్వామి, తప్పకుండా రావాలి స్వామి అంటే ఓ అలాగే అలాగే తప్పకుండా వస్తాను నేను అని లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లి పెద్దలతో స్వామి సంప్రదించారనమాట. ఇలా పిల్లలు నన్ను ఆహ్వానించారు డ్రామా కాంపిటీషన్ కి. అంటే ఇప్పుడు సడన్ గా సినారియో అంతా మారిపోయింది. జస్ట్ లోకల్ గా హాస్టల్లో ఆడిటోరియంలో ఒక చిన్న ఫంక్షన్ గా చిన్న కాంపిటీషన్ గా అవ్వాల్సింది, ఇప్పుడు అంతా బ్లో అప్ అయిపోయి ఇట్స్ లైక్ అ బిగ్ థింగ్. స్వామి వస్తున్నారు దీనికి, పెద్దల దగ్గర అడిగారు డ్రామా కాంపిటీషన్ అనగానే మొత్తం సాయంకాలం అంతా రెడీ అవుతున్నారు స్టూడెంట్స్. పెద్దవాళ్ళు వచ్చారు, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. సరే మీరేం చేస్తున్నారో చూపించండి అని అంతా డ్రామాకి రెడీ అయ్యారు, చేసేశారు వాళ్ళ ముందు. వీళ్ళు వెళ్లి స్వామితో మాట్లాడడం ఏదో జరిగింది. తర్వాత రోజు తిరిగి స్టూడెంట్స్ అంతా ఇంకొక కార్డు తీసుకువెళ్లి స్వామి డ్రామా అంతా రెడీగా ఉంది వస్తారా స్వామి అంటే, స్వామి అన్నారు ఏమిరా ఎంగిలి పళ్ళు నాకు అర్పిస్తున్నారా అని అడిగారు. అంటే మనం స్వామిని పిలిచిన భావం ఏంది ఏది అన్న ఆలోచన లేకుండా ఏదో స్వామిని పిలవాలి కదా అన్న ఒక ఆ భావంతో పిలిచారు.
1: ఫార్మాలిటీ
0: ఇందాక మీరు చెప్పినట్టు శబరి ఏ భావంతో ఆ ఎంగిలి పళ్ళను సమర్పించిందో ఆ భావం ఇక్కడ రాలేదు. స్వామి అది తెలియచెప్పడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అలాంటి తప్పు ఎప్పుడు జరగలేదు స్టూడెంట్స్ ద్వారా. ఎప్పుడు ఏ పని చేయాలన్నా సరే మొట్టమొదట స్వామి ఆ పనికి ఆహ్వానితులై ఉండాలి, ఆ తర్వాతే ఏదన్నా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో ఇలాగ స్వామి మనకి భావంతో పరిశుద్ధమైనటువంటి భావంతో చెయ్యాలి అని నేర్పిస్తుంటారు.
2: అదే మనం ఈ కృష్ణుడు చెప్పిన ఈ శ్లోకంలో చూసుకుంటే భక్తితో చిత్తశుద్ధితో చేసేది నేను అస్నామి అని చెప్తారు. అంటే ఏంటి, ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే జస్ట్ చేతితో అందుకుంటాం అలా కాట. అస్నామి అంటే పూర్తిగా స్వీకరిస్తాను, గ్రహిస్తాను, దాన్ని నేను ఆనందిస్తాను అని చెప్పడం అనమాట. ఇది ఇందాక లలిత మీరు చెప్పిన ఆ తమలపాకు ఇన్సిడెంట్ గాని ఇది కానీ ఏంటంటే ఏదో భక్తులు నా కోసం తెచ్చారు, నేను చేతితో తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాను కాదు, అది అంత ఆనందంగా దాన్ని స్వీకరించి అనుభవిస్తారనమాట. ఆయన కూడా అంత ఆనందాన్ని పొందుతారు అని. కాబట్టి ఈ అస్నామి అన్న చిన్న పదమైనా అక్కడ స్వామి వీళ్ళ భక్తి యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. స్వామి వాళ్ళ ప్రేమని తిరిగి స్వామి ప్రేమగా వాళ్ళపై కురిపిస్తారు అని అనిపిస్తున్నది.
1: చాలా చాలా బాగా చెప్పారు స్వప్న. మీరు చెప్తుంటే గుర్తొస్తుంది మన స్వామి ఎన్నోసార్లు లెటర్స్ తీసుకోవడం మనం చూసాము. ఆ లెటర్లో మనం ఎవరైనా కూడా ఏం రాసుకుంటాం, స్వామి అలా ఉంది ఇలా ఉంది, లేదు స్వామి చాలా సంతోషంగా ఉన్నాం, స్వామి కష్టంలో ఉన్నాం, వాట్ ఎవర్ వీ వాంట్ టు రైట్. అందులో ఉన్నది ఎంత ఇంపార్టెంట్ మ్యాటరో ఎంత ట్రివియల్ మ్యాటరో మనకు తెలియదు, భగవంతుడికే తెలుసు. కానీ ఏ ఒక్క ఉత్తరం ఆయన పక్కన పెట్టాడో మనం ఎప్పుడు చూడండి చూడండి, స్వామి చెయ్యి నిండిపోయి ఫుల్ అయిపోయేదాకా అవన్నీ పట్టుకునే తిరుగుతారు, అంతా మొత్తం ఇంకా అన్ని ఎక్కువ అయిపోయాకే పక్కన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏది తీసుకుని క్యాజువల్ గా పక్కన పెట్టడం చూసింది మనం ఎప్పుడు చూడనే లేదు కదా.
0: ఎందుకంటే స్వామి ప్రేమ అటువంటిది. మనం ఇతర యుగాల్లో మనం చూస్తే మనం ఏ టెంపుల్ కన్నా మనం ఆలోచించండి, భక్తులు పరిగెట్టుకుని వెళ్లి భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఉవ్విళ్ళు ఊడతారు. కానీ ఇక్కడ మన ఈ స్వీట్ లార్డ్ చూడండి, మన కోసం ఈ భక్తుల కోసం పరిగెట్టుకుంటూ వస్తారు.
1: అది మటుకు చాలా నిజం గణేష్.
0: పరిగెట్టుకుంటూ రావటమే కాదు, మనం ఇచ్చే లెటర్ ని స్వామి వంగి వంగి తీసుకుంటారు.
2: అది ఒకరోజు రెండు రోజులు కాదు, స్వామి భౌతికంగా ఉన్నన్ని సంవత్సరాలు ప్రతిరోజు అదే ప్రేమతో అదే ఆతృతతో నా పిల్లలు చూడాలి అన్న ప్రతి, అంటే ఉదయం వచ్చాను కదా సాయంత్రం వెళ్ళకపోతే ఏంటని కూడా అనుకునేవారు కాదు.
1: మనమైనా అనుకుంటామేమో, పొద్దున్న దర్శనం చేసుకున్నాం కదా మళ్ళీ రేపు పొద్దున్న వెళ్దామని ఎప్పుడైనా మనకైనా ఒక ఆలోచన వచ్చేదేమో గానీ ఆయనకి రాలేదు.
0: అంటే ఆ కన్సిస్టెన్సీ, అంటే ఆ ప్రేమలో ఆ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. ఇది వీళ్ళకి చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అది ఎంత కష్టమైనా సరే స్వామి వీల్ చైర్ లో వచ్చి అదే టైంకి రావటం చూసాము. ఎన్నో గంటలు తరబడి అలా స్వామి కూర్చోవడం, భక్తులకు ఆనందాన్ని అందించడం చూసాము. అంతెందుకు ఒక కుల్వంత్ హాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ గోల్డ్ ప్లేటింగ్ వర్క్ అవుతున్నప్పుడు స్టూడెంట్స్ గా మేమంతా పూర్ణచంద్ర ఆడిటోరియంలో దర్శనానికి వెళ్లేవాళ్ళం. స్వామి ఇంటర్వ్యూస్ కుల్వంతాల్లో ఫినిష్ చేసుకుని అటువైపు వచ్చేవారు. సో విద్యార్థులందరికీ ఆ పాత్ అంతా ఇటు అటు కూర్చుని అవకాశం దొరికేది. సో మేమంతా దొరికిన చిట్టీల్లో చిన్న చిన్న పీస్ ఆఫ్ పేపర్స్ లో మేము స్వామికి ఉత్తరాలు రాసి ఇలాగ అందించిన రోజులున్నాయి. అంటే అది హాఫ్ చిరిగిపోయిన పేపరు, హాఫ్ కట్ చేసిన పేపరు. స్వామికి అదేం లేదు, అన్ని నీట్లీ ఫోల్డెడ్ లెటర్స్ తో పాటుగా ఈ చిన్న చిన్న కాగితాలు కూడా స్వామి తీసుకువెళ్ళిపోయేవారు అన్నమాట.
1: మీరు చెప్తుంటే నాకు ఇంకొకటి గుర్తొస్తుంది గణేష్, బృందావనంలో ఇంతకు ముందు రోజుల్లో అన్ని అలౌ చేసేవారు సాయిరమేష్ హాల్లోకి పేపర్స్ పెన్నులు ఇలా చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళకి కావాల్సిన స్టోరీ బుక్స్ అవి కూడా మరి పొద్దున్నే వచ్చి కూర్చోవాలి కదా, అన్ని తీసుకెళ్ళనిచ్చేవారు. అలా ఈ పిల్లలిద్దరూ చిన్న చిన్న పేపర్స్ తెచ్చుకుని క్రేయన్స్ తెచ్చుకుని అక్కడ కూర్చుని బొమ్మలు వేసేవాళ్ళు అనమాట. ఏదో వాళ్ళకు వచ్చి నాలుగేళ్ల ఐదేళ్ల పిల్లలు ఏం బొమ్మలు వేస్తారు, వేసి అది కూడా చిన్న చిన్న పేపర్ ముక్కలు, మీరు చెప్పినట్టే ఫుల్ పేపర్ కూడా కాదు, దాన్ని మడవడానికి కూడా అవ్వదు, అంత చిన్న పేపర్స్ అనమాట. వేసుకుని పెట్టుకుని కూర్చుంటే స్వామి వచ్చి వంగి దాన్ని తీసుకుని తీసుకుని పెట్టేసుకోవడం కాదు, వాళ్ళు ఎదురుగుండా నుంచి దానివైపు ఎంతో చక్కగా ఎంత ప్రేమగా చూసేవారంటే ఆ చిన్న బొమ్మని, వాళ్ళు వేసి చిన్న బొమ్మని నవ్వుతూ అది చూసి వాళ్ళని చూసి వాళ్ళ ఆ పిల్లల మోహన్లో ఆనందం చూస్తుంటే భగవంతుడు ఒక్కడే ఇంత ఆనందాన్ని వీళ్ళకి ఇవ్వగలడు అనే భావన వచ్చేది. ఆయనకి ప్రతి చిన్న విషయం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది చేసిన వ్యక్తి మనసు ఎలా ఉంది అనేది కేవలం ఆయనకి తెలుస్తుంది.
0: అంటే మనం ఎంత ఆర్టిస్టిక్ గా ఎంత టాలెంట్ ఉపయోగించి మనం ఇది నా టాలెంట్ తాలూకా ఎఫెక్ట్ అని స్వామికి చూపించాలనుకుంటామో అది అది అంత బెడిసి కొడుతుంది అనమాట మనకి. అది స్వామి విల్ ఎన్ష్యూర్ దట్ అది రివర్స్ డైరెక్షన్ లో వెళ్తుందని. కానీ ఒక చిన్న కూని రాగం కూడా స్వామిని ఆనందపరిచిన రోజులు, మనం భావంతో పాడిన రోజులు ఉన్నాయి.
2: అంటే ఇవన్నీ ఏంటంటే అంత చిన్న విషయం నుంచి కూడా ఎంతో క్లిష్టమైన ఆధ్యాత్మికాన్ని మనకి నేర్పించేస్తున్నారు చాలా సులభంగా. మీరు ఏంటి ముక్కు మూసుకొని తపస్సు చేసి ఒంటికాల మీద చేస్తారు, అవేం కాదు, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తుంది భావం ఎలా ఉండాలి, ఆ చిన్న విషయం స్టూడెంట్ ఏజ్ లో ఏం తెలుస్తుందండి, ఆధ్యాత్మికం ఏం తెలుస్తుంది, తత్వం ఏం తెలుస్తుంది, లైఫ్ ఎందుకు వచ్చిందన్నది ఏం తెలుస్తుంది, ఇవేమి తెలియకుండానే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో
0: ఎఫెక్టివ్ అని స్వామికి చూపించాలనుకుంటామో అది అది అంత బెడిసి కొడుతుంది అనమాట మనకి. అది స్వామి విల్ ఎన్ష్యూర్ దట్ అది రివర్స్ డైరెక్షన్ లో వెళ్తుందని. కానీ ఒక

0: చేయాలి అన్న చెప్పకనే చెప్తూనే చూపించేస్తుంటారు.
1: ఇలా చెప్తున్నప్పుడు నాకు ఒక అనుభవం గుర్తొస్తుంది. అది మన సోదరుడు అరవింద్ సాయి కి జరిగిన ఎక్స్పీరియన్స్. ఇది తను భజన్ సింగర్ అనమాట. ఎంతో తపనతో తను ప్రాక్టీస్ చేసి స్వామి అనుగ్రహం ద్వారా భజన్ గ్రూప్ లో జాయిన్ అయ్యే అవకాశం పొందాడు. దానికోసం తను ఎంతో ప్రయాసపడ్డాడు. దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా స్వామి వాడికి అందించారనమాట. వచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిచాయి. తను తన డెంచర్స్ క్లిప్ వేసుకోవడానికి పాపం బెంగళూరు వెళ్లవలసి వచ్చింది ఒక రోజుకి. ఆ ఒక రోజు కూడా భజన్ మిస్ అయిపోతున్నాను అన్న తపన, ఆ అబ్బాయి సరే స్వామికి లెటర్ ఇచ్చి చూద్దాము కానీ నాకు వెళ్లాలని లేదు, ఈ ఒక్క పని వల్ల నేను ఒక సెషన్ భజన్ మిస్ అయిపోతున్నాను అన్న బాధ ఉందన్నమాట. సో ఆ రోజు సాయంకాలం భజన్లో తిను లెటర్ రాసి పట్టుకుని కూర్చున్నాడు. స్వామి అబ్బాయిని పిలిచి అడిగారు, ఏమిరా ఏంటి విషయం అంటే, స్వామి ఇలాగా ఒకరోజు బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది స్వామి, భజన్ నేను మిస్ అవుతాను స్వామి అని ఎంతో బాధపడుతూ అడిగాడు అనమాట. స్వామి అన్నారు, ఎందుకురా బాధపడతావు, నువ్వు ట్రైన్ లో వెళ్తున్నంతసేపు అంటే భజన్ టైంలోని నువ్వు నీ భజన్ నువ్వు పాడుకో, అది నాకు అందిపోతుంది ఇక్కడ అని స్వామి అన్నారు. అంటే ఇంత ఇంత సింపుల్ లార్డ్ మనకి ఎక్కడ దొరుకుతారు,
0: చాలా బాగుంది గణేష్. మన స్వామి ఏ అవతారంలో అయినా ఇలా చేస్తూనే వస్తూనే ఉన్నారు. మనం షిరిడి సాయి అవతారం గురించి ఒక్కసారి ఆలోచిద్దాము. ఆయనకున్న ఎంతో మంది భక్తుల్లో ఒక స్పెషల్ కేసు ఏంటంటే, తర్ఖడ్ అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు ఆత్మారాం తర్ఖడ్. ఆయన అందరూ బాబా సాహెబ్ తర్ఖడ్ అనేవారు. ఆయన బేసిక్ గా ప్రార్థనా సమాజంకి చెందినవారు, కానీ ఆ తరువాత బాబాకి గొప్ప భక్తులుగా మారారు. వారి ఫ్యామిలీలో జరిగిన విషయం అన్నమాట. ఒకసారి బాబాని చూడటానికి పురందర్ అనే ఆయన, ఆయన భార్య, వీరిద్దరూ షిరిడి వస్తున్నారు. షిరిడి వస్తూ మధ్యలో వారు తర్ఖడ్ వారి ఆయన వైఫ్ ని అంటే వారి భార్యను కలవడం జరిగింది. ఆవిడ చాలా భక్తురాలు స్వామికి బాబాకి. ఆవిడ ఏం చేశారంటే రెండు వంకాయలు తీసుకొచ్చి, పెద్ద బ్రింజల్స్ తీసుకొచ్చి, ఇవి మీరు వెళ్ళినప్పుడు అంటే ఆ రోజుల్లో షిరిడి వచ్చిన వాళ్ళందరూ చాలా రోజులు ఉండేవారు. బాబా మళ్లీ వెళ్ళు అని చెప్పేదాకా వాళ్ళు నెలల తరబడి షిరిడిలోనే ఉండేవారు. ఎంతో దూరం నుంచి వచ్చేవారు, ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని కాలం. సో వచ్చిన వారు కొన్ని రోజులు ఉండి వెళ్లేవారు అనమాట. మీరున్న రోజుల్లో ఈ రెండింటితో ఒకదాంతో బాబాకి భర్త చేసి పెట్టండి, బెంగన్కా భర్త అంటారు కదా, అది ఇంకొక వంకాయతో వేపుడు చేసి పెట్టండి బాబాకి అని చెప్పి ఆవిడ రెండు వంకాయలు తెచ్చి ఇవ్వడం జరిగింది. సరే వీరు వచ్చారు. వచ్చాక ఒక రోజు మంచి రోజు చూసుకుని ఆవిడ ఒక వంకాయతో భర్త చేసి భోజనం టైంలో తీసుకెళ్లారు మసీదుకి, ద్వారకామాయికి. ఆ రోజుల్లో భక్తులందరూ ఏదైనా ఐటెం తీసుకొచ్చి అక్కడ పెడితే అన్ని బాబాకి వడ్డించేవారు అనమాట. అది దట్ వాజ్ ద ప్రాక్టీస్. ఆయన తిన్న తర్వాత అదే నైవేద్యంగా అక్కడ ఉన్న వారందరూ భోజనం చేయడం జరిగింది. మరి సాయిదేవుడికి భోజనం పెట్టడం, ఆయన చేత ఏదైనా తినిపించడం అనేది ఎంత కష్టతరమైన పని
1: అది.
0: అప్పటికి ఇప్పటికీ ఏం మారల. రెండవ తరాల్లోనూ అలాగే. ఆ రోజుల్లో బాయిజాబాయి అని ఒక ఆవిడ ఆ షిరిడి బాబా కోసం అడవులంతా వెతుక్కుంటూ 12 గంటలు అయ్యేసరికి భోజనం తట్టలో పెట్టుకుని వెతికి వెతికి ఆయన ధ్యానంలో ఉంటే, ఆ రోజుల్లో 16 సంవత్సరాల బాలుడిగా షిరిడి వెళ్లినప్పుడు బాబా, ఆ తర్వాత ఒక 3 ఏళ్ల తర్వాత మళ్లీ వెనక్కి రావడం జరిగింది. ఆ టైంలోనే బాబా అంటే ఎవరో తెలియని టైంలో ఆవిడ రొట్టెలు అవన్నీ చేసి పెట్టుకుని ఆయన ముందర ఆ కంచం పెట్టి బతిల్లాడేవారట. ఆయన యూనో ఆయన కాంటెంప్లేషన్ మోడ్లో ఆయన ఉంటే తిను బాబా తిను తిను అని బతిల్లాడి పెట్టేవారట. మరి ఈ రోజుల్లో స్వామి గురించి మనకు తెలిసిందే, సుబ్బమ్మగారు ఎంతో మంది యశోదలు ఎంతో మంది దేవకులు కలిసినా ఆయన చేత 4 ముద్దలు తినిపించలేకపోయేవారు. మరి అప్పుడు బాబా భోజనానికి కూర్చున్నారు, భర్త తెచ్చారు, వడ్డించారు. ఆయన చూసి, నాకు ఇది చాలా బాగుంది, నాకు ఇప్పుడు వంకాయ వేపుడు కూడా తీసుకురండి, వంకాయ వేపుడు తెచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను, భోజనం చేయను ఈ రోజు, అది వచ్చాకే నా భోజనం అని చెప్పారట. వంకాయలు ఎక్కడి నుంచి తెస్తారు ఇప్పుడు? సో రాధాకృష్ణ మాయి అని ఒక భక్తురాలు, ఆవిడ జనరల్లీ వంటకి సంబంధించినవన్నీ చూసుకునేవారు. ఆవిడకి కబురు పంపించారు బాబా ఇలా వంకాయ వేపుడు కోసం వెయిట్ చేస్తున్నారని. ఆవిడేమో, షిరిడిలో ఇప్పుడు వంకాయలు దొరకవు, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏం చేయను, ఈయన మరి వెయిట్ చేస్తున్నారంటే అని, అసలు ఇది ఎవరు తీసుకొచ్చారని అడిగారట. అడిగితే ఇలా పురందర్ వాళ్ళ ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారంటే, అయితే ఆవిడని అడుగుదాం, ఆవిడ ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా తెచ్చారేమో అని చెప్పి ఈవిడ వెళ్లి ఆవిడని అడిగితే, లేదు నాకు తర్కడ్ భార్య ఇచ్చి పంపించింది 2 వంకాయలు, ఒక దాంతో భర్త ఒక దాంతో వేపుడు చేసి బాబాకి అర్పించమని చెప్పి ఇచ్చారు అని. అప్పుడు

0: దే అండర్స్టూడ్. ఆ రోజు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఎందుకు బాబా అంత పర్టికులర్ గా నాకు ఇప్పుడు వంకాయ వేపుడు కూడా ఇప్పుడే తీసుకొచ్చి పెట్టండి అని అడుగుతున్నారు అంటే, ఆ భక్తురాలు అంత ప్రేమతో ఆయన కోసం అని పంపించింది. ఆయన ఆమె ఎంత ప్రేమతో పంపించిందో ఈయనకి అంతకంటే ఆతృత అనమాట. ఆవిడ పంపించిందాన్ని నేను గ్రహించాలి, గ్రహించిన ఆనందం ఆవిడకి చేరాలి అని. భక్తుల్ని ఆనందపరచడానికి భగవంతుడు ఏమైనా చేస్తారేమో గణేష్. ఆయన చెయ్యని పని లేదు, ఎక్కని ఎత్తు లేదు, దిగని స్థాయి లేదు, కేవలం ఒక క్షణం ఆనందం ఆ భక్తుడికి ఇవ్వడం కోసం. సో తర్కడ భార్య చేత మళ్లీ వేపుడు చేయించడం, అది కూడా బాబాకి వడ్డించడం, అది చూడంగానే ఆయన ఎంతో ఆనందంగా ఎప్పుడూ తర్వాత తర్వాత అని పోస్ట్పోన్ చేస్తూ ఉండేవారట బాబా భోజనం, ఇంకొక అరగంట తర్వాత, కొంచెం సేపు తర్వాత అని. అలాంటిది ఇది కూడా తెచ్చి వడ్డించంగానే ఆకును ముందరికి లాక్కుని తిన్నారట, భోజనం చేసి చాలా బాగుంది అని ఎంతో ఆనందించారట.
1: మీరు ఇది చెప్తుంటే మన ఫార్మర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నంజుండే గారు, వాళ్ల మిసెస్, ఆమె స్వామికి ప్రతిరోజు వంట చేసి పంపించేవారు. స్వామి బృందావనంలో ఉన్నప్పుడు, ఇది 70s 80s లో జరిగిన విషయం, ఈయన వైట్ ఫీల్డ్ కి చాలా దూరంలో ఉండేవారు సార్. మేడం అక్కడ నుంచి ఒక బస్సులో స్వామికి క్యారియర్ పంపించేవారు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ టైంకి. అంటే ఆమె పొద్దున్నే లేచి రెండు కల లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అప్ అయ్యి స్నానపానాలు చేసి చక్కగా మడిగో శుద్ధితో స్వామికి చక్కగా టిఫిన్ చేసి పంపించేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే స్వామికి ఇడ్లీ కొబ్బరి పచ్చడి చేయవలసి వచ్చింది అని అనుకున్నారు. ఆమె రాత్రి అనుకుని పడుకున్నారు, తెల్లవారి లేగానే ఆవిడ మర్చిపోయారు ఏమిటంటే వంటింట్లోకి వెళ్లి చూస్తే కొబ్బరికాయ లేదు. స్వామికి నేను మరి కొబ్బరికాయ పచ్చడి చేస్తాననుకున్నాను, మరి స్వామికి ఇప్పుడు పంపించాలి, టైం అయిపోతుందని చాలా బాధపడ్డారు. ఆవిడ స్వామికి ప్రే చేసుకుని సరే బయట కొబ్బరికాయ సంపాదించొచ్చేమో అని వాళ్ల పిల్లల్ని లోపల ఇంట్లో పెట్టేసి తాళం వేసుకుని, అంత తెల్లవారుజామున, అది కూడా అంత రిమోట్ ఏరియా ఆఫ్ బెంగళూరు అవుట్స్కట్స్ లోని, ఆమె బయటకు వచ్చి పక్కింటి వాళ్ళింటికి తలుపు కొట్టి అలా రెండు మూడు ఇళ్లు తిరిగిన తర్వాత ఆమెకి దొరక్క ఒక కిరాణా కొట్టుకి, దూరంలో ఉన్న కిరాణా కొట్టుకు వెళ్లి అది ఓపెన్ చేయించి ఆ తెల్లవారుజామున ఒక కొబ్బరికాయ తీసుకుని వచ్చి పచ్చడి చేసి టైంకి క్యారియర్ తయారు చేసి ఇడ్లీ చట్నీ పంపిస్తారు స్వామికి. ఆ రోజు చాలా వింతగా ఏంటంటే స్వామి టిఫిన్ కి కూర్చుని అన్ని బాక్సెస్ ఓపెన్ చేసి మళ్లీ మళ్లీ ఈ చట్నీ వేయించుకొని తిన్నారన్నమాట. ఎవరికి అక్కడ జరిగిన విషయం తెలీదు, అసలు ఎంత ప్రయాసపడి ఎంత భావంతో ఎంత ప్రేమతో ఆమె ఆ చట్నీ చేశారనేది స్వామికి తప్ప ఇంకెవరికి అర్థం కాదు కదా. అక్కడ అందరూ అనుకున్నారు ఎందుకు స్వామి అన్నిసార్లు ఆ చట్నీ వేసుకుంటున్నారంటే, నంజుండయ్య గారిని తర్వాత పిలిచి చెప్పారు, మీ ఆవిడకి వెళ్లి చెప్పు చట్నీ చాలా బాగుంది అని చెప్పు అన్నారట. అసలైన విషయం స్వామి చెప్పలేదు. ఆయన తిరిగి నెక్స్ట్ టైం ఆవిడ్ని కలిసినప్పుడు, ఏంటమ్మా ఇట్లాగా స్వామి నీ కొబ్బరి చట్నీ ఎంత ఆనందంగా తిన్నారు అంటే, అప్పుడు ఆమె ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఆశ్చర్యపోయారంట సార్, అంటే స్వామి ఇంత చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు పెట్టుకుని మనం చేసిన ప్రతి చిన్న పనికి కూడా స్వామి ఇలా స్పందిస్తారు, ఇలా రియాక్ట్ అవుతారన్న భావన ఆయనలో కలిగింది. అది చెప్తూ కూడా ఆయన కళ్ళంట నీళ్లు వచ్చేస్తాయి అన్నమాట
2: గణేష్. ఇది వింటూ ఉంటే అంటే ఈ ప్రేమ భావం భక్తి భావం భక్తుల్లో ఉన్నప్పుడు ఎలాగ భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు అని ఇవన్నీ తెలియజేస్తున్నాయి. తిరిగి ఆ భావంలో స్వామి లీనమైపోతారు అన్నది ఒక సంఘటన ద్వారా మనం తెలుసుకోవాలి. లలిత, ఓసారి కాన్వకేషన్ డ్రామాలు అవుతాయి కదా, ప్రతి సంవత్సరం అయిన కాన్వకేషన్ డ్రామా చాలా ఇంపార్టెంట్ స్వామికి. ఆ ప్రాక్టీసెస్ రిహార్సల్స్ తప్పకుండా అటెండ్ అయ్యేవారనమాట. అలా ఒకసారి పిల్లలు డ్రామా రిహార్సల్ చేస్తున్నారు. ఆ డ్రామాలో ఒక ఘట్టం ఏంటంటే కృష్ణుడు సంధి కోసం కౌరవుల దగ్గరికి వెళ్ళాలి,
1: రాయబారం
2: కోసం వెళ్ళాలి. అప్పుడు పాండవుల మధ్య కృష్ణుడి మధ్య జరుగుతున్న
0: సంభాషణ
2: అనమాట. అప్పుడు నకులుడు ఏంటంటాడంటే భయపడతాడు, ఎందుకు వాళ్ళు దుర్మార్గులు కృష్ణ, నువ్వు ఒక్కడివి వెళ్తున్నావు, నీకేమైనా వాళ్ళు అపకారం తలపెడతారో ఏంటో ఆ భావంతో కృష్ణుడిని వెళ్లొద్దు అని బతిమాలుకోవడం అనమాట. యాక్చువల్ గా సీన్ లో ఏంటంటే బాగా ఆవేదంతో భక్తితో ప్రేమతో కృష్ణను వెళ్లొద్దు నీకేమైనా జరుగుతుంది అని చెప్పడం మటుకే. కానీ ఆ చేస్తున్న అబ్బాయి ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే నిజంగా తన నకులుడైపోయాడు, నిజంగా కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, ఒకవేళ కృష్ణుడికి ఏమైనా అవుతుందేమో నిజంగా ఆ ఫీలింగ్ లోకి వచ్చాడనమాట. యాక్చువల్లీ కృష్ణుడి పాదాల మీద పడి వేడుకునే ఇది లేదు, జస్ట్ మాట చెప్పాలంతే. కానీ ఆ భావంలో లీనమైపోవడం వల్ల కృష్ణుడు పాదాల మీద పడి మరీ ఏడ్చాడు, కృష్ణ వెళ్లకు నీకేమైనా అవుతుందేమోనని. ఇదంతా ఎదురుగుండా కూర్చుని స్వామి చూస్తున్నారనమాట. ఎప్పుడైతే అబ్బాయి కృష్ణుడు పాదాల మీద పడి ఏడుస్తున్నాడో ఇక్కడ స్వామి కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి అనమాట. అంటే దట్ కృష్ణ ఈజ్ నన్నదర్ దాన్ మన స్వామి. సో అయ్యో వీడు నా ఇంత ప్రేమతో నాకేంటవుతుందో అని వాడు ఆలోచిస్తున్నాడని స్వామి చాలా ఆ సన్నివేశాన్ని హృదయం హత్తుకుంది స్వామికి. అయిపోయింది, మర్నాడు ప్రాక్టీస్ కి వచ్చినప్పుడు యాక్చువల్లీ పాదాల మీద పడడం లేదు కాబట్టి నెక్స్ట్ టైం అబ్బాయి మామూలుగా చేసేట. చేసేస్తే స్వామి అంటే మామూలుగా చెప్పాడు, కృష్ణ వెళ్లకు నీకేమైనా అపకారం జరుగుతుంది, భావం ఉన్నది కానీ పాదాల మీద పడలేదు. స్వామి వెంటనే ఆపి, ఏమిరా నిన్ను పాదాల మీద పడ్డావు ఇవాళ పడవు అనేసి అని చెప్పిన తర్వాత అలా ఎన్నిసార్లు రిహార్సల్ లోని ఆ ఘట్టం వచ్చినా అన్నిసార్లు స్వామి అదే తన్మయత్వం అదే ఆ భావనలోకి వెళ్లి స్వామి కూడా అంత ఎంజాయ్ చేశారనమాట. అంటే మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఒక సీన్ చూసినప్పుడు ఒకసారి ఆ ఎమోషన్ గాని ఆ భావం గాని వస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, ఓ ఇందాక చూసేం కదా అనిపిస్తుంది. ఇలా కాకుండా యాక్చువల్ గా డ్రామా చేసిన రోజు కూడా స్వామి అలాగే ఫీల్ అయ్యి అదే భావంలోని తన్మయత్వం చెందారనమాట. కాబట్టి భగవంతుడు ఆ భావం మనం ఏ భావంతో అందిస్తామో అదే భావంలోకి ఆయన కూడా వచ్చి మనకు ఆనందాన్ని అందిస్తారు అని అర్థమవుతూ ఉంటుంది. మరి ఇంతటి చక్కటి విషయాలతో ముందుకు సాగుతున్నది, ఆపాలని లేకపోయినా మనం ఒక చిన్న పాటను విని మళ్ళా ఈ సంభాషణలో ముందుకు కొనసాగుదాం.

0: ఈ చక్కటి పాట తర్వాత శ్రోతలందరినీ తిరిగి ఆహ్వానిస్తున్నాం. మన సంభాషణలోని ముందుకు వెళ్దాం లలిత, గణేష్.
1: తప్పకుండా.
0: మనం ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎలా సమర్పించుకుంటే భగవంతుడు స్వీకరిస్తాడని అనుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే భక్తి భావం కావాలి, హృదయ శుద్ధి కావాలి అని. స్వామి, ఇది ఎంత ఈజీగా మనకి బాగా అర్థమైనట్టు మన డే టు డే లైఫ్ కి అనుగుణంగా చెప్పారంటే, ఈ రెండు కలిపి ఉండడం అనేది ఒక ప్రయాణం చేస్తున్న వ్యక్తికి టిక్కెట్ లాంటిది అన్నారు. రైల్లో ప్రయాణం చేయాలి లేకపోతే బస్సులో ప్రయాణం చేయాలి అంటే ఏంటి ఉండాలి, అర్హత ఏంటి? టికెట్ ఉండాలి. టికెట్ ఉంటే ఏంటవుతుంది? నీకు టికెట్ చూసినప్పుడు మీరు అందంగా ఉన్నారా, మీకు ఎంత డబ్బు ఉన్నది, మీకు ఎన్నిళ్ళున్నాయి, మీకు ఎంత విద్వత్తు ఉంది, సంగీతం పాడడం వచ్చా, డాన్స్ చేయడం వచ్చా, ఎవడు అడగడు, ఏమీ ఆలోచించడు, టికెట్ ఉందా లేదా అంతే. అలాగే టికెట్ లేకుండా నేను చాలా పెద్ద విద్వాంసుడిని, నాకు ఇంత డబ్బు ఉన్నది, నాకు అన్ని కోట్ల బిజినెస్ ఉన్నది అంటే ఎలా చేసుకుంటారు? అక్కడ ఉండాల్సింది ఏంటి అంటే టికెట్ మాత్రమే ఉండాలి. అలాగా మనం ఈ మనిషిగా పుట్టి మాధవుడిగా ఎదగాలి, ఆ గమ్యం చేరుకోవాలి అన్నదా అనే ప్రయాణంకి స్వామి చెప్పేది ఏంటంటే టికెట్ ప్రధానం. ఆ టికెట్ ఏంటంటే భక్తి భావం, పరిశుద్ధమైన అంతరంగం. ఈ రెండు ఉంటే చాలు, నువ్వు గమ్యం చేరిపోతావు అని చెప్తుంటారు అన్నమాట. మరి అంటే ఆ భావంతో సమర్పిస్తే ఎవరైనా ఏదైనా తీసుకుంటారు. అలాగే ఆ భావ శుద్ధి లేనప్పుడు భగవంతుడు ఏదైనా స్వీకరించడు అని కూడా చాలా సందర్భాలున్నాయి. మన స్వామి పాత భక్తులైన సతీష్ గారు, ఆయన చాలా చిన్నతనంలోని స్వామితో జరిగిన ఒక సంఘటన వివరించారు, అది ఆయన మాటల్లోనే ఒకసారి విందాం.
2: మా తాత వాళ్ళంతా ఎప్పుడు చెన్నై నుంచి వెళ్లేటప్పుడు మార్కెట్లో పెద్ద పెద్ద బాస్కెట్లో బత్తాయి పండ్లు, గొయ్యా పండ్లు, మ్యాంగోస్ తీసుకెళ్లేవారు. అది తీసుకొచ్చి స్వామి అక్కడ ఉండేవాళ్ళకి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అప్పుడు స్వామి మాల వేసుకుంటారు, మాల వేసుకుంటారు డివోటీస్ దగ్గర,
0: పుష్పమాల,
2: పుష్పమాల, పుష్పమాలలు దర్శనం టైంలో అందరు చేతిలో పెట్టుకుంటే ఒక్కొక్క దగ్గర వచ్చి వేసుకుంటారు అన్నమాట. అప్పుడు అలవాటు అది ఉండింది. ఒక్కొక్క దగ్గర నిదానంగా నిలిచి మాట్లాడి ఇలా జరుగుతా ఉండింది.
0: మీరెప్పుడు స్వామికి పువ్వులు దండ వేశారండి?
2: నేను అదే ఆ టైంలో మా వాళ్ళతో కూడా ఉండేటప్పుడు నేను తరచుగా వేసేవాడిని. అందులో ఒక ఇన్సిడెంట్ నేను గమనించినది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు, ఇట్లా నా దగ్గర తీసుకున్నారు, మెడ తీసి వేసుకున్నారు, అట్లా ఇట్లా తీసి పక్కన ఇచ్చేసేవాళ్ళు. ఇట్లా వచ్చేటప్పుడు చెయ్యి ఇట్లా తీసి తీసేసినారు. పావలాకి అర్ధ గంట బార్గెన్ చేసి కొన్నావు కదా, పావలా బీద పిల్లలు పొద్దున 5 గంటలకి నువ్వే ఉంచుకో. అప్పుడు నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే, పూజ ఆలయాలు వెళ్లడం మనం బార్గెన్ చేయకూడదు, ఇష్టం ఉంటే కొనుక్కోవాలి, సమర్పించాలి. అందులో నేను నేర్చుకున్నాను. జనరల్ గా మా ఫ్యామిలీలో ఎవరు బార్గెన్ చేయరు పూజకి అంటే, దానికి లిమిట్ లేదు. సో ఇది చాలా, అదే ఫస్ట్ లెసన్, మై లెసన్. ఓహో, పుష్పంలోనే ఇంత ఉందా, అటువంటిది నాకు వద్దు అన్నారు చూడండి. అది నాకు చాలా మైండ్ లో ఆ ఏజ్ లోనే,
0: అప్పుడు మీ వయసు,
2: అప్పుడు ఒక 7-8 వయసు ఉండవు, ఇదే కలర్ కనకాంబరం పువ్వులు, పుష్పమాల, కనకాంబరం పుష్పమాల. నేను అదేదో తీసుకున్నాను, నేను 50 రూపాయలు ఇచ్చి కొన్నాను. నా పక్కన ఉన్నవాళ్ళు ఎంత కొన్నా నాకు తెలియదు, స్వామి చెప్తే తెలిసింది. నువ్వు పావలాకి బార్గెన్ చేసి మాట్లాడి తీసుకొచ్చావు కదా, అలా చెప్పారు. సో దట్ ఈస్ ది ఫస్ట్ టైం.
3: ఎంత చక్కగా సతీష్ గారు వివరించి చెప్పారో కదా. మరి ఈ సంఘటన వింటూ ఉంటే మళ్లీ మనం ఒకసారి షిరిడి సాయి అవతారానికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాం. షిరిడి సాయి అవతారంలో జరిగిన ఇంకొక సన్నివేశాన్ని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం స్వప్న.
0: తప్పకుండా.
3: అది కూడా అదే భక్తురాలు, తర్కడు గారి భార్య, ఆవిడ విషయంలో జరిగిన ఒక సన్నివేశం. మరి ఒకసారి బాలారాం మాన్కర్ అని ఒక ఆయన, ఆయన కూడా బాబాకి చాలా మంచి భక్తులు. ఆయన దేహాంతం తర్వాత వారి కొడుకు గోవింద్ జీ అతని పేరు. అతను షిరిడి రావాలనుకున్నాడు. మరి కష్టం వచ్చినా సుఖం వచ్చినా వచ్చి భగవంతుడికే కదా చెప్పుకుంటాము. అందుకని షిరిడి వచ్చి ఆ క్రియాకర్మలన్నీ చేసుకుని బాబా దగ్గర కూర్చుని కష్టం సుఖం చెప్పుకోవడం కోసం ఆ వెళ్లే ప్రయాణంలో భాగంగా ఆయన తర్కడు గారి ఇంట్లో ఆగడం జరిగిందనమాట. అప్పుడు వారి భార్యకి ఏదైనా స్వామి కోసం పంపించాలి, ఇక్కడి నుంచి వెళ్తున్నారు షిరిడి, బాబా కోసం ఏదో ఒకటి పంపించాలి అని ఆవిడకి ఎంతో తాపత్రయం. అయితే ఏం పంపించాలని ఇల్లంతా వెతికారు. అనుకోకుండా వచ్చారు ఇతను, నేను వెంటనే వెళ్ళిపోవాలంటున్నారు, చేయడానికి టైం లేదు. అంతా వెతికితే ఒక స్వీట్ పేడ అంటారు దాన్ని, మన పాలకోవా అనుకోవచ్చు ఇక్కడ, ఆ స్వీట్ ఒకటి కనిపించింది ఇంట్లో. కానీ అది ఆల్రెడీ బాబాకి నైవేద్యం పెట్టడం జరిగిపోయింది అనమాట. జరిగిపోయే నైవేద్యం చేసేసిన దాన్ని పంపించచ్చా అని ఒక క్షణం ఆలోచన. మళ్ళీ ఆవిడ అనుకున్నారు, ఆయనకే కదా నైవేద్యం చేశాం, మళ్ళీ అదే ఫిజికల్ గా ఆయనకి పంపిస్తున్నాను, బాబా తప్పకుండా స్వీకరిస్తారు, ఆయన ఏమనుకోరు అని అని ఆవిడ ఉన్న ప్రేమ కొద్దీ అనమాట ఆ స్వీట్ ఆ బాబుకి అతనికి ఇచ్చి, నాయన ఇది నువ్వు వెళ్ళినప్పుడు బాబాకి తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చి పంపించారు. సరే గోవిందజీ షిరిడి చేరుకున్నారు, తన కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకున్నారు, బాబా దర్శనం కోసం వెళ్లారు. వెళ్తే బాబా కూర్చుని ఆయన చెప్పినవన్నీ మాటలన్నీ విని ఆయన చెప్పాల్సిన బోధ ఏదో, మరి కష్టంలో ఉన్న వ్యక్తి వస్తే వాళ్ళకి కంఫర్ట్ చేయడం అందులో భగవంతుడు అంటే అది ఎలా చేస్తాడో మనకు తెలిసిందే. సో నాలుగు మంచి మాటలు చెప్పి నేనున్నాను బాధపడుకు ఓపిగ్గా కూర్చున్నారు. అంతా అయిపోయాక బాబా అడిగారు, నా కోసం ఏమైనా తీసుకొచ్చావా? ఇతనికి అసలు గుర్తు కూడా లేదు ఆవిడ చిన్న స్వీట్ ఇచ్చి పంపించారు అని చెప్పి. అంటే లేదు బాబా, నేనేమి తీసుకురాలేదు. సరే ఆ రోజు గడిచిపోయింది. మళ్లీ మధ్యాహ్నం దర్శనానికి మళ్లీ వెళ్లాడు గోవింద్జీ. వెళ్లి మళ్లీ కొంచెం సేపు కాలక్షేపం జరిగాక బాబా దగ్గర కూర్చుని అన్ని చెప్పాక మాట్లాడాక మళ్లీ బాబా అడిగారు, నా కోసం ఏదో తీసుకొచ్చావు కదా అంటే ఇంకా ఆయన ఆగలేకపోయారనమాట. భగవంతుడు ఎంత ఆతృతతో ఉంటాడు భక్తుల కోసం. ఇందాక మీరు అన్నారు గణేష్, ఒకసారి స్వామి ఎంత ఆతృతతో మన దర్శనం మనకి దర్శనం ఇవ్వడం కోసం వస్తారు అని. ఇక్కడ కూడా అదే ఆతృత అనమాట ఆయనకి. అడిగారు, అడిగితే అతనేమో లేదు బాబా నేనేమి తీసుకురాలేదు అని అతనికి మర్చిపోయాడు. అతనున్న కష్టంలో ఇది మర్చిపోయాడు అనమాట. అంటే అప్పుడు బాబా గుర్తు చేశారు, అదేంటి నువ్వు తర్కడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని భార్య నాకు ఇవ్వమని ఒక పేడా ఇచ్చింది కదా నీకు, అది ఎక్కడుంది తీసుకురాలేదేంటి అని. అప్పుడు అతనికి గుర్తొచ్చిందనమాట. అండ్ హీ వాజ్ షాక్డ్. అంత చిన్న విషయం బాబా తెలుసుకోవడమే కాదు, బాబాకి తెలిసిందనేది ఒకటైతే ఆయన దానికోసం అడుగుతున్నారు, నేను నా గురువు ఎడలు అపచారం చేస్తున్నాను, ఆయన అడిగేదాకా నేను వెయిట్ చేశాను అని అతను ఎంతో బాధపడి పరిగెత్తుకుంటూ తన బసకు వెళ్లి అది తీసుకొచ్చి ఇచ్చారు. ఇవ్వగానే అది తీసుకుని స్వామి తిన్నారట. అది ఇక్కడ మనం తెలుసుకో ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు గణేష్. గోవిందజీ అప్పుడే తన తండ్రి పోయాడు, అంటే అతను అశౌచంలో ఉన్నాడనమాట, మనకి మైల అంటారు ఆ టైంలో. వారి దగ్గర నుంచి ఏమీ గ్రహించడం తీసుకోవడం ఏమి జరగదు. తర్కడ్ భార్య ఆవిడకున్న నమ్మకం చూడండి, ఇతనితో పంపించినా బాబా తీసుకుంటారు అనేంత గొప్ప నమ్మకం బాబా ప్రేమ మీద ఆవిడకున్న నమ్మకం. ఆవిడ పంపించడం, ఈయన కూడా ఈ భక్తురాలు పంపించడం, భగవంతుడు కూడా అదే భావంతో ఆయన స్వీకరించడం, అది ఒక పాయింట్ అయితే. రెండవది, ఆల్రెడీ అది నైవేద్యం అయిపోయినది, ఒకసారి పెట్టేశారు, ఆ ఈయన కూడా ఒకసారి తినేశారు అక్కడ. మళ్లీ ఆ భుక్తశేషాన్ని, తన భుక్తశేషాన్ని తనే తీసుకుని మళ్లీ స్వీకరించి ఎంత ఆనందం చెప్పండి. ఇలాంటి భక్తులు, ఇటువంటి భగవంతుడు, వీరి గురించి మనం మాట్లాడుకుంటుంటేనే చాలు సరిపోతుంది.
1: ఈ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నప్పుడు నాకు మన స్వామి 1975 విద్యార్థులకి సమ్మర్ కోర్సు ఒకటి నిర్వహించారు. ఇది చాలా డిఫరెంట్ సమ్మర్ కోర్సు, ఎందుకంటే చాలా ఇన్ఫార్మల్ గా జరిగిన సమ్మర్ కోర్సు అన్నమాట ఇది. ఆ సమ్మర్ కోర్సు లో ఒక డిస్కోర్స్ లో స్వామి ఈ పత్రం పుష్పం ఫలం తోయం గురించి చెప్తూ ఈ విధంగా ఈ నాలుగు విషయాలు స్వామి ఎల్యూసిడేట్ చేశారు. మొదటిది పత్రం. ఈ పత్రం అంటే ఈ దేహమే పత్రంగా భావించాలి అని స్వామి చెప్తూ, పరోపకారార్థం ఇదం శరీరం, అంటే సేవ ద్వారా ఇతరుల్లో ఉన్న పరమాత్మ మనలో ఉన్న పరమాత్మ ఒక్కటే అన్న భావంతో మనం భగవంతుడికి ఈ శరీరాన్ని సేవ ద్వారా అర్పించాలి అని మొదట చెప్పారు. అయితే మరి స్వామి ఈ పత్రంకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, తప్పకుండా ప్రతి భక్తునికి ఈ సేవలో ఎన్నో అనుభవాలు స్వామి ప్రసాదించుంటారు. మొదటిగా ఒక రెండు అనుభవాలు మనం ఈ దీని విషయమే చూద్దాము. నిన్న ఎపిసోడ్ లో మనం ఆ రామచంద్ర ఆ గ్రూప్ కి స్వామి సేవాదళ గ్రూప్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటి భాగం మనం తెలుసుకున్నాము. ఏమన్నారు స్వామి, ఈ భరత భూమి మీదే నేను అవతరిస్తాను ఇప్పటికీ ఎప్పటికీ కూడా అని అని అన్న తర్వాత వేసిన ప్రశ్న, ఈ అబ్బాయి స్వామి సేవ ఏ విధంగా చేయాలి అన్న ఒక కుతూహలంతో అడిగిన ప్రశ్నకి స్వామి సమాధానంగా, సేవ కష్టపడి చేయకూడదు బంగారు, సేవ ఇష్టపడి చేయాలి అని అన్నారంట. అంటే మనలోని అవతల పర్సన్లోని ఉన్న భగవంతుడు ఒకటే అన్నప్పుడు మనకి ఈ భావం వస్తుంది, ఎంత కష్టమైనా అది ఇష్టంగా చేస్తారన్నమాట. ఇది ఒక ఉదాహరణ. మరి సేవ చేసిన తర్వాత భగవంతుడికి నిస్వార్థంగా సేవ చేస్తే దానికి ప్రతిఫలం ఎలాగ భగవంతుడు అడగకుండా ఇస్తాడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది మయూర్ పాండ్యా అని ఒక స్వామి విద్యార్థికి జరిగిన అనుభవం. అతను స్వామి లోపల ఉండేవారు అనమాట, చాలా సన్నిహితంగా ఉండేవారు స్వామితోటి. ఇతనికి చాలా ఫేవరెట్ రూమ్ స్వామి మందిర్లో ఏంటంటే సేఫ్ రూమ్. ఎందుకంటే సేఫ్ రూమ్ లో ఈయన పడుకునేవారు. పడుకుని పైకి చూస్తే స్వామి ఎగ్జాక్ట్ గా స్వామి బెడ్ కిందనే ఆయన పడుకునేవారు అనమాట. పై రూమ్ లో స్వామి, కింద రూమ్ లో ఆయన. ఈ సేఫ్ రూమ్ పక్కనేమో రామబ్రహ్మం గారు పడుకునేవారు బృందావనంలో. మరి ఈ అబ్బాయికి ఒకసారి అలా ఆలోచనలో, రామబ్రహ్మం గారు పాపం చాలా అస్వస్థతకు గురయ్యేవారు అనమాట. సో ఈయన ఒకసారి ఆలోచించారు, స్వామి ఎంతో దూరంలో ఉన్న భక్తులకి మీరు నయం చేస్తున్నారు, ఎంతో ఆదరణతో మీరు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు అటెండ్ అవుతున్నారు, మీ పక్కనే ప్రతిరోజు నడుస్తున్న రామబ్రహ్మం గారికి ఎందుకు స్వామి మీరు నయం చేయటం లేదు అని పాపం నిద్రపోతూ ఈ ఆలోచనతో నిద్రపోయాడనమాట. ఇలా ఒక వారం రోజులు గడిచింది. సడన్ గా కాలేజీలో ఉన్నప్పుడు ఈ మయూర్ పాండ్యాకి ఒక విద్యార్థి పరిగెట్టుకుంటూ వచ్చి ఒక కబురు పంపించాడు, స్వామి నేను ఇమీడియట్ గా అప్స్టేర్స్ పిలుస్తున్నారు తొందరగా రా అని. సో ఈయన ఎందుకు పిలిచారో తెలియకుండా తొందరగా వెళ్ళాడు అనమాట పరిగెట్టుకుని. పైకి వెళ్లేసరికి స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ అబ్బాయి కోసం. పిలిచి, చూడరా ఇది మన రామబ్రహ్మంకి అసలు ఒంట్లో బాగోవటం లేదు ఈ మధ్య, తను చెకప్ కని బెంగళూరు వెళ్ళాలి, కంప్లీట్ చెకప్, నువ్వు జాగ్రత్తగా దగ్గరుండి నీకు ఆ బాధ్యత అప్పు చెప్తున్నాను, వెళ్లి దగ్గర చూసుకుంటా. ఈయనకు పాపం చాలా ఆనందం వేసింది, ఎందుకంటే స్వామి ఒక పని అప్పు చెప్పారు ఈయనకి, సేవ చేయమని చెప్పారు. కానీ స్వామిని అప్పుడు అడిగాను అన్న ఆలోచన మర్చిపోయాడు పాపం, ఇలాగా ప్రే చేశానని. సో నిస్వార్థంగా చేయడం వల్ల ఇది రిజల్ట్ అనమాట, అది గుర్తుండదు వాళ్ళకి. సో ఆయనతో బెంగళూరు వెళ్ళాడు, చికిత్స అంతా చేయించుకున్నారు, అన్ని చెకప్ అంతా అయింది. ఈవినింగ్ ప్రతిరోజు స్వామి 7:30 కల్లా రిటైర్ అయిపోతారు రెస్ట్ తీసుకోవడానికి. కానీ ఆ రోజు రామబ్రహ్మం గారు ఈ మయూర్ పాండ్య గారు ఇద్దరు వచ్చేంత వరకు కూడా స్వామి తలుపు వేసుకోకుండా మేల్కొని ఉన్నారు. సో 8 గంటలకి వీళ్ళిద్దరూ వస్తే స్వామి ఇద్దరిని లోపలికి పిలుస్తారు. రామబ్రహ్మం గారి కుశల ప్రశ్నలు అన్ని అడిగి ఆయన్ని పంపించి తిరిగి మయూర్ పాండ్యాని పైకి రమ్మంటారనమాట. పైకి రమ్మని, ఏమిరా చాలా సేవ చేశావు కదా అని ఆనందించి, తీసుకో నమస్కారం అని స్వామి నమస్కారం తీసుకోమంటారు. వింత ఏంటంటే, నమస్కారం మామూలుగా మనం స్వామి పాదాలు పట్టుకుంటాం కదా, ఆ అబ్బాయి పాపం పాదాలు పట్టుకోవడానికి ఇలాగ చేతులు చాపి పాదాల మీద చేయి పెడదాం అనుకుంటే స్వామి ఆ పాదాలు ఇలా పైకి ఎత్తుతారనమాట. అంటే స్వామి కుషన్ ఉంటుంది కదా, ఫుట్ రెస్ట్, ఆ అబ్బాయి చేతులు ఆ ఫుట్ రెస్ట్ మీద పడతాయి. ఇదేంటి స్వామి ఇలా చేశారన్న ఆలోచన వచ్చే ముందరే స్వామి తన పాదాలను తీసుకువెళ్లి ఆయన చేతుల మీద పెడతారు అనమాట. అంటే కిందని రోబ్ కవర్ చేసేస్తుంది అనమాట స్వామి పాదాలని ఈయన చేతుల్ని. సో చుట్టూ ఉన్న వాళ్ళకి ఈయన పాద నమస్కారం తీసుకుంటున్నారని అనుకుంటున్నారు, కానీ స్వామి ఏం చేస్తున్నారు, ఆయన పాదాల కింద మయూర్ పాండ్య చేయి పెట్టి అలాగా మసాజ్ చేస్తున్నారు అనమాట స్వామి. ఒక 4-5 నిమిషాలు అలాగే చేసిన తర్వాత ఈయన పాపం ఆ ఆనందంలో తలదించుకొని అలాగా కళ్ళు మూసుకొని తన్మయత్వంలో ఉన్నాడు. స్వామి ఇంత మంచి అవకాశం ఇస్తున్నారంటే 4-5 నిమిషాల తర్వాత స్వామి, లేరా లే అని అక్కడున్న పెద్దవాళ్ళకి, వీడు పడుకుండిపోయాడు ఇక్కడే అని చెప్పి స్వామి నెమ్మదిగా పాదాలు తీసి తిరిగి వెళ్లారనమాట. అంటే దీని వల్ల ఏం తెలుస్తుంది మనం, నిస్వార్థంగా ఇంకొకళ్ళ కోసం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా స్వామి దానికి ఆయన రీతిలో మనం ఇలా కోరుకోకుండానే ఆయనకు కావలసిన రీతిలో ఆయన ఇలాగ అనుగ్రహిస్తారని ఒక అనుభవం.
3: చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు గణేష్. మనకి ఇందాక మీరన్నట్టు నిన్నటి ఎపిసోడ్ లో అనుకుంటాను బాబా కూడా ఇదే చెప్పారు కదా, సేవ ఎలా చెయ్యాలి అంటే శరీరం నాది కాదు అనుకుని అటువంటి భావనతో చేసే సేవ భగవంతుని చేరుతుంది అని ఇప్పుడు మీరు చెప్తుంటే అదే గుర్తొచ్చింది. చాలా బాగుంది, అద్భుతమైన అనుభవం.
1: మరి రెండవది పుష్పం. పుష్పం స్వామి ఏం చెప్తున్నారంటే ఆ 75 డిస్కోర్స్ లోని హృదయ పుష్పం భగవంతుడికి సమర్పించాలి. అది కూడా ఎలా ఉండాలి? అరిషడ్ వర్గాలకి రహితమైనటువంటి హృదయంగా భగవంతుడికి సమర్పించాలి అని అంటారు.
3: అవును, మరి నిర్మలంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి మనసు అనేది. అటువంటి హృదయంలోనే భగవంతుడు
1: వసిస్తాడు,
3: నివసించడానికి యోగ్యంగా ఉండాలి కదా. భగవంతుడు నివసించడానికి యోగ్యంగా మన హృదయాన్ని మనం మార్చుకోవాలి అని ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ద్వారా స్వామి ఒక భక్తుడికి చెప్పారు. వారి ద్వారా మనం కూడా నేర్చుకోవచ్చు. విశాఖపట్నంలో రమేష్ అని ఒక ఆయన, స్వామికి ఎంతో మంచి భక్తులు. వారు ఎక్కువగా ఈ యూత్ ప్రోగ్రామ్స్ లో వాటిలో ఎంతో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు, మంచి భజన సింగర్ కూడా. సో ఆయనకి ఒక అలవాటు ఏంటంటే రోజు అంత పనంతా అయిపోయాక సాయంకాలం మందిరానికి వెళ్లి కూర్చుని నేనేమైనా తప్పులు చేసి ఉంటే ఈ రోజు నన్ను క్షమించు స్వామి అని చెప్పి ఒక పాట పాడేవారట. హృదయ మందిర సే మత్ జావో, స్వామి హృదయ మందిర సే మత్ జావో అని ఆ పాట పాడుకుని వచ్చేసేవారట. ఆ తర్వాత ఒకసారి ఆయన భర్తీ వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. స్వామి అడిగారట, ఏమిట్రా రోజు హృదయ మందిర సే మత్ జావో, హృదయ మందిర సే మత్ జావో అని పాడుతూ ఉంటావు, ఆ హృదయం ఏమో కుళ్ళు కంపు కొడుతోంది, ఇలా ఉంటే నేను ఎలా ఉంటాను అక్కడ, నువ్వు నేను ఉండాలంటే చక్కగా ఎంత నిర్మలంగా ఉంచుకోవాలి హృదయాన్ని అంటే. మరి భక్తుడు భగవంతుడు ఎలాంటి వారంటే మరి భక్తులు కూడా ఏమి తక్కువ తీసుకోరు కదా. ఈయన కూడా అడిగారు, అదేంటి స్వామి మరి మీరిచ్చిందే కదా, మేము నేను చూసుకుంటున్నాను, మరి నాకు సాధ్యం కాని పని అంటే కొద్దిగా కష్టతరమైన పని, హృదయాన్ని నిర్మలంగా చేసుకోవాలంటే టైం పడుతుంది, అలానే మీరు వెళ్ళిపోతారా, మీరు ఉండాల్సిన ప్లేస్ అదే కదా, నా హృదయంలోనే కదా మీరు ఉండాలి, భగవంతుడు హృదయవాసం చెప్తారు కదా, ఇంకెక్కడికి వెళ్తావు స్వామి అని అడిగారట. అడిగితే అప్పుడు స్వామి చెప్పారట, చూడరా అది కాదు, అశోక చక్రవర్తి ఉన్నాడు, మొత్తం రాజ్యమంతా ఆయనదే, ఆ రాజ్యంలో ఉన్న ప్రదేశాలు పొలాలు భూములు అన్ని ఆయనవే, అలా అని అంతా నాదే అని చెప్పి ఆయన మురిక్కలో పక్కన వెళ్లి కూర్చోడు కదా, అది కూడా రాజ్యం నా రాజ్యంలో భాగమే అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చుంటాడా, కూర్చోడు కదా, ఆయన రత్న ఖచ్చిత సింహాసనం మీదే కూర్చుంటాడు, ఆ కోటలోనే ఉంటాడు, ఎందుకు ఆయన మహారాజు కాబట్టి. మరి ఒక రాజ్యానికి రాజుకే అంతటి ఇవి ఉంటే, ఫిల్టర్స్ ఉంటే, భగవంతుడికి కావలసిన యోగ్య భగవంతుడు ఉండడానికి యోగ్యంగా నీ మనసు ఉందా లేదా, నీ హృదయం ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నీది, దానికి ఆ యోగ్యతరంగా చేసుకోవాల్సిన సాధన కూడా నీది, ఆ రెండూ జరిగితే ఎక్కడికి వెళ్తాను నేను అక్కడే ఉంటాను అని స్వామి చెప్పారట. హృదయ పుష్పం అంటే మరి ఇటువంటి పుష్పాన్ని మనం అందరం స్వామికి సమర్పించుకోగలిగే అర్హతని మనం సాధించుకోవాలని, ఆ సాధనలో ఉండాలని మళ్లీ మనం స్వామికి ప్రార్థించుకుందాం.
1: తర్వాత మనకి వచ్చేది ఈ వరుసలోని ఫలం. ఈ ఫలం స్వామి చాలా చక్కగా చెప్తారు, మీ కర్మ ఫలాల్ని నాకు సమర్పించండి అని స్వామి ఎంతో చక్కగా పాపం చెప్తున్నారు.
0: గణేష్, లలిత, ఇవన్నీ చూసుకుంటుంటే అంటే ఇక్కడ ఆపటం లేదు, కాకపోతే కంటిన్యూషన్ అనిపిస్తున్నది, ఎందుకు మనం భగవంతుడికి పత్రం ఇవ్వాలి, పువ్వు ఇవ్వాలి, పండు ఇవ్వాలి అని ఆలోచిస్తే ఎందుకు భగవంతుడికి అవసరమా? ఈ సృష్టి అంతా ఆయనదే కదా, ఎందుకు ఆయన మన నుంచి తీసుకుంటున్నారు, మనం ప్రేమగా తెస్తే తింటున్నానని ఆనందాన్ని ఇస్తున్నారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని ఆలోచిస్తే మళ్ళా మనం మొదటికి వెళ్దాం. ఒకసారి అవతారం ఎందుకు వచ్చింది? మనల్ని ఉద్ధరించడానికి వచ్చింది కాబట్టి, ఈ చిన్న చిన్నవి ద్వారా తీసుకుని మన ఏంటంటే ఉద్ధరింప చేయడానికే. ఇప్పుడు కర్మ ఫలం అని చెప్తూ ఉంటే పండు ఏదిచ్చినా తీసుకుంటాను బాహ్యమైన అర్థం కనిపిస్తుంది, కానీ అందులోని గూఢార్థం మనం తెలుసుకోవాల్సిన నిజమైన అర్థం ఏంటి అంటే మీరు చేసే కర్మల యొక్క ఫలితాన్ని నాకు ఇవ్వండి అని. ఇంత కష్టపడి మనం కర్మలు చేస్తున్నాం, ఎంత కష్టపడాలండి, ఏదైనా పని చెయ్యాలి, దాన్ని సమకూర్చుకోవాలి, అన్ని చెయ్యాలి, అన్ని చేసేసి ఫలితాన్ని ఇచ్చేయాలా? ఆలోచించండి ఒకసారి, ఎంత ఈజీగా అడిగేస్తున్నావు స్వామి అని అనుకుంటాం. కానీ దాని వెనకాతలున్న కిటుకు స్వామికే తెలుసు అనమాట. ఏంటంటే మనం ఈ మానవ జన్మ గాని ఈ జన్మ పరంపర ఈ సంసార చక్రంలో మనం ఎందుకు కొట్టుకుంటున్నాము అంటే
3: ఆ ఫలితాన్ని తీసుకోవటం వల్ల,
0: కర్మ ఫలాల్ని అనుభవించడం కోసమే. పుణ్యం గాని పాపం గాని ఈ రెండిట్లో ఏది అనుభవించాలన్నా మళ్ళీ ఏదో ఒక జన్మ తీసుకోవాలి. మరి ఎప్పుడు ఇందులోంచి బయటపడతాం? మనకి క్రితం జన్మలో ఏమైందో తెలియదు, వచ్చే జన్మలో ఏమవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు బాధపడినప్పుడల్లా, ఈ ఎక్కువ తక్కువలో కొట్టుకుంటున్నప్పుడల్లా నాకెందుకు ఈ బాధ, నన్ను రక్షించవా రక్షించవా అనుకుంటున్నాం. అయ్యో, నిన్ను రక్షించేది నీ కర్మనే, నిన్ను శిక్షించేది నీ కర్మనే, అది నువ్వు తెలుసుకోరాని ఇంత పెద్ద విషయాన్ని స్వామి ఏం చెప్పారంటే, ఆ ఫలితాన్ని విడిచిపెట్టి అది నాకు మంచి వద్దు చెడు వద్దు అనుకున్నారు అనుకోండి, మిమ్మల్ని బంధించదు, మళ్ళా మిమ్మల్ని తీసుకురాదు. అంటే మంచి ఇవ్వదు చెడు ఇవ్వదు. ఇప్పుడు సపోజ్ మనం మంచి పని చేశామనుకోండి, దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే అది బంధమేంట, బంగారు సంకెళ్ళుట. బంగారం అవి కానీ అవి మనం బంధిస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా ఒక పని చేసాం దానివల్ల చెడు వస్తున్నది అంటే అది ఇనప సంకెళ్ళు. మంచి చెడు రెండు కూడా సంకెళ్ళే బంధిస్తాయి. కాబట్టి మీరు నువ్వు మంచి తీసుకోకు చెడు తీసుకోకు, నువ్వు ఏ పని చేస్తున్నా దాన్ని అర్పించేసే, రామార్పణం కృష్ణార్పణం ఏమనుకుంటావు అది నాకు అర్పించేసావనుకో, ఆ కర్మ చేసినా సరే నీ అకౌంట్ లో కర్మ చేసినట్టు పడదన్నమాట.
3: బేసిక్ గా స్వామి ఏం చెప్తున్నారంటే నిల్ బ్యాలెన్స్ ఉంచుకోండి, డెబిట్ కూడా వద్దు క్రెడిట్ కూడా వద్దు, అసలు మీకు అకౌంటే వద్దు అని చెప్తున్నారు.
0: అవును, ఆ అకౌంట్ వద్దు అనుకుంటే క్రెడిట్ డెబిట్ ఉండకూడదు కదా. మన అకౌంట్ వద్దు, జన్మ వద్దు అనుకుంటున్నాం, ముక్తి కావాలి అనుకుంటున్నాం, కానీ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోతున్నాం. ఆ క్రెడిట్ డెబిట్ లేకుండా తీసుకోవాలి అంటే నువ్వు కర్మ చేసినట్టు కనిపించకూడదు, చేసినా చేసినట్టు కనిపించకూడదు. అలాని పోని కర్మ చేయకుండా కూర్చుందా అంటే
3: నువ్వు సాధ్యం కాదు.
0: నువ్వు కర్మ చెయ్యాలి, కర్మజీవి నువ్వు, నువ్వు పుట్టిందే కర్మ చేయడానికి. అంతేకాదు మీరు కర్మ చెయ్యాలని చెప్పి నేను చెప్తున్నాను, కృష్ణుడు అవతారాలని కూడా కర్మ చేసి చూపిస్తున్నాయి. కానీ ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసుకుంటూ పోతున్నారు అంతే. అలా ఆ ఫలితాన్ని నాకు అర్పించండి అని మనం కృష్ణావతారంలో చూసుకుంటే, రాధ ఒకసారి రుక్మిణి దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళు మాటల సందర్భంలో ఆవిడికి వేడి పాలని అందిస్తుంది అనమాట రుక్మిణీదేవి. చూసుకోదు, రాధ కూడా ఆలోచించకుండా గబుక్మన వేడి పాలు తాగేస్తుంది అనమాట. అయిపోతుంది, రాధ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు వచ్చినప్పుడు, కృష్ణుడు సేవ చేసుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణుడి పాదాలు నల్లగా కమిలిపోయినట్టు ఉంటాయన్నమాట. రుక్మిణి చాలా బాధపడుతుంది, అయ్యో స్వామి ఏమైంది మీ పాదాలకి ఇలా నల్లగా కమిలిపోయాయని. మరి నువ్వు వేడి పాలు ఇచ్చేవి కదా రాధకి, అంటే అదేంటి స్వామి రాధ వేడి పాలు తాగడం ఏంటి, మీ పాదాలు కమిలిపోవడం ఏంటి అంటే, రాధ ఏం పని చేసినా నాకు అర్పించే చేస్తుంది, అంటే ఆహారం గాని ఆలోచన గాని ఏదైనా నాకు అర్పించే తను చేస్తుంది. కాబట్టి తను అర్పించిన వేడిపాలు మరి ఎక్కడుంటాయి, తన హృదయంలో ఎప్పుడు నా పాదాలు పట్టుకునే ఉంటుంది కదా, ఆ పాదాల మీద వేడిపాలు పడితే మరి కమిలిపోవా అని చెప్పారట. అంటే ఆ భావం ఎంత నిజంగా మనకు ఆ భావం ఉంటే అవుతుందా అంటే అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం ఈ బంధం నుంచి విముక్తి పొంది మనం ఏదైతే ఇవన్నీ అనుకుంటున్నామో, ఈ అవతారం మనం ఉద్ధరించడానికి వచ్చింది అనుకున్నప్పుడు మన పరంగా మనం చెయ్యాలి. మనం ఫలితాన్ని ఏంటంటే మన చేతిలో పెట్టుకున్నాం. నేను వాటర్ బాటిల్ పట్టుకుని నన్ను నా చేతిలో నుంచి విడిపించండి విడిపించండి అంటే మనం విడిచిపెట్టాలి.
3: స్వామి కూడా అదే ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఒక రుమాల్ తీసుకుని నాకు ఇచ్చి తీసుకో తీసుకో తీసుకు, నువ్వు వదిలితే కదా నేను తీసుకునేది అంటారు.
0: అలాగా కనీసం మీరు పెద్ద పెద్ద సాధనలు ఏం చెయ్యొద్దు, మీరు ఉదయం లేచింది నుంచి పడుకున్నంత వరకు మీ ప్రతి ఆలోచన ప్రతి పని ప్రతిదీ నాకు అర్పించేయండి, అంతే. మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, అది మంచిదా చెడ్డదా నేను చూసుకుంటాను, అల్టిమేట్ గా మంచి అయినట్టు చూస్తాను, చివరికి మంచిది కూడా లేకుండా చేసేస్తాను, నాలో మిమ్మల్ని ఐక్యం చేసుకుంటాను. ఇంత సులభంగా మనకి చెప్తున్నారు స్వామి.
1: అంటే ఒకే ఒక సెంటెన్స్ లో సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అని మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చేసే ప్రతి కర్మలో మనం అనుకుంటే అది తప్పకుండా భగవంతుని అనుగ్రహానికి ప్రతి కర్మ అది చేరుతుందన్న ఒక లెసన్ స్వామి చెప్తున్నారు మనకి. ఇంకా చివరిగా ఈ శ్లోకంలో మనకి తోయం స్వామి ఎన్నో మార్లు చెప్తారు, ఐ లవ్ యువర్ టియర్స్ అంటారు స్వామి. అంటే మీరు ఆ తపనతో ఆ ఆర్తితో కార్చే ఒక్క కన్నీటి బొట్టైనా సరే భగవంతునికి ఎంతో ఆనందాన్ని ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఎన్నో మార్లు లైక్ ప్రూవ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న ఒక విద్యార్థి అనుభవం మీకు చెప్పదలుచుకున్నాను. ఇది ఐ సుందర్ అని స్వామి విద్యార్థి. ఈ సంఘటన 21 ఫిబ్రవరి 1981 లో జరిగింది అనమాట. అంటే కాలేజ్ స్టార్ట్ అయిన కొత్తలో. సో అప్పుడు ఈ అబ్బాయి చాలా ఆతృతతో స్వామి చెప్పే స్పిరిచువల్ మ్యాటర్స్ లో చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో ఈ అబ్బాయికి యోగాసనాలు, ఆ తర్వాత ధ్యానము, ఎక్సర్సైజెస్, ఈ సరైన పాశ్చర్ లో కూర్చొని మెడిటేషన్ చేయటము, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఒకసారి స్వామి చెప్తున్నటువంటి డిస్కోర్స్ లోని సోహం గురించి స్వామి చెప్తున్నారు. చెప్తుంటే అది దట్ కాట్ దిస్ బాయ్స్ అటెన్షన్. ఈ సుందర్ అనే అబ్బాయిది, ఇది చాలా బాగుంది, ఇది నేను ప్రాక్టీస్ చేయాలి, ఈ సోహం అనేది ఎప్పుడైతే వస్తుందో నేను సమాధి స్టేట్లోకి వెళ్తానో అది నేను స్వామికి నేను ప్రాక్టీస్ చేస్తున్నానని చూపించాలి అని ఒక మంచి పాపం ఉత్సాహంతో, ఇన్నోసెంట్ ఇగ్నోరెన్స్ అంటారు దాన్ని. సో దాంట్లో పాపం ప్రయత్నం చేశాడు ఈ అబ్బాయి. కొన్నాళ్లు ఈ సోహం మంత్రం ప్రాక్టీస్ చేస్తూ, సరే నేను ఎంత బాగా ప్రాక్టీస్ చేశాడంటే, తను డైనింగ్ హాల్లో లైన్ లో నించుని సర్వింగ్ అదే ఫుడ్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ సోహం మంత్రం చెప్తుంటే హీ గెట్స్ సో మచ్ లాస్ట్. వెనకాతలు వచ్చే స్టూడెంట్స్ అందరూ అరే ఏం చేస్తున్నావు అని తట్టి లేపి ముందుకు పంపించిన రోజులున్నాయన్నమాట. అంతగా ఇన్వాల్వ్ అయిపోయాడు అబ్బాయి ఆ సోహం మంత్రంలో. సరే నేను కరెక్ట్ రైట్ వేలో ఉన్నాను, ఇప్పుడు మరి స్వామి కూడా నాకు తగిన అనుగ్రహం ఇవ్వాలి అని దర్శనంలో కూర్చున్నప్పుడు తను ప్రే చేశాడు, స్వామి ఈ సోహం మంత్రాన్ని నేను మీరు చెప్పినట్టు చేశాను, ప్రాక్టీస్ చేశాను, మీరు అట్లీస్ట్ నాకు నా వైపు ఒకసారి చూసి నవ్వడం గాని లేకపోతే నాకు ఒక పాద నమస్కారం గాని ఇవ్వాలి స్వామి మీరు అని చెప్పి పాపం ఇలా స్ట్రైట్ గా నిటారుగా కూర్చొని స్వామి దర్శనంకి వచ్చినప్పుడు ఆ సోహం మంత్రాన్నే ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. సో ఒక 10 నిమిషాలు అయింది స్వామి దర్శనానికి, అటే తిరుగుతున్నారు కానీ ఈ అబ్బాయి వైపు అస్సలు చూడటం లేదు. ఎటు తిరిగినా అందరి వైపు చూస్తున్నారు కానీ ఈ అబ్బాయిని మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారు స్వామి. ఈ అబ్బాయికి ఇంకా ఆర్తి మొదలైంది అనమాట. స్వామి ఇలా కాదు స్వామి, స్వామి ప్లీజ్ స్వామి, మీరు నా వైపు ఎలాగన్నా చూడాలి స్వామి, నేను సోహం మంత్రం ప్రాక్టీస్ చేశాను స్వామి అని ఒకే వాదన అనమాట స్వామితో లోపల. స్వామి ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి అని ఎంతకి అక్కడ అరగంట అయింది, గంట అయింది, ఏమాత్రం స్వామి బడ్జ్ అవటం లేదు అక్కడ. ఈ అబ్బాయికి ఉన్న సోహం కూడా పోయి ఇంకా చాలా పాపం ఏడుపు మొదలైంది. ఇంకేం చేయాలో తెలియక స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ అబ్బాయి, స్వామి ఈ సోహము ఇలాంటివి ఏమి అవద్దు స్వామి, నాకు జస్ట్ ఐ వాంట్ యూ, నాకు ఈ సాధనలో అవేమి నేను తప్పు చేశాను స్వామి, నీకోసం నేను అడగాలి కానీ ఇవన్నీ నాకు ఎలా ఉపయోగపడతాయి అని చెప్పి పాపం ఏడ్డం మొదలెట్టాడు. సో అబ్బాయి ఏడుస్తూ ఉండగా సడన్ గా ఇంటర్వ్యూ రూమ్ డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత స్వామి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఈయన ముందరే నించున్నారు, ఈ అబ్బాయి ముందర నించుని అవతల వైపు ఫేస్ చేస్తున్నారు స్వామి. ఎవరో భక్తునికి మాట్లాడుతూ, స్వామి ఇప్పటికీ కూడా ఇలా ఏడుస్తున్నాను స్వామి, ఇప్పటికీ నా వైపు చూడవా అని ఒక చాలా ఆర్తితో పాపం ప్రే చేశాడు. సడన్ గా స్వామి విభూతి క్రియేట్ చేసి అవతల సైడ్ ఉన్న భక్తునికి ప్రసాదించి స్వామి ఇలా వెనక్కి తిరిగి ఆ అబ్బాయి నుదుటి మీద ఇలాగా ఒక్కసారి ఆ విభూతి టచ్ చేసినట్టు పెడతారు అనమాట. ఆ అబ్బాయి వెళ్ళిన ట్రాన్స్ లోకి ఇంకా అప్పటిదాకా సోహం మంత్రం చేసిన ఆ ఫలితం అంతా ఆ ఒక్క సెకండ్ స్వామి తాలూకు టచ్ లోని అది హీ గోస్ ఇన్ టు అ డిఫరెంట్ స్టేట్. స్వామి అలా టచ్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఆ అబ్బాయి చేసిన సాధనకి, అంటే నేను చేస్తున్నాను అన్న భావంతో కాకుండా
0: అది కూడా పోవాలి,
1: స్వామి ఇది నీకోసం, నువ్వు నాకు కావాలి అన్న భావంతో చేసినప్పుడు ఆర్తితో ఒక్క కన్నీటి బొట్టు కారిస్తే స్వామి కరిగిపోయి ది అల్టిమేట్ స్వామి విల్ గివ్ అనటానికి ఇదొక చక్కని ఉదాహరణ. మరి పత్రం, పుష్పం, ఫలం, తోయం మనం ఏమి ఇవ్వగలం స్వామికి?
0: ఏమి ఇవ్వలేం గణేష్. అసలు చూస్తే ఇవన్నీను ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన ఇచ్చిందే. నా పర్సులోంచి నువ్వు డబ్బులు తీసి 10 రూపాయలు తీసుకోక అంటే నాది నాకే ఇస్తావా అని అడుగుతాం. అలాగే ప్రతిదీ స్వామిది అంటే మనం ఏదని పట్టుకెళ్ళి ఇస్తాం స్వామి అందుకే అంటారు అంతా నాదే, కానీ నువ్వు నాకు ఇవ్వదగ్గది ఏది ఉంది అంటే అది నిన్ను నువ్వు నాకు సమర్పించుకో. అలా ఎలా పెడితే అలా కాదు, నేను నిన్ను ఎంత పవిత్రంగా ఎంత నిర్మలంగా నిన్ను నీ హృదయాన్ని నిన్ను తయారు చేశాను అంతే నిర్మలంగా పవిత్రంగా నాకు సమర్పించుకో అని చెప్తారు అంటూ స్వామి అంటారు. మీరు జీవితం అంతా గడిపేసి ఇంద్రియాలని విచ్చలవిడిగా వినియోగించి కళ్ళు కనిపించక జవసత్వాలు వెళ్లిపోయిన తర్వాత ఆ భగవంతుడు నన్ను కాపాడు నన్ను అప్పుడు తలుచుకోవడం కాదు, అదేంటంటే ఎంగిల్ చేసిన విస్తరం అంతా తినేసి మిగిలిపోయినవన్నీ నాకు సమర్పించినట్టు వడ్డించిన విస్తరణి ఫ్రెష్ గా ఉన్నప్పుడే నాకు అందించండి ఈ శరీరం ఈ మనస్సు ఈ హృదయం మీకు ఏదైతే ఇచ్చానో ఆ ఫ్రెష్ గా ఉన్నప్పుడే నాకు సమర్పించండి అదొక్కటే మీరు నాకు ఇవ్వగలిగింది దాని ద్వారానే మీరు ఉద్ధరించబడతారు అని ఇక్కడ ఒక నాకు చిన్న ఇది గుర్తొస్తుంది అన్నమాట. చెప్తూ ఉంటారు తల్లి పనిలో పడి పిల్లల్ని పట్టించుకోదు, పిల్లడు కూడా తన ఆట బొమ్మలతో మునిగిపోయి ఉంటాడు తల్లిని పిల్లలు. కానీ ఎప్పుడైతే పిల్లడు ఆ బొమ్మలన్నీ పక్కన పడేసి ఎన్ని తన చుట్టుపక్కల ఉన్నా తల్లే కావాలని ఇంకా ఏడుస్తూ ఉంటాడో తల్లి ఇంకా అంతవరకు ఏంటి పిల్లడు బొమ్మతో ఆడుకుంటున్నాడు కదా అని ఎక్కడో నిశ్చింతగా ఉంటుంది, ఇంకా నాకు ఇవేం వద్దు నువ్వే కావాలని ఏడుపు లంకిస్తే అన్ని పనులు విడిచిపెట్టి వచ్చి పిల్లల్ని ఎత్తుకుంటుంది. అలా మనం లౌకికమైన విషయాల్లో పడిపోయి ఇందులో అందులో మనం మర్చిపోయి అమ్మ నన్ను చూడట్లేదు అంటే నువ్వు ఎంగేజ్ అయ్యి ఉన్నావు, నువ్వు ఆల్రెడీ దాంట్లో ఆనందిస్తున్నావు, అది శాశ్వతమా తాత్కాలికమా అది వేరే విషయం. కాబట్టి ఆనందించు, నువ్వు ఎప్పుడైతే ఇది కాదు అని నువ్వు విడిచిపెట్టి నన్ను పిలుస్తావో ఆ ఒక్క ఆ కన్నీరు ఇప్పుడు అనుకున్నావు కదా ఆ తోయం నువ్వు తప్ప ఇంకేం వద్దు నువ్వే కావాలి అని అనుకున్నప్పుడు వెంటనే తల్లి లొంగోని పిల్లల్ని తన చేతిలోకి తీసుకుంటుంది. అలాగే స్వామి మన ఉద్ధరిస్తారు అనడానికి
3: ఏ హృదయం నొసగితువో ఈశ నాకు మగిడి దానినే నీ కర్పింతు మహితమూర్తి, అంతకంటే ఇంకేమి వేరేది తెత్తు నీ పాదార్చనకును అని
0: ఆ భావం కూడా స్వామి ఇవ్వాలి. భగవంతుడు కనీసం ఆ దీంట్లోకి వెళ్లి నన్ను నేను సమర్పించుకోవాలి లేకపోతే నన్ను నేను క్లీన్ చేసుకోవాలి అన్న భావం కూడా భగవంతుడే ఇవ్వాలి. క్లీన్ చేసే ప్రాసెస్ ఆయనే చెయ్యాలి, క్లీన్ చేయి అల్టిమేట్ గా క్లీన్ వస్తువును ఆయనే తీసుకోవాలి.
1: మన చేతిలో ఏమీ లేదు, అది భగవంతుని అనుగ్రహం వల్లనే మనకు ఆలోచన కలగటము, అది చేసే ప్రయత్నం చేయటము, అది చేయించటము అన్ని ఆయన ద్వారానే జరుగుతాయని స్వామి.
3: ఇక్కడ ఇంకొక చిన్న విషయం గణేష్, ఇప్పుడే మనం అనుకున్నాం కదా నా కోసం ఒక్క కన్నీటి బొట్టు కార్చినా కూడా నేను పరిగెత్తుకుంటూ వస్తానని భగవంతుడు చెప్తారండి. ఇంకొక రకంగా చూస్తే ఎవరైనా సరే ఒక మనిషి ఒక జీవి కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం చూసి మనం ఒక్క కన్నీటి బొట్టు కార్చినా కూడా దానికి కూడా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు అనేది అందులో అసలు ఎటువంటి సందేహం కూడా లేదు. నాకు ఒక చిన్న కథ జ్ఞాపకం వస్తుంది, చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను. ఒక రాజుగారు అడిగారట వాళ్ళ గురువు గారిని అసలు భక్తి అంటే ఏంటి అని. అంటే గురువు గారు చెప్పారట నాది కాదు నాది అనే భావం లేకుండా నువ్వు ఎదుటి వారి కోసం ఏది చేసినా కూడా అది భగవంతుణ్ణి చేరుతుంది, అదే భక్తి. ఎదుటి వాళ్ల కోసం నీకున్నదంతా వెచ్చించి అది నాది కాదు అనే భావనతో సేవ చేయడం అని చెప్పారట. అంటే అప్పుడు మళ్లీ రాజుగారు అడిగారట సరే అయితే నేను భగవంతుణ్ణి ఎలా చూడాలి చెప్పను. అంటే ఈయన చెప్పారు నువ్వేం వెళ్ళక్కర్లా ఎక్కడికి వెళ్ళక్కర్లా ఏమీ చేయక్కర్లేదు, నువ్వు ఈ భావనతో ఉండు చాలు భగవంతుడే వస్తాడు నీ దగ్గరికి, ఈ భావంతో ఎటువంటి సేవ చేసినా అది ఆయనకే చేరుతుంది, ఆయనకు చేరినప్పుడు ఆయన తప్పకుండా వస్తాడు. అప్పటి నుంచి రాజుగారు చాలా సిన్సియర్ గా ఆయన రాజ్యంలో అన్ని పాపం మంచి కార్యక్రమాలన్నీ చేయించి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. అలా ఏళ్లు గడిచిపోయాయి కానీ రాజుగారు ఏమీ పెద్దగా హీ వాజ్ నాట్ వెరీ పెద్దగా పట్టించుకోలేదు అనమాట, దేవుడు రాలేదేంటి దేవుడు రాలేదేంటి అని ఏమీ ఆయనకు ఒకటే మా గురుగారు చెప్పారు కదా నేను చేస్తూ ఉంటాను ఎప్పటికో అప్పటికి నేర్చుకుంటాను అని. ఒకరోజు ఆయన రాత్రిపూట రాజులు ఇలా రాజ్యంలో సంచారానికి వెళ్లేవారు కదా, అలా మారువేషంలో వెళ్ళినప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో నుంచి ఏడుపు వినిపిస్తుందట. ఎందుకు ఏడు చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అని రాజుగారు వినేసరికి ఆ పిల్లవాడు నాకు ఒక బొమ్మ కావాలి అని ఏడుస్తున్నాడు తల్లి దగ్గర, నాకు ఆ బొమ్మ తెచ్చి ఇయ్యే. తల్లి చెప్తోందట నీకు పెట్టడానికే నా దగ్గర డబ్బులు లేదు తిండి పెట్టడానికి, ఇంకా బొమ్మ ఎక్కడి నుంచి కొని తెస్తాను అని. అది వినంగానే ఈయనకి చాలా మనసుకి చాలా కష్టం అనిపించింది అనమాట, అయ్యో ఇంత చిన్న పిల్లవాడు వాడి చిన్న కోరికను కూడా తీర్చలేకపోతుంది ఆ తల్లి, రాజనేవాడు రాజ్యాన్ని తండ్రి లాంటి వాడు నా బిడ్డ కోరిక తీర్చినట్టు వీడి కోరిక నేను తీర్చగలగాలి లేదంటే ఇదంతా ఉండి నాకు ప్రయోజనం ఏంటి అని చాలా ఫీల్ అయ్యి ఆయన కళ్ళలో నీళ్లు వచ్చాయన్నమాట. మన్నాడే వాళ్ళ ఇంటికి బోల్డన్ని ధాన్యాలు అన్ని పంపించి ఆ పిల్లవాడు అడిగిన బొమ్మ కూడా పంపిస్తాడు, పంపించి హీ వాజ్ వెరీ హ్యాపీ, ఆ పిల్లాడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు అని తలుచుకునే ఈయన చాలా సంతోషిస్తున్నాడు అనమాట. వెంటనే భగవంతుడు వచ్చట వస్తే వచ్చి నేను చాలా సంతోషించాను నువ్వు చేసిన సేవకి అని. అప్పుడు ఈయన అడిగట ఎన్నో చేశాను నేను ఇన్నేళ్లలో, కొన్ని వేల వరహాలు ఖర్చు పెట్టి లక్షల వరహాలు ఖర్చు పెట్టి నేను ఎన్నో చేశాను, రోడ్లు వేయించాను అవి చేయించాను ఇవి చేయించాను, అప్పుడు రానివాడు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగట. అడిగితే దేవుడు చెప్పేటప్పుడు భగవంతుడు చెప్పేట, ఒక మనిషి కష్టాన్ని నీ మనసులో నువ్వు అనుభవించావు, దానికోసమని అందుకొరకే నీ కంట్లో నుంచి ఓ చుక్క నీళ్లు వచ్చాయి, అందుకు కరిగా నేను. ఎదుటి మనిషి కష్టాన్ని ఎవరైతే తన కష్టంగా భావించి తనకి తాను సహాయం చేసుకుంటున్నట్టు ఎదుటి వారికి చేస్తారో సేవ, అప్పుడు నేను కదిలొస్తాను అని చెప్పారు. ఈ స్టోరీ గుర్తొచ్చింది. ఎవరి కోసం మనం, ఏ ప్రాణి అయినా సరే కష్టంలో ఉన్నప్పుడు దాన్ని మన కష్టంగా భావించి ఫీల్ అవుతామో, ఏదైనా చేయగలని సంకల్పించుకున్నా చాలేమో, చేస్తామో చేయగలమో చేయలేదో మనకు తెలియదు, చేయలేమో, కానీ ఆ సంకల్పం వచ్చినా భగవంతుడు సంతోషిస్తారు. చాలా బాగుంది, మంచి ఎన్నో మంచి విషయాల్ని ఈరోజు మనం ముగ్గురం తెలుసుకున్నాం గణేష్.
1: మరి ఇంతటితో అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో రెండవ భాగాన్ని ముగిద్దాము. తిరిగి మళ్లీ రేపు కలుసుకుందాం. సాయిరాం.
3: సాయిరాం.
4: భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ దసరా ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో రెండవ భాగం విన్నారు. తరువాయి భాగం రేపు మీరు వింటారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. జ్ఞానాన్ని ప్రసాదించే వేదాలను అర్థం చేసుకుని అధ్యయనం చేస్తే మనకి ఆ భగవంతునిపై ప్రేమ పుడుతుంది. జగజ్జనని ఆరాధనలో తరించే ఈ దసరా పండుగ వీటిని తెలుసుకోవడానికి ఒక చక్కని అవకాశం. వేదాలలో జగన్మాత తత్వం శీర్షికలోని రెండవ రోజు కార్యక్రమంలో దుర్గా సూక్తం అంతరార్ధ సహిత వివరణ రెండవ భాగం శ్రోతలిప్పుడు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ వేదాలలో జగన్మాత తత్వంలోని రెండవ రోజు కార్యక్రమానికి శ్రోతలందరికీ సాదరమైన స్వాగతం. సాయిరాం భార్గవ్,
1: సాయిరాం గణేష్.
0: మరి ముందుగా ఈరోజు దసరా నవరాత్రులలో రెండవ రోజైనటువంటి దుర్గాదేవి ఆరాధనను మనం కొనసాగిస్తూ దుర్గా సూక్తం గురించి తరువాతి మూడు శ్లోకాలని మనం చూసుకుంటూ దాని అర్థం, అంతరార్థం, స్వామితో జగన్మాతతో ఉన్నటువంటి సమన్వయం గురించి మనం మాట్లాడుకుందాము.
1: అలాగే
0: మరి ముందుగా మనం గణపతి ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: నిన్నటి రోజు మనం దుర్గా సూక్తం యొక్క మొట్టమొదటి 3 శ్లోకాల్ని మనం చూడటం, దాని గురించి తెలుసుకోవడం వివరంగా జరిగింది. మరి జాతవేద అన్న పదానికి స్వామి చెప్పినటువంటి నిర్వచనం మనం తెలుసుకున్నాము. దుర్గా సూక్తంలో అగ్నిదేవుడి యొక్క ప్రస్తావన ఎందుకొచ్చింది, దుర్గాదేవి అంతర్లీనంగా మనలో ఉండేటటువంటి ఆ శక్తి స్వరూపం అయితే బయటకి మనకి కనిపించే ఆ శక్తి అగ్నిగా ఆవిష్కరిస్తుంది అని మనం నిన్న ఎపిసోడ్ లో తెలుసుకున్నాము.
1: ఇంకో విషయం కూడా గణేష్ గమనిస్తే, నువ్వు మనం జాతవేదసే సునవామ సోమ, సోమ అంటే మనం ఈ దేహమే సోమ అని చెప్పాం. సోహ అంటే మనం స్వామి చెప్పేది బెండ్ ద బాడీ, మెండ్ ద సెన్సెస్, ఎండ్ ద మైండ్. అది చేస్తే ఆ రసం, అదే మనం ఆ పరబ్రహ్మ స్వరూపమైన అగ్నిదేవుడికి ఆఫర్ చేయాలి అని చెప్పాం. దీనికి ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ మనకి తెలిసింది, మన శ్రోతలతో పంచుకుంటే బాగుంటుంది.
0: తప్పకుండా.
1: దీని విషయంలోని మనకి ఇప్పుడు ఎలాగైనా మనం శరద్ నవరాత్రులు దేవి ఉపాసన అంటున్నాం. దీంట్లోని మనకి మన ప్రశాంతి ఆశ్రమంలో మన మందిరంలోని గాయత్రీదేవి ఉపాసన, మనకి ఎప్పుడు మన గాయత్రి అమ్మవారి గుడి కూడా ఇక్కడ ఉంది. అందుకు స్వామి కూడా ఎప్పుడు చాలా ప్రాధాన్యత ఇస్తారు మంత్రానికి. అందుకు దీంతో ఈ సోమలత కి గాయత్రి అమ్మవారికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, అది కూడా పంచుకుందాం అనుకుంటున్నాం.
0: తప్పకుండా.
1: ఒకసారి ఏంటవుతుందంటే, మన దేవతలందరూ చాలా శక్తి విహీనంగా ఉంటారు, వాళ్ళకి చాలా ఎనర్జీ లేదు, చాలా ఇనీర్స పడిపోతారు,
0: నిర్వీర్యమైపోతారు.
1: అయితే అప్పుడు ఏం చేయాలి అంటే, ఇంద్రదేవుడు అంటాడు మనం గాయత్రి అమ్మవారిని పిలుద్దాం, ఆమె మనకి దీనికి పరిష్కారం చెప్తుంది అని. అయితే అప్పుడు గాయత్రి అమ్మవారిని పిలిచి మీరు మాకు ఏదైనా దీనికి దారి చూపెట్టండి అంటే, ఆమె అప్పుడు ఒక గ్రద్ద, ఒక ఈగిల్ ఫామ్ తీసుకుని అప్పుడు ఒక మౌంట్ ముజవాన్ అనే ఒక పర్వతం, ఆ పర్వతం మీదకి వెళ్లి ఆ పర్వతంలోని సోమలత ఉంటుందంట. సోమలత ఎలాంటిదంటే, అది ఒకసారి మనం సేవిస్తే దానివల్ల వచ్చే ఆనందము, దానివల్ల వచ్చే స్ఫూర్తి, దానివల్ల వచ్చే ఊర్జ చాలా ఎక్కువ అంట. అంటే ఎవరికైనా ఏమి కష్టాలు నష్టాలు ఉన్నా కూడా బాగైపోతాయి దానివల్ల. అయితే అప్పుడు అమ్మవారికి చెప్తే, అమ్మవారు ఒక గ్రద్ద రూపం దాల్చి అక్కడికి వెళ్ళి ఆ సోమలత తీసుకుని వచ్చి అప్పుడు దేవతలకు ఇస్తుంది. దేవతలు దాన్ని సేవించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వాళ్ళు శక్తి అంతే వచ్చిస్తుంది. ఇది స్టోరీ బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ దీనికి ఇప్పుడు స్వామి చెప్పిన దాంట్లో మనం కొంచెం అన్వయించుకుంటే, స్వామి ఇప్పుడు చెప్తారు గాయత్రి మంత్రం చెప్పడం వల్ల చాలా బెనిఫిట్ అని. అంటే ఇప్పుడు గాయత్రి ఉపాసన చేస్తే మనం, అంటే ఇప్పుడు ఆ గాయత్రి అమ్మవారు ఎలాగైతే సోమలత నుంచి తెచ్చుకొచ్చి వీళ్ళకి దేవతలకి ఆనందం ఇచ్చిందో, ఆ గాయత్రి మంత్రం మనం ఉపాసిస్తే, గాయత్రి మంత్రం మనం జపిస్తే, గాయత్రి సాధన ఏం లేదు, కనీసం స్వామి చెప్తారు స్నానం చేసినప్పుడు, భోజనం చేసే ముందు, రాత్రి పడుకునే ముందు, పొద్దున్న లేచిన తర్వాత చెప్తే చాలు. అంటే ఒక రోజులో 108 సార్లు, లేకపోతే కనీసం 21 సార్లు చెప్తే. ఈ స్టోరీ వల్ల ఏం తెలుస్తుందంటే, గాయత్రి అమ్మవారికి ఆ కెపాసిటీ ఉంది. ఏంటి, అక్కడెక్కడికో వెళ్లి, దుర్గమైన ప్రదేశం అందరూ వెళ్లారు అక్కడికి, అక్కడికి ఆమె వెళ్లి అక్కడి నుంచి ఆ సోమలత అనే బ్రహ్మానందం తీసుకుని వచ్చి మనకి ఇవ్వగలదు అని. అందుకు గాయత్రి అమ్మవారు మనం ఉపాసన చేస్తే మనకి చాలా కష్టంగా దుర్లభమైన సోమలత అంటే బ్రహ్మానందం, ఆ రసం మనకి కలగలదు అని స్వామి చెప్పింది కూడా ఈ స్టోరీలో మనకి తెలుస్తున్నది. అందుకు గాయత్రి మంత్రం జపం చేయడం విషయంలో కూడా మనం కొంచెం ఈ విషయం ఆలోచిస్తే చాలా బాగుంటుంది.
0: అండ్ ముఖ్యంగా ఈ శరణ్ నవరాత్రుల సమయంలో మనం ఈ గాయత్రి జపం అనేది స్వామి నిర్ధారించినటువంటి ఈ వేదపురుష సప్తాజ్ఞాన యజ్ఞంలో ఆ టైంలో మనం చదువుతూ ఉంటే ఇంకా దానికి శక్తి మనకి అందిస్తుంది అన్న భావన ఏర్పడుతుంది ప్రతి ఒక్కరికి. మరి ఇది మనందరం చేయవలసినటువంటి ఒక చిన్న పని. అది చేసి గాయత్రి అమ్మవారి ఆశీర్వాదం, సత్యసాయినాథుని ఆశీర్వాదం మనం తప్పకుండా పొందుతాం.
1: ఇంకో ప్రశ్న కూడా మన శ్రోతలకు వస్తుంది, నేను నాకు ఉపయోగం జరగలేదు కదా, జపం చేయడం విషయంలో కూడా మనం కొంచెం ఈ విషయం ఆలోచిస్తే చాలా బాగుంటుంది.
0: అండ్ ముఖ్యంగా ఈ శరణ్ నవరాత్రుల సమయంలో మనం ఈ గాయత్రి జపం అనేది

0: నేను అంటే నేను ఆడవాళ్ళు చేయగలరా లేదా, స్వామి చెప్తాడు గాయత్రి మంత్రం యూనివర్సల్. స్వామి చాలాసార్లు డిస్కోర్స్ లో చెప్పాడు
1: అమ్మవారే స్త్రీ రూపం,
0: అమ్మవారే స్త్రీ రూపం కరెక్ట్. అది కాకుండా గాయత్రి మంత్రం యూనివర్సల్, దానికి ఈ మతం ఈ కులం లేకపోతే ఈ నేషనాలిటీతో సంబంధమే లేదు. అది ఆ మంత్రం ఏంటంటే మనలో ఉన్న
1: చైతన్యం
0: మనలో ఉన్న ఆ ఇంటెలెక్ట్ ని అంటే దానికి ఒక విధమైన ఏం చెప్పొచ్చు మనం ఇంటెలెక్ట్ ని మనం దాన్ని పెంపొందించి దాంట్లోని ఉన్న తిమిరాన్ని తీసి లోపల
1: ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఉదయిస్తుంది
0: దానివల్ల. అంటే ఆకలి ప్రసోదయాత్ అనే వర్డ్ దానికే వస్తుంది. అందుకు అది ఎవరికి అంటే వీళ్ళకి ఉంది వాళ్ళకి లేదు అని కాదు అని స్వామి ఎప్పుడో చెప్పారు. యూనివర్సల్ ప్రేయర్ గాయత్రి మంత్రము అని కూడా చెప్పారు. సో అందుకు ఆ డౌట్స్ ఎవరికి లేకుండా ఆ సందిగ్ధాలు శంకలు లేకుండా ఎవరైనా జపం
1: చేసుకోవచ్చు.
0: అది కూడా స్వామి కూడా చెప్తారు, ఇంకా సింపుల్ చేయిస్తారు. భోజనానికి అప్పుడు ముందర మూడు సార్లు చెప్పుకోండి, తినే భోజనం గాయత్రి ఉపాసన
1: అయిపోతుంది, చేసుకుంటే గాయత్రి అమ్మవారికి
0: అభిషేకం అయిపోతుంది. సో అందుకు అది మనం ఈ విషయం గమనించాలి
1: తప్పకుండా.
0: ఇది అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దామా,
1: మనం తర్వాత వచ్చే మూడిటిని మనం చాంట్ చేసి దాని అర్థం తెలుసుకుందాము.

0: దీని అర్థం ఇప్పుడు తెలుసుకుందాము. ఓ అగ్నిదేవుడా, సమస్త దుఃఖాల నుండి సమస్త దుఃఖాలను హరించి నీవు సముద్ర మధ్యంలో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తిని నావద్వారా కాపాడే రీతిలో దుఃఖముల బారి నుండి మమ్మల్ని రక్షించి కాపాడు. మా శరీరాలను కాపాడే ఓ అగ్నిదేవుడా, సమస్త జనులు సుఖశాంతులతో వర్ధిల్లారని సదా కోరుకునే అత్రి మహర్షి వలె మా శ్రేయస్సును ఎల్లప్పుడూ మనస్సునందు ఉంచుకో. శత్రు సైన్యమును ముట్టడించి నాశనము చేసేవాడు ఉగ్రరూపుడు అయిన ఆ అగ్నిదేవుణ్ణి సభ యొక్క అత్యున్నత స్థానాన్నుండి ఇక్కడకు వేంచేయమని మేము ఆహ్వానిస్తున్నాం. ఆయన మమ్మలను సమస్త క్లేశములు, నశ్వరములు మరియు అపరాధముల నుండి రక్షించి కాపాడుగాక. ఓ అగ్నిదేవుడా, యజ్ఞయాగాదులలో కీర్తింపబడుతున్న నీవు మా ఆనందమును పెంపొందిస్తున్నావు. ప్రాచీన కాలము నుండి నేటి వరకు నిర్వహింపబడుతున్న యజ్ఞయాగాది క్రతువులలో నీవు హవ్యవాహనునిగా ఉంటున్నావు. నీ స్వరూపములుగా ఉంటున్న మాకు ఆనందమును కలుగజేయి, మాకు సర్వతోముఖమైన శ్రేయస్సును ప్రసాదించు.
1: ఇంత బాగా చెప్పారు కదా. అయితే ఇప్పుడు నాలుగో స్థానంలో మనం అడుగు పెడితే,
0: విశ్వానిను దుర్గః జాతవేధ సింధున్ననావా దురితాతి పరిషి,
1: అంటే మన కష్టాలు, మన ఆబ్స్టికల్స్, డిఫికల్టీస్ నుంచి గట్టెక్కించి నావలాగా మమ్మల్ని ఈ భవసాగరం నుంచి ఆ అటువే బొడ్డుకి మమ్మల్ని దాటించు అని ఒకటి. దీంట్లో ఎప్పుడు అంటే మన మానవ ధర్మము, మానవ చేష్ట, మన ఎఫర్ట్ ఉంటుంది, దానికి దేవుడు ఎలాగ మనకి హెల్ప్ చేస్తాడో దానికి మూడు విధాలు ఉన్నాయి మెయిన్లీ. ఒకటి చెప్పుకోవాలంటే ప్రెసిడెన్షియల్ పార్డన్ అంటారు. ప్రెసిడెన్షియల్ పార్డన్ అంటే
0: పూర్తిగా అది నిర్మూలన చేసేయడం.
1: అంటే నీకు ఇన్ని కష్టాలున్నాయి సామ్ అంటారు, ఓకే, క్యాన్సర్ ఇస్ క్యాన్సల్డ్ అంటారు. అంటే అంత క్లీన్ స్లేట్ చేయిస్తారు. అంటే దేహపరంగా మనకి బాధల పరంగా మనకి అంత నిర్మూలం అయిపోతుంది. కానీ స్వామి ఎప్పుడు చెప్తారు, ఏవైనా కష్టాలు, ఏవైనా డిఫికల్టీస్ మనకు వచ్చినప్పుడు దాని నుంచి మనకి వచ్చిన బాధ కాకుండా అనుభవం కూడా వస్తుంది. అనుభవం వల్ల మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. ఆ అనుభవం అయిన కాంపోనెంట్ దీంట్లో ఉండదు. రెండో దానికి వెళ్తే అంటే పార్షలీ దాన్ని తగ్గిస్తారు, తొలగిస్తారు. కానీ కొంచెం అవన్నీ ఓకే, మీరు దీన్ని గో త్రూ అవ్వండి, మీరు దీన్ని

0: కొంచెం దీన్ని అనుభవించండి అని చెప్తారు. దాంట్లోని అంటే మనకి కష్టాలు కూడా ఉండవు. అలాగే స్వామి చెప్తారు ఇప్పుడు ఏంటంటే ఒక మెడిసిన్ కి ఎలాగైతే ఎక్స్పైరేట్ అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ మన మీద ఉండదు, అలా ఎఫెక్ట్ లేకుండా
1: భగవద్ అనుగ్రహం మిమ్మల్ని
0: కాపాడుతుంటుంది. దాంట్లో కూడా మనం దాంట్లోంచి అంటే అనుభవిస్తుంటాం కానీ మనకి దాని మీద అవగాహన ఉండదు, దానివల్ల మనకి బాధ కూడా ఎక్కువ ఉండదు. కానీ మన దాంట్లోంచి దాన్ని అనుభవిస్తే ప్రాసెస్ లో
1: కర్మ పూర్తి అయిపోతుంది.
0: మనకి దాని నుంచి కూడా కొంచెం లెసన్స్ కూడా తెలుస్తాయి. కానీ స్వామి చెప్పేది మూడోది మాత్రం అన్నిటికన్నా ఉత్కృష్టమైనది, కొంచెం కష్టం కూడా. స్వామి అంటే స్వామి ఎప్పుడు టెస్ట్ ఇస్ మై టేస్ట్ అంటారు కదా. అంటే మూడోది ఏంటంటే నేను ఎప్పుడు నీతోటే ఉంటాను, నేను నిన్ను పట్టుకుని నేను దాటిస్తాను. కానీ నువ్వు అన్నిటి నుంచి నువ్వు నీకు ఆ దాన్ని చేసే ఆ ధైర్యము, ఆ ఓర్పు, ఆ అంటే సహనము నేను కలిగిస్తాను. కానీ నువ్వు వాటి నుంచి అనుభవించక తప్పదు, అనుభవించితే దాని నుంచి నీకు వచ్చే లెసన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అని స్వామి చెప్తారు. ఇది మూడో విధంగా మూడో అయింది. సెకండ్ దానికి
1: యాక్చువల్ గా ఇది థియరటికల్ గా మనం చూసినప్పుడు చాలా మందికి ఆ సందేహం రావచ్చు, ఇది ఎలా కుదురుతుంది అంటే చాలా క్లిష్టమైన లాజిక్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ ఉదాహరణలుగా మనం భక్తుల అనుభవాలు గాని కొంతమంది జీవితాలు గాని మనం తీసుకుంటే భగవంతుడు వీటన్నిటికీ ఏ విధంగా జస్టిస్ చేస్తున్నారనేది మనకి ఒక అవగాహన వస్తుంది. మరి రెండవ విధమైనటువంటి ఫస్ట్ది ప్రెసిడెన్షియల్ పార్డన్ అని చెప్పావు, అది చాలా కష్టతరమైనటువంటి విషయం. అది అంటే ఇమీడియట్ గా నాకు ఏమీ ఉదాహరణలు గుర్తురావటం లేదు. రెండవది నువ్వు కర్మని కొంచెం నేను నీకు సవరిస్తాను, దాన్ని సవరించిన దాన్ని బట్టి నువ్వు తెలుస్తుంది కానీ దాంట్లో నువ్వు లెసన్స్ కూడా నేర్చుకుంటావు అనే దానికి అందరికీ సాయి భక్తులందరికీ చాలా సుపరిచితమైనటువంటి అనుభవం ఇది. కల్పగిరి యొక్క ఉదాహరణ, కల్పగిరి ఒక నేరం చేసి తప్పించుకుని తన హిమాలయాల్లో తపస్సు చేస్తున్నట్టు ఒక సన్యాసిగా మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ జర్నీలో ఆయన పుట్టపర్తి కూడా రావడం జరుగుతుంది. స్వామి ఆయన్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. పిలిచి ఆయన నిజస్వరూపం ఏంటో స్వామి భగవంతుడు సర్వాంతర్యామి తెలుపుతారు ఆయనకి. తెలిపి ఇది నువ్వు చేసిన పని, నువ్వు వెళ్లి నీ తక్షణ కర్తవ్యం ఏమిటంటే వెళ్లి నువ్వు పోలీసులకు లొంగిపో, నేను చూసుకుంటాను మిగతాదంట. మీన్స్ హాఫ్ ఆఫ్ ది కర్మ ఇస్ క్యాన్సిల్డ్. సో అలాగని స్వామి ఆయనకి ఒక జపమాలిచ్చి ఈ జపం చేసుకో, నువ్వు అతను వెళ్తాడు, వెళ్లి తనను తాను సరెండర్ చేసుకుంటాడు, సమర్పించేసుకుంటాడు పోలీసులకి. రాజమండ్రి జైల్లో ఆయన్ని బందీగా ఉంచుతారనమాట. అంటే స్వామి ఏ విధంగా ఒక మనిషి యొక్క ఆ కర్మని ఏ విధంగా పది మందికి ఉపయోగపడేటట్టు చేస్తారనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అనమాట. ఇందాక విశ్వానినో దుర్గహ జాతవేద సింధున్న నావా దురితాతి పర్షి అంటే ఈ విశ్వాన్ని మొత్తం తీసుకుని వెళ్తారనమాట. సో ఆ ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. సో జైల్లోకి వెళ్ళినప్పుడు జపం చేసుకుంటూ ఉంటాడు కల్పగిరి. స్వామికి ఉత్తరం రాస్తాడు. ఉత్తరం రాసినప్పుడు స్వామి దానికి జవాబిస్తారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఖైదీలందరూ ఆశ్చర్యపోతారు, ఎందుకు ఎవరితను ఇంత జపం చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ స్వామికి ఆయనకి మధ్య ప్రత్యుత్తరాలు జరుగుతున్నటువంటి విషయాన్ని గమనిస్తారు వీళ్ళు. ఓహో ఇలా సత్యసాయినాథుడు ఉన్నాడా, ఈయన మీ కష్టాలు తీరుస్తాడా అని చెప్పి వాళ్లకుండేటటువంటి కష్టాలన్నీ ఉత్తరాల రూపంలో రాస్తారనమాట ఈ ఖైదీలందరూ. అద్భుతమైన విషయం ఏంటంటే అవన్నీ స్వామి చదివి దానికి సమాధానాలు రిప్లైస్ ప్రత్యుత్తరం ఇస్తారనమాట. అది స్వామి రాగణపతి గారు రాసినటువంటి స్వామి అనే పుస్తకంలో వాటిలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయన్నమాట. ఎవరికైనా సమయం దొరికినప్పుడు చూస్తే హృదయం ద్రవించిపోతుంది, ఏ విధంగా స్వామికి వాళ్ళని వాళ్ళు సమర్పించేసుకున్నారో.
0: అంటే ఖైదీలు
1: వాళ్ళు తప్పుని అంత ఫ్రీగా ఓపెన్ మైండ్ తో ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు స్వామి వాళ్ళకి ఏ విధంగా ఒక స్ట్రెంగ్త్ ఇస్తూ నేనున్నాను మీకేమీ భరోసా ఇస్తూ ఏ విధంగా వాళ్ళని ఆ కష్టాల ఊబి నుంచి బయటికి తీసుకొస్తారనేది చాలా అద్భుతమైన కథ. ఎందుకంటే కల్పగిరి ఆ స్వామి దగ్గరికి వచ్చిన దానికన్నా జైల్లో ఉన్న సమయంలో జరిగినటువంటి ఆ పరివర్తన ఏదైతే ఉందో అతనికి ఒక్కడికే కాదు అతని చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అది మంచి దారిలోకి తీసుకొచ్చింది.
0: ఇది రెండోది. మూడోది మనం ఇప్పుడు చెప్పినది ఏంటంటే, నీకు ఈ కర్మలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, కష్టాలు తప్పవు, కానీ నేనున్నాను, నేను నీకు అండగా ఉంటాను, నేను చూసుకుంటాను నిన్ను అన్నదానికి స్వామి ఎప్పుడు రెండు నిదర్శనాలు చాలా ముఖ్యంగా పెడతారు. ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్ కి అయితే అది ఒక ఆదర్శమైన ఆదర్శంలాగా తీసుకోమని చెప్తారు. ఒకటి మీరు గమనించుంటావు గణేష్, ఒకటి ఏంటంటే హనుమంతుడిని స్వామి మన హిల్ వ్యూ స్టేడియంలో పెట్టారు. స్వామి ఏం చేశారు, కిందనంతా అంటే కింద ఫస్ట్ ఫ్లోర్ అనుకో, అంటే ఫస్ట్ మన స్టేడియం అనుకో, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అనుకో, ఫస్ట్ ఫ్లోర్ లో కృష్ణుడు, శివుడు, మన జీసస్, జోరాస్టర్ అందరు ఉన్నారు. అంటే శివుడు కృష్ణుడు
1: దేవుళ్ళు అన్నారు,
0: దేవుడు భక్తుడు మాత్రం టాప్ లో ఉన్నాడు, టాప్ ఫ్లోర్ లో పైన కొండ పైన. అది కూడా ఎలా ఉన్నాడు స్వామి, ఆయన పెట్టింది కూర్చుని ఊరికే జపం చేయడం కాదు, అంటే యాక్షన్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక గెంతు గెంతి ఆ సముద్రం అనే ఆబ్స్టికల్ అనే ఆటంకాన్ని గెంతి అక్కడికి వెళ్లి లక్ష్మణుడికి ఉపశమనం కలిగిస్తాడు. ఆ యాక్షన్ లో ఉన్నాడు, ఆ యాక్షన్ లో ఉన్న హనుమంతుడిని అక్కడ పెట్టారు. అంటే ఏంటంటే మనందరం ఇప్పుడు మనకి కష్టాలు ఉన్నాయి, మనం ఏం చేస్తాం చేయలేము అనే విషయం పట్టించకుండా దైవనామం, అంటే మనం ఎప్పుడు చెప్తాం హెడ్ ఇన్ ఫారెస్ట్ హ్యాండ్స్ ఇన్ సొసైటీ, ఆయనకి ఎప్పుడు రామనామం, ఎప్పుడు ఇప్పుడు నాలుగు మీద రామనామము, చేతిలో రామకార్యం, హాత్మికం, అది ఎప్పుడు ఆయన చేసే పని. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉండాలి, అది మన ధ్యేయం అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీకు ఏ కష్టాలు వచ్చినా ఏమొచ్చినా నేనే చూసుకుంటాను అని ఆ ఆదర్శం నిరూపించడానికి అందరికన్నా పైన మన విద్యాగిరి కొండపైన పెట్టింది హనుమంతుడిని. అది కూడా యాక్షన్ తో యాక్షన్ రెడీగా ఉన్నాడు, బయలుదేరుతున్నాడు అలాంటి యాక్షన్ తోటి. అదొకటి. రెండోది, ఇప్పుడు ఆ యాక్షన్ చేయడానికి కొంతమందికి భయపడతారు, నేను చేయగలను లేదో, నేను నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందో లేదో, నేను చేయగలను లేదో అనడానికి మనం ఎప్పుడు గమనించాం కుల్వంత్ హాల్లోకి మన అందరు వస్తే మనం ఎప్పుడు మిస్ చేయలేం. ముందర రెండు సింహాలు, వెనక రెండు సింహాలు పెడతారు స్వామి, అంటే చాలా పెద్ద ఫుల్ ఫెరోషియస్ గా ఉంటాయి చూడడానికి, చాలా అంటే చూస్తే భయం వేస్తుంది. అలాంటి
1: దాని మీద ఫోటోలు కూడా
0: చేయి పెట్టడం, ఒక్కొక్కసారి దాంట్లోని నోట్లో చేయి పెట్టడం, నవ్వడం, ఫోటో తీయడం, ఒక్కొక్కసారి లెటర్ పెట్టడం అన్ని చేసేవారు స్వామి. అది ఎవరో ఒకసారి అడిగారు స్వామి, ఏంటిది ఇలా పెట్టారంటే, అప్పుడు స్వామి ఏం చెప్పారంటే, ఇది ఫియర్లెస్నెస్, అంటే నిర్భయత్వం అన్నది చాలా ముఖ్యం. మనం మన జీవిత గమ్యంలోనే ముందుకు కొనసాగాలి అంటే కష్టాలు డిఫికల్టీస్ వస్తే వాటికి భయపడిపోయి లొంగిపోకుండా ఆ ఫియర్లెస్నెస్ తోటి మనం ముందుకు ఎదగాలి. అది వాళ్ళకి నేర్పడానికి ఆ సింహాలు అక్కడ పెట్టాను. అందుకే సింహం చూస్తే మనకి ఆ స్పిరిట్ లోని మనకి ఫియర్లెస్నెస్ కనిపిస్తుంది, అదే స్వామి ఎప్పుడు చెప్తారు. అందుకు ఈ రెండు స్వామి ముఖ్యమైన లెసన్స్, మనం ముందుకి వెళ్ళాలి, ఖాతరు చేయకూడదు మనకి కష్టాలు వస్తాయా లేదా అనేది అని దానికి నిరూపించడానికి ఈ రెండు ముఖ్యంగా స్వామి మనకి పెట్టారు ఇక్కడ పుట్టుపర్తిలో చూడడానికి. ఎందుకంటే స్వామి అంటారు, నా మీద భారం వేసి చెయ్యి, నేను చూసుకుంటాను అని.
1: నువ్వు ఇందాక హనుమంతుడి గురించి చెప్తూ ఉంటే నాకు ఒక థాట్స్ పురించింది, విశ్వానినో దుర్గహ జాతవేద సింధున్న నావ దురితాతి పరిషి కదా, అంటే సముద్రాన్ని లంఘించడానికి హనుమంతుడికి రామనామం శక్తిచ్చింది. సో ఆ రామనామ శక్తి వల్లే అవతల వైపుకి వెళ్ళగలిగాడు హనుమంతుడు. ఆ విధంగా మనం కూడా ఆ నామాన్ని ఎప్పుడైతే జపిస్తామో, ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తామో, ఆటోమేటిక్ గా అది కష్టాల బారి నుండి మనల్ని దూరంగా తీసుకుని.
0: ఇప్పుడు నిన్న నువ్వు చెప్పావు, నువ్వు దుర్గా సూక్తం జపిస్తుండే, జపే వినియోగ అంటే ఒక గట్టు పైకి ఎక్కావు. అలాగే మనం ఏదో ఒక జపం, ఇప్పుడు ఇవాళ చెప్పిన గాయత్రి జపం అనుకో, దుర్గా సూక్తం ఏవైనా, ఏదో ఒక మంత్రం, ఏదైనా ఒక సూక్తం తీసుకుని తను మనం కాన్స్టెంట్ గా జపిస్తూ ఉంటే మనం చేసే పనిలో తప్పకుండా సక్సెస్ వస్తుంది.
1: అంటే మనలో ఒక భాగం అయిపోవాలి ఆ ఉచ్చారణ. ఆ తర్వాత అగ్నే అత్రివన్మనసాగృణానోస్మాకం బోధ్యవిత తనూనా. సో ఇక్కడ అత్రి మహాముని యొక్క ప్రస్తావన వస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దుర్గా సూక్తంలో అత్రి మహామునికి దీనికి ఏమిటి సంబంధం అని,
0: అంటే ఇప్పుడు మనకి ఆ మహర్షి ఎవరికైతే ఈ మంత్రద్రష్ట ఎవరికైతే ఈ మంత్రం కనిపించిందో రివీల్ అయిందో అని ఆయన చెప్తున్నాడు, ఆయన ప్రస్తావిస్తున్నాడు ఏంటంటే, అత్రి మహర్షి అంటే ఆయన మానసపుత్రుడు సప్తఋషుల్లో ఒకడు, అలాంటి అత్రి మహర్షి ఫస్ట్ అత్రి మహర్షికి విషయం తెలుసుకునే ముందు అత్రి అనే వర్డ్
1: విషయం తెలుసుకుందాం.
0: ఆ త్రి అంటే తాపత్రయాలకి అతీతుడైన వాడు, అంటే త్రా అంటే తాపత్రయాలు అంటాం ఇప్పుడు, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, మూడు విధాలైన కష్టాలు తాపాలు అందరినీ పీడిస్తాయి. ఎవరైతే ఈ మర్త్యలోకంలోని జన్మిస్తారో వాళ్ళందరికీ అందరికీ ఆ తాపాలు తప్పవు.
1: మనం ఈ మూడు ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అనేటటువంటి మూడు రకాల తాపత్రయాలు ఏమిటింటాయో మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిది ఆది భౌతిక, అంటే భౌతికంగా మనం ఫేస్ చేసేటటువంటి ట్రబుల్స్ గాని కష్టాలు గాని, మనకి ఒంట్లో బాగోకపోవడము, లేకపోతే మనకి దెబ్బ తగలడము,
0: అంటే మనం ఏదో
1: కర్మలు చేసి దాని యొక్క ఫలితం మనం అనుభవించడము. రెండవది ఆది దైవిక, అంటే భగవంతుడు సృష్టించినటువంటి ఈ నేచురల్ కెలామిటీస్ అంటారు కదా వాటిని, తుఫాన్లు, స్టామ్స్, ఇప్పుడు ప్రస్తుతం మనకి కరోనా, భూకంపాలు, వీటి వల్ల వచ్చేటటువంటి బాధలు. మూడవది ఆధ్యాత్మిక, అంటే మన ఆధ్యాత్మిక పురోగతిలో మనకి మానసికంగా మనకి ఎదురయ్యే సమస్యలు, అంటే మన అటాచ్మెంట్స్ గాని రాగద్వేషాలు ఇవన్నీ ఆధ్యాత్మిక
0: అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు,
1: వీటి మూడింటి నుండి అతీతంగా వెళ్లిన వాడు కాబట్టి అతన్ని అత్రి మహాముని అన్నారు.
0: అలాంటి అతీతుడు వెళ్లిన వాడు అవడం వల్ల ఆ త్రిమూర్తులు ఆయనకి దత్తత వచ్చి దత్తాత్రేయ అని వచ్చారు ఆయన, అందుకు అది ఆయన గొప్పతనం. అది దీంట్లో ప్రస్తావన ఏంటంటే, అగ్నే అత్రివన్ మనసా గుణానో స్మాకం బోధ్యవిత, మళ్ళీ స్మాకం మనం ఎప్పుడు ముందు కూడా ఈ ప్రస్తావించాం, అస్మాకం అంటే మా కోసం, మనము మేము, నేను ఎప్పుడు ఉండదు వేదంలోనే. సో దీంట్లో కూడా ఆ మహర్షి కాశ్యప మరీచ మహర్షి ఆయన చెప్పేది ఏంటంటే, అత్రి మహర్షి ఎలాగైతే అన్నిటికీ అతీతుడైనా కూడా ఈ మన మన మన భూమిలో మన ప్రపంచంలోని మన మనుషులు మన తక్కిన జీవరాశులు అంతా బాగుండాలి, అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి అనే ఒక ప్రార్థన ఆయనకి ఎప్పుడు ఉంటుంది. అలాగ మనం కూడా చెయ్యాలి, అలాగా అంటే ఆ భావంతో మనం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు అప్పుడు స్వామి చెప్తారు, ఐ టు వి టు హీ, అంటే మనం బాగుంటే నేను బాగుంటాను అనే ఒక ఇది వస్తుంది దాంట్లో ఇప్పుడు. సో ఈ విషయం కూడా ఈ అత్రి మహర్షి ప్రస్తావనలో వస్తుంది.
1: మనం ఇదే ఒకసారి చూసుకుంటే అత్రి మహాముని అంటే అన్నిటికీ అతీతమైన వాడు అయినా కూడా ప్రపంచం యొక్క శ్రేయస్సును అతను కోరుకుంటున్నాడు. స్వామి కూడా ఎప్పుడూ చెప్తారు, ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యద్యదాచరతి శ్రేష్ఠ రోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే, అంటే నేను కర్మ చేయవలసిన అవసరం లేదు, అసలు లేకపోయినప్పటికీ కూడా నేను కొన్ని కర్మలు ఆచరిస్తాను, ఎందుకు అంటే వాటిని ఉదాహరణగా తీసుకుని మీరందరూ ఆ కర్మని చేస్తూ ఫాలో అవుతారని. సో అదే విధంగా అవతార పురుషులైన మన సాయి భగవానుడు కూడా తను చేయవలసిన పనేం లేదు, కానీ హీ డిడ్ సో మచ్ ఆఫ్ సర్వీస్, అంటే భౌతికంగా మనం చూస్తే, ఎందుకంటే మనం చూసి నేర్చుకుంటామని.
0: ఇంకా దీంట్లో లాస్ట్ లోని అగ్నే అత్రివన్ మనసా గుణానో స్మాకం బోధ్య వితా తనూనా, అంటే అలాగే అత్రి మహర్షి మనకి అంటే మనందరి సుఖశాంతులు మనందరి సౌఖ్యం కోసం ఎలాగ ప్రార్థిస్తున్నారు అలాగే అలాగా, అంటే ఇది మనం ప్రస్తావించింది అగ్ని కదా, అగ్ని అత్రివన్, ఇంకోటి ఏంటంటే మా తనువులు అంటే మా దేహాలు కూడా బాగుండాలి. ఎలా బాగుండాలి అన్నది షిర్డి సాయి సచ్చరిత్రలో చెప్తారు. అదేంటంటే ఒక గుర్రము ఎలాగైతే నువ్వు ఒక బాటసారి గుర్రం తోటి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాడు,
1: ప్రయాణం చేస్తున్నప్పుడు
0: గుర్రానికి నువ్వు అన్నం ఏం పెట్టకుండా తీసుకెళ్తుంటే అది నీరసపడిపోయి పడిపోతుంది, నిన్ను తీసుకెళ్లలేదు. రెండోది బాగా మెక్కపెట్టి చాలా తినిపించేసి లావు చేసావనుకో ఆ ఆయసం తోటి కూడా వెళ్ళలేదు. అలాగా మన దేహాన్ని మనం ఎక్కువ అంటే మోడరేషన్, అలాగని ఈ అంటే విషయ వాస్తవంలో ఎక్కువ కూడా మనం చేసేసి మనం మన దారి నుంచి పక్కన మళ్ళకూడదు ఒకటి. రెండోది ఏంటంటే అలాగని
1: దాన్ని సెల్జన్ చేయకూడదు,
0: దాని అంటే దాని కష్టం కూడా ఇవ్వకూడదు, కష్టపెట్టకూడదు. అంటే దీని విషయంలో స్వామి చాలాసార్లు ఎన్నో విషయాలు చెప్తారు. ఒక అబ్బాయి స్వామి నాతో మాట్లాడడం లేదు అని చాలా బాధతోటి, నేను స్వామి నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని తిన్న మానేస్తాడు, నీళ్లు తాగుతాడు. ఒక 3-4 రోజులు అలా ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత ఒకరోజు వచ్చి మందిరంలో వచ్చి కూర్చున్నప్పుడు స్వామి వారితో వచ్చి మాట్లాడి, ఏంట్రా ఏంటి అని అంటారు. అంటే అనుకుంటాడమ్మా, నేను ఇలా చేయడం వల్ల స్వామి నాతో వచ్చి మాట్లాడారు కదా అని. అంటే స్వామి చెప్తారు, నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ కాదు, తప్పు. ఆ ఇచ్చిన దేహం కూడా, దేహం అంటే ప్రేమస్వరూపులారా అంటున్నావు, అంటే ఆ దేహంలో ఉన్న చైతన్య శక్తి నేనే. అందుకు ఆ దేహాన్ని కూడా నువ్వు కష్టపెడితే నన్ను కష్టపెట్టినట్టు. అందుకు నువ్వు చేసేదేదో కరెక్ట్ గా సవ్యంగా చేయాలి. అలాగని నేను తిండి అన్నం తిన మానేస్తాను, నేను పస్తు పడుకుంటాను, నా 3 నెలలు చేయకపోతే స్వామి నేను చూస్తారు అనేది ఎప్పుడూ తప్పు, కరెక్ట్ కానే కాదు అని స్వామి చెప్తారు. అందుకు మన తనువులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని మన అగ్నిదేవుడికి ప్రార్థిస్తున్నాం.
1: సో అగ్నిదేవుడు తనువు అంటే ఒక ఉదాహరణ గుర్తొచ్చింది భార్గవ్, నీకు గుర్తుందో లేదో, కిందటిసారి మనం హాస్టల్ యానివర్సరీకి పిల్లలతో పాటు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అబ్బాయి, స్వామి భౌతికంగా మన మధ్య లేనప్పటికీ కూడా స్వామి ఏ విధంగా తనని గైడ్ చేశారు అనేది ఒక విషయం ప్రస్తావించాడు. అశోక్ ఏం చెప్తాడో తన మాటల్లోనే విందాం.
2: ఒకసారి కుల్వంద్ హాల్ లో భజన్స్ చేస్తూ ఉన్నప్పుడు అలాగ ఒక ఆలోచన వచ్చింది, నేను స్వామికి నా చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని స్వామికి ఆరతి ఇవ్వాలి అని. ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ స్వామికి అలా ఇవ్వాలి అని అనుకున్నాను. అలా అనుకున్నాను, ఆ ఆలోచన మర్చిపోయాను. నా స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ నేను ఫైర్ స్టిక్ లో ఉన్నానన్నమాట. యాక్చువల్ గా మేము ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేసామంటే ఎప్పుడు మాది మిస్ అవ్వలేదు. అటు సైడ్ నుంచి ఒక అబ్బాయి ఫైర్ స్టిక్ విసిరేస్తాడు, నేను క్యాచ్ చేయాలి, నేను విసిరేస్తా తను క్యాచ్ చేయాలి. సో లాస్ట్ డే ఎప్పుడు మాకు మిస్ అవ్వంది. లాస్ట్ డే తను అలా వేసేసరికి నా ఆపోజిట్ పర్సన్, నేను క్యాచ్ చేయాలి, పడిపోతే ఎక్కడ అంటే షో ఫ్లాప్ అవుద్దని మంటతో అది యాక్చువల్ గా లాంగ్ వెళ్ళిపోతుంది. సో నేను నా లెఫ్ట్ హ్యాండ్ తో దాన్ని క్యాచ్ చేసేసాను. నేను యాక్చువల్ గా మంటని పట్టేసుకున్నాను. నాకు వెంటనే చాలా లేసంతా కాలిపోతుంది, నాకు ఏం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా ఆ ఈవెంట్ మధ్యలోనే అక్కడ మనకి పోస్టర్స్ ఉండే, లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ మీట్ ఇట్, అట్లాగా నేను లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్ అనే ఆ బ్యానర్ ను చూశాను. ఒక్కసారిగా నాకు నా పట్టుకున్న చేతి దగ్గర చల్లగా అనిపించింది, ఎందుకంటే ఆ ఈవెంట్ ఇంకా నేను కొనసాగించాలి, నేను చెయ్యాలి. ఆ ఈవెంట్ లాస్ట్ లో కంబైన్ ప్రాక్టీస్ మళ్ళా ఉంటుందన్నమాట. అది అయిన వెంటనే నాకు మంట కలిగింది. నేను పోస్టర్ చూసిన తర్వాత స్వామి ఆ చిరునవ్వు ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు చల్లదం అనిపించింది. ఆ ఈవెంట్ నేను కంటిన్యూ చేశాను, చివరి కంబైన్డ్ ఇది కూడా నేను చేశాను. దాని తర్వాత మళ్ళా నాకు మంట మొదలయ్యింది, అసలు భరించలేకపోయాను. అక్కడంతా మా వాళ్ళు ఏమన్నారంటే, మా సార్ల కానీ ఎవరైనా ఒకసారి నువ్వు వాటర్ అప్లై చేస్తే బబుల్స్ లాగా వచ్చేస్తుంది, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చేయలేవు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చెయ్యొద్దు, ముందు నీకు ఆయింట్మెంట్ రాయాలి, అది ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది అని అన్నారు. కానీ నేను స్వామి కోసం చెయ్యాలి, పర్లేదు అని నేను వాటర్ ఏమి ఆయింట్మెంట్ అప్లై చేయించుకోకుండా అని కంటిన్యూ చేశాను. ఫైనల్ అయిన తర్వాత మంట మండడం స్టార్ట్ అయింది. నాకు అది చాలా బాధ అనిపించేసింది. నెక్స్ట్ రోజు జీహెచ్ కి మా సార్లు నన్ను తీసుకువెళ్లి అడుగుతుంటే, ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళందరూ ఎంత బాగా చూసుకుంటున్నారంటే, వాళ్ళు
0: జీహెచ్ అంటే జనరల్ హాస్పిటల్,
2: అక్కడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరు నర్సులు వాళ్ళ సొంత కొడుకుకి చేస్తున్నట్టు వాళ్ళు అడుగుతా, మీ ఈవెంట్ చాలా బాగుంది, ఎంతో మంచి మాటలతో చెప్తూ వాళ్ళు అడుగుతుంటే, మనం ఏం చేసినా గానీ స్వామి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండుంటారు. వాళ్ళ ఫేసెస్ లో ఆనందం చూసినప్పుడు మనం ఎంత చేసిందో అంతా మర్చిపోతాం. అయితే అప్పుడు స్వామి కళ్ళో ఇలా అన్నారు, బంగారు నీకొకటి గుర్తుందా, నువ్వు నాతో ఒకసారి అన్నావు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇవ్వాలి అని. నువ్వు స్పోర్ట్స్ మీట్ లో ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు నీకు మంట తగిలింది గుర్తుందా, ఒక్క 2 సెకండ్లు నీకు అది తగిలితేనే నీకెంత బాధపడిపోయావో, అలాంటిది ఒక 2 నిమిషాల పాటు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇస్తే నీ చేతికి ఏమవుతుంది, నీ చేతి పక్కన పెట్టు, నీ లోపల ఉన్న నేను ఎంత బాధపడతాను. అదేవిధంగా నీ చేతికి గాయమైనప్పుడు నేనెప్పుడు చెప్తా ఉంటాను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని, నువ్వు నీ చేతికి గాయపడితే నువ్వు మిగతా వాళ్ళకి సర్వ్ చేయాల్సింది పోయి మిగతా వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీకు సర్వ్ చేస్తారు, అలా కంటే అదే చేతులతో ఇంకొకరికి నువ్వు హెల్ప్ చేస్తే అది ఎంత బాగుంటుంది, అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి ఇట్లాంటి బాధ కలిగించే అలవాట్ల కంటే ఇంకొకరికి సాయం చేసే ఆ గుణాన్ని నువ్వు తెచ్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని స్వామి చెప్పారు.
1: ఇంతకన్నా ప్రేమగా ఎవరు చెప్తారు? సో మనం ఆ దేహాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకోవాలని ఈ విషయాన్ని మనం తెలుసుకోగలం అన్నమాట. ృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సదస్తాత్ సనః పరిషదతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః. అంటే శత్రు సైన్యాన్ని ముట్టడించి నాశనం చేసేవాడు ఉగ్రరూపుడు అయిన అగ్నిదేవుణ్ణి సభ యొక్క అత్యున్నత స్థానం నుండి ఇక్కడికి వేంచేయమని ఆహ్వానిస్తున్నాం. ఆయన మనల్ని సమస్త క్లేశములు నశ్వరములు అపరాధాల నుండి క్షమించి కాపాడు అని అంటున్నారు. దీనికి ఏమైనా గుర్తొస్తుందా? మనకి కిషోర్ సార్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం మాట్లాడుకున్నాము. క్షమించి కాపాడు అనేది సరైన ప్రార్థన అవునా కాదా అనేది స్వామి ఆ ఉదాహరణలో
0: మన ఫ్యాకల్టీ మెంబర్ చెప్తారు. అంటే జనరల్లీ ఎప్పుడైనా మనం స్వామి ఏమైనా చేస్తే స్వామి క్షమించండి స్వామి అంటాం. మన క్షమ ప్రార్థన కూడా చెప్పే దాంట్లో యదక్షర పదభ్రష్టం మాత్రం అన్ని సర్వమేద క్షమస్వ అంటాం. కానీ ఈయన గమ్మత్తుగా కాదు, యాక్చువల్లీ ఇది మనకు పెద్ద అందరికీ ఒక పెద్ద లెసన్. ఆయన మన ఫ్యాకల్టీ మెంబరు స్వామి ఒకసారి ఆయన పిలిచారు ఇంటర్వ్యూకి. ఆయన్ని ఆయన భార్యని పిలిచారు. పిలిచినప్పుడు ఇంటర్వ్యూ లోపల పర్సనల్ ఇంటర్వ్యూ లోని ఇద్దరిని పిలిచి మీకేం కావాలి చెప్పండి అంటే వాళ్ళ భార్య అనేది స్వామి తెలిసి తెలియక చాలా తప్పులు అవుతుంటాయి, క్షమించండి స్వామి అంటుంది. తప్పకుండా అంతా క్షమించాను, నా ప్రేమ ఎప్పుడు నా అనుగ్రహం ఎప్పుడు మీతో ఉంటుంది అని చెప్తారు స్వామి. అప్పుడు నీకేం కావాలి అని మన సార్ని అడుగుతారు. సార్ చూసి స్వామి నన్ను క్షమించొద్దు అని అంటే స్వామి కొంచెం తలబోతారు ఇలా అంటున్నారు ఏంటి అని. అయితే ఇప్పుడు చెప్తారు స్వామి నన్ను పనిష్ చేయండి, నన్ను శిక్షించండి అంటారు. అంటే అదేంటిది ఏంటి అంటారు స్వామి. కొంచెం కౌతూహలంగా అడుగుతారు. అంటే సార్ చెప్తారు స్వామి తప్పులు చేస్తాం, ప్రతిసారి తప్పులు చేసి క్షమించండి అన్నం కాదు, మీరు నన్ను శిక్షించి నాకు కరెక్ట్ దారిచుపెట్టి నన్ను ఆ తప్పు మళ్ళీ చేయకుండా చూడాలి, అది నా ప్రార్థన అంటారు. అంటే అప్పుడు స్వామి చాలా ఆనందపడతారు. స్వామి అంటారు చూసావా అది కరెక్ట్ ప్రేయర్, ఎందుకంటే నువ్వు నీ లైఫ్ డ్రైవర్ సీట్ నాకు ఇచ్చావు అంటే నువ్వు పక్కకు తప్పుకున్నావు, మీ డ్రైవ్ చేయండి స్వామి నా కారు, ఈ దేహం ఈ బాడీ ఈ మైండ్ ఈ నేను అనే కారు మీరు డ్రైవ్ చేయండి అని స్వామి నాకు నువ్వు ఆ హక్ ఇచ్చావు,
1: స్వామి అధీనంలో పెట్టేశాం మనం.
0: అలాంటున్నప్పుడు శిక్షించడమో లేదో అది తర్వాత, కానీ నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, అది ఇది కరెక్ట్ ప్రేయర్ అంటారు స్వామి. అందుకు సర్వమే అంటే క్షమస్వ అన్నది కాకుండా శిక్షస్వ అని కూడా ఉండొచ్చు.
1: ఆ తర్వాత ప్రత్నోషికమి

0: అంటే ఇక్కడ అగ్నిదేవుణ్ణి ఈ యజ్ఞయాగాదుల్లో కీర్తింపబడుతున్న నీవు ఆనందాన్ని పెంపొందిస్తున్నావు. ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు నిర్వహింపబడుతున్న ఈ అన్ని క్రతువుల్లో నీవు హవ్యాన్ని హవ్యవాహరునిగా ఉంటున్నావు. నీ స్వరూపములుగా ఉంటున్న మాకు ఆనందాన్ని కలుగుజేయమంటున్నావు అన్నమాట. మాకు సర్వతోముఖమైన శ్రేయస్సుని ప్రసాదించు.
1: దీనికి ఇప్పుడు గణేష్ నువ్వు చెప్తే నాకు గుర్తుకొచ్చింది, మనకి ఇప్పుడు దసరాలు వస్తున్నాయి, ఈసారి కూడా మనకి ఉంటుంది వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం అంటారు. దానికి ఆ పేరు ఎలా పెట్టారు స్వామి?
0: రేపటి నుంచి ప్రారంభం అవుతుంది
1: ఇది. దీంట్లో అంటే ఇటువైపు అగ్ని, అగ్నిదేవుడు, అటువైపు యజ్ఞము, ఈ రెండింటికి ఉన్న ఒక సంబంధం దీంట్లో ఈ శ్లోకంలో చెప్పారు. దాన్ని స్వామి అంటే ఆ పేరుని మీరు మనం ఇప్పుడు చూసామనుకో, స్వామి పెట్టిన పేరు కూడా అలాగే మన యజ్ఞానికి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం అని పెట్టారు. అంటే మనం ఫస్ట్ జాతవేద అన్నప్పుడు చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాము, ఆ జ్ఞాన జ్యోతి, ఆ జ్ఞానాగ్ని కలిగినప్పుడు అది కూడా ఒక విధంగా ఒక అగ్నిలాగే, అది అగ్ని లాంటిది. మన ఇప్పుడు పేరు కూడా అలాగే పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము, వేద పురుష సప్తాహ జ్ఞానం, అది మన దాంట్లో మనం వేసే హవిస్ అంతా ఆ యజ్ఞంకి వెళ్తుంది. అందుకు ఈ రెండింటికి అవినభావ సంబంధం ఉంది, అది నిరూపిస్తూనే స్వామి పెట్టారేమో ఈ పేరు.
0: ఎంత చక్కగా స్వామి ఇది, ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు ఎవరైతే ఆలోచన వచ్చిందో, మన తూర్పు గోదావరి జిల్లాలో ఉండేటటువంటి భక్తురాలు గోటేటి సరస్వతమ్మ గారికి స్వామి దగ్గర ఏదో అమలాపురం వాస్తవ్యులావిడ గోటేటి సరస్వతమ్మ గారి మాటలో ఇప్పుడు విందాం.
2: శివరాత్రి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. 62లో ఏం చేస్తామంటే, శివరాత్రి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు ఈ లోకల్ గా ఉన్నటువంటి 4-5 భక్తులు కూర్చుంది, ఇలా కాదు మనం సప్తాహం పెడదాం అన్నారు. సప్తాహం అంటే ఏమిటి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, నామం చేస్తారా, భజన చేస్తారా? పల్లెటూరులో సప్తాహాలు ఉంటే చరిత్రలతో భజనలు చేస్తారు, 7 రోజులు అలాగే చేస్తారనుకున్నాను, నాకు తెలియదు. సరే సప్తాహం అయితే చేద్దాం, సప్తాహాన్ని స్వామిని పిలుద్దాం. స్వామి జేబులో మనిషి అనుకుని మరి స్వామి రావటం ఏమిటి, సప్తాహాన్ని కానీ అట్టడం ఏమిటి, ఆయనకి ఏం కావాలి, ఏమి ఇంకా అదేం లేదు ఆలోచన, స్వామిని పిలవాలి అంతే. సరే అని చెప్పి సప్తాహం ఉత్తరం రాసి పంపేటం ఉత్తరం రాసి ఆ భద్రం గారు చదివించి స్వామి పంపించాను, స్వామి ఇక్కడ సప్తాహం చేయాలనుకుంటున్నాం, మీరు రావాలి, ఎలా చేయాలి, ఏం చేస్తాం రాస్తే. స్వామి మిమ్మల్ని వెంటనే పంపించారు, నీకు అమలాపురంలో సప్తాహం చేస్తే అమలాపురం వాళ్లే చూస్తారు, కనుక ఆ సప్తాహం మీరు పుట్టపడతలో చేయండి అన్నారు. ఏంటి చేయటం, ఎలా చేయటం, సరే మధ్యవర్తి ఈయనే తిరుగుతుంటాం, నాకు స్వామికి మధ్య ఈయన తిరుగుతుంటాం, స్వామికి నా కబుర్లు అన్ని మోయటం, మళ్ళీ అక్కడి నుంచి పట్టుకొస్తుంటాం, ఏమేం చేయాలి అన్నట్లని. అందుసరికి అన్నారు, అమ్మా సప్తాహం యాగం చేస్తా ఉన్నారు స్వామి, యాగం చేద్దామట అన్నారు. యాగం ఏం చేస్తారు, నాకు అసలు ఏమీ తెలియదు, ఏం చేద్దామండి. సరే కామాధాని గారు అప్పుడే కొత్త మన దగ్గర రావడం, కామాధాని గారు కలుసుకున్నారు, ఏవో అన్ని చేశారు, చేసిన తర్వాత ఖర్చు పండించ అంతా ఉంది నా దగ్గర. స్వామి సరే సప్తాహం పుట్టపడతా చెప్పన్నారు కదా, చేస్తాం, దానికి ఏమైనా పేరు పెడదాం, సాయిరాం సప్తాహం, సత్యసాయి సప్తాహం ఏమైనా పెడదాం అని అడిగితే స్వామి, అలా కాదు, దానికి ఏమిటి చెప్పారు, వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని రాసి పంపించి. వేద పురుష సప్తాహ, వేద పురుషుడు ఎవరు, సప్తాహం ఏంటి, జ్ఞానం ఏంటి, నాకంతా గ్రీక్ అండ్ లాటిన్, నాకేం తెలియదు, ఇదేంటండి ఇంత పెద్ద పేరు, నోరు తిరగదు, ఇదేం సప్తాహం అన్నాను నేను. ఏమన్నా మా స్వామి అలా చెప్పారు.
0: ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే ప్రతిదీ ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో స్వామి ఇది చేశారు. ప్రతి మనసులో అంటే ఇందాక అగ్నిదేవుణ్ణి మనం ప్రేస్ చేస్తున్నాం, నువ్వు హవ్యవాహనునిగా మాకు ఆనందాన్ని అందిస్తున్నావు అని స్వామి 62వ సంవత్సరం నుంచి మనకి అలా అందిస్తూనే ఉన్నారు.
1: అంటే ఆ వేద పురుషుడు ఆయన ఎప్పుడు మెయిన్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ స్వామి చాలా ఎక్కువ ఈ యజ్ఞంలోని. వేద పురుష అంటే ఆయన ఉన్నా నేనున్నాను అని, వేద పురుషుడు అంటే మరి నేను అనుకుంటే వేద పురుషుడు అన్నారు స్వామి. వేద పురుష సప్తాహ అంటే ఈ యజ్ఞం చేస్తే దీని నుంచి కలిగేది మీకు జ్ఞానము. అంటే ఎప్పుడు స్వామి చెప్పేది ఆఖరిలోని, ఎప్పుడు స్వామి ఎప్పుడు ఉపన్యాసంలో ఎప్పుడు చెప్పేవారు, ఆఖరి పూర్ణాహుతి రోజు పూర్ణాహుతి రోజు పూర్ణాహుతిలోని పూర్ణాహుతి సామాగ్రి వేసినప్పుడు దాంట్లోని నెయ్యి వేసి సామాగ్రి అంతా వేసి చేసినప్పుడు చెప్పేది స్వామి ఎప్పుడేం చెప్పేవారంటే, మీలో ఉన్న తలంపులు, మీలో ఉన్న భావాలు, మీలో ఉన్న అన్ని మంచి చెడు అంతా దీంట్లోని సమర్పించేసి మీరు ఫ్రీ అయిపోండి. అది నా మెయిన్ ఆబ్జెక్టివ్, ఈ యజ్ఞం చేసే ఆబ్జెక్టివ్ మెయిన్ అది అని స్వామి చెప్తారు. అందుకు జ్ఞానము, ఆ జ్ఞానమే మనకి దానికి ఒక స్వరూపమే యజ్ఞం అగ్ని. అందుకు దీంట్లోని ఆ సంబంధం చాలా బాగా పైకి వస్తుంది.
0: మరి ఈరోజు రెండవ రోజు కార్యక్రమం ఇంతటితో మనం ముగించుకుందాము. దుర్గా సూక్తంలోని చివరి రెండు శ్లోకాలని రేపటి కార్యక్రమంలో మనం ప్రస్తావించుకుని చాలా అందమైనటువంటి విషయాన్ని తర్వాతి భాగంలో మనం కవర్ చేయబోతున్నాము. ఇది ఈరోజు మనం గాయత్రి మంత్రం గురించి చదువుకున్నాము. ఈ దుర్గా సూక్తం యొక్క దీంట్లో కూడా గాయత్రి మంత్రం వస్తుంది. ఆ మంత్రం గురించి మనం ఇంకొంచెం వివరంగా మనం చెప్పుకునే అవకాశాన్ని స్వామి మనకి ఇవ్వబోతున్నారు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాన్ని మనం క్షమా ప్రార్థనా మంత్రంతో ముగిద్దాం.
3: యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పద పాదాక్షరాణి చ న్యూనాని చ తిరిక్తాని క్షమస్వ సాయీశ్వర. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషన్మయ దాసోయమితి మామత్వా క్షమస్వ సాయీశ్వర. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు.
4: ఇంతవరకు మీరు శరన్నవరాత్రుల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం మీకోసం అందిస్తున్న ప్రత్యేక శీర్షిక వేదాలలో జగన్మాత తత్వంలో అమ్మవారి స్వరూపమైన దుర్గామాతను వర్ణించే దుర్గా సూక్త మంత్ర అంతరార్థ సహిత వివరణ రెండవ భాగాన్ని విన్నారు. దుర్గా సూక్తంలోని మరిన్ని విషయాలతో వేదాలలో జగన్మాత తత్వంలోని మూడో భాగంలో కలుసుకుందాం.

ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులలో ప్రతీక్షణం ఎంతో దివ్యమైనది, అమృతతుల్యమైనది. అంతేకాదు, భగవదనుగ్రహాన్ని శీఘ్రంగా పొందటానికి, తద్వారా జ్ఞాన సముపార్జనకు ఎంతో యోగ్యమైంది కూడా. భగవంతుడు తన సందేశం ద్వారా జ్ఞానబోధ సల్పి మనల్ని ఉద్ధరించటానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. యుగధర్మాలు మారినా, అవతార రూపనామాలు వేరువేరుగా ఉన్నా, వారి సందేశం మాత్రం ఒక్కటే. భగవంతుడు, భగవత్ సందేశం వేరువేరు కాదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించటం అంటే భగవత్ సందేశాన్ని ఆచరించడమే అని మన భగవాన్ అన్నారు. ఈ సంవత్సరం సత్యసాయినాథుని పూర్వ అవతారమైన షిరిడీ సాయినాథుని శత సంవత్సర ఆరాధనా మహోత్సవం. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం. భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ 9 భాగాలుగా ఈ శీర్షికను మీకు అందిస్తున్నాం. వినండి అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో 2వ భాగం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి ఈ హృదయ పుష్పాన్ని సమర్పించుకుంటూ అవతార పరంపర సనాతన సందేశం కార్యక్రమానికి తిరిగి శ్రోతలందరినీ ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానిస్తున్నది లలితక్క, స్వప్నక్క అండ్ గణేష్. అక్క, ఈ అద్భుతమైనటువంటి ఈ పాట విన్నప్పుడు చేకొనవా మాల అంటుంటే రవీంద్రనాథ్ ట్యాగోర్ రాసినటువంటి ఒక కవిత నాకు గుర్తొస్తుంది. అంటే దాని సారాంశం చెప్తాను. మనందరం భగవంతుని ఆ వనంలో పుష్పాల్లాంటి వాళ్ళం. ఒక పుష్పం విలపిస్తుందంట భగవంతుణ్ణి చూసి, ఓ భగవంతుడా, నీ చేతి స్పర్శతోటి అది కొంచెం నొప్పిని కలిగించిన ఆ కొమ్మ నుంచి నన్ను విరిచి నీ మాల్లో ఒక భాగాన్ని చేసుకోనన్ను, లేకపోతే అది వాడిపోయి కింద పడిపోయి ఆ ధూళ్ళు కలిసిపోతాను నేను. త్వరగా అది నాకు కష్టతరమైనా సరే ఆ ప్లక్ మై ఫ్లవర్స్ అని ఆ కొమ్మ అడుగుతుందంట. అంటే ఆ పువ్వుకి నొప్పి కలిగించేదైనా భగవంతుని స్పర్శ అది చాలా ముఖ్యం. దానికి మనందరం ఈ సత్యసాయినాథుని దివ్య వనంలో మనం పుష్పాలమే. స్వామి మనకి ఈ సాధన అనేటటువంటి ఒక కష్టతరమైన కాకపోతే ఇష్టతరమైనటువంటి ఈ ప్రాసెస్ గుండా మనల్ని తీసుకువెళ్ళాలి అని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ మన హృదయ పుష్పాల్ని స్వామికి సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలోకి రెండో భాగంలోకి వెళ్దాం. అక్క, మరి స్వామి అంటారు, నేను భావప్రియుణ్ణి, బాహ్య ప్రియుణ్ణి కాదు. ఆడంబరాలకి మీరు పోతే భగవంతుడు మీకు ఏనాటికీ లభించడు అని స్వామి ఎన్నో మార్లు మనందరికీ చెప్పిన సందేశం. అండ్ ప్రాక్టికల్ గా కూడా స్వామి ఇది చూపించారు. అహంకారం అనేది మనకి ఎంత దూరంగా ఉంటే భగవంతుడు అనేవాడు మనకి అంత దగ్గరగా ఉంటాడన్నమాట. హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక భక్తుడికి. ప్రేమ, వినమ్రత, అది చూస్తే భగవంతుడు మన దగ్గరికి పరిగెట్టుకుని వస్తాడు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కాదు. సో మరి ఈనాటి అంశంలో మనం తీసుకోబోయే వివరించబోయే అంశం గురించి మనం వివరిద్దామక.
1: గణేష్, ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, మనలో ఆ భక్తి, ప్రేమ, వినయం, వినమ్రత ఉంటే భగవంతుడే స్వయంగా పరిగెత్తుకుంటూ వస్తాడు, మనం వెళ్ళనక్కర్లేదు అని. బహుశా ఆయన ప్రతి అవతారంలోనూ ఇది చేస్తూనే ఉన్నారు. మనం ఈ అవతారంలో చూశాము. త్రేతాయుగంలో శ్రీరాముల వారి అవతార కాలంలో చూసుకుంటే శబరి మనందరికీ బాగా తెలిసిన క్యారెక్టర్ అండ్ మనందరినీ చాలా ఇన్స్పైర్ చేసే రోల్ కూడా ఆవిడది. ఆవిడ ఎన్నో ఏళ్ల బట్టి సాధన చేసి ఆవిడకి ఉన్న ఒకే ఒక్క కోరిక జీవితంలో భగవద్ దర్శనం పొందాలి అని, శ్రీరాముల వారిని కళ్లారా చూడాలి అని ఆవిడ తపస్సు చేసి జీవితం మొత్తం అందులోనే దానికోసమే గడిపేసింది ఆవిడ. అండ్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే, భక్తుల నుంచి నేర్చుకోవడమే కదా భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే, ఆయన్ని ఎలా ప్రీతి, ఆయనకి ఎలా ఏ విధంగా ఉంటే ఇష్టం అనేది తెలుసుకోవాలంటే భక్తుల జీవితాలను చూసే తెలుసుకోవచ్చు. శబరిమాత అలా ఆయన కోసం తప్పించడమే కాదు, ఇంకో సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఆయన కోసం ఆయన వస్తారు అనే నమ్మకం అనమాట, ఆ కాన్ఫిడెన్స్. ప్రతిరోజు శ్రీరాముల వారి కోసం ఆశ్రమాన్ని ఆవిడ రెడీ చేసి పెట్టేదిట. రాముడు ఇవాళ వస్తాడు, వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ నేను ఇదంతా క్లీన్ చేయాలి, ఈ పువ్వులు ఇస్తాను, ఈ పళ్ళు ఇస్తాను, ఆయనకి తాగడానికి మంచినీళ్ళు ఇందులో ఇస్తాను అని అన్ని రెడీ చేసుకుని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారట. చూశాక మరి భక్తుడి నమ్మకాన్ని భగవంతుడు నిలబెడతాడు అనడంలో సందేహమే లేదు కదా. శ్రీరాముల వారు లక్ష్మణుడితో కలిసి శబరిమాత ఆశ్రమానికి రావడం జరిగింది. ఆవిడ అప్పటికి చాలా ముసలివారైపోయారనమాట, దేహం సహకరించట్లా, రాముని చూడాలి, నడుము వంగిపోయింది. ఆవిడ అంటారట, నాకు తల పైకెత్తినా నువ్వు కనిపించట్లా, నువ్వు ఆజానుబాహుడివి, నీ మొహాన్ని నేను చూడలేకపోతున్నాను, నడుము వంగిపోవడం వల్ల ఇంతకంటే నేను లేవలేను పైకి అని. అంటే అప్పుడు రాముల వారు కూర్చుని ఆవిడ్ని చూడమని చెప్తారట. ఆయన కూర్చుంటే ఆయన మొహం ఆవిడికి కనిపిస్తుందని చెప్పి అలా ఆవిడికి దర్శనాన్ని, సంభాషణాన్ని స్పర్శనాన్ని స్వామి చెప్పినట్టు అన్ని అనుగ్రహించారు. మరి ఆవిడ భక్తి చూడండి, అన్ని రెడీ చేసుకున్నారు, ఎంత జీవితకాలం ఎదురు చూసిన భగవంతుడు నడుచుకుంటూ తనంతట తాను వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి ఏదో కొంచెం ఆయన చూసుకోవాలి, కొద్దిగా ఫలహారం పెట్టాలి ఉంటుంది కదా మనకి. అయితే ఆ పళ్ళు రోజు తీసుకుని తెచ్చేవారట, పళ్ళు ఏరుకుని తెచ్చేవారు. మరి ముసలివారు అయిపోయారు, కంటి చూపు ఆనదు, ఏది పండువో ఏవి పచ్చివో తెలుసుకునే శక్తి ఆవిడ కంటి దృష్టికి లేదు. అందుకని అన్ని తీసుకొచ్చి పెట్టి చెప్పారట, స్వామి అన్ని తెచ్చాను కానీ నీకు మంచివే పెట్టగలను, పచ్చి పళ్ళు నీకెలా ఇస్తాను అని చెప్పి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఒక్కొక్క పండు కొరికి చూశారట. చూసి ఇది బాగలేదు అని పారేసి, ఆ ఇది తీయగా ఉంది స్వామి ఇది తిను అని. మనం ఊహించగలమా స్వప్న, మనం తిన్నది స్వామికి నైవేద్యం పెట్టగలమని? ఆ భావన, ఆ చనువు ఎప్పుడొస్తాయి చెప్పండి స్వామితో అంతటి ప్రేమ. భగవంతుడికి భక్తుడి మీద ఎంత ప్రేమ ఉందో అటువంటి ప్రేమ భక్తుడికి కూడా భగవంతుడి మీద ఉంటే అంత చనువు ఆ ధైర్యం వస్తాయేమో అనిపిస్తుంది కదా. ఇక్కడ చూసారా శ్రీరాముల వారు కూడా ఇస్తున్నది ఎవరు, బిల్లజాతికి చెందిన ఒక స్త్రీ, కులం మతం గోత్రంతో సంబంధం లేదు ఆయనకి. ఏది పెడుతున్నారు, పళ్ళు ఫలాలు, ఆవిడికి చెట్టు మీద నుంచి కొయ్యడానికి కూడా కుదిరేది కాదుట, నేల మీద పడినా కూడా తీసుకుని వచ్చి పెట్టేవారట. ఎలా ఇస్తున్నారు, కొరికి చూసిస్తున్నారు, ఇవి ఏవీ పట్టించుకోకుండా ఏ భావంతో చేస్తున్నారు అనేది ఒక్కటే భగవంతుడు చూశారు. మీరు చెప్పినట్టు స్వామి ఎన్నోసార్లు చెప్పారు, నేను భావప్రియుణ్ణి, మీరు ఏది చేస్తున్నారనేది, ఎలా చేస్తున్నారనేదే నాకు ముఖ్యం అని. ఆ భక్తికి ప్రేమకి శ్రీరాముల వారు లొంగిపోయి శబరిమాతని అనుగ్రహించడమే కాకుండా నువ్వు నాకు ఎలా ఇంత చక్కగా సేద తీర్చావో అలాగే లోకంలో అందరినీ సేద తీర్చు అని చెప్పడం, ఆవిడ నదిగా మారడం అనే సంగతి మనందరం రామాయణంలో చదువుకున్నదే. మీరు ఇప్పుడు చెప్తున్న మాటలు వింటే నాకు రామాయణంలోని ఈ సన్నివేశం గుర్తొచ్చింది.
2: లలిత, ఇవన్నీ వింటుంటే మనం అనుకున్నట్టు ఈ అవతార పరంపర చూసుకుంటే ఏ అవతారంలోనైనా భగవంతుడు అదే చేసి చూపించాడు అనిపిస్తుంది. శ్రీకృష్ణ అవతారంలో తీసుకుంటే కూడా విదురుడి యొక్క భక్తికి తను ఎంత లొంగిపోయాడన్నది తెలుస్తుంది. సంధి కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు విదురుడి ఇంట్లో తింటానని అంటానమాట. అంటే అంతఃపురంలోని రాజభోగాల్లోని దుర్యోధను పెట్టేటువంటి విందుని కూడా కాదనుకొని విదురుడి ఇంటికి వెళ్లి విదురుడు అంటాడు, అయ్యో స్వామి ముందుగా నాకు చెప్పలేదు, ఏమీ ప్రయత్నం ఏం చేయలేదు, మీరు ఇప్పుడు వస్తే ఇక్కడ అంతఃపురంలోని దుర్యోధనుడు వాళ్ళు ఇచ్చిన విందుకి విదురుడి ఇంట్లో భగవంతుడు ఏం తినగలడు అని చాలా బాధపడతాడనమాట. అప్పుడు అంటాడు, లేదు నేను మీ ఇంటికే వస్తాను, నీ దగ్గరే తింటానని ఆ పెట్టిన ఆకుకూరలు ఆ పళ్ళు పలహారమే తీసుకుంటాడు అనమాట. అక్కడ విదురుడిని చూస్తూ కూడా అరటి పండు తినబోయి తొక్కను కూడా తినిన సంఘటన అది. అంటే ఎంత ప్రేమ భగవంతుడికి, ఆ భగవంతుడు ఆ భక్తుడి యొక్క భావానికి తను లొంగిపోతాడు అనడానికి ఇంతకుమించి నిదర్శనం ఉండదనిపిస్తుంది. అందుకే దీన్ని ఇంకా తరతరాలు కాదు ఎప్పటికీ నిలిచిపోయేలా భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు చెప్పింది ఉన్నాడు. ఏంటంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః అని. అంటే నాకు భక్తితో నువ్వు ఆకుగాని పువ్వుగాని పండుగాని జలంగాని ఏది సమర్పించిన పరిశుద్ధ అంతఃకరణతోటి నేను భక్తిపూర్వకంగా నువ్వు ఇచ్చిన దాన్ని దేన్నైనా స్వీకరిస్తాను అని. అంటే ఒకసారి ఇది ఏదో కాకతాళీయంగా ఏదో భక్తుడింటికి వెళ్ళి తినేశారు అని కాకుండా ఫరెవర్ భక్తుడు ఎలా ఉండాలి, ఎలాంటి భావంతో భగవంతుని సేవించాలి, ఏమి అర్పించాలి అన్నది కూడా క్లియర్ గా చెప్తూ, అది కృష్ణావతారం కాదు, రామావతారం కాదు, ఈ కలి అవతారం కాదు, ఇంకా రాబోయే ఎన్ని వేల యుగాల్లో కూడా దిస్ ఈస్ ద రూల్, ఇలాగే ఉండాలి అని ఫిక్స్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం దీని అర్థం తీసుకుంటే ప్రయతాత్మనః రెండు రకాలు, ఎవరు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి. ప్రయతాత్మనః అని చెప్తున్నారు అంటే ఎవరైతే పరిశుద్ధమైన అంతఃకరణ ఉంటుందో, ఆ ప్యూర్ థాట్స్ ఉండి, ఇందాక మీరు చెప్పినట్టు ఆ భావం, ఆ భావాన్ని బట్టి అదే చూస్తారు భగవంతుడు. రెండోది ఏంటంటే భక్తి ఉపహృతం, భక్తితో ఇవ్వాలి, నాకున్నది నేను ఇస్తాను అని కాదు. అంటే ఈ రెండు చెప్పుకున్నప్పుడు మన సత్యసాయి అవతారంలో చూస్తే స్వామిని ఎవరో చెప్పారు, నేను ఇన్ని నారాయణ సేవలు చేస్తున్నాను స్వామి, ఇన్ని వేల మందికి మేము వారంలో భోజనం పెడుతున్నాం. స్వామి చెప్పారు, నువ్వు ఎన్ని వేల మందికి భోజనం పెడుతున్నావు నాకు అనవసరం, ఆ నెంబర్ అన్నది నీకే ఇంపార్టెంట్. ఒక్కడికి పెట్టినా నువ్వు ఏ భావంతో పెడుతున్నావు అన్నదే చూస్తాను. సో క్వాంటిటీ నాకు అక్కర్లేదు, నువ్వు క్వాలిటీ ఏ భావంతో పెడుతున్నావు, ఎవరు పెడుతున్నారు అన్నదే స్వామి చూస్తారు.
1: స్వామి చెప్తారు, చెప్పేవారట కదా, ఈ బిల్లులు నెంబర్లు అన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపించుకోండి, నాకు కాదని.
2: కాబట్టి అలాగా ముఖ్యంగా ఏవేవి సమర్పించాలని చెప్తూ ఎలా సమర్పించాలి, ఎవరు సమర్పించాలని కూడా ఎంతో చక్కగా స్వామి చెప్పారు.
1: చాలా బాగా చెప్పారు స్వప్న స్వామి. మీరన్నట్టు ఒక అవతారంలో భగవంతుడు చెప్పిన ప్రతి మాట ప్రతి అవతారానికి అది రిలేట్ చేసుకోవచ్చు మనం, ప్రతి అవతారానికి అది అన్వయిస్తుంది. ఆ దేశ కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఏ యుగంలో అయినా భగవంతుడు మారడు కదా, భక్తులు మారతారేమో కానీ ఆయన మారరు. సో ఆయన్ని ఏ విధంగా మనం ప్లీజ్ చేయొచ్చు, ఆయన్ని ఏ విధంగా సేవించాలి, సంతోషపరచాలి అనేది ఎప్పుడు చెప్పినా అది మటుకు స్టాండర్డ్ గా అలాగే ఉంటుంది. షిరిడి సాయి అవతారంలో కూడా మనకి ఇటువంటి ఒక సన్నివేశం కనిపిస్తుంది. శ్రీరాముల వారు త్రేతాయుగంలో జరిగిన ఆ సన్నివేశమే మనకి షిరిడి సాయి అవతారంలో కూడా కనిపిస్తుంది. అది కూడా శ్రీరామనవమి రోజు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక శ్రీరామనవమి, జనరల్లీ షిరిడిలో శ్రీరామనవమి చాలా పెద్ద ఉత్సవంగా జరుపుకునేవారట. బాబా కూడా చాలా ఉత్సాహంగా అందులో పాల్గొనేవారట. శ్రీరామనవమి ఒక వారం రోజుల పాటు వారు నామ సప్తాహాలు చేస్తూ, అన్నదానాలు, నారాయణ సేవలు చేస్తూ, ఎన్నో రకాల పోటీలు అవన్నీ నిర్వహిస్తూ, ఒక మంచి సంతలు అవన్నీ పెట్టుకుని తిరునాళ్ళలాగా జరుపుకుంటూ. షిరిడి అప్పుడు ఒక గ్రామం కదా, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎంతో మంది, దాదాపు 70,000 నుంచి 100,000 మంది దాకా అక్కడికి చేరుకునేవారట ఆ వారం రోజుల్లో. బాబా కూడా చాలా బిజీగా ఉండేవారట అంతమంది భక్తుల మధ్యలో, చాలా బాగా జరుపుకునేవారట. అలా ఒక సంవత్సరం శ్రీరామనవమి పండుగ రోజున ఆ చుట్టుపక్కల ఉన్న అనేక ప్రదేశాల నుంచి, బొంబాయి, అప్పట్లో ముంబైని బొంబాయి అనేవారు, బొంబాయి నుంచి ఎంతో మంది భక్తులు ఎన్నో కానుకలు, ఎన్నో రకాలైన నైవేద్యాలు ఇవన్నీ తీసుకుని వచ్చారంట బాబా కోసం. బాబాకన్నీ అర్పించడం జరిగింది. వారు మటుకు దేనివైపు చూడకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారనమాట. తర్వాత కొంచెం సమయం గడిచిన తర్వాత శ్యామాని పిలిచారు. శ్యామ మనందరికీ, మన గురుచరిత్ర చదువుకున్న వారందరికీ సుపరిచితులు, బాబా వారికి చాలా ముఖ్య భక్తులు. శ్యామాని పిలిచి చెప్పారట, ఆ బయట ఫలానా చెట్టు కింద ఒక ముసలి ఆవిడ కూర్చునుంది, ఆవిడని తీసుకునిరా, ఆవిడ జనంలో నా దాకా రాలేక అక్కడ కూర్చునున్నారు. శ్యామ వెళ్లి ఆవిడ్ని తీసుకొచ్చారట. ఆవిడ రాగానే బాబా అడిగారట, అమ్మా నా కోసం ఏం తీసుకొచ్చావు? చూడండి, మీరు ఒక్కసారి ఊహించుకోండి, భగవంతుడు సృష్టికర్త, ఆయన ఒక పేదరాల్ని చూసి అమ్మా నా కోసం ఏం తెచ్చావు అని అడిగారనమాట. అడిగితే ఆవిడ యాక్చువల్లీ స్వామికి బాబా కోసం జొన్న రొట్టెలు చేసుకొచ్చారట. మహారాష్ట్రలో జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు కదా, తీసుకుని వచ్చారు. కానీ ఎప్పుడైతే ఇంతమందిని చూశారో, ఇంత జన సమూహం, ఇంతమంది భక్తులు, ఇంత పటాటోపం, ఇవన్నీ చూసేసరికి బాబా నేను తీసుకొచ్చింది ఏం తింటారు, అయినా నేను ఈ రెండు జొన్న రొట్టెలు తీసుకెళ్లి ఆయనకి ఏమి నివేదిస్తాను అనే కొద్దిగా సంకోచించి ఆవిడ వెనకాలే ఉండిపోయారు. ఆవిడ అప్పటికి కూడా చెప్పలేదట తీసుకొచ్చాను, ఏమి మాట్లాడకుండా ఉండిపోయారు. అదే, నా కోసం నువ్వు జొన్న రొట్టెలు చేసి తెచ్చావు కదా, ఇవ్వమ్మా అని బాబా అడిగారట. అడిగి ఆవిడ దగ్గర నుంచి ఆవిడ పెట్టడం, బాబా ఎంతో ఆనందంగా భోజనం చేశారట ఆ రోజు ఆ జొన్న రొట్టెలతో. ఆయన మన భోజనం ఇప్పుడు వచ్చింది అని చెప్పారట శ్యామాకి. ఇమాజిన్ చేసుకోండి, అన్ని రకాలైన ఆహార పదార్థాలు, అన్ని నైవేద్యాలు ఉంటే స్వామికి నచ్చింది ఏంటంటే ఆవిడ తీసుకొచ్చిన ఆ రెండు జొన్న రొట్టెలు. ఎందుకు అంటే ఆవిడ అంతటి ప్రేమతో, అంత అటువంటి భావనతో తీసుకొచ్చింది కాబట్టి. మరి దీనికి ఏమంటారు చెప్పండి, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం?
2: ఏమి అనడానికి లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరు ఇస్తున్నారంటే కులం, గోత్రం, స్థాయి ఏమి భగవంతుడు చూడ్డు, ఎంత ప్రేమతో వాళ్ళు సమర్పిస్తున్నారని చూస్తారు.
1: హృదయవాసి అంటారు కదా, మరి హృదయంలో ఉన్న భావన ఆయనకే తెలుస్తుంది.
2: అంతే, తర్వాత ఎంత వాల్యుబుల్ థింగ్ తెచ్చారు, అది గొప్పదా, చిన్నదా, అల్పమైందా, ఇది తగుతుందా, ఇది తగదా అని కూడా ఆలోచించరు.
1: అదే మన స్వామి అవతారంలో కూడా ఒక చోట మనం గమనించవచ్చు స్వప్న. అందరికీ తెలిసింది కదే, కానీ చెప్తే స్వామి గురించి ఎంత చెప్పినా మనకి ఆనందమే కాబట్టి ఇంకొకసారి దాన్ని గుర్తు చేసుకున్నాము.
2: తప్పకుండా.
1: పూర్వపు రోజుల్లో గణేష్ షెడ్ అని ఒక చిన్న షెడ్ లో స్వామి దర్శనం ఇవ్వడం జరిగేది. ఆ రోజుల్లో ఒక ముసలావిడ పక్కన ఉన్న ఒక గ్రామం నుంచి స్వామి కోసం, ఆ రోజుల్లో స్వామి తాంబూలం వేసుకునేవారు కదా, స్వామి కోసమని స్వామికి ఇష్టమని 4 తమలపాకులు కొద్దిగా ఒక్క పొడి చిన్న సంచిలో మూట కట్టుకుని వచ్చారు. ఆవిడ వచ్చారు, దర్శనాలకు కూర్చున్నారు. మన స్వామి గురించి మనందరి తెలిసిందే కదా, ఆయనకి ఆటలంటే చాలా ఇష్టం.
2: ఆట పట్టించడం అంటే
1: ఆట పట్టించడం, ఆడుకోవడము. మరి లీలా నాటక సూత్రధారి అని ఉత్తిని అంటారా. అలా 2-3 రోజులు గడిచాక కూడా స్వామి ఆవిడ దగ్గరికి వచ్చి, స్వామికి అది అర్పించే అవకాశం ఆవిడకి రాలేదు. కొద్దిగా దూరంలోనే దర్శనం జరిగింది. ఇంకా 3 రోజు, ఇంకా ఒక రోజు చూసి మరి మా ఇంటికి వెళ్ళాలి కదా అని ఆ రోజు దర్శనం అయ్యాక ఆవిడ అలసిపోయి లేడీస్ సైడ్ ఆ షెడ్ లో పడుకుని అలాగే నిద్రపట్టేసింది. ఆవిడకి ఒక కునుకు తీస్తున్నారన్నమాట. ఇంతలో ఎవరో వచ్చి లేపారు ఆవిడ్ని. ఆవిడ అనుకున్నారు సేవాదళం వాళ్ళు, అయ్యో ఇక్కడ పడుకొని పోయాను, నన్ను బయటకు పంపించడానికి లేపి ఉంటారని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అంటూ లేచారనమాట. ఉలిక్కి పడి చూస్తే స్వామి ఎదురుగుండ నుంచుని ఉన్నారు. స్వామి ఆవిడ లేవగానే ఇవ్వమ్మా అని అడిగారట. ఆవిడ అర్థం అవ్వలా, స్వామి ఇంత దగ్గర నుంచి చూసి ఏంటి ఈయన వచ్చారు ఇంత దగ్గరగా ఉన్నారు ఇవ్వమ్మా అంటున్నారు ఏమి ఇవ్వాలి అని. ఆవిడ అర్థం అవ్వకుండా చాలా తెల్లమొహం వేసి చూస్తున్నారనమాట స్వామి దగ్గర, స్వామి వైపు. స్వామి తీసుకొచ్చావు కదా నా కోసం ఇవ్వు అని. ఆవిడ హడావిడిగా అప్పుడు గుర్తొచ్చింది, చీర కట్టుకున్న సంచి తీసి ముసలావిడ పెద్ద ఆవిడ భగవంతుడు ఎదురుగుండా ఉన్నాడు ఆవిడ కోసం, ఆయన కోసం తెచ్చింది, ఆవిడ దగ్గర ఉంది, ఓపెన్ చేసి ఇవ్వాలి. ఆ ఓపెన్ చేసి ఇచ్చే సమయంలో కంగారు పడుతున్నారనమాట, తడబడుతున్నారు. ఆ సంచి ముడి తీయడానికి కూడా ఆవిడికి కష్టమవుతోంది. అప్పుడు స్వామి వంగి ఆ సంచి తన చేతి ఒక నల్లటి గుడ్డ సంచి తీసుకుని ఓపెన్ చేసి 4 రోజుల క్రితం ఆవిడ తీసుకొచ్చిన ఎండిపోయిన తమలపాకులు ఒక్క పొడి అందులో ఉంటే ఆ 2 తీసుకుని వేసుకుని చాలా సంతోషం అని చెప్పి ఆవిడికి అంతటి ఆనందాన్ని ఇచ్చి, ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే వీరందరి గురించి ఈ భక్తుల గురించి చూస్తూ ఉంటే గణేష్ నాకు అనిపిస్తూ ఉంటుంది భగవంతుడికి ఎంతమంది తల్లులో అని కదా.
0: అవును, మనం ఇలాగా సత్యసాయి అవతారంలో మనం ఒక్కసారి అలా తొంగి చూస్తే ఇంకా మళ్ళీ తిరిగి
1: తడబడుతున్నారనమాట, తడబడుతున్నారు. ఆ సంచి ముడి తీయడానికి కూడా ఆవిడికి కష్టమవుతోంది. అప్పుడు స్వామి వంగి ఆ సంచి తన చేతి ఒక నల్లటి గుడ్డ సంచి

0: మళ్ళీ తిరిగి వెనక్కి చూడాలనిపించదు. ఇంకా ఇంకా ఏ అవతారం కూడా మనకి గుర్తుకు రాదు. సో మనం స్వామితో ఈ భావం ఎంత ముఖ్యం అనేది మనం ఆలోచిస్తున్నాము. ఈ పరంపరలో ఒకసారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కన్స్ట్రక్షన్ టైంలో ప్రశాంతి నిలయంలో కన్స్ట్రక్ట్ అవుతుంది. ఆ ఆసుపత్రి నిర్మాణం సమయంలో చాలా మంది ఎన్నో రకాల డొనేషన్స్ స్వామికి ఇచ్చే రోజులు అన్నమాట అవి. కానీ ఒకరోజు ఒక విద్యార్థి దర్శన లైన్ లో కూర్చుని స్వామి దర్శనంలో వెళ్తూ ఉంటే ఒక చిన్న ఎన్వలప్ స్వామికి అందించాడనమాట ఎంతో ప్రేమతో. స్వామి గణేష్ పోర్టికో దగ్గర నిలబడి ఆ కవర్లోంచి అది తీసి చూస్తే ఒక 100 రూపాయల నోట్ ఉన్నది. స్వామి విఐపీస్ అందరినీ పిలిచి దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా అని ఆ 100 రూపాయల తాలూకా ప్రాముఖ్యాన్ని స్వామి అందరికీ చెప్తున్నారు. ఈ అబ్బాయి స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, నేను ఏదో ఒకటి దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి అన్న ఒక పవిత్రమైన భావంతో, మరి చెయ్యాలి అంటే తన దగ్గర డబ్బులు ఉండాలి కదా, ఆ డబ్బులు ఎలాగా ఇవ్వాలి అని స్వామికి ఆలోచించి తన బట్టలు తానే ఉతుక్కొని ధోబీకి ఆ ఛార్జెస్ ఇవ్వకుండా 100 రూపాయలు సేవ్ చేసి అది నాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ తో ఒక బ్రిక్ కొనుక్కోండి స్వామి అని ఆ మంచి భావంతో నాకు ఇచ్చాడు. ఎంతో మంది భక్తులు కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఈ 100 రూపాయలతో సమానమైంది ఏదీ లేదు అని స్వామి ఆ రోజు ఆ పిల్లవాడిని ఎంతో అనుగ్రహించి చెప్పారన్నమాట. మీరు ఇది భక్తిభావంతో సమర్పించడం ఒక విషయం అయితే, అప్పుడప్పుడు మనం అనాలోచితంగా కొన్ని బ్యాక్వర్డ్ స్టెప్స్ వేస్తాం అన్నమాట. అంటే ఇది విద్యార్థులకి చాలా సహజమైనటువంటి ధోరణి, స్వామి అలాగే నేర్పిస్తారు కూడా వాళ్ళకి. ఎందుకంటే నేర్పించకపోతే పిల్లలకి ఆ వయసులో తెలియదు కదా, నేర్పించడానికి ఇది ఒక అవకాశం స్వామికి. ఒకసారి మాకు ఎవ్రీ స్పోర్ట్స్ మీట్ కి డ్రామా కాంపిటీషన్స్ అవుతాయి, ఇది మేము చదువుకుంటున్న సమయంలో. స్వామికి ఏ ఈవెంట్ అయినా సరే ముందు స్వామికి ఒక కార్డు తయారు చేసి స్వామిని ఇన్వైట్ చేయడం గానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. మేము అనుకోకుండా ఒక కార్డు తయారు చేసి మా క్లాస్మేట్స్, అది స్వామిని ఫిజికల్ గా ఇన్వైట్ చేయాలా లేకపోతే నార్మల్ గా ఇన్వైట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఒక అబ్బాయిని దీనికి కంటెంట్ రాయిరా అని చెప్పారు. పాపం ఆ అబ్బాయి అసలు కాంటెక్స్ట్ ఏంటో తెలియకుండా స్వామి ఫిజికల్లీ మీరు రావాలి ఇక్కడికి అని ఒక మెసేజ్ రాశాడు అనమాట కార్డులోని. వాళ్ళు రాసేసి రెడీగా మందిరంలో స్వామి వచ్చే టైంకి కూర్చున్నారంతా. అంతా కూర్చుంటే స్వామి దర్శనానికి వచ్చి ఇలాగా పికప్ చేసుకున్నారు కార్డు చూసి, ఏంటి డ్రామా కాంపిటీషన్ ఉందా, అయ్యో నన్ను పిలవలేదే అని అంటున్నారు. స్వామి మీరు రావాలి స్వామి, తప్పకుండా రావాలి స్వామి అంటే, ఓ అలాగే అలాగే తప్పకుండా వస్తాను నేను అని లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లి పెద్దలతో స్వామి సంప్రదించారనమాట, ఇలా పిల్లలు నన్ను ఆహ్వానించారు డ్రామా కాంపిటీషన్ కి. అంటే సడన్ గా సినారియో అంతా మారిపోయింది. జస్ట్ లోకల్ గా హాస్టల్లో ఆడిటోరియంలో ఒక చిన్న ఫంక్షన్ గా చిన్న కాంపిటీషన్ గా అవ్వాల్సింది, ఇప్పుడంతా బ్లో అప్ అయిపోయి ఇట్స్ లైక్ అ బిగ్ థింగ్. స్వామి వస్తున్నారు దీనికి, పెద్దల దగ్గర అడిగారు డ్రామా కాంపిటీషన్ అనగానే మొత్తం సాయంకాలం అంతా రెడీ అవుతున్నారు స్టూడెంట్స్, పెద్దవాళ్ళు వచ్చారు, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. సరే మీరేం చేస్తున్నారో చూపించండి అని అంతా డ్రామాకి రెడీ అయ్యారు, చేసేశారు వాళ్ళ ముందు. వీళ్ళు వెళ్లి స్వామితో మాట్లాడడం ఏదో జరిగింది. తర్వాత రోజు తిరిగి స్టూడెంట్స్ అంతా ఇంకొక కార్డు తీసుకువెళ్లి, స్వామి డ్రామా అంతా రెడీగా ఉంది వస్తారా స్వామి అంటే, స్వామి అన్నారు ఏమిరా ఎంగిలి పళ్ళు నాకు అర్పిస్తున్నారా అని అడిగారు. అంటే మనం స్వామిని పిలిచిన భావం ఏంది ఏది అన్న ఆలోచన లేకుండా ఏదో స్వామిని పిలవాలి కదా అన్న ఒక ఆ భావంతో పిలిచారు.
1: ఫార్మాలిటీ
0: ఇందాక మీరు చెప్పినట్టు శబరి ఏ భావంతో ఆ ఎంగిలి పళ్ళను సమర్పించిందో ఆ భావం ఇక్కడ రాలేదు. స్వామి అది తెలియచెప్పడానికి అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా అలాంటి తప్పు ఎప్పుడు జరగలేదు స్టూడెంట్స్ ద్వారా. ఎప్పుడు ఏ పని చేయాలన్నా సరే మొట్టమొదట స్వామి ఆ పనికి ఆహ్వానితులై ఉండాలి, ఆ తర్వాతే ఏదన్నా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో ఇలాగ స్వామి మనకి భావంతో పరిశుద్ధమైనటువంటి భావంతో చెయ్యాలి అని నేర్పిస్తుంటారు.
1: అదే మనం ఈ కృష్ణుడు చెప్పిన ఈ శ్లోకంలో చూసుకుంటే భక్తితో చిత్తశుద్దితో చేసేది

0: అస్నామి అని చెప్తారు. అంటే ఏంటి, ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే జస్ట్ చేతితో అందుకుంటాం, అలా కాట. అస్నామి అంటే పూర్తిగా స్వీకరిస్తాను, గ్రహిస్తాను, దాన్ని నేను ఆనందిస్తాను అని చెప్పడం అన్నమాట. ఇది ఇందాక లలిత మీరు చెప్పిన ఆ తమలపాకు ఇన్సిడెంట్ గాని ఇది గాని ఏంటంటే, ఆ ఏదో భక్తులు నా కోసం తెచ్చారు, నేను చేతితో తీసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను కాదు, అది అంత ఆనందంగా దాన్ని స్వీకరించి అనుభవిస్తారన్నమాట. ఆయన కూడా అంత ఆనందాన్ని పొందుతారు అని. కాబట్టి ఈ అస్నామి అన్న చిన్న పదమైనా అక్కడ స్వామి వీళ్ళ భక్తి యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. స్వామి వాళ్ళ ప్రేమని తిరిగి స్వామి ప్రేమగా వాళ్ళపై కురిపిస్తారు అని అనిపిస్తున్నది.
1: చాలా చాలా బాగా చెప్పారు స్వప్న. మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, మన స్వామి ఎన్నోసార్లు లెటర్స్ తీసుకోవడం మనం చూసాము. ఆ లెటర్లో మనం ఎవరైనా కూడా ఏం రాసుకుంటాం, స్వామి అలా ఉంది, ఇలా ఉంది, లేదు స్వామి చాలా సంతోషంగా ఉన్నాం, స్వామి కష్టంలో ఉన్నాం, వాట్ ఎవర్ వీ వాంట్ టు రైట్. అందులో ఉన్నది ఎంత ఇంపార్టెంట్ మ్యాటరో, ఎంత ట్రివియల్ మ్యాటరో మనకు తెలియదు, భగవంతుడికే తెలుసు. కానీ ఏ ఒక్క ఉత్తరం ఆయన పక్కన పెట్టాడో మనం ఎప్పుడు చూడండి చూడండి, స్వామి చెయ్యి నిండిపోయి ఫుల్ అయిపోయేదాకా అవన్నీ పట్టుకునే తిరుగుతారు. అంతా మొత్తం ఇంకా అన్ని ఎక్కువ అయిపోయాకే పక్కన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏది తీసుకుని క్యాజువల్ గా పక్కన పెట్టడం చూసింది మనం ఎప్పుడు చూడనే లేదు కదా.
2: ఎందుకంటే స్వామి ప్రేమ అటువంటిది. మనం ఇతర యుగాల్లో మనం చూస్తే, మనం ఏ టెంపుల్ కన్నా మనం ఆలోచించండి, భక్తులు పరిగెట్టుకుని వెళ్లి భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఉవ్విళ్ళు ఊడతారు. కానీ ఇక్కడ మన మన ఈ స్వీట్ లార్డ్ చూడండి, మన కోసం ఈ భక్తుల కోసం పరిగెట్టుకుంటూ వస్తారు.
1: అది మటుకు చాలా నిజం గణేష్.
2: పరిగెట్టుకుంటూ రావటమే కాదు, మనం ఇచ్చే లెటర్ ని స్వామి వంగి వంగి తీసుకుంటారు.
0: అది ఒకరోజు రెండు రోజులు కాదు, స్వామి భౌతికంగా ఉన్న ఉన్నన్ని సంవత్సరాలు ప్రతిరోజు అదే ప్రేమతో అదే ఆతృతతో నా పిల్లలు చూడాలి అన్న ప్రతి, అంటే ఉదయం వచ్చాను కదా సాయంత్రం వెళ్ళకపోతే ఏంటి అని కూడా అనుకునేవారు కాదు.
1: మనమైనా అనుకుంటామేమో, పొద్దున్న దర్శనం చేసుకున్నాం కదా మళ్ళీ రేపు పొద్దున్న వెళ్దామని ఎప్పుడైనా మనకైనా ఒక ఆలోచన వచ్చేదేమో, కానీ ఆయనకి రాలేదు.
2: అంటే ఆ కన్సిస్టెన్సీ, అంటే ఆ ప్రేమలో ఆ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. ఇది వీళ్ళకి చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అది ఎంత కష్టమైనా సరే స్వామి వీల్ చైర్ లో వచ్చి అదే టైంకి రావటం చూసాము. ఎన్నో గంటల తరబడి అలా స్వామి కూర్చోవడం, భక్తులకు ఆనందాన్ని అందించడం చూసాము. అంతెందుకు కుల్వంత్ హాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ గోల్డ్ ప్లేటింగ్ వర్క్ అవుతున్నప్పుడు స్టూడెంట్స్ గా మేమంతా పూర్ణచంద్ర ఆడిటోరియంలో దర్శనానికి వెళ్లేవాళ్ళం. స్వామి ఇంటర్వ్యూస్ కుల్వంత్ హాల్ లో ఫినిష్ చేసుకుని అటువైపు వచ్చేవారు. సో విద్యార్థులందరికీ ఆ పాత్ అంతా ఇటు అటు కూర్చుని అవకాశం దొరికేది. సో మేమంతా దొరికిన చిట్టీల్లో చిన్న చిన్న పీస్ ఆఫ్ పేపర్స్ లో మేము స్వామికి ఉత్తరాలు రాసి ఇలాగ అందించిన రోజులున్నాయి. అంటే అది హాఫ్ చిరిగిపోయిన పేపరు, హాఫ్ కట్ చేసిన పేపరు. స్వామికి అదేం లేదు, అన్ని నీట్లీ ఫోల్డెడ్ లెటర్స్ తో పాటుగా ఈ చిన్న చిన్న కాగితాలు కూడా స్వామి తీసుకువెళ్ళిపోయేవారు అన్నమాట.
1: మీరు చెప్తుంటే నాకు ఇంకొకటి గుర్తొస్తుంది గణేష్. బృందావనంలో ఇంతకు ముందు రోజుల్లో అన్ని అలౌ చేసేవారు సాయిరమేష్ హాల్లోకి, పేపర్స్ పెన్నులు ఇలా చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళకి కావాల్సిన స్టోరీ బుక్స్ అవి కూడా మరి పొద్దున్నే వచ్చి కూర్చోవాలి కదా, అన్ని తీసుకెళ్ళని ఇచ్చేవారు. అలా ఈ పిల్లలిద్దరూ చిన్న చిన్న పేపర్స్ తెచ్చుకుని క్రేయన్స్ తెచ్చుకుని అక్కడ కూర్చుని బొమ్మలు వేసేవాళ్ళు అనమాట. ఏదో వాళ్ళకు వచ్చిన నాలుగేళ్ళ ఐదేళ్ల పిల్లలు ఏం బొమ్మలు వేస్తారు, వేసి అది కూడా చిన్న చిన్న పేపర్ ముక్కలు, మీరు చెప్పినట్టే ఫుల్ పేపర్ కూడా కాదు, దాన్ని మడవడానికి కూడా అవ్వదు అంత చిన్న పేపర్స్ అనమాట. వేసుకుని పెట్టుకుని కూర్చుంటే స్వామి వచ్చి వంగి దాన్ని తీసుకుని తీసుకుని పెట్టేసుకోవడం కాదు, వాళ్ళు ఎదురుగుండా నుంచింది దాని వైపు ఎంతో చక్కగా ఎంత ప్రేమగా చూసేవారంటే ఆ చిన్న బొమ్మని, వాళ్ళు వేసి చిన్న బొమ్మని నవ్వుతూ అది చూసి వాళ్ళని చూసి వాళ్ళ ఆ పిల్లల మోహంలో ఆనందం చూస్తుంటే భగవంతుడు ఒక్కడే ఇంత ఆనందాన్ని వీళ్ళకి ఇవ్వగలడు అనే భావన వచ్చేది. ఆయనకి ప్రతి చిన్న విషయం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది చేసిన వ్యక్తి మనసు ఎలా ఉంది అనేది కేవలం ఆయనకి తెలుస్తుంది.
2: అంటే మనం ఎంత ఆర్టిస్టిక్ గా ఎంత టాలెంట్ ఉపయోగించి మనం ఇది నా టాలెంట్ తాలూకా ఎఫెక్ట్ అని స్వామికి చూపించాలనుకుంటామో అది అది అంత బెడిసి కొడుతుంది అనమాట మనకి. అది స్వామి విల్ ఎన్ష్యూర్ దట్ అది రివర్స్ డైరెక్షన్ లో వెళ్తుందని. కానీ ఒక చిన్న కూని రాగం కూడా స్వామిని ఆనందపరిచిన రోజులు, మనం భావంతో పాడిన రోజులు, ఉన్నాయి.
0: అంటే ఇవన్నీ ఏంటంటే అంత చిన్న విషయం నుంచి కూడా ఎంతో క్లిష్టమైన ఆధ్యాత్మికాన్ని మనకి నేర్పించేస్తున్నారు చాలా సులభంగా. మీరు ఏంటి ముక్కు మూసుకొని తపస్సు చేసి ఒంటికాల మీద చేస్తారు, అవేం కాదు, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తుంది, నీ భావం ఎలా ఉండాలి, ఆ చిన్న విషయం. స్టూడెంట్ ఏజ్ లో ఏం తెలుస్తుందండి, ఆధ్యాత్మికం ఏం తెలుస్తుంది, తత్వం ఏం తెలుస్తుంది, లైఫ్ ఎందుకు వచ్చిందన్నది ఏం తెలుస్తుంది, ఇవేమి తెలియకుండానే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో నువ్వు ఏ పని చేసినా ఎలా చేయాలి అన్న చెప్పకనే చెప్తూనే చూపించేస్తుంటారు.
2: ఇలా చెప్తున్నప్పుడు నాకు ఒక అనుభవం గుర్తొస్తుంది, అది మన సోదరుడు అరవింద్ సాయికి జరిగిన ఎక్స్పీరియన్స్. ఇది తను భజన్ సింగర్ అనమాట, ఎంతో తపనతో తను ప్రాక్టీస్ చేసి స్వామి అనుగ్రహం ద్వారా భజన్ గ్రూప్ లో జాయిన్ అయ్యే అవకాశం పొందాడు. దానికోసం తను ఎంతో ప్రయాసపడ్డాడు, దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా స్వామి వాడికి అందించారనమాట. వచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిచాయి, తను తన డెంచర్స్ క్లిప్ వేసుకోవడానికి పాపం బెంగళూరు వెళ్లవలసి వచ్చింది ఒక రోజుకి. ఆ ఒక రోజు కూడా భజన్ మిస్ అయిపోతున్నాను అన్న తపన, ఆ అబ్బాయి సరే స్వామికి లెటర్ ఇచ్చి చూద్దాము కానీ నాకు వెళ్లాలని లేదు, ఈ ఒక్క పని వల్ల నేను ఒక సెషన్ భజన్ మిస్ అయిపోతున్నాను అన్న బాధ ఉందన్నమాట. సో ఆ రోజు సాయంకాలం భజన్లో తిను లెటర్ రాసి పట్టుకుని కూర్చున్నాడు. స్వామి అబ్బాయిని పిలిచి అడిగారు, ఏమిరా ఏంటి విషయం అంటే, స్వామి ఇలాగా ఒకరోజు బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది స్వామి, భజన్ నేను మిస్ అవుతాను స్వామి అని ఎంతో బాధపడుతూ అడిగాడు అనమాట. స్వామి అన్నారు, ఎందుకురా బాధపడతావు, నువ్వు ట్రైన్లో వెళ్తున్నంతసేపు అంటే భజన్ టైంలోని నువ్వు నీ భజన్ నువ్వు పాడుకో, అది నాకు అందిపోతుంది ఇక్కడ అని స్వామి అన్నారు. అంటే ఇంత ఇంత సింపుల్ లార్డ్ మనకి ఎక్కడ దొరుకుతారు,
0: సులభంగా దొరకలేదు.
1: చాలా బాగుంది గణేష్. మన స్వామి ఏ అవతారంలో అయినా ఇలా చేస్తూనే వస్తూనే ఉన్నారు. మనం షిరిడి సాయి అవతారం గురించి ఒక్కసారి ఆలోచిద్దాము. ఆయనకున్న ఎంతో మంది భక్తుల్లో ఒక స్పెషల్ కేసు ఏంటంటే, తర్ఖడ్ అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు ఆత్మారాం తర్ఖడ్. ఆయన అందరూ బాబా సాహెబ్ తర్ఖడ్ అనేవారు. ఆయన బేసిక్ గా ప్రార్థనా సమాజంకి చెందినవారు, కానీ ఆ తరువాత బాబాకి గొప్ప భక్తులుగా మారారు. వారి ఫ్యామిలీలో జరిగిన విషయం అనమాట. ఒకసారి బాబాని చూడటానికి పురందర్ అనే ఆయన, ఆయన భార్య, వీరిద్దరూ షిరిడి వస్తున్నారు. షిరిడి వస్తూ మధ్యలో వారు తర్కడ్ వారి ఆయన వైఫ్ ని అంటే వారి భార్యను కలవడం జరిగింది. ఆవిడ చాలా భక్తురాలు స్వామికి బాబాకి. ఆవిడ ఏం చేశారంటే రెండు వంకాయలు తీసుకొచ్చి, పెద్ద బ్రింజల్స్ తీసుకొచ్చి, ఇవి మీరు వెళ్లినప్పుడు అంటే ఆ రోజుల్లో షిరిడి వచ్చిన వాళ్ళందరూ చాలా రోజులు ఉండేవారు. బాబా మళ్లీ వెళ్ళు అని చెప్పేదాకా వాళ్ళు నెలల తరబడి షిరిడిలోనే ఉండేవారు. ఎంతో దూరం నుంచి వచ్చేవారు, ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని కాలం. సో వచ్చిన వారు కొన్ని రోజులు ఉండి వెళ్లేవారు అనమాట. మీరున్న రోజుల్లో ఈ రెండింటితో ఒకదాంతో బాబాకి భర్త చేసి పెట్టండి, బెంగన్కా భర్త అంటారు కదా, అది ఇంకొక వంకాయతో వేపుడు చేసి పెట్టండి బాబాకి అని చెప్పి ఆవిడ రెండు వంకాయలు తెచ్చి ఇవ్వడం జరిగింది. సరే వీరు వచ్చారు. వచ్చాక ఒక రోజు మంచి రోజు చూసుకుని ఆవిడ ఒక వంకాయతో భర్త చేసి భోజనం టైంలో తీసుకెళ్లారు మసీదుకి, ద్వారకామాయికి. ఆ రోజుల్లో భక్తులందరూ ఏదైనా ఐటెం తీసుకొచ్చి అక్కడ పెడితే అన్నీ బాబాకి వడ్డించేవారు అనమాట. అది దట్ వాజ్ ద ప్రాక్టీస్. ఆయన తిన్న తర్వాత అదే నైవేద్యంగా అక్కడ ఉన్న వారందరూ భోజనం చేయడం జరిగింది. మరి సాయిదేవుడికి భోజనం పెట్టడం, ఆయన చేత ఏదైనా తినిపించడం అనేది ఎంత కష్టతరమైన పని
2: అనేది
1: అప్పటికి ఇప్పటికేం మారలే. రెండు అవతారాల్లోనూ అలాగే. ఆ రోజుల్లో బాయిజాబాయి అనే ఒక ఆవిడ ఆ షిరిడి బాబా కోసం అడవులంతా వెతుక్కుంటూ 12 గంటలు అయ్యేసరికి భోజనం తట్టలో పెట్టుకుని వెతికి వెతికి ఆయన ధ్యానంలో ఉంటే, ఆ రోజుల్లో 16 సంవత్సరాల బాలుడిగా షిరిడి వెళ్లినప్పుడు బాబా, ఆ తర్వాత ఒక 3 ఏళ్ల తర్వాత మళ్లీ వెనక్కి రావడం జరిగింది. ఆ టైంలోనే బాబా అంటే ఎవరో తెలియని టైంలో ఆవిడ రొట్టెలు అవన్నీ చేసి పెట్టుకుని ఆయన ముందర కంచం పెట్టి బతిల్లాడేవారట. ఆయన యూనో ఆయన కాంటెంప్లేషన్ మోడ్లో ఆయన ఉంటే తిను బాబా తిను తిను అని బతిల్లాడి పెట్టేవారట. మరి ఈ రోజుల్లో స్వామి గురించి మనకు
0: తెలిసిందే,
1: ఎంతో మంది యశోదలు ఎంతో మంది దేవకులు కలిసినా ఆయన చేత 4 ముద్దలు తినిపించలేకపోయేవారు. మరి అప్పుడు బాబా భోజనానికి కూర్చున్నారు. భర్త తెచ్చారు, వడ్డించారు. ఆయన అది చూసి నాకు ఇది చాలా బాగుంది, నాకు ఇప్పుడు వంకాయ వేపుడు కూడా తీసుకురండి, వంకాయ వేపుడు తెచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను, భోజనం చేయను ఈ రోజు, అది వచ్చాకే నా భోజనం అని చెప్పారట. వంకాయలు ఎక్కడి నుంచి తెస్తారు ఇప్పుడు? సో రాధాకృష్ణ మాయి అని ఒక భక్తురాలు, ఆవిడ జనరల్లీ వంటకి సంబంధించినవన్నీ చూసుకునేవారు. ఆవిడకి కబురు పంపించారు బాబా ఇలా వంకాయ వేపుడు కోసం వెయిట్ చేస్తున్నారని. ఆవిడేమో షిరిడీలో ఇప్పుడు వంకాయలు దొరకవు, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏం చేయను, ఈయన మరి వెయిట్ చేస్తున్నారంటే అని, అసలు ఇది ఎవరు తీసుకొచ్చారని అడిగారట. అడిగితే ఇలా పురందర్ వాళ్ళ ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారంటే, అయితే ఆవిడ్ని అడుగుదాం, ఆవిడ ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా తెచ్చారేమో అని చెప్పి ఈవిడ వెళ్లి ఆవిడని అడిగితే, లేదు నాకు తర్కడ భార్య ఇచ్చి పంపించింది రెండు వంకాయలు, ఒక దాంతో భర్త ఒక దాంతో వేపుడు చేసి బాబాకి అర్పించమని చెప్పి ఇచ్చారు అని. అప్పుడు దెన్ దే అండర్స్టూడ్, ఆ రోజు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఎందుకు బాబా అంత పర్టికులర్ గా నాకు ఇప్పుడు వంకాయ వేపుడు కూడా ఇప్పుడే తీసుకొచ్చి పెట్టండి అని అడుగుతున్నారు అంటే, ఆ భక్తురాలు అంత ప్రేమతో ఆయన కోసమని పంపించింది. ఆయన ఆమె ఎంత ప్రేమతో పంపించిందో ఈయనకి అంతకంటే ఆతృత అన్నమాట. ఆవిడ పంపించిందాన్ని నేను గ్రహించాలి, గ్రహించిన ఆనందం ఆవిడకి చేరాలి అని. భక్తుల్ని ఆనందపరచడానికి భగవంతుడు ఏమైనా చేస్తారేమో గణేష్, ఆయన చెయ్యని పని లేదు, ఎక్కని ఎత్తు లేదు, దిగని స్థాయి లేదు, కేవలం ఒక క్షణం ఆనందం ఆ భక్తుడికి ఇవ్వడం కోసం. సో తర్కడ భార్య చేత మళ్లీ వేపుడు చేయించడం, అది కూడా బాబాకి వడ్డించడం, అది చూడంగానే ఆయన ఎంతో ఆనందంగా ఎప్పుడూ తర్వాత తర్వాత అని పోస్ట్పోన్ చేస్తూ ఉండేవారట బాబా భోజనం, ఇంకొక అరగంట తర్వాత, కొంచెం సేపు తర్వాత అని. అలాంటిది ఇది కూడా తెచ్చి వడ్డించంగానే ఆకును ముందరికి లాక్కుని తిన్నారట, భోజనం చేసి చాలా బాగుంది అని ఎంతో ఆనందించారట.
2: మీరు ఇది చెప్తుంటే మన ఫార్మర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నంజుండే గారు, వాళ్ల మిసెస్, ఆమె స్వామికి ప్రతిరోజు వంట చేసి పంపించేవారు. స్వామి బృందావనంలో ఉన్నప్పుడు, ఇది 70s 80s లో జరిగిన విషయం, ఈయన వైట్ ఫీల్డ్ కి చాలా దూరంలో ఉండేవారు సార్. మేడం అక్కడి నుంచి ఒక బస్సులో స్వామికి క్యారియర్ పంపించేవారు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ టైంకి. అంటే ఆమె పొద్దున్నే లేచి రెండు కల లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అప్ అయ్యి స్నానపానాలు చేసి చక్కగా మడిగో శుద్ధితో స్వామికి చక్కగా టిఫిన్ చేసి పంపించేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే స్వామికి ఇడ్లీ కొబ్బరి పచ్చడి చేయవలసి వచ్చింది అని అనుకున్నారు. ఆమె రాత్రి అనుకుని పడుకున్నారు, తెల్లవారి లేగానే ఆవిడ మర్చిపోయారు ఏమిటంటే, వంటింట్లోకి వెళ్లి చూస్తే కొబ్బరికాయ లేదు. స్వామికి నేను మరి కొబ్బరికాయ పచ్చడి చేస్తాననుకున్నాను, మరి స్వామికి ఇప్పుడు పంపించాలి, టైం అయిపోతుందని చాలా బాధపడ్డారు. ఆవిడ స్వామికి ప్రే చేసుకుని సరే బయట కొబ్బరికాయ సంపాదించొచ్చేమో అని వాళ్ల పిల్లల్ని లోపల ఇంట్లో పెట్టేసి తాళం వేసుకుని, అంత తెల్లవారుజామున, అది కూడా అంత రిమోట్ ఏరియా ఆఫ్ బెంగళూరు అవుట్స్కట్స్ లోని, ఆమె బయటకు వచ్చి పక్కింటి వాళ్ళింటికి తలుపు కొట్టి అలా రెండు మూడు ఇళ్లు తిరిగిన తర్వాత ఆమెకి దొరక్క ఒక కిరాణా కొట్టుకి, దూరంలో ఉన్న కిరాణా కొట్టుకు వెళ్లి అది ఓపెన్ చేయించి ఆ తెల్లవారుజామున ఒక కొబ్బరికాయ తీసుకుని వచ్చి పచ్చడి చేసి టైంకి క్యారియర్ తయారు చేసి ఇడ్లీ చట్నీ పంపిస్తారు స్వామికి. ఆ రోజు చాలా వింతగా ఏంటంటే, స్వామి టిఫిన్ కి కూర్చుని అన్ని బాక్సెస్ ఓపెన్ చేసి మళ్లీ మళ్లీ ఈ చట్నీ వేయించుకొని తిన్నారన్నమాట. ఎవరికి అక్కడ జరిగిన విషయం తెలియదు, అసలు ఎంత ప్రయాసపడి ఎంత భావంతో ఎంత ప్రేమతో ఆమె ఆ చట్నీ చేశారనేది స్వామికి తప్ప ఇంకెవరికి అర్థం కాదు కదా. అక్కడ అందరూ అనుకున్నారు ఎందుకు స్వామి అన్నిసార్లు ఆ చట్నీ వేసుకుంటున్నారంటే, నంజుండయ్య గారిని తర్వాత పిలిచి చెప్పారు, మీ ఆవిడకి వెళ్లి చెప్పు చట్నీ చాలా బాగుంది అని చెప్పు అన్నారట. అసలైన విషయం స్వామి చెప్పలేదు. ఆయన తిరిగి నెక్స్ట్ టైం ఆవిడ్ని కలిసినప్పుడు, ఏంటమ్మా ఇలాగా స్వామి నీ కొబ్బరి చట్నీ ఇంత ఆనందంగా తిన్నారు అంటే, అప్పుడు ఆమె ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఆశ్చర్యపోయారంట సార్, అంటే స్వామి ఇంత చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు పెట్టుకుని మనం చేసిన ప్రతి చిన్న పనికి కూడా స్వామి ఇలా స్పందిస్తారు ఇలా రియాక్ట్ అవుతారన్న భావన ఆయనలో కలిగింది. అది చెప్తూ కూడా ఆయన కళ్ళంట నీళ్లు వచ్చేస్తాయి అన్నమాట.
0: గణేష్ ఇది వింటూ ఉంటే, అంటే ఈ ప్రేమ భావం భక్తి భావం భక్తుల్లో ఉన్నప్పుడు ఎలాగ భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు అని ఇవన్నీ తెలియజేస్తున్నాయి. తిరిగి ఆ భావంలో స్వామి లీనమైపోతారు అన్నది ఒక సంఘటన ద్వారా మనం తెలుసుకోవాలి. లలిత ఓసారి ఈ కాన్వకేషన్ డ్రామాలు అవుతాయి కదా, ప్రతి సంవత్సరం అయిన కాన్వకేషన్ డ్రామా చాలా ఇంపార్టెంట్ స్వామికి. ఆ ప్రాక్టీసెస్ రిహార్సల్స్ తప్పకుండా అటెండ్ అయ్యేవారనమాట. అలా ఒకసారి పిల్లలు డ్రామా రిహార్సల్ చేస్తున్నారు. ఆ డ్రామాలో ఒక ఘట్టం ఏంటంటే కృష్ణుడు సంధి కోసం కౌరవుల దగ్గరికి వెళ్ళాలి,
2: రాయబారం
0: కోసం వెళ్ళాలి. అప్పుడు పాండవుల మధ్య కృష్ణుడి మధ్య జరుగుతున్న సంభాషణ అనమాట. అప్పుడు నకులుడు ఏంటంటాడంటే భయపడతాడు, ఎందుకు వాళ్ళు దుర్మార్గులు కృష్ణ, నువ్వు ఒక్కడివి వెళ్తున్నావు, నీకేమైనా వాళ్ళు అపకారం తలపెడతారో ఏంటో ఆ భావంతో కృష్ణుని వెళ్లొద్దు అని బతిమాలుకోవడం అనమాట. యాక్చువల్ గా సీన్ లో ఏంటంటే బాగా ఆవేదంతో భక్తితో ప్రేమతో కృష్ణను వెళ్లొద్దు, నీకేమైనా జరుగుతుంది అని చెప్పడం మట్టుకే. కానీ ఆ చేస్తున్న అబ్బాయి ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే నిజంగా తన నకులుడైపోయాడు, నిజంగా కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, ఒకవేళ కృష్ణుడికి ఏమైనా అవుతుందేమో నిజంగా ఆ ఫీలింగ్ లోకి వచ్చాడనమాట. యాక్చువల్లీ కృష్ణుడు పాదాల మీద పడి వేడుకునే ఇది లేదు, జస్ట్ మాట చెప్పాలంతే. కానీ ఆ భావంలో లీనమైపోవడం వల్ల కృష్ణుడు పాదాల మీద పడి మరీ ఏడ్చాడు, కృష్ణ వెళ్లకు నీకేమైనా అవుతుందేమోనని. ఇదంతా ఎదురుగుండా కూర్చుని స్వామి చూస్తున్నారనమాట. ఎప్పుడైతే అబ్బాయి కృష్ణుడు పాదాల మీద పడి ఏడుస్తున్నాడో ఇక్కడ స్వామి కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి అనమాట. అంటే దట్ కృష్ణ ఈజ్ నన్నదర్ దాన్ మన స్వామి. సో అయ్యో వీడు నా ఇంత ప్రేమతో నాకేంటవుతుందో అని వాడు ఆలోచిస్తున్నాడని స్వామి చాలా ఆ సన్నివేశాన్ని హృదయం హత్తుకుంది స్వామికి. అయిపోయింది, మర్నాడు ప్రాక్టీస్ కి వచ్చినప్పుడు యాక్చువల్లీ పాదాల మీద పడడం లేదు కాబట్టి నెక్స్ట్ టైం అబ్బాయి మామూలుగా చేసేట చేసేస్తే స్వామి అంటే మామూలుగా చెప్పాడు, కృష్ణ వెళ్లకు నీకేమైనా అపకారం జరుగుతుంది, భావం ఉన్నది కానీ పాదాల మీద పడలేదు. స్వామి వెంటనే ఆపి, ఏమిరా నిన్ను పాదాల మీద పడ్డావు ఇవాళ పడవు అనేసి అని చెప్పిన తర్వాత అలా ఎన్నిసార్లు రిహార్సల్ లోని ఆ ఘట్టం వచ్చినా అన్నిసార్లు స్వామి అదే తన్మయత్వం అదే ఆ భావనలోకి వెళ్లి స్వామి కూడా అంత ఎంజాయ్ చేశారనమాట. అంటే మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఒక సీన్ చూసినప్పుడు ఒకసారి ఆ ఎమోషన్ గాని ఆ భావం గాని వస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, ఓ ఇందాక చూసేం కదా అనిపిస్తుంది. ఇలా కాకుండా యాక్చువల్ గా డ్రామా చేసిన రోజు కూడా స్వామి అలాగే ఫీల్ అయ్యి అదే భావంలోని తన్మయత్వం చెందారనమాట. కాబట్టి భగవంతుడు ఆ భావం మనం ఏ భావంతో అందిస్తామో అదే భావంలోకి ఆయన కూడా వచ్చి మనకు ఆనందాన్ని అందిస్తారు అని అర్థమవుతూ ఉంటుంది. మరి ఇంతటి చక్కటి విషయాలతో ముందుకు సాగుతున్నది, ఆపాలన లేకపోయినా మనం ఒక చిన్న పాటను విని మళ్ళా ఈ సంభాషణలో ముందుకు కొనసాగుదాం.

0: ఈ చక్కటి పాట తర్వాత శ్రోతలందరినీ తిరిగి ఆహ్వానిస్తున్నాం. మన సంభాషణలోని ముందుకు వెళ్దాం లలిత, గణేష్.
1: తప్పకుండా.
0: మనం ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎలా సమర్పించుకుంటే భగవంతుడు స్వీకరిస్తాడని అనుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే భక్తి భావం కావాలి, హృదయ శుద్ధి కావాలి అని. స్వామి, ఇది ఎంత ఈజీగా మనకి బాగా అర్థమైనట్టు మన డే టు డే లైఫ్ కి అనుగుణంగా చెప్పారంటే, ఈ రెండు కలిపి ఉండడం అనేది ఒక ప్రయాణం చేస్తున్న వ్యక్తికి టిక్కెట్ లాంటిది అన్నారు. రైల్లో ప్రయాణం చేయాలి లేకపోతే బస్సులో ప్రయాణం చేయాలి అంటే ఏంటి ఉండాలి, అర్హత ఏంటి? టికెట్ ఉండాలి. టికెట్ ఉంటే ఏంటవుతుంది? నీకు టికెట్ చూసినప్పుడు మీరు అందంగా ఉన్నారా, మీకు ఎంత డబ్బు ఉన్నది, మీకు ఎన్నిళ్ళున్నాయి, మీకు ఎంత విద్వత్తుంది, సంగీతం పాడడం వచ్చా, డాన్స్ చేయడం వచ్చా, ఎవడు అడగడు, ఏమీ ఆలోచించడు, టికెట్ ఉందా లేదా అంతే. అలాగే టికెట్ లేకుండా నేను చాలా పెద్ద విద్వాంసుడిని, నాకు ఇంత డబ్బు ఉన్నది, నాకు అన్ని కోట్ల బిజినెస్ ఉన్నది అంటే ఎలా చేయాలంటారు? అక్కడ ఉండాల్సింది ఏంటి అంటే టికెట్ మాత్రమే ఉండాలి. అలాగా మనం ఈ మనిషిగా పుట్టి మాధవుడిగా ఎదగాలి, ఆ గమ్యం చేరుకోవాలి అన్నదా అనే ప్రయాణంకి స్వామి చెప్పేది ఏంటంటే టికెట్ ప్రధానం. ఆ టికెట్ ఏంటంటే భక్తి భావం, పరిశుద్ధమైన అంతరంగం. ఈ రెండు ఉంటే చాలు, నువ్వు గమ్యం చేరిపోతావు అని చెప్తుంటారు అన్నమాట. మరి అంటే ఆ భావంతో సమర్పిస్తే ఎవరైనా ఏదైనా తీసుకుంటారు. అలాగే ఆ భావ శుద్ధి లేనప్పుడు భగవంతుడు ఏదైనా స్వీకరించడు అని కూడా చాలా సందర్భాలున్నాయి. మన స్వామి పాత భక్తులైన సతీష్ గారు, ఆయన చాలా చిన్నతనంలోని స్వామితో జరిగిన ఒక సంఘటన వివరించారు, అది ఆయన మాటల్లోనే ఒకసారి విందాం.
2: మా తాత వాళ్ళంతా ఎప్పుడు చెన్నై నుంచి వెళ్లేటప్పుడు మార్కెట్లో పెద్ద పెద్ద బాస్కెట్ లో బత్తాయి పండ్లు, గొయ్యా పండ్లు, మ్యాంగోస్ తీసుకెళ్లేవారు. అది తీసుకొచ్చి స్వామి అక్కడ ఉండేవాళ్ళకి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అప్పుడు స్వామి మాల వేసుకుంటారు, మాల వేసుకుంటారు డివోటీస్ దగ్గర,
0: పుష్పమాల,
2: పుష్పమాల, పుష్పమాలలు దర్శనం టైంలో అందరు చేతిలో పెట్టుకుంటే ఒక్కొక్క దగ్గర వచ్చి వేసుకుంటారు అన్నమాట. అప్పుడు అలవాటు అది ఉండింది, ఒక్కొక్క దగ్గర నిదానంగా నిలిచి మాట్లాడి ఇలా జరుగుతా ఉండింది.
0: మీరెప్పుడు స్వామికి పువ్వులు దండ వేశారండి?
2: నేను అదే ఆ టైంలో మా వాళ్ళతో కూడా ఉండేటప్పుడు నేను తరచుగా వేసేవాడిని. అందులో ఒక ఇన్సిడెంట్ నేను గమనించినది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు, ఇట్లా నా దగ్గర తీసుకున్నారు, మెడ తీసి వేసుకున్నారు, అట్లా ఇట్లా తీసి పక్కన ఇచ్చేసేవాళ్ళు. ఇట్లా వచ్చేటప్పుడు చెయ్యి ఇట్లా తీసి తీసేసినారు. పావలాకి అర్ధ గంట బార్గెన్ చేసి కొన్నావు కదా, పావలా బీద పిల్లలు పొద్దున 5 గంటలకి నువ్వే ఉంచుకో. అప్పుడు నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే, పూజ ఆలయాలు వెళ్లడం మనం బార్గెన్ చేయకూడదు, ఇష్టం ఉంటే కొనుక్కోవాలి, సమర్పించాలి. అందులో నేను నేర్చుకున్నాను. జనరల్ గా మా ఫ్యామిలీలో ఎవరు బార్గెన్ చేయరు పూజకి అంటే, దానికి లిమిట్ లేదు. సో ఇది చాలా, అదే ఫస్ట్ లెసన్, మై లెసన్. ఓహో, పుష్పంలోనే ఇంత ఉందా, అటువంటిది నాకు వద్దు అన్నారు చూడండి. అది నాకు చాలా మైండ్ లో ఆ ఏజ్ లోనే,
0: అప్పుడు మీ వయసు,
2: అప్పుడు ఒక 7-8 వయసు ఉండవు, ఇదే కలర్ కనకాంబరం పువ్వులు, పుష్పమాల, కనకాంబరం పుష్పమాల. నేను అదేదో తీసుకున్నాను, నేను 50 రూపాయలు ఇచ్చి కొన్నాను. నా పక్కన ఉన్నవాళ్ళు ఎంత కొన్నా నాకు తెలియదు, స్వామి చెప్తే తెలిసింది. నువ్వు పావలాకి బార్గెన్ చేసి మాట్లాడి తీసుకొచ్చావు కదా, అలా చెప్పారు. సో దట్ ఈస్ ది ఫస్ట్ టైం.
3: ఎంత చక్కగా సతీష్ గారు వివరించి చెప్పారో కదా. మరి ఈ సంఘటన వింటూ ఉంటే మళ్లీ మనం ఒకసారి షిర్డి సాయి అవతారానికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాం. షిర్డి సాయి అవతారంలో జరిగిన ఇంకొక సన్నివేశాన్ని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం స్వప్న.
0: తప్పకుండా.
3: అది కూడా అదే భక్తురాలు, తర్కడు గారి భార్య, ఆవిడ విషయంలో జరిగిన ఒక సన్నివేశం. మరి ఒకసారి బాలారాం మాన్కర్ అని ఒక ఆయన, ఆయన కూడా బాబాకి చాలా మంచి భక్తులు. ఆయన దేహాంతం తర్వాత వారి కొడుకు గోవింద్ జీ అతని పేరు. అతను షిరిడి రావాలనుకున్నాడు. మరి కష్టం వచ్చినా సుఖం వచ్చినా వచ్చి భగవంతుడికే కదా చెప్పుకుంటాము. అందుకని షిరిడి వచ్చి ఆ క్రియాకర్మలన్నీ చేసుకుని బాబా దగ్గర కూర్చుని కష్టం సుఖం చెప్పుకోవడం కోసం ఆ వెళ్లే ప్రయాణంలో భాగంగా ఆయన తర్కడు గారి ఇంట్లో ఆగడం జరిగిందనమాట. అప్పుడు వారి భార్యకి ఏదైనా స్వామి కోసం పంపించాలి, ఇక్కడి నుంచి వెళ్తున్నారు షిరిడి, బాబా కోసం ఏదో ఒకటి పంపించాలి అని ఆవిడకి ఎంతో తాపత్రయం. అయితే ఏం పంపించాలని ఇల్లంతా వెతికారు. అనుకోకుండా వచ్చారు ఇతను, నేను వెంటనే వెళ్ళిపోవాలంటున్నారు, చేయడానికి టైం లేదు. అంతా వెతికితే ఒక స్వీట్ పేడ అంటారు దాన్ని, మన పాలకోవా అనుకోవచ్చు ఇక్కడ, ఆ స్వీట్ ఒకటి కనిపించింది ఇంట్లో. కానీ అది ఆల్రెడీ బాబాకి నైవేద్యం పెట్టడం జరిగిపోయిందనమాట. జరిగిపోయే నైవేద్యం చేసేసిన దాన్ని పంపించచ్చా అని ఒక క్షణం ఆలోచన. మళ్ళీ ఆవిడ అనుకున్నారు, ఆయనకే కదా నైవేద్యం చేశాం, మళ్ళీ అదే ఫిజికల్ గా ఆయనకి పంపిస్తున్నాను, బాబా తప్పకుండా స్వీకరిస్తారు, ఆయన ఏమనుకోరు అని అని ఆవిడ ఉన్న ప్రేమ కొద్దీ అనమాట ఆ స్వీట్ ఆ బాబుకి అతనికి ఇచ్చి, నాయన ఇది నువ్వు వెళ్ళినప్పుడు బాబాకి తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చి పంపించారు. సరే గోవిందజీ షిరిడి చేరుకున్నారు, తన కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకున్నారు, బాబా దర్శనం కోసం వెళ్లారు. వెళ్తే బాబా కూర్చుని ఆయన చెప్పినవన్నీ మాటలన్నీ విని ఆయన చెప్పాల్సిన బోధ ఏదో, మరి కష్టంలో ఉన్న వ్యక్తి వస్తే వాళ్ళకి కంఫర్ట్ చేయడం అందులో భగవంతుడు అంటే అది ఎలా చేస్తాడో మనకి తెలిసిందే. సో నాలుగు మంచి మాటలు చెప్పి నేనున్నాను బాధపడకు, ఓపిగ్గా కూర్చున్నారు. అంతా అయిపోయాక బాబా అడిగారు, నా కోసం ఏమైనా తీసుకొచ్చావా? ఇతనికి అసలు గుర్తు కూడా లేదు ఆవిడ చిన్న స్వీట్ ఇచ్చి పంపించారు అని చెప్పి. అంటే లేదు బాబా, నేనేమి తీసుకురాలేదు. సరే ఆ రోజు గడిచిపోయింది. మళ్లీ మధ్యాహ్నం దర్శనానికి మళ్లీ వెళ్లాడు గోవింద్జీ. వెళ్లి మళ్లీ కొంచెం సేపు కాలక్షేపం జరిగాక బాబా దగ్గర కూర్చుని అన్ని చెప్పాక మాట్లాడాక మళ్లీ బాబా అడిగారు, నా కోసం ఏదో తీసుకొచ్చావు కదా అంటే ఇంకా ఆయన ఆగలేకపోయారనమాట. భగవంతుడు ఎంత ఆతృతతో ఉంటాడు భక్తుల కోసం. ఇందాక మీరు అన్నారు గణేష్, ఒకసారి స్వామి ఎంత ఆతృతతో మనకి దర్శనం ఇవ్వడం కోసం వస్తారు అని. ఇక్కడ కూడా అదే ఆతృత అనమాట ఆయనకి. అడిగారు, అడిగితే అతనేమో లేదు బాబా నేనేమి తీసుకురాలేదు అని అతనికి మర్చిపోయాడు. అతనున్న కష్టంలో ఇది మర్చిపోయాడు అనమాట. అంటే అప్పుడు బాబా గుర్తు చేశారు, అదేంటి నువ్వు తర్కడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని భార్య నాకు ఇవ్వమని ఒక పేడా ఇచ్చింది కదా నీకు, అది ఎక్కడుంది తీసుకురాలేదేంటి అని. అప్పుడు అతనికి గుర్తొచ్చిందనమాట. అండ్ హీ వాజ్ షాక్డ్. అంత చిన్న విషయం బాబా తెలుసుకోవడమే కాదు, బాబాకి తెలిసిందనేది ఒకటైతే ఆయన దానికోసం అడుగుతున్నారు, నేను నా గురువు ఎడలు అపచారం చేస్తున్నాను, ఆయన అడిగేదాకా నేను వెయిట్ చేశాను అని అతను ఎంతో బాధపడి పరిగెత్తుకుంటూ తన బసకు వెళ్లి అది తీసుకొచ్చి ఇచ్చారు. ఇవ్వగానే అది తీసుకుని స్వామి తిన్నారట. అది ఇక్కడ మనం తెలుసుకో ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు గణేష్. గోవిందజీ అప్పుడే తన తండ్రి పోయాడు, అంటే అతను అశౌచంలో ఉన్నాడనమాట, మనకి మైల అంటారు ఆ టైంలో. వారి దగ్గర నుంచి ఏమీ గ్రహించడం తీసుకోవడం ఏమి జరగదు. తర్కడ్ భార్య ఆవిడకున్న నమ్మకం చూడండి, ఇతనితో పంపించినా బాబా తీసుకుంటారు అనేంత గొప్ప నమ్మకం బాబా ప్రేమ మీద ఆవిడకున్న నమ్మకం. ఆవిడ పంపించడం, ఈయన కూడా ఈ భక్తురాలు పంపించడం, భగవంతుడు కూడా అదే భావంతో ఆయన స్వీకరించడం, అది ఒక పాయింట్ అయితే. రెండవది ఆల్రెడీ అది నైవేద్యం అయిపోయినది, ఒకసారి పెట్టేశారు, ఆ ఈయన కూడా ఒకసారి తినేశారు అక్కడ. మళ్లీ ఆ భుక్తశేషాన్ని తన భుక్తశేషాన్ని తనే తీసుకుని మళ్లీ స్వీకరించి ఎంత ఆనందం చెప్పండి. ఇలాంటి భక్తులు, ఇటువంటి భగవంతుడు, వీరి గురించి మనం మాట్లాడుకుంటుంటేనే చాలు సరిపోతుంది.
1: ఈ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నప్పుడు నాకు మన స్వామి 1975 విద్యార్థులకి సమ్మర్ కోర్సు ఒకటి నిర్వహించారు. ఇది చాలా డిఫరెంట్ సమ్మర్ కోర్సు, ఎందుకంటే చాలా ఇన్ఫార్మల్ గా జరిగిన సమ్మర్ కోర్సు అన్నమాట ఇది. ఆ సమ్మర్ కోర్సు లో ఒక డిస్కోర్స్ లో స్వామి ఈ పత్రం పుష్పం ఫలం తోయం గురించి చెప్తూ ఈ విధంగా ఈ నాలుగు విషయాలు స్వామి ఎల్యూసిడేట్ చేశారు. మొదటిది పత్రం. ఈ పత్రం అంటే ఈ దేహమే పత్రంగా భావించాలి అని స్వామి చెప్తూ, పరోపకారార్థం ఇదం శరీరం, అంటే సేవ ద్వారా ఇతరుల్లో ఉన్న పరమాత్మ మనలో ఉన్న పరమాత్మ ఒక్కటే అన్న భావంతో మనం భగవంతుడికి ఈ శరీరాన్ని సేవ ద్వారా అర్పించాలి అని మొదట చెప్పారు. అయితే మరి స్వామి ఈ పత్రంకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, తప్పకుండా ప్రతి భక్తునికి ఈ సేవలో ఎన్నో అనుభవాలు స్వామి ప్రసాదించుంటారు. మొదటిగా ఒక రెండు అనుభవాలు మనం ఈ దీని విషయమే చూద్దాము. నిన్న ఎపిసోడ్ లో మనం ఆ రామచంద్ర ఆ గ్రూప్ కి స్వామి సేవాదళ గ్రూప్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటి భాగం మనం తెలుసుకున్నాము. ఏమన్నారు స్వామి, ఈ భరతభూమి మీదే నేను అవతరిస్తాను ఇప్పటికీ ఎప్పటికీ కూడా అని అని అన్న తర్వాత వేసిన ప్రశ్న, ఈ అబ్బాయి స్వామి సేవ ఏ విధంగా చేయాలి అన్న ఒక కుతూహలంతో అడిగిన ప్రశ్నకి స్వామి సమాధానంగా, సేవ కష్టపడి చేయకూడదు బంగారు, సేవ ఇష్టపడి చేయాలి అని అన్నారంట. అంటే మనలోని అవతల పర్సన్లోని ఉన్న భగవంతుడు ఒకటే అన్నప్పుడు మనకి ఈ భావం వస్తుంది, ఎంత కష్టమైనా అది ఇష్టంగా చేస్తారన్నమాట. ఇది ఒక ఉదాహరణ. మరి సేవ చేసిన తర్వాత భగవంతుడికి నిస్వార్థంగా సేవ చేస్తే దానికి ప్రతిఫలం ఎలాగ భగవంతుడు అడగకుండా ఇస్తాడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది మయూర్ పాండ్యా అని ఒక స్వామి విద్యార్థికి జరిగిన అనుభవం. అతను స్వామి లోపల ఉండేవారు అనమాట, చాలా సన్నిహితంగా ఉండేవారు స్వామితోటి. ఇతనికి చాలా ఫేవరెట్ రూమ్ స్వామి మందిర్లో ఏంటంటే సేఫ్ రూమ్. ఎందుకంటే సేఫ్ రూమ్ లో ఈయన పడుకునేవారు. పడుకుని పైకి చూస్తే స్వామి ఎగ్జాక్ట్ గా స్వామి బెడ్ కిందనే ఆయన పడుకునేవారు అనమాట. పై రూమ్ లో స్వామి, కింద రూమ్ లో ఆయన. ఈ సేఫ్ రూమ్ పక్కనేమో రామబ్రహ్మం గారు పడుకునేవారు బృందావనంలో. మరి ఈ అబ్బాయికి ఒకసారి అలా ఆలోచనలో, రామబ్రహ్మం గారు పాపం చాలా అస్వస్థతకు గురయ్యేవారు అనమాట. సో ఈయన ఒకసారి ఆలోచించారు, స్వామి ఎంతో దూరంలో ఉన్న భక్తులకి మీరు నయం చేస్తున్నారు, ఎంతో ఆదరణతో మీరు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు అటెండ్ అవుతున్నారు, మీ పక్కనే ప్రతిరోజు నడుస్తున్న రామబ్రహ్మం గారికి ఎందుకు స్వామి మీరు నయం చేయటం లేదు అని పాపం నిద్రపోతూ ఈ ఆలోచనతో నిద్రపోయాడనమాట. ఇలా ఒక వారం రోజులు గడిచింది. సడన్ గా కాలేజీలో ఉన్నప్పుడు ఈ మయూర్ పాండ్యాకి ఒక విద్యార్థి పరిగెట్టుకుంటూ వచ్చి ఒక కబురు పంపించాడు, స్వామి నేను ఇమీడియట్ గా అప్స్టేర్స్ పిలుస్తున్నారు తొందరగా రా అని. సో ఈయన ఎందుకు పిలిచారో తెలియకుండా తొందరగా వెళ్ళాడు అనమాట పరిగెట్టుకుని. పైకి వెళ్లేసరికి స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ అబ్బాయి కోసం. పిలిచి చూడరా ఇది మన రామబ్రహ్మంకి అసలు ఒంట్లో బాగోవటం లేదు ఈ మధ్య, తను చెకప్ కని బెంగళూరు వెళ్ళాలి, కంప్లీట్ చెకప్, నువ్వు జాగ్రత్తగా దగ్గరుండి నీకు ఆ బాధ్యత అప్పు చెప్తున్నాను, వెళ్లి దగ్గర చూసుకుంటా. ఈయనకు పాపం చాలా ఆనందం వేసింది, ఎందుకంటే స్వామి ఒక పని అప్పు చెప్పారు ఈయనకి, సేవ చేయమని చెప్పారు. కానీ స్వామిని అప్పుడు అడిగాను అన్న ఆలోచన మర్చిపోయాడు పాపం, ఇలాగా ప్రే చేశానని. సో నిస్వార్థంగా చేయడం వల్ల ఇది రిజల్ట్ అనమాట, అది గుర్తుండదు వాళ్ళకి. సో ఆయనతో బెంగళూరు వెళ్ళాడు, చికిత్స అంతా చేయించుకున్నారు, అన్ని చెకప్ అంతా అయింది. ఈవినింగ్ ప్రతిరోజు స్వామి 7:30 కల్లా రిటైర్ అయిపోతారు రెస్ట్ తీసుకోవడానికి. కానీ ఆ రోజు రామబ్రహ్మం గారు ఈ మయూర్ పాండ్య గారు ఇద్దరు వచ్చేంత వరకు కూడా స్వామి తలుపు వేసుకోకుండా మేల్కొని ఉన్నారు. సో 8 గంటలకి వీళ్ళిద్దరూ వస్తే స్వామి ఇద్దరిని లోపలికి పిలుస్తారు. రామబ్రహ్మం గారి కుశల ప్రశ్నలు అన్ని అడిగి ఆయన్ని పంపించి తిరిగి మయూర్ పాండ్యాని పైకి రమ్మంటారనమాట. పైకి రమ్మని, ఏమిరా చాలా సేవ చేశావు కదా అని ఆనందించి, తీసుకో నమస్కారం అని స్వామి నమస్కారం తీసుకోమంటారు. వింత ఏంటంటే, నమస్కారం మామూలుగా మనం స్వామి పాదాలు పట్టుకుంటాం కదా, ఆ అబ్బాయి పాపం పాదాలు పట్టుకోవడానికి ఇలాగ చేతులు చాపి పాదాల మీద చేయి పెడదాం అనుకుంటే స్వామి ఆ పాదాలు ఇలా పైకి ఎత్తుతారనమాట. అంటే స్వామి కుషన్ ఉంటుంది కదా, ఫుట్ రెస్ట్, ఆ అబ్బాయి చేతులు ఆ ఫుట్ రెస్ట్ మీద పడతాయి. ఇదేంటి స్వామి ఇలా చేశారన్న ఆలోచన వచ్చే ముందరే స్వామి తన పాదాలను తీసుకువెళ్లి ఆయన చేతుల మీద పెడతారు అనమాట. అంటే కిందని రోబ్ కవర్ చేసేస్తుంది అనమాట స్వామి పాదాలని ఈయన చేతుల్ని. సో చుట్టూ ఉన్న వాళ్ళకి ఈయన పాద నమస్కారం తీసుకుంటున్నారని అనుకుంటున్నారు, కానీ స్వామి ఏం చేస్తున్నారు, ఆయన పాదాల కింద మయూర్ పాండ్య చేయి పెట్టి అలాగ మసాజ్ చేస్తున్నారు అనమాట స్వామి. ఒక 4-5 నిమిషాలు అలాగే చేసిన తర్వాత ఈయన పాపం ఆ ఆనందంలో తలదించుకొని అలాగ కళ్ళు మూసుకొని తన్మయత్వంలో ఉన్నాడు. స్వామి ఇంత మంచి అవకాశం ఇస్తున్నారంటే 4-5 నిమిషాల తర్వాత స్వామి లేరా లే అని అక్కడున్న పెద్దవాళ్ళకి, వీడు పడుకుండిపోయాడు ఇక్కడే అని చెప్పి స్వామి నెమ్మదిగా పాదాలు తీసి తిరిగి వెళ్లారనమాట. అంటే దీని వల్ల ఏం తెలుస్తుంది మనం, నిస్వార్థంగా ఇంకొకళ్ళ కోసం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా స్వామి దానికి ఆయన రీతిలో మనం ఇలా కోరుకోకుండానే ఆయనకు కావలసిన రీతిలో ఆయన ఇలాగ అనుగ్రహిస్తారని ఒక అనుభవం.
3: చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు గణేష్. మనకి ఇందాక మీరన్నట్టు నిన్నటి ఎపిసోడ్ లో అనుకుంటాను బాబా కూడా ఇదే చెప్పారు కదా, సేవ ఎలా చెయ్యాలి అంటే శరీరం నాది కాదు అనుకుని అటువంటి భావనతో చేసే సేవ భగవంతుని చేరుతుంది అని ఇప్పుడు మీరు చెప్తుంటే అదే గుర్తొచ్చింది. చాలా బాగుంది, అద్భుతమైన అనుభవం.
1: మరి రెండవది పుష్పం. పుష్పం స్వామి ఏం చెప్తున్నారంటే ఆ 75 డిస్కోర్స్ లోని హృదయ పుష్పం భగవంతుడికి సమర్పించాలి. అది కూడా ఎలా ఉండాలి? అరిషడ్ వర్గాలకి రహితమైనటువంటి హృదయంగా భగవంతుడికి సమర్పించాలి అని అంటారు.
3: అవును, మరి నిర్మలంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి మనసు అనేది. అటువంటి హృదయంలోనే భగవంతుడు
1: వసిస్తాడు,
3: నివసించడానికి యోగ్యంగా ఉండాలి కదా. భగవంతుడు నివసించడానికి యోగ్యంగా మన హృదయాన్ని మనం మార్చుకోవాలి అని ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ద్వారా స్వామి ఒక భక్తుడికి చెప్పారు. వారి ద్వారా మనం కూడా నేర్చుకోవచ్చు. విశాఖపట్నంలో రమేష్ అని ఒక ఆయన, స్వామికి ఎంతో మంచి భక్తులు. వారు ఎక్కువగా ఈ యూత్ ప్రోగ్రామ్స్ లో వాటిలో ఎంతో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు, మంచి భజన సింగర్ కూడా. సో ఆయనకి ఒక అలవాటు ఏంటంటే రోజు అంత పనంతా అయిపోయాక సాయంకాలం మందిరానికి వెళ్లి కూర్చుని నేనేమైనా తప్పులు చేసి ఉంటే ఈ రోజు నన్ను క్షమించు స్వామి అని చెప్పి ఒక పాట పాడేవారట. హృదయ మందిర సే మత్ జావో, స్వామి హృదయ మందిర సే మత్ జావో అని ఆ పాట పాడుకుని వచ్చేసేవారట. ఆ తర్వాత ఒకసారి ఆయన భర్తీ వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. స్వామి అడిగారట, ఏమిట్రా రోజు హృదయ మందిర సే మత్ జావో, హృదయ మందిర సే మత్ జావో అని పాడుతూ ఉంటావు, ఆ హృదయం ఏమో కుళ్ళు కంపు కొడుతోంది, ఇలా ఉంటే నేను ఎలా ఉంటాను అక్కడ, నువ్వు నేను ఉండాలంటే చక్కగా ఎంత నిర్మలంగా ఉంచుకోవాలి హృదయాన్ని అంటే. మరి భక్తులు భగవంతుడు ఎలాంటి వారంటే మరి భక్తులు కూడా ఏమి తక్కువ తీసుకోరు కదా. ఈయన కూడా అడిగారు, అదేంటి స్వామి మరి మీరిచ్చిందే కదా, మేము నేను చూసుకుంటున్నాను, మరి నాకు సాధ్యం కాని పని అంటే కొద్దిగా కష్టతరమైన పని, హృదయాన్ని నిర్మలంగా చేసుకోవాలంటే టైం పడుతుంది, అలానే మీరు వెళ్ళిపోతారా, మీరు ఉండాల్సిన ప్లేస్ అదే కదా, నా హృదయంలోనే కదా మీరు ఉండాలి, భగవంతుడు హృదయవాసం చెప్తారు కదా, ఇంకెక్కడికి వెళ్తావు స్వామి అని అడిగారట. అడిగితే అప్పుడు స్వామి చెప్పారట, చూడరా అది కాదు, అశోక చక్రవర్తి ఉన్నాడు, మొత్తం రాజ్యమంతా ఆయనదే, ఆ రాజ్యంలో ఉన్న ప్రదేశాలు పొలాలు భూములు అన్ని ఆయనవే, అలా అని అంతా నాదే అని చెప్పి ఆయన మురిక్కలో పక్కన వెళ్లి కూర్చోడు కదా, అది కూడా రాజ్యం నా రాజ్యంలో భాగమే అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చుంటాడా, కూర్చోడు కదా, ఆయన రత్న ఖచ్చిత సింహాసనం మీదే కూర్చుంటాడు, ఆ కోటలోనే ఉంటాడు, ఎందుకు ఆయన మహారాజు కాబట్టి. మరి ఒక రాజ్యానికి రాజుకే అంతటి ఇవి ఉంటే, ఫిల్టర్స్ ఉంటే, భగవంతుడికి కావలసిన యోగ్య భగవంతుడు ఉండడానికి యోగ్యంగా నీ మనసు ఉందా లేదా, నీ హృదయం ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నీది, దానికి ఆ యోగ్యతరంగా చేసుకోవాల్సిన సాధన కూడా నీది, ఆ రెండూ జరిగితే ఎక్కడికి వెళ్తాను నేను అక్కడే ఉంటాను అని స్వామి చెప్పారట. హృదయ పుష్పం అంటే మరి ఇటువంటి పుష్పాన్ని మనం అందరం స్వామికి సమర్పించుకోగలిగే అర్హతని మనం సాధించుకోవాలని, ఆ సాధనలో ఉండాలని మళ్లీ మనం స్వామికి ప్రార్థించుకుందాం.
1: తర్వాత మనకి వచ్చేది ఈ వరుసలోని ఫలం. ఈ ఫలం స్వామి చాలా చక్కగా చెప్తారు, మీ కర్మ ఫలాల్ని నాకు సమర్పించండి అని స్వామి ఎంతో చక్కగా పాపం చెప్తున్నారు.
0: గణేష్, లలిత, ఇవన్నీ చూసుకుంటుంటే అంటే ఇక్కడ ఆపటం లేదు, కాకపోతే కంటిన్యూషన్ అనిపిస్తున్నది, ఎందుకు మనం భగవంతుడికి పత్రం ఇవ్వాలి, పువ్వు ఇవ్వాలి, పండు ఇవ్వాలి అని ఆలోచిస్తే ఎందుకు భగవంతుడికి అవసరమా? ఈ సృష్టి అంతా ఆయనదే కదా, ఎందుకు ఆయన మన నుంచి తీసుకుంటున్నారు, మనం ప్రేమగా తెస్తే తింటున్నానని ఆనందాన్ని ఇస్తున్నారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని ఆలోచిస్తే మళ్ళా మనం మొదటికి వెళ్దాం. ఒకసారి అవతారం ఎందుకు వచ్చింది? మనల్ని ఉద్ధరించడానికి వచ్చింది కాబట్టి ఈ చిన్న చిన్నవి ద్వారా తీసుకుని మన ఏంటంటే ఉద్ధరింప చేయడానికే. ఇప్పుడు కర్మ ఫలం అని చెప్తూ ఉంటే పండు ఏదిచ్చినా తీసుకుంటాను బాహ్యమైన అర్థం కనిపిస్తుంది, కానీ అందులోని గూఢార్థం మనం తెలుసుకోవాల్సిన నిజమైన అర్థం ఏంటి అంటే మీరు చేసే కర్మల యొక్క ఫలితాన్ని నాకు ఇవ్వండి అని. ఇంత కష్టపడి మనం కర్మలు చేస్తున్నాం, ఎంత కష్టపడాలండి, ఏదైనా పని చెయ్యాలి, దాన్ని సమకూర్చుకోవాలి, అన్ని చెయ్యాలి, అన్ని చేసేసి ఫలితాన్ని ఇచ్చేయాలా? ఆలోచించండి ఒకసారి, ఎంత ఈజీగా అడిగేస్తున్నావు స్వామి అని అనుకుంటాం. కానీ దాని వెనకాతలున్న కిటుకు స్వామికే తెలుసు అనమాట. ఏంటంటే మనం ఈ మానవ జన్మ గాని ఈ జన్మ పరంపర ఈ సంసార చక్రంలో మనం ఎందుకు కొట్టుకుంటున్నాము అంటే
3: ఆ ఫలితాన్ని తీసుకోవటం వల్ల,
0: కర్మ ఫలాల్ని అనుభవించడం కోసమే. పుణ్యం గాని పాపం గాని ఈ రెండిట్లో ఏది అనుభవించాలన్నా మళ్ళీ ఏదో ఒక జన్మ తీసుకోవాలి. మరి ఎప్పుడు ఇందులోంచి బయటపడతాం? మనకి క్రితం జన్మలో ఏమైందో తెలియదు, వచ్చే జన్మలో ఏమవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు బాధపడినప్పుడల్లా, ఈ ఎక్కువ తక్కువలో కొట్టుకుంటున్నప్పుడల్లా నాకెందుకు ఈ బాధ, నన్ను రక్షించవా రక్షించవా అనుకుంటున్నాం. అయ్యో, నిన్ను రక్షించేది నీ కర్మనే, నిన్ను శిక్షించేది నీ కర్మనే, అది నువ్వు తెలుసుకోరా అని ఇంత పెద్ద విషయాన్ని స్వామి ఏం చెప్పారంటే, ఆ ఫలితాన్ని విడిచిపెట్టి, అది నాకు మంచి వద్దు చెడు వద్దు అనుకున్నా అనుకోండి, మిమ్మల్ని బంధించదు, మళ్ళా మిమ్మల్ని తీసుకురాదు. అంటే మంచి ఇవ్వదు చెడు ఇవ్వదు. ఇప్పుడు సపోజ్ మనం మంచి పని చేశామనుకోండి, దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే అది బంధమేంట, బంగారు సంకెళ్ళుట. బంగారం అవి, కానీ అవి మనం బంధిస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా ఒక పని చేసాం దానివల్ల చెడు వస్తున్నది అంటే అది ఇనప సంకెళ్ళు. మంచి చెడు రెండు కూడా సంకెళ్ళే బంధిస్తాయి. కాబట్టి మీరు నువ్వు మంచి తీసుకోకు, చెడు తీసుకోకు. నువ్వు ఏ పని చేస్తున్నా దాన్ని అర్పించేసే, రామార్పణం కృష్ణార్పణం ఏమనుకుంటావు అది నాకు అర్పించేసావనుకో, ఆ కర్మ చేసినా సరే నీ అకౌంట్ లో కర్మ చేసినట్టు పడదనమాట.
3: బేసిక్ గా స్వామి ఏం చెప్తున్నారంటే, నిల్ బ్యాలెన్స్ ఉంచుకోండి, డెబిట్ కూడా వద్దు, క్రెడిట్ కూడా వద్దు, అసలు మీకు అకౌంటే వద్దు అని చెప్తా.
0: అవును, అకౌంట్ వద్దు అనుకుంటే క్రెడిట్ డెబిట్ ఉండకూడదు కదా. మన అకౌంట్ వద్దు, జన్మ వద్దు అనుకుంటున్నాం, ముక్తి కావాలి అనుకుంటున్నాం, కానీ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోతున్నాం. ఆ క్రెడిట్ డెబిట్ లేకుండా తీసుకోవాలి అంటే నువ్వు కర్మ చేసినట్టు కనిపించకూడదు, చేసినా చేసినట్టు కనిపించకూడదు. అలాని పోని కర్మ చేయకుండా కూర్చుందా అంటే
3: నువ్వు సాధ్యం కాదు.
0: నువ్వు కర్మ చెయ్యాలి, కర్మజీవి నువ్వు, నువ్వు పుట్టిందే కర్మ చేయడానికి. అంతేకాదు మీరు కర్మ చెయ్యాలని చెప్పి నేను చెప్తున్నాను, కృష్ణుడు అవతారాలని కూడా కర్మ చేసి చూపిస్తున్నాయి. కానీ ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసుకుంటూ పోతున్నారు అంతే. అలా ఆ ఫలితాన్ని నాకు అర్పించండి అని మనం కృష్ణావతారంలో చూసుకుంటే, రాధ ఒకసారి రుక్మిణి దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళు మాటల సందర్భంలో ఆవిడికి వేడి పాలని అందిస్తుంది అనమాట రుక్మిణీదేవి. చూసుకోదు, రాధ కూడా ఆలోచించకుండా గబుక్మన వేడి పాలు తాగేస్తుంది అనమాట. అయిపోతుంది, రాధ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు వచ్చినప్పుడు, కృష్ణుడు సేవ చేసుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణుడి పాదాలు నల్లగా కమిలిపోయినట్టు ఉంటాయన్నమాట. రుక్మిణి చాలా బాధపడుతుంది, అయ్యో స్వామి ఏమైంది మీ పాదాలకి ఇలా నల్లగా కమిలిపోయాయని. మరి నువ్వు వేడి పాలు ఇచ్చేవి కదా రాధకి, అంటే అదేంటి స్వామి, రాధ వేడి పాలు తాగడం ఏంటి, మీ పాదాలు కమిలిపోవడం ఏంటి అంటే, రాధ ఏం పని చేసినా నాకు అర్పించే చేస్తుంది, అంటే ఆహారం గాని ఆలోచన గాని ఏదైనా నాకు అర్పించే తను చేస్తుంది. కాబట్టి తను అర్పించిన వేడిపాలు మరి ఎక్కడుంటాయి, తన హృదయంలో ఎప్పుడు నా పాదాలు పట్టుకునే ఉంటుంది కదా, ఆ పాదాల మీద వేడిపాలు పడితే మరి కమిలిపోవా అని చెప్పారట. అంటే ఆ భావం ఎంత నిజంగా మనకు ఆ భావం ఉంటే అవుతుందా అంటే అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం ఈ బంధం నుంచి విముక్తి పొంది మనం ఏదైతే ఇవన్నీ అనుకుంటున్నామో, ఈ అవతారం మనం ఉద్ధరించడానికి వచ్చింది అనుకున్నప్పుడు మన పరంగా మనం చెయ్యాలి. మనం ఫలితాన్ని ఏంటంటే మన చేతిలో పెట్టుకున్నాం. నేను వాటర్ బాటిల్ పట్టుకుని నన్ను నా చేతిలో నుంచి విడిపించండి విడిపించండి అంటే మనం విడిచిపెట్టాలి.
3: స్వామి కూడా అదే ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఒక రుమాల్ తీసుకుని నాకు ఇచ్చి తీసుకో తీసుకో తీసుకు, నువ్వు వదిలితే కదా నేను తీసుకునేది అంటారు.
0: అలాగా కనీసం మీరు పెద్ద పెద్ద సాధనలు ఏం చెయ్యొద్దు, మీరు ఉదయం లేచింది నుంచి పడుకున్నంత వరకు మీ ప్రతి ఆలోచన ప్రతి పని ప్రతిదీ నాకు అర్పించేయండి, అంతే. మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, అది మంచిదా చెడ్డదా నేను చూసుకుంటాను, అల్టిమేట్ గా మంచి అయినట్టు చూస్తాను, చివరికి మంచిది కూడా లేకుండా చేసేస్తాను, నాలో మిమ్మల్ని ఐక్యం చేసుకుంటాను. ఇంత సులభంగా మనకి చెప్తున్నారు స్వామి.
1: అంటే ఒకే ఒక సెంటెన్స్ లో సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అని మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చేసే ప్రతి కర్మలో మనం అనుకుంటే అది తప్పకుండా భగవంతుని అనుగ్రహానికి ప్రతి కర్మ అది చేరుతుందన్న ఒక లెసన్ స్వామి చెప్తున్నారు మనకి. ఇంకా చివరిగా ఈ శ్లోకంలో మనకి తోయం స్వామి ఎన్నో మార్లు చెప్తారు, ఐ లవ్ యువర్ టీయర్స్ అంటారు స్వామి. అంటే మీరు ఆ తపనతో ఆ ఆర్తితో కార్చే ఒక్క కన్నీటి బొట్టైనా సరే భగవంతునికి ఎంతో ఆనందాన్ని ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఎన్నో మార్లు లైక్ ప్రూవ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న ఒక విద్యార్థి అనుభవం మీకు చెప్పదలుచుకున్నాను. ఇది ఐ సుందర్ అని స్వామి విద్యార్థి. ఈ సంఘటన 21 ఫిబ్రవరి 1981 లో జరిగింది అనమాట. అంటే కాలేజ్ స్టార్ట్ అయిన కొత్తలో. సో అప్పుడు ఈ అబ్బాయి చాలా ఆతృతతో స్వామి చెప్పే స్పిరిచువల్ మ్యాటర్స్ లో చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో ఈ అబ్బాయికి యోగాసనాలు, ఆ తర్వాత ధ్యానము, ఎక్సర్సైజెస్, ఈ సరైన పాశ్చర్ లో కూర్చొని మెడిటేషన్ చేయటము, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఒకసారి స్వామి చెప్తున్నటువంటి డిస్కోర్స్ లోని సోహం గురించి స్వామి చెప్తున్నారు. చెప్తుంటే అది దట్ కాట్ దిస్ బాయ్స్ అటెన్షన్. ఈ సుందర్ అనే అబ్బాయిది, ఇది చాలా బాగుంది, ఇది ఇది నేను ప్రాక్టీస్ చేయాలి, ఈ సోహం అనేది ఎప్పుడైతే వస్తుందో నేను సమాధి స్టేట్లోకి వెళ్తానో అది నేను స్వామికి నేను ప్రాక్టీస్ చేస్తున్నానని చూపించాలి అని ఒక మంచి పాపం ఉత్సాహంతో, ఇన్నోసెంట్ ఇగ్నోరెన్స్ అంటారు దాన్ని. సో దాంట్లో పాపం ప్రయత్నం చేశాడు ఈ అబ్బాయి. కొన్నాళ్లు ఈ సోహం మంత్రం ప్రాక్టీస్ చేస్తూ, సరే నేను ఎంత బాగా ప్రాక్టీస్ చేశాడంటే తను డైనింగ్ హాల్లో లైన్ లో నించుని సర్వింగ్ అదే ఫుడ్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ సోహం మంత్రం చెప్తుంటే హీ గెట్స్ సో మచ్ లాస్ట్. వెనకాతలు వచ్చే స్టూడెంట్స్ అందరూ అరే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని తట్టి లేపి ముందుకు పంపించిన రోజులున్నాయన్నమాట. అంతగా ఇన్వాల్వ్ అయిపోయాడు అబ్బాయి ఆ సోహం మంత్రంలో. సరే నేను కరెక్ట్ రైట్ వేలో ఉన్నాను, ఇప్పుడు మరి స్వామి కూడా నాకు తగిన అనుగ్రహం ఇవ్వాలి అని దర్శనంలో కూర్చున్నప్పుడు తను ప్రే చేశాడు, స్వామి ఈ సోహం మంత్రాన్ని నేను మీరు చెప్పినట్టు చేశాను, ప్రాక్టీస్ చేశాను, మీరు అట్లీస్ట్ నాకు నా వైపు ఒకసారి చూసి నవ్వడం గాని లేకపోతే నాకు ఒక పాద నమస్కారం గాని ఇవ్వాలి స్వామి మీరు అని చెప్పి పాపం ఇలా స్ట్రైట్ గా నిటారుగా కూర్చొని స్వామి దర్శనంకి వచ్చినప్పుడు ఆ సోహం మంత్రాన్నే ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. సో ఒక 10 నిమిషాలు అయింది స్వామి దర్శనానికి, అటే తిరుగుతున్నారు కానీ ఈ అబ్బాయి వైపు అస్సలు చూడటం లేదు. ఎటు తిరిగినా అందరి వైపు చూస్తున్నారు కానీ ఈ అబ్బాయిని మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారు స్వామి. ఈ అబ్బాయికి ఇంకా ఆర్తి మొదలైందనమాట. స్వామి ఇలా కాదు స్వామి, స్వామి ప్లీజ్ స్వామి మీరు నా వైపు ఎలాగన్నా చూడాలి స్వామి, నేను సోహం మంత్రం ప్రాక్టీస్ చేశాను స్వామి అని ఒకే వాదన అనమాట స్వామితో లోపల. స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి అని ఎంతకి అక్కడ అరగంట అయింది గంట అయింది ఏమాత్రం స్వామి బడ్జ్ అవటం లేదు. అక్కడ ఈ అబ్బాయికి ఉన్న సోహం కూడా పోయి ఇంకా చాలా పాపం ఏడుపు మొదలైంది. ఇంకేం చేయాలో తెలియక స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ అబ్బాయి, స్వామి ఈ సోహము ఇలాంటివి ఏమీ అవద్దు స్వామి, నాకు జస్ట్ ఐ వాంట్ యూ, నాకు ఈ సాధనలో అవి ఏమి నేను తప్పు చేశాను స్వామి, నీకోసం నేను అడగాలి కానీ ఇవన్నీ నాకు ఎలా ఉపయోగపడతాయి అని చెప్పి పాపం ఏడ్డం మొదలెట్టాడు. సో అబ్బాయి ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా సడన్ గా ఇంటర్వ్యూ రూమ్ డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత స్వామి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఈయన ముందరే నించున్నారు, ఈ అబ్బాయి ముందర నించుని అవతల వైపు ఫేస్ చేస్తున్నారు స్వామి. ఎవరో భక్తునికి మాట్లాడుతూ, స్వామి ఇప్పటికీ కూడా ఇలా ఏడుస్తున్నాను స్వామి, ఇప్పటికీ నా వైపు చూడవా అని ఒక చాలా ఆర్తితో పాపం ప్రే చేశాడు. సడన్ గా స్వామి విభూతి క్రియేట్ చేసి అవతల సైడ్ ఉన్న భక్తునికి ప్రసాదించి స్వామి ఇలా వెనక్కి తిరిగి ఆ అబ్బాయి నుదుటి మీద ఇలాగా ఒక్కసారి ఆ విభూతి టచ్ చేసినట్టు పెడతారనమాట. ఆ అబ్బాయి వెళ్ళిన ట్రాన్స్ లోకి ఇంకా అప్పటిదాకా సోహం మంత్రం చేసిన ఆ ఫలితం అంతా ఆ ఒక్క సెకండ్ స్వామి తాలూకు టచ్ లోని అది హీ గోస్ ఇన్ టు అ డిఫరెంట్ స్టేట్. స్వామి అలా టచ్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఆ అబ్బాయి చేసిన సాధనకి అంటే నేను చేస్తున్నాను అన్న భావంతో కాకుండా
0: అది కూడా పోవాలి,
1: స్వామి ఇది నీకోసం నువ్వు నాకు కావాలి అన్న భావంతో చేసినప్పుడు ఆర్తితో ఒక్క కన్నీటి బొట్టు కారిస్తే స్వామి కరిగిపోయి ది అల్టిమేట్ స్వామి విల్ గివ్ అనటానికి ఇదొక చక్కని ఉదాహరణ. మరి పత్రం పుష్పం ఫలం తోయం మనం ఏమి ఇవ్వగలం స్వామికి?
0: ఏమి ఇవ్వలేం గణేష్. అసలు చూస్తే ఇవన్నీను ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన ఇచ్చిందే. నా పర్సులోంచి నువ్వు డబ్బులు తీసి 10 రూపాయలు తీసుకోక అంటే నాది నాకే ఇస్తావా అని అడుగుతాం. అలాగే ప్రతిదీ స్వామిది అంటే మనం ఏదని పట్టుకెళ్ళి ఇస్తాం స్వామి అందుకే అంటారు అంతా నాదే, కానీ నువ్వు నాకు ఇవ్వదగ్గది ఏది ఉంది అంటే అది నిన్ను నువ్వు నాకు సమర్పించుకో. అలా ఎలా పెడితే అలా కాదు, నేను నిన్ను ఎంత పవిత్రంగా ఎంత నిర్మలంగా నిన్ను నీ హృదయాన్ని నిన్ను తయారు చేశాను అంతే నిర్మలంగా పవిత్రంగా నాకు సమర్పించుకో అని చెప్తారు. అంటూ స్వామి అంటారు, మీరు జీవితం అంతా గడిపేసి ఇంద్రియాల నుండి విచ్చలవిడిగా వినియోగించి కళ్ళు కనిపించక జవసత్వాలు వెళ్లిపోయిన తర్వాత ఆ భగవంతుడు నన్ను కాపాడు నన్ను అప్పుడు తలుచుకోవడం కాదు, అదేంటంటే ఎంగిల్ చేసిన విస్తరి అంతా తినేసి మిగిలిపోయినవన్నీ నాకు సమర్పించినట్టు వడ్డించిన విస్తరిని ఫ్రెష్ గా ఉన్నప్పుడే నాకు అందించండి, ఈ శరీరం ఈ మనస్సు ఈ హృదయం మీకు ఏదైతే ఇచ్చానో ఆ ఫ్రెష్ గా ఉన్నప్పుడే నాకు సమర్పించండి, అదొక్కటే మీరు నాకు ఇవ్వగలిగింది, దాని ద్వారానే మీరు ఉద్ధరించబడతారు అని ఇక్కడ ఒక నాకు చిన్న ఇది గుర్తొస్తుంది అన్నమాట. చెప్తూ ఉంటారు తల్లి పనిలో పడి పిల్లల్ని పట్టించుకోదు, పిల్లడు కూడా తన ఆట బొమ్మలతో మునిగిపోయి ఉంటాడు తల్లిని పిల్లలు, కానీ ఎప్పుడైతే పిల్లడు ఆ బొమ్మలన్నీ పక్కన పడేసి ఎన్ని తన చుట్టుపక్కల ఉన్నా తల్లే కావాలని ఇంకా ఏడుస్తూ ఉంటాడో తల్లి ఇంకా అంతవరకు ఏంటి పిల్లడు బొమ్మతో ఆడుకుంటున్నాడు కదా అని ఎక్కడో నిశ్చింతగా ఉంటుంది, ఇంకా నాకు ఇవేం వద్దు నువ్వే కావాలని ఏడుపు లంకిస్తే అన్ని పనులు విడిచిపెట్టి వచ్చి పిల్లల్ని ఎత్తుకుంటుంది. అలా మనం లౌకికమైన విషయాల్లో పడిపోయి ఇందులో అందులో మనం మర్చిపోయి అమ్మ నన్ను చూడట్లేదు అంటే నువ్వు ఎంగేజ్ అయ్యి ఉన్నావు, నువ్వు ఆల్రెడీ దాంట్లో ఆనందిస్తున్నావు, అది శాశ్వతమా తాత్కాలికమా అది వేరే విషయం, కాబట్టి ఆనందించు. నువ్వు ఎప్పుడైతే ఇది కాదు అని నువ్వు విడిచిపెట్టి నన్ను పిలుస్తావో ఆ ఒక్క ఆ కన్నీరు ఇప్పుడు అనుకున్నావు కదా ఆ తోయం, నువ్వు తప్ప ఇంకేం వద్దు నువ్వే కావాలి అని అనుకున్నప్పుడు వెంటనే తల్లి లొంగోని పిల్లల్ని తన చేతిలోకి తీసుకుంటుంది. అలాగే స్వామి మన ఉద్ధరిస్తారు అనడానికి
3: ఏ హృదయం నొసగితువో ఈశ నాకు మగిడి దానినే నీ కర్పింతు మహితమూర్తి, అంతకంటే ఇంకేమి వేరేది తెత్తు నీ పాదార్చనకును అని
0: ఆ భావం కూడా స్వామి ఇవ్వాలి. భగవంతుడు కనీసం ఆ దీంట్లోకి వెళ్లి నన్ను నేను సమర్పించుకోవాలి లేకపోతే నన్ను నేను క్లీన్ చేసుకోవాలి అన్న భావం కూడా భగవంతుడే ఇవ్వాలి. క్లీన్ చేసే ప్రాసెస్ ఆయనే చెయ్యాలి, క్లీన్ చేయి అల్టిమేట్ గా క్లీన్ వస్తువును ఆయనే తీసుకోవాలి.
1: మన చేతిలో ఏమీ లేదు, అది భగవంతుని అనుగ్రహం వల్లనే మనకు ఆలోచన కలగటము, అది చేసే ప్రయత్నం చేయటము, అది చేయించటము, అన్ని ఆయన ద్వారానే జరుగుతాయని స్వామి.
3: ఇక్కడ ఇంకొక చిన్న విషయం గణేష్, ఇప్పుడే మనం అనుకున్నాం కదా నా కోసం ఒక్క కన్నీటి బొట్టు కార్చినా కూడా నేను పరిగెత్తుకుంటూ వస్తానని భగవంతుడు చెప్తారండి. ఇంకొక రకంగా చూస్తే ఎవరైనా సరే ఒక మనిషి ఒక జీవి కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం చూసి మనం ఒక్క కన్నీటి బొట్టు కార్చినా కూడా దానికి కూడా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు అనేది అందులో అసలు ఎటువంటి సందేహం కూడా లేదు. నాకు ఒక చిన్న కథ జ్ఞాపకం వస్తుంది, చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను. ఒక రాజుగారు అడిగారట వాళ్ళ గురువు గారిని అసలు భక్తి అంటే ఏంటి అని. అంటే గురువు గారు చెప్పారట నాది కాదు నాది అనే భావం లేకుండా నువ్వు ఎదుటి వారి కోసం ఏది చేసినా కూడా అది భగవంతుడిని చేరుతుంది, అదే భక్తి, ఎదుటి వాళ్ల కోసం నీకున్నదంతా వెచ్చించి అది నాది కాదు అనే భావనతో సేవ చేయడం అని చెప్పారట. అంటే అప్పుడు మళ్లీ రాజుగారు అడిగారట సరే అయితే నేను భగవంతుడిని ఎలా చూడాలి చెప్పను. అంటే ఈయన చెప్పారు నువ్వేం వెళ్ళక్కర్లా ఎక్కడికి వెళ్ళక్కర్లా ఏమీ చేయక్కర్లేదు, నువ్వు ఈ భావనతో ఉండు చాలు భగవంతుడే వస్తాడు నీ దగ్గరికి, ఈ భావంతో ఎటువంటి సేవ చేసినా అది ఆయనకే చేరుతుంది, ఆయనకు చేరినప్పుడు ఆయన తప్పకుండా వస్తాడు. అప్పటి నుంచి రాజుగారు చాలా సిన్సియర్ గా ఆయన రాజ్యంలో అన్ని పాపం మంచి కార్యక్రమాలన్నీ చేయించి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. అలా ఏళ్లు గడిచిపోయాయి కానీ రాజుగారు ఏమీ పెద్దగా హీ వాజ్ నాట్ వెరీ పెద్దగా పట్టించుకోలేదు అనమాట, దేవుడు రాలేదండి దేవుడు రాలేదేంటి అని ఏమీ అను. ఆయనకు ఒకటే మా గురుగారు చెప్పారు కదా నేను చేస్తూ ఉంటాను ఎప్పటికో అప్పటికి నేర్చుకుంటాను అని. ఒకరోజు ఆయన రాత్రిపూట రాజులు ఇలా రాజ్యంలో సంచారానికి వెళ్లేవారు కదా, అలా మారువేషంలో వెళ్ళినప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో నుంచి ఏడుపు వినిపిస్తుందట. ఎందుకు ఏడు చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అని రాజుగారు వినేసరికి ఆ పిల్లవాడు నాకు ఒక బొమ్మ కావాలి అని ఏడుస్తున్నాడు తల్లి దగ్గర, నాకు ఆ బొమ్మ తెచ్చి అని. తల్లి చెప్తోందట నీకు పెట్టడానికే నా దగ్గర డబ్బులు లేదు తిండి పెట్టడానికి, ఇంకా బొమ్మ ఎక్కడి నుంచి కొని తెస్తాను అని. అది వినంగానే ఈయనకి చాలా మనసుకి చాలా కష్టం అనిపించింది అనమాట, అయ్యో ఇంత చిన్న పిల్లవాడు వాడి చిన్న కోరికను కూడా తీర్చలేకపోతుంది ఆ తల్లి, రాజనేవాడు రాజ్యాన్ని తండ్రి లాంటి వాడు నా బిడ్డ కోరిక తీర్చినట్టు వీడి కోరిక నేను తీర్చగలగాలి లేదంటే ఇదంతా ఉండి నాకు ప్రయోజనం ఏంటి అని చాలా ఫీల్ అయ్యి ఆయన కళ్ళలో నీళ్లు వచ్చాయన్నమాట. మన్నాడే వాళ్ళ ఇంటికి బోల్డన్ని ధాన్యాలు అన్ని పంపించి ఆ పిల్లవాడు అడిగిన బొమ్మ కూడా పంపిస్తాడు, పంపించి హీ వాజ్ వెరీ హ్యాపీ, ఆ పిల్లాడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు అని తలుచుకునే ఈయన చాలా సంతోషిస్తున్నాడు అనమాట. వెంటనే భగవంతుడు వచ్చట వస్తే వచ్చి నేను చాలా సంతోషించాను నువ్వు చేసిన సేవకి అని. అప్పుడు ఈయన అడిగట ఎన్నో చేశాను నేను ఇన్నేళ్లలో, కొన్ని వేల వరహాలు ఖర్చు పెట్టి లక్షల వరహాలు ఖర్చు పెట్టి నేను ఎన్నో చేశాను, రోడ్లు వేయించాను అవి చేయించాను ఇవి చేయించాను, అప్పుడు రానివాడు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగట. అడిగితే దేవుడు చెప్పేట అప్పుడు భగవంతుడు చెప్పేట ఒక మనిషి కష్టాన్ని నీ మనసులో నువ్వు అనుభవించావు దానికోసమని అందుకొరకే నీ కంట్లో నుంచి ఓ చుక్క నీళ్లు వచ్చాయి. అందుకు కరిగా నేను ఎదుటి మనిషి కష్టాన్ని ఎవరైతే తన కష్టంగా భావిని పంపించి ఆ పిల్లవాడు అడిగిన బొమ్మ కూడా పంపిస్తాడు. పంపించి హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆ పిల్లాడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు అని తలుచుకునే ఈయన చాలా సంతోషిస్తున్నాడు అనమాట. వెంటనే

0: కష్టంగా భావించి తనకి తాను సహాయం చేసుకుంటున్నట్టు ఎదుటి వారికి చేస్తారో సేవ, అప్పుడు నేను కదిలి వస్తాను అని చెప్పారు. ఈ స్టోరీ గుర్తొచ్చింది. ఎవరి కోసం మనం, ఏ ప్రాణి అయినా సరే కష్టంలో ఉన్నప్పుడు దాన్ని మన కష్టంగా భావించి ఫీల్ అవుతామో, ఏదైనా చేయగలని సంకల్పించుకున్నా చాలేమో, చేస్తామో చేయగలమో చేయలేదో మనకు తెలియదు, చేయలేమో, కానీ ఆ సంకల్పం వచ్చినా భగవంతుడు సంతోషిస్తారు. చాలా బాగుంది, మంచి ఎన్నో మంచి విషయాలని ఈరోజు మనం ముగ్గురం తెలుసుకున్నాం గణేష్.
1: మరి ఇంతటితో అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో రెండవ భాగాన్ని ముగిద్దాము. తిరిగి మళ్లీ రేపు కలుసుకుందాం. సాయిరాం.
0: సాయిరాం.
2: భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ దసరా ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో రెండవ భాగం విన్నారు. తరువాయి భాగం రేపు మీరు వింటారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి సందేశ ఝరి మీ అందరికీ ప్రశాంతి నిలయానికి స్వాగతం పలుకుతూ అందిస్తోంది శరన్ నవరాత్రి శుభాకాంక్షలు. సాయి సౌందర్య మాధుర్యం రెండవ భాగానికి స్వాగతం. ఏ విధంగా ఒక పదము దాని అర్థము విడదీయరానివో, సృష్టి సృష్టికర్త విడదీయబడలేవో, అదేవిధంగా శివశక్తులిరువురు అభేదమైనవారు. ఒకరు లేక మరొకరు లేరు. సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం శివశక్తులిరువురి అభేదత్వాన్ని వివరిస్తుంది. సత్యసాయి భగవానుడు సాక్షాత్తు శివశక్త్యావతార రూపం. స్వామి ప్రతి చర్యలో, ప్రతి కదలికలో, భక్తులతో విద్యార్థులతో జరిగిన సంభాషణలలో ఈ అవతార సత్యాన్ని వెల్లడి చేశారు. ఈనాటి రెండవ భాగం దివ్యమైన అనుభవాలు, అద్భుతమైన ఉదాహరణలు, చక్కటి అంతరార్థాల సమాహారం. వినండి సాయి సౌందర్య మాధుర్యం రెండవ భాగం.

0: त्रिनयनाम् माणिक्यमौलिस्फुर तारानायकशेखराम् स्मितमुखीमापीन वक्षोरुहाम् पाणिभ्यामणिपूर्णरत्नचषकाम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत्पराम्बिकाम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ఈనాటి సాయి సౌందర్య మాధుర్యం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సాయిరామ్, మనం సౌందర్య లహరిని బేసిస్ చేసుకుని స్వామి సౌందర్య మాధుర్యాన్ని గ్రోలడం కోసమని చేసే ప్రయత్నంలో మొదటి పద్యాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం.
1: సార్, ఆ పద్యంలోకి వెళ్లే ముందు నాకు ఈరోజు ఆలోచిస్తే ఒక ప్రశ్న తలెత్తింది సార్ నా మైండ్లో. ప్రతి నిత్యం మనం ఏదో ఒక మెకానికల్ గా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఏదో కార్యాలు సాధిస్తున్నాము, ఈ చుట్టూ ఉన్న సృష్టి చాలా బాగుంది అని ఆస్వాదించేస్తున్నాము, ఎన్నెన్నో చేస్తున్నాం, కానీ ఇది ఈ పని మనం చేస్తున్నాము అన్న ఒక భావన

0: మనకు కలుగుతూ ఉంటుంది. కాని ఎక్కడో ఒక మూల కొన్ని అసాధ్యమైనటువంటి పనులు మనసే జరుపుబడుతూ ఉంటాయి. అప్పుడు కూడా మనం చేస్తున్నామా? ఇదంతా నడిపించేదెవరు? ఇదొక లయబద్ధంగా అన్ని నడుస్తున్నాయి, దీని వెనకాతలున్న శక్తి ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచించామా అన్న ఒక థాట్ నాలో ఆవిర్భవించింది సార్.
1: సరే, నీ ఆలోచనకి ఈనాటి భాగంలోని స్వామి అన్ని సమాధానాలు ఇస్తారనిపిస్తున్నది నాకు. ముందుగా మనం ఈ మొదటి శ్లోకాన్ని విందామా?

0: దీని తాత్పర్యం ఇలా ఉంది. అమ్మా భగవతి, శివుడు సర్వమంగళవు చైతన్య రూపిణివి అయిన నీతో కలిసి ఉన్నప్పుడే ఈ జగత్తును సృష్టించడానికి సమర్థుడవుతాడు. అలా నీతో కూడి ఉండకపోతే ఆ సదాశివుడు కొంచెము కూడా కదలడానికి సమర్థుడు కాడు. ఇందువల్ల విష్ణువు, రుద్రుడు, బ్రహ్మ మొదలైన దేవతల చేత కూడా పూజింపబడే నీకు నమస్కరించడానికిగాని స్తోత్రము చేయడానికిగాని పూర్వము పుణ్యము చేసుకుని పుట్టి ఉండాలి. లేకపోతే నీకు నమస్కరించేటటువంటి లేక స్తోత్రం చేసేటటువంటి అదృష్టం లభించదు అని.
1: ఆహా, ఎంత మధురంగా ఉంది ఈ పద్యంలో రెండు అంశాలు మనకి శంకర భగవత్పాదులు వారు అందించారు. మొదటిదేమో శివశక్త్యాయుక్తో అని స్టార్ట్ చేసిన అంశం, రెండోదేమో ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యం ప్రభవతి అని చివరి లైన్. సో ఇది మనం ఇవి రెండు అర్థం చేసుకోవడానికి కాస్త స్వామి చెప్పిన సందేశంలోనూ మనం నేర్చుకున్న వేద మంత్రాల నుంచి కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శివుడు శక్తి వల్లనే అన్నీ చేయగలుగుతున్నాడు అన్నాం కదా, కదలిక ఆ కదలికనే ఆ స్పందననే ఇదంతా మనకి ఈ సృష్టి అంతా ఆ స్పందన వల్ల వచ్చిందని మన ఆ మొదటి లైన్ లో మనం తెలుసుకుంటున్నాం. శివశక్త్యాయుక్తో అంటే శక్తి లేకుండా శివుడు ఏ పని చేయలేడు అన్నారు సౌందర్య లహరిలో.
0: అంటే శివుని యొక్క ఉనికికి మూలము శక్తి, ఆ ఉనికిని ప్రకటించాలి వ్యక్తపరచాలి అంటే శక్తి ఉండాలి అని. అంతేకాకుండా ఈ విశ్వాన్ని ఈ ప్రకృతిని సృష్టించడానికి కూడా ఆ స్పందనకి కారణం కూడా శక్తి అని ఎంతో చక్కగా ఈ అర్థంలో కూడా వివరించబడింది.
1: ఇదే దీని సారాంశమే మనకి ఆనందవల్లిలో చాలా మధురంగా వేదమాత తెలిపింది. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి శతపోతప్యత శతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత. సో కామయత, సహ కామయత, మొదటి ఆ పరబ్రహ్మ పరమేశ్వర తత్వంలో ఒక సంకల్పం చెలరేగిందిట. యామని బహుశ్యాం ప్రజాయేతి అంటే నేను మల్టిప్లై అవ్వాలి, నేను బహు రూపంలో దాల్చాలి అని. ఆ సంకల్పమే కదలిక, ఆ సంకల్పమే శక్తి స్వరూపం కదా.
0: ఇదే విషయాన్ని చక్కగా స్వామి ఒకసారి విద్యార్థులకి ఒక ఉత్తరంలో రాస్తూ రూఢి చేశారటండి. ఏమని రాశారంటే, ఐ డివైడెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్ అని.
1: బ్యూటిఫుల్.
0: అంటే అనుకున్నది ఏంటి అంటే, ఈ సృష్టి అంతటిని తను ఎందుకు సృష్టించాడు అంటే తన్ని తాను ప్రేమించుకోవడానికి, తను ఆనందించడానికి.
2: అంటే ఈ సృష్టి అంతా ఒక ఆట. సో ఇది ప్రేమ, ప్రేమ, ప్రేమపూరితమైనటువంటి ఆట. స్వామి చెప్పినటువంటి అద్భుతమైన పద్యం ఈ సందర్భంలో గుర్తొస్తుంది సార్. అల్ల పరమాత్మయను బొమ్మలాటగాడు జీవుని రంగస్థరాన నిలిచి ఆడించు ఆనాటి ఈనాటి ఆచజూచి సుంత వర్ణించి కొంత సంతసము గనుడి. ఎంత అద్భుతంగా స్వామి తన సృష్టిని తాను వివరించుకున్నారు.
0: అంతేకాదు, వివరించడం కాకుండా స్వామి ఆ సృష్టిని చూసి ఎంత ఆనందిస్తారన్నది ఒకసారి ఒక భక్తుడు అడిగేటండి. ఎంత కష్టపడతారు స్వామి 85 సంవత్సరాలు ప్రతి రోజుని మనం పరిశీలిస్తే, రెండు పూటల అదే సమయానికి ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆరోగ్య పరిస్థితి గాని బయట వాతావరణం గాని ఏది ఎలా ఉన్నప్పటికీ ప్రపంచంలో ఏది ఏం జరుగుతున్నప్పటికీ కూడా స్వామి అలా అదే సమయానికి ఆ సమయ పాలన పాటిస్తూ మనకి దర్శనాన్ని భాగ్యాన్ని ప్రసాదించారు, అన్ని పనులు నిర్వర్తించారు. ఆ భక్తుడు అడిగేట స్వామిని, ఎందుకు స్వామి ఇంత కష్టపడతారు, ఒకరోజు మీరు రెస్ట్ తీసుకోండి, భక్తులు వేచి ఉంటారులేండి, దాని దేవున్నది, ఒక పూట దర్శనం ఇవ్వకపోతే ఏమైపోదు అంటే, అప్పుడు స్వామి చెప్పారు, అయ్యో నీకు అలా అర్థమైందా, వాళ్లకి నేను దర్శనమిస్తున్నా నువ్వు అనుకుంటున్నావా అన్నట్ట. మరి స్వామి వచ్చేది మనకి దర్శనం ఇవ్వడానికే కదా. అప్పుడు స్వామి చెప్పారట, లేదు బంగారు, నేను ఎందుకు వస్తున్నానంటే వాళ్లని దర్శించుకోవడానికి నేను వస్తున్నాను అని చెప్పారట. భక్తుల్ని భగవంతుడు దర్శించుకోవడం ఏంటండి అన్న డౌట్ ఈ వ్యక్తిలో కలిగినప్పుడు స్వామి దానికి కూడా సమాధానం చెప్తున్నారు, ఎందుకంటే వీరందరూ నా అంశలే, వాళ్లల్లో ఉన్న నన్ను చూసుకోవడానికి నేను వస్తున్నాను.
1: అందుకోసమనే ఏమో చివరి దశలో స్వామి అందరికీ నమస్కారం చేశారు. కుల్వంత్ హాల్లో ఉన్న ప్రతి భక్తుడికి స్వామి నమస్కరించారు. ఎందుకంటే తనలో ఉన్న తనని స్వామిని అందరిలోనూ చూసుకుని ఎప్పుడు నిత్యం ఆ విధంగా ఉండేవారన్నమాట స్వామి. మనకి అంత డీప్గా అవగాహన అప్పుడు రాలేదు, కానీ స్వామి ఎప్పటికీ, ఇన్ఫ్యాక్ట్ స్వామిది చాలాసార్లు చూసేవాళ్ళం మేము. స్వామి వెళ్ళి ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఎంత ఆనందంగా ఉండేవారు. స్వామి చేతి నుంచి అలా స్వామి శారీస్ ఇచ్చినా లేకపోతే స్వీట్స్ పంచిపెట్టినా ఏది పంచిపెట్టి వచ్చిన తర్వాత స్వామి బ్లిస్ అంటే చూపెట్టేవారు. ఎప్పుడు బ్లిస్ లోనే ఉండేవారు, కానీ ఆ బ్లిస్ ఇంకా వ్యక్తమైపోయేది. నిజంగా స్వామి ఇచ్చి వస్తే చాలు, మాకు తెలిసిపోయేది స్వామి చాలా సంతోషమైన మూడ్ లో ఉంటారు ఇప్పుడు అని. సో అది మనకి ఎందుకంటే తన్ని అందరిలోనూ చూసుకుని టు లవ్ మై సెల్ఫ్ చేసిన కార్యక్రమం కాబట్టి ఇది.
2: పాత భక్తులు కొంతమంది చెప్తూ ఉంటారు స్వామికి అద్దాలుండే రూమ్ అంటే చాలా ఇష్టం అంటారు. ఎందుకు అంటే తనను తాను చూసుకుంటారు. అంటే మరి స్వామి దర్శనానికి వస్తున్నారు అంటే స్వామి ఒక అద్దాల రూమ్ లోకి వెళ్తున్నారు, ప్రవేశిస్తున్నారు అని ఒక అర్థం. ఎందుకంటే తనను తాను అందరిలో చూసుకుంటున్నారు, మనలో ఉండి ఎన్నో లోపాలని అధిగమించి
0: అంటే మన బాహ్యమైన రూపాన్ని గాని లేకపోతే మనకు చేసుకున్న పూర్వకర్మలు ఇవన్నీ చూస్తే స్వామికి జన్మజన్మలు బట్టి మనం మర్చిపోవచ్చు, కానీ ఆయనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అదే చిరునవ్వు, అదే ప్రేమ. మనం ఎన్ని తప్పులు చేసినా సరే మనం క్షమించి అంత ప్రేమను చూపించడానికి కారణం స్వామి చెప్తూ ఉంటారు. ఎందుకంటే నా యొక్క అంశాన్ని మీలో చూస్తున్నాను తప్ప మీ బాహ్యమైన రూపాన్ని గాని మీ కర్మల్ని గాని మీ ఆలోచనలు గాని నేను చూడటం లేదు అని ఎన్నోసార్లు.
2: సార్ మనకి నాసదీయ సూక్తంలో ఇదే తత్వాన్ని ఎంతో చక్కగా ఆ చరణం ఏదైతే ఉందో మొట్టమొదట భగవంతుడికి కలిగినటువంటి సంకల్పం దాని గురించి నాసదీయ సూక్తంలో ఎంతో అద్భుతంగా చెప్పి ఉంది. అది మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం సార్. ఆనీతవాతకస్వదయాతదేకం తస్మాద్ధాన్యన్న పరకించనాశ తమ ఆసీత్ తమసా గూఢమగ్రే ప్రకేతం సలిలగుం సర్వమా ఇదం.
1: బ్యూటిఫుల్. సలిలగుం సర్వమా ఇదం అంటే కదలిక. ఆ మొదటి నాసదీయ సూక్తంలో క్రియేషన్ లో మొదటి ఫ్రాక్షన్ మిలియన్త్ ఆఫ్ ఎ సెకండ్ అనుకోవచ్చు జరిగిన విశేషాన్ని నాసదీయ సూక్తంలో వేదమాత తెలిపింది. అప్పుడు అంత ఏముందిట, సలిలగం సర్వమాయుధం అంటే కదలిక, ఎక్కడ చూసినా కదలిక ఉందిట. అదే ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం చూడండి, ఆ కదలిక వల్ల క్రియేషన్ స్టార్ట్ అయింది. ఆ కదలిక రావడంతో ఏమైంది స్వామి మనకి దాని తర్వాత చాలా బాగా విశదీకరించారు. కదలిక వల్ల వచ్చిందేమో హిరణ్య గర్భ రూపం, మొదట ఒక అండ రూపంలో వచ్చింది. ఆ కదలిక రాగానే నెక్స్ట్ మూమెంట్ ఓంకారం వచ్చింది. ఆ ఓంకారంతో సహా ఒక అండ రూపం తయారైంది. ఆ అండ రూపాన్ని హిరణ్య గర్భ రూపం అని స్వామి మనకు చెప్పారు. ఆ హిరణ్య గర్భం స్వామి మనకి శివరాత్రి నాడు ఉద్భవించి చూపెట్టేవారు. సో ఆ హిరణ్య గర్భ రూపం ఆ మొదటి నాస అంటే ఆ కదలిక వచ్చిన తర్వాత వచ్చిన రూపం హిరణ్య గర్భ రూపం. హిరణ్య గర్భంకి ముందు వచ్చిన సౌండ్ ఓంకారం. ఈ ఓంకార తత్వం అందుకోసమే ప్రణవం అని, ఇటర్నల్ సౌండ్ అని. ఆ సౌండ్ నుంచే అంత వేదాలు వచ్చాయని, అన్ని శాస్త్రాలు వేదాలు అన్ని ఓంకారం నుంచి వచ్చాయని ఎందుకంటామంటే ఆ ప్రప్రథమంగా వచ్చిన వైబ్రేషన్ ఓంకారం. ఇదే స్వామి ఒకసారి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. అంటే స్వామి మాట్లాడే మాటలు ఎంత గూఢార్థం ఉండేదో, ఎంత ఎన్ని స్క్రిప్చర్స్ అన్ని క్రోడీకరించి ఒక సింపుల్ సెంటెన్స్ లో చెప్పేసేవారు అనిపిస్తుంది. ఇప్పుడు స్వామి ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ లో ఏదో పని కోసం వెళ్ళి అది అయిపోయింది వస్తుంటే తిరిగి వస్తుంటే నమస్కారం చేసుకుంటున్నాను, పని అయిపోయింది కాబట్టి నమస్కారం చేసుకుని తిరిగి వస్తుంటే అదే టైంలో ఆరయింది సాయంత్రం పూట, భజన స్టార్ట్ అయింది భజన హాల్లో. ఇంటర్వ్యూ రూమ్ లో నేను ఆ విభూది బాస్కెట్ పెట్టేసి స్వామి నమస్కారం తీసుకుని లేవబోతున్నాను, ఓంకారం స్టార్ట్ అయింది. స్వామి బ్రహ్మ నా వైపు చూసి, పరబ్రహ్మ ఎక్కడ, ఎక్కడ ధ్యానిస్తే పరబ్రహ్మ తెలుస్తాడో తెలుసా, ఎక్కడ పరబ్రహ్మని చూడగలవో తెలుసా అని అడిగారు. మనకి స్వామి తప్పితే ఇంకెవరు తెలియదు, సో స్వామినే చూస్తూ ఉండిపోయాను. సో స్వామి అన్నారు, రెండు ఓంకారాల మధ్యలో ఉండే నిశ్శబ్దమే పరబ్రహ్మతత్వం. అక్కడ ధ్యానం చేస్తే ఆ నిశ్శబ్దాన్ని పట్టుకోగలిగితే అదే పరబ్రహ్మతత్వం అని చెప్పారు. నేను నమస్కారం చేసుకుని బయటకు వచ్చాను. దాని అర్థం నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఆ నిశ్శబ్దం, ఓంకారాల మధ్యలో ఉండే నిశ్శబ్దం అంటే అదే ఆ కదలిక మధ్యలో వచ్చే ఆ స్థాణువు, ఆ స్టడీ పరబ్రహ్మతత్వం, దాని మీద కదలిక వచ్చింది కదా. ఇదే స్వామి ఇంకో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు.
2: సినిమా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు మాత్రం తెర కదలదు, తెర కనిపించదు. సో అందుకోసమే ఆ సినిమా ఎప్పుడైతే ఆఫ్ అయిందో అప్పుడే తెర మనకి క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఈ ఉదాహరణ మనం వింటూ ఉంటే స్వామి చెప్పినటువంటి చక్కని అందమైన పాట నాకు గుర్తొస్తుంది సార్. అది తెర ముందు ప్రజ నుంచి తెరు వెనుక తానుండి తైతక్కలాటించుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. మరి ఈ హిరణ్య గర్భ సూక్తం మనం వేదంలో చదువుతూ ఉంటాం కదా సార్, ఈ దేవతలు దేవీలు వీళ్ళందరూ ఈ మంత్ర ద్రష్ట ఎవరైతే హిరణ్య గర్భ సూక్తం ఆయనకు వచ్చిందో ఆయనకి ఒక ప్రశ్న నిరంతరం ఆ మంత్రం ద్వారా వస్తూ ఉందట. ఇవన్నీ చేస్తున్నది ఎవరి కోసం?
1: అవును కదా,
2: ఒక్కసారి మనం అది గుర్తు చేసుకుందాం.
1: హిరణ్య గర్భ

0: కరెక్ట్. కస్మై దేవాయ హవిషా విధేమ అనేది ప్రతి రెండు లైన్ లోనూ, ప్రతి టూ లైన్స్ కి ఇదే ప్రశ్న వేదమాత ఆ మంత్రంలో ఆ మంత్రద్రష్టకి అనుగ్రహించింది. దేనికి? కస్మై దేవాయ హవిషా విధేమ అంటే ఏ దేవుడికి నేను ఈ హవిస్సుయ్యను అంటే, అంటే ఏ దాని ద్వారా వేదమాత మనకేం తెలుపుతోందంటే హిరణ్య గర్భ స్థితి అప్పుడు దేవతలు కూడా లేరు. దేవతలంతా హిరణ్య గర్భం తర్వాత సృష్టింపబడిన వారు. ఈ దిక్పాలకులు, అష్టదిక్పాలకులు, నవ వసువులు అందరూ, 12 ఆదిత్యులు అందరూ దాని తర్వాత ఉద్భవించిన క్రియేషన్. హిరణ్య గర్భ స్థితి తర్వాత క్రియేషన్ విరాట స్వరూపంగా వచ్చింది. అప్పటి వరకు తేజస్ స్వరూపం. సామాన్య బ్యూటిఫుల్ గా ఎలా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేశారంటే మైండ్ ఇన్ టు ఇన్ఫినిటీ ఈజ్ హిరణ్య గర్భ అని. అంటే మొట్టమొదటి సంకల్పం హిరణ్య గర్భ రూపం. ఆ సంకల్పం నుంచి విరాట్ స్వరూపం వచ్చింది. ఆ దేవతలు, విరాట్ స్వరూపం, విశ్వం అంతా వచ్చింది. ఆ విరాట్ స్వరూపం పురుష సూక్తంలో చెప్పబడింది, వివరించబడింది. సో అందుకోసమని ఆ హిరణ్య గర్భ సూక్తం, హిరణ్య గర్భ స్థితి మొట్టమొదటి స్థితి. దాని ముందు ఉన్న స్థితి ఇవ శివ శక్తి కలయిక. దాని ముందు అసలు ఉండేదేంటి? శివుడు శక్తి, ఆ పరమ శివుడు పరబ్రహ్మ శక్తి కదలిక. ఈ రెండిటి వల్ల మనకి అది రెండు అభేదం. అందుకోసమని
1: మనం శివుని ఆశ్రయం అవినాభావ సంబంధం ఎంతో చక్కగా తెలుస్తున్నది. అంటే ఈ శక్తి ఉంటేనే ఆ శివుడి యొక్క ఈ సృష్టికి గాని సంకల్పానికి గాని మూల కారణం శక్తి అయి ఉన్నది అని.
2: ఎలాగైతే వాగర్థ ఇవ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, ఏ విధంగానైతే ఒక పదము దాని అర్థము విడదీయనటువంటివో అదే విధంగా పరమేశ్వరుడు శక్తి విడదీయనటువంటి వారు అని ఎంతో చక్కగా అద్భుతంగా ఆ పరమేశ్వరుడు మనకి అందించినటువంటి ఆ శ్లోకంలో చెప్పండి.
0: ఇదే సీతమ్మ వారు హనుమంతుడితో సుందరకాండలో చెప్తుంది. దివోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాసి యథా సూర్యం సువర్చల. సూర్యుడికి తన తేజస్కి ఎలా సెపరేషన్ ఉండదో అలా శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారికి సెపరేషన్ ఉండదు. అది అది అంత అవినాభావ సంబంధం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక విధంగా చూస్తే సూర్యుడికి నిజమైన సహజ తత్వం ఏంటి, తన ధర్మం ఏంటి? తేజస్సు ఇవ్వడం. అంటే సూర్య భగవానుడికి తేజస్సు ఎలా తన సహజము, శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారు అంత సహజం అనమాట. అంటే పరమశివుడికి కదలిక అయిన శక్తి అంత సహజం అనమాట.
1: అంటే మనకి అర్థం అవ్వడానికి వేరు వేరుగా చూపిస్తున్నారు కానీ అలా వేరు చేయడానికి
0: వేరు చేయబడలేరు. అది
2: అంటే ఇదంతా విన్నాక కూడా అజ్ఞానంతో అడిగిన నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటున్నాను సార్. అంటే భగవంతుడి ఇచ్చ, ఆ శక్తి యొక్క అనుజ్ఞ లేనిదే మనం ఏ కార్యము చేయలేము. అంటే మనం చేస్తున్నాము అనేది అజ్ఞానం, భగవంతుడు చేయిస్తున్నాడు మన ద్వారా చేస్తున్నాడు అనేది నిజము సత్యం. మరి అలాంటిది సద్గురు అయినటువంటి మన సాయిమాత, మన జగజ్జనని ఎంతో ప్రేమగా మనకి ఎప్పటికప్పుడు మనకి మన అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నంలోనే నిరంతరం ఉంటారు స్వామి. అలాంటిది ఒక చక్కని ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుందాము. సాయి కుల్వన్ సభామండపంలో జరిగినటువంటి విషయం ఇది. ముంబై నుంచి ఆషాఢికి కొంతమంది భక్తులు ఒక చక్కని డ్రామాతో వచ్చారు. ఆ డ్రామా పేరు త్రిపుర రహస్యం. ఎంతో చక్కగా వీక్షించారు, స్వామి కూడా చాలా ఆనందపడ్డారు, జనాలు బాగా చప్పట్లు కొట్టారు, అభినందించారు అందరినీ. స్వామి కూడా ఆనందించి ఒక్కొక్కళ్ళు గ్రూప్ గా ఫోటోగ్రాఫ్స్ కి పిలిచారు. ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా బాగా ఆశీర్వదించి కొంతసేపు అయ్యాక స్వామి ఆయన పిలిచి ఒక ప్రశ్న అడిగారు, ఇది ఎవరు చేశారు అని. పాపం ఆయన ఎంతో ఉత్సుకతతో ఉత్సాహంతో ఆ డైరెక్ట్ చేసిన వారిని, ఆ స్క్రిప్ట్ రాసిన వారిని పిలిచి ఆశీర్వాదం తీసుకోమంటే స్వామి కూడా చాలా ఆనందంగా బ్లెస్ చేసి పంపిస్తారు. ఇంకొంతసేపు అయ్యాక మళ్లీ స్వామి ఆయన్ని పిలిచి ఇది ఎవరు చేశారు అని. ఓహో స్వామి, ఆ పిల్లల్ని ఆ ఆర్టిస్టుల్ని అడుగుతున్నారేమో అని మొత్తం ఉన్నవారందరినీ రప్పించి స్వామి దగ్గరికి పంపించి నమస్కారం ఇప్పించారు. స్వామి ఆనందించి మనకిప్పటికైనా అర్థమవుతుందేమో అని పాపం స్వామి ప్రయత్నిస్తున్నారు, మనకు అవకాశం ఇస్తున్నారు. సరే ఇంకెవరినన్నా మర్చిపోయామని మిగతా వాళ్ళని కూడా పిలిపించి వీడు స్వామి అంటే స్వామి నమస్కారం ఇచ్చి సరే ఇంకా ఆరతి మొదలైంది, స్వామి వెళ్తున్నారు. మళ్లీ ఆగి మళ్లీ ఆయన పిలిచి ఇదెవరు చేయించారు అని అడిగితే ఆయన సరే ఏదో ఎవరినో మర్చిపోయినట్టున్నా నేను స్వామి మళ్లీ అడుగుతున్నారనుకొని ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన రప్పించి నమస్కారం ఇప్పించారు. స్వామి ఈయన ఆయన స్వామి నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. ఈయన కూర్చొని హారతి అయిపోతుండగా ఈయన మనసులో ఒక ఆలోచన మెదిలింది, ఈ త్రిపుర రహస్యానికి అర్థం ఏమిటి, దీనంతటికీ సంకల్పకర్త ఎవరు, దీని వెనకాతలుండి నడిపించింది ఎవరు అన్న ఒక ఆలోచన వచ్చి అప్పుడు ఆయన తప్పిదం అర్థమైంది ఆయనకి. అరే స్వామిది ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారు అంటే స్వామి చేశారు అని చెప్పకుండా నేను అందరూ చేశారు అని చెప్తున్నాను, ఎంత పొరపాటు చేశానని ఆయన మనసులో ఆయనకి ఆ థాట్ డెవలప్ అయింది. అంటే మనల్ని ఎలా ఆలోచింపజేస్తారు స్వామి అనేది, ఆ సంకల్పం తనదే చేసింది తానే.
0: ఎందుకంటే త్రిపుర రహస్యం దాని యొక్క సారాంశం కూడా అదే,
2: అదే
0: చేయించేది శక్తే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం చూడండి, ఇప్పటి వరకు ఇదే సారాంశం త్రిపుర రహస్యం. ప్రతి కార్యం ప్రతి ఆలోచన కూడా స్ఫురించేది అమ్మవారి వల్లనే.
1: అంటే ఉండి స్వామి చేయిస్తున్నాను కాకుండా ఎంత చక్కగా చెప్తున్నారంటే ఈ డ్రామా ద్వారా, అంటే కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ లో చేసిన వాళ్ళు, తర్వాత యాక్ట్ చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు, వీరందరిలో ఉండే ఆ ఇచ్చాశక్తిని నేనే అని చెప్పడం అనమాట. అంటే స్వామి ఫిజికల్ గా స్వామి లేకపోతే అమ్మవారు చేస్తున్నారు మనం వేరే ఉన్నామని కాకుండా, ఈ అందరిలో ఉన్నది ఆ స్ఫురణ ఏదో, ఆ తెలివి ఏదైతే ఉందో, ఆ ఇచ్చకి మూలమైన శక్తి ఏదైతే ఉందో అది నేను అని ఎంతో చక్కగా చెప్పినట్టే.
0: మీరు ఇప్పుడు చెప్పినట్టే స్వామి ఎన్నో విధాలుగా మనకి ఎన్నో గూఢమైన రహస్యాల్ని బోధించడానికి, సులువుగా బోధించడానికి చాలా చాలా ప్రతి కార్యక్రమంలోనూ ఆ యత్నం ప్రయత్నం ఉండేది. ఎందుకంటే స్వామి మొట్టమొదటి భజనే మానస భజనే గురుచరణం కదా, మనందరికీ గురువు స్వామి సద్గురువు. ఎప్పుడూ మనకి నేర్పించి మనని ఊర్ధ్వగతికి తీసుకెళ్లాలనేదే పాపం ఆయన స్వామి తపన. అందుకోసం మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అంటే స్వామి చేసే కార్యాలన్నీ ఎంత సింపుల్ వేలో ఎంత గూఢమైన అర్థం తెలుపుతున్నారో అన్నానికి ఒక ఉదాహరణ. మనం మూడు శక్తులున్నాయి ప్రతి కార్యం చేయడానికి అని మనందరికీ తెలుసు, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సీక్వెన్స్ లో చెప్పాలంటే ఇచ్చాశక్తి మొదటిది, జ్ఞానశక్తి సెకండ్, క్రియాశక్తి మూడోది. ఈ మూడు ఉంటే కానీ మనం ఏ కార్యక్రమం చేయలేము. ఇది స్వామి మనకు ఎంత సూక్ష్మంగా నేర్పించారంటే, కుల్వంత్ హాల్లో మీరందరూ చూసుంటారు, కుల్వంత్ హాల్లో స్వామి సింహాసనం పక్కన ఏమి ఉన్నాయి,
2: రెండు సింహాలు ఉంటాయి
0: కదా. సో సింహాలు దేనికి ప్రతీక అంటే
2: ధైర్యానికి.
0: నేను ఏ విధంగా అడుగుతున్నానంటే అమ్మవారు ఏ అమ్మవారిని సూచిస్తావి, దుర్గాదేవి కదా. ఎందుకంటే దుర్గాదేవి వాహనం సింహాలు. సో సింహాలు పక్కన పెట్టుకోవడంలో స్వామి మనకి ఏం తెలుపుతున్నారు, ఇచ్చా దుర్గాదేవి ఏమో ఇచ్చాశక్తితోటి, మేము ఇప్పుడే చెప్పుకున్నాం కదా శివశక్తి, ఆ శక్తి వల్లనే ఆ ఇచ్ఛ ప్రారంభమైంది. ఆ ఇచ్చాశక్తి అంటే కుల్వంత్ హాల్లో మొట్టమొదట అందరిలోనూ ఈ మంచి కార్యాలు చేయాలి, భక్తిభావంతో జీవించాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి, ఆ స్వామిని మెప్పించాలి అనే
1: సత్సంకల్పాన్ని
0: ఇచ్చ అక్కడ స్వామి క్రియేట్ చేస్తారు మూలం. అందుకోసమే స్వామి కుల్వంత్ హాల్లో రెండు సింహాలు పెట్టుకుని తన సింహాసనం పక్కన మనకి ఏమి సూచించారంటే, ఇక్కడ నేను దుర్గాదేవి తత్వంతో మీ ఎదురుండా దర్శనం ఇస్తున్నాను అని. రైట్, ఇంటర్వ్యూ రూమ్కి వెళ్దాం. ఇప్పుడు మూడు సింహాసనాలు స్వామి ఎప్పుడు కూర్చునేవారు, మోస్ట్ యూజ్డ్ సింహాసనాలు ఇన్ పుట్టబర్తి మూడు సింహాసనాలు, ఒకటేమో ఇక్కడది కుల్వంత్ హాల్, రెండోది ఇంటర్వ్యూ రూమ్, మూడోదేమో భజన హాల్. ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లో చూడండి ఏ సింహాసనం ఉంది స్వామి దగ్గర.
2: స్వామి దగ్గర ఒక స్క్వేర్ టైప్ లో ఉంటుంది, దానికి రెండు చిన్న హంసలుంటాయి హ్యాండిల్స్, హ్యాండ్రెస్ట్ కి.
0: అది నేను 80s నుంచి చూసుంటాను. అదే సింహాసనం స్వామి అసలు మార్చలే దాన్ని ఇంటర్వ్యూ రూమ్ లో. రెండు హంసలు దేనికి ప్రతీక? సరస్వతి అమ్మవారికి. సరస్వతి అమ్మవారు దేనికి ప్రతీక? జ్ఞానశక్తికి. అంటే ఇక్కడ పుట్టిన ఇచ్చని స్వామి ఇంటర్వ్యూలో పిలిచి అందరికీ, లేకపోతే మన ఆఫీస్ బేరర్స్ కూడా పిలిచి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అసలు మొత్తం జ్ఞానం, ఈ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఎలా చేయాలి అనేది అక్కడ బోధించేవారు. అది చూపెట్టడం కోసం అని అక్కడ సరస్వతి దేవి తత్వం స్వామిది అని చెప్పి చూపెట్టడానికి రెండు హంసలున్న ఇది సింహాసనం పెట్టుకున్నారు. సరేనా? ఇక్కడ నుంచి మనం భజన్ హాల్కి వెళ్తే భజన్ హాల్ సింహాసనం చుట్టూ ఏం పెట్టించారు స్వామి?
2: శంఖచక్రాలు.
0: శంఖచక్రాలు, పద్మం కదా, ఇవన్నీ లక్ష్మీదేవికి ప్రతీక. లక్ష్మీదేవము క్రియాశక్తికి మూలం. సో అక్కడ మన చేత క్రియలు చేయించేవారు, భజన అవన్నీ, నామస్మరణ అవన్నీ అక్కడ మనకి ట్రైనింగ్ ఇచ్చేవారు. సో స్వామి పెట్టే సింహాసనంలో కూడా, వాడే సింహాసనంలో కూడా ఎంత అంతరార్థం ఉందో ఆలోచించండి. ఇది ప్రతి చిన్న దాంట్లో స్వామి చేసే ప్రతి కార్యంలోనూ, అంటే వరల్డ్ లో జరిగే ప్రతి యాక్ట్ లోనూ ఇంత ప్లానింగ్ ఉంటుంది.
1: అంటే యాదృచ్ఛికంగా ఏది అలా
0: జరిగిపోదు. అది
2: అంటే ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు మొన్ననే మాట్లాడుతున్నప్పుడు, స్వామి చేసే ప్రతి దాంట్లో మూడు ఉంటాయంట. ఒకటి అందం ఉంటుంది, ఒకటి ఆనందం ఉంటుంది, ఇంకొకటి అంతరార్థం ఉంటుంది. అంటే మూడు ఎంతో చక్కగా స్వామి చేసే ప్రతి కార్యంలో కూడా అలా నిబిడీకృతమైపోయి ఉంటుంది అన్నమాట.
1: ఇదే విషయాన్ని లలిత శాస్త్రంలో ఇప్పుడు ఈ ఇచ్చాశక్తి గురించి ఎంతో చక్కగా చెప్పారు. అంటే స్వామి అంటే స్వామికి లలితాదేవికి ఎటువంటి భేదము లేదు, అభేదం అంటే ఇవన్నీ వింటూ ఉంటే, ఇప్పుడు అమ్మవారిని కొలిచినా, అమ్మవారిని స్తుతించినా, మన స్వామి దివ్య సౌందర్యాన్ని చూస్తున్నా, రెండు ఒకటే అని తెలియజేస్తున్నాయి. అందులో లలితా సహస్రనామంలో చెప్తారు కదండి, ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సద సద్రూపధారిణి. ఇప్పుడు మనం స్వామి చేసిన ప్రతి దానికి అలా అలా వర్ణించి అక్షరాలు పెట్టాయా
0: అన్నట్టు.
1: సర్వాధార
0: సుప్రతిష్ట కరెక్ట్, ప్రతి దాంట్లోనూ ఆయనే ఉన్నారు. సుప్రతిష్ట కదా, హోల్ యూనివర్స్ ఆయనే నిమిడీకృతమై ఉన్నారు, నిండి నిమిడీకృతమై ఉన్నారు.
1: దీనికి ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. అంటే ప్రతిదీ మనం ఇందాకల నుంచి మొదటి నుంచి ఇంతవరకు మాట్లాడుకున్న ప్రతి సెంటెన్స్ లోని ప్రతి వర్డ్ లోని మనం చెప్పుకున్నది ఏంటి అంటే, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అంతా కూడా భగవంతుడి ఇచ్ఛ, అంతా భగవంతుడి సంకల్పం చేత జరుగుతున్నా తప్ప మనం చేయటం లేదు, మన చేత చేయించబడుతున్నది అన్నది తెలుసుకోవాలని. ఒకసారి కొంతమంది యువత స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్లతో ఇంటర్వ్యూ రూమ్ లో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే స్వామి మనకందరికి తెలిసిందే, చక్కగా ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఇందాక చెప్పినట్టు జ్ఞానాన్ని ప్రసాదించే స్థలం మన ఇంటర్వ్యూ రూమ్. అందులో పిల్లల్ని అడిగారు, మీ అడగంటారా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయని. ఒక అబ్బాయి అడిగాడు, స్వామి మరి ప్రతిదీ కూడా, అంటే ఈవెన్ ఒక ఆకు కదలాలన్నా కూడా మీ సంకల్పం కావాలి, అంటే సృష్టిలో ప్రతిదానికి మీ పర్మిషన్, మీ విష్ అవసరం స్వామి అంటే. అవును అవసరమే అన్నారు స్వామి. అంటే అప్పుడు స్వామి చెప్పారు, సరే అది ఎలా అంటే, ఈ అబ్బాయికి అంటే ప్రతి చిన్నదానికి కూడా భగవంతుడు సంకల్పించుకోవాలా అన్న డౌట్ అబ్బాయికి ఉందనమాట. అప్పుడు స్వామి చెప్పారు, నిజంగానే ప్రతి చిన్నదానికి, అంటే ప్రతి ఆకు ఆకు కదలాలన్నా కూడా ఆకు ఆకుకి మీరు చెప్పాలా అన్న ఉద్దేశంతో అడిగాడనమాట. అవును ప్రతి ఆకు కదలాలన్నా కూడా నా సంకల్పం ఉండాలి అని. అంటే అప్పుడు నీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తానని, ఇప్పుడు నా విష్ ఉన్నది, నువ్వు కూడా విష్ చేసుకొని నీ చేయిని కదుపు అన్నారు. అప్పు ఏమున్నది, అంతవరకు చక్కగా మాట్లాడుతున్నాడు, చేయిని కదిపాడు. సరే ఇప్పుడు నీ విష్ ఉన్నది, నువ్వు చేయి కదిపావు, నువ్వు చేయి కదపాలని నా విష్ లేదు, ఇప్పుడు చేయి కదుపు అన్నారు. అన్నప్పటికీ అంతవరకు చక్కగా మాట్లాడుతున్నాడు, కదులుతున్నాడు, యూత్ ఎంత ప్రయత్నం చేసినా, ఇంచుమించు ఒక 50 seconds 1 minute వరకు ఎంత ప్రయత్నం చేసినా చెయ్యి ఒక 1 centimeter కదా, 1 millimeter కూడా కదపలేపాడు. మెడ నుంచి కింద భాగం అంతా కూడా కదలలేకుండా ప్యారలైజ్ అయిపోయాడు. అప్పుడు ఏంటవుతున్నదో తనకు అర్థం కాలేదు, చాలా గాబరా పడ్డాడు. అప్పుడు స్వామి, గాబరా పడకు, ఇప్పుడు నీ శరీరం కదలాలి అని నా విష్ ఉన్నది, ఇప్పుడు కదుపు అన్నారు. మళ్ళా చక్కగా కదపగలిగాడు. అప్పుడు స్వామి చెప్పారు, మేరా విష్ హే తో క్రియేషన్ హే, మేరా విష్ నయ్యే తో క్రియేషన్ నయ్యే. అంటే మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఈ మన సంభాషణలోని ఎన్నిసార్లు మనం చేతులు కదిపాం, ఎన్నిసార్లు నోరు కదిపి ఈ పదాలను ఉచ్చరిస్తున్నాము, ఇదంతా మనమే చెప్తున్నాము, మనమే చేస్తున్నాం అని అనుకుంటున్నాం. అనుకోకుండా కూడా ఇలా జరిగిపోతున్నాయి. కానీ ప్రతి దాని వెనకాతలా కూడా భగవంతుడు
0: శక్తి ఆయుక్తో
2: పప్పెట్స్
1: అన్నది సంగతి ఎవ్రీ సెకండ్ మనం గుర్తుంచుకోవాలి.
0: సాక్షాత్ శివుడే శక్తి లేకుండా ఏం చేయలేకపోతుంటే మనం ఏదో చేస్తున్నాం అని కూడా ఎంత మూర్ఖత్వం.
2: అవును సార్. సార్, ఇంత విశాలమైనటువంటి విశ్వము, అంత చక్కనటువంటి విశ్వవిభుడు, వారిద్దరి సంబంధం, అన్యోన్య బాంధవ్యం ఏ విధంగా ఉండేది మన భగవంతుడి మాటల్లో మనం విందాం సార్.

0: సార్, ఈ శ్లోకంలో రెండు విభాగాలు, రెండు అంశాలు ఉన్నాయని చెప్పారు. మొట్టమొదటిది మనం తెలుసుకున్నాం శివశక్త్యాయుక్తో, రెండవ అంశంలోకి మనం ప్రవేశిద్దాం సార్.
1: రెండో అంశంలో కూడా ఆదిశంకరులు వారు మొదటి అంశాన్ని ఒక విధంగా చూస్తే దాన్ని అదే భావాన్ని కంటిన్యూ చేశారు. శివశక్త్యాయుక్తో అండంలో శక్తి సంక అనుగ్రహం లేకుండా ఏ కార్యము చేయలేమన్నారు కదా. అలాగే అమ్మవారికి ప్రణమిల్లాలన్నా, అమ్మవారిని స్తుతించాలన్నా, అమ్మవారిని తలుచుకోవాలన్నా, అంటే అమ్మవారంటే సాయిమాత, సాయిమాతని తలుచుకోవాలన్నా ఆ సాయిమాత అనుగ్రహం లేకుండా, పుణ్యం, సాయిమాత అనుగ్రహం అనే పుణ్యం మనకు లేకుండా మనం అది మన వల్ల ఎలా సాధ్యం అవుతుందమ్మా అని అమ్మనే ప్రశ్న వేస్తారు ఆదిశంకరులు. హరిహరాది బ్రహ్మలు కూడా నిన్ను స్తుతించాలంటే నీ సంకల్పం లేకుండా చేయలేకపోతారమ్మా, నేనెంతమ్మా అని అడుగుతారు.
0: సరే, అదే మనకి మేధాసూక్తంలో ఎంతో అద్భుతంగా అమ్మవారు ఆ దయ వల్ల మనం ఏ విధంగా మలుచుకుంటాము, అమ్మవారు మనల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఒక్కసారి మనం చెప్పుకుందాం సార్.

0: త్వయాజుష్ట నుదమాన దురుక్తాన్ అంటే అప్పటి వరకు పనికిరాని మాటలు మాట్లాడే మాతోటి దురుక్తాన్ నీ స్తుతి చేయిస్తున్నావు తల్లి. దేనివల్ల? త్వయాజుష్ట నీ అనుగ్రహం వల్ల, నీ కరుణ వల్ల మా చేత నీ స్తుతిని చేయిస్తున్నావు తల్లి అని మేధా సూక్తంలో మనం చెప్పే మోస్ట్ కామన్ సూక్తంలో కూడా ఇది
1: వేదమాత్రీరాహ. అది ఎంతో అద్భుతంగా అత్యున్నత స్థాయిలో కీర్తించేటట్టు చేస్తుంది.
2: ఇది లలితా శాస్త్రంలో కూడా ఎంతో చక్కగా చెప్తున్నారు కదా, పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన అని. అంటే ఆ పుణ్యం చేత మాత్రమే ఆ ప్రాప్తి అన్నది కలుగుతుంది, ఆ ప్రాప్తి వల్లే మనకు భగవద్ దర్శనం కలుగుతుందని. స్వామికి ఒకనొక సందర్భంలో స్వామి అడిగారట విద్యార్థుల్ని బృందావనంలోని, ఇలా మీరు ఇంత స్వామితో ఇంత దగ్గరగా కూర్చున్నారు, ప్రపంచం అంతా కూడా అక్కడ వెయిట్ చేస్తుంటే నేను మీకోసం మీ దగ్గరగా కూర్చొని ఇంత చక్కగా మాట్లాడుతున్నాను, ఇదంతా దేనివల్ల సాధ్యమైందని. ఒక అబ్బాయి ఏమోని, స్వామి మా తల్లిదండ్రులు ప్రేయర్ స్వామి, ఇంకొకళ్ళు పూర్వీకులందరూ చేసిన పుణ్యం వల్ల స్వామి, స్వామి ఎన్నో జన్మలు బట్టి నేను మీకు దగ్గరగా ఉండాలని కోరుకున్నాను స్వామి, మా తపఫలం వల్ల స్వామి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ వచ్చారు. స్వామి అన్నీ విన్నారట. విని, మీరు చెప్పినంతా కరెక్టే, ఇవన్నీ కావాలి, దేనికోసం? నా మొదటి దర్శనాన్ని మొదటిగా నా వైపు చూడడానికి ఈ పుణ్యం అంతా కూడా కలిపితే అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, దానివల్ల కలిగిన ప్రాప్తం వల్ల ఒకసారి మీరు నన్ను చూడగలుగుతారు. మరి ఆ తర్వాత మీరు పొందిన ఇన్ని అవకాశాలు, స్వామితో ఉండే ఇన్ని భాగ్యాలు, స్వామి దగ్గర ఉండి స్వామి సేవ చేసుకుని స్వామిని కీర్తించి స్వామి మార్గంలో మీరు పయనిస్తున్నారు కదా, ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయో తెలుసా? కేవలం నా అనుగ్రహం వల్ల. అంటే ఆ మొదటి దర్శనం, మొదటి ప్రాప్తి అక్కడ మొత్తం అంతా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ప్రతిదీ కూడా స్వామి మనకిచ్చిన గిఫ్ట్, బోనస్. ప్రతిసారి మీరు ఎన్నిసార్లు తలుచుకుంటున్నారో నేను అంత మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు కాబట్టి
0: సత్యం. ఇప్పటికీ మనమంతా అంటే అందరు భక్తులు అందరూ స్వామి మార్గంలో నడుస్తూ స్వామిని గురించి తలుచుకుంటున్నాం, స్వామి భజనలు చేస్తున్నాం అంటే ఆయన అనుగ్రహం వల్లనే.
1: సరే, ఆ పదంలోని ఎంతో చక్కగా ఉంది కదా, ఎవరో పెద్ద ఆయన చెప్పారు, ఆధ్యాత్మిక తత్వవేత్త ఆయన, గ్రేస్ అంటే ఏమిటి అంటే కావలసిన దానికన్నా ఎక్స్ట్రా ఇచ్చేది గ్రేస్. మనకున్నదంతా గ్రేసే, అంటే మనం అర్హత ఉన్నదానికన్నా ఎక్కువ అందించగలిగింది స్వామి ఎప్పుడు చేస్తున్నది మనకి. సరే, ఇలా అనుకుంటుంటే అంటే మనకి అనుగ్రహం కలగాలి అంటే స్వామి చూపు మన మీద పడాలి, కానీ మన చూపు స్వామి మీద పడాలంటే స్వామి సంకల్పం ఉండాలి. అంటే ఇలా క్రీగంట స్వామిని చూడాలన్నా దానికి సాయి సంకల్పం అవసరం. దీన్ని విశదీకరించడానికి ఒక చక్కని అనుభవం నాకు గుర్తొస్తుంది. మన పాత భక్తులు స్వామిని తూర్పుగోదావరి జిల్లా తీసుకువెళ్ళినప్పుడు ఆ తరుణంలో స్వామి కారులో వెళ్తున్నారు. ఇది ఒక పెద్ద ఆయన మనతో పంచుకున్న విషయం. ఇది వింటే మనం ఎంత అదృష్టవంతులవో నాకు అర్థమైంది సార్. అది స్వామి కారులో వెళ్తున్నారు, వెళ్తూ ఉండగా ఇదే విషయం ప్రస్తావనలోకి వచ్చింది. స్వామి సంకల్పం లేకుండా ఏమీ జరగదు. స్వామి మనకి పుణ్యం ఉండి స్వామి దగ్గరికి వస్తున్నావా, లేకపోతే స్వామి అనుగ్రహం వల్ల మనం స్వామి దగ్గరికి వస్తున్నామా అంటే స్వామి చెప్తున్నారు, చూడండిరా నా సంకల్పం లేనిదే మీరు పుట్టపర్తికి రాలేరు, స్వామిని దర్శించుకోలేరు, కనీసం తిరిగి నా వైపైనా చూడలేరు అని స్వామి చెప్తున్నారు. అదేంటి స్వామి అలాగంటారు అని చెప్తూ ముందు స్వామి కారు ముందు ఒక సైకిల్ అతను వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే సరే, ఇది స్వామికి ఒక ఛాలెంజ్ అనమాట. ముందునున్న సైకిల్ అతను ముందునే ఉన్నాడు, స్వామి తప్పకుండా మిమ్మల్ని చూడగలుగుతాడు, చూస్తాడా అంటే వాడికి ప్రాప్తించేనే స్వామి సంకల్పిస్తేనే చూడగలడు అంటే సరే ప్రయత్నించండి అని స్వామి అంటుండగా కారు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు హార్న్ కొడుతున్నారు. అంత పెద్ద కార్ హార్న్ ముందు వెళ్లే సైకిల్ వాడికి వినిపించదా? అంటే వినిపించేసేది ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎంతకీ వాడు ముందు కదలటం లేదు, అలా మెల్లగా నడుస్తున్నది. సరే ముందుకు తప్పుకుంటున్నాడు, ఇలా వెళ్తున్నాడు, స్వామి కారు ఫాలో అవుతూ ఉండగా ఆ పక్క నుంచి వెళ్తున్నాడు. సరే ఇప్పుడు అప్పుడు పక్కనున్న వాళ్ళు అంటున్నారు, స్వామి మీ పక్క నుంచే వెళ్తున్నాడు వాడు, తప్పకుండా మిమ్మల్ని చూసి తీరుతాడు వాడు, దాంట్లో ప్రసక్తే లేదు, మిస్ అయ్యే ఛాన్స్ లేదు అనుకుని అంటుంటే చూడండి అంటూ ఉండగా ఆయన అలా టర్నింగ్ తిరిగి అటువైపు వెళ్ళిపోతాడు. అంటే ఎంత దగ్గర ఉండి అంత దూరంలో ఉన్నాడో,
2: అంటే ఒక్కసారి తల ఇలా
0: తిప్పితే అది
2: స్వామి కనిపిస్తారు
1: కనిపిస్తారు. అంటే ఆ సంకల్పం లేనిదే స్వామిని మనం చూడలేము, స్వామి గురించి ఆలోచించలేము, స్వామి గురించి మాట్లాడలేము, స్వామి కార్యం చేయలేము.
2: అంటే స్వామి మన వైపు చూడట్లేదు, చూడలేదు, ఆ భాగ్యం దొరకలేదు అనుకుంటున్నాం గాని
0: ఎంత అదృష్టం అది కదా. ఇదే సుందరాకాండలో సీతమ్మ వారు కూడా అంటుందే, తమ్ పద్మదళ పత్రాక్షం సింహ విక్రాంతగామినం ధన్యాహ పశ్యంతి మేనాథం కృతజ్ఞం ప్రియవాదినం. ధన్యాహ పశ్యంతి మేనాథం, అలాంటి నా శ్రీరామచంద్రుణ్ణి చూసేవాళ్లు ధన్యులంటుంది. శ్రీరామచంద్రుని దర్శించుకునే వాళ్ళంతా ధన్యులని సీతమ్మ వారు సాక్షాత్ సీతమ్మ వారే అంటుంది. ఇదే దర్శనం చేసుకోవాలన్నా, ఆయన గురించి తలంచుకోవాలన్నా, సాయిరామ్ అనే పదం పలకాలన్నా సాయిమాత అనుగ్రహం అవసరం మనం.
1: అంటే ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జనాభా ఉన్నారు, ఆ జనాభాలో ఎంతమంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఆ ప్రార్థించే వాళ్లలో దేవుడికి ఎవరు సాక్షాత్కరించారు, ఆ సాక్షాత్కరించిన వాళ్లలో ఎవరు స్వామిని తెలుసుకున్నారు, స్వామి అనుగ్రహం పొందారు, ఇలా మనం ఒక్కసారి వెనక్కి వెళ్లి ఆలోచిస్తే మనకి ఎంత భాగ్యం స్వామి కల్పించారు అనేది మనకు తెలుస్తుంది.
2: అంటే దేవీ దేవతలకు కూడా ఆ పుణ్యం ఉంటేనే భగవంతుణ్ణి అమ్మవారిని కీర్తించడానికి గాని స్తుతించడానికి గాని అవకాశం ఉంటుందన్న అన్న ఈ శ్లోకంలో చెప్తూ ఉంటే ఇంకా సామాన్య మానవులు
0: ఇదే వేదంలో కూడా మన స్వామి చాలా సార్లు స్పీచ్ లో కోట్ చేసేవారు కదా, దేవుడి మహత్వం ఎలాంటిదంటే అనూరణీయాన్ మహతో మహియాన్ అని. అసలు అది నారాయణవల్లి నుంచి నారాయణవల్లిలో వస్తుంది ఆ అనూరణీయాన్ మహతో మహియాన్ ఆత్మాయాజంతో. దాన్ని ఆ లైన్ కంటిన్యూ చేస్తే, ఆ సూక్తం కంటిన్యూ చేస్తే మనకి అక్కడ కూడా వేదమాత ఇదే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న పాయింట్ నే వేదమాత కూడా చెప్తుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నీతోశ్చ జంతో తమః క్రతుం పశ్యతి వీష శోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం. ఆ అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నిహితోశ్చ జంతో, అలాంటి అణోరణీయ అణువులు అణువైన వాడు, ఘనంలో ఘనమైన వాడు అందరి జీవుల్లోనూ ఆత్మ అయి నివసిస్తున్నాడు. అలాంటి ఆత్మని, అలాంటి స్వామిని, సాయిమాతను దర్శించుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? తమక్రతుం అంటే తమస్సుని దాటి, తమక్రతుం పశ్యతి దర్శించుకోవడానికి, వీత శోకో శోకాన్ని కూడా దాటేసి అంటే ఆనందమైన స్థితికి వెళ్లి దర్శించుకోవాలంటే దేనివల్ల సాధ్యమవుతుంది? అది ధాతు. ధాతు అంటే సర్టెన్లీ ప్రసాదాన్ మహిమానమీశం, ఓన్లీ బై హిస్ గ్రేస్. ప్రసాదాన్ అంటే ఓన్లీ గ్రేస్ వల్ల. ఇప్పుడే అన్నారు చూడండి, గ్రేస్ అంటే ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఎక్స్ట్రా అని, ఓన్లీ డ్యూ టు ది గ్రేస్. ఎందుకంటే అంత మీరు అన్నట్టు మొదటి దర్శనానికి, మొదటిసారి సాయిరామ్ అనడానికి మన పుణ్యం అంతా అయిపోతుందేమో, దాని తర్వాత మనం ఏదన్నా అంతా ఎక్స్ట్రా గ్రేసే కదా. సో అలాంటి దివ్యత్వాన్ని మనం తలుచుకోవాలన్నా కూడా స్వామి అనుగ్రహం లేకుండా, స్వామి సంకల్పం లేకుండా కుదరతుంది?
2: అది ప్రసాదించబడాలి,
0: ప్రసాదించబడాలి. అది
1: మరి ఇంత చక్కని మొట్టమొదటి శ్లోకంలోనే అంతా చెప్పేశారనిపిస్తుంది. అంటే ఇంకా ఆశ్చర్యపడక్కర్లేదు, నందీశ్వరుడు ఆ మిగతా శ్లోకాలు కూడా తీసుకొనిపోయాడు, ఇంకేమైపోతారో ఈ మనుషులు అని పాపం చాలా జాలిపడి అది విడిచిపెట్టుంటాడు అనిపిస్తుంది. మరి వచ్చే భాగంలో మనం మరిన్ని చక్కని శ్లోకాలను తీసుకుని సాయిమాత దివ్య సౌందర్యంతో, ఆ దివ్య అనుగ్రహంతో, ఆ వాత్సల్యంతో మనం అన్వయించి చక్కగా మనం చేద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న అనుభవం సార్, థర్డ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలందరూ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ చేస్తుంటారు, సెకండ్ ఇయర్ కూడా చేస్తుంటారు. మేము ఒకసారి థర్డ్ ఇయర్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు దయచేత ధన్యులు కావలేరా అనే పాట పాడుతున్నాం, స్వామి కళ్ళు మూసుకొని వింటున్నారు, పాట అలా నడుస్తుంది. ఆ లాస్ట్ లైన్ పుడమియంతయు తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అని ఉంటుంది, దయచేత ధన్యులు కావలేరా. అప్పటి వరకు స్వామి అలా బ్లిస్ లో ఉన్న స్వామి ఈ సెంటెన్స్ పాడగానే పుడమియంతయూ తిరిగిన గాని కడకుని వద్దకు రావలే స్వామి అని ఇలా అని ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేసి మళ్లీ కళ్ళు పూసేసుకున్నారు. అంటే ఎంతటి అర్థం ఆ ఒక్క జెస్చర్ లో ఉందో, అంటే ఆ జెస్చర్స్ గురించి ఆ చూపుల గురించి మున్ముందు మనం తెలుసుకుందాం, దాంట్లో ఉండే ఒక ఆనందం అందం తెలుసుకుందాం. సాయిరాం.

ఇంతవరకు వీరు 2023 దసరా శరన్నవరాత్రి సందర్భంగా శ్రీ సత్యసాయి సందేశచరి అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక సాయి సౌందర్య మాధుర్యం 2వ భాగం విన్నారు. స్వామి ప్రతి మాటలో, ప్రతి చర్యలో, ప్రతి రూపులో అందం, ఆనందం, అంతరార్థం కలగలిపి ఉంటాయి. సౌందర్యలహరిలోని 2వ శ్లోకంలో శివశక్తులిరువురి అభేదత్వమే వర్ణించబడింది. స్వామి తమ అవతారమంతా మనకి ఈ విషయాన్నే వెల్లడి చేస్తూ వచ్చారు. ఈ భాగంలో దివ్యమైన అనుభవాలు, అద్భుతమైన ఉదాహరణలు, చక్కని అంతరార్థాలతో ఈ శ్లోకం అందరూ విన్నారని భావిస్తూ సాయిరాం. రేపు 3వ భాగంలో మళ్లీ కలుసుకుందాం.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. The 7-day long Veda Purusha Saptaha Jnana Yagnam will commence tomorrow morning in the Purna Chandra Auditorium as a part of the Dashara celebrations at Prashanti Nilayam. The Purna Chandra Hall will be opened for entry at 7:30 a.m. The proceedings of the Yagnam will commence with the ceremonial procession of the sacred Kalasham from Bhajan Mandiram to the Purna Chandra Hall at around 9 a.m. During the morning session in the Purna Chandra Hall, for all the 7 days, we will be witnessing Rudra Homam, Kumkumarchanam, Sahasralingarchanam, Riguveda chanting, Surya Namaskaram, Parayanam of Ramayana, Srimad Bhagavatam, Devi Bhagavatam, and Devi Mahatmyam on the sacred stage of Purna Chandra. The morning session in the Purna Chandra Hall will conclude with Mangal Aarti, following which devotees can proceed to Sai Kulwant Hall to receive Bhagwan's Divya Darshan, which will conclude with Maha Mangal Aarti. Those devotees who wish to witness the further proceedings of the Yagnam in the Purna Chandra Hall can remain seated. During the evening session in Sai Kulwant Hall, as a part of the Dashara celebrations at Prashanti Nilayam, the 7-day long Prashanti Vidvan Mahasabha will be held here in Sai Kulwant Hall with Bhagwan's blessings. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:55, the proceedings of the Prashanti Vidvan Mahasabha will commence, comprising invocatory Vedam, talk by Dr. Maitali Khanna, Head, Department of Languages and Literature, Sri Satya Sai Institute of Higher Learning. The talk will be followed by a devotional music program titled Swarambhika by the students of Sri Satya Sai Institute of Higher Learning, Nandigiri campus. We will then be blessed with Bhagwan's divine discourse. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశస్సులతో ప్రశాంతి నిలయములో దసరా మహోత్సవాల్లో భాగంగా పూర్ణచంద్ర సభామండపంలో రేపటి ఉదయము 7 రోజుల పాటు జరిగే వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభం కానున్నది. భక్తులు పూర్ణచంద్ర సభామండపంలోనికి ఉదయం 7:30 నుండి ప్రవేశించవచ్చు. సుమారు 9 గంటలకు భజన మందిరం నుండి పూర్ణచంద్ర సభామండపంలోనికి పవిత్రమైన యజ్ఞ కలశమును తీసుకుని వచ్చే సాంప్రదాయక ఊరేగింపుతో యజ్ఞ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పూర్ణచంద్ర సభామండపంలో రానున్న 7 రోజులు ఉదయము పూట యజ్ఞం జరుగు సమయాన వేదికపై ఋత్విక్కులు రుద్రహోమం, కుంకుమార్చన, సహస్రలింగార్చన, ఋగ్వేద పఠనం, సూర్య నమస్కారాలు, రామాయణం, శ్రీమద్ భాగవతం, దేవీ భాగవతం, దుర్గా సప్తశతి గ్రంథములు పారాయణం గావిస్తారు. పూర్ణచంద్ర సభామండపంలో ఉదయం కార్యక్రమం మంగళహారతితో ముగియును. తదుపరి భక్తులు సాయి కులవంత్ సభామండపంలో స్వామివారి దివ్య దర్శనం గావించుకోవచ్చు. మహామంగళహారతితో స్వామివారి దివ్య దర్శనం ముగియును. పూర్ణచంద్ర సభామండపంలో మంగళహారతి అనంతరం యజ్ఞాన్ని వీక్షించదలిచిన భక్తులు సభామండపంలో ఆశీనులే కొనసాగవచ్చు. ప్రశాంతి నిలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా 7 రోజుల పాటు జరిగే ప్రశాంతి విద్వన్ మహాసభ కార్యక్రమాలు సాయంకాలం సమయమందు సాయి కులవంత్ సభామండపంలో జరుగుతాయి. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:55 ప్రశాంతి విద్వన్ మహాసభ వేదముతో ప్రారంభమవుతుంది. తదుపరి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్ విభాగాధిపతి అయిన డాక్టర్ మైథాలి కన్నగారు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థకు చెందిన నందిగిరి క్యాంపస్ విద్యార్థులు స్వరాంబిక పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. తదుపరి స్వామివారి దివ్య సందేశం. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಜೈ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಜೈ ಗೋಪಾಲ.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మూడంతస్తుల మేడపై కూర్చున్న వానికి కింద చుట్టూ ఎన్ని పులులు సింహాలు వంటి క్రూర జంతువులు ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా భయం ఉండదు. ఈ ప్రపంచం అంతా కూడా క్రూర మృగములతో నిండి ఉన్న దట్టమైన అడవి వంటిది. అందులో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే మృగాలు అంతటా సంచరిస్తూ ఉన్నాయి. కనుక ప్రేమ, నామము, విశ్వాసము అనే మూడంతస్తుల మేడపై ఉన్నప్పుడు ఈ మృగముల బాధ ఏమాత్రమూ మనల్ని చేరదని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1988 అక్టోబర్ 16 తేదీన దసరా నవరాత్రి వేడుకలలో 3వ రోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో అతి సులభ శైలిలో మోక్ష మార్గాన్ని గురించి బోధించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్య బోధన విని తరిద్దాం.

దుష్ట గుణములు వదలి నశిష్ఠుడగును, చింత వదలినా దొరుకును చిత్తశుద్ధి, త్యాగ గుణమున్న స్వచ్ఛంద తత్వమబ్బు

మరువబోకుడు ఇటువంటి మంచి మాట, దుష్టగుణములు వదలిన శిష్టుడగును

0: మరువబోకుడు ఇటువంటి మంచి మాట. ప్రేమస్వరూపులారా, నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం స్మరణా చింతనాదేవ ప్రాప్నోత్తి పరమాంగతి. పరమగతిని మనం పొందవలనన్నా ఈ కలియుగమున సులభమైనటువంటి మార్గము ఒక భగవత్ నామమే. ఇది కలియుగము, పరిపూర్ణ కల్మషముతో నిండినటువంటి యుగము. అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతియే పరమాత్మ స్వరూపము. అశాంతి ఎందే ప్రశాంతి, ప్రశాంతి ఎందే ప్రకాంతి, ప్రకాంతి ఎందే పరంజ్యోతి అనేటువంటి సత్యాన్ని మనము విస్మరించరాదు. ఇన్ జ్ఞానముతో ఇంతటి అంధకారంతో కూడినటువంటి యుగము మరి ఏ యుగం కూడాను కనిపించలేదు. అట్టి అజ్ఞాన అంధకారంతో కూడినటువంటి ఈ కలియుగములో ఒక సులభమైనటువంటి మార్గము చేత ఈ అంధకారమును అజ్ఞానమును దూరం గావించేటువంటి ఒక శక్తి ప్రకాశిస్తూ ఉన్నది. అది ఏ నామజ్యోతి. హరేర్నామ హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్తియేవ నాస్తియేవ గతిరన్యద. నామస్మరణ కంటే ఈ కలియుగమునందు మరొకటి రక్షించేటువంటిది కాని, జ్ఞానమార్గమును ప్రవేశపెట్టేది కాని, దివ్యత్వము లోపల ప్రవర్తమును గుర్తింపజేసేటువంటిది కాని మరొకటి లేదు. ఒక గులాబీ పుష్పమును మనం చూచినప్పుడు దీని అందమైనటువంటి రంగు, సుందరమైనటువంటి పుష్పము, ఆనందమైనటువంటి సుగంధము మన హృదయములో చేరిపోతుంది. అదే పుష్పమును మనం ప్రత్యక్షముగా దర్శించినప్పుడు వాడిపోయిన దళములు, క్రిందటి పువ్వులు, దాని ఎందు ఉండినటువంటి యొక్క ముండు కూడాను మనకు గోచరిస్తుంటాయి. ప్రత్యక్షములో ఒక విధమైనటువంటి గౌరవము, భయము, ఆందోళన మనకు ప్రారంభమవుతుంది. అదే విధముగానే భగవత్ రూపమునందు ఉండినటువంటి యొక్క ఆందోళన, భయము, గౌరవము ఈ యొక్క నామమునందు ఉండదు. నామము యథేచ్ఛగా స్మరించవచ్చు. ఈ నామము సర్వులకు కూడాను లభ్యమయ్యేటువంటి యొక్క స్థానము, మధురాతి మధురమైనటువంటి యొక్క స్వరూపము. పాపి పరమాత్మని చెందటకు వీలు కాదు, కాని పాపి కూడాను సులభంగా నామమును అందుకొనటకు సాధ్యమవుతుంది. ఎట్టి మానవుడైనా కూడాను అత్యంత సులభమైన మార్గములో ఈ నామమును పొందడానికి సాధ్యమవుతుంది. కొన్న వస్తువు కంటే కొనే ధనము చాలా విలువైనటువంటిది. ధనమును మనము సంపాదించటం అంటే ఈ యొక్క వస్తువులను మనం ఏనాడైనా ఎప్పుడైనా మనం పొందవచ్చును. అదే విధముగా ఈ నామధనమును మనం సంపాదించుకుంటుంటే రూపము అనేటువంటి యొక్క వస్తువును ఎప్పటికైనా కూడా మనం సాధించవచ్చు. ఈ నామధనమును సంపాదించుకునేటువంటి యొక్క విధానమును మనం నిత్యము కూడాను కొన్ని విధములైనటువంటి విచారణతో దీన్ని అభివృద్ధి గావించుకోవాలి. కొందరు యోగమును, కొందరు ప్రాణాయామమును, కొందరు యజ్ఞములను, కొందరు మరొక విధమైనటువంటి సాధనలు సలుపుతూ ఉంటారు. ఈ యోగ యజ్ఞ ప్రాణాయామం యొక్క మార్గములు అడుగడుగున కూడాను మెట్టు మెట్టున కూడాను కొంతవరకు కొంత జారి పడుటకు అవకాశం ఉంటుంటుంది. చేసి కూడాను దాని ఫలమును పొందుతుమా లేదా అనేటువంటి యొక్క సందేహము మన యందు వదలకుండా ఉంటుంది. ఎట్టి యోగమును, ఎట్టి ప్రాణాయామమును, ఎట్టి యజ్ఞమును, ఎట్టి తపస్సును కూడాను చేయకపోయినప్పటికీ ఈ అన్నింటి యందు ఉండేటువంటి యొక్క ఫలస్వరూపమైనటువంటి యొక్క దీనిని ఒక్క నామస్మరణతోనే మనం పొందవచ్చును. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామతత్వాన్ని, నామమహిమను మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి. నామము చేత నామిని మనం సులభంగా పొందడానికి వీలవుతుంది. భగవత్తత్వాన్ని గుర్తించడానికి సర్వులకు సాధ్యం కాదు. మనం ఒక వ్యక్తిని, మనము కొత్త వ్యక్తిని మనము చూడవలన అనుకున్నప్పుడు అతని యొక్క గుర్తులు, అతని యొక్క రూపము మనకు అనుభూతిలో లేవు. సమయమున అతని యొక్క నామముని మాత్రమే మనము కొంతవరకు జ్ఞప్తి అని ఉంచుకున్నా ఏనాటికైనా కూడాను ఆ వ్యక్తిని మనం చూడడానికి సాధ్యమవుతుంది. కనుకనే నామము చేత ఎంత లభ్యము కానటువంటి యొక్క సమయమును కూడాను, తత్వమును కూడాను మనం లభ్యము గావించుకోవడానికి వీలు ఉంటుండాలి. కాశీలో మహాతత్వవేత్త, మహాజ్ఞాని, మన వేదాంత శిరోమణి అయినటువంటి యొక్క వ్యక్తి ఉండేటువంటి వాడు ప్రకాశనందిని. ఇతను వేద వేదాంగములు కూడాను అన్నీ కూడాను చదివి మహా గొప్ప విద్వాంసుడని పేరు పొంది కాశీ క్షేత్రమునకే ఒక విఖ్యాతిని గావించినటువంటి వాడు. కట్టకడపటికీ ఈ యొక్క గ్రంథ పరిచయం చేత అతని యొక్క హృదయాన్ని పూర్తి కాల్మషము గావించుకున్నాడు. కేవలం వాక్యములు మాత్రమే తప్ప అనుభూతులు ఏమాత్రం కూడా లేవు, చరణ అంతకంటే లేదు. కానీ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దృశ్యము లోపల ఇదిన కంటే గొప్పవారు లేదనేటువంటి ప్రఖ్యాతిని గాంచాడు. సొంత శిష్యులతోనే పరాభవం పొంది ఇందులో ఏమాత్రం కూడాను సరి అయినటువంటి యొక్క సారము, సరి అయినటువంటి భావము, సరి అయినటువంటి శక్తి లేదని గుర్తించి ఆనాటి నుండి నామస్మరణను ప్రారంభించుకున్నాడు. కేవలము ప్రేమ ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తుంది? నామము చేతనే ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది. ప్రేమనే పరమాత్మకి కడకు వెళ్ళిపోతుంది. ఈ ప్రేమలో మునిగినటువంటి మానవులకు ఏ యొక్క ప్రమాదం కూడాను ఉండదు. గంగలో నిలిచినటువంటి మానవులకు తీక్షణమైనటువంటి యొక్క సూర్యకిరణములు ఏమాత్రము బాధించలేవు. నీటికి గట్టునున్నటువంటి వాడిని ఈ సూర్యకిరణములు బాధిస్తుంటాయి. పరిపూర్ణ ప్రేమలో మునిగినటువంటి మానవులకు ఈ మాయాశక్తులు ఏమాత్రం కూడా బాధించవు. ప్రేమకు దూరమైనటువంటి వ్యక్తిని మాత్రమే మాయ బాధిస్తుంది. కనుక ప్రేమతత్వాన్ని మనం ఈ నామస్మరణ ద్వారా మనం అభివృద్ధి గావించుకోవాలి. మనకు ఈ ప్రేమతత్వం చేత అనేక విధమైనటువంటి శక్తులు కూడా మనలో ఆవిర్భవిస్తాయి. ప్రేమను పెంచుకోవటం చేత రాగద్వేషములు మనలో నశించిపోతాయి. రాగద్వేషములు మనలో నశించినప్పుడు శాంతి భావం మనలో చేకూరుతుంది. ఈ శాంతము చేతనే సర్వ సౌఖ్యములు కూడా మనం అనుభవించవచ్చును. మూడంతస్తుల మేడపైన కూర్చున్నటువంటి వానికి చుట్టూ ఎన్ని క్రూరమైనటువంటి పులులు సింహములు తిరుగాడుతున్నప్పటికీ ఏమాత్రం కూడా భయపడడు. ప్రపంచమంతా కూడా క్రూర మృగములతో నిండినటువంటి యొక్క దట్టమైన అరణ్యం వంటి కామక్రోధ మోహలోభమని ఆశ్చర్యమైనటువంటి యొక్క మృగములు సర్వత్రా సంచరిస్తూనే ఉంటున్నవి. కనుక మనము ప్రేమ, నామము, విశ్వాసము అనేటువంటి మూడంతస్తుల లోపల మనం ప్రవేశించడమంటే ఈ మృగములు బాధ మనం ఏమాత్రం కూడా అనుభవించము. విశ్వాసము అత్యవసరము. విశ్వాసము లేనటువంటి వాడికి ప్రేమనే అభ్యం కాదు. ఈ ప్రేమ చేతనే దివ్యత్వాన్ని మనము ఎంతైనా కూడా మనం సాధించవచ్చు. ఇది కలియుగ ప్రభావం. ప్రేమకు అత్యంత దూరంలో మనం జీవిస్తున్నాము. ఈ ప్రేమ నాది నావారు అనేటువంటి యొక్క తుచ్చమైనటువంటి సంకుచితమైనటువంటి యొక్క స్థానం వరకే ప్రయాణం చేస్తున్నది. మానవులందరూ ఒక్కటే అనేటువంటి విశాలమైనటువంటి భావాన్ని ఇది విస్మరిస్తూ ఉంటున్నది. బాహ్యమైనటువంటి సాధనలనే ఇది భ్రమిస్తూ ఉంటున్నది. కేవలం నామోచ్చరణ కూడాను ఆర్టిఫిషియల్ గా కృత్రిమైనటువంటి నామోచ్చరణ చేయకూడదు. పూర్ణ నమ్మకం చేత, పరిపూర్ణమైనటువంటి ప్రేమ చేత, పరమాత్మని పొందాలనేటువంటి అభిరుచి చేత ఈ నామాన్ని మనం ఉచ్చరించాలి. నామములో లేనటువంటి యొక్క శక్తులు మరొక దీని ఎందుకు కనిపించవు. కనుక నామస్మరణ అనేటువంటిది మానవుని విశాలమైనటువంటి యొక్క వ్యక్తిగా రూపొందింపజేస్తుంది. నామము చేస్తూ చేస్తూ జగత్తులోనే తాను లీనమైపోతాడు, కూడాను తనలో లీనమైపోతుంది. జగత్తు జగత్తు, ఈ జగత్తే నిజమైనటువంటి యొక్క మాతృదేవి. ఇది జగత్తు అనేటువంటిది మాతృస్వరూపిణి, పురుషుడు అనేటువంటిది భక్తి స్వరూపిణి. ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తూ వచ్చింది. పురా ఇతి సేనహే పురహ అని అన్నారు. అనగా దేహం అనేటువంటి పురాణములో శయనించినటువంటి వాడే పురుషుడు అని. దీనికి ఒక స్త్రీ పురుష లింగ భేదములు లేవు. ప్రకృతి అంతైకుడును కేవలము స్త్రీ స్వభావమే. సుఖము వస్తే స్త్రీని ఏడుస్తుంది, పురుషుడు ఏడుస్తాడు. ఒకలైతే పురుషుడు భుజిస్తాడు, స్త్రీని భుజిస్తుంది. కోపతాపముల చేత పురుషుడు ఉద్రేకుడవుతాడు, స్త్రీలు కూడా ఉద్రేకుడవుతారు. ఈ గుణములు ఎందుకు సమంగానే ఉంటున్నవి. గుణములకు తగినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం వీరి ఎందు ఏముంటున్నది? కేవలం లింగ భేదమే కాని, గుణ భేదములు కాని, వ్యక్తి భేదములు కాని, మానసిక భేదములు కాని ఇది ఎందుకు కానరావు. కనుక అందరు కూడాను స్త్రీ స్వరూపమే. ప్రతి మానవుని ఎందుకు బలహీనత ఉండట చేతనే ఇతను కూడాను అబలుడే. కనుకనే ఈ అబలత్వమైనటువంటి యొక్క మానవత్వానికి దివ్యత్వమైనటువంటి బలంతో కూడేటువంటి యొక్క శక్తి అందరి ఎందుకు ఆవిర్భవింప చేసుకోవాలి. ముఖ్యంగా మానవుడు గుర్తించవలసినటువంటి విషయము, ప్రతి ఒక్క విషయమునందు కూడాను తనను తాను పోల్చుకున్నటకు ప్రయత్నించాలి. ఈ పోలికనే భూజాతి అయినటువంటి యొక్క సీత రావణను కూడాను బోధించింది. ఆమె భూజాత, ఆమెనే సీత, ఆమెనే ప్రకృతి స్వరూపిణి. ఇట్టి ప్రకృతి స్వరూపిణి అనేటువంటి యొక్క సీత రాముడు ఉగ్రుడై రావణాసుడు అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతుల చేత ఆమెను పొందుటకు ప్రయత్నించాడు. ఒకనొక దినము ఆమెను సమీపించి తన యొక్క శక్తి సామర్థ్యములను, తన యొక్క వైభవములను, తన యొక్క శక్తిని కూడాను అనేక విధములుగా కూడాను వర్ణిస్తూ వచ్చాడు. నేను ఒక విద్యావంతుడను, 64 విద్యములు చదివినటువంటి వాడును, జగత్తులో లేనటువంటి యొక్క గోకర్ణ భుజకర్ణములు కూడాను నేను చదివినటువంటి వాడును, పచ్చి భాష మృగ భాషను కూడాను తెలుసుకున్నటువంటి వాడును అని అనేక విధములుగా తనను తాను వర్ణించుకుంటూ కూర్చున్నాడు. నీ తుచ్చ విద్యలు, నీ తుచ్చ శక్తులు నా భర్త ముందు క్షణ మాత్రం కూడాను క్షణ ద్రోహితమైనటువంటివిగా కనిపిస్తాయి.
1: When compared, all your powers and all your accomplishments, they are become insignificant before my husband.
0: ఒక విషయాన్ని చక్కగా గుర్తించినటువంటి వాడవైతే సర్వ విద్యలు నేను తెలుసుకున్నటువంటి వాడవవుతావు.
1: If you have recognized one truth, then you would have mastered all the types of education.
0: నీ మండోదరుని పరపురుషుడు అపహరించినప్పుడు నీ మనసు ఏ రీతిగా ఉంటాదో నీవు యోచించుకోమన్నాడు. ఇద్దరు స్త్రీలు నీవు అపహరించినప్పుడు ఆ యొక్క పురుషుడు ఎన్ని బాధములకు గురి అవుతాడో, ఎన్ని విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతాడో నీవు కొంతవరకు యోచించుకున్నావా? ఇతరులు నిన్ను ఏ రీతిగా గౌరవించాలని నీవు భావిస్తావో నీవు మొట్టమొదటి ఇతరులను గౌరవించడానికి ప్రయత్నించాలి. ఇతరులు ఏది చేస్తే మంచిదని నీవు భావిస్తువో ఆ మంచిని మొట్టమొదటి నీవు చేసి చూపించాలి. కేవలం నీ యొక్క స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై నీ యొక్క అహంకారమై ఈ విధంగా కూడా నువ్వు వర్ణిస్తూ ఉన్నావు, కానీ పరుల యొక్క మంచి చెడు నీవేమాత్రమో గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దోషములను కప్పిపుచ్చుకొని పరులలో లేనటువంటి దోషములను నీవు అభివృద్ధి గావించడానికి ప్రయత్నిస్తున్నావు. ఆ విద్యకు అత్యంత విరుద్ధమైనటువంటిది. ఏ విషయము కూడాను ఇతరులకు ఏ విధమైనటువంటి కష్టం కలిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో అది మొట్టమొదటి తనుగా భావించుకోవాలి. కష్టములు సంభవిస్తే తాను ఏ విధమైనటువంటి దుఃఖానికి గురి అవుతాడో, ఇదే విధంగా ఇతరులు కూడా కష్టం కలిగినప్పుడు వారు ఈ దుఃఖములకు గురి అవుతారు అనేటువంటి యొక్క కోరికను తాను అభివృద్ధి గావించుకోవాలి. విచారణశక్తి లేనటువంటి నీ విద్యలన్నీ కూడా తుచ్చమైనటువంటి విద్యలు, కేవలము భౌతికమైనటువంటి విద్యలే కాని ఇది సరి అయినటువంటి విద్యలు కాదని నిందించింది ఈ యొక్క రావణ్ణి. ఆమె మరొక పదం కూడా చెప్పింది, రావణ నేను కేవలము ఒకరికి మాత్రమే కాదు మాతృదేవిని, జగత్తుకే మాతృదేవిని, కూడాను తల్లితో సమానురాలు. ఈ విధమైనటువంటి మాతృమూర్తిని నీవు ఈ విధంగా హింసించటము నీ యొక్క న్యాయం కాదు, నీ విద్యలకు సరైనటువంటి గౌరవం కాదు. సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క హనుమంతుడు రావణును సమీపించినప్పుడు రావణుడు కూడాను ఇదే మాతృదేవి యొక్క తత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగా తల్లేరా, లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము వడిగట్టుకుంటివి, ఏక శిరమున నీదు శిరములు అనేక మారుగదృంచు రాములు, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేల లేదుర దుర్గుణ, సీతతో భాషించితి రాముల చేతి ముద్దు టుంగరమందితి, పాతకుడని వనముగాచిన పరుగు రాక్షస జంపులు గురుల జంపితి, కోతి నంచును నాతపోరి ప్రాతపురి పారాయ హుడు, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేలేదుర దుర్గుణ. గడపటికి ఒక్కటి మాత్రమే చెప్పాడు, 10 తలలు ఉండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు, ఇది కదానే చూడవలని ఇంద్రజిత్తు జేత చిక్కితి, 10 పదే నీకేల చెప్పుదు ప్రాణముడు నీ సొమ్ముగాదురా, బుద్ధి చెప్పెద రావణ ఈ లంక నీకేల లేదుర దుర్గుణ. ప్రాణము పరమాత్మ చేతిలో ఉంటుండాలి. నేటికైనా కూడా నువ్వు గుర్తించుకుని పరమాత్మని ప్రార్థించు, పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సందేహం నీకుండనక్కర్లేదు. ఉంటుండేటువంటి పరమాత్మను నీవు గుర్తించాలంటే సర్వశక్తిమయమైనటువంటి యొక్క నామాన్ని నీవు ఉచ్చరించమన్నాడు. ఒక్క నామమును నీవు ఉచ్చరిస్తే సర్వమును కూడా నీవు అనుభవించినటువంటి వాడవుతావు. వృక్షము వేర్లకు నీరు పోస్తే కొమ్మలు రెమ్మలు పువ్వులు కాయలు ఫలములు కూడాను పోసినటువంటి వాడవుతావు. కనుక ఈ జగత్తునకు నామమే ఒక బీజము. నామం అనేటువంటి యొక్క బీజం నుండి ఈ జగత్తు అనేటువంటి వృక్షము ఆవిర్భవించింది. అనేటువంటి వృక్షము లోపల అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులైనటువంటి ఈ యొక్క పత్రములంతా కూడాను ఆవిర్భవించాయి. ఇందులో మన సంకల్పములైనటువంటి పువ్వులంతా పూస్తున్నాయి. ఈ సంకల్పం అనేటువంటి పుష్పములే కాయలనేటువంటి రూపాన్ని ధరిస్తుండాలి. ఆ కాయలే జీవులు. ప్రతి కాయ ఎందుకు కూడాను తిరిగి ఈ విత్తనం పోయి చేరి ఉంటుండాలి. బూడ్చినది ఒకే విత్తనమే, ఎన్ని కాయలు కాచినా అన్ని విత్తనములు అందులో ప్రవేశిస్తున్నాయి. దీన్నే భగవద్గీత ఎందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు. నామస్వరూపమైనటువంటి నా బీజమే సర్వల హృదయంలో కూడా నామస్వరూపమైనటువంటి విత్తనంగా రూపొందుతుండాలి. విత్తనము ఇన్ని విత్తనములుగా ఏ రీతిగా మారినవి, అది ఏకోహం బహుశ్యాం ప్రజా ఏతి అని ఒక్కడే అనేక రూపములు ధరిస్తూ వచ్చాడు. కానీ ఈనాటి మానవులు అనేక గ్రంథములు పఠిస్తున్నారు, అనేక రచనలు రాస్తున్నారు, కానీ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. సకల శాస్త్ర పురాణ సంగత హేత్రయే వేదాంతములు నేర్పు విప్రుడైనా ఏ విధమైనటువంటి విప్రుత్వం పాటించినప్పటికీ ఆచరణ అత్యవసరమైనటువంటి ఒక సత్యాన్ని విస్మరిస్తున్నారు. ఆచరణ లేని విద్యలన్నీ వ్యర్థములు. ఏ కించిత్తైనా కూడా ఆచరించడానికి ప్రయత్నించాలి. దివ్యాత్మ స్వరూపులారా, అనేక విధమైనటువంటి గ్రంథములను పఠించి మనం కాలమును వ్యర్థం చేయనక్కర్లేదు. ఒక్క చిత్తశుద్ధి చేసి ఆ పరమాత్మ నామస్మరణ ఒక్కటి చేయండి. ఆ నామము చేతనే సర్వం కూడా మనం ఆనందాన్ని అనుభవించవచ్చు. జీవితంలో అనిత్యమైనటువంటి యొక్క పదార్థములను నీవు అనుభవించవచ్చు. అనుభవిస్తూ కూడాను అవి కూడాను భగవంతుని యొక్క శక్తులే, అవి కూడాను భగవంతుని యొక్క ఇష్టములే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరించరాదు. ఒక్క చిన్న ఉదాహరణ, పశుల కాపరి గ్రామం వారి పశువులంతా కూడాను తోలుకుని వెళుతాడు. ఈ తోలుకుని పోయినటువంటి పశుల కాపరులంతా కూడాను పచ్చని బయళ్ల లోపల దాన్ని వదిలిపెడతారు. ఆ కాపరి పిల్లలందరూ కూడాను ఒక వృక్షం కింద కూర్చొని, నా ఆవుకు జబ్బు చేసింది, నా ఆవు తప్పించుకుని పోయింది, నా ఆవు ఈనుతున్నది, ఈ విధమైన పదముల చేత వారు తమ ఆవులుగా, తమ యొక్క శక్తులుగా, తమ యొక్క ప్రాపర్టీగా తాము అనుభవిస్తుంటారు. ఈ నా ఆవు నా ఆవు నా పశువు అని అనుకోవటం చేత వానికి ఏమి నష్టం కాని ఆదాయం కాని లేదు. ఈ ఆవు పలాని వారి ఆవు అని, దీని యజమానుడు వేరని తనకూడను తెలుసును, దీని యొక్క యజమాని మరొకడు కలడని విశ్వసించి కూడాను తన చేతిలో ఉండినంత వరకు మాత్రమే ఇది నాది నాది అనేటువంటి యొక్క సంబంధాన్ని అభివృద్ధి పరచుకొని ఉంటాడు. అదే జగత్తు లోపల ఇది నా బిడ్డ నా భర్త నా భార్య నా కొడుకు అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు, కానీ దీని ద్వారా ఏ విధమైనటువంటి యొక్క దుఃఖము కాని ఆనందము కాని నీవు అందుకు ఏమాత్రం కూడా సంబంధం ఉండకూడదు. అందరూ భగవంతుని బిడ్డలే, అందరూ అతను అనుగ్రహించినటువంటి ప్రసాదాలే అని ఈ దైవభావం చేత మనము దీనిని పరిపూర్ణంగా భావించుకున్నామంటే ఏ దుఃఖం కూడా మనలో ప్రవేశించుటకు అవకాశం ఉండదు. ఈ కర్తవ్యమును నీవు నిర్వర్తించుకుంటూ కూడాను ఈ విధమైన యొక్క భావమును నీవు అభివృద్ధి పాలించుకోవాలి. కానీ ఈనాడు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, బంధు ప్రేమ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి వ్యాపార రంగంగా అనుభవిస్తున్నాము. భగవంతునికి అర్పితమనేటి కేవలము సంపూర్ణంగా అర్పితం గావించాలి. కొంత నీది కొంత నాది అని చెప్పిన భగవంతుడు కూడా ఈ పార్ట్నర్ బిజినెస్ లోపల మనం ప్రవేశపెట్టకూడదు. ఈ పార్ట్నర్షిప్ లోపల అతను ప్రవేశించడు. ద్రౌపది కూడాను ఒక చేతితో తన చీరను గట్టిగా పట్టుకుని హే కృష్ణ కృష్ణ కృష్ణ అని ఒక చేతితో మాత్రమే పిలుస్తూ వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఈ దృశ్యాన్ని గుర్తించాడు. కేవలం ఒక పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండది ఈ భక్తి, తనయందు అర్థం నాయందు వేస్తుండది, ఇందులో ఈ బిజినెస్ లో నేను ప్రవేశించకూడదు, పూర్తి నాకు అర్పితం చేయాలి, లేకపోతే పూర్తి తాను భరించాలి. ఎంతసేపు ఆ రీతిగా ప్రయత్నిస్తుంది, విసుగు పుట్టింది, మనసుటువంటి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించింది, నేను రక్షించుకునేటువంటి దానను కనుక భగవంతుడే నన్ను రక్షించాలని ఆ చేయి వదిలి హే కృష్ణ అని రెండును కలిపింది. ఆ రెండును కలపడం చేతి ఏమైపోయిందంటే తన యొక్క దశేంద్రియమును పరమాత్మకి అర్పితం చేసినట్టుగా అయిపోయింది. కర్మేంద్రియ జ్ఞానేంద్రియం, ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు రెండు చేరినప్పటికీ ఈ దశేంద్రియాన్ని పరమాత్మకి అర్పితం గావించింది. భగవంతుడు వచ్చి రక్షించాడు. సంఘ పరిత్యాగమైనటువంటిదే ఈ సర్వేశ్వరి యొక్క భక్తికి ప్రధానమైనటువంటి యొక్క కారణము. గజరాజు కూడాను అట్లనే కాలము ప్రార్థించాడు. ఏ విధంగా ప్రార్థించాడు? ఆ గట్టు పైన ఉన్నటువంటి మొగలి చెట్టుకు తన యొక్క తొండమును చక్కగా గట్టిగా పట్టుకుని రావే ఈశ్వర అన్నాడు. ఒకవైపున తన తొండము తోపల ఒక చెట్టును గట్టిగా పట్టుకుని రావే ఈశ్వర అంటే ఏ రీతిగా వస్తాడు, తొండం పైన తాను భారం వేసుకుని ఉంటున్నాడు, తొండమే నన్ను రక్షిస్తుండాలని విశ్వసిస్తున్నాడు, రావే ఈశ్వర అని పిలుస్తున్నాడు, వ్యాపారంలో నేను చేరకూడదనుకున్నాడు. కడపటికి ఆ మొగిలి చెట్టును వదిలిపెట్టి రావే ఈశ్వర అని తొండమెత్తి పిలిచాడు. భగవంతుడు రావటము పోవటం అనేటువంటిది వేరు లేదు, ఎక్కడ తిరిగినాడు. మన దృష్టి అతని పైన పడినప్పుడు అతని దృష్టి మన పైన పడుతుంది. అదే సుదర్శన చక్రం పంపాడు అని మన పురాణాల్లో రాస్తుంటారు. సుదర్శనం అనగాదు ఒక చక్రం కాదు, సుదర్శనం మంచి చూపు అని. నీ చూపు భగవంతుని పైన పడినప్పుడు భగవంతుని చూపు నీ పైన పడింది, నీ చూపు భగవంతుని పైన పడకుండానంత వరకు కూడాను భగవంతుని చూపు నీ పైన పడదు. కనుక భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, అయితే నీ భావం అతని పైన ప్రవేశపెట్టాలి. దానికి ఒక నామమే ప్రధానమైన ప్రమాణము. కనుక నామస్మరణ చేత ఏ విధమైన యొక్క దీనిని కూడా మనం పొందటంలో సందేహం లేదు. ఈ నామరాజ్యమునందు ప్రేమరాజ్యమునందు కూడాను మోక్షములకు ఏమాత్రం కూడా విలువ లేదు. ఈ ప్రేమరాజ్యం లోపల మోక్షం అనేటువంటిది చాలా చిన్న క్లాసుకు చేరినటువంటిది. మోక్షము మోక్షము ఏమిటి ఈ మోక్షము? మోహక్షయము కాకుండా మోక్షము లభించాలంటే లభిస్తుందా? తల వరకును మోహమును పెంచుకుని మోక్షం కావాలి మోక్షం కావాలి అంటే ఇది భగవంతుని మోసం చేసినట్టే అవుతుంది. నీ మోహాన్ని క్షయము గావించుకో.
1: డిస్ట్రాయ్ యువర్ ఇన్ఫాచుయేషన్.
0: చేయవలసిన పనులు చక్కగా చేయక తలచవలసినటువంటి ఒక భావంలో సరి అయినటువంటి తలపులో లేక దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కాక పవిత్రతను పొందాలంటే ఏ రీతిగా నీవు పొందగా. తుకారాం చెప్పాడు నామ నిరూపణ మూల రతనతే అని. రత్నము యొక్క విలువ తెలిసినటువంటి వాడే దీన్ని సరైన రీతిగా భద్రం చేసుకుంటాడు. ఆ రత్నము విలువనే తెలియనటువంటి వాడు ఎక్కడైనా పారవేసుకుంటాడు. మొట్టమొదటి ఈ నామ రత్నము యొక్క విలువాన్ని మనం గుర్తించుకోవాలి. నామం అంటే సామాన్యమైనటువంటిది కాదు. సకల శాస్త్రములను మదించి అందించినటువంటి సుధా నిధి ఈ నామము. కనుక మనం శాస్త్రములను అనేక విధమైనటువంటి పురాణములను మనం చదవకపోయినప్పటికీ ఒక్క నామము యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం పెట్టి ఆ నిరంతరము ఆ నామాన్ని జపిస్తూ స్మరిస్తూ ఉండినామంటే ఇంతకంటే నిజమైనటువంటి సులభమైన సాధన మరొకటి లేదు. ఈ నామము కృత్రిమైనటువంటి నామంగా టేప్ రికార్డు మాదిరి మనం ఉచ్చరించరాదు. రికార్డు ఒక నామం ఉంది కానీ మనం వినాలంటే ఏం చెయ్యాలి? కరెంటుకు దానిని అతికించాలి. ప్లగ్ లో పెట్టినప్పుడే ఈ యొక్క టేప్ ఆడుతుంది. తద్వారా మనం మాటలు వినగలుగుతాం. టేపు లో పాటలున్నాయని చెప్పని టేపును ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేసినా గాని ఒక్క శబ్దమైనా మనకు వినిపించదు. సరిగ్గా భగవత్ నామం అనేటువంటిది పెద్ద టేపు మన హృదయంలోనే ఉంటుంది. అది ఆ నామమును ప్రేమకు అతికించినప్పుడే ఇది పవిత్రమైన భావంతో ఉచ్చరిస్తుంది. హృదయం నుంచి ఆవిర్భవించాలి. నుంచి వచ్చినటువంటి నామము టేప్ రికార్డుకు ఎంత ఫలితమో నీకు అంతే ఫలితం ఉంటుంది. ఈనాడు అంతా కూడాను మనం ఆచరించే సర్వ కర్మలు కూడాను ఈ విధమైనటువంటి కృత్రిమంగానే రూపొందుతున్నాయి. ఈ భౌతికమైనటువంటి యొక్క జీవితంలో ఈ ఐహికమైనటువంటి లోకములో మనం నిత్య జీవితంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనను మనం చక్కగా గుర్తించుకుంటే ఇదే నిజమైన సాధన. కానీ ఆ ప్రవర్తనలోనే మనకు దోషములంతా బయలుదేరుతున్నాయి. మొట్టమొదట ప్రతి వ్యక్తి కూడాను తల్లి తండ్రులను విస్మరించి వారిని గౌరవించండి. నిజమైనటువంటి గమ్యములకు మార్గము అదే మిమ్మల్ని ధన్యం చేస్తుంది. ఇలాంటి పవిత్రమైన మార్గమును మనము కొంచెం ప్రవేశించి దాన్ని సరైన రీతిగా మనం అనుభవించినప్పుడే ఈ దైవత్వం యొక్క ఆనందం మనం గుర్తించిన వారమవుతాం. బ్రతికినంత కాలం కూడా ఇంత పిడిచైనా పెట్టక ఈనాడు చచ్చిన తర్వాత కూడాను ఈ యొక్క యముకులు భస్మాలు తీసుకుని కాశీకి బయలుదేరుతున్నాడు కుమారుడు. బ్రతికినప్పుడు ఇంత అన్నం పెట్టలేనటువంటి ఈ కుమారుడు గంగలో కలపడానికి వెళుతున్నాడు. ఇది ఎంత కృత్రిమైనటువంటి యొక్క వ్యక్తి. చిన్న తర్వాత లారీలు పుష్పములు వేసేదానికంటే బ్రతికినప్పుడు ఒక్క చిన్న పుష్పంతో నీ తల్లిని పూజించు. బ్రతికినంత కాలము కంటే నీరు కార్పించుతూ చచ్చిన తర్వాత తద్దినాలు పెట్టుకుంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటి? దినము ఈ తద్దినము.
2: సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకి పుగ స్మరణ చేయు దినము. ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాటినున్న దినము. ఎవరైనా మనకడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము.
0: దినము కాని తక్కినవన్న తద్దినాలి. తద్దినం అనగా ఏమిటి? భగవంతుని మరిచిన దినమే తద్దినం.
1: బర్త్డే
0: విత్తత్ దినం ఏదాన్నో మనం స్మరించుకుంటున్నాము. ఆ యొక్క తల్లి తండ్రిని స్మరించుకుంటూ ఆ దినమును మనం ఒక్క హృదయపూర్వకంగా ఒక్క చుక్క కంటిదారులు కారిస్తే కూడా చాలు. ఇదే తర్పణం. నిజమైన తర్పణాలలో ఈనాడు వదలక మనకు ఏనాడు వడలు పాయసం ఇష్టమవుతుందో ఆనాడంతా తద్దినాలు పెట్టుకుంటున్నాం. మనం మనకు మనం పెట్టుకుంటున్నాం కానీ పోయిన వారికి కాదు పెట్టేది. ఈ విధమైనటువంటి దురాచారం ఈనాడు జగత్తులో అభివృద్ధి కావటం చేతనే నిజమైన భక్తి ప్రపత్తులంతా కూడా అడుగంటిపోతున్నాయి. తల్లిదండ్రులను సరి అయినటువంటి రీతిలో మనం గౌరవించాలి. పెద్దలను సరైన రీతిలో మనము ఆహ్వానించాలి. ఇప్పుడే మన జీవితంలో నీతి నిజాయితీలు పెరుగుతాయి. నిజాయితీలు లేకుండా ఎన్ని రకమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం అనుసరించితే గాని ఇది భగవత్ తృప్తి కానేరదు. ఆడంబరాలను మనం త్యజించాలి. ఆత్మతత్వాన్ని విశ్వసించాలి. ఆనందాలను ప్రేమించాలి. ఇదే నిజమైనటువంటి భక్తికి సరైనటువంటి మార్గము. తల్లి ప్రేమకే గురి కానటువంటి వాడు ఏ రీతిగా గురి అవుతాడు? కనుకని భగవంతుడు అందరి ఎందు ఉండినప్పటికీ తల్లిదండ్రులు ఎందు మాత్రం ప్రత్యేకమైనటువంటి యొక్క దీనిని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. కనుక కృత్రిమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించక మానవులమై పుట్టి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో మనం విలసిల్లి ఈ అజ్ఞానంలో పడిపోవటము ఇంతకంటే ఇంకా జ్ఞానం మరొకటి లేదు. లోకము యొక్క పేరు ప్రతిష్టలకై మనం ఏమాత్రం కూడా పాటుపడరాము. ఇది కేవలము రూపనామములతో మనం పుట్టినటువంటి యొక్క దీన్ని సత్యచిత్ ఆనందమనేటువంటి దాన్ని విస్మరిస్తున్నాము. భోగన్మానవు దేహం ఎవ్విధములను పోషించి రక్షించినన్ రాగన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునం దాగినన్ పోతున్నాయి. అవి మనవి కాదు, మనది అనేటువంటిది ఒక్కటే, అదే సత్చిత్ ఆనందము. ఈ ఆనందమును భద్రంగా మనం కాపాడుకోవాలి. ఇదే మన ప్రధానమైన కర్తవ్యము. సర్వుని యందు దేవుడున్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. అన్నింటి యందు కూడాను ఒక నామతత్వాన్ని మనం బలపరచుకోవాలి. నామం చేతనే దైవం మనకు లభ్యమవుతాడు. కనుకనే నామ సంకీర్తన చేతనే మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించి పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనం అనుభవించి జగత్తులో ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1988 దసరా నవరాత్రి వేడుకలలో 3వ రోజు అనగా అక్టోబర్ 16వ తేదీన పూర్ణచంద్ర ఆడిటోరియంలో అందించిన దివ్య బోధను విన్నారు. సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: సమయాన్ని మనం వృధా చేయకూడదు. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. అన్నీ కాలంపైనే ఆధారపడి ఉంటున్నాయి. కాలముతో కూడినటువంటి వారము కనుకనే ఈ దేహమునకు కాయము అని పేరు వచ్చింది. కాలాన్ని మనం హస్తగతం చేసుకుంటే కాయం మన వశంలో ఉంటుంది. ఈనాడు మనస్సు కంట్రోల్లో లేదు, శరీరము కంట్రోల్లో లేదు, ఇంద్రియములు కంట్రోల్లో లేవు. అన్నీ అన్కంట్రోల్డ్గా ఉంటున్నాయి. ఎంతటి కొత్త కారు అయినప్పటికీ బ్రేకులు లేకపోతే అన్కంట్రోల్ అయిపోయి ప్రమాదానికి దారితీస్తుంది. మన జీవితం చాలా విలువైనటువంటిది, పవిత్రమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. ఇలాంటి జీవితానికి కంట్రోల్ లేకపోతే వ్యర్థమైపోతుంది. పశువులకు, మృగాలకు, పక్షులకు, క్రిములకు కన్నులు, ముక్కు, నోరు, చేతులు ఉంటున్నవి. మనకు ఉంటున్నాయి. అవే చూస్తున్నాయి, మనం చూస్తున్నాము. అవే తింటున్నాయి, మనం తింటున్నాము. మానవునిలో ఉన్న ప్రత్యేకమైన విశిష్టత ఏమిటి? పశుపక్ష్యాదులు బాహ్యాన్ని చూస్తున్నాయి, కాని మానవుడు చదువు వలన అంతర్ముఖమైనటువంటి దానిని కూడా యోచన చేయాలి.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 23వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఢిల్లీలోని బాబా భక్తులు ఒకరోజు మధురలు, ఒకరోజు బృందావనంలో బాబాతో గడపాలని నిశ్చయించుకున్నారు. నృత్యం చేసే గోపికలు అందెల మువ్వల సవ్వడి, మురళీలోలుని మృదు మధుర మంజుల వేణుగానం ప్రతిధ్వనించే ఆ బృందావన ప్రాంతంలో సాయికృష్ణునితో విహారం. మాకు ఆతిథ్యమిస్తున్న వాళ్లతో కలిసి బాబా మాకంటే చాలా ముందుగా మధుర చేరుకున్నారు. మా బస్సు మధ్యదారిలో పాడవటం వల్ల, ఢిల్లీ నుండి మరో వాహనం వచ్చేదాకా వేచి ఉండటం వల్ల మేము మధుర చేరుకునేటప్పటికీ చాలా ఆలస్యమైంది. మేమంతా వచ్చి కలిసేదాకా బాబా అలాగే మాకోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. మొత్తం బృందమంతా వచ్చి చేరే వరకు పట్నంలోకి కాని, యమునానది ఒడ్డున వలసిన మందిరాలకు కాని వెళ్లడానికి ఎవరు అర్థించినా ఒప్పుకోలేదు. 13-19 సంవత్సరాల ప్రాయంలో పుట్టపర్తిలో ఆలమందలను మేపుతూ పండరి భజన బృందానికి నాయకత్వం వహిస్తూ ఉన్నప్పుడే బాబా మధుర బృందావన తీరంలో విహరించిన శ్రీకృష్ణుడే తాననే దివ్యసత్యాన్ని చాటి చెప్పారు. కృష్ణరూపంలో భగవంతుణ్ణి ఆరాధించే కొందరు భక్తులకు ఆయన శ్రీకృష్ణునిగా దర్శనమిచ్చి అనుగ్రహించారు. పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలులో ఒక భక్తుడు అలా కృష్ణ దర్శనాన్ని బాబా వల్ల పొంది ఆ దివ్యానందం నుండి 7 సంవత్సరాల వరకు కోలుకోని విషయం ఒకటి నాకు తెలుసు. అలాగే మరొక భక్తురాలు కూడా బాబాను కృష్ణునిగా దర్శించి ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ప్రతి క్షణం ప్రతి శ్వాసతోనూ కృష్ణ కృష్ణ అంటూనే ఉండేది. ఆ మధ్యాహ్నం సాయికృష్ణునితో యమునా తీరానికి సాగిన ఆ అపురూపమైన యాత్ర నిజంగా మరువలేనిది. ఆ పవిత్రమైన నదిలో తాబేళ్లతో నిండి ఉన్న స్నానఘట్టాలు చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. గర్వంగా పురువిప్పి తిరుగాడుతున్న మయూరాలు పవిత్ర భాగవత కథను చాటుతున్నట్లుగా ఉన్నాయి. రాజపుత్ర వంశానికి చెందిన రాణి మీరాబాయి తన మధురమైన స్వరంతో పరవశించి పాడుకున్న కృష్ణ దేవాలయానికి బాబా మమ్మల్ని కూడా తీసుకుని వెళ్లారు. ఆ దేవాలయంలో కృష్ణ విగ్రహం ముందు కొన్ని మీరా భజనలను పాడుకోవాలని అనుకున్నాం. తలుపు దగ్గర నుంచుని స్వామి తన హస్తాన్ని గాల్లో గుండ్రంగా ఒకసారి తిప్పారు. బాబా చేతిలో మీరా హృదయ విహారి అయిన గిరిధర గోపాలుని 7.5 అంగుళాల ఎత్తు ఉన్న వెండి విగ్రహం అదే శిల్పచాతుర్యం, అవే వంపులతో అద్భుతంగా మెరుస్తూ కనిపించింది. మనం డాక్ బంగ్లాలో ఈ కృష్ణుడి ముందు భజన చేసుకోవచ్చు అన్నారు బాబా. బాబా సంకల్పంతో ఇలా అచ్చం అదే కొలతలతో అదే పోలికలు వంపులతో శిల్పచాతుర్యం గల కృష్ణ విగ్రహాన్నే సృష్టించుతారని ఎవరం ఊహించగలిగాము? బాబాను అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అనేటటువంటి ఆతృత నాలో భరించలేనంతగా పెరిగి హఠం వేసుకుంది. కాని నా మనస్సు ఎల్లప్పుడూ బాబాయందే లగ్నమై ఉండాలని ప్రార్థించటం తప్ప ఏం చెయ్యగలను? స్వామి మహిమను నమ్రతతో తిలకించి పులకించిపోవాలనే నా కోరిక. అంతేకాని ఆయన్ను గురించి వాదాలతో సిద్ధాంతాలతో ఏదో తెలుసుకుని సాధించాలనే కోరిక మాత్రం లేదు. ఆ విగ్రహం ముందు బంగ్లాలో 1 గంట సేపు భజన చేసిన తరువాత విగ్రహంతో పాటుగా ఢిల్లీ చేరుకున్నాం. ఇప్పుడు ఆ విగ్రహం ఢిల్లీలో మాకు ఆతిథ్యం ఇచ్చిన వారి ఇంట్లోని పూజామందిరాన్ని అలంకరించి పూజలందుకుంటోంది. రోజులు గడుస్తున్న కొద్దీ వార్ధక్యం పైనబడుతోంది నాకు. అప్పుడప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చినా కూడా ఇలాంటివేవీ గమనించేటంత తీరికగాని ఉత్సాహంగాని లేనటువంటి అద్భుత స్థితిలో స్వామి మమ్మల్ని ఉంచారు. నాకు 60వ పుట్టినరోజు దగ్గర పడుతోంది. సాధారణంగా 60వ పుట్టినరోజున శాస్త్ర ప్రకారం వేద మంత్రాలతో దేవతలను పూజించి మరింత ఆధ్యాత్మిక చింతన కలిగేలా ఆశీర్వదించమని ప్రార్థనలు చేస్తారు. అహంకార మమకార కామ క్రోధ మద మాత్సర్యాల 6 అంతఃశత్రువులను పారద్రోలుతూ 60వ పుట్టినరోజు జరుపుకోవాలని బాబా సలహా ఇస్తూ ఉంటారు. మా అబ్బాయి కెనడాలో జియోలాజికల్ సర్వే డైరెక్టర్గా చాలా దూరంలో ఉండటం వల్ల నేను షష్టిపూర్తి చేసుకోవడానికి తటపటాయించాను. మా కోడలు కూడా
మా అబ్బాయితో పాటు అక్కడే ఉంది. వాళ్లకు ఇద్దరు మగపిల్లలు. వాళ్ళిద్దరూ మద్రాసులోని ఒక పాఠశాలలో చదువుకుంటున్నారు. మా అబ్బాయి కోడలు టొరంటో వెళ్లబోతూ పిల్లల దగ్గరనుండి సెలవు తీసుకుని వెళ్తున్నప్పుడు బాబా మా మనువలతో, మీ అమ్మని చూడాలని అనిపించినప్పుడల్లా నన్ను తలుచుకోండి అని చెప్పారు. తండ్రి స్వయంగా తన షష్ఠిపూర్తి తానే చేసుకోవటం ఆచారం కాదు. ఎందుకంటే షష్ఠిపూర్తి చెయ్యవలసిన బాధ్యత అధికారం కన్నబిడ్డలది. అందువల్ల నా అంతటా నేను షష్ఠిపూర్తి చేసుకోవడం ఏమిటి అన్న ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయాను. కాని అమ్మ కళ్లల్లో ఆనందాన్ని తాను కళ్లారా చూడాలని బాబా అనడంతో ఆచారం పద్ధతులు పక్కనబెట్టి నాకు నేనే షష్ఠిపూర్తి ఉత్సవానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాను. బుక్కపట్నం నుండి ఒక పురోహితుణ్ణి పిలిపించాం. బెంగుళూరు ఆకాశవాణి కేంద్రం నుండి కూడా నా మిత్రులు చాలామంది వచ్చారు. 1943లో నేను ఆకాశవాణి మైసూర్ కేంద్రానికి పరిచయం చేసిన నాదస్వర కళాకారుడు ఒకతను ప్రశాంతి నిలయానికి వచ్చి నా జన్మదినన్నాడు నాదస్వరం వాయించి వినిపించాడు. షష్ఠిపూర్తి ఉత్సవంలో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇనుమడింపజేస్తూ స్వామి ఆతృతగా వచ్చి మమ్మల్ని అభ్యంగన స్నానానికి ముందు నూనె పెట్టే సమయంలో ఆశీర్వదించి అనుగ్రహించారు. నన్ను నా భార్యని ఎగతాళి పట్టించి షష్ఠిపూర్తి ఉత్సవానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాను. బుక్కపట్నం నుండి ఒక పురోహితుణ్ణి పిలిపించాం. బెంగుళూరు ఆకాశవాణి కేంద్రం నుండి కూడా నా మిత్రులు

చేసి హాస్యం చేస్తూ సరదాగా కార్యక్రమం నడిపించారు. వంట ఇంట్లో వంట కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న వంటవాళ్లను ఆశీర్వదించారు. ఉదయం 10 గంటల నుండి పురోహితుడు కార్యక్రమం ప్రారంభించాడు. ముందుగా బాబా బహూకరించిన నూతన వస్త్రాలను ధరించి మేమిద్దరము ప్రార్థనా మందిరాన్ని ప్రవేశించాము. విగ్రహం ముందు సాగిలబడి ఇద్దరం పవిత్ర హోమం ముందు కూర్చున్నాము. వేదికకు కొద్ది దూరంలో బాబాకు వెండి సింహాసనాన్ని సిద్ధం చేసి ఉంచాం. అదృష్టవశాత్తు ఆ రోజే ఒక భక్తుడు వికసించిన కమలం ఆకారంలో ఒక వెండి పాదపీఠాన్ని తెచ్చి ఇచ్చాడు. బాబా అనుమతితో ఆ పాదపీఠాన్ని రజత సింహాసనం వద్ద బాబా కోసం అమర్చాము. స్వామి సింహాసనంలో కూర్చుని ఆ ఏర్పాట్లన్నీ తిలకిస్తూ వచ్చారు. బాబా ముఖ్యమని భావించిన కొన్ని అవసరమైన ఘట్టాలను నిర్వహించవలసిందిగా పురోహితుణ్ణి కోరాము. ముందుగా గణేశ పూజ, నవగ్రహ పూజ, స్వామిచే ఆశీర్వచన కార్యక్రమం, ఇలా కొన్ని ముఖ్యమైన ఘట్టాలు నిర్వహింపబడ్డాయి. అవన్నీ శాస్త్రోక్తంగా ముగిశాక బాబా పాదకమలాలు రజత కమలంలో ఉంచి పుష్పాలతో పూజించడానికి అనుమతిని అనుగ్రహించారు. హాలంతా భక్తులతో నిండిపోయింది. షిరిడీలో పండితులచే కూర్చబడిన బాబా సహస్రనామాలు పురోహితుడు ఒక్కొక్కటే స్పష్టంగా చదువుతూ ఉండగా రజతకమలానికి కుడివైపున నేను, ఎడమవైపున నా శ్రీమతి కూర్చుని మా పక్కన గొట్టగా పోసి ఉన్న పువ్వులను ఒక్కొక్కటి స్వామి పాదపద్మాలపై వేస్తూ సహస్రనామార్చన చేశాం. మాపై అనుగ్రహవర్షాన్ని కురిపిస్తూ స్వామి కార్యక్రమం పూర్తయ్యేదాకా నవ్వుతూ కూర్చుని ఉన్నారు. మధ్య మధ్య నేను సంస్కృతనామాన్ని సరిగా ఉచ్చరించలేకపోతే ఆయన స్వయంగా సరిదిద్దేవారు. ఒక్కొక్క నామం ఉచ్చరిస్తున్నప్పుడు ఆ నామం యొక్క అర్థం నా హృదయాన్ని కదిలించి ఒక్కొక్క నామము నాకు స్వామి అద్భుత తత్వాన్ని గుర్తుకు తెస్తూ ఉంటే పూలు రాళ్లు కూడా సమంగా స్వీకరించమని బోధించిన బాబా పాదాలపై నా కన్నీళ్లు వర్షించకుండా నిగ్రహించుకోలేకపోయాను. స్వామివైపు నేను వేసే ప్రతి అడుగు స్వర్గాన్ని వ్యాపింపచేస్తున్నట్లుగాను స్వామి నా అంతరంగంలోకి వేసే ప్రతి అడుగు నా అహంభావాన్ని కుంచించి వేస్తున్నట్లుగానూ ఉండేది. స్వామితో అంతటి సన్నిహితత్వాన్ని కలిగించిన ఆ ఉత్సవం నా శ్రీమతిని కూడా భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. పూజా కార్యక్రమం పూర్తయ్యాక బాబా లేచి మా వద్దకు వచ్చారు. నేను నా శ్రీమతి అమ్మకు చెరుకు వైపున నిలబడి ఉన్నాము. వైకోంలోని శివాలయంలో తాను శివునకు సమర్పించిన బిడ్డ సాక్షాత్తు మానవ రూపం దాల్చిన పరమశివుని సన్నిధిలో ముకుళిత హస్తాలతో నిలబడి ఉండటం చూసే భాగ్యం అమ్మకి లభించింది. బాబా తన హస్తచాలనంతో నాకొక పతకాన్ని, నా భార్యకు ఒక మంగళసూత్రాన్ని సృష్టించారు. అవి రెండూ కూడా సాయి బంగారంతో చేయబడినవే. నేను మంగళసూత్రాన్ని నా శ్రీమతి మెడలో కడుతూ ఉండగా స్వామి తన కుడిచేతిని ఆమె తలపై ఉంచగాని పసుపు కుంకుమ కలిపిన అక్షింతలు వర్షించబడ్డాయి. నూతన వధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదించటం సాంప్రదాయం. స్వర్గలోక ప్రమాణాలలో తిరిగి ఈ విధంగా కొత్తగా మా వివాహం జరుపబడుతోంది. స్వామి ఆమె చేతిలో ఒక పట్టు చీరను, నా చేతిలో ఒక పట్టు ధోవతిని ఉంచి ఆశీర్వదించారు. ఇదంతా స్వామి యొక్క అంతులేని ప్రేమామృత మాధుర్యం. నా శ్రీమతికి ఆనందంతో కాళ్లు నేలపై ఆనటం లేదు. ఆమెకు ఆకాశంలో విహరిస్తున్నట్లుగా ఉంది. తలంబ్రాలతో చిక్కుబడ్డ తల వెంట్రుకలతో, పసుపు కుంకాలతో పచ్చగా ఎర్రగా ఆనందంగా వెలిగిపోతూ ఉన్న ముఖంతో సంతోషంతో తూలి పడిపోకుండా ఆమెను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని రావలసి వచ్చింది. నా 60వ జన్మదినోత్సవం బాబా దివ్యానుగ్రహంతో గొప్పగా వైభవంగా జరిగింది. ఇంతటి అనుగ్రహం ఎలా పొందగలిగానో నాకు అర్థం కాని విషయం. ఇప్పటికీ ఈ షష్ఠీపూర్తి ఉత్సవం తలుచుకున్న కొద్దీ నాలో నూతనానుభూతి కలుగుతూ ఉంటుంది. తిరిగి మళ్లీ మేం బెంగుళూరు చేరుకున్నాం. కాని రజత కమలంలో గులాబీలతో నిండిపోయి ఉన్న ఆ పాదకమలాలు అనుక్షణం నా కనుల ముందు కదలాడుతూ పుట్టపర్తి ఎప్పుడు వెళ్లిపోదామా అన్న తహతహ నాలో పెంచేస్తోంది. అమ్మకు కూడా మేము ఈ అలౌకికమైన ఆనందానికి దూరమై ఎక్కడో ఉండటం అసంతృప్తిని కలిగిస్తోంది. ఆకాశవాణి పంజరం నుండి రెక్కలు కట్టుకు ఎగిరి వచ్చేయమని

తరచుగా అమ్మ దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయి. ఈరోజు బాబా వంటింట్లోకి వచ్చి నేను సరిగ్గా భోజనం చేయకుండా ఏదో కతుకుతున్నానని నాపై కోపం చేశారు. ఈరోజు భజన సమయం బాబా నన్ను ఇంటర్వ్యూ గదిలోకి తీసుకుని వెళ్లి కూరలు పళ్లు బాగా ఎక్కువ తినమని చెప్పారు. కస్తూరికి అవసరమైన దానికంటే ఎక్కువ ధనం సమకూర్చాను, రోజూ ఆహారంలో మంచి పళ్లు విధిగా తీసుకోవాలి అని చెప్పారు. ఈరోజు మన ఇంట్లో బాబా చాలాసేపు గడిపారు. నువ్వు చేసే ఈ ఉద్యోగంలో నువ్వు తృప్తిగా లేవని, నీకు ఇక్కడే ఏదో వేరే పని ఉందని స్వామి చెప్పారు అంటూ అమ్మ ఇలా రాసే ఉత్తరాలు చదువుతూ ఉంటే, బెంగుళూరు వదిలి త్వరగా పుట్టపర్తి వచ్చేయడానికి సిద్ధంగా ఉండమని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉండేది. కలం చేసిన తపస్సు. బాబా బెంగుళూరు వచ్చారనే శుభవార్త నాకు వెంటనే తెలిసింది. 12వ అడ్డరోడ్డులో ఉన్న మా ఇంటి నుండి 5 నిమిషాలు మాత్రం నడిచే దూరంలో 9వ అడ్డరోడ్డు విల్సన్ గార్డెన్స్లో ఉన్న విఠలరావు గారింట్లో బస చెయ్యబోతున్నారని విన్నాను. విఠలరావు గారి రజకునికి కొద్దిగా లంచం ఇచ్చి విఠలరావు గారి ఇంట్లో కిటికీకి వేసే కర్టెన్లు తలుపుకు వేసే కర్టెన్లు ఉతకడానికి ఇచ్చినప్పుడు నాకు చెప్పమని చెప్పాను. ఎందుకంటే బాబా వస్తారంటే ముందుగానే ఇల్లంతా శుభ్రం చేయించి కర్టెన్లు దుప్పట్లు అన్నీ ఉతికించడం నేను గమనించాను. అందుకే అతనికి అలా చెప్పాను. స్వామి వస్తారని తెలిసాక ఇక మా ఇంట్లో పనిచేసే ఆవిడ చిన్న కుమార్తెను మా ఇంటి గోడపై కూర్చుని పెద్ద కారు కాషాయ వస్త్రంతో బాబా ఆగమనం గమనించమని సూచనలిచ్చాను. బాబా విఠలరావు గారింట్లో అడుగుపెట్టిన 10 నిమిషాల్లోపే నేను వరండాలో ప్రత్యక్షమవటం విఠలరావు గారికి ఆశ్చర్యం కలిగించింది. ఆయన ఆశ్చర్యపోయి ఆగు ఆగు అంటూ కాసేపు వేచి ఉండమంటూ నన్ను అర్థించాడు. కాని నన్ను గమనించగానే బాబా గబగబా నా దగ్గరకు వచ్చి నా భుజంపై చెయ్యి వేస్తూ, ఇంక నీకు పుట్టపర్తిలో ఇప్పుడు కావలసినంత పని ఉంది అని, ఒక మాసపత్రిక త్వరలో ప్రారంభించబడబోతోంది, ఏం పేరో ఊహించు చూద్దాం అన్నారు బాబా. నేను చెప్పలేనని ఒప్పుకున్నాను. కాని బాబా పట్టుబట్టడంతో దివ్యత్వానికి మార్గం, కర్మ ధర్మ ప్రేమయోగ ఇలా ఏవో కొన్ని కొన్ని పేర్లు చెప్పాను. స్వామి అవన్నీ కాదంటూ పక్కకు నెట్టేసి ఆయన సంకల్పించిన పేరు సనాతన సారథి అని చెప్పారు. ఆ పేరొక శంఖారావం, నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని జాగృతం చేసే విష్ణుమూర్తి శంఖనాదం, అవిధేయతను అణిచివేసే పరమశివుని డమరుకనాదం. సారథి అంటే కళ్లాలు పట్టుకుని నడిపించేవాడు అని అర్థం. సనాతన అంటే శాశ్వతమైన ప్రాచీనమైన అనాది అని అర్థం. అంటే సనాతన సారథి అనే పేరు ప్రపంచానికి అమీబా వంటి ఏకకణజీవి నుండి అంతరిక్ష యాత్రికునిదాకా అన్ని జీవరాశులకు సంకల్పాలను కలిగించేది, నడిపించేది బాబా యొక్క మహాసంకల్పమేనని చాటుతున్నది. భగవంతుణ్ణి మీ జీవిత సారథిగా గుర్తించండి. ఆయన చూపే మార్గంలో హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధితో నడుచుకుని చక్కని మార్గంలో పయనించి మీ లక్ష్యాన్ని చేరుకోండి. ఇది సనాతన సారథి పేరుతో బాబా మనకు అందజేస్తున్న సందేశం. సంతోషంతో పొంగిపోయాను నేను. 1953వ సంవత్సరం దసరా ఉత్సవాల్లో స్వామి మొదటిసారిగా చేసిన ప్రసంగాన్ని తలుచుకుంటూ, అవతార జీవితంలో ఇది 32వ సంవత్సరం, అందుచేత బాబా జగద్గురువుగా తన బోధను ప్రపంచానికి చాటబోతున్నారని నాలో నేను అనుకున్నాను. భగవంతుడు అర్జునునకు సారథి అయినప్పుడు మానవాళికి భగవద్గీత అనుగ్రహించబడింది. పార్థునికి సారథి అయిన శ్రీకృష్ణ భగవానుణ్ణి పార్థసారథి అంటున్నారు అప్పటి నుండి. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితరథానికి తానే సారథి అయి నడిపించబోతున్నారు బాబా సనాతన సారథిగా. సనాతన సారథి మొట్టమొదటి సంచిక కొద్ది దినాల్లో విడుదల కాబోతోంది అనగా చిత్రావతి నదీ తీరాన భక్తుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ బాబా శాంతిని ముక్తిని కోరేవారికి భగవద్గీత ఒక మార్గదర్శిని. భగవంతుడు అందరి హృదయాల్లోనూ సారథిగా ప్రతిష్ఠింపబడి ఉన్నాడు.
సరైన మార్గం కోసం వేడుకుంటే ఆయన తప్పక జవాబు ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. మీలోని భగవంతుణ్ణి చిత్తశుద్ధితో వేడుకుంటే మీకోసమే ప్రత్యేకించబడిన గీతను మీలో ప్రతి ఒక్కరికీ ఆయన వినిపిస్తాడు అన్నారు. కాబట్టి ఆ విధంగా దారి తప్పి అపాయంలో పడ్డ ప్రపంచ ప్రజానీకానికి భగవాన్ ఉవాచగా సనాతన సారథి ఉద్దేశించబడింది. ఆకాశవాణి కేంద్రం వారికి నేనిక ఉద్యోగం నుండి విరమించుకోదలుచుకున్నట్లుగా చెప్పాను. మైసూరు ఆకాశవాణి కేంద్రంలో ఒకసారి గాయపడ్డ నా మనసు రెండవసారి ఆకాశవాణి పదవీ నిర్వహణలో కోలుకుంది. ఆకాశవాణి పదాన్ని రేడియో సమాచార కేంద్రానికి నేను ఎలా సూచించానో తెలియజేస్తూ ఆకాశవాణి ద్వారానే ప్రసంగించమని నన్నే కోరడంతో ఆ గాయం తాలూకు ఆఖరి మచ్చ కూడా తొలగిపోయింది. ఆకాశవాణి డైరెక్టరు నాకేదో ప్రలోభం కల్పించాలని చూశాడు. అదృష్టవశాత్తు నేను వచ్చేయటమే మంచిదైంది. ఎందుకంటే తరువాత ఒక్క వారం రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ఆర్డర్ జారీ చేయబడింది. ప్రభుత్వం నుండి పదవీ విరమణ చేసేనాటికంటే ఎంత ఎక్కువ మొత్తం పొందితే అంత మొత్తము కూడా తిరిగి ప్రభుత్వానికి జమ చేయవలసిందిగా నావలే నియమించబడ్డ ప్రొడ్యూసర్లందరికీ ఆర్డర్ వచ్చింది. పదవీ విరమణ చేసినప్పుడు నాకు ఇవ్వబడిన పెన్షను నెలకు 350 రూపాయలు. అయితే రేడియో కార్యక్రమ నిర్వాహకుడిగా నేను తీసుకునే మొత్తం 250 రూపాయలతో కలిపి నా నెలసరి ఆదాయం 600 రూపాయలయ్యింది. ఆకాశవాణిలో నేను ఇంకా కొనసాగి ఉంటే నేను నెలకు 250 రూపాయల చొప్పున ఈ అదనపు సొమ్మంతా పెద్ద మొత్తంలో కట్టవలసి వచ్చేది. బాబా దయవల్ల నాకు అలాంటి ఇబ్బంది తప్పిపోయింది. మిగిలిన వారంతా పాపం అలా ఎక్కువ ధనాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయవలసి వచ్చింది. సనాతన సారథి నన్ను తిరిగి ప్రశాంతి నిలయానికి చేర్చింది. అంధకారంతో నిండిన తుఫాను వంటి జీవితం నుండి ప్రకాశవంతమై ప్రేమమయమైన ప్రశాంతి నిలయంలో బాబా సన్నిధికి తిరిగి చేరుకున్నాను. హృషికేశ్ దివ్యజీవన సంఘానికి సంబంధించిన సాధువులను ఉద్దేశించి బాబా ఇలా అన్నారు, "భగవంతుడు అనే శ్వాసను మాత్రమే పీల్చండి, అదే నిజమైన దివ్యజీవనం. అహం భావాన్ని మరచి వేణువుల శూన్యంగా హృదయాన్ని ఉంచుకోండి. ఎటువంటి సంకల్ప వికల్పాలు లేని మనసుతో అప్పుడు ఖాళీగా ఉన్న మీ హృదయమనే మురళిపై అద్భుతమైన మధురమైన రాగాలు పలికిస్తాడు." సనాతన సారథి ద్వారా ఇప్పుడు భగవానుడు మధురమైన రాగాలు పలికి సృష్టినంతా ఆనందభరితం చేయ సంకల్పించాడు. 1958 ఫిబ్రవరిలో మహాశివరాత్రి పర్వదినాన సనాతన సారథి మొదటి సంచిక వెలువడింది. దానికి శ్రీ బివి రాజారెడ్డి సంపాదకులుగా ప్రకటించుకున్నారు. ధర్మవరంలోని ఒక ప్రెస్లో 200 కాపీలు అచ్చువేయబడి భక్తులకు అందజేయబడ్డాయి. బాబా బెంగుళూరు వచ్చినప్పుడు నేను, రాజారెడ్డి, ఆయన కూడా ఉండగా ఎవెన్యూ రోడ్లోని విచారదర్పణ్ ప్రెస్లో ఒక చిన్న ముద్రణా యంత్రాన్ని ఇంగ్లీషు తెలుగు అచ్చువేయటానికి కొన్నారు. ప్రారంభ సంచికలో పాఠకులకు బాబా తాను ఆ మాసపత్రికకు సనాతన సారథి అని పేరు ఎందుకు పెట్టారో వివరిస్తూ ఇంకా తన సందేశాన్ని ఇలా తెలియజేశారు, "నేటి నుండి మన సనాతన సారథి పురాతనపు వేద శాస్త్ర ఉపనిషత్తులు అనే సైన్యంతో అన్యాయ, అక్రమ, అసత్య, అనాచారములనబడు అహంకారులను హతమార్ప బయలుదేరింది. ఈ సారథి లోకక్షేమానికి పోరాడి జయభేరి మ్రోగించి జనుల ఆనందమునకు ఆధారమగుగాక" అన్నారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 23వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

లోకనాథశ్చ శాశ్వతః. మా చిత్తవాసుడైన సాయినాథుని దివ్య చరణారవిందాలకి సాష్టాంగ ప్రణామాలు. మహర్నవమి రోజున జగదంబ సాయిమాతకు ప్రణమస్సులు, వేద పురుషులకు ఎల్లరికూ నమస్సులు. ఏ జన్మలో ఏ సుకృతం చేసుకున్నామో కాని సాయినాథుడు సంకల్పించినటువంటి ఈ వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞంలో పాల్గొనే భాగ్యం మాకందరికీ కూడా లభించింది. అది ఏ జన్మ సుకృతమో ఏమో. ఏమి నోములనే జన్మ నోమినామో మిమ్ము దర్శించు భాగ్యము మిగులగలిగే. ఓ సాయినాథ, దర్శించాలన్నా స్పృశించాలన్నా భాషించాలన్నా ఏ జన్మ సుకృతం ఉంటే కాని జరగనటువంటిది. అది ఎంతమందికో చూద్దామనుంటుంది, వద్దామనుంటుంది, స్పృశిద్దామంటుంది, అందరికీ కలగదు అది. ఏమి నోములనే జన్మ నోమినామో మిమ్ము స్పృశించు భాగ్యము మిగులగలిగి. ఏమి నోములనే జన్మ నోమినామో మీతో భాషించు భాగ్యము మిగులగలిగి. జన్మ చరితార్థమయ్యనో సాయినాథ వందనములు సాష్టాంగ వందనములు. నేటి భాగవత ఘట్టంలో వచ్చింది ఘట్టం. భగవానుడు భక్తునిలో ఏమి ఉండాలని కోరుకుంటాడో, భక్తుడు ఎలా ఉండాలని కోరుకుంటాడో, ఎటువంటి భక్తులను ఆదరిస్తాడో, ఎటువంటి భక్తులను చేరతీస్తాడో, ఎవరికి తన శుభాశీస్సులను అందచేస్తారో అనే విషయాలని తెలియజేసేటువంటి ఒక ఘట్టం. భగవానుడు ఎప్పుడు కూడా నా భక్తుడు నన్ను ఎంత ఘనంగా స్వాగతం చెప్పాడు, నా భక్తుడు నాకు ఎంతెంత ఘనమైనటువంటి కానుకలు తీసుకువచ్చిస్తున్నాడు, నన్ను ఎంత ఘనంగా చూస్తున్నాడు అనే విషయాల కన్నా మనస్సులో ఉండేటువంటి పవిత్రత ఎలాంటిది, పైకి ఈ విధంగా ఉంటున్నాడా, మనస్సులో ఉందా, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా, విశ్వరాభిరామ వినురవేమా. కనుక పైకి ఆడంబరముగా పూజలు చేయటం కాదు కావలసింది, చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఉన్నప్పుడే భగవంతుడు ఆదరిస్తాడు. అందుకే కనుక కేవలం గొప్ప విద్యావంతుడైనంత మాత్రం చేత, అన్ని విద్యలో తన హస్తగతం చేసుకుని ఆ వేద మంత్రాలతో భగవంతుడు స్తుతించినంత మాత్రం చేత భగవంతుడు పొంగిపోడు. కావాల్సిన చిత్తశుద్ధి కావాలి. ఏ వేదంబు పఠించెలుతా భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనంబునర్చే కరీ చెంచు ఏ మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు. నీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. కనుక ఏ వేదంబు పఠించే లూత సాలీడు, మనకు అందులో తెలిసిందులు సాలీడు, పాము, ఏనుగు ఏ శాస్త్రాలు చదువుకున్నాయి, కానీ ఈనాడు చరిత్రలో మిగిలిపోయాయి. చాలా గొప్ప భక్తులుగా చిరకీర్తిని ఆర్జించి వారి పేరు శాశ్వతం చేసుకున్నారు మహానుభావులు. అలాగా భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి గాథ సుధాముని గాథ. శ్రీకృష్ణుని యొక్క చిన్ననాటి మిత్రుడు, చిన్నపిల్లలుగా ఉండగా విద్యార్థి దశలో శ్రీకృష్ణుడు కూడా అల్లరి చేస్తూ హాయిగా సరదాగా చదువుకున్నాడు, గురువు గారికి సేవలు చేశాడు, మిగతా మిత్ర బృందంతో ఆటలు ఆడుకున్నాడు, పాటలు పాడుకునేందుకు చేశాడు. అలా జరిగిన వృత్తాంతాల ఒక వృత్తాంతం ఏంటంటే, కృష్ణశాసీత్ సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః విరక్తః ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మా జితేంద్రియః. ఎంతో మంది ఉండవచ్చు అన్నాడు ఆయనకి శిష్యులు, ఆ మిత్రులు. కాని ఒక మిత్రుడి గురించి చెప్తున్నారంటే ఆ మిత్రుడి యొక్క లక్షణాలు చూడండి. ఎప్పుడైతే ఎటువంటి మిత్రుడు అంటే, ఆయన బ్రహ్మవిత్తమః, బ్రహ్మ జ్ఞానము తెలిసిన మహానుభావుడు ఈయన యొక్క మిత్రుడు. విరక్త, అది ఆ వైరాగ్యం అనే జీవితంలో ప్రధానం, అది కావాలి. వైరాగ్యం అనగానే భార్యని పిల్లల్ని వదిలిపెట్టేసి అరణ్యాల్లోకి వెళ్లిపోయి ఉండటం వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే ఒక వస్తువు మీద అభిమానం. ఇప్పుడు ఒక విషయం చూడగానే ఎక్కడో ప్రమాదం జరిగింది, 20 మంది మరణించారట అంటే పేపర్ చదువుతుండడం, ఓహో ఇలా పోయినారంట. అదే తన కుటుంబంలో ఒక వ్యక్తి జరగగానే తలడిల్లిపోతాడు, మరి అది మరణ వార్తే కదా, ఇది మరణ వార్తే కదా, ఆ మరణ వార్తకు ఎందుకు చెల్లించలేదు, దీనికి ఎందుకు చెల్లించాడు.
అంటే దానికి నాకు సంబంధం లేదు ఎప్పుడైతే అనుకున్నాడో ఆ మనసులో భావన, ఆ భావన ఎప్పుడైతే కలిగిందో తన మనసు ఏమీ చేయలేకపోయింది. కనుక వైరాగ్యము అంటే అన్నింటిలో ఉండాలి, అన్నింటిలో తిరుగుతూ ఆ భావాల మనసుకు పట్టకుండా ఉండగలగాలి. దాన్ని వైరాగ్య తత్వం అంటారు. ఆ వైరాగ్యతత్వాన్ని ప్రసాదించేదే భాగవతం. వేదాలు భగవద్గీత చెప్పినా భాగవతం చెప్పినా వైరాగ్యం అనగానే భార్యాపిల్లు వదిలేయండి వివాహం చేసుకోకండి అని చెప్పదు. వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి, సంతానాన్ని కనాలి, సృష్టికి ఒక మంచి ధర్మాన్ని అందించాలి. ఇవన్నీ కూడా సృష్టి ధర్మాలన్నీ ఉన్నాయి. అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమే చాలా గొప్పది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. కనుక సంసారంలో ఉంటూ కూడా సంసార బంధాలకు తగులుకొనకుండా ఉండగలగాలి. అది వైరాగ్య తత్వం అంటే. ఆ తత్వం కలిగినటువంటి మహానుభావుడు ఈ శ్రీకృష్ణుని యొక్క మిత్రుడు రాముడు. ఇంకా ప్రశాంతాత్మ జితేంద్రియ, ప్రశాంత చిత్తము కలవాడు. ప్రశాంతి నిలయము కావాలి మనసు ఎప్పుడు కూడా. ప్రశాంతంగా ఉందనుకోండి ఏ విధమైనటువంటి బాధలు మనం ఏమీ చేయలేము. ఆ ప్రశాంతత కోసమే తపన మహానుడికి. అది లేకనే బాధపడుతున్నారు అందరూ. ఆ ఏదో ఏదో లేదండి, ఏమీ లేదండి, ఆ శాంతి లేదు. ఆ శాంతి కావాలి, ఆ శాంతి కోసమే మానవుడు ప్రయత్నం. అటువంటి మిత్రుడు మహానుభావుడు ఉన్నాడు. అయితే ఆ మిత్రుడు పాపం ఏమైంది అంటే ఆయనకి సంసార జీవితంలో పాపం ఆయన వివాహం చేసుకున్నాడు తర్వాత, ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు, సంతానం కలిగింది. ఎప్పుడైతే ఆయన విరాగ తత్వం ఆయనకుందో సంపాదిద్దామనే తపన మానవుడికి ఉండదు. కనుక తనకు ఏదైతే లభించిందో దాంతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. పాపం ఇంట్లో అంతా కూడా ఏమీ లేదు, ఏదో గడిచిపోతుంది తప్పితే పాపం కంటి నిండా వాళ్ళకి నిద్ర ఉంటాం లేదు, భార్య పిల్లలకి వాళ్ళందరికీ కూడాను ఏదో కాలక్షేపం చేస్తున్నారు. చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకుంటున్నారు, ఎదురు చేస్తున్నారు పాపం. యదృచ్ఛయోపపన్నేనా వర్తమానో గృహాశ్రమీ తస్య భార్యా కుచైలస్య క్షుత్క్షామ చ తథావిధ. కడుపు నిండా అన్నం లేదు పాప, ఏదో లభిస్తే తింటున్నారు లేకపోతే లేదు. ఆ భార్య ఎంత ఉత్తమురాలంటే తన భర్తకు ఒక ముద్ద పెట్టి మిగిలితే తను తింటోంది లేకపోతే లేదు. అటువంటి సుదాముడల్లా కుచేలుడయ్యాడు పాపం. అందరూ ఇప్పుడు లోకం ఏం చేస్తుంది అంటే ఒక మంచితనాన్ని గుర్తించగాని చెడ్డతనాన్ని వెంటనే గుర్తిస్తుంది. కావాలి లోకానికి కావలసిన ఒక మనిషిలో మంచిని చూడదు, చెడ్డ లేకపోయినా చెడ్డ చూస్తూ కావాలి, చెడ్డను ఆరోపించేనే చూస్తుంది. కనుక ఈ కుచేలుని ఎప్పుడైతే పాప విధంగా గడ్డాలు మార్చిపోయి చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకున్నాడు తిరుగుతున్నాడో కుచేలుడు కుచేలుడు కుచేలుడు మొదలు పెట్టారు పాప ఆయన. ఆ విధంగా కాలక్షేపం చేస్తున్నాడు. అయితే ఆయనకి ఎప్పుడైతే ఈ విధంగా ఒక రోజు పాప ఏం జరిగిందంటే కనీసం భర్తకు ఒక ముద్ద కూడా అన్నం పెట్టలేని స్థితి ఏర్పడింది పాప. దాంతో పాప ఆవిడ చాలా బాధపడి తన భర్త దగ్గరికి వచ్చేసి, స్వామి చూశారా ఇంట్లో స్థితి ఎలా ఉందో, పిల్లలు అందరూ ఎంత బాధపడుతున్నారు, మీరంటే హాయిగా ఏమీ పట్టకుండా హాయిగా చేస్తున్నారు, కానీ ఒక్కసారి మీరు ఆలోచించాలి కుటుంబాన్ని గురించి కూడా. మీకు మిత్రుడున్నాడు కదా కృష్ణుడు మహానుభావుడు, ఒక్కసారి ఆ మిత్రుడి దగ్గరికి కనుక మీరు వెళ్లారంటే ఏదైనా సహాయం చేస్తారేమో అనేసరికల్లా మిత్రుడి దగ్గరికి బయలుదేరదామని బయలుదేరబోతున్నాడు. బయలుదేరబోయేటప్పుడు ఎక్కడికన్నా వెళ్లేటప్పుడు ఏదైనా తీసుకెళ్లాలి కదా, భగవంతుడి దగ్గరికి వెళ్లేటప్పుడు గాని, అలాగే చిన్నపిల్లల దగ్గరికి వెళ్లేటప్పుడు గాని, రోగగ్రస్తుల దగ్గర వెళ్లేటప్పుడు గాని ఏదో ఒకటి తీసుకుని వెళ్లాలి. ఏం తీసుకుని వెళ్లాలయ్యా? ఇది సంచించ మనస గమనాయ మతిందధే అపి అప్యస్తు ఉపాయనం కించిత్ గృహే కళ్యాణి దీయతాం. అసలు ఇంట్లో ఏమైనా ఉంటే కదా, ఏదైనా ఉంటే ఏదైనా ఇస్తావా మరి నేను వెళ్లాలి కదా కృష్ణుడి దగ్గరికి ఏదైనా ఏమన్నాడు. ఉంటే కదా ఆవిడ, ఏమి లేకనే కదా మహానుభావుడు చెప్పింది. అప్పుడు ఆవిడ పక్కన ఉండే ఇళ్ల దగ్గరికి వెళ్లి ఏదైనా ఉంటేమని అడిగితే వాళ్ళు అటుకులు ఉంటే పాపం ఇచ్చారు, వాళ్ళు గుప్పిళ్ళ అటుకులు. ఆ అటుకులు తీసుకొచ్చింది పాపం. ఈయనకి చిరిగిన జీర్ణ వస్త్రం పాపం ఆ వస్త్రానికి మూట కట్టింది, ఏమీ లేదు ఏలాగా అందులో మూట కట్టింది వెళ్ళమంది. సరే బయలుదేరాడు పాపం, తలుచుకుంటాడు చిన్న చూశాడు కృష్ణుడిని తలుచుకుంటూ వెళ్లాడు అక్కడికి. అది ఈ విస్త్రాలతో ఉంటే లోపలికి రాణిస్తారు రానివ్వరు, అసలు ఏమిటో నా స్థితి ఏం జరుగుతుందో అనుకుంటున్నాడు పాపం. మనసంతా కృష్ణుడి మీదనే ఉంది, వెళ్లిపోతూ ఉన్నాడు అక్కడికి. సరే ఆయనకి ఓ అష్ట భార్యలు ఇంకా ఇంకా చాలా చాలా వహాడావుడు ఆయనంతాను. వెళ్తూ ఈయన రుక్మిణి మందిర్ ఎక్కడున్నాడో, ఎవరి దగ్గర ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఎక్కడ వెతకడం ఆయన్ని. సరే రుక్మిణి మందిరాన్ని బయలుదేరి వెళ్లాడు. వెళ్తూ ఉండగానే కృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే భగవంతుడి దగ్గరకు ఒక అడుగు గనక మనం వేయటానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు మన మీద 100 అడుగులు వేసేస్తాడు. అది భగవంతుని యొక్క తత్వం. ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళ్లాడో కృష్ణ పరమాత్ముడు చూశాడు పాపం, గబగబ గబగబా వచ్చాడు పాపం, ఎదురు వచ్చేసి స్వాగతం చెప్పాడు, లోపలికి గాఢమైన ఆలింగనం చేసుకున్నాడు. రాను ఆయన తీసుకెళ్లాడు లోపలికి, కూర్చోబెట్టాడు, పాద ప్రక్షాళన చేశాడు. హాయిగా ఆనందంగా ఆయన సేవిస్తూ రకరకాల కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు పాప. ఇంకా తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, కబుర్లు చెప్తున్నాడు.
ఆ రుక్మిణీదేవి వింజామర తీసుకుని విస్తుంది. చూశారందరూ కూడా ఏమిటిది, ఈ విధంగా చిరిగిపోయిన వస్త్రాలతో ఉన్నాడే, చాలా ఇదిగా ఉన్నాడే, ఏమిటి కృష్ణ పరమాత్మ స్వాగతం చెప్పారు, ఈ విధంగా పక్కన కూర్చోబెట్టాడుతున్నారే అని అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి వాళ్ళు అనుకున్నారట, ఏమి తపంబు చేసనకో

0: స్వామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించి ఉన్నవాడు ఈ మహనీయమూర్తికనయే ముని పొంగవులెంత వారలున్. భాగ్యమంటే ఈ కుచేలుడిదే. ఇటువంటి మహనీయులకు కూడా లభించినటువంటి లభించింది. పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు, కబులు చెప్తున్నాడు, పాదాలు కడిగాడు, పాదాలు నొక్కుతున్నాడు. ఆయన భార్య లక్ష్మీ రుక్మిణీదేవి వింజామరవిస్తోంది అంటే ఆహాహా అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇంకా ఆ మాటలు ఈ మాటలకు అన్ని కబులు చెప్తున్నాడు. కబుర్లు చెబుతూ చెబుతూ నెమ్మదిగా అసలు మాటలోకి దించాడు. మిత్రమా, ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే, ఒక అత్త ఒక మనవడు మనవడికి ఏదో ఇమ్మని కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే ఈ మనవడు వెళ్ళి ఏదో కొనుక్కొని తీసుకొచ్చి తాతా తాతనో చాక్లెట్ ఇస్తే తనిచ్చిన డబ్బులతోనే కొన్నాడు. అయినా సరే ఆ చాక్లెట్ ఎంతో ఆనందంగా తీసుకుని అంత ప్రేమగా తింటాడు ఆయన. అది అంత రుచిగా కనిపిస్తుంది ఆ తాతగారికి. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఇక్కడ ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చాడో ఈ కుచేలను అడుగుతున్నాడు ఆయన కృష్ణుడు. అందుకే వెళ్ళేప్పుడు ఏం చేశాడు, కిమ్ ఉపాయన మానీతన్
1: బ్రహ్మన్మే భవతా గృహాత్ అణ్వపి ఉపాకృతం భక్తై ప్రేమ్నా భూర్యేవ మే భవేత్ భూర్యపి అభక్తోపకృతం నమే తోషాయ కల్పతే.
0: ఇది భగవతత్వం ఇక్కడ చెప్పాడంతా కూడా చెప్తున్నాడు. అందులో నాకేం తీసుకొచ్చావయ్యా మిత్రమా, నాకేదో తీసుకొచ్చే ఉంటావు, ఏం తీసుకొచ్చావో పెట్టవా చూడండి. తనే అడుగుతున్నాడు ప్రత్యేకించి. అడుగుతూ ఒక మాట చెప్పాడు అక్కడ, ఏదైనా సరే భక్తితో తీసుకుని భక్తితో తెచ్చి ఇచ్చేటువంటిది అణుమాత్రమైనా దాన్ని నేను చాలా గొప్పదానిగా భావిస్తాను. భక్తి లేకుండా ఇచ్చేటువంటి ఎంత ధనాన్నైనా సరే నాకు అక్కర్లేదయ్యా అది. కనుక నువ్వేం తీసుకొచ్చావు,
1: పత్రం పుష్పం ఫలం దోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతమశ్యామి ప్రయతాత్మనః.
0: కనుక పత్రము పుష్పము ఫలము కనిసంతో సరే ఎంత అంటే కావలసింది అక్కడ భక్తి ఎటువంటి హృదయంతో దాన్ని భగవంతునకు సమర్పిస్తున్నాడు అనేది కావాలి. కానీ ఏమిచ్చాడు ఎంత తీసుకొచ్చి ఇచ్చాడు అనేటువంటిది కాదు. కనుక మిత్రమా నేను ముందే చెప్తున్నాను, తెచ్చేదో తెచ్చే ఉంటావు, సంకోచించకు ఏమంటాడు. అనే కొద్దీ పాప అయిన సిగ్గుపడిపోతూ ముడుచుకొని కూర్చుంటాడు. సిగ్గుపడిపోతున్నాడు ఇంకా, అయ్యో తన మిత్రుడు చాలా ఆస్థితిలో ఉన్నాడే, తన చిరిగిపోయిన వస్త్రాలతో ఉన్నాడే, ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు, ఆలింగనం చేసుకుంటున్నాడు, కబుర్లు చెప్తున్నాడు, ఈయన తీసుకొచ్చింది కూర్చుంటుంది, ఇంకా సిగ్గుపడిపోయి ముడుచుకొని కూర్చుంటున్నాడు పాపం కుచేలుడు. ఇక ఇచ్చే స్థితిలో లేడు. చూశాడు కృష్ణుడు, ఓహో మన మిత్రుడు తానంతా తాను ఇవ్వడానికి లాభం లేదని తనే ఒక్కసారి తడివాడు పాపం వాళ్ళంతా. తడివితే చిన్న మూట కనిపించింది. ఆ మూట తెమ్మదిగా తీసుకున్నాడు ఒక్కసారిగా. ఆ మూట పట్టుకుని మిత్రమంటే ఆ మూట పట్టుకుంటే ఈ లాగుతుంది ఈయన లాగేసుకుంటాడు. వద్దు వద్దు అది చూసి అటుకుల కృష్ణ పరమ సామ్రాజ్యాన్ని పరిపాలించే కృష్ణుడు అటుకులంటే ఏమి రుచి ఉంటాయి చెప్పండి అవి అటువంటిది. అంటే ఈయన స్థితి అటుకులు ఎప్పుడు అటుకులకి దానికి ఉండేటువంటి ఒక తత్వం ఏమిటంటే అందులో మామూలుగా ధాన్యానికి మొలకెత్తే స్వభావం ఉంటుంది. అటుకులకి ఆ స్థితి చేరాక ఇక మొలకెత్తే స్వభావాన్ని కోల్పోతుంది అది. అంటే ఈయన స్థితి ఎక్కడికి వెళ్ళింది అటుకులు ఇవ్వటంలో? ఆయన యొక్క స్థితి ఏమిటంటే కుచేలుడి యొక్క స్థితి మళ్లీ పునర్జన్మను పొందే స్థితిలో లేడు ఆయన. బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఉన్నాడు ఆయన, విరక్త జీవితంతో ఉన్నాడు. వచ్చినా సరే భార్య వెళ్లమంది గనక గృహస్థ ధర్మంగా భార్య మాట వినవలసిన ధర్మం ఉంది. ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా నా అతిచరితరయ్యా అన్నప్పుడు ప్రమాణం చేశాడు నేను అతిచరించరని. కనుక భర్త భార్య చెప్పిన మాట విని తీరవలసిన ధర్మం భర్తకు ఉన్నది. ఆ ధర్మాన్ని కాపాడి తాను వచ్చాడు కానీ తనకక్కర్లేదు. కనుక తన స్థితి ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని భగవంతుడే ఆ కావాలని తీసుకున్నాడు. కావాలి అటువంటి దాన్ని ఏరుకుంటాడు భగవంతుడు ఎప్పుడు భక్తుల్లో. అటువంటి భక్తుల్ని ఏది కోరి తన దగ్గర తీసుకుంటూ ఉంటాడు ఇప్పుడు కూడా పరమాత్మ. ఆ అటుకులు తీసుకున్నాడు పాపం. తీసుకుని ఆ అటుకులు నెమ్మదిగా ఒక గుప్పిడి తీసుకున్నాడు.
1: ఇది ముష్టిం సకృజ్జగ్ద్వా ద్వితీయం జగ్ధుమాదే.
0: తీసుకున్నాడు గుప్పెడు తీసుకున్నాడు. తీసుకున్న గుప్పెడు తీసుకుని అలా తిన్నాడు పాపం. పరమానందంగా ఆనందంగా తిన్నాడు. మళ్ళా రెండో గుప్పెడికి అలా పెట్టాడు పాపం. పక్కనే వింజామర సీతం రుక్మిణీదేవి చూసింది పాపం. ఒకసారిగా ఆయన చేయని అలా పట్టుకుంది. స్వామి ఆ ఒక గుప్పెడితోనే ఎంతో మహదైశ్వర్యాన్ని ప్రసాదించారు, ఇంకా ఆ గుప్పెడు కూడా తిన్నారంటే నేను వెళ్లి ఆయనకి దాస్యం చేయాలి మళ్ళా స్వామి చాలు అనేసరికల్లా భార్య మాట వినాలి భర్త, ధర్మాలు ఇవన్నీ కూడాను. కనుక అలాగే అన్నాడు కృష్ణ పరమాత్మ ఒకసారిగా రుక్మిణీదేవితోటి. సరే ఈ విధంగా రాత్రి అంతా కూడా అక్కడే ఉండమన్నాడు. అక్కడే ఉన్నాడు, కబులు చెప్పుకున్నారు, ఎన్నో అయిపోయాయి. సరే తెల్లవారింది, సకల మర్యాదలన్నీ చేశాడు ఈయనకంతా కూడా. సరే నేను వెళ్తా అన్నాడు. సరే బయలుదేరాడు. అసలు ఎందుకు వచ్చాడు ఈయన? మరి ఆ విషయాన్ని చెప్పాలి కదా భగవంతుడితోటి. ఆ కృష్ణుని మిత్రుడితో చెప్పాలి కదా, చెప్పటానికి కూడా సిగ్గుపడే స్థితిలో ఉన్నాడు కుచేలుడు. ఏమడుగుతాడు చెప్పండి, చెప్పాను. ఒక మిత్రుడి దగ్గరికి వెళ్లి దీనస్థితిలో వెళ్లి అడగటానికే సిగ్గుపడతాడు, తెలుసుకోవాలి. అవతల మిత్రుడు ఆ స్థితి ఏమిటో తెలుసుకోవాలి తప్పితే అడిగేదాకా ఉండకూడదు. అడిగే స్థితిలో లేడు ఈయన పాపం, కనుక అడగలేదు పాపం. ఏ విధమైన నాకు ఫలాన్ని కావాలి అని అడగలేదు పాపం. ఆయన ఏమనలేదు ఎందుకు వచ్చావు అనే మాట ఆయన అనలేదు. అడగాలి కదా కృష్ణ పరమాత్మ కూడా, ఏమయ్యా ఎందుకు వచ్చావు, పనేమన్నా ఉందా అని ఆయన అడగలేదు. సరే అడగలేదు, సరే బయలుదేరతానంటే అలాగే అన్నాడు. పాప ఆనందం చేశాడు, బయట తీసుకొచ్చాడు, దూరం దాకా సాగనంపాడు, చెప్పాడు, మళ్ళీ చెప్పాడు, బయలుదేరాడు వస్తున్నాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు పాపం కుచేలుడు, ఎంత కృష్ణుడు ఎంత గొప్పవాడు, చిన్నప్పుడు ఏదో చదువుకున్నది మాత్రం చేతను ఈ విధంగా ఆదరించాడే. దీనికి భారతంలో దీనికి భిన్నమైన వృత్తాంతం ఒకటి ఉంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ కుచేలుడు స్నేహితుడు, చిన్నప్పుడు బీద స్థితిలో ఉన్నటువంటి కుచేలుడు వస్తే కృష్ణుడు ఆదరించాడు. ఇదే భారతంలో ఇంతకంటే ఇంకా కనీసం తన బిడ్డకు ఒక పాల చుక్క కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు ద్రోణుడు. తన బాల్యమిత్రుడు కదా అని ద్రౌపదుడి దగ్గరికి వెళ్లాడు. రాజు కదా ఏదో ఆశించలేదు, ఏవో ఒక ఆవో రెండు ఆవులో ఇస్తే ఏదో పాలు పోసుకుందాం అనుకున్నాడు అంతే. ఆయన దృష్టిలో ఒక ఆవో రెండు ఆవులు గొప్ప ఏమిటి? వెళ్లేసరికల్లా అసలు ఎవరన్నాడు. ఇంకా మాట్లాడితే నువ్వేదో ఏదో చదువుకున్నాం కదా అని మాట్లాడుతున్నావు, నువ్వెవరు తెలుసుకుని మాట్లాడు, నేను మహారాజుని నువ్వు బ్రాహ్మడి గడా వెళ్ళిపోన్నాడు. అది మిత్రత్వమే మరి, ఇది మిత్రత్వమే. ఆ మిత్రత్వం ఎప్పుడైతే అలా మారిందో అది సంఘర్షణకు దారితీసింది. అక్కడ ఇక్కడ ఈయన బయలుదేరాడు. దారిలో వస్తూ వస్తూ కృష్ణ పరమాత్మ నేనేమీ అడగలేదే, అయినా ఒకటి ఆయనైనా ఇవ్వచ్చు కదా నాకు, ఓహో నేను అడగకపోయినా ఇవ్వచ్చు కదా కృష్ణ పరమాత్మ, నేనెందుకు వచ్చానో ఆయనకి నేను చెప్పాలా, నేను ఆయనకి అంత మహానుభావుడైన పరమాత్మకి నేను కృష్ణా నేను ఫలాన్ని దానికోసం వచ్చానయ్యా నేను నోరు విడిచి చెప్పాలా, అక్కర్లేదు కదా. అయినా సరే భగవంతుడు ఏది చేసినా మంచికే చేస్తాడు, చాలా ఆలోచిస్తాడు. అంటే ఎప్పుడు చూడండి, అంటే ఆ మనస్తత్వం అలా ఉండాలి. అంతేగాని ఇంత చేశాడు చూసావా, కనీసం నాకేం ఇవ్వలేదు, ఓ వంద రెండు వందలు కూడా ఇవ్వలేదు, కనీసం ఇలా చేశాడు అని తిట్టడం లేదు. నాకు గనక ఒకవేళ ధనాన్ని గనక ఇస్తే ఆ ధన గర్వంతో నేను భగవంతుణ్ణి మర్చిపోతానేమో, వైరాగ్యం నాలోంచి తొలగిపోతుందేమో, సంసార బంధాల్లో చిక్కుకుంటానేమో, ఆ విధంగా చిక్కుని నేను సర్వనాశనమైపోతానేమో అనే భావంతో బహుశా కృష్ణ పరమాత్మ నాకేమీ ఇవ్వకపోవచ్చు, ఏది చేసినా పరమాత్మ మంచికే, ఏం జరగాలో పరమాత్మకు తెలుసు అనుకుంటూ ఏ విధమైన చింత లేదు, హాయిగా ఆయనకి లేదు. ఆయన ఎప్పుడు కూడా విరక్త జీవుడే ఆయన. ఆయన ఆ విధంగా ఆనందంగా వెళ్లమంది వెళ్లాడు వచ్చాడు, భార్య వెళ్లమంది వెళ్లాడు వచ్చాడు, అంతే హాయిగా వస్తూ ఉన్నాడు. వచ్చరికల్లా తన ఇల్లుండేటువంటి తన వీధిలోకి చెరపగల అక్కడ ఇద్దరు, తన ఇల్లు లేదు అక్కడ. ఇదేమిటి వీధే కదా, నా ఇల్లు ఉండాలి కదా అంటే ఇల్లు కూడా పోయింది, ఏమిటి ఉన్నట్టుండేది. ఇంత చేశాక నేను వస్తే చివరికి ఉన్న ఇల్లు కూడా పోయిందే, ఇదేమిటి అనే చిత్రం ఒకసారిగా ఆశ్చర్యంగా చూశాడు. చూస్తే ఆ స్థానంలో ఇదే, ఇక్కడే ఉండాలి, పెద్ద భవనం కనిపించింది. ఇదేమిటి ఇక్కడ చాలా పెద్ద భవనం ఉంది, ఆశ్చర్యపోతే ఎవరిదో ఏమో తన ఇల్లని ఎలా తెలుసు పాపం తనకి అనేసరికల్లా ఆశ్చర్యపోతూ ఉండేసరికల్లా అందులో నుంచి ఓ సేవకులు సేవకురాండు రకరకాల అందరికి ఒకబా వచ్చేశారు, రండి రండి రండి స్వాగతం చెప్తున్నారు. ఏమిటి ఆశ్చర్యపోతే తన భార్య కూడా వచ్చింది పాపం. ఎప్పుడైతే ఆ పరమానంద పడిపోతుంది ఎప్పుడు కూడా, అంటే జీవితంలో భార్య బిడ్డలు వీళ్ళందరూ కూడా ఆశ్రయించిన వాళ్ళు ఏం కోరుకుంటారా అంటే వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటారు. ఎప్పుడు కూడా భార్య బిడ్డలు మిగతా వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ల సుఖం వాళ్ళకి కావాలి ఎప్పుడు కూడా. అంతేకాని యజమాని ఏమిటో పాప పుణ్యాలతో సంబంధం లేదు ఇప్పుడు కూడా. అదే వాల్మీకి చరిత్రలో కూడా, నీ పాపం తన సంబంధం లేదు, పోషించిన బాధ్యత నీది, తెచ్చి పెట్టావు తింటాను అంతే, నీ పాపం నీదే, సంబంధం లేదు భార్యా పనులకు ఎప్పుడు కూడా. ఆ విధంగా వచ్చి పాప ఇప్పుడు తన భర్త చాలా గొప్పవాడుగా కనిపిస్తున్నాడు ఆవిడికి. ఓహో ఇంతకుముందు ఆయన పాపం చాలా హీనాహీనం కనిపించాడు, మనసులోనే ఒక్కసారిగా శారీరకంగా కాకుండా మనసులోనే పరమానంద పడి మానసికంగా కవగలించుకుందిట వ్యాసుల వారు వస్తారన్నమాట. కౌగులు ఆహాహా ఇంత గొప్పవాడు నా భర్త, కృష్ణుడి దగ్గరికి వెళ్లి చూశావా ఇటువంటి ఐశ్వర్యాన్ని తీసుకొచ్చాడు అని పరమానంద పడిపోయింది. అయితే ఇక్కడ తత్వం ఏమిటంటే ఇంత ఐశ్వర్యం వచ్చాక ఎప్పుడు కూడా ఐశ్వర్యాల్లో కనుక తను మునిగి తేలిపోతే తన జీవితానికి పరమార్థం లేదు. కానీ ఆయన యొక్క తత్వం మొట్టమొదటి చెప్పాడు విరక్త, అటువంటి బ్రహ్మవిత్త ఆయన కనుక వచ్చినా సరే గతంలో తన జీవితం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ భోగ భాగ్యాలన్నీ ఆయనకు అనవసరం. తను మామూలుగా దేనికి అంటకుండా తన జీవితాన్ని కొనసాగించి తను మళ్లీ భార్య పిల్ల సంసార జీవితాన్ని కొనసాగిస్తూనే చివరికి ముక్తిని పొందిన మహానుభావుడు ఆ శ్రీకృష్ణ యొక్క మిత్రుడు. అటువంటి కథ ఈనాడు చెప్పుకునే అవకాశాన్ని స్వామి కల్పించారు. స్వస్తి.

ఆహా, ఎంతటి మహాభాగ్యం! మన స్వామివారి పూర్వభక్తుల జన్మ ధన్యం. ఎందుకంటే స్వామివారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శించి వారి స్పర్శన సంభాషణ భాగ్యాలను పొందినవారు ఈనాటి అలంకారం అన్నపూర్ణాదేవి.

ఆకుపచ్చని అంగీ మీద మీగడలాంటి మేలిముసుకు ఎర్ర దోవతి ధరించారు స్వామి. ముఖచంద్ర బింబము వింతకాంతి పుంజములతో మెరుస్తున్నది. మధుర మీనాక్షియ, కాశీ విశాలాక్షియ, కంచి కామాక్షియ, అమ్మా సాయిమా నమో నమః అని కరములెత్తి ప్రణమిల్లినారు. ఇలా తిరిగితే పార్వతీలాగా, అలా తిరిగితే శివునిలా కనిపిస్తున్నారు. కళ్ళు మూసుకుని చూసినా మళ్లీ అదే. అరే, ఇదేమి విభ్రమము అని భ్రమించి చూస్తుంటే అది అర్ధనారీశ్వర రూపమని తెలిసింది. శరీరం కంపించిపోయింది. పార్వతిలా కనిపించినప్పుడు పాలభాగంలో కుంకుమ బొట్టు, మెడనిండా హారములు, పచ్చని జాకెట్టుకు ఎర్ర జరీ బార్డరు, చేతినిండా ఎర్రగాజులు, కుంకుమ వర్ణంలో జరీ చీర, కొప్పులో మల్లె పువ్వులు, చెవుల్లో వజ్రాల కమ్మలు జగజ్జయమానంగా మెరుస్తున్నవి. నవ్వుల పువ్వులను విసురుతూ సభ్యులను సమ్మోహితులు గావించుతుంది. మరి శివునిలా కుడివైపు కనిపించినప్పుడు పాలభాగంలో మెరిసే విభూదిరేఖలు, చేతిలో త్రిశూలము, ఢమరుకము, జటాజూటములో గంగాదేవి, చందమామ, చేతికి కంకణములు, మెడలో నాగరాజు, నడుము చుట్టూ పులిచర్మం, భ్రూమధ్య స్థానంలో త్రినేత్రం, అబ్బా, తనువులు మురిపించే తన్మయత్వం, తలపులకు అందని అతీత దృశ్యం, సర్వం విభూదిమయం, శివశక్త్యాత్మక స్వరూపం, అంబాసహిత సాంబశివ అని చేతులెత్తి ప్రణామములు అర్పించారు. చంద్రమౌళీశ్వర, భవానీశంకర, విభూతి సుందర అని వేణోళ్లు స్తుతించి వినుతించి ధన్యులయ్యారు.

ఈనాటి సాయి సంకీర్తనారవళి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి మహాలక్ష్మి అవతారం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయి.

ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు సాయి సందేశ నవరత్నాలు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దసరా పండుగ సందర్భంగా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పురోగతికి సోపానాలు వేసుకుంటూ మనం మెల్లగా భగవంతునికి అతి చేరువయ్యే ప్రయత్నంలో మనలో ఉన్న అవలక్షణాలు ఏ విధంగా దూరం చేసుకోవచ్చు అనే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాడు 3వ రోజు ఇంకొక ముఖ్యమైన లక్షణాన్ని మనం ఏ విధంగా దూరం చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసహనాన్ని చూశాము, కోపాన్ని చూశాము, మరి ఈనాడు మరొక శత్రువు, అదే అహంకారం లేదా గర్వం. మనిషి నాకు ఇదొచ్చు అదొచ్చు, నేను ఇది చేయగలను అది చేయగలను, నేను ఇంత సంపాదించాను, అంత నేర్చుకున్నాను, నేనందరికన్నా గొప్ప అన్న ఆలోచన చాలాసార్లు మనసులో రేకెత్తుతూ ఉంటుంది. ఏ విధంగా ఈ విధమైనటువంటి ఆలోచనల్ని మనం అధిగమించి ఎలా వీటల్ని అణగద్రొక్కాలో ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా మనం సాధన ద్వారా తెలుసుకుందాం. మనలో అహంకారం బయలుదేరినప్పుడు, విజయగర్వం వచ్చినప్పుడు మన చుట్టూ మనకేమీ కనిపించవు. మరి ఈ చిరునాటికలో ఏం జరిగిందో ఒకసారి చూద్దామా?
1: హాయ్ గైస్.
2: హాయ్.
1: హాయ్ రాకేష్. హలో, హౌ ఆర్ యు మాలిక్ అన్నట్టు మీరిద్దరూ నిన్న సెమినార్ కి వచ్చినట్లేదే.
2: అవును, ఏదో పనుండి రాలేకపోయాం.
1: మరేం లేదు, మా అబ్బాజానికి హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. శరణ్ నాతోనే ఉండి సాయం చేశాడు.
3: ఓ ఐ సి, వెల్ దట్స్ లైఫ్, బట్ యు మిస్ గ్రేట్ ఫన్ యార్.
2: అవును, మిత్రా చెప్పాడు నువ్వేదో పేపర్ ప్రెజెంట్ చేసేవట.
3: మామూలుగా కాదు మ్యాన్, స్పెషల్ ప్రెజెంటేషన్. ప్రొఫెసర్ అరోరా స్వయంగా నన్ను నా పేపర్ ని ఇంట్రడ్యూస్ చేశారు.
1: అలాగా, గ్రేట్. నీ టాపిక్ ఏంటి భయ్?
3: ఎన్విరాన్మెంట్. ఇప్పుడు అదే కదా బర్నింగ్ టాపిక్. నా పేపర్ లో కొన్ని స్పెషల్ మెజర్స్ ప్రపోజ్ చేశాను. ప్రెజెంటేషన్ కి ఆల్మోస్ట్ గంట పట్టింది. అంతసేపు పిన్ డ్రాప్ సైలెన్స్ తెలుసా? అది అవగానే అందరూ ఎంతగా అప్రిషియేట్ చేశారంటే మై గాడ్, రియల్లీ థ్రిల్లింగ్.
2: నైస్ టు నో. నీ పేపర్ కి ఏదైనా సైటేషన్ ఇచ్చారా?
3: వాట్ డు యు మీన్? అసలు ఎంత మంది పేపర్లు ప్రెజెంట్ చేశారో తెలుసా? మొత్తం 4 యూనివర్సిటీలు పార్టిసిపేట్ చేశాయి. ప్రతి యూనివర్సిటీ నుంచి 4 పేపర్లు, అంటే మొత్తం 16 పేపర్లు. వాటిలో నాదే టాప్. జడ్జీలుగా వచ్చిన వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు, అంతా ఐఐటి ప్రొఫెసర్లే. ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ మీద 4 బెస్ట్ సెల్లర్ బుక్స్ రాసిన వాళ్లే. అలాంటి వాళ్ళు యునానిమస్ గా నా పేపర్ ని మెచ్చుకున్నారు. దట్ ఈస్ రాకేష్.
2: రియల్లీ కంగ్రాట్స్ రాకేష్.
1: నీతో పాటు పేపర్లు ప్రజెంట్ చేసిన మన వాళ్ల సంగతి ఏమిటి?
3: డోంట్ ఆస్క్ యార్, చెప్తే బాగుండదు గాని రొటీన్ స్టఫ్, అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్. నెట్ చూసి అలవాటుంటే కదా, నాకు ప్రిపరేషన్ కి 3 పట్టింది తెలుసా? అంతా ఒరిజినల్ స్టాఫ్. ఏదో 4 పాత పేపర్ల నుంచి కాపీ కొట్టినా బాపత కాదు. యు నో సంథింగ్?
2: ఏమిటో చెప్తే తెలుస్తుంది.
3: నా పేపర్ ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ కి సెలెక్ట్ అయ్యింది. ఇమేజిన్, 16 పేపర్లలో నాది సెలెక్ట్ అవడం గ్రేట్ కదా. సెమినార్ పేపర్ అంటే కాస్త కష్టపడాలి. ఏదో ఒకటి రాసేద్దాం అనుకుంటే కుదరదు. కష్టపడ్డాను కాబట్టే సక్సీడ్ అయ్యాను. ఓకే గైస్, నేను జిమ్ కి వెళ్ళాలి. బాయ్ బాయ్.
1: రాకేష్, మన కాలేజ్ పరువు నిలబెట్టాడు భయ్. ఇంటర్నేషనల్ సెమినార్ కు పేపర్ సెలెక్ట్ అవడం అంటే గ్రేట్ కదా.
2: ఏంటి, వాడు చెప్పినవన్నీ నమ్మేశావా? అంతా అబద్ధం.
1: అంత కాన్ఫిడెంట్ గా చెప్తే అబద్ధం ఎలా అవుతుందిరా?
2: అరే బాయ్, పొద్దున్నే నవీన్ ఫోన్ చేసి సెమినార్ సంగతులన్నీ నాతో చెప్పాడు. రాకేష్ తో పాటు ప్రణీత పేపర్ కూడా బెస్ట్ పేపర్ గా ఎంపికైందట. వీడు ఆ ఊసైనా ఎత్తలేదు. తన పేపర్ ఇంటర్నేషనల్ ఈవెంట్ కి ఎంపికైందని చెప్పాడు కదా. జరిగిందేమిటో తెలుసా? జడ్జీల్లో ఒక ఆయన సెమినార్ లో ప్రజెంట్ చేసిన కొన్ని పేపర్ల స్టాండర్డ్ ఏదైనా ఇంటర్నేషనల్ ఈవెంట్ కి పంపదగినంతగా బాగుందని మెచ్చుకున్నారట. అది పట్టుకుని వీడు తన పేపర్ సెలెక్ట్ అయిపోయిందని మన దగ్గర కోతలు కోసేశాడు. గర్వంతో పాటు అహంకారం కూడా ఎక్కువే వీడికి.
1: ఓనీ భయ్, దునియాలో ఒక్కొక్కరు ఒక్క తీరుగా ఉంటారు. పద పోదాం.
0: ఈ అహంకారం, గర్వం అనేది మనం ఎలాగ తగ్గించుకోవాలో, వినయ విధేయతలను ఎలా పెంపొందించుకోవాలో స్వామి ఉపన్యాసంలో ఏ విధంగా మనకి ప్రబోధిస్తున్నారో విందాం.
4: ఈనాటి యువతి యువకులు తమ యొక్క వయ ప్రభావం పురస్కరించుకుని ఓపికను కోల్పోతున్నారు, చమను తప్పిపోతున్నారు. తద్వారానే దేశము అసూయ అహంకారములు అభివృద్ధి అవుతున్నాయి. ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా, ఈనాడు లోకములో ఏ వైద్యమునకును నివారణ కానటువంటి ఒక రోగము అందరి యందు ఉంటున్నది. కొందరి యందు తక్కువగా ఉండవచ్చు, కొందరి యందు ఎక్కువగా ఉండవచ్చు, కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉంటుండొచ్చు, కానీ క్వాలిటీ ఒక్కటే. ఆ రోగం ఏమిటి? అది అహంకారము. ఈ అహంకారం అనేటువంటి రోగము ఏ వైద్యమునకును ఇది నివారణ కాదు. కనుక ఈనాడు ప్రపంచమంతా కూడాను అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి. అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగము. ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది. ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది. ఈ అజ్ఞానం అనేటువంటిది పోవాలంటే అవిద్య పోవాలి. రెండూ పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది. దేనిని చూసి అహంకారపడుతున్నావు యువతి యువకులారా? దీనికి రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి. అహంకారం నిర్మూలం గావించుకోవడానికి రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి. ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద గ్లోబుగా కనిపిస్తుండాలి. ఇంత పెద్ద ప్రపంచం లోపల ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుండాలి? ఈ ఇండియా లోపల ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుండాలి? ఈ ఆంధ్రప్రదేశ్ లోపల అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుండాలి? ఈ అనంతపురం జిల్లా లోపల ప్రశాంతి నిలయం ఎంత చిన్నదిగా ఉంటుంది? ఈ ప్రశాంతి నిలయం లోపల నీవు ఎంతటి వాడవు? ఇంత అల్పమైనటువంటి మానవుడు అనంతమైనటువంటి ప్రపంచాన్ని చూసి అహంకార పట్టంలో ఇది పెద్ద అజ్ఞానమే కదా.
5: కారణము లేని కార్యము జగత్తునందు కానరాదు. అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణము లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి. అది ఏ అహంకారము. ఇది మహాకారము. ఇది ఆకారమును కూడా మరిపింపజేస్తుంది, తనంతాను కూడా మరిపింపజేస్తుంది. తోటి మానవులను సాటి మానవులను కేవలం ఒక గడ్డిపరచగలనే భావిస్తుంది. దానికంటే ఇంకొక అధికుడు లేడని కూడా విశ్వసిస్తుంది. ఇదియే దాని యొక్క మహత్యము. ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడా కన్నును మూసుకుని ఉంటాడు. ఇట్టి అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రము కనిపించవు. ఇట్టి అహంకారం ఉండినంత వరకు మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దానికి ఏమాత్రము అర్థం కాదు. పవిత్రం కంటే దానవత్వం కంటే హీనుడైపోతుంటాడు. ఈ అహంకారము నిర్మూలము గావించుకునే నిమిత్తమై మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
6: ప్రేమ స్వరూపులారా, మానవుడు అహంకారంతో జీవించినంత కాలము అతన్ని ఎవ్వరు కూడాను ప్రేమించరు. ఎంతటి ధనవంతుడైనను, ఎంతటి అధికారి అయినను, ఎంతటి మేధావి అయినను, అహంకారంతో కూడినంత వరకు భార్య బిడ్డలు కూడాను అతన్ని ప్రేమించరు. ఏనాడు మానవుడు అహంకారం విసర్జించును ఆనాడే అందరూ ప్రేమిస్తారు. విశ్వం యొక్క ప్రేమను అందుకునవలన్నా మొట్టమొదట మానవుని ఎందుకున్నటువంటి అహంకారము దూరం చేసుకోవాలి. ఇట్టి విశ్వప్రేమకు తగిన అర్హుడు అహంకార రహితుడే.
0: మొట్టమొదటిగా ఈ అహంకారం తగ్గాలంటే వినయం అలవర్చుకోవాలి. వినయం అంటే ఏంటి? మన ఆత్మవిశ్వాసానికి ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా మనం జాగ్రత్తగా ముసలుకోవటం. రెండవది, ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అయితే ఇంకొకటి ఓవర్ కాన్ఫిడెన్స్. అన్ని చేయగలను అన్న ఆలోచన మనకు ఉండొచ్చు, కానీ అన్ని నేనే చేయగలను అన్న గర్వం ఉండకూడదు. అది చాలా థిన్ లైన్. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఒక విస్తరాకులో అన్ని ఒడ్డించిన విస్తరి ఎప్పుడు ఎగరదంట, కానీ ఏమీ లేని విస్తరి ఎగురుతూ ఉంటుందంట. ఎంప్టీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ అంటారు కదా, అట్లాగా. మరి ఈ విధంగా ఎప్పుడైతే మనకి నాలెడ్జ్ పెంపొందుతుందో, స్వామి చెప్తారు ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్, ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ విజ్డమ్. ఈ రెండు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అది మనల్ని ఇంకా హంబుల్ చేస్తుంది, ఇంకా వినయంగా ఉండేటట్టు చేస్తుంది, కానీ మనకి గర్వాన్ని ఇవ్వదు.
7: అవును, నిజమైన జ్ఞానం ఎప్పుడూ గర్వానికి చోటివ్వదు. దీనికి ఎలా మనం ఈ వినయాన్ని మనం ఎలా వృద్ధి చేసుకోవాలి, గర్వాన్ని ఎలా అణిచిపెట్టి ఉంచాలి అనేది ఆలోచిస్తే గణేష్, దానికి సింపుల్ గా చూసుకోవాలంటే ఒక రెండు విషయాలు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. ఒకటి, మనకంటే గొప్పవాళ్లు, మనకంటే ఎక్కువ అచీవ్ చేసిన వాళ్ళు, ఎక్కువ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, మనకంటే టాలెంటెడ్ వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు అనే విషయాన్ని ఒకటి మనం గుర్తుంచుకోవాలి.
0: అదే నిజం,
7: అదే నిజం. మనల్ని మించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది ఆ విషయం గుర్తుంటే ఆ లెవెల్ కి, ఆ స్టాండర్డ్ కి చేరుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఆ ప్రయత్నంలో మనం బిజీగా ఉంటే గర్వపడడానికి టైం దొరకదు మనకి. అదొకటి. రెండోది, దెర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎంత మనం బాగా ఒక పనిని ఎంత బాగా చేయగలిగినా అంతకంటే బాగా ఎలా చేయాలి అనే ఆలోచనలోనే ఉండాలి. కానీ ఆహా, నేను కాబట్టి ఇంత బాగా చేయగలిగాను అనే ఆలోచన రాకూడదు.
0: అంటే పర్ఫెక్షన్ అనేది ఎండ్లెస్ ప్రాసెస్.
7: ఎస్, పర్ఫెక్షన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దెర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్. ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని ఇక్కడ దాకా రీచ్ అయితే పర్ఫెక్షన్ అనేది ఏం లేదు. ఇట్ ఈస్ ఎవర్ ఎక్స్పాండింగ్ అన్నమాట. సో ఆ విషయం మనం గుర్తు పెట్టుకుంటే ఇట్ విల్ మేక్ అస్ స్టే హంబుల్ ఆల్ త్రూ అవర్ లైఫ్.
0: ఇంకొకటి, మన శంకరుల వారు భజగోవిందంలో చెప్పినట్టు వివిధ రకాలైన అహంకారాలు మనకి వస్తూ ఉంటాయి మన జీవితంలో.
7: అవును.
0: మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలసర్వం. ఈ మనకు భగవంతుడు ప్రసాదించిన ఈ లైఫే చాలా చిన్నది.
7: అవును.
0: దాంట్లో సెకండ్ టైం ఈ వృద్ధాప్యంలో గాని యవ్వనంలో గాని డబ్బులు సంపాదించడం గాని వివిధ రకాలుగా మనం వ్యర్థం చేసేస్తూ ఉంటాం. సో విజయ గర్వం, యవ్వన గర్వం, ధన గర్వం, ఇవన్నీ వివిధ రకాలైనటువంటి మదాలు, గర్వాలు మనకి డెవలప్ అవుతూ ఉంటాయి మనలోని. సో దాన్ని ఏ విధంగా మనం అణచిపెట్టుకోవాలి అంటే మనలో కోరికలు తగ్గించుకోవాలి, మోహాన్ని తగ్గించుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇవన్నీ శాశ్వతం కాదు అన్న నిజాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి,
7: గ్రహించాలి మనం.
0: స్వామి చెప్తారు కదా, మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. దానికి ఒక చక్కని ఉదాహరణ, మనం ఈ సింబాలిజం ఆఫ్ దేవిని మనం ఎప్పుడైతే తీసుకున్నామో, లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చుంటుందంట ఆసనం.
7: అవును.
0: అదే సరస్వతీదేవి ఒక రాయి మీద కూర్చుంటుందంట.
7: అవును. చాలా పెయింటింగ్స్ లో ఎక్కడ చూసినా అలాగే
0: కనిపిస్తుంది. ఇలా ఎందుకు అంటే చూడండి, ఆ సింబాలిజం లోనే మనకు అన్ని క్లియర్ గా చెప్తున్నాడు భగవంతుడు. మణి అంటే సిరి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందంట తామరాకులాగా, ఎప్పుడు ఇన్ సర్క్యులేషన్.
7: అవును. తామర పువ్వు నీటి మీద
0: స్థిరంగా ఉండలేదు. అదే విద్య, సరస్వతీదేవి ఎప్పుడైతే వస్తుందో ఒక రాక్ లాగా స్థిరంగా ఉండిపోతుంది. అది ఆ మనిషి హృదయంలోంచి చెరిపివేయలేరు.
7: అవును.
0: సో ఆ సింబాలిజం మనం చూసుకున్నట్లయితే మనం దేనికి గర్వపడాల్సిన అవసరమే లేదు.
7: అవును. ఈ వరల్డ్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ కి మనం గర్వించాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద పెద్ద పదవైనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఐదేళ్లే, ఏది శాశ్వతంగా ఉండేది కాదు. నిజమే, చాలా బాగా చెప్పారు గణేష్. ఇంకొకటి, ఈ గర్వము అహంకారం అనేది ఎవరిలో ప్రవేశించినా అది ఎంత గొప్ప వాళ్ళైనా సరే, మనుషుల గురించి అయితే మనకు తెలిసిందే, చాలా అల్పమైన జీవితాలు మనవి, చిన్న జీవితాలు. అందులోనే సాధించ వందేళ్ల జీవితం అంటారు గాని స్వామి చెప్పినట్టు ఎన్నేళ్ళు మనకే తెలీదు. అందులో ఆ చిన్న లైఫ్ లో సాధించిన కొంత, చాలా చిన్న చిన్న వాటిని చూసుకుని ఇంత గర్వపడుతూ ఉంటాం. ఇది మనకే పరిమితం కాదు, మన పురాణాల్లో వాటిల్లో చూస్తే దేవతలు కూడా దేవతల గర్వభంగం ఉంటారు. మనకి చాలాసార్లు మనం స్టోరీస్ చదువుకుంటాం, బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే, నేను గొప్ప అంటే లింగాకారంలో ఈశ్వరుడు ప్రత్యక్షమై నా తుది మోదా ఎక్కడో తెలుసుకోండి అన్నారు. వీళ్ళిద్దరు తెలుసుకోలేకపోయారట. ఇంకా త్రిమూర్తులే అలాగుంటే మన గురించి చెప్పుకోకర్లా. ఎక్కడైనా చూడండి, మన పురాణాలు తిరగేసినా కూడా గర్వం అంటూ ఒకసారి ప్రవేశించిన ఎలా ఎటువంటి వ్యక్తి అయినా, మనిషి కాని, దానవుడు కాని, దేవత కాని, వాళ్ళు వృద్ధిలోకి రావడం, పైకి రావడం అనే అంశం మనకు కనిపించదు, ఆగిపోతుంది. ఐ థింక్ గర్వం అనేది క్వికెస్ట్ వే టు సెల్ఫ్ డిస్ట్రక్షన్ అన్నమాట. రావణాసురుడు, రావణ బ్రహ్మ అంటారు ఆయన, 64 కళ్ళు తెలుసు అని స్వామి స్వయంగా చెప్పారు. రాముడి కంటే రావణాసురుడు ఎంతో చదువుకున్నవాడు, ఎంతో గొప్పవాడని. కానీ ఏం లాభం ఆయన ఆ గర్వం వలన? ఆయనే కాదు, ఆయన మొత్తం రాక్షస జాతి అంతా, ఆయన రాజ్యం అంతా నాశనం చేసుకున్నాడు కదా. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. అన్ని ఉన్నాయి, భగవంతుడు మనిషిని యు ఆర్ మై బెస్ట్ క్రియేషన్ అంటారు స్వామి. అంటే ఇమాజిన్ చేయండి, భగవంతుడు నువ్వే నా బెస్ట్ క్రియేషన్ అన్నాడంటే అది ఎంత అద్భుతమైన క్రియేషన్ అయి ఉంటుంది. అలాగే స్వామే చెప్తారు విశ్వంలో ఉన్నవన్నీ నీలోనే ఉన్నాయి అని, నువ్వే విశ్వం అని చెప్పరు. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే వి ఆల్ ఫీల్ వీఆర్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అనమాట. ఆ ప్రైడ్ వల్ల, ఆ సెల్ఫ్ సెంటర్డ్నెస్ వల్ల మనం దిగజారిపోతున్నాం, కానీ భగవంతుడు కోరుకున్న స్థాయికి మనం ఎదగలేకపోతున్నాం. అన్నీ మనలో ఉన్నాయి కానీ ఇంత విశ్వంలో మనం ఒక చిన్న పార్ట్ మాత్రమే, అది కూడా గుర్తుంచుకోవాలి.
0: మీరు ఇది చెప్తుంటే నాకు మొన్న రిషికేష్ సత్యసాయి ఘాట్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు మేం గంగ ఒడ్డున కూర్చున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, ఆ ప్రకృతిని చూసి మనం దాని ముందు నించుంటే, ఆ పర్వత శ్రేణులను చూసినప్పుడు, ఆ గంగాదేవిని చూసినప్పుడు, ఈ సృష్టిలో మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థమవుతుంది. అదొక్కటి చాలు మనలో ఆ అణుకువును తీసుకురావడానికి. స్వామి ఇంకొక సైడ్ ఏం చెప్తున్నారంటే, యు ఆర్ ఆల్ పవర్ఫుల్, అట్ ది సేమ్ టైం యు ఆర్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్.
7: యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యూ బట్ యు ఆర్ ఆల్సో లిటిల్ పార్ట్ ఆఫ్ ది హోల్
0: ఎవ్రీథింగ్.
7: ఎవ్రీథింగ్,
0: సో ఆ రెండు పాయింట్స్ మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్నామో అప్పుడు మన నిజస్థితి మనకి తెలుస్తుంది అన్నమాట.
7: అంతా నాలో ఉంది కానీ నేనే అంతా కాదు.
0: కాదు,
7: బాగుంది.
0: మనం ఈ మదాన్ని అంచుకోవడానికి ఎప్పుడైతే మనం పని చేస్తున్నామో, ప్రతి పనిని భగవత్ అర్పితంగా మనం చేసినప్పుడు మనలో ఆ అహంకారం బయలుదేరదు. ఎందుకంటే ప్రతిదీ భగవంతుని ప్రసాదమే. భగవంతుని ఆజ్ఞ లేనిదే, భగవంతుని ఆ విల్ లేనిదే ఏది జరగదు, మంచి కానివ్వండి చెడు కానివ్వండి. మరి బాగా చేస్తే అది భగవంతునికి అర్పితంగా చేసేసుకోవాలి, ఒకవేళ ఏదైనా తప్పైతే అది మన తప్పుగా భావించి భగవంతునికి క్షమాపణ కొనుక్కోవాలి. సో ఇది ఒక మంచి పద్ధతి. మనం మన పని మనం జాగ్రత్తగా, మనకి కళ్ళు నెత్తిమీదకి రాకుండా ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ గర్వం అనేది ఇదే విధంగా మనల్ని దిగజారుస్తుందన్నమాట. దానికి జాగ్రత్తగా మనం కాపాడుకుని భగవంతునికి కృతజ్ఞతా భావంగా మనం ప్రతిరోజు పూజ చేసుకోవాలి.
7: అది నిజమే కదా గణేష్, మనదంటూ ఏమైనా ఉంటే దాన్ని చూసి మనం గర్వించచ్చు. పోని మనదంటూ ఏముంది, ఎంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయినా ఇన్ని కోట్ల మందిలో అతనికి ఆ టాలెంట్ ఉందంటే అది భగవంతుడు ఇచ్చిందే గాని తనంతట తను తెచ్చుకున్నది కాదు కదా. సో ఇచ్చేది ఆయనే, అలాగే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేది ఆయనే, ఆ క్రెడిట్ రెప్యుటేషన్ ఇచ్చేది కూడా ఆయనే, అంతా ఇచ్చేది ఆయన అయినప్పుడు మనం చేస్తున్నది ఏముంది. ఆ ఒక్కటి గుర్తుంచుకుంటే ఫలితం ఆయనకే వెళ్తుంది. మనం వీ షుడ్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు స్వామి, భగవంతుడికి సదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి మనం. అందులోనే మన టైం గడుస్తుంది కానీ నేను చేశాను అనుకోవడంలో కాదు.
0: మీరు ఈ ఆస్పెక్ట్ మనం చూసినప్పుడు నాకు ఎప్పుడు స్వామి గుర్తొస్తారు. ఒకసారి మేము స్టూడెంట్స్ బ్లాక్ లో కూర్చొని స్వామి ఉపన్యాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ రోజు మాకు వేదం చదివే అవకాశం దొరికింది. అప్పట్లో స్వామి డిస్కోర్స్ స్టార్ట్ చేసే ముందు బాయ్స్, ఒక సెట్ ఆఫ్ బాయ్స్ స్వామి సింహాసనం పక్కనే మైక్ పెట్టి అక్కడ చాంట్ చేయడం జరిగేదన్నమాట. అయిపోయింది, మేము కూర్చున్నాము. స్వామి ఉపన్యాసం అయిపోయాక వెళ్ళిపోతూ అనిల్ కుమార్ సార్ని, ఈరోజు నా ఉపన్యాసం బాగానే ఉందా అని అడిగారు. బాగా, చాలా బాగుంది స్వామి అని ఆయన చెప్తున్నారు. చెప్తుంటే, అయితే నీకు దాంట్లో ఏమర్థమైంది అని అడిగారు స్వామి. అంటే చూడండి, అందరికీ అర్థమైందా అన్న ఆలోచన స్వామి దాని గురించి ఆలోచిస్తున్నారంటే బాగుందా లేదా, అందరూ రిసీవ్ చేసుకున్నారా లేదా. స్వామంతటి భగవంతుడు అలా ఆలోచిస్తున్నప్పుడు ఆ క్రియేషన్ లో ఒక చిన్న పార్ట్ అయిన మనం కూడా అలాగా హంబుల్ గా ఆలోచించాలని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
7: అవును,
0: ఇది చెప్తున్నప్పుడు మనకి అర్జునుడే గుర్తొస్తాడు. పాపం నేనే బ్యాటిల్ అంతా ఫైట్ చేసుకున్నాను అన్న ఒక గర్వంతో ఒకరోజు యుద్ధం పూర్తయిన తర్వాత రథం నుంచి కిందకి దిగమని కృష్ణుడు చెప్తాడు. నేనెందుకు దిగేది, నువ్వు చారియటీరు కదా, ఫస్ట్ నువ్వు దిగిన తర్వాతే నేను దిగుతాను, బికాస్ ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ ది చారియట్ అన్న గర్వంతో పాపం అర్జునుడు ఇంకా చారియట్ మీద నిలబడతాడంట. కృష్ణుడు ఎంతో వారిస్తాడు, ఇలా కాదని చెప్పి ఇంకా కృష్ణుడు వదిలేటట్లు లేడు అని చెప్పి చాలా అమనస్కంగా చారియట్ లోంచి కిందకి దిగుతాడు. రథం నుంచి దిగంగానే ఒకే ఒక్క జంప్ లో కృష్ణుడు అక్కడి నుంచి దుంకుతాడు. దుంకిన వెంటనే ఆ రథానికి అగ్ని అంటుకుంటుంది అనమాట. ఆశ్చర్యపోతాడు అర్జునుడు, అరే ఏమైంది ఈ రథానికి సడన్ గా అంటే, అప్పుడు కృష్ణుడు అర్జునుడికి నచ్చ చెప్తాడు. చూడు నాన్న, ఇప్పటిదాకా నేను నీ రథాన్ని నడిపించడం వల్ల నేను నిన్ను ఇప్పటిదాకా ప్రొటెక్ట్ చేస్తున్నాను. భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ వేసే బాణాలు నీకు తగలకుండా నేను ఇప్పటిదాకా కాపాడుతున్నాను. నేను ఒక్కసారి ఎప్పుడైతే దిగానో అంతే, నీ పని సరి అన్న లెవెల్లో చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. అప్పుడు గానీ అర్జునుడికి అర్థం కాదు తను ఎంత అహంకారంతో బిహేవ్ చేశాడు అని. తన తప్పిదాన్ని తెలుసుకుంటాడు, శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడతాడు.
7: అర్జునుడు అంతటి వాడు, ఇలాగూ ఆయనే ఆ క్షణంలో గర్వానికి లొంగిపోయినప్పుడు ఆయనే అంటారు కదా, చంచలంహి మన కృష్ణ,
0: కరెక్ట్,
7: మనస్సును నా అధీనంలో ఉండడం లేదు అని. దానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సొల్యూషన్ కూడా ఇంతే, నన్ను శరణాగతి చేసుకో అని. ఇంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ఇప్పుడు మీకు మీరు. అలాగే మనం కూడా భగవంతునికి శరణాగతి చేస్తే ఇంకా గర్వానికి అవకాశం, అంటే ఒక ఓరలో రెండు కత్తులు ఇమ్మడం అంటారు చూడండి, అలాగూ ఆయనైనా ఉంటారు, గర్వమైనా ఉంటుంది. సో మనం కొద్దిగా తెలివిగా మనం ఎంచుకోవాలన్నమాట, మనకి ఏది కావాలి అనేది, ఏది పర్మనెంటో అది కావాలి మనకి.
0: ఒకసారి కస్తూరి గారు స్వామితో పాటు ఉన్నప్పుడు ఒక మాసపత్రిక నుంచి న్యూస్ పేపర్ ఒక దినపత్రిక నుంచి ఒక కాల్ వచ్చిందంట ఆయనకి, మీ ఫోటో ఫ్రంట్ పేజీలో వేసి మీ గురించి రాస్తామని చెప్పి ఒక మెసేజ్ వస్తే పాపం ఎంతో త్వర త్వరగా ఆయన రెడీ అయ్యి స్వామి దగ్గరికి ఫోటో తీయించుకోవడం, మంచి అందంగా కనిపించాలి అన్న ఒక ఉత్సుకతతో పాపం, అది అహంకారమో లేదో తెలియదు కానీ పాపం
7: ఎక్సైట్మెంట్.
0: ఈ లవింగ్ గాడ్ అనే పుస్తకంలో చాలా బాగా రాశారు కస్తూరి గారు. ఆయన చక్కగా ముస్తాబై స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నేను ఇంకా ఫోటో తీయించుకోవడానికి రెడీగా ఉన్నాను, పేపర్లో వేస్తారు నా ఫోటో అని ఒక అహంకారం అనమాట. సరే ఫోటోకి రెడీగా ఉన్నావా అని స్వామి అడిగేసి, సరే అక్కడ నుంచో నేను ఫోటో తీస్తాను అని చెప్పి స్వామి కెమెరా వెనకాలకెట్టి ఇట్లాగా ముసుకేసుకుని, అప్పట్లో ఆ ముసుగు కెమెరాలు ఉండేవి కదా, ఆ ముసుగు కిందకి వెళ్లి రెడీ స్టడీ అన్నారంట. ఎస్ స్వామి అని పాపం ఆయన నించున్నాడంట. సడన్ గా ఆ కెమెరా కన్నంలోంచి ఒక ఎలుక జంప్ చేసి ఆయన మీదకి గెంతిందంట. పాపం కస్తూరి గారు ఫస్ట్ భయం, ఆ తర్వాత అవమానం అనమాట, స్వామి ఇట్లా చేశారు ఏంటి అని. అప్పుడు ఆయనకి అర్థమైంది, అరే నేను స్వామి లాంటి భగవంతుణ్ణి పక్కన పెట్టుకుని ఇంకా నేను ఈ వరల్డ్లీ పేరు కోసం ఇలాంటి రికగ్నిషన్ కోసం దాని ఎంత పరిగెడుతున్నానే అని చాలా బాధపడ్డారంట. ఇట్లాగా ఆయన అహంకారాన్ని తగ్గించి కస్తూరి గారు నిజం తెలుసుకునేలాగా స్వామి చేశారు. అండ్ ఇంకొక మంచి ఎగ్జాంపుల్
7: చెప్పండి.
0: ఒక విద్యార్థి ఉన్నాడంట, ఒకసారి స్వామి భజన పాడుతూ ఉంటే డిస్కోర్స్ అనంతరం, ఇతను ఈ అబ్బాయి పాపం భజన గ్రూప్ లో లీడ్ సింగర్, ముందర కూర్చున్నాడంట. హరిభజన వినాశుక శాంతి నహి పాడుతుంటే సడన్ గా స్వామి మధ్యలో ఒక లైను మర్చిపోయినట్టు యాక్ట్ చేశారనమాట. పాపం ఇటు అటు చూస్తున్నారు స్వామి. చూస్తుంటే ఈ విద్యార్థి, అరే స్వామి మర్చిపోయారేంటి, ఎట్లాగన్నా గుర్తు చేయాలని చెప్పి ఇట్లాగా మరమరు చేసి ఆ నెక్స్ట్ లైను అందించాడంట స్వామికి. స్వామి అందుకొని కంటిన్యూ చేసేసారంట. ఒకసారి అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డిస్కోర్స్ కి స్వామి మళ్లీ అదే ప్లేస్ లో భజన మర్చిపోయారంట. మర్చిపోతే మళ్లీ అబ్బాయి, అరే స్వామి మళ్లీ మర్చిపోయారు, సరే నేను మళ్లీ అందిస్తానని చెప్పి సెకండ్ టైం అందించాయంట. ఇంకా రెండు సార్లు స్వామికి ఒకళ్ళు భజన అందించిన తర్వాత ఆటోమేటిక్ గా మనసులో ఆ గర్వం అనేది వస్తుంది బయటికి. స్వామి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తారు, మన కరెక్ట్ లెసన్
7: క్రియేట్ కూడా చేస్తారు.
0: ఇది క్రియేట్ చేసిన అవకాశం, చేసింది ఏది. సో ఆ అబ్బాయి, సరే నేనే స్వామికి భజన అందించాను కదా, స్వామి మస్ట్ బి వెరీ వెరీ ప్లీజ్డ్ విత్ మీ, చాలా సంతోషించుంటారు అనుకున్నాడంట. సరే ఇంకా వీడికి లెసన్ చెప్పే టైం వచ్చిందని చెప్పి స్వామి ఒక టూ డేస్ తర్వాత భజన హాల్లో భజన కోసం స్వామి వచ్చి సింహాసనం మీద కూర్చున్నారంట. ఈ అబ్బాయి ఫస్ట్ కూర్చొని పాపం స్వామి వైపే తదేకంగా చూసి ఇట్లాగా యా స్వామి ఇస్ వెరీ హ్యాపీ విత్ మీ అన్న ఫీలింగ్ మనసులో ఉన్నదంట. స్వామి సడన్ గా ఈ అబ్బాయి వైపు సీరియస్ గా చూసి భజన పాడు అన్నారంట. అండ్ భజన మెన్షన్ చేశారంట స్వామి ఏ భజన పాడాలో. అబ్బాయి సరే స్వామి అని చెప్పి కళ్ళు మూసుకొని భజన ప్రారంభిద్దామని స్టార్ట్ చేశాడంట. ఆ భజనలో ఒక్క లైన్ కూడా ఆ అబ్బాయి గుర్తు రావట్లేదట. స్టార్ట్ చేయడానికి కూడా అవటం లేదంట. ఏం చేయాలో అర్థం కాక స్వామి వైపు చూసి, సరే ఈ భజన వద్దులే ఇంకో భజన పాడు అని చెప్పి ఇంకో భజన చెప్పారంట. ట్రై చేశాడంట, ఎంతకీ అవ్వట్లేదంట. అసలు మనసుకి ఆ లైన్ కూడా అందటం లేదంట. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకేం చేసేది లేక స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి తప్పైపోయింది స్వామి, నన్ను క్షమించండి, ఏమి గుర్తురావట్లేదు నాకు అని చెప్తే, జాగ్రత్తగా ఉండరా అని స్వామి చక్కగా వారించి, ఆ లెసన్ నేర్చుకునేటట్టు మనం ఎప్పుడు ఇది చేసాము అది చేసాము అన్న అహంకారం మనలో
7: ఉండకూడదు. స్వామి ఏది చేసినా మన మంచికి కదా, మనకి నేర్పించడానికే చేస్తారు. చాలా బాగుంది.
0: మరి ఈ వినయ విధేయతల్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటున్నామో, అది డెవలప్ చేసుకున్న తర్వాత మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి, ఇందాక కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనం విన్న ఆ చిరునాటికలో సంభాషణ ఏ విధంగా మారుతుందో ఒకసారి చూద్దాం. పాపం రాకేష్ మన కథ ప్రకారం చూస్తే, డోంట్ ఆస్క్ యార్, చెప్తే బాగుండదు కానీ రొటీన్ స్టఫ్, అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్, నెట్ చూసే అలవాటు లేదే కదా. నాకు ప్రిపరేషన్ కి 3 నెలలు పట్టింది తెలుసా, అంత ఒరిజినల్ స్టఫ్. ఏదో 4 పాత పేపర్ల నుంచి కాపీ కొట్టినా అంత గర్వంతో మాట్లాడుతున్నాడు. అదే వినయ ఉన్న అబ్బాయి అయితే, కష్టపడి ప్రిపేర్ అయ్యాను నేను, ఏదో భగవంతుడి దయవల్ల అంత బాగా జరిగింది, మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు అని చెప్తూ లాస్ట్ లో ఇచ్చిన ఇదేంటంటే, ఆ ప్రజెంటేషన్ లో ఈ రాకేష్ తో పాటు ప్రణీత అనే అమ్మాయి కూడా బాగా ప్రజెంట్ చేసిందని శరణ్ తెలుసుకుంటాడు. మరి అలా తెలుసుకున్నప్పుడు రాకేష్ మిగతా వాళ్ళకి చెప్తాడు, అరే నేనే కాదు మన బ్యాచ్ నుంచి ప్రణీత కూడా చాలా బాగా ప్రజెంట్ చేసింది, ఆ అమ్మాయికి కూడా మంచి రికగ్నిషన్ వచ్చింది అని కూడా చెప్పుండేవాడు.
7: చెప్పి ఉండొచ్చు. అలాగే మిగిలిన వాళ్ళు అసలు ఏమి బాగా చేయలేదు, ప్రిపేర్ అవ్వలేదు అనే కంటే మనం ఇలాంటి వాటి మీద ఇంకొద్దిగా రీసెర్చ్ చేసుకుని, ఇంకొద్దిగా టైం స్పెండ్ చేసి, ఎఫర్ట్ స్పెండ్ చేసి, టైం అండ్ ఎఫర్ట్ ఇంకా బాగా చెయ్యొచ్చు, చేసే అవకాశం ఉంది అంటే ఎంత బాగుండేది. మీరు వాళ్ళెవ్వరు బాగా చేయలేదు అని వాళ్ళని కంప్లీట్ గా రూల్ ఆఫ్ చేసేయడం కంటే. నిజమే గణేష్, మనం ఆలోచించే పద్ధతి మారినప్పుడు మనం మాట్లాడే మాటలు కూడా మారుతాయి. దానివల్ల మన చుట్టూతా ఉండే అట్మాస్ఫియర్ అన్ని మారుతాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఒక సామెత ఉంది కదా, మనం మాట్లాడే పద్ధతి మారితే మన జీవితం కూడా మారుతుందేమో.
0: మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మనం అహంకారాన్ని మదాన్ని తగ్గించుకుని ఏ విధంగా వినయ విధేయతలను మన జీవితంలో పెంపొందించుకుని అభివృద్ధి చేసుకోవాలో స్వామివారి నుంచి జీవిత పాఠాలను నేర్చుకున్నాం. మరి వీటిల్ని మన నిత్య జీవితంలో అమలుపరుచుకోవడానికి తగిన శక్తిని ప్రసాదించమని సాయిమాత చరణారవిందాలకు మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, రామ్మోహన్ నాగవెల్లి, శ్రీ టి నిరంజన్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు శ్రీ మాణిక్య శాస్త్రి గారి వద్ద విద్యను అభ్యసించారు. శ్రీ భాస్కర శర్మ గారు తెలుగు సంస్కృత భాషా ప్రవీణులు. వారు ఎంఏ గవర్నమెంట్ కాలేజ్ మంచేరియాల నుండి లెక్చరర్ గా రిటైర్ అయినారు. శ్రీ భాస్కర శర్మ గారు ఎన్నో పుణ్యక్షేత్రాలలో తమ భాగవత ప్రవచనాలు, అన్ని శక్తిపీఠాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చి ఉన్నారు. మరి ఈనాటి దేవీ అవతారం గురించి, దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైన అంతరార్థాన్ని గురించి శ్రీ భాస్కర శర్మ గారి మాటల్లో విందామా.
8: శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్నటి రోజున ఆ అమ్మవారి యొక్క అవతారాలలో సరస్వతి అంటే ఏమిటి, ఆ సారస్వతం దేనివల్ల కలుగుతుంది, ఎవరి ఎందు లక్ష్యం ఉంటే కలుగుతుంది, ఆ విషయాలను మనం తెలుసుకున్నాం. 3వ రోజులో ప్రవేశించాం. ఈరోజు అమ్మవారి అవతారం అన్నపూర్ణాదేవి. మనకందరికీ కూడా ప్రాణాన్ని ఇచ్చేటువంటిది అన్నమే. అన్నం పరబ్రహ్మస్వరూపం అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. మనం తీసుకునేటువంటి ఆహారం కూడా భగవంతుడితో సమానమే. యద్రుచ్యై పక్వై తథైవ రుచయతే ఏతత్ ప్రాప్యతే శరీరం తథైవ ప్రాణావశిష్టం యోగాత్ కల్పయేత్ అని చెప్పింది శాస్త్రం. దేన్నైనా మనం ఆహారంగా తీసుకుంటాం, ఆ ఆహారం లోపలికి వెళ్లిన తర్వాత రక్తంగా మారుతుంది, ఆ రక్తము నుండి తేజస్సు ఓజస్సు శక్తి వస్తుంది. ఆ ఆహారం తీసుకోవటం కూడా ఎట్లా తీసుకుంటాం, ఏది రుచ్యై, ఆ ఆహార పదార్థాన్ని బాగా రుచికరంగా వండుకుని నాలుకకు హితవుగా ఉండేటట్టుగా చేసుకుని తీసుకుంటేనే ఆహారం. ఏదో ఒకటి నోట్లో వేసుకుంటే అది ఆహారం కాదు, కడుపు నింపుకోవటం కోసం చేసిన పని అది. ఆహారము అని ఎప్పుడు అంటామంటే యద్ రుచ్యై రుచిగా ఉండాలి, పక్వై బాగా పచనము చేయబడి ఉండాలి. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని హవిస్సు అనే పేరుతో మనం ఈ లోపల వేస్తున్నాం, దాన్నే అన్నము అని పిలుస్తున్నాం. ఆ అన్నము అనేటువంటిది బియ్యంతో వండుకున్నా లేదు గోధుమలతో వండుకున్నా ఇంకో రకంగా తిన్నా ఏ రకంగా తిన్నా పక్వమై రుచికరంగా ఉండేటువంటిది, శరీరాన్ని నిలబెట్టేటువంటిది, ఆ లోపలికి వెళ్లి రక్తంగా మారేటువంటిది, ఆ రక్తము నుండి శక్తిని ఇచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని అన్నము అని పిలిచాం. ఈ అన్నం కూడా ఎవరి యొక్క స్వరూపం, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అన్నారు. ఆవిడ్ని అన్నపూర్ణ అవతారంగా అసలు ఎందుకు ఉంచారు అని ప్రశ్న. దానికి సమాధానమే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శ్లోకం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అంతవరకు ఉన్న శ్లోకం, ఈ శ్లోకం ఇంకా ఉన్నది, ఇంతవరకే మనకు ఈరోజు అవసరం. అయితే ఈ శ్లోకంలో ఉన్న భావం ఏమిటి? ఒకనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరుగుతోంది, హిమవంతుని యొక్క పుత్రిక పార్వతీదేవి. సర్వలోకాలకు నాయకుడైనటువంటి వాడు, బ్రహ్మాండాలకు నాయకుడైనటువంటి వాడు పరమేశ్వరుడు, ముక్కంటి దొర, వారిద్దరికీ వివాహం జరుగుతోంది. అమ్మవారి యొక్క సౌందర్యం మనం వర్ణించలేనిది. ఎందుకని అంటే అసలైనటువంటి సౌందర్యం గాని అసలైనటువంటి సువాసన గాని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పుకున్నాము నిన్నటి రోజున? అమ్మవారి నుంచే వస్తాయి అని చెప్పుకున్నాం. అట్లాగే ఆ అమ్మవారి యొక్క సౌందర్యమే నిజమైనటువంటి సౌందర్యం. మనం ఎన్ని అలంకారాలు చేసుకున్నా ఈ సౌందర్యం శాశ్వతమైనదేం కాదు. అందుకనే అమ్మవారిని గురించి 100 శ్లోకాలు రాసి ఆ 100 శ్లోకాల గ్రంథానికి శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరి అని పేరు పెట్టారు. అసలు సౌందర్యం ఎవరిదయ్యా అంటే అమ్మవారిదే. మరి అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికీ వివాహం జరుగుతుంది, చేయించడానికి వచ్చిన పురోహితుడు ఎవరయ్యా? బ్రహ్మగారు. ఏతే బ్రహ్మ వశిష్ఠో పదవీం కృత్వ తథైవ పరిణయం కృత్యాత్. ఆ బ్రహ్మగారు వశిష్ఠ స్థానంలో కూర్చుని వాళ్ళిద్దరికూ పెళ్లి చేయిస్తున్నాడు. ఆ చేయించేటప్పుడు 5 తలలు ఉన్నాయి ఆ బ్రహ్మగారికి. 5 తలలతోనూ ఉన్న బ్రహ్మగారు ఆ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసేటప్పటికీ ఒక్కసారి మనస్సు కొద్దిగా చెలించింది. ఆ సృష్టికర్త అయిన బ్రహ్మకు సౌందర్యాన్ని చూస్తే ఎవరికైనా చెలిస్తుంది. నాకు చెలించదండి అని ఎవరైనా ఒకవేళ చెబితే అది అసత్యం. పైకి అట్లా మాట్లాడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అటువంటి స్థితి నిజంగానే కలిగితే వారిని మనం మహానుభావుడు అనుకుని నమస్కారం చేయాలి. ఎందుకంటే కామమును జయించడం చాలా చాలా కష్టం. అటువంటిది బ్రహ్మగారే, ఐదు తలలు కలిగినటువంటి వాడు, అంత గొప్పవాడు, మహనీయుడు. ఆయనకే మనస్సు చెలించింది ఆ అమ్మవారి రూపాన్ని చూసేటప్పటికి. ఆ విషయాన్ని గమనించాడు పరమేశ్వరుడు. ఎప్పుడైతే గమనించాడో ఊర్ధ్వముఖంగా చూస్తున్నటువంటి ఆ ముఖాన్ని తన రెండు వేళ్లతో చిదిమి వేశాడు, తుంచేశాడు. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు తుంచింది ఎవరినయా అంటే బ్రహ్మదేవుని యొక్క శిరస్సు. ఆ బ్రహ్మదేవుని శిరస్సుని తుంచడం చేత పరమేశ్వరునకు ఇప్పుడు ఒక దోషం పట్టుకున్నది. ఏమిటి ఆ దోషం అంటే బ్రహ్మహత్యా దోషం. సామాన్యంగా పోయేటువంటిది కాదు ఈ దోషం. రౌరవాది మహానరకముల కన్నా గొప్పదైనది, ప్రమాదకరమైనటువంటిది ఆ దోషం. అంత తేలిగ్గా ఏదో ప్రాయశ్చిత్తం చేత, ఏదో గ్రహ జపాల చేత, వాటి చేత పోయేటువంటిది కాదు. చాలా గొప్పదైనటువంటిది ఆ పాపం. అంత తొందరగా పోదు. బ్రహ్మైహి అనుష్ఠానపరైహి యుగకృత్యా బ్రాహ్మణో నిత్యా బ్రహ్మచర్యామ్రతయేత్ తథైవ నో పాపం అపనుదతి అని చెప్పింది శాస్త్రం. అటువంటి బ్రాహ్మణుణ్ణి మనం కష్టం కలిగించినా అది బ్రహ్మహత్యా పాతకం కిందే వస్తుంది అని చెప్పింది శాస్త్రం. వాణ్ణి సంహరించకర్ల. వాడికి ఉన్న తలల్లో ఒక తలను శివుడు చిదిమేసినట్టుగా చిదిమి వేయవలసిన పని లేదు. ఆ బ్రాహ్మణునకు కష్టం కలిగించినా, అయ్యో నాకు ఈ కష్టాన్ని కలిగించాడేవాడు అని గనక బ్రాహ్మణుడు అనుకున్నట్లయితే ఆ పాపం ఖచ్చితంగా మనకు వస్తుంది అని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అందుకనే బ్రాహ్మణుణ్ణి భూసురహ, భూమి తిరిగేటువంటి దేవతలు అని అంటారు బ్రాహ్మణులను, భూసురులు అంటే. కనుక ఆ బ్రహ్మగారి యొక్క తలను చిదిమేయటం చేత బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. ఇప్పుడు ఆ పాపం ఎలా పోవాలి, ఏం చేయాలి? అనేక రకాలుగా పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అసలు ఏ పాపము అంటనివాడు. నా ప్రవృత్తయా పాపేన నా శ్రేయసేయత్ మమకార అహంకారాదీనాం నిత్యైవ అవ్యయ రూపేణ పరమేశ్వరం తదా మృడాని యోగకృతు అని చెప్పారు శంకరుల వారి. అవ్యయ రూపంలో తనకేమీ పట్టకుండా, తనది అనేటువంటి భావన లేకుండా ఉండేటువంటి సాక్షాత్తు పరమాత్మకే ఇప్పుడు బ్రహ్మహత్యాపాతకం పట్టుకున్నది. ఇప్పుడు ఆ బ్రహ్మహత్యాపాతకం ఎట్లా పోవాలి, ఏం చేస్తే పోవాలి అనేక మంది ఋషులను అడిగాడు, నారదుల వారిని అడిగాడు, అనేక మందిని సలహా అడిగాడు. ఎవ్వరిని అడిగినా ఆ బ్రహ్మహత్యాపాతకం పోవటానికి కావలసినటువంటి సలహా చెప్పగలిగిన వాళ్ళెవ్వరూ కనబడలేదు. దేవలోకంలో గాని, వైకుంఠంలో గాని, కైలాసంలో గాని, గోలోకంలో గాని ఎక్కడా కనబడలేదు. కనుక ఆయనకు ఏ విధంగానూ సలహా చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎట్లా పోతుందా పాపం? ఆ పాపాన్ని పోగొట్టుకుంటే తప్ప తాను స్థిమితంగా ఉండేటువంటి అవకాశం లేదు. ఒక్క పరమేశ్వరుడే కాదు, మనం కూడా అంతే. ఆ పాపం యొక్క ఫలితాన్ని పోగొట్టుకుంటే గాని మనకు మానసిక స్థిమితం ఏర్పడదు. అనుభవిస్తూ ఉన్నంతకాలం మానసిక క్షోభ అని అంటాం మనం. అది కాస్త అయిపోతే అమ్మయ్యా హాయిగా ఉన్నది అంటాం. కనుక ఆ పరమేశ్వరునికి ఏమీ తోచక పిచ్చి పట్టిన వాని వలె తిరుగుతుంటే భార్య అయినటువంటి అమ్మవారు, మనం మొన్న నిన్న కూడా చెప్పుకున్నాం ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని, మహత్యాన్ని, ఆ తల్లి యొక్క కరుణ ఎలా ఉంటుంది అనేటువంటిది. ఆ తల్లి కరుణించి పరమేశ్వరుణ్ణి పిలిచి ఆయనకు ఒక ఉపాయం చెప్పింది. ఏమిటి? నథ రిక్తపాత్రాభిక్షాటనం తథైవ ఏతత్ ప్రథమం ప్రాప్యతే భిక్షం ఏతత్వయా పాతకం తథైవ భిక్షాయోగ్యతే. నథ, నీవు ఖాళీగా ఉన్న పాత్ర, ఏదైనా ఒక పాత్ర తీసుకో, అందులో ఏమీ లేకుండా ఉండాలి, రిక్త పాత్ర. ఆ పాత్ర తీసుకుని భిక్షాటనం చెయ్యాలి. భిక్షాటనం కురియాత్, రిక్త పాత్ర భిక్షాటనం. ఎప్పుడైతే రిక్త పాత్ర, ఖాళీగా ఉన్న పాత్రతో భిక్షనెత్తడానికి పెడతావో, ప్రథమం ఉపయోగ్యతే భిక్షాం, మొట్టమొదటిసారిగా ఆ పాత్రలో ఎవరైతే భిక్ష వేస్తారో, ఏతత్వయా బ్రహ్మహత్యా పాతకం, ఇప్పటిదాకా నీ దగ్గర ఉండి నీతోనే ఉన్నటువంటి ఆ బ్రహ్మహత్యా పాతకం మొట్టమొదటిసారిగా ఎవరైతే ఆ గిన్నెలో వేస్తారో వాళ్ల దగ్గరకు వెడుతుందయ్యా. అప్పుడు నీ దగ్గర నుంచి పోతుంది కదా. నీకు కావలసింది బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడం. కనుక నువ్వు ఖాళీగా ఉన్న పాత్రను తీసుకుని భిక్షాటనకు బయలుదేరవయ్యా అని తన భర్తకు తానే సలహా ఇచ్చింది పార్వతీదేవి. అందరికన్నా గొప్ప స్నేహితుడు ఎవరయ్యా అంటే భార్యయే. కన్న తల్లి తరువాత వాడి క్షేమాన్ని కోరుకునేది ఎవరయ్యా అంటే భార్య. భార్య కన్నా మించిన స్నేహితులు లోకంలో ఇంకొకరు ఉండరు, ఉండబోరు. ఆవిడ సలహా చెప్పింది భార్య, కనుక తప్పనిసరిగా చేయవలసిందే అనే ఆలోచనతో పరమేశ్వరుడు ఒక పుర్రె చేత పట్టుకున్నాడు. ఆ పుర్రెలో ఏమీ లేవు, ఖాళీ. ఆ పుర్రెను చేత పట్టుకుని భిక్షాటనకు బయలుదేరాడు. అందుకనే పూర్వపు రోజుల్లో మన పెద్దవాళ్లు బిచ్చగాడు ఎవరైనా వస్తే ఆ బిచ్చగాడి సంచిలో గాని పాత్రలో గాని ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూసి, ఒకవేళ లేకపోతే ఆ బియ్యం కొలిచి తెచ్చిన డబ్బా అక్కడ పెట్టి నాలుగు గింజలు నువ్వు వేసుకోవయ్యా అని వాడితో చెప్పి వాడు వేసుకున్న తర్వాత వీళ్లు పెట్టేవాళ్లు. ఖాళీ పాత్రలో మాత్రం పెట్టేవాళ్లు కాదు పూర్వం. అసలు ఇప్పుడు బిచ్చం పెట్టేవాళ్లే తక్కువయ్యారు, దాని గురించి ఆలోచించవలసిన పని లేదు. కనుక ఈ రిక్త పాత్ర, ఆ ఖాళీగా ఉన్న పాత్రను ఎప్పుడైతే తీసుకుని బయలుదేరాడో, దేవలోకమంతా భిక్షాటన చేస్తున్నాడు. అందరి ఇళ్ల వైపుకు వెళ్లాడు. దేవేంద్రాదులు మొత్తం, దిక్పాలకులు, వరుణుడు, అగ్నిదేవుడు, ఆ కుబేరుడు, మొత్తం అందరి దగ్గరికి వెళ్లాడు. ఎవరి దగ్గరకు వెళ్లినా ఆయనకు భిక్షం వేసిన వాళ్లు లేరు. కారణం ఏమంటే, ఖాళీగా ఉన్న పాత్రలో ఎప్పుడైతే వేస్తామో ఆయన దగ్గర ఉన్న బ్రహ్మహత్యా పాతకం మన దగ్గరకు వస్తుంది అన్న సంగతి దేవతలకు అందరికీ తెలుసు. ఆ కారణం చేత ఆయన పాత్రలో ఎవ్వరూ వేయలేదు. ఎవ్వరూ వేయలేదు కదా అని దిగులు పడి వెనకకు వచ్చాడు. ఎప్పుడైతే అట్లా దిగులు పడి వెనక్కి వచ్చి ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోలేక, తన వద్ద ఉంచుకోలేక, ఆ పాపం యొక్క ఫలితాన్ని పొందలేక, నేను ఎందుకు ఈ పని చేశానా అని పశ్చాత్తాపడుతూ దిగులుగా ఉన్న భర్తను చూచి జాలిపడినటువంటి లోకమాత, సాక్షాత్తు పరాభట్టారిక, కాత్యాయని, కాళి, భగళ, చాముండి, రాజరాజేశ్వరి, గాయత్రి అన్ని పేర్లు ఆ తల్లివే. ఆ తల్లి అన్నపూర్ణగా అవతరించింది. ఎందుకొరకు అంటే, కేవలం తన భర్త అయినటువంటి పరబ్రహ్మమైన ముక్కంటి దొరయైన ఆ పరమేశ్వరునకు భిక్ష పెట్టడం కోసం తానే అన్నపూర్ణగా అవతరించి పాయస పాత్రను తీసుకుని ఆ పాయస పాత్ర నుండి పాయసాన్ని తీసి మొట్టమొదటిసారిగా ఆ పాత్రలో ఈశ్వరుని వద్ద ఉన్నటువంటి ఆ పుర్రెలో భిక్షం వేసింది. ఎప్పుడైతే ఆవిడ భిక్షం వేసిందో ఇప్పుడు బ్రహ్మహత్యా పాతకం ఎక్కడికి రావాలి? ఆ బ్రహ్మ యొక్క ఒక శిరస్సును చిదిమేసినటువంటి పాపం అమ్మవారి దగ్గరకు వచ్చింది. సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి తల్లి, ఏ పాపము అక్కడ ఉండే అవకాశం లేదు, నిలబడగలిగిన అవకాశం లేదు. అమ్మవారి దగ్గరకు చేరినటువంటి చెడు కూడా మంచిగానే మారుతుంది అని చెప్పారు. ఆవిడకు ఉన్నటువంటి నామాలలో సర్వమంగళ అనే నామం కూడా ఉన్నది. అమంగళమైనవి కూడా ఆ అమ్మవారి వద్దకు చేరితే మంగళప్రదమవుతుంది. ఆ అమ్మవారు ఒప్పుకుంటే విషం కూడా అమృతమే అవుతుంది. పరమేశ్వరుడంతటి వాడు విషం మింగటానికి సిద్ధపడి ఏం చెయ్యమంటావని అమ్మవారిని అడిగితే మింగేయమన్నది. ఆ విషాన్ని మింగాడు ఆయన. కంఠంలోనే ఉండిపోయింది, బయటికి రాలేదు, లోపలికి వెళ్లలేదు. ఆ విధంగా అమృతప్రాయమై ఆగిపోయింది ఆ విషం కూడా. కనుక అమ్మవారి దగ్గరకు చేరిన ఏ వస్తువైనా పవిత్రమే అవుతుంది. ఇప్పుడు ఆ బ్రహ్మహత్యా పాతకం అమ్మవారి దగ్గరకు చేరడం చేత అత్యంత పవిత్రమై తాను పాపము యొక్క స్వరూపం కనుక అక్కడ ఉండలేక అమ్మా నన్ను పంపించే మార్గం చూడు అని అడిగింది అమ్మవారిని ఆ బ్రహ్మహత్యా పాతకం. నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తాను, అప్పుడు నువ్వు వెళ్లిపోదు గానివి అని చెప్పింది అమ్మవారు. అప్పుడు అడిగింది ఆ బ్రహ్మహత్యా పాతకం 18 అక్షౌహిణీల సైన్యము యొక్క రక్తం కావాలి అని అడిగింది. అప్పుడు అమ్మవారు ఆ బ్రహ్మహత్యా పాతకానికి అనుజ్ఞ ఇచ్చింది. అత్యంత పవిత్రమై తాను పాపము యొక్క స్వరూపం కనుక అక్కడ ఉండలేక అమ్మా నన్ను పంపించే మార్గం చూడు.

ద్వాపర యుగంలో కౌరవ పాండవ యుద్ధం జరుగుతుంది. కౌరవులకు 11 అక్షౌహిణీల సైన్యము, పాండవులకు 7 అక్షౌహిణీల సైన్యము ఉంటుంది. మొత్తం 18 అక్షౌహిణీల సైన్యం. ఏ రోజు మరణించిన సైన్యము యొక్క రక్తాన్ని ఆ రోజు నీవు త్రావవమ్మా, త్రాగుదువుగానివి అని ద్వాపర యుగంలో నీవు అవతరిస్తావు మళ్లీ అని బ్రహ్మహత్యాపాతకాన్ని పంపించేసింది. ఆ బ్రహ్మహత్యాపాతకమే ద్రౌపదీదేవిగా పుట్టింది అని. ఆ ద్రౌపదీదేవి తల్లి గర్భం నుంచి పుట్టింది కాదు. అయో నిజ, ద్రుపద మహారాజు హోమం చేస్తుంటే ఆ హోమ కుండము నుండి పుట్టింది. అమ్మవారు ఎటువంటిదో, ద్రౌపది కూడా అటువంటిది. ఎందుకంటే అమ్మవారి నామాల్లో చిదగ్నికుండ సంభూత అని ఉన్నది. చిత్ అనేటువంటి అగ్నికుండము నుండి అమ్మవారు ఉద్భవించినట్టుగా వర్ణింపబడి ఉన్నది. ద్రౌపదీదేవి కూడా యాగశాలలో ఆ అర్జునుడు వివాహం చేసుకోవడానికి తగినటువంటి కూతురు కావాలి అని సంకల్పం చెప్పి ఆయన హోమం చేస్తే ఆ పిల్ల తల్లి గర్భం నుంచి పుట్టలేదు, హోమకుండము నుండి వచ్చింది. అయ్యో నిజ అని అంటారు. కనుక ఆ ద్రౌపది ఈ భారత యుద్ధం జరిగిన సందర్భంలో ఏ రోజుకు ఆ రోజు చనిపోయినటువంటి వాళ్లను రాత్రిపూట వెళ్లి ఆ పిశాచ రూపంలో, బ్రహ్మహత్య పాతక రూపంలో ఏ రోజు చనిపోయిన వారి యొక్క ఆ రక్త మాంసములను ఆ రోజు సేవిస్తూ ఉండేది అని కూడా మనకు కథ ఉన్నది. కనుక శివునకు కలిగినటువంటి బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టడం కోసం ఆ అమ్మవారు అన్నపూర్ణగా అవతరించింది. ఆ అన్నపూర్ణ యొక్క అవతారమే సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆహారతత్వము. నిన్న మనం సరస్వతి రూపాన్ని చెప్పుకున్నప్పుడు విజ్ఞానం సారస్వతం అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇవాళ అమ్మవారి యొక్క అవతారములలో అన్నపూర్ణ అనే ఆవిడని గురించి చెప్పుకున్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారాన్ని గురించి చెప్పుకున్నాం. ఈ ఆహారమే అమ్మవారి యొక్క స్వరూపంగా గనక మనం భావించినట్లయితే ఎప్పుడైతే అన్నమును ఆహారాన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తామో దాని యందు మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆ శ్రద్ధ ఎప్పుడైతే కలుగుతుందో కలిగినటువంటి ఆహారాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి, ఒక్కొక్క చోట ఎంత తింటారో అంత పారేసేవాళ్లు కూడా ఉన్నారు. ఎందుకయ్యా అలా పారవేస్తున్నావు అని అడిగితే వాళ్లు తెలివిగా సమాధానం చెబుతున్నాము అనుకుని మనకు చెబుతారు. ఏ విధంగా సమాధానం, మనతో పాటు లోకంలో ఉండే జీవరాశులు కూడా బతకాలి కదా, వాటి కోసం నేను పడేయటం కోసం వదిలేస్తున్నాను అని చెబుతాడు. చాలా పొరపాటు. అమ్మవారిని సేవించడం అంటే ఆహారాన్ని సేవించడం కూడా అమ్మవారిని ఎంత శ్రద్ధగా పూజిస్తామో అంత శ్రద్ధగానూ పూజించాలి. ఈ ఆహారాన్ని ఎక్కడ వేస్తున్నాం అనే ప్రశ్న వేసుకోవాలి మనం. నోట్లో పెట్టుకుంటాం సహజంగా. ఈ నోట్లో పెట్టుకున్నది ఎక్కడికి పెడుతోంది, లోపలికి పెడుతోంది. సైన్స్ ప్రకారం ఆ లోపల ఉండేటువంటి పదార్థములన్నీ కూడా ఆ వాటిల్ని బాగా రుబ్బి హరిత పదార్థం పిండి పదార్థంగా మారుస్తాయి, ఆ పిండి పదార్థమే రక్తంగా మారుతోంది అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రవేత్తలు ఉపాధ్యాయులు అందరూ చెప్పినటువంటిది. అయితే పురాణ గ్రంథాలలో ఏమని ఉన్నదంటే మనకు 5 రకాలైన అగ్నిహోత్రాలు ఉన్నాయి. ఈ 5 రకాలైనటువంటి అగ్నిహోత్రాలు ఏమిటయ్యాయి అంటే, ఆ 5 రకాలైనటువంటి అగ్నిహోత్రాల్లో బడబాగ్ని, యోగాగ్ని, యాగాగ్ని, జఠరాగ్ని, లౌకికాగ్ని 5 రకాలైన అగ్నిహోత్రాలు. బడబాగ్ని

0: మొట్టమొదటిది సముద్రంలో ఉంటుందది. ఉప్పెన అంటారు. ఆ బడబాకిని రగిలినప్పుడే ఆ ఉప్పెన వస్తుంది, తుఫాను వస్తుంది. అట్లాగే యోగాగ్ని, యోగ సమాధి చేత ప్రజ్వలింపజేసేటువంటి అగ్నిహోత్రాన్నే యోగాగ్ని అంటాం. యాగాగ్ని, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అగ్ని మథనము అని చేస్తారు. ఆ అగ్ని మథనం చేసినప్పుడు అరణి అని ఉంటుంది అడుగున ఒక చెక్క, ఆ అరణి లోపల నుండి అగ్నిహోత్రం పుడుతుంది. అలా పుట్టినటువంటి దాన్ని యాగ అగ్ని అంటాం. అగ్ని పుల్లతో వెలిగిస్తే వచ్చేది కాదు, కర్పూరం బిళ్ళలు వేసి వెలిగిస్తే వచ్చేది కాదు, కనుక ఆ అరణి నుండి రావాలి. వస్తే దాన్ని యాగాగ్ని అంటాం. బడబాగ్ని, యోగాగ్ని, యాగాగ్ని. ఇక నాలుగవది జఠరాగ్ని. దాన్నే మన పరిభాషలో చెప్పాలి అంటే లివర్ అని అంటాం. ఆ లోపల ఉంటుంది, మనిషి శరీరంలో ఉంటుంది ఆ జఠరాగ్ని. అది మెనుకు మెనుకుమని కదులుతూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది మెరుగుడు పురుగులాగా. అది అట్లా ప్రవర్తించడం చేతనే మనిషికి ఆకలి అనేది తెలుస్తుంది. ఒకవేళ అది గనక మందగిస్తే ఆకలి వేయదు, మందగించకుండా ఎక్కువైతే వాడు ఎంత తినాలో అంత కాకుండా ఎక్కువ తింటాడు. జరగకూడనివన్నీ జరుగుతాయి. అలా కాకుండా ఎప్పుడైతే మనం చక్కగా కావలసినంతే తినగలుగుతామో, తినటానికి ఇష్టపడతామో, అప్పుడు ఆ లోపల ఉన్న జఠరాగ్ని సక్రమంగా ఉన్నది అని అర్థం. ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం అన్నపూర్ణ అని చెప్పుకున్నాగా, ఆ అన్నపూర్ణ స్వరూపమైనటువంటి ఆహారాన్ని జఠరాగ్ని అనేటువంటి అగ్నికుండంలో వేస్తున్నాం. సర్వసాధారణంగా ఋత్విజులైనటువంటి వాళ్ళు మంత్రపూతంగా ఎట్లా అయితే ఆ అగ్నిహోత్రంలో నెయ్యి, హవిస్సు ఇవన్నీ వేస్తారో, అదేవిధంగా మనం కూడా ఏం చేస్తున్నాం, ఇదిగో ఈ అన్నము అనబడేటువంటి దాన్ని లోపల వేస్తున్నాం. ఆ జఠరాగ్ని లోపలికి వెళ్లి అది ఏం చేస్తోంది, రక్తంగా మారుతోంది. ఆ రక్తంగా మారిన రక్తం నుంచి తేజస్సు వస్తున్నది. ఆ తేజస్సు వల్లనే ఈ మానవుడు కాంతివంతంగా కనపడుతున్నాడు, బలవంతంగా కనపడుతున్నాడు. అందువల్లనే ఒక్కరోజు గనక మనం ఆహారం తీసుకోకపోయినట్లయితే ఎంత నీరసంగా ఉంటాం మనం. నిన్నల్లా ఉపవాసం ఉన్నామయ్యా, ఇవాళ భోజనం చేయలేదు, రేపు లేదు, ఎల్లుండి మాట్లాడతానులే అని నీరసంగా చెబుతాం. ఎందుకంటే ఇవాళ నీరసం భోజనం చేయలేదు, రేపు తిన్నాం కనుక భుక్తాయాసం, అసలు మాట్లాడలేము, ఇక మాట్లాడేది ఎప్పుడయ్యా, ఎల్లుండి మాట్లాడతానంటాడు. కనుక ఈ మానవుడు ఎక్కువైనా తట్టుకోలేడు, అసలు లేకపోయినా తట్టుకోలేడు. సమభాగంతో ఆ ఆహారం లోపలికెడితే ఆ వెళ్లినటువంటి ఆహారమే అన్నపూర్ణ యొక్క స్వరూపము. ఆ అన్నపూర్ణాదేవి ఇదిగో ఈ ఆహారం రూపంలో నా శరీరంలో ప్రవేశించి నన్ను కాపాడుతోంది, నన్ను ఈ శరీరాన్ని నిలబెడుతోంది, నా చేత అనేక రకాలైన కర్మలు చేయిస్తున్నది. ఏ కర్మ చేయాలన్నా మనకు శక్తి కావాలి. శక్తి కావాలి అంటే ఆహారం ఉండాలి, ఆహారం అంటే అన్నపూర్ణయే. కనుక ఆ అన్నపూర్ణ రూపంలో నాకు శక్తి ఏర్పడి ఆ శక్తిని కలిగించి అన్ని కర్మల పట్ల ఆసక్తిని కూడా కలిగించి ఆయా కర్మలు ఆచరిస్తూ ఆ కర్మల్లో కూడా సత్కర్మలు మాత్రమే ఆచరించాలి మనం, దుష్కర్మల జోలికి వెళ్ళకూడదు. ఆ సత్కర్మలు ఏవి, దుష్కర్మలు ఏవి, ఈ రెండు విషయాలు తెలుసుకోవడానికే మనకు సద్గురువులు కావాలి. సాయినాథుని వంటి సద్గురు చరణములు ఎప్పుడైతే మనకు దొరుకుతాయో అప్పుడు ఏది సత్కర్మ ఏది దుష్కర్మ అనే విషయం మనకు తెలుస్తుంది. ఆ సత్కర్మను మాత్రమే తెలుసుకుని దుష్కర్మలను హంసలాగా వదిలిపెట్టి సరస్వతి స్వరూపాన్ని గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాం. కనుక అలా ఆచరించినట్లయితే మన జీవితం కూడా ప్రభావవంతమై దివ్యమైనటువంటి తత్వాన్ని పొందుతుంది. కనుకనే ఆ అన్నపూర్ణ రూపంలో అమ్మవారిని మనం అర్చించాలి అనేటువంటి ఆలోచనతో అనూచానంగా ఏనాటి నుంచో పెద్దలు ఏర్పాటు చేసినటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించే మనం మూడో రోజున అన్నపూర్ణ అవతారాన్ని గురించి చెప్పుకున్నాం. చాలా దివ్యమైనటువంటిది. ఈ విన్నటువంటి వారంతా కనీసం ఈ రోజు నుంచైనా ఇంతకు ముందు ఆలోచన కలిగి ఉన్న వాళ్లకు ప్రత్యేకించి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఒకవేళ ఆ ఆలోచన కనుక కలగకపోయినట్లయితే ఎంత కష్టమైనా తానే అన్నపూర్ణ అవతారాన్ని ధరించి ఆ భిక్షాపాత్రలో అమ్మవారు పెట్టడానికి సిద్ధపడిందో ఆ విధంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తనకు కలిగినంతలో వచ్చి అడిగిన వాడికి లేదనకుండా తాను కూడా పెట్టి ఆ పెట్టినటువంటి వాళ్లు అన్నపూర్ణ అవతారముగానే తయారు కావలే అది మనకు బోధించాలి. అంతేకాదు తిన్నవారు ఆ నోట్లో పడినటువంటి పదార్థం అన్నపూర్ణాదేవితో సమానము అనేటువంటి భావన కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆ సందేశంగా భగవంతుని కృపచేత మీకందరికీ అందిస్తూ సాయినాథుని దివ్య చరణారవిందములకు మనస వాచ కర్మణ నమస్కరిస్తూ ఈనాటి సందేశాన్ని ముగించుకుంటున్నాం.
1: రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. సాయిరాం.
2: సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి సందేశ ఝరి మీ అందరికీ ప్రశాంతి నిలయానికి స్వాగతం పలుకుతూ అందిస్తోంది శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు. సాయి సౌందర్య మాధుర్యం రెండవ భాగానికి స్వాగతం. ఏ విధంగా ఒక పదము దాని అర్థము విడదీయరానివో, సృష్టి సృష్టికర్త విడదీయబడలేవో, అదేవిధంగా శివశక్తులిరువురు అభేదమైనవారు. ఒకరు లేక మరొకరు లేరు. సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం శివశక్తులిరువురి అభేదత్వాన్ని వివరిస్తుంది. సత్యసాయి భగవానుడు సాక్షాత్తు శివశక్త్యావతార రూపం. స్వామి ప్రతి చర్యలో, ప్రతి కదలికలో, భక్తులతో విద్యార్థులతో జరిగిన సంభాషణలలో ఈ అవతార సత్యాన్ని వెల్లడి చేశారు. ఈనాటి రెండవ భాగం దివ్యమైన అనుభవాలు, అద్భుతమైన ఉదాహరణలు, చక్కటి అంతరార్థాల సమాహారం. వినండి సాయి సౌందర్య మాధుర్యం రెండవ భాగం.

0: సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరత్నచషకాం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాంబికాం. శ్రుతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఈనాటి సాయి సౌందర్య మాధుర్యం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సాయిరామ్. మనం సౌందర్య లహరిని బేసిస్ చేసుకుని స్వామి సౌందర్య మాధుర్యాన్ని గ్రోలడం కోసమని చేసే ప్రయత్నంలో మొదటి పద్యాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం.
1: సార్, ఆ పద్యంలోకి వెళ్లే ముందు నాకు ఈరోజు ఆలోచిస్తే ఒక ప్రశ్న తలెత్తింది సార్ నా మైండ్లో. ప్రతినిత్యం మనం ఏదో ఒక మెకానికల్ గా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఏదో కార్యాలు సాధిస్తున్నాము, ఈ చుట్టూ ఉన్న సృష్టి చాలా బాగుంది అని ఆస్వాదించేస్తున్నాము, ఎన్నెన్నో చేస్తున్నాం. కానీ ఇది ఈ పని మనం చేస్తున్నాము అన్న ఒక భావన మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడో ఒక మూల కొన్ని అసాధ్యమైనటువంటి పనులు మనసే జరుపుబడుతూ ఉంటాయి. అప్పుడు కూడా మనం చేస్తున్నామా? ఇదంతా నడిపించేదెవరు? ఇదొక ఒక లయబద్ధంగా అన్ని నడుస్తున్నాయి, దీని వెనకాతలున్న శక్తి ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచించామా అన్న ఒక థాట్ నాలో ఆవిర్భవించింది సార్.
2: సరే, నీ ఆలోచనకి ఈనాటి భాగంలోని స్వామి అన్ని సమాధానాలు ఇస్తారనిపిస్తున్నది నాకు. ముందుగా మనం ఈ మొదటి శ్లోకాన్ని విందామా?

0: దీని తాత్పర్యం ఇలా ఉంది. అమ్మా భగవతి, శివుడు సర్వమంగళవు చైతన్య రూపిణివి అయిన నీతో కలిసి ఉన్నప్పుడే ఈ జగత్తును సృష్టించడానికి సమర్థుడవుతాడు. అలా నీతో కూడి ఉండకపోతే ఆ సదాశివుడు కొంచెము కూడా కదలడానికి సమర్థుడు కాడు. ఇందువల్ల విష్ణువు, రుద్రుడు, బ్రహ్మ మొదలైన దేవతల చేత కూడా పూజింపబడే నీకు నమస్కరించడానికిగాని స్తోత్రము చేయడానికిగాని పూర్వము పుణ్యము చేసుకుని పుట్టి ఉండాలి. లేకపోతే నీకు నమస్కరించేటటువంటి లేక స్తోత్రం చేసేటటువంటి అదృష్టం లభించదు అని.
1: ఆహా, ఎంత మధురంగా ఉంది ఈ పద్యంలో రెండు అంశాలు మనకి శంకర భగవత్పాదులు వారు అందించారు. మొదటిదేమో శివశక్త్యాయుక్తో అని స్టార్ట్ చేసిన అంశం, రెండోదేమో ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యం ప్రభవతి అని చివరి లైన్. సో ఇది మనం ఇవి రెండూ అర్థం చేసుకోవడానికి కాస్త స్వామి చెప్పిన సందేశంలోనూ మనం నేర్చుకున్న వేద మంత్రాల నుంచి కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శివుడు శక్తి వల్లనే అన్నీ చేయగలుగుతున్నాడు అన్నాం కదా, కదలిక ఆ కదలికనే ఆ స్పందననే ఇదంతా మనకి ఈ సృష్టి అంతా ఆ స్పందన వల్ల వచ్చిందని మన ఆ మొదటి లైన్లో మనం తెలుసుకుంటున్నాం. శివశక్త్యాయుక్తో అంటే శక్తి లేకుండా శివుడు ఏ పని చేయలేడు అన్నారు సౌందర్యలహరిలో.
0: అంటే శివుని యొక్క ఉనికికి మూలము శక్తి, ఆ ఉనికిని ప్రకటించాలి వ్యక్తపరచాలి అంటే శక్తి ఉండాలి అని. అంతేకాకుండా ఈ విశ్వాన్ని ఈ ప్రకృతిని సృష్టించడానికి కూడా ఆ స్పందనకి కారణం కూడా శక్తి అని ఎంతో చక్కగా ఈ అర్థంలో కూడా వివరించబడింది.
1: ఇదే దీని సారాంశమే మనకి ఆనందవల్లిలో చాలా మధురంగా వేదమాత తెలిపింది. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి శతపోతప్యత శతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత. సో కామయత, సహ కామయత, మొదటి ఆ పరబ్రహ్మ పరమేశ్వర తత్వంలో ఒక సంకల్పం చెలరేగిందిట. యామని బహుశ్యాం ప్రజాయేతి అంటే నేను మల్టిప్లై అవ్వాలి, నేను బహు రూపంలో దాల్చాలి అని. ఆ సంకల్పమే కదలిక, ఆ సంకల్పమే శక్తి స్వరూపం కదా.
0: ఇదే విషయాన్ని చక్కగా స్వామి ఒకసారి విద్యార్థులకి ఒక ఉత్తరంలో రాస్తూ రూఢి చేశారటండి. ఏమని రాశారంటే, ఐ డివైడెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్ అని.
1: బ్యూటిఫుల్.
0: అంటే అనుకున్నది ఏంటి అంటే, ఈ సృష్టి అంతటిని తను ఎందుకు సృష్టించాడు అంటే తన్ని తాను ప్రేమించుకోవడానికి, తను ఆనందించడానికి.
2: అంటే ఈ సృష్టి అంతా ఒక ఆట. సో ఇది ప్రేమ, ప్రేమ, ప్రేమపూరితమైనటువంటి ఆట. స్వామి చెప్పినటువంటి అద్భుతమైన పద్యం ఈ సందర్భంలో గుర్తొస్తుంది సార్. అల్ల పరమాత్మయను బొమ్మలాటగాడు జీవుని రంగస్థరాన నిలిచి ఆడించు ఆనాటి ఈనాటి ఆచజూచి సుంత వర్ణించి కొంత సంతసము గనుడి. ఎంత అద్భుతంగా స్వామి తన సృష్టిని తాను వివరించుకున్నారు.
0: అంతే కదా, వివరించడం కాకుండా స్వామి ఆ సృష్టిని చూసి ఎంత ఆనందిస్తారన్నది ఒకసారి ఒక భక్తుడు అడిగేటండి. ఎంత కష్టపడతారు స్వామి 85 సంవత్సరాలు ప్రతి రోజుని మనం పరిశీలిస్తే రెండు పూటల అదే సమయానికి ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆరోగ్య పరిస్థితి గాని బయట వాతావరణం గాని ఏది ఎలా ఉన్నప్పటికీ ప్రపంచంలో ఏది ఏం జరుగుతున్నప్పటికీ కూడా స్వామి అలా అదే సమయానికి ఆ సమయ పాలన పాటిస్తూ మనకి దర్శనాన్ని భాగ్యాన్ని ప్రసాదించారు, అన్ని పనులు నిర్వర్తించారు. ఆ భక్తుడు అడిగేట స్వామిని, ఎందుకు స్వామి ఇంత కష్టపడతారు, ఒకరోజు మీరు రెస్ట్ తీసుకోండి, భక్తులు వేచి ఉంటారులేండి, దాని దేవున్నది, ఒక పూట దర్శనం ఇవ్వకపోతే ఏమైపోదు అంటే, అప్పుడు స్వామి చెప్పారు, అయ్యో నీకు అలా అర్థమైందా, వాళ్లకి నేను దర్శనమిస్తున్నా నువ్వు అనుకుంటున్నావా అన్నట్ట. మరి స్వామి వచ్చేది మనకి దర్శనం ఇవ్వడానికే కదా. అప్పుడు స్వామి చెప్పారట, లేదు బంగారు, నేను ఎందుకు వస్తున్నానంటే వాళ్లని దర్శించుకోవడానికి నేను వస్తున్నాను అని చెప్పారట. భక్తుల్ని భగవంతుడు దర్శించుకోవడం ఏంటండి అన్న డౌట్ ఈ వ్యక్తిలో కలిగినప్పుడు స్వామి దానికి కూడా సమాధానం చెప్తున్నారు, ఎందుకంటే వీరందరూ నా అంశలే, వాళ్లల్లో ఉన్న నన్ను చూసుకోవడానికి నేను వస్తున్నాను.
1: అందుకోసమనే ఏమో చివరి దశలో స్వామి అందరికి నమస్కారం చేశారు. కుల్వంత్ హాల్లో ఉన్న ప్రతి భక్తుడికి స్వామి నమస్కరించారు. ఎందుకంటే తనలో ఉన్న తనని స్వామిని అందరిలోనూ చూసుకుని ఎప్పుడు నిత్యం ఆ విధంగా ఉండేవారన్నమాట స్వామి. మనకి అంత డీప్ గా అవగాహన అప్పుడు రాలేదు, కానీ స్వామి ఎప్పటికీ, ఇన్ఫాక్ట్ స్వామిది చాలాసార్లు చూసేవాళ్ళం మేము. స్వామి వెళ్ళి ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఎంత ఆనందంగా ఉండేవారు. స్వామి చేతి నుంచి అలా స్వామి శారీస్ ఇచ్చినా లేకపోతే స్వీట్స్ పంచిపెట్టినా, ఏది పంచిపెట్టి వచ్చిన తర్వాత స్వామి బ్లిస్ అంటే చూపెట్టేవారు. ఎప్పుడూ బ్లిస్ లోనే ఉండేవారు, కానీ ఆ బ్లిస్ ఇంకా వ్యక్తమైపోయేది. నిజంగా స్వామి ఇచ్చి వస్తే చాలు, మాకు తెలిసిపోయేది స్వామి చాలా సంతోషమైన మూడ్ లో ఉంటారు ఇప్పుడు అని. సో అది మనకి ఎందుకంటే తన్ని అందరిలోనూ చూసుకుని టు లవ్ మై సెల్ఫ్ చేసిన కార్యక్రమం కాబట్టి ఇది.
2: పాత భక్తులు కొంతమంది చెప్తూ ఉంటారు స్వామికి అద్దాలుండే రూమ్ అంటే చాలా ఇష్టం అంటారు. ఎందుకు అంటే తనను తాను చూసుకుంటారు. అంటే మరి స్వామి దర్శనానికి వస్తున్నారు అంటే స్వామి ఒక అద్దాల రూమ్ లోకి వెళ్తున్నారు, ప్రవేశిస్తున్నారు అని ఒక అర్థం. ఎందుకంటే తనను తాను అందరిలో చూసుకుంటున్నారు, మనలో ఉండి ఎన్నో లోపాలని అధిగమించి అందరినీ
1: ప్రేమించారు.
0: అంటే మన బాహ్యమైన రూపాన్ని గాని లేకపోతే మనకు చేసుకున్న పూర్వకర్మలు ఇవన్నీ చూస్తే స్వామికి జన్మజన్మలు బట్టి మనం మర్చిపోవచ్చు, కానీ ఆయనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అదే చిరునవ్వు, అదే ప్రేమ. మనం ఎన్ని తప్పులు చేసినా సరే మనం క్షమించి అంత ప్రేమను చూపించడానికి కారణం స్వామి చెప్తూ ఉంటారు. ఎందుకంటే నా యొక్క అంశాన్ని మీలో చూస్తున్నాను తప్ప మీ బాహ్యమైన రూపాన్ని గాని మీ కర్మల్ని గాని మీ ఆలోచనలు గాని నేను చూడటం లేదు అని ఎన్నోసార్లు.
2: సార్ మనకి నాసదీయ సూక్తంలో ఇదే తత్వాన్ని ఎంతో చక్కగా ఆ చరణం ఏదైతే ఉందో, మొట్టమొదట భగవంతుడికి కలిగినటువంటి సంకల్పం, దాని గురించి నాసదీయ సూక్తంలో ఎంతో అద్భుతంగా చెప్పి ఉంది. అది మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం సార్. ఆనీతవాతకస్వదయాతదేకం తస్మాద్ధాన్యన్న పరకించనాశ తమ ఆసీత్ తమసా గూఢమగ్రే ప్రకేతం సలిలగుం సర్వమా ఇదం.
1: బ్యూటిఫుల్. సలిలగుం సర్వమా ఇదం అంటే కదలిక. ఆ మొదటి నాసదీయ సూక్తంలో క్రియేషన్ లో మొదటి ఫ్రాక్షన్ మిలియన్త్ ఆఫ్ ఎ సెకండ్ అనుకోవచ్చు జరిగిన విశేషాన్ని నాసదీయ సూక్తంలో వేదమాత తెలిపింది. అప్పుడు అంత ఏముందిట, సలిలగం సర్వమాయుధం అంటే కదలిక, ఎక్కడ చూసినా కదలిక ఉందిట. అదే ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం చూడండి, ఆ కదలిక వల్ల క్రియేషన్ స్టార్ట్ అయింది. ఆ కదలిక రావడంతో ఏమైంది స్వామి మనకి దాని తర్వాత చాలా బాగా విశదీకరించారు. కదలిక వల్ల వచ్చిందేమో హిరణ్య గర్భరూపం, మొదట ఒక అండ రూపంలో వచ్చింది. ఆ కదలిక రాగానే నెక్స్ట్ మూమెంట్ ఓంకారం వచ్చింది. ఆ ఓంకారంతో సహా ఒక అండ రూపం తయారైంది. ఆ అండ రూపాన్ని హిరణ్య గర్భరూపం అని స్వామి మనకు చెప్పారు. ఆ హిరణ్య గర్భం స్వామి మనకి శివరాత్రి నాడు ఉద్భవించి చూపెట్టేవారు. సో ఆ హిరణ్య గర్భ రూపం ఆ మొదటి నాస అంటే ఆ కదలిక వచ్చిన తర్వాత వచ్చిన రూపం హిరణ్య గర్భ రూపం. హిరణ్య గర్భంకి ముందు వచ్చిన సౌండ్ ఓంకారం. ఈ ఓంకార తత్వం అందుకోసమే ప్రణవం అని, ఇటర్నల్ సౌండ్ అని. ఆ సౌండ్ నుంచే అంత వేదాలు వచ్చాయని, అన్ని శాస్త్రాలు వేదాలు అన్ని ఓంకారం నుంచి వచ్చాయని ఎందుకంటామంటే ఆ ప్రప్రథమంగా వచ్చిన వైబ్రేషన్ ఓంకారం. ఇదే స్వామి ఒకసారి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. అంటే స్వామి మాట్లాడే మాటలు ఎంత గూఢార్థం ఉండేదో, ఎంత ఎన్ని స్క్రిప్చర్స్ అన్ని క్రోడీకరించి ఒక సింపుల్ సెంటెన్స్ లో చెప్పేసేవారు అనిపిస్తుంది. ఇప్పుడు స్వామి ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ లో ఏదో పని కోసం వెళ్ళి అది అయిపోయినే వస్తుంటే, తిరిగి వస్తుంటే నమస్కారం చేసుకుంటున్నాను, పని అయిపోయింది కాబట్టి నమస్కారం చేసుకుని తిరిగి వస్తుంటే అదే టైంలో ఆరయింది సాయంత్రం పూట, భజన స్టార్ట్ అయింది భజన హాల్లో. ఇంటర్వ్యూ రూమ్ లో నేను ఆ విభూది బాస్కెట్ పెట్టేసి స్వామి నమస్కారం తీసుకుని లేవబోతున్నాను, ఓంకారం స్టార్ట్ అయింది. స్వామి బ్రహ్మ నా వైపు చూసి, పరబ్రహ్మ ఎక్కడ ధ్యానిస్తే పరబ్రహ్మ తెలుస్తాడో తెలుసా, ఎక్కడ పరబ్రహ్మని చూడగలవో తెలుసా అని అడిగారు. మనకి స్వామి తప్పితే ఇంకెవరు తెలియదు, సో స్వామినే చూస్తూ ఉండిపోయాను. సో స్వామి అన్నారు, రెండు ఓంకారాల మధ్యలో ఉండే నిశ్శబ్దమే పరబ్రహ్మతత్వం. అక్కడ ధ్యానం చేస్తే ఆ నిశ్శబ్దాన్ని పట్టుకోగలిగితే అదే పరబ్రహ్మతత్వం అని చెప్పారు. నేను నమస్కారం చేసుకుని బయటకు వచ్చాను. దాని అర్థం నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఆ నిశ్శబ్దం, ఓంకారాల మధ్యలో ఉండే నిశ్శబ్దం అంటే అదే ఆ కదలిక మధ్యలో వచ్చే ఆ స్థాణువు, ఆ స్టడీ పరబ్రహ్మతత్వం, దాని మీద కదలిక వచ్చింది కదా. ఇదే స్వామి ఇంకో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు.
2: సినిమా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు మాత్రం తెర కదలదు, తెర కనిపించదు. సో అందుకోసమే ఆ సినిమా ఎప్పుడైతే ఆఫ్ అయిందో అప్పుడే తెర మనకి క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఈ ఉదాహరణ మనం వింటూ ఉంటే స్వామి చెప్పినటువంటి చక్కని అందమైన పాట నాకు గుర్తొస్తుంది సార్. అది తెర ముందు ప్రజ నుంచి తెరు వెనుక తానుండి తైతక్కలాటించుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. మరి ఈ హిరణ్య గర్భ సూక్తం మనం వేదంలో చదువుతూ ఉంటాం కదా సార్, ఈ దేవతలు దేవీలు వీళ్ళందరూ ఈ మంత్ర ద్రష్ట ఎవరైతే హిరణ్య గర్భ సూక్తం ఆయనకు వచ్చిందో ఆయనకి ఒక ప్రశ్న నిరంతరం ఆ మంత్రం ద్వారా వస్తూ ఉందట. ఇవన్నీ చేస్తున్నది ఎవరి కోసం?
1: అవును కదా,
2: ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం.
1: హిరణ్య గర్భ

0: కరెక్ట్. కస్మై దేవాయ హవిషా విధేమ అనేది ప్రతి రెండు లైన్ లోనూ, ప్రతి టూ లైన్స్ కి ఇదే ప్రశ్న వేదమాత ఆ మంత్రంలో ఆ మంత్రద్రష్టకి అనుగ్రహించింది. దేనికి? కస్మై దేవాయ హవిషా విధేమ అంటే ఏ దేవుడికి నేను ఈ హవిస్సుయ్యను అంటే, అంటే ఏ దాని ద్వారా వేదమాత మనకేం తెలుపుతోందంటే హిరణ్య గర్భ స్థితి అప్పుడు దేవతలు కూడా లేరు. దేవతలంతా హిరణ్య గర్భం తర్వాత సృష్టింపబడిన వారు. ఈ దిక్పాలకులు, అష్టదిక్పాలకులు, నవ వసువులు అందరూ, 12 ఆదిత్యులు అందరూ దాని తర్వాత ఉద్భవించిన క్రియేషన్. హిరణ్య గర్భ స్థితి తర్వాత క్రియేషన్ విరాట స్వరూపంగా వచ్చింది. అప్పటి వరకు తేజస్సు స్వరూపం. సామాన్య బ్యూటిఫుల్ గా ఎలా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేశారంటే మైండ్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ హిరణ్య గర్భ అని. అంటే మొట్టమొదటి సంకల్పం హిరణ్య గర్భ రూపం. ఆ సంకల్పం నుంచి విరాట్ స్వరూపం వచ్చింది. ఆ దేవతలు, విరాట్ స్వరూపం, విశ్వం అంతా వచ్చింది. ఆ విరాట్ స్వరూపం పురుష సూక్తంలో వివరించబడింది. సో అందుకోసమని ఆ హిరణ్య గర్భ సూక్తం, హిరణ్య గర్భ స్థితి మొట్టమొదటి స్థితి. దాని ముందు ఉన్న స్థితి ఇవ శివ శక్తి కలయిక. దాని ముందు అసలు ఉండేదేంటి? శివుడు శక్తి, ఆ పరమ శివుడు పరబ్రహ్మ శక్తి కదలిక. ఈ రెండిటి వల్ల మనకి అది రెండు అభేదం. అందుకోసమని
1: అన్యోన్య ఆశ్రయం అవినాభావ సంబంధం ఎంతో చక్కగా తెలుస్తున్నది. అంటే ఈ శక్తి ఉంటేనే ఆ శివుడి యొక్క ఈ సృష్టికి గాని సంకల్పానికి గాని మూల కారణం శక్తి అయి ఉన్నది అని.
2: ఎలాగైతే వాగర్థ ఇవ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, ఏ విధంగానైతే ఒక పదము దాని అర్థము విడదీయనటువంటివో అదే విధంగా పరమేశ్వరుడు శక్తి విడదీయనటువంటి వారు అని ఎంతో చక్కగా అద్భుతంగా ఆ పరమేశ్వరుడు మనకి అందించినటువంటి ఆ శ్లోకంలో చెప్పాడు.
0: ఇదే సీతమ్మ వారు హనుమంతుడితో సుందరకాండలో చెప్తుంది. దివోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాసి యథా సూర్యం సువర్చల. యథా సూర్యం సువర్చల, సూర్యుడికి తన తేజస్కి ఎలా సెపరేషన్ ఉండదో అలా శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారికి సెపరేషన్ ఉండదు. అది అది అంత అవినాభావ సంబంధం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక విధంగా చూస్తే సూర్యుడికి నిజమైన సహజ తత్వం ఏంటి, తన ధర్మం ఏంటి? తేజస్సు ఇవ్వడం. అంటే సూర్యభగవానుడికి తేజస్సు ఎలా తన సహజమో శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారు అంత సహజం అనమాట. అంటే పరమశివుడికి కదలిక అయిన శక్తి అంత సహజం అనమాట.
1: అంటే మనకి అర్థం అవడానికి వేరు వేరుగా చూపిస్తున్నారు గాని అలా వేరు చేయడానికి
0: వేరు చేయబడలేరు. అది
2: అంటే ఇదంతా విన్నాక కూడా అజ్ఞానంతో అడిగిన నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటున్నాను సార్. అంటే భగవంతుడి ఇచ్ఛ, ఆ శక్తి యొక్క అనుజ్ఞ లేనిదే మనం ఏ కార్యము చేయలేము. అంటే మనం చేస్తున్నాము అనేది అజ్ఞానం. భగవంతుడు చేయిస్తున్నాడు, మన ద్వారా చేస్తున్నాడు అనేది నిజము సత్యము. మరి అలాంటిది సద్గురు అయినటువంటి మన సాయిమాత, మన జగజ్జనని ఎంతో ప్రేమగా మనకి ఎప్పటికప్పుడు మనకి మన అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నంలోనే నిరంతరం ఉంటారు స్వామి. అలాంటిది ఒక చక్కని ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుందాము. సాయి కుల్వన్ సభామండపంలో జరిగినటువంటి విషయం ఇది. ముంబై నుంచి ఆషాఢికి కొంతమంది భక్తులు ఒక చక్కని డ్రామాతో వచ్చారు. ఆ డ్రామా పేరు త్రిపుర రహస్యం. ఎంతో చక్కగా వీక్షించారు. స్వామి కూడా చాలా ఆనందపడ్డారు. జనాలు బాగా చప్పట్లు కొట్టారు, అభినందించారు అందరినీ. స్వామి కూడా ఆనందించి ఒక్కొక్కళ్ళు గ్రూప్ గా ఫోటోగ్రాఫ్స్ కి పిలిచారు. ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా బాగా ఆశీర్వదించి కొంతసేపు అయ్యాక స్వామి ఆయన పిలిచి ఒక ప్రశ్న అడిగారు. ఇది ఎవరు చేశారు అని. పాపం ఆయన ఎంతో ఉత్సుకతతో ఉత్సాహంతో ఆ డైరెక్ట్ చేసిన వారిని, ఆ స్క్రిప్ట్ రాసిన వారిని పిలిచి ఆశీర్వాదం తీసుకోమంటే స్వామి కూడా చాలా ఆనందంగా బ్లెస్ చేసి పంపిస్తారు. ఇంకొంచెంసేపు అయ్యాక మళ్లీ స్వామి ఆయన్ని పిలిచి ఇది ఎవరు చేశారు అని. ఓహో స్వామి, ఆ పిల్లల్ని ఆ ఆర్టిస్టుల్ని అడుగుతున్నారేమో అని మొత్తం ఉన్నవారందరినీ రప్పించి స్వామి దగ్గరికి పంపించి నమస్కారం ఇప్పించారు. స్వామి ఆనందించి మనకిప్పటికైనా అర్థమవుతుందేమో అని పాపం స్వామి ప్రయత్నిస్తున్నారు, మనకు అవకాశం ఇస్తున్నారు. సరే ఇంకెవరినన్నా మర్చిపోయామని మిగతా వాళ్ళని కూడా పిలిపించి వీడు స్వామి అంటే స్వామి నమస్కారం ఇచ్చి సరే ఇంకా ఆరతి మొదలైంది, స్వామి వెళ్తున్నారు. మళ్లీ ఆగి మళ్లీ ఆయన పిలిచి ఇదెవరు చేయించారు అని అడిగితే ఆయన సరే ఏదో ఎవరినో మర్చిపోయినట్టున్నా నేను స్వామి మళ్లీ అడుగుతున్నారనుకొని ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన రప్పించి నమస్కారం ఇప్పించారు. స్వామి ఈయన ఆయన స్వామి నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. ఈయన కూర్చొని హారతి అయిపోతుండగా ఈయన మనసులో ఒక ఆలోచన మెదిలింది, ఈ త్రిపుర రహస్యానికి అర్థమేమిటి, దీనంతటికీ సంకల్పకర్త ఎవరు, దీని వెనకాతలుండి నడిపించింది ఎవరు అన్న ఒక ఆలోచన వచ్చి అప్పుడు ఆయన తప్పిదం అర్థమైంది ఆయనకి. అరే స్వామిది ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారు అంటే స్వామి చేశారు అని చెప్పకుండా నేను అందరూ చేశారు అని చెప్తున్నాను, ఎంత పొరపాటు చేశానని ఆయన మనసులో ఆయనకి ఆ థాట్ డెవలప్ అయింది. అంటే మనల్ని ఎలా ఆలోచింపచేస్తారు స్వామి అనేది, ఆ సంకల్పం తనదే, చేసింది తానే.
0: ఎందుకంటే త్రిపుర రహస్యం దాని యొక్క సారాంశం కూడా అదే,
2: అదే
0: చేయించేది శక్తే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం చూడండి, ఇప్పటి వరకు ఇదే సారాంశం త్రిపుర రహస్యం. ప్రతి కార్యం ప్రతి ఆలోచన కూడా స్ఫురించేది అమ్మవారి వల్లనే.
1: అంటే ఉండి స్వామి చేయిస్తాను కాకుండా ఎంత చక్కగా చెప్తున్నారంటే ఈ డ్రామా ద్వారా, అంటే కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ లో చేసిన వాళ్ళు, తర్వాత యాక్ట్ చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు, వీరందరిలో ఉండే ఆ ఇచ్చాశక్తిని నేనే అని చెప్పడం అనమాట. అంటే స్వామి ఫిజికల్ గా స్వామి లేకపోతే అమ్మవారు చేస్తున్నారు, మనం వేరే ఉన్నామని కాకుండా ఈ అందరిలో ఉన్నది ఆ స్ఫురణ ఏదో, ఆ తెలివి ఏదైతే ఉందో, ఆ ఇచ్చకి మూలమైన శక్తి ఏదైతే ఉందో అది నేను అని ఎంతో చక్కగా చెప్పినట్టే.
0: మీరు ఇప్పుడు చెప్పినట్టే స్వామి ఎన్నో విధాలుగా మనకి ఎన్నో గూఢమైన రహస్యాల్ని బోధించడానికి, సులువుగా బోధించడానికి చాలా చాలా ప్రతి కార్యక్రమంలోనూ ఆ యత్నం ప్రయత్నం ఉండేది. ఎందుకంటే స్వామి మొట్టమొదటి భజనే మానస భజనే గురు చరణం కదా, మనందరికీ గురువు స్వామి సద్గురువు. ఎప్పుడు మనకి నేర్పించి మనని ఊర్ధ్వగతికి తీసుకెళ్లాలనేదే పాపం ఆయన స్వామి తపన. అందుకోసం మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అంటే స్వామి చేసే కార్యాలన్నీ ఎంత సింపుల్ వేలో ఎంత మంచి ఎంత గూఢమైన అర్థం తెలుపుతున్నారు అనడానికి ఒక ఉదాహరణ. మనం మూడు శక్తులున్నాయి ప్రతి కార్యం చేయడానికి అని మనందరికీ తెలుసు, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సీక్వెన్స్ లో చెప్పాలంటే ఇచ్చాశక్తి మొదటిది, జ్ఞానశక్తి సెకండ్, క్రియాశక్తి మూడోది. ఈ మూడు ఉంటే కానీ మనం ఏ కార్యక్రమం చేయలేము. ఇది స్వామి మనకు ఎంత సూక్ష్మంగా నేర్పించారంటే, కుల్వంత్ హాల్లో మీరందరూ చూసుంటారు, కుల్వంత్ హాల్లో స్వామి సింహాసనం పక్కన ఏమి ఉన్నాయి,
2: రెండు సింహాలు ఉంటాయి
0: కదా. సో సింహాలు దేనికి ప్రతీక అంటే
2: ధైర్యానికి.
0: నేను ఏ విధంగా అడుగుతున్నానంటే అమ్మవారు ఏ అమ్మవారిని సూచిస్తావి, దుర్గాదేవి కదా. ఎందుకంటే దుర్గాదేవి వాహనం సింహాలు. సో సింహాలు పక్కన పెట్టుకోవడంలో స్వామి మనకి ఏం తెలుపుతున్నారు, ఇచ్చా దుర్గాదేవి ఏమో ఇచ్చాశక్తితోటి, మేము ఇప్పుడే చెప్పుకున్నాం కదా శివశక్తి, ఆ శక్తి వల్లనే ఆ ఇచ్ఛ ప్రారంభమైంది. ఆ ఇచ్చాశక్తి అంటే కుల్వంత్ హాల్లో మొట్టమొదట అందరిలోనూ ఈ మంచి కార్యాలు చేయాలి, భక్తిభావంతో జీవించాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి, ఆ స్వామిని మెప్పించాలి అనే
1: సత్సంకల్పానికి
0: ఇచ్చ అక్కడ స్వామి క్రియేట్ చేస్తారు మూలం. అందుకోసమే స్వామి కుల్వంత్ హాల్లో రెండు సింహాలు పెట్టుకుని తన సింహాసనం పక్కన మనకి ఏమి సూచించారంటే, ఇక్కడ నేను దుర్గాదేవి తత్వంతో మీ ఎదురుండా దర్శనం ఇస్తున్నాను అని. రైట్, ఇంటర్వ్యూ రూమ్కి వెళ్దాం. ఇప్పుడు మూడు సింహాసనాలు స్వామి ఎప్పుడు కూర్చునేవారు, మోస్ట్ యూజ్డ్ సింహాసనాలు ఇన్ పుట్టబర్తి మూడు సింహాసనాలు, ఒకటేమో ఇక్కడది కుల్వంత్ హాల్, రెండోది ఇంటర్వ్యూ రూమ్, మూడోదేమో భజన్ హాల్. ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లో చూడండి ఏ సింహాసనం ఉంది స్వామి దగ్గర.
2: స్వామి దగ్గర ఒక స్క్వేర్ టైప్ లో ఉంటుంది, దానికి రెండు చిన్న హంసలుంటాయి హ్యాండిల్స్, హ్యాండ్రెస్ట్ కి.
0: అది నేను 80s నుంచి చూసుంటాను. అదే సింహాసనం స్వామి అసలు మార్చలే దాన్ని ఇంటర్వ్యూ రూమ్ లో. రెండు హంసలు దేనికి ప్రతీక? సరస్వతి అమ్మవారికి. సరస్వతి అమ్మవారు దేనికి ప్రతీక? జ్ఞానశక్తికి. అంటే ఇక్కడ పుట్టిన ఇచ్చని స్వామి ఇంటర్వ్యూలో పిలిచి అందరికి, లేకపోతే మన ఆఫీస్ బేరర్స్ కూడా పిలిచి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అసలు మొత్తం జ్ఞానం, ఈ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఎలా చేయాలి అనేది అక్కడ బోధించేవారు. అది చూపెట్టడం కోసం అని అక్కడ సరస్వతీ దేవి తత్వం స్వామిది అని చెప్పి చూపెట్టడానికి రెండు హంసలున్న ఇది సింహాసనం పెట్టుకున్నారు. సరేనా? ఎక్కడి నుంచి మనం భజన్ హాల్కి వెళ్తే భజన్ హాల్ సింహాసనం చుట్టూ ఏం పెట్టించారు స్వామి?
2: శంఖచక్రాలు.
0: శంఖచక్రాలు, పద్మం కదా, ఇవన్నీ లక్ష్మీదేవికి ప్రతీక. లక్ష్మీదేవము క్రియాశక్తికి మూలం. సో అక్కడ మన చేత క్రియలు చేయించేవారు, భజన అవన్నీ, నామస్మరణ అవన్నీ అక్కడ మనకి ట్రైనింగ్ ఇచ్చేవారు. సో స్వామి పెట్టే సింహాసనంలో కూడా, వాడే సింహాసనంలో కూడా ఎంత అంతరార్థం ఉందో ఆలోచించండి. ఇది ప్రతి చిన్నదాంట్లో స్వామి చేసే ప్రతి కార్యంలోనూ, అంటే వరల్డ్ లో జరిగే ప్రతి యాక్ట్ లోనూ ఇంత ప్లానింగ్ ఉంటుంది.
1: అంటే యాదృచ్ఛికంగా ఏది అలా
0: జరిగిపోదు. అది
2: అంటే ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు మొన్ననే మాట్లాడుతున్నప్పుడు, స్వామి చేసే ప్రతి దాంట్లో మూడు ఉంటాయంట. ఒకటి అందం ఉంటుంది, ఒకటి ఆనందం ఉంటుంది, ఇంకొకటి అంతరార్థం ఉంటుంది. అంటే మూడు ఎంతో చక్కగా స్వామి చేసే ప్రతి కార్యంలో కూడా అలా నివిడీకృతమైపోయి ఉంటుంది అన్నమాట.
1: ఇదే విషయాన్ని లలిత శాస్త్రంలో ఇప్పుడు ఈ ఇచ్చాశక్తి గురించి ఎంతో చక్కగా చెప్పారు. అంటే స్వామి అంటే స్వామికి లలితాదేవికి ఎటువంటి భేదము లేదు, అభేదం అంటే ఇవన్నీ వింటూ ఉంటే, ఇప్పుడు అమ్మవారిని కొలిచినా, అమ్మవారిని స్తుతించినా, మన స్వామి దివ్య సౌందర్యాన్ని చూస్తున్నా, రెండు ఒకటే అని తెలియజేస్తున్నాయి. అందులో లలితా సహస్రనామంలో చెప్తారు కదండి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి. ఇప్పుడు మనం స్వామి చేసిన ప్రతి దానికి అలా అలా వర్ణించి అక్షరాలు పెట్టాయా
0: అన్నట్టున్నారు.
1: సర్వాధార
0: సుప్రతిష్ట కదా, హోల్ యూనివర్స్ ఆయనే నిమిడీకృతమై ఉన్నారు, నిండి నిమిడీకృతమై ఉన్నారు.
1: దీనికి ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. అంటే ప్రతిదీ మనం ఇందాకల నుంచి మొదటి నుంచి ఇంతవరకు మాట్లాడుకున్న ప్రతి సెంటెన్స్ లోని ప్రతి వర్డ్ లోని మనం చెప్పుకున్నది ఏంటి అంటే, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అంతా కూడా భగవంతుడి ఇచ్ఛ, అంతా భగవంతుడి సంకల్పం చేత జరుగుతున్నా తప్ప మనం చేయటం లేదు, మన చేత చేయించబడుతున్నది అన్నది తెలుసుకోవాలని. ఒకసారి కొంతమంది యువత స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్లతో ఇంటర్వ్యూ రూమ్ లో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే స్వామి మనకందరికి తెలిసిందే, చక్కగా ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఇందాక చెప్పినట్టు జ్ఞానాన్ని ప్రసాదించే స్థలం మన ఇంటర్వ్యూ రూమ్. అందులో పిల్లల్ని అడిగారు, మీ అడగంటారా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయని. ఒక అబ్బాయి అడిగాడు, స్వామి మరి ప్రతిదీ కూడా, అంటే ఈవెన్ ఒక ఆకు కదలాలన్నా కూడా మీ సంకల్పం కావాలి, అంటే సృష్టిలో ప్రతిదానికి మీ పర్మిషన్, మీ విష్ అవసరం స్వామి అంటే. అవును అవసరమే అన్నారు స్వామి. అంటే అప్పుడు స్వామి చెప్పారు, సరే అది ఎలా అంటే ఈ అబ్బాయికి, అంటే ప్రతి చిన్నదానికి కూడా భగవంతుడు సంకల్పించుకోవాలా అన్న డౌట్ అబ్బాయికి ఉందనమాట. అప్పుడు స్వామి చెప్పారు, నిజంగానే ప్రతి చిన్నదానికి, అంటే ప్రతి ఆకు ఆకు కదలాలన్నా కూడా ఆకు ఆకుకి మీరు చెప్పాలా అన్న ఉద్దేశంతో అడిగాడనమాట. అవును ప్రతి ఆకు కదలాలన్నా కూడా నా సంకల్పం ఉండాలి అని. అంటే అప్పుడు నీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తానని, ఇప్పుడు నా విష్ ఉన్నది, నువ్వు కూడా విష్ చేసుకొని నీ చేయిని కదుపు అన్నారు. అప్పుడు ఏమున్నది, అంతవరకు చక్కగా మాట్లాడుతున్నాడు, చేయిని కదిపాడు. సరే ఇప్పుడు నీ విష్ ఉన్నది, నువ్వు చేయి కదిపావు, నువ్వు చేయి కదపాలని నా విష్ లేదు, ఇప్పుడు చేయి కదుపు అన్నారు. అన్నప్పటికీ అంతవరకు చక్కగా మాట్లాడుతున్నాడు, కదులుతున్నాడు, యూత్ ఎంత ప్రయత్నం చేసినా, ఇంచుమించు ఒక 50 seconds 1 minute వరకు ఎంత ప్రయత్నం చేసినా చెయ్యి ఒక సెంటీమీటర్ కదా, మిల్లీమీటర్ కూడా కదపలేపాడు. మెడ నుంచి కింద భాగం అంతా కూడా కదలలేకుండా ప్యారలైజ్ అయిపోయాడు. అప్పుడు ఏంటవుతున్నదో తనకు అర్థం కాలేదు, చాలా గాబరా పడ్డాడు. అప్పుడు స్వామి, గాబరా పడకు, ఇప్పుడు ఏం నీ శరీరం కదలాలి అని నా విష్ ఉన్నది, ఇప్పుడు కదుపు అన్నారు. మళ్ళా చక్కగా కదపగలిగాడు. అప్పుడు స్వామి చెప్పారు, మేరా విష్ హే తో క్రియేషన్ హే, మేరా విష్ నయ్యే తో క్రియేషన్ నయ్యే. అంటే మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఈ మన సంభాషణలోని ఎన్నిసార్లు మనం చేతులు కదిపాము, ఎన్నిసార్లు నోరు కదిపి ఈ పదాలను ఉచ్చరిస్తున్నాము, ఇదంతా మనమే చెప్తున్నాము, మనమే చేస్తున్నాం అని అనుకుంటున్నాం. అనుకోకుండా కూడా ఇలా జరిగిపోతున్నాయి. కానీ ప్రతి దాని వెనకాతలా కూడా
0: భగవంతుడు
2: పప్పెట్స్
1: అన్నది సంగతి ఎవ్రీ సెకండ్ మనం గుర్తుంచుకోవాలి.
0: సాక్షాత్ శివుడే శక్తి లేకుండా ఏం చేయలేకపోతుంటే మనం ఏదో చేస్తున్నాం అని కూడా ఎంత మూర్ఖత్వం.
2: అవును సార్. సార్, ఇంత విశాలమైనటువంటి విశ్వము, అంత చక్కనటువంటి విశ్వవిభుడు, వారిద్దరి సంబంధం, అన్యోన్య బాంధవ్యం ఏ విధంగా ఉండేది మన భగవంతుడి మాటల్లో మనం విందాం సార్.

0: సార్, ఈ శ్లోకంలో రెండు విభాగాలు, రెండు అంశాలు ఉన్నాయని చెప్పారు. మొట్టమొదటిది మనం తెలుసుకున్నాం, శివశక్త్యాయుక్తో. రెండవ అంశంలోకి మనం ప్రవేశిద్దాం సార్.
1: రెండో అంశంలో కూడా ఆదిశంకరులు వారు మొదటి అంశాన్ని ఒక విధంగా చూస్తే దాన్ని అదే భావాన్ని కంటిన్యూ చేశారు. శివశక్త్యాయుక్తో అండంలో శక్తి సంక అనుగ్రహం లేకుండా ఏ కార్యము చేయలేమన్నారు కదా. అలాగే అమ్మవారికి ప్రణమిల్లాలన్నా, అమ్మవారిని స్తుతించాలన్నా, అమ్మవారిని తలుచుకోవాలన్నా, అంటే అమ్మవారు అంటే సాయిమాత, సాయిమాతని తలుచుకోవాలన్నా ఆ సాయిమాత అనుగ్రహం లేకుండా, పుణ్యం, సాయిమాత అనుగ్రహం అనే పుణ్యం మనకు లేకుండా మనం అది మన వల్ల ఎలా సాధ్యం అవుతుందమ్మా అని అమ్మనే ప్రశ్న వేస్తారు ఆదిశంకరులు. హరిహరాది బ్రహ్మలు కూడా నిన్ను స్తుతించాలంటే నీ సంకల్పం లేకుండా చేయలేకపోతారమ్మా, నేనెంతమ్మా అని అడుగుతారు.
0: సరే, అదే మనకి మేధాసూక్తంలో ఎంతో అద్భుతంగా అమ్మవారు ఆ దయ వల్ల మనం ఏ విధంగా మలుచుకుంటాము, అమ్మవారు మనల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఒక్కసారి మనం చెప్పుకుందాం సార్.

0: త్వయాదుష్ట నుదమాన దురుక్తాన్ అంటే అప్పటి వరకు పనికిరాని మాటలు మాట్లాడే మాతోటి దురుక్తాన్ నీ స్తుతి చేయిస్తున్నావు తల్లి. దేనివల్ల? త్వయాజుష్ట నీ అనుగ్రహం వల్ల, నీ కరుణ వల్ల మా చేత నీ స్తుతిని చేయిస్తున్నావు తల్లి అని మేధా సూక్తంలో మనం చెప్పే మోస్ట్ కామన్ సూక్తంలో కూడా ఇది
1: వేదమాత్రీరాహ. అది ఎంతో అద్భుతంగా అత్యున్నత స్థాయిలో కీర్తించేటట్టు చేస్తుంది.
2: ఇది లలితా శాస్త్రంలో కూడా ఎంతో చక్కగా చెప్తున్నారు కదా, పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన అని. అంటే ఆ పుణ్యం చేత మాత్రమే ఆ ప్రాప్తి అన్నది కలుగుతుంది, ఆ ప్రాప్తి వల్లే మనకు భగవద్ దర్శనం కలుగుతుందని. స్వామికి ఒకనొక సందర్భంలో స్వామి అడిగారు విద్యార్థుల్ని బృందావనంలోని, ఇలా మీరు ఇంత స్వామితో ఇంత దగ్గరగా కూర్చున్నారు, ప్రపంచం అంతా కూడా అక్కడ వెయిట్ చేస్తుంటే నేను మీకోసం మీ దగ్గరగా కూర్చొని ఇంత చక్కగా మాట్లాడుతున్నాను, ఇదంతా దేనివల్ల సాధ్యమైందని. ఒక అబ్బాయి ఏమోని, స్వామి మా తల్లిదండ్రులు ప్రేయర్స్ స్వామి, ఇంకొకరు పూర్వీకులందరూ చేసిన పుణ్యం వల్ల స్వామి, స్వామి ఎన్నో జన్మలు బట్టి నేను మీకు దగ్గరగా ఉండాలని కోరుకున్నాను స్వామి, మా తపఫలం వల్ల స్వామి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ వచ్చారు. స్వామి అన్నీ విన్నారట. విని, మీరు చెప్పినంతా కరెక్టే, ఇవన్నీ కావాలి, దేనికోసం? నా మొదటి దర్శనాన్ని మొదటిగా నా వైపు చూడడానికి ఈ పుణ్యం అంతా కూడా కలిపితే అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, దానివల్ల కలిగిన ప్రాప్తం వల్ల ఒకసారి మీరు నన్ను చూడగలుగుతారు. మరి ఆ తర్వాత మీరు పొందిన ఇన్ని అవకాశాలు, స్వామితో ఉండే ఇన్ని భాగ్యాలు, స్వామి దగ్గర ఉండి స్వామి సేవ చేసుకుని స్వామిని కీర్తించి స్వామి మార్గంలో మీరు పయనిస్తున్నారు కదా, ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయో తెలుసా? కేవలం నా అనుగ్రహం వల్ల. అంటే ఆ మొదటి దర్శనం, మొదటి ప్రాప్తి అక్కడ మొత్తం అంతా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ప్రతిదీ కూడా స్వామి మనకిచ్చిన గిఫ్ట్, బోనస్. ప్రతిసారి మీరు ఎన్నిసార్లు తలుచుకుంటున్నారో నేను అంత మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు కాబట్టి దర్శన
0: సత్యం. ఇప్పటికీ మనమంతా అంటే అందరు భక్తులు అందరూ స్వామి మార్గంలో నడుస్తూ స్వామిని గురించి తలుచుకుంటున్నాం, స్వామి భజనలు చేస్తున్నాం అంటే ఆయన అనుగ్రహం వల్లనే.
1: సరే, ఆ పదంలోనే ఎంతో చక్కగా ఉంది కదా, ఎవరో పెద్ద ఆయన చెప్పారు, ఆధ్యాత్మిక తత్వవేత్త ఆయన, గ్రేస్ అంటే ఏమిటి అంటే కావలసిన దానికన్నా ఎక్స్ట్రా ఇచ్చేది గ్రేస్. మనకు ఉన్నదంతా గ్రేసే, అంటే మనం అర్హత ఉన్నదానికన్నా ఎక్కువ అందించగలిగింది స్వామి ఎప్పుడు చేస్తున్నది మనకి. సరే, ఇలా అనుకుంటుంటే అంటే మనకి అనుగ్రహం కలగాలి అంటే స్వామి చూపు మన మీద పడాలి, కానీ మన చూపు స్వామి మీద పడాలంటే స్వామి సంకల్పం ఉండాలి. అంటే ఇలా క్రీగంట స్వామిని చూడాలన్నా దానికి సాయి సంకల్పం అవసరం. దీన్ని విశదీకరించడానికి ఒక చక్కని అనుభవం నాకు గుర్తొస్తుంది. మన పాత భక్తులు స్వామిని తూర్పు గోదావరి జిల్లా తీసుకువెళ్ళినప్పుడు ఆ తరుణంలో స్వామి కారులో వెళ్తున్నారు. ఇది ఒక పెద్ద ఆయన మనతో పంచుకున్న విషయం. ఇది వింటే మనం ఎంత అదృష్టవంతులవో నాకు అర్థమైంది సార్. అది స్వామి కారులో వెళ్తున్నారు, వెళ్తూ ఉండగా ఇదే విషయం ప్రస్తావనలోకి వచ్చింది, స్వామి సంకల్పం లేకుండా ఏమీ జరగదు, స్వామి మనకి పుణ్యం ఉండి స్వామి దగ్గరికి వస్తున్నావా లేకపోతే స్వామి అనుగ్రహం వల్ల మనం స్వామి దగ్గరికి వస్తున్నామా అంటే స్వామి చెప్తున్నారు, చూడండి రా, నా సంకల్పం లేనిదే మీరు పుట్టపర్తికి రాలేరు, స్వామిని దర్శించుకోలేరు, కనీసం తిరిగి నా వైపైనా చూడలేరు అని స్వామి చెప్తున్నారు. అదేంటి స్వామి అలాగంటారు అని చెప్తూ ముందు స్వామి కారు ముందు ఒక సైకిల్ అతను వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే సరే, ఇది స్వామికి ఒక ఛాలెంజ్ అనమాట. ముందునున్న సైకిల్ అతను ముందునే ఉన్నాడు, స్వామి తప్పకుండా మిమ్మల్ని చూడగలుగుతాడు, చూస్తాడా అంటే వాడికి ప్రాప్తించేనే స్వామి సంకల్పిస్తేనే చూడగలడు అంటే సరే ప్రయత్నించండి అని స్వామి అంటుండగా కారు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు హార్న్ కొడుతున్నారు. అంత పెద్ద కార్ హార్న్ ముందు వెళ్లే సైకిల్ వాడికి వినిపించదా? అంటే వినిపించేసేది ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎంతకీ వాడు ముందు కదలటం లేదు, అలా మెల్లగా నడుస్తున్నది. సరే, ముందుకు తప్పుకుంటున్నాడు, ఇలా వెళ్తున్నాడు, స్వామి కారు ఫాలో అవుతూ ఉండగా ఆ పక్క నుంచి వెళ్తున్నాడు. సరే, ఇప్పుడు అప్పుడు పక్కనున్న వాళ్ళు అంటున్నారు, స్వామి మీ పక్క నుంచే వెళ్తున్నాడు వాడు, తప్పకుండా మిమ్మల్ని చూసి తీరుతాడు వాడు, దాంట్లో ప్రసక్తే లేదు, మిస్ అయ్యే ఛాన్స్ లేదు అనుకుని అంటుంటే చూడండి అంటూ ఉండగా ఆయన అలా టర్నింగ్ తిరిగి అటువైపు వెళ్ళిపోతాడు. అంటే ఎంత దగ్గర ఉండి అంత దూరంలో ఉన్నాడో,
2: అంటే ఒక్కసారి తల ఇలా
0: తిప్పి
2: స్వామి కనిపిస్తారు
1: కనిపిస్తారు. అంటే ఆ సంకల్పం లేనిదే స్వామిని మనం చూడలేము, స్వామి గురించి ఆలోచించలేము, స్వామి గురించి మాట్లాడలేము, స్వామి కార్యం చేయలేము.
2: అంటే స్వామి మన వైపు చూడట్లేదు, చూడలేదు, ఆ భాగ్యం దొరకలేదు అనుకుంటున్నాం గాని
0: ఎంత అదృష్టం అది కదా. ఇదే సుందరాకాండలో సీతమ్మ వారు కూడా అంటుంది, తమ్ పద్మదళ పత్రాక్షం సింహ విక్రాంతగామినం ధన్యాహ పశ్యంతి మేనాథం కృతజ్ఞం ప్రియవాదినం. ధన్యాహ పశ్యంతి మేనాథం, అలాంటి నా శ్రీరామచంద్రుణ్ణి చూసేవాళ్లు ధన్యులంటుంది. శ్రీరామచంద్రుని దర్శించుకునే వాళ్ళంతా ధన్యులని సీతమ్మ వారు సాక్షాత్ సీతమ్మ వారే అంటుంది. ఇదే దర్శనం చేసుకోవాలన్నా, ఆయన గురించి తలంచుకోవాలన్నా, సాయిరామ్ అనే పదం పలకాలన్నా సాయిమాత అనుగ్రహం అవసరం.
1: అంటే ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జనాభా ఉన్నారు, ఆ జనాభాలో ఎంతమంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఆ ప్రార్థించే వాళ్లలో దేవుడికి ఎవరు సాక్షాత్కరించారు, ఆ సాక్షాత్కరించిన వాళ్లలో ఎవరు స్వామిని తెలుసుకున్నారు, స్వామి అనుగ్రహం పొందారు, ఇలా మనం ఒక్కసారి వెనక్కి వెళ్లి ఆలోచిస్తే మనకి ఎంత భాగ్యం స్వామి కల్పించారు అనేది మనకు తెలుస్తుంది.
2: అంటే దేవీ దేవతలకు కూడా ఆ పుణ్యం ఉంటేనే భగవంతుని అమ్మవారిని కీర్తించడానికి గాని స్తుతించడానికి గాని అవకాశం ఉంటుందన్న అన్న ఈ శ్లోకంలో చెప్తూ ఉంటే ఇంకా సామాన్య మానవులు మనం ఎంత మనం ఏ పాటి.
0: ఇదే వేదంలో కూడా మన స్వామి చాలా సార్లు స్పీచ్ లో కోట్ చేసేవారు కదా, దేవుడి మహత్వం ఎలాంటిదంటే అనూరణీయాన్ మహతో మహీయాన్ అని. అసలు అది నారాయణవల్లి నుంచి నారాయణవల్లిలో వస్తుంది ఆ అనూరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాయాజంతో. దాన్ని ఆ లైన్ కంటిన్యూ చేస్తే, ఆ సూక్తం కంటిన్యూ చేస్తే మనకి అక్కడ కూడా వేదమాత ఇదే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న పాయింట్ నే వేదమాత కూడా చెప్తుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నీతోస్య జంతో తమః క్రతుం పశ్యతి వీష శోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం. ఆ అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నీతోస్య జంతో, అలాంటి అణోరణీయ అణువులు అణువైన వాడు, గణంలో ఘనమైన వాడు అందరి జీవుల్లోనూ ఆత్మ అయి నివసిస్తున్నాడు. అలాంటి ఆత్మని, అలాంటి స్వామిని, సాయిమాతను దర్శించుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? తమక్రతుం అంటే తమస్సుని దాటి, తమక్రతుం పశ్యతి దర్శించుకోవడానికి, వీత శోకో శోకాన్ని కూడా దాటేసి అంటే ఆనందమైన స్థితికి వెళ్ళి దర్శించుకోవాలంటే దేనివల్ల సాధ్యమవుతుంది? అది ధాతు అంటే సట్టెంది ప్రసాదాన్ మహిమానమీశం, ఓన్లీ బై హిస్ గ్రేస్. ప్రసాదాన్ అంటే ఓన్లీ గ్రేస్ వల్ల. ఇప్పుడే అన్నారు చూడండి, గ్రేస్ అంటే ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఎక్స్ట్రా అని, ఓన్లీ డ్యూ టు ది గ్రేస్. ఎందుకంటే అంత మీరు అన్నట్టు మొదటి దర్శనానికి, మొదటిసారి సాయిరామ్ అనడానికి మన పుణ్యం అంతా అయిపోతుందేమో, దాని తర్వాత మనం ఏదన్నా అంతా ఎక్స్ట్రా గ్రేసే కదా. సో అలాంటి దివ్యత్వాన్ని మనం తలుచుకోవాలన్నా కూడా స్వామి అనుగ్రహం లేకుండా, స్వామి సంకల్పం లేకుండా కుదరతుంది?
2: అది ప్రసాదించబడాలి,
0: ప్రసాదించబడాలి అది.
1: మరి ఇంత చక్కని మొట్టమొదటి శ్లోకంలోనే అంతా చెప్పేశారనిపిస్తుంది. అంటే ఇంకా ఆశ్చర్యపడక్కర్లేదు, నందీశ్వరుడు ఆ మిగతా శ్లోకాలు కూడా తీసుకొనిపోయాడు, ఇంకేమైపోతారో ఈ మనుషులు అని పాపం చాలా జాలిపడి అది విడిచిపెట్టుంటాడు అనిపిస్తుంది. మరి వచ్చే భాగంలో మనం మరిన్ని చక్కని శ్లోకాలను తీసుకొని సాయిమాత దివ్య సౌందర్యంతో, ఆ దివ్య అనుగ్రహంతో, ఆ వాత్సల్యంతో మనం అన్వయించి చక్కగా మనం చేద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న అనుభవం సార్, థర్డ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలందరూ శ్లోకంలోనే అంతా చెప్పేశారనిపిస్తుంది. అంటే ఇంకా ఆశ్చర్యపడక్కర్లేదు, నందీశ్వరుడు ఆ మిగతా

ప్రోగ్రామ్ చేస్తుంటారు, సెకండ్ ఇయర్ కూడా చేస్తూ ఉంటారు. మేము ఒకసారి థర్డ్ ఇయర్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు దయచేత ధన్యులు కావలేరా అనే పాట పాడుతున్నాం. స్వామి కళ్ళు మూసుకొని వింటున్నారు. పాట అలా నడుస్తుంది. ఆ లాస్ట్ లైన్ పుడమియంతయూ తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అని ఉంటుంది. దయచేత ధన్యులు కావలేరా. అప్పటి వరకు స్వామి అలా బ్లిస్ లో ఉన్న స్వామి ఈ సెంటెన్స్ పాడగానే పుడమియంతయూ తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అని ఇలా అని ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేసి మళ్లీ కళ్ళు పూసేసుకున్నారు. అంటే ఎంతటి అర్థం ఆ ఒక్క జెస్చర్ లో ఉందో, అంటే ఆ జెస్చర్స్ గురించి ఆ చూపుల గురించి మున్ముందు మనం తెలుసుకుందాము. దాంట్లో ఉండే ఒక ఆనందం అందం తెలుసుకుందాం. సాయిరాం.

నవరాత్రి సందర్భంగా శ్రీ సత్యసాయి సందేశచరి అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక సాయి సౌందర్య మాధుర్యం రెండవ భాగం విన్నారు. స్వామి ప్రతి మాటలో, ప్రతి చర్యలో, ప్రతి రూపులో అందం, ఆనందం, అంతరార్థం కలగలిపి ఉంటాయి. సౌందర్యలహరిలోని రెండవ శ్లోకంలో శివశక్తులిరువురి అభేదత్వమే వర్ణించబడింది. స్వామి తమ అవతారమంతా మనకి ఈ విషయాన్నే వెల్లడి చేస్తూ వచ్చారు. ఈ భాగంలో దివ్యమైన అనుభవాలు, అద్భుతమైన ఉదాహరణలు, చక్కని అంతరార్థాలతో ఈ శ్లోకం అందరూ విన్నారని భావిస్తూ సాయిరాం. రేపు మూడవ భాగంలో మళ్లీ కలుసుకుందాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. జ్ఞానాన్ని ప్రసాదించే వేదాలను అర్థం చేసుకుని అధ్యయనం చేస్తే మనకి ఆ భగవంతునిపై ప్రేమ పుడుతుంది. జగజ్జనని ఆరాధనలో తరించే ఈ దసరా పండుగ వీటిని తెలుసుకోవడానికి ఒక చక్కని అవకాశం. వేదాలలో జగన్మాత తత్వం శీర్షికలోని రెండవ రోజు కార్యక్రమంలో దుర్గా సూక్తం అంతరార్ధ సహిత వివరణ రెండవ భాగం శ్రోతలిప్పుడు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ వేదాలలో జగన్మాత తత్వంలోని రెండవ రోజు కార్యక్రమానికి శ్రోతలందరికీ సాదరమైన స్వాగతం. సాయిరాం భార్గవ్,
1: సాయిరాం గణేష్.
0: మరి ముందుగా ఈరోజు దసరా నవరాత్రులలో రెండవ రోజైనటువంటి దుర్గాదేవి ఆరాధనను కొనసాగిస్తూ దుర్గా సూక్తం గురించి తరువాతి మూడు శ్లోకాలని మనం చూసుకుంటూ దాని అర్థం, అంతరార్థం, స్వామితో జగన్మాతతో ఉన్నటువంటి సమన్వయం గురించి మనం మాట్లాడుకుందాము. మరి ముందుగా మనం గణపతి ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: నిన్నటి రోజు మనం దుర్గా సూక్తం యొక్క మొట్టమొదటి 3 శ్లోకాల్ని మనం చూడటము, దాని గురించి తెలుసుకోవడము వివరంగా జరిగింది. మరి జాతవేద అన్న పదానికి స్వామి చెప్పినటువంటి నిర్వచనం మనం తెలుసుకున్నాము. దుర్గా సూక్తంలో అగ్నిదేవుడి యొక్క ప్రస్తావన ఎందుకొచ్చింది, దుర్గాదేవి అంతర్లీనంగా మనలో ఉండేటటువంటి ఆ శక్తి స్వరూపం అయితే బయటకి మనకి కనిపించే ఆ శక్తి అగ్నిగా ఆవిష్కరిస్తుంది అని మనం నిన్న ఎపిసోడ్ లో తెలుసుకున్నాము.
1: ఇంకో విషయం కూడా గణేష్ గమనిస్తే, నువ్వు మనం జాతవేదసే సునవామ సోమ, సోమ అంటే మనం ఈ దేహమే సోమ అని చెప్పాం. సోహ అంటే మనం స్వామి చెప్పేది బెండ్ ద బాడీ, మెండ్ ద సెన్సెస్, ఎండ్ ద మైండ్. అది చేస్తే ఆ రసం, అదే మనం ఆ పరబ్రహ్మ స్వరూపమైన అగ్నిదేవుడికి ఆఫర్ చేయాలి అని చెప్పాం. దీనికి ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ మనకి తెలిసింది, మన శ్రోతలతో పంచుకుంటే బాగుంటుంది.
0: తప్పకుండా.
1: దీని విషయంలోని మనకి ఇప్పుడు ఎలాగైనా మనం శరద్ నవరాత్రులు దేవి ఉపాసన అంటున్నాం. దీంట్లోని మనకి మన ప్రశాంతలీల ఆశ్రమంలో మన మందిరంలోని గాయత్రీ దేవి ఉపాసన, మనకి ఎప్పుడు మన గాయత్రి అమ్మవారి గుడి కూడా ఇక్కడ ఉంది. అందుకు స్వామి కూడా ఎప్పుడూ చాలా ప్రాధాన్యత ఇస్తారు మంత్రానికి. అందుకు దీంతో ఈ సోమలత కి గాయత్రి అమ్మవారికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, అది కూడా పంచుకుందాం అనుకుంటున్నాం.
0: తప్పకుండా.
1: ఒకసారి ఏంటవుతుందంటే, మన దేవతలందరూ చాలా అంటే శక్తి విహీనంగా ఉంటారు, వాళ్ళకి చాలా ఎనర్జీ లేదు, చాలా ఇనేర్స పడిపోతారు,
0: నిర్వీర్యమైపోతారు.
1: అయితే అప్పుడు ఏం చేయాలి అంటే, ఇంద్రదేవుడు అంటాడు మనం గాయత్రి అమ్మవారిని పిలుద్దాం, ఆమె మనకి దీనికి పరిష్కారం చెప్తుంది అని. అయితే అప్పుడు గాయత్రి అమ్మవారిని పిలిచి, మీరు మాకు ఏదైనా దీనికి దారి చూపెట్టండి అంటే, ఆమె అప్పుడు ఒక గ్రద్ద, ఒక ఈగిల్ ఫామ్ తీసుకుని, అప్పుడు ఒక మౌంట్ ముజవాన్ అనే ఒక పర్వతం, ఆ పర్వతం మీదకి వెళ్లి ఆ పర్వతంలోని సోమలత ఉంటుందంట. సోమలత ఎలాంటిదంటే, అది ఒకసారి మనం సేవిస్తే దానివల్ల వచ్చే ఆనందము, దానివల్ల వచ్చే స్ఫూర్తి, దానివల్ల వచ్చే ఊర్జ చాలా ఎక్కువ అంట. అంటే ఎవరికైనా ఏమి కష్టాలు నష్టాలు ఉన్నా కూడా బాగైపోతాయి దానివల్ల. అయితే అప్పుడు అమ్మవారికి చెప్తే, అమ్మవారు ఒక గ్రద్ద రూపం దాల్చి అక్కడికి వెళ్ళి ఆ సోమలత తీసుకుని వచ్చి అప్పుడు దేవతలకు ఇస్తుంది. దేవతలు దాన్ని సేవించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ శక్తి అంతే వచ్చిస్తుంది. ఇది స్టోరీ ఇంకా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ దీనికి ఇప్పుడు స్వామి చెప్పిన దాంట్లో మనం కొంచెం అన్వయించుకుంటే, స్వామి ఇప్పుడు చెప్తారు గాయత్రి మంత్రం చెప్పడం వల్ల చాలా బెనిఫిట్ అని. అంటే ఇప్పుడు గాయత్రి ఉపాసన చేస్తే మనం, అంటే ఇప్పుడు ఆ గాయత్రి అమ్మవారు ఎలాగైతే సోమలత నుంచి తెచ్చుకొచ్చి వీళ్ళకి దేవతలకి ఆనందం ఇచ్చిందో, ఆ గాయత్రి మంత్రం మనం ఉపాసిస్తే, గాయత్రి మంత్రం మనం జపిస్తే, గాయత్రి సాధన ఏం లేదు, కనీసం స్వామి చెప్తారు స్నానం చేసినప్పుడు, భోజనం చేసే ముందు, రాత్రి పడుకునే ముందు, పొద్దున్న లేచిన తర్వాత చెప్తే చాలు. అంటే ఒక రోజులో 108 సార్లు, లేకపోతే కనీసం 21 సార్లు చెప్తే. అంటే ఈ స్టోరీలో ఏం తెలుస్తుందంటే, గాయత్రి అమ్మవారికి ఆ కెపాసిటీ ఉంది. ఏంటి, అక్కడెక్కడికో వెళ్లి, దుర్గమైన ప్రదేశం, అందరూ వెళ్లారు అక్కడికి, అక్కడికి ఆమె వెళ్లి అక్కడి నుంచి ఆ సోమలత అనే బ్రహ్మానందం తీసుకుని వచ్చి మనకి ఇవ్వగలదు అని. అందుకు గాయత్రి అమ్మవారు మనం ఉపాసన చేస్తే మనకి చాలా కష్టంగా దుర్లభమైన సోమలత అంటే బ్రహ్మానందం, ఆ రసం మనకి కలగలదు అని స్వామి ఇప్పుడు స్వామి చెప్పింది కూడా ఈ స్టోరీలో మనకి తెలుస్తున్నది. అందుకు గాయత్రి మంత్రం జపం చేయడం విషయంలో కూడా మనం కొంచెం ఈ విషయం ఆలోచిస్తే చాలా బాగుంటుంది.
0: అండ్ ముఖ్యంగా ఈ శరణ్ నవరాత్రుల సమయంలో మనం ఈ గాయత్రి జపం అనేది స్వామి నిర్ధారించినటువంటి ఈ వేద పురుష సప్తాజ్ఞాన యజ్ఞంలో ఆ టైంలో మనం చదువుతూ ఉంటే ఇంకా దానికి శక్తి మనకి అందిస్తుంది అన్న భావన ఏర్పడుతుంది ప్రతి ఒక్కరికి. మరి ఇది మనందరం చేయవలసినటువంటి ఒక చిన్న పని. అది చేసి గాయత్రి అమ్మవారి ఆశీర్వాదం, సత్యసాయినాథుని ఆశీర్వాదం మనం తప్పకుండా పొందుతాం.
1: ఇంకోటి, ఇంకో ప్రశ్న కూడా మన శ్రోతలకు వస్తుంది, నేను నాకు ఉపయోగం జరగలేదు కదా, నేను చేయగలనా, నేను అంటే మీరు ఆడవాళ్ళు చేయగలరా లేదా? స్వామి చెప్తారు గాయత్రి మంత్రం యూనివర్సల్. స్వామి చాలాసార్లు డిస్కోర్స్ లో చెప్పారు
0: అమ్మవారే స్త్రీ రూపం,
1: అమ్మవారే స్త్రీ రూపం కరెక్ట్. అది కాకుండా గాయత్రి మంత్రం యూనివర్సల్, దానికి ఈ ఈ ఈ మతం ఈ కులము లేకపోతే ఈ నేషనాలిటీతో సంబంధమే లేదు. ఇంకా దాని అది ఆ మంత్రం ఏంటంటే మనలో ఉన్న
0: చైతన్యం,
1: చైతన్యం మనలో ఉన్న ఆ ఇంటెలెక్ట్ ని అంటే దానికి ఒక విధమైన ఏం చెప్పొచ్చు మనం ఇంటెలెక్ట్ ని మనం దాన్ని పెంపొందించి దాంట్లోని ఉన్న తిమిరాన్ని తీసి లోపల
0: ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఉదయిస్తుంది,
1: ఉదయిస్తుంది దానివల్ల. అంటే ఆకలి ప్రసోదయాత్ అనే వర్డ్ దానికే వస్తుంది. అందుకు అది ఎవరికి అంటే వీళ్ళకి ఉంది వాళ్ళకి లేదు అని కాదు అని స్వామి ఎప్పుడో చెప్పారు. యూనివర్సల్ ప్రేయర్ గాయత్రి మంత్రము అని కూడా చెప్పారు. సో అందుకు ఆ డౌట్స్ ఎవరికి లేకుండా ఆ సందిగ్ధాలు శంకలు లేకుండా ఎవరైనా జపం చేయవచ్చు,
0: చేసుకోవచ్చు.
1: అది కూడా స్వామి కూడా చెప్తారు, ఇంకా సింపుల్ చేయిస్తారు. భోజనానికి అప్పుడు ముందర మూడు సార్లు చెప్పుకోండి, తినే భోజనం గాయత్రి ఉపాసన
0: అయిపోతుంది, చేసుకుంటే గాయత్రి అమ్మవారికి అభిషేకం
1: అయిపోతుంది. సో అందుకు అది మనం ఈ విషయం గమనించాలి
0: తప్పకుండా.
1: ఇది అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దామా?
0: మనం తర్వాత వచ్చే మూడిటిని మనం చాంట్ చేసి దాని అర్థం తెలుసుకుందాము.

0: దీని అర్థం ఇప్పుడు తెలుసుకుందాము. ఓ అగ్నిదేవుడా, సమస్త దుఃఖాల నుండి సమస్త దుఃఖాలను హరించి నీవు సముద్ర మధ్యంలో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తిని నావద్వారా కాపాడే రీతిలో దుఃఖముల బారి నుండి మమ్మల్ని రక్షించి కాపాడు. మా శరీరాలను కాపాడి ఓ అగ్నిదేవుడా, సమస్త జనులు సుఖశాంతులతో వర్ధిల్లారని సదా కోరుకునే అత్రి మహర్షివలే మా శ్రేయస్సును ఎల్లప్పుడూ మనస్సునందు ఉంచుకో. శత్రు సైన్యమును ముట్టడించి నాశనము చేసేవాడు ఉగ్రరూపుడు అయిన ఆ అగ్నిదేవుణ్ణి సభ యొక్క అత్యున్నత స్థానాన్నుండి ఇక్కడకు వేంచేయమని మేము ఆహ్వానిస్తున్నాం. ఆయన మమ్మలను సమస్త క్లేశములు, నశ్వరములు మరియు అపరాధముల నుండి రక్షించి కాపాడుగాక. ఓ అగ్నిదేవుడా, యజ్ఞయాగాదులలో కీర్తింపబడుతున్న నీవు మా ఆనందమును పెంపొందిస్తున్నావు. ప్రాచీన కాలము నుండి నేటి వరకు నిర్వహింపబడుతున్న యజ్ఞయాగాది క్రతువులలో నీవు హవ్యవాహనునిగా ఉంటున్నావు. నీ స్వరూపములుగా ఉంటున్న మాకు ఆనందమును కలుగుజేయి. మాకు సర్వతోముఖమైన శ్రేయస్సును ప్రసాదించు.
1: ఇంత బాగా చెప్పారు కదా. అయితే ఇప్పుడు నాలుగో స్థానంలో మనం అడుగు పెడితే,
0: విశ్వానివను దుర్గః జాతవేద సింధున్ననావ దురితాతి పరిషి,
1: అంటే మన కష్టాలు, మన ఆబ్స్టికల్స్, డిఫికల్టీస్ నుంచి గట్టెక్కించి నావలాగా మమ్మల్ని ఈ భవసాగరం నుంచి ఆ అటువే బొడ్డుకి మమ్మల్ని దాటించు అని ఒకటి. దీంట్లో ఎప్పుడు అంటే మన మానవ ధర్మము, మానవ చేష్ట, మన ఎఫర్ట్ ఉంటుంది. దానికి దేవుడు ఎలాగ మనకి హెల్ప్ చేస్తాడో దానికి మూడు విధాలు ఉన్నాయి మెయిన్లీ. ఒకటి చెప్పుకోవాలంటే ప్రెసిడెన్షియల్ పార్డన్ అంటారు. ప్రెసిడెన్షియల్ పార్డన్ అంటే
0: పూర్తిగా అది నిర్మూలన చేసేయడం.
1: అంటే నీకు ఇన్ని కష్టాలున్నాయి సామ్ అంటారు, ఓకే, క్యాన్సర్ ఇస్ క్యాన్సల్డ్ అంటారు. అంటే అంతా క్లీన్ స్లేట్ చేయిస్తారు. అంటే దేహపరంగా మనకి, బాధల పరంగా మనకి అంతా నిర్మూలం అయిపోతుంది. కానీ స్వామి ఎప్పుడు చెప్తారు, ఏవైనా కష్టాలు, ఏవైనా డిఫికల్టీస్ మనకు వచ్చినప్పుడు దాని నుంచి మనకి వచ్చిన బాధ కాకుండా అనుభవం కూడా వస్తుంది. అనుభవం వల్ల మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. ఆ అనుభవం అయిన కాంపోనెంట్ దీంట్లో ఉండదు. రెండో దానికి వెళ్తే అంటే పార్షలీ దాన్ని తగ్గిస్తారు, తొలగిస్తారు. కానీ కొంచెం అవన్నీ ఓకే, మీరు దీన్ని గో త్రూ అవ్వండి, మీరు దీన్ని కొంచెం దీన్ని అనుభవించండి అని చెప్తారు. దాంట్లోని అంటే మనకి కష్టాలు కూడా ఉండవు. అలాగే స్వామి చెప్తారు ఎప్పుడు ఏంటంటే, ఒక మెడిసిన్ కి ఎలాగైతే ఎక్స్పైరేట్ అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ మన మీద ఉండదు, అలా ఎఫెక్ట్ లేకుండా
0: భగవద్ అనుగ్రహం మిమ్మల్ని
1: కాపాడుతుంటుంది. దాంట్లో కూడా మనం దాంట్లోంచి అంటే అనుభవిస్తుంటాం, కానీ మనకి దాని మీద అవగాహన ఉండదు. దానివల్ల మనకి బాధ కూడా ఎక్కువ ఉండదు. కానీ మన దాంట్లోంచి దాన్ని అనుభవిస్తే ప్రాసెస్ లో
0: పూర్తి అయిపోతుంది.
1: మనకి దాని నుంచి కూడా కొంచెం లెసన్స్ కూడా తెలుస్తాయి. కానీ స్వామి చెప్పేది మూడోది మాత్రం అన్నిటికన్నా ఉత్కృష్టమైనది, కొంచెం కష్టం కూడా. స్వామి అంటే స్వామి ఎప్పుడు టెస్ట్ ఇస్ మై టేస్ట్ అంటారు కదా. అంటే మూడోది ఏంటంటే, నేను ఎప్పుడు నీతోటే ఉంటాను, నిన్ను నేను నిన్ను పట్టుకుని నేను దాటిస్తాను. కానీ నువ్వు అన్నిటి నుంచి నువ్వు నీకు ఆ దాన్ని చేసే ఆ ధైర్యము, ఆ ఓర్పు, ఆ అంటే సహనము నేను కలిగిస్తాను. కానీ నువ్వు వాటి నుంచి అనుభవించక తప్పదు. అనుభవించితే దాని నుంచి నీకు వచ్చే లెసన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అని స్వామి చెప్తారు. ఇది మూడో విధంగా, మూడో అయింది. సెకండ్ దానికి
0: యాక్చువల్ గా ఇది థియరటికల్ గా మనం చూసినప్పుడు చాలా మందికి ఆ సందేహం రావచ్చు, ఇది ఎలా కుదురుతుంది అంటే చాలా క్లిష్టమైన లాజిక్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ ఉదాహరణలుగా మనం భక్తుల అనుభవాలు గాని కొంతమంది జీవితాలు గాని మనం తీసుకుంటే, భగవంతుడు వీటన్నిటికీ ఏ విధంగా జస్టిస్ చేస్తున్నారనేది మనకి ఒక అవగాహన వస్తుంది. మరి రెండవ విధమైనటువంటి, ఫస్ట్ది ప్రెసిడెన్షియల్ పార్డన్ అని చెప్పావు, అది చాలా కష్టతరమైనటువంటి విషయం. అది అంటే ఇమీడియట్ గా నాకు ఏమీ ఉదాహరణలు గుర్తు రావటం లేదు. రెండవది, నువ్వు కర్మని కొంచెం నేను నీకు సవరిస్తాను, దాన్ని సవరించిన దాన్ని బట్టి నువ్వు తెలుస్తుంది, కానీ దాంట్లో నువ్వు లెసన్స్ కూడా నేర్చుకుంటావు అనే దానికి అందరికీ సాయి భక్తులందరికీ చాలా సుపరిచితమైనటువంటి అనుభవం ఇది. కల్పగిరి యొక్క ఉదాహరణ, కల్పగిరి ఒక నేరం చేసి తప్పించుకుని తన హిమాలయాల్లో తపస్సు చేస్తున్నట్టు ఒక సన్యాసిగా మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ జర్నీలో ఆయన పుట్టపర్తి కూడా రావడం జరుగుతుంది. స్వామి ఆయన్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. పిలిచి ఆయన నిజస్వరూపం ఏంటో స్వామికి భగవంతుడు సర్వాంతర్యామి తెలుపుతారు. ఆయనకి తెలిపి ఇది నువ్వు చేసిన పని, నువ్వు వెళ్లి నీ తక్షణ కర్తవ్యం ఏమిటంటే వెళ్లి నువ్వు పోలీసులకు లొంగిపో, నేను చూసుకుంటాను మిగతాదంట. మీన్స్ హాఫ్ ఆఫ్ ది కర్మ ఇస్ క్యాన్సిల్డ్. సో అలాగని స్వామి ఆయనకి ఒక జపమాలిచ్చి ఈ జపం చేసుకో, నువ్వు వెళ్ళి, అతను వెళ్తాడు, వెళ్లి తనను తాను సరెండర్ చేసుకుంటాడు, సమర్పించేసుకుంటాడు పోలీసులకి. రాజమండ్రి జైల్లో ఆయన్ని బందీగా ఉంచుతారన్నమాట. అంటే స్వామి ఏ విధంగా ఒక మనిషి యొక్క ఆ కర్మని ఏ విధంగా పది మందికి ఉపయోగపడేటట్టు చేస్తారనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అన్నమాట. ఇందాక విశ్వానినో దుర్గ జాతవేద సింధున్న నావా దురితాతి పర్షి అంటే ఈ విశ్వాన్ని మొత్తం తీసుకుని వెళ్తారనమాట. సో ఆ ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. సో జైల్లోకి వెళ్ళినప్పుడు జపం చేసుకుంటూ ఉంటాడు కల్పగిరి. స్వామికి ఉత్తరం రాస్తాడు. ఉత్తరం రాసినప్పుడు స్వామి దానికి జవాబిస్తారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఖైదీలందరూ ఆశ్చర్యపోతారు, ఎందుకు ఎవరితను ఇంత జపం చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ స్వామికి ఆయనకి మధ్య ప్రత్యుత్తరాలు జరుగుతున్నటువంటి విషయాన్ని గమనిస్తారు వీళ్ళు. ఓహో, ఇలా సత్యసాయినాథుడు ఉన్నాడా, ఈయన మీ కష్టాలు తీరుస్తాడా అని చెప్పి వాళ్లకుండేటటువంటి కష్టాలన్నీ ఉత్తరాల రూపంలో రాస్తారనమాట ఈ ఖైదీలందరూ. అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అవన్నీ స్వామి చదివి దానికి సమాధానాలు, రిప్లైస్, ప్రత్యుత్తరం ఇస్తారనమాట. అది స్వామి రాగణపతి గారు రాసినటువంటి స్వామి అనే పుస్తకంలో వాటిలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయన్నమాట. ఎవరికైనా సమయం దొరికినప్పుడు చూస్తే హృదయం ద్రవించిపోతుంది. ఏ విధంగా స్వామికి వాళ్ళని వాళ్ళు సమర్పించేసుకున్నారో,
1: అంటే ఖైదీలు
0: వాళ్ళు తప్పుని అంత ఫ్రీగా ఓపెన్ మైండ్ తో ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు స్వామి వాళ్ళకి ఏ విధంగా ఒక స్ట్రెంగ్త్ ఇస్తూ, నేనున్నాను మీకేమీ భరోసా ఇస్తూ, ఏ విధంగా వాళ్ళని ఆ కష్టాల ఊబి నుంచి బయటికి తీసుకొస్తారనేది చాలా అద్భుతమైన కథ. ఎందుకంటే కల్పగిరి ఆ స్వామి దగ్గరికి వచ్చిన దానికన్నా జైల్లో ఉన్న సమయంలో జరిగినటువంటి ఆ పరివర్తన ఏదైతే ఉందో అతనికి ఒక్కడికే కాదు, అతని చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అది మంచి దారిలోకి తీసుకొచ్చింది.
1: ఇది రెండోది. మూడోది మనం ఇప్పుడు చెప్పినది ఏంటంటే, నీకు ఈ కర్మలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, కష్టాలు తప్పవు, కానీ నేనున్నాను, నేను నీకు అండగా ఉంటాను, నేను చూసుకుంటాను నిన్ను అన్నదానికి స్వామి ఎప్పుడు రెండు నిదర్శనాలు చాలా ముఖ్యంగా పెడతారు. ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్ కి అయితే అది ఒక ఆదర్శమైన ఆదర్శంలాగా తీసుకోమని చెప్తారు. ఒకటి మీరు గమనించుంటావు గణేష్, ఒకటి ఏంటంటే హనుమంతుడిని స్వామి మన హిల్ వ్యూ స్టేడియంలో పెట్టారు. స్వామి ఏం చేశారు, కిందనంతా అంటే కింద ఫస్ట్ ఫ్లోర్ అనుకో, అంటే ఫస్ట్ మన స్టేడియం అనుకో, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అనుకో, ఫస్ట్ ఫ్లోర్ లో కృష్ణుడు, శివుడు, మన జీసస్, జోరాస్ట్ అందరు ఉన్నారు. అంటే శివుడు, కృష్ణుడు
0: దేవుళ్ళు
1: ఉన్నారు, దేవుడు భక్తుడు మాత్రం టాప్ లో ఉన్నాడు, టాప్ ఫ్లోర్ లో పైన కొండ పైన. అది కూడా ఎలా ఉన్నాడు స్వామి, ఆయన పెట్టింది కూర్చుని ఊరికే జపం చేయడం కాదు, అంటే యాక్షన్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక గెంతు గెంతి ఆ సముద్రం అనే ఆబ్స్టికల్ అనే ఆటంకాన్ని గెంతి అక్కడికి వెళ్ళి లక్ష్మణుడికి ఉపశమనం కలిగిస్తాడు. ఆ యాక్షన్ లో ఉన్నాడు, ఆ యాక్షన్ లో ఉన్న హనుమంతుడిని అక్కడ పెట్టారు. అంటే ఏంటంటే మనందరం ఇప్పుడు మనకి కష్టాలు ఉన్నాయి, మనం ఏం చేస్తాం చేయలేము అనే విషయం పట్టించకుండా దైవనామం, నువ్వు అంటే మనం ఎప్పుడు చెప్తాం హెడ్ ఇన్ ఫారెస్ట్ హ్యాండ్స్ ఇన్ సొసైటీ, ఆయనకి ఎప్పుడు రామనామం, ఇప్పుడు ఇప్పుడు నాలుగు మీద రామనామము, చేతిలో రామకార్యం, హాత్మికం, అది ఎప్పుడు ఆయన చేసే పని. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉండాలి, అది మన ధ్యేయం అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీకు ఏ కష్టాలు వచ్చినా ఏమొచ్చినా నేనే చూసుకుంటాను అని ఆ ఆదర్శం నిరూపించడానికి అందరికన్నా పైన మన విద్యాగిరి కొండపైన పెట్టింది హనుమంతుడిని. అది కూడా యాక్షన్ తో యాక్షన్ రెడీగా ఉన్నాడు, బయలుదేరుతున్నాడు అలాంటి యాక్షన్ తోటి. అదొకటి. రెండోది ఇప్పుడు ఆ యాక్షన్ చేయడానికి కొంతమందికి భయపడతారు, నేను చేయగలను లేదో, నేను నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందో లేదో, నేను చేయగలను లేదో అనడానికి. మనం ఎప్పుడు గమనించాం కుల్వంత్హాల్లోకి మన అందరు వస్తే మనం ఎప్పుడు మిస్ చేయలేం. ముందర రెండు సింహాలు, వెనక రెండు సింహాలు పెడతారు స్వామి, అంటే చాలా పెద్ద ఫుల్ ఫెరోషియస్ గా ఉంటాయి చూడడానికి, చాలా అంటే చూస్తే భయం వేస్తుంది. అలాంటి
0: దాని మీద ఫోటోలు కూడా
1: చేయి పెట్టడం, ఒక్కొక్కసారి దాంట్లోని నోట్లో చేయి పెట్టడం, నవ్వడం, ఫోటో తీయడం, ఒక్కొక్కసారి లెటర్ పెట్టడం అన్ని చేసేవారు స్వామి. అది ఎవరో ఒకసారి అడిగారు స్వామి, ఏంటిది ఇలా పెట్టారంటే, అప్పుడు స్వామి ఏం చెప్పారంటే, ఇది ఫియర్లెస్నెస్ అంటే నిర్భయత్వం అన్నది చాలా ముఖ్యం. మనం మన జీవిత గమ్యంలోనే ముందుకు కొనసాగాలి అంటే కష్టాలు డిఫికల్టీస్ వస్తే వాటికి భయపడిపోయి లొంగిపోకుండా ఆ ఫియర్లెస్నెస్ తోటి మనం ముందుకు ఎదగాలి. అది వాళ్ళకి నేర్పడానికి ఆ సింహాలు అక్కడ పెట్టాను. అందుకే సింహం చూస్తే మనకి ఆ స్పిరిట్ లోని మనకి ఫియర్లెస్నెస్ కనిపిస్తుంది. అదే స్వామి ఇప్పుడు చెప్తారు. అందుకు ఈ రెండు స్వామి ముఖ్యమైన లెసన్స్. మనం ముందుకి వెళ్ళాలి, ఖాతరు చేయకూడదు మనకి కష్టాలు వస్తాయా లేదా అనేది, అని దానికి నిరూపించడానికి ఈ రెండు ముఖ్యంగా స్వామి మనకి పెట్టారు ఇక్కడ పుట్టుపర్తిలోని చూడడానికి. ఎందుకంటే స్వామి అంటారు, నా మీద భారం వేసిన చెయ్యి, నేను చూసుకుంటాను అని.
0: నువ్వు ఇందాక హనుమంతుడి గురించి చెప్తూ ఉంటే నాకు ఒక థాట్స్ పురించింది. విశ్వానినో దుర్గహ జాతవేద సింధున్న నావ దురితాతి పర్షి కదా, అంటే సముద్రాన్ని లంఘించడానికి హనుమంతుడికి రామనామం శక్తి ఇచ్చింది. సో ఆ రామనామ శక్తి వల్లే అవతల వైపుకి వెళ్ళగలిగాడు హనుమంతుడు. ఆ విధంగా మనం కూడా ఆ నామాన్ని ఎప్పుడైతే జపిస్తామో, ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తామో, ఆటోమేటిక్ గా అది కష్టాల బారి నుండి మనల్ని దూరంగా తీసుకుని.
1: ఇప్పుడు నిన్న నువ్వు చెప్పావు, నువ్వు దుర్గా సూక్తం జపిస్తుండే, జపే వినియోగ అంటే ఒక గట్టు పైకి ఎక్కావు. అలాగే మనం ఏదో ఒక జపం, ఇప్పుడు ఇవాళ చెప్పినట్టు గాయత్రి జపం అనుకో, దుర్గా సూక్తం ఏవైనా ఏదో ఒక మంత్రం, ఏదైనా ఒక సూక్తం తీసుకుని దాన్ని మనం కాన్స్టెంట్ గా జపిస్తుంటే మనం చేసే పనిలో తప్పకుండా సక్సెస్ వస్తుంది.
0: అంటే మనలో ఒక భాగం అయిపోవాలి ఆ ఉచ్చారణ. ఆ తర్వాత అగ్ని అత్రివన్మనసాగృణానోస్మాకం బోధ్యవిత తనూనా. సో ఇక్కడ అత్రి మహాముని యొక్క ప్రస్తావన వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది దుర్గా సూక్తంలో అత్రి మహామునికి దీనికి ఏమిటి సంబంధం అని.
1: అంటే ఇప్పుడు మనకి ఆ మహర్షి ఎవరికైతే ఈ మంత్రద్రష్ట ఎవరికైతే ఈ మంత్రం కనిపించిందో, రివీల్ అయిందో అని ఆయన చెప్తున్నాడు. ఆయన ప్రస్తావిస్తున్నాడు ఏంటంటే, అత్రి మహర్షి అంటే ఆయన మానసపుత్రుడు, సప్తఋషుల్లో ఒకడు. అలాంటి అత్రి మహర్షి, ఫస్ట్ అత్రి మహర్షికి విషయం తెలుసుకునే ముందు అత్రి అనే వర్డ్ విషయం
0: తెలుసుకుందాం.
1: ఆ త్రి అంటే తాపత్రయాలకి అతీతుడైన వాడు, అంటే త్రా అంటే తాపత్రయాలు అంటాం ఇప్పుడు, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, మూడు విధాలైన కష్టాలు తాపాలు అందరినీ పీడిస్తాయి. ఎవరైతే ఈ మర్త్యలోకంలోనే జన్మిస్తారో అందరికీ ఆ తాపాలు తప్పవు.
0: మనం ఈ మూడు ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అనేటటువంటి మూడు రకాల తాపత్రయాలు ఏమిటింటాయో మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిది ఆది భౌతిక, అంటే భౌతికంగా మనం ఫేస్ చేసేటటువంటి ట్రబుల్స్ గాని కష్టాలు గాని, మనకి ఒంట్లో బాగోకపోవడము, లేకపోతే మనకి దెబ్బ తగలడము,
1: అంటే మనం ఏదో కర్మలు
0: చేసి దాని యొక్క ఫలితం మనం అనుభవించడము. రెండవది ఆది దైవిక, అంటే భగవంతుడు సృష్టించినటువంటి ఈ నేచురల్ కెలామిటీస్ అంటారు కదా వాటిని, తుఫాన్లు, స్టామ్స్, ఇప్పుడు ప్రస్తుతం మనకి కరోనా, భూకంపాలు, వీటి వల్ల వచ్చేటటువంటి బాధలు. మూడవది ఆధ్యాత్మిక, అంటే మన ఆధ్యాత్మిక పురోగతిలో మనకి మానసికంగా మనకి ఎదురయ్యే సమస్యలు, అంటే మన అటాచ్మెంట్స్ గాని, రాగద్వేషాలు, ఇవన్నీ ఆధ్యాత్మిక
1: అరిషడ్ వర్గాలు.
0: అరిషడ్ వర్గాలు,
1: కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు,
0: వీటి మూడింటి నుండి అతీతంగా వెళ్లిన వాడు కాబట్టి అతన్ని అత్రి మహాముని అన్నారు.
1: అలాంటి అతీతుడు వెళ్లిన వాడు అవడం వల్ల ఆ త్రిమూర్తులే ఆయనకి దత్తత వచ్చి దత్తాత్రేయ అని వచ్చారు ఆయన. అందుకు అది ఆయన గొప్పతనం. అది దీంట్లో ప్రస్తావన ఏంటంటే, అగ్నే అత్రివన్ మనసా గుణానో స్మాకం బోధ్యవిత, మళ్ళీ స్మాకం మనం ఎప్పుడు ముందు కూడా ఈ ప్రస్తావించాం, అస్మాకం అంటే మా కోసం, మనము, మేము, నేను ఎప్పుడు ఉండదు విధంలోనే. సో దీంట్లో కూడా ఆ మహర్షి కాశ్యప మరీచ మహర్షి ఆయన చెప్పేది ఏంటంటే, అత్రి మహర్షి ఎలాగైతే అన్నిటికీ అతీతుడైనా కూడా ఈ మన మన మన భూమిలో మన ప్రపంచంలోని మన మనుషులు మన తక్కిన జీవరాశులు అంతా బాగుండాలి, అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి అనే ఒక ప్రార్థన ఆయనకి ఎప్పుడు ఉంటుంది. అలాగ మనం కూడా చెయ్యాలి, అలాగ అంటే ఆ భావంతో మనం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు అప్పుడు స్వామి చెప్తారు ఐ టు వి టు హీ, అంటే మనం బాగుంటే నేను బాగుంటాను అనే ఒక ఇది వస్తుంది దాంట్లో ఇప్పుడు. సో ఈ విషయం కూడా ఈ అత్రి మహర్షి ప్రస్తావనలో వస్తుంది.
0: మనం ఇదే ఒకసారి చూసుకుంటే అత్రి మహాముని అంటే అన్నిటికీ అతీతమైన వాడు అయినా కూడా ప్రపంచం యొక్క శ్రేయస్సును అతను కోరుకుంటున్నాడు. స్వామి కూడా ఎప్పుడూ చెప్తారు, ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యద్యదాచరతి శ్రేష్ఠ
1: తత్తదేవేతరోజన
0: సయత్ ప్రమాణం కృతే లోకస్తదను వర్తతే. అంటే నేను కర్మ చేయవలసిన అవసరం లేదు, అసలు లేకపోయినప్పటికీ కూడా నేను కొన్ని కర్మలు ఆచరిస్తాను. ఎందుకు అంటే వాటిని ఉదాహరణగా తీసుకుని మీరందరూ ఆ కర్మని చేస్తూ ఫాలో అవుతారని. సో అదే విధంగా అవతార పురుషులైన మన సాయి భగవానుడు కూడా తను చేయవలసిన పనేం లేదు, కానీ హీ డిడ్ సో మచ్ ఆఫ్ సర్వీస్. అంటే భౌతికంగా మనం చూస్తే, ఎందుకంటే మనం చూసి నేర్చుకుంటామని.
1: ఇంకా దీంట్లో లాస్ట్ లోని అగ్నే అత్రివన్ మనసాగుణానో స్మాకం బోధ్య వితాతనూనా అంటే, అలాగే అత్రి మహర్షి మనకి అంటే మనందరి సుఖశాంతులు మనందరి సౌఖ్యం కోసం ఎలాగ ప్రార్థిస్తున్నారు అలాగే అలాగా అంటే ఇది మనం ప్రస్తావించింది అగ్ని కదా, అగ్ని అత్రివన్. ఇంకోటి ఏంటంటే మా తనువులు అంటే మా దేహాలు కూడా బాగుండాలి. ఎలా బాగుండాలి అన్నది షిర్డి సాయి సచ్చరిత్రలో చెప్తారు. అదేంటంటే ఒక గుర్రము ఎలాగైతే నువ్వు ఒక ఒక బాటసారి గుర్రంతో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాడు,
0: ప్రయాణం చేస్తున్నప్పుడు
1: గుర్రానికి నువ్వు అన్నం ఏం పెట్టకుండా తీసుకెళ్తుంటే అది నీరసపడిపోయి పడిపోతుంది, నిన్ను తీసుకెళ్లేదు. రెండోది బాగా మెక్కపెట్టి చాలా తినిపించేసి లావు చేసావనుకో ఆ ఆయాసంతో కూడా వెళ్లేదు. అలాగా మన దేహాన్ని మనం ఎక్కువ అంటే మోడరేషన్, అలాగని ఈ అంటే విషయ వాస్తవంలో ఎక్కువ కూడా మనం చేసేసి మనం మన దారి నుంచి
0: పక్కన
1: మళ్ళకూడదు ఒకటి. రెండోది ఏంటంటే అలాగని
0: దాన్ని సెల్జన్ చేయకూడదు,
1: దాని అంటే దాని కష్టం కూడా ఇవ్వకూడదు,
0: కష్టపెట్టకూడదు.
1: అంటే దీని విషయంలో స్వామి చాలాసార్లు ఎన్నో విషయాలు చెప్తారు. ఒక అబ్బాయి స్వామి నాతో మాట్లాడడం లేదు అని చాలా బాధతోటి, నేను స్వామి నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని తిన్న మానేస్తాడు, నీళ్లు తాగుతాడు, ఒక 3-4 రోజులు అలా ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత ఒకరోజు వచ్చి మందిరంలో వచ్చి కూర్చున్నప్పుడు స్వామి వారితో వచ్చి మాట్లాడి ఏంటరా ఏంటి అని అంటారు. అంటే అనుకుంటాడమ్మా నేను ఇలా చేయడం వల్ల స్వామి నాతో వచ్చి మాట్లాడారు కదా అని. అంటే స్వామి చెప్తారు నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ కాదు, తప్పు. ఆ ఇచ్చిన దేహం కూడా దేహం అంటే ప్రేమస్వరూపులారా అంటున్నావు, అంటే ఆ దేహంలో ఉన్న చైతన్య శక్తి నేనే, అందుకు ఆ దేహాన్ని కూడా నువ్వు కష్టపెడితే నన్ను కష్టపెట్టినట్టు. అందుకు నువ్వు చేసేదేదో కరెక్ట్ గా సవ్యంగా చేయాలి. అలాగని నేను తిండి అన్నం తిన మానేస్తాను, నేను పస్తు పడుకుంటాను, నా 3-4 రోజులు చేయకపోతే అమ్మ స్వామి నేను చూస్తారు అనేది ఎప్పుడూ తప్పు, కరెక్ట్ కానే కాదు అని స్వామి చెప్తారు. అందుకు మన తనువులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని మన అగ్నిదేవుడికి ప్రార్థిస్తున్నాం.
0: సో అగ్నిదేవుడు తనువు అంటే ఒక ఉదాహరణ గుర్తొచ్చింది భార్గవ్, నీకు గుర్తుందో లేదో కిందటిసారి మనం హాస్టల్ యానివర్సరీకి పిల్లలతో పాటు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అబ్బాయి స్వామి భౌతికంగా మన మధ్య లేనప్పటికీ కూడా స్వామి ఏ విధంగా తనని గైడ్ చేశారు అనేది ఒక విషయం ప్రస్తావించాడు. అశోక్ ఏం చెప్తాడో తన మాటల్లోనే విందాం.
2: ఒకసారి కుల్వంద్ హాల్ లో భజన్స్ చేస్తూ ఉన్నప్పుడు అలాగ ఒక ఆలోచన వచ్చింది, నేను స్వామికి నా చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని స్వామికి ఆరతి ఇవ్వాలి అని. ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ స్వామికి అలా ఇవ్వాలి అని అనుకున్నాను. అలా అనుకున్నాను, ఆ ఆలోచన మర్చిపోయాను. నా స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ నేను ఫైర్ స్టిక్ లో ఉన్నానన్నమాట. యాక్చువల్ గా మేము ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేసామంటే ఎప్పుడూ మాది మిస్ అవ్వలేదు. అటు సైడ్ నుంచి ఒక అబ్బాయి ఫైర్ స్టిక్ విసిరేస్తాడు, నేను క్యాచ్ చేయాలి, నేను విసిరేస్తా తను క్యాచ్ చేయాలి. సో లాస్ట్ డే ఎప్పుడూ మాకు మిస్ అవ్వంది. లాస్ట్ డే తను అలా వేసేసరికి నా ఆపోజిట్ పర్సన్, నేను క్యాచ్ చేయాలి, పడిపోతే ఎక్కడ అంటే షో ఫ్లాప్ అవుద్దని మంటతో అది యాక్చువల్ గా లాంగ్ వెళ్ళిపోతుంది. సో నేను నా లెఫ్ట్ హ్యాండ్ తో దాన్ని క్యాచ్ చేసేసాను. నేను యాక్చువల్ గా మంటని పట్టేసుకున్నాను. నాకు వెంటనే చాలా లేసంతా కాలిపోతుంది. నాకు ఏం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా ఆ ఈవెంట్ మధ్యలోనే అక్కడ మనకి పోస్టర్స్ ఉండే, లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ మీట్ ఇట్, అట్లాగా నేను లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్ అనే ఆ బ్యానర్ ను చూశాను. ఒక్కసారిగా నాకు నా పట్టుకున్న చేతి దగ్గర చల్లగా అనిపించింది. ఎందుకంటే ఆ ఈవెంట్ ఇంకా నేను కొనసాగించాలి, నేను చెయ్యాలి. ఆ ఈవెంట్ లాస్ట్ లో కంబైన్ ప్రాక్టీస్ మళ్ళా ఉంటుంది అనమాట. అది అయిన వెంటనే నాకు మంట కలిగింది. నేను పోస్టర్ చూసిన తర్వాత స్వామి ఆ చిరునవ్వు ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు చల్లదని అనిపించింది. ఆ ఈవెంట్ నేను కంటిన్యూ చేశాను. చివరి కంబైండ్ ఇది కూడా నేను చేశాను. దాని తర్వాత మళ్ళా నాకు మంట మొదలయ్యింది. అసలు భరించలేకపోయాను. అక్కడంతా మా వాళ్ళు ఏమన్నారంటే, మా సార్లు కానీ ఎవరైనా ఒకసారి నువ్వు వాటర్ అప్లై చేస్తే బబుల్స్ లాగా వచ్చేస్తుంది, నువ్వు కంబైండ్ ఈవెంట్ చేయలేవు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు కంబైండ్ ఈవెంట్ చెయ్యొద్దు, ముందు నీకు ఆయింట్మెంట్ రాయాలి, అది ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది అని అన్నారు. కానీ నేను స్వామి కోసం చేయాలి, పర్లేదు అని నేను వాటర్ ఏమి ఆయింట్మెంట్ అప్లై చేయించుకోకుండా నేను కంటిన్యూ చేశాను. ఫైనల్ అయిన తర్వాత మంట మండడం స్టార్ట్ అయింది. నాకు అది చాలా బాధ అనిపించేసింది. నెక్స్ట్ రోజు జీహెచ్ కి మా సార్లు నన్ను తీసుకువెళ్లి అడుగుతుంటే ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళందరూ ఎంత బాగా చూసుకుంటున్నారంటే, వాళ్ళు
1: జనరల్
2: హాస్పిటల్ అక్కడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరు నర్సులు వాళ్ళు వాళ్ళ సొంత కొడుకుకి చేస్తున్నట్టు వాళ్ళు అడుగుతా, మీ ఈవెంట్ చాలా బాగుంది, ఎంతో మంచి మాటలతో చెప్తూ వాళ్ళు అడుగుతుంటే, మనం ఏం చేసినా గానీ స్వామి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండుంటారు. వాళ్ళ వాళ్ళ ఫేసెస్ లో ఆనందం చూసినప్పుడు మనం ఎంత చేసిందో అంతా మర్చిపోతాం. అయితే అప్పుడు స్వామి కళ్ళలో ఇలా అన్నారు, బంగారు నీకొకటి గుర్తుందా, నువ్వు నాతో ఒకసారి అన్నావు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇవ్వాలి అని. నువ్వు స్పోర్ట్స్ మీట్ లో ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు నీకు మంట తగిలింది గుర్తుందా, ఒక్క 2 సెకండ్లలో నీకు అది తగిలితేనే నీకెంత బాధపడిపోయావో, అలాంటిది ఒక 2 నిమిషాల పాటు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇస్తే నీ చేతికి ఏమవుతుంది, నీ చేతి పక్కన పెట్టు, నీ లోపల ఉన్న నేను ఎంత బాధపడతాను, అదే విధంగా నీ చేతికి గాయమైనప్పుడు నేనెప్పుడు చెప్తా ఉంటాను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని, నువ్వు నీ చేతికి గాయపడితే నువ్వు మిగతా వాళ్ళకి సర్వ్ చేయాల్సింది పోయి మిగతా వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీకు సర్వ్ చేస్తారు, అలా కంటే అదే చేతులతో ఇంకొకరికి నువ్వు హెల్ప్ చేస్తే అది ఎంత బాగుంటుంది, అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను, కాబట్టి ఇట్లాంటి బాధ కలిగించే అలవాట్ల కంటే ఇంకొకరికి సాయం చేసే ఆ గుణాన్ని నువ్వు తెచ్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని స్వామి చెప్పారు.
0: ఇంతకన్నా ప్రేమగా ఎవరు చెప్తారు. సో మనం ఆ దేహాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకోవాలని ఈ విషయాన్ని మనం తెలుసుకోగలం అన్నమాట.

0: అంటే శత్రు సైన్యాన్ని ముట్టడించి నాశనం చేసేవాడు ఉగ్రరూపుడు అయిన అగ్నిదేవుణ్ణి సభ యొక్క అత్యున్నత స్థానం నుండి ఇక్కడికి వేయించేయమని ఆహ్వానిస్తున్నాం. ఆయన మనల్ని సమస్త క్లేశములు నశ్వరములు అపరాధాల నుండి క్షమించి కాపాడు అని అంటున్నారు. దీనికి ఏమైనా గుర్తొస్తుందా? మనకి కిషోర్ సార్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం మాట్లాడుకున్నాము. క్షమించి కాపాడు అనేది సరైన ప్రార్థన అవునా కాదా అనేది స్వామి ఆ ఉదాహరణలో
1: మన ఫ్యాకల్టీ మెంబర్ చెప్తారు. అంటే జనరల్లీ ఎప్పుడైనా మనం స్వామి ఏమైనా చేస్తే స్వామి క్షమించండి స్వామి అంటాం. మన క్షమ ప్రార్థన కూడా చెప్పే దాంట్లో యదక్షర పదభ్రష్టం మాత్రం అన్ని సర్వమేద క్షమస్వ అంటాం. కానీ ఈయన గమ్మత్తుగా కాదు, యాక్చువల్లీ ఇది మనకు పెద్ద అందరికీ ఒక పెద్ద లెసన్. ఆయన మన ఫ్యాకల్టీ మెంబరు స్వామి ఒకసారి ఆయన పిలిచారు ఇంటర్వ్యూకి. ఆయన్ని ఆయన భార్యని పిలిచారు. పిలిచినప్పుడు ఇంటర్వ్యూ లోపల పర్సనల్ ఇంటర్వ్యూ లోని ఇద్దరిని పిలిచి మీకేం కావాలి చెప్పండి అంటే, వాళ్ళ భార్య అనేది స్వామి తెలిసి తెలియక చాలా తప్పులు అవుతుంటాయి, క్షమించండి స్వామి అంటుంది. తప్పకుండా అంతా క్షమించాను, నా ప్రేమ ఎప్పుడు నా అనుగ్రహం ఎప్పుడు మీతో ఉంటుంది అని చెప్తారు స్వామి. అప్పుడు నీకేం కావాలి అని మన సార్ అడుగుతారు. సార్ చూసి స్వామి నన్ను క్షమించొద్దు అని అంటే స్వామి కొంచెం తలబోతారు ఇలా అంటున్నారు ఏంటి అని. అయితే ఇప్పుడు చెప్తారు స్వామి నన్ను పనిష్ చేయండి, నన్ను శిక్షించండి అంటారు. అంటే అదేంటిది ఏంటి అంటారు. స్వామి కొంచెం కౌతూహలంగా అడుగుతారు. అంటే సార్ చెప్తారు స్వామి తప్పులు చేస్తాం, ప్రతిసారి తప్పులు చేస్తే క్షమించండి అన్నం కాదు, మీరు నన్ను శిక్షించి నాకు కరెక్ట్ దారిచుపెట్టి నన్ను ఆ తప్పు మళ్ళీ చేయకుండా చూడాలి, అది నా ప్రార్థన అంటారు. అంటే అప్పుడు స్వామి చాలా ఆనందపడతారు. స్వామి అంటారు చూసావా అది కరెక్ట్ ప్రేయర్, ఎందుకంటే నువ్వు నీ లైఫ్ డ్రైవర్ సీట్ నాకు ఇచ్చావు అంటే నువ్వు పక్కకు తప్పుకున్నావు, మీ డ్రైవ్ చేయండి స్వామి నా కారు, ఈ దేహం ఈ బాడీ ఈ మైండ్ ఈ నేను అనే కారు మీరు డ్రైవ్ చేయండి అని స్వామి నాకు నువ్వు ఆ హక్కు ఇచ్చావు,
0: స్వామి అధీనంలో పెట్టేశాం మనం.
1: అలాంటి ఉన్నప్పుడు శిక్షించడమో లేదో అది తర్వాత, కానీ నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, అది ఇది కరెక్ట్ ప్రేయర్ అంటారు స్వామి. అందుకు సర్వమే అంటే క్షమస్వ అన్నది కాకుండా శిక్షస్వ అని కూడా ఉండొచ్చు.
0: ఆ తర్వాత ప్రత్నోషిక మీడ్యో

0: అంటే ఇక్కడ అగ్నిదేవుణ్ణి ఈ యజ్ఞయాగాదుల్లో కీర్తింపబడుతున్న నీవు ఆనందాన్ని పెంపొందిస్తున్నావు. ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు నిర్వహింపబడుతున్న ఈ అన్ని క్రతువుల్లో నీవు హవ్యాన్ని హవ్యవాహరునిగా ఉంటున్నావు. నీ స్వరూపములుగా ఉంటున్న మాకు ఆనందాన్ని కలుగుజేయమంటున్నావు అన్నమాట. మాకు సర్వతోముఖమైన శ్రేయస్సుని ప్రసాదించు.
1: దీనికి ఇప్పుడు గణేష్ నువ్వు చెప్తే నాకు గుర్తుకొచ్చింది, మనకి ఇప్పుడు దసరాలు వస్తున్నాయి, ఈసారి కూడా మనకి ఉంటుంది వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం అంటారు. దానికి ఆ పేరు ఎలా పెట్టారు స్వామి?
0: రేపటి నుంచి ప్రారంభం అవుతుంది
1: ఇది. దీంట్లో అంటే ఇటువైపు అగ్ని, అగ్నిదేవుడు, అటువైపు యజ్ఞము, ఈ రెండింటికి ఉన్న ఒక సంబంధం దీంట్లో ఈ శ్లోకంలో చెప్పారు. దాన్ని స్వామి అంటే ఆ పేరుని మీరు మనం ఇప్పుడు చూసామనుకో, స్వామి పెట్టిన పేరు కూడా అలాగే మన యజ్ఞానికి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం అని పెట్టారు. అంటే మనం ఫస్ట్ జాతవేద అన్నప్పుడు చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాము, ఆ జ్ఞాన జ్యోతి, ఆ జ్ఞానాగ్ని కలిగినప్పుడు అది కూడా ఒక విధంగా ఒక అగ్నిలాగే, అది అగ్ని లాంటిదే. మన ఇప్పుడు పేరు కూడా అలాగే పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము, వేద పురుష సప్తాహ జ్ఞానం, అది మన దాంట్లో మనం వేసే హవిస్ అంతా ఆ యజ్ఞంకి వెళ్తుంది. అందుకు ఈ రెండింటికి అవినభావ సంబంధం ఉంది, అది నిరూపిస్తూనే స్వామి చెప్పేటరేమో ఈ పేరు.
0: ఎంత చక్కగా స్వామి ఇది, ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు ఎవరైతే ఆలోచన వచ్చిందో, మన తూర్పు గోదావరి జిల్లాలో ఉండేటటువంటి భక్తురాలు గోటేటి సరస్వతమ్మ గారికి స్వామి దగ్గర ఏదో అమలాపురం వాస్తవ్యులు ఆవిడ గోటేటి సరస్వతమ్మ గారి మాటల్లో ఇప్పుడు విందాం.
2: శివరాత్రి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. 62లో ఏం చేస్తామంటే, శివరాత్రి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు ఈ లోకల్ గా ఉన్నటువంటి 4-5 భక్తులు కూర్చుంది, ఇలా కాదు మనం సప్తాహం పెడదాం అన్నారు. సప్తాహం అంటే ఏమిటి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, నామం చేస్తారా, భజన చేస్తారా, పల్లెటూరు సప్తాహాలు అంటే చరిత్రతో భజనలు చేస్తారా, 7 రోజులు అలాగే చేస్తారనుకున్నాను, నాకు తెలియదు. సరే సప్తాహం అయితే చేద్దాం, సప్తాహాన్ని స్వామిని పిలుద్దాం. స్వామి జేబులో మనిషి అనుకుని మరి స్వామి రావటం ఏమిటి, సప్తాహాన్ని కానీ అటెండ్ ఏమిటి, ఆయనకి ఏం కావాలి, ఏమి ఇంకా అదేం లేదు ఆలోచన, స్వామిని పిలవాలి అంతే. సరే అని చెప్పి సప్తాహం ఉత్తరం రాసి పంపేట ఉత్తరం రాసి ఆ భద్రం గారి చదివించి స్వామి పంపించాను, స్వామి ఇక్కడ సప్తాహం చేయాలనుకుంటున్నాం, మీరు రావాలి, ఎలా చేయాలి, ఏం చేస్తాం రాస్తే. స్వామి మిమ్మల్ని వెంటనే పంపించారు, నీకు అమలాపురంలో సప్తాహం చేస్తే అమలాపురం వాళ్లే చూస్తారు, కనుక ఆ సప్తాహం మీరు పుట్టపత్రం చేయండి అన్నారు. ఏంటి చేయటం, ఎలా చేయటం, సరే బచ్చారు తీనే తిరుగుతుంటాం, నాకు స్వామికి మధ్య నేను తిరుగుతుంటాం, స్వామికి నా కబుర్లు అన్ని మొయటం, మళ్ళీ అక్కడి నుంచి పట్టుకొస్తుంటాం, ఏమేం చేయాలి అన్నట్లని. అందుసరికి అన్నారు, అమ్మా సప్తాహం యాగం చేస్తా ఉన్నారు స్వామి, యాగం చేద్దాక అన్నారు. యాగం ఏం చేస్తారు, నాకు అసలు ఏమీ తెలియదు, ఏం చేద్దామండి. సరే కామాధాని గారు అప్పుడే కొత్త మన దగ్గర రావడం, కామాధాని గారు కలుసుకున్నారు, ఏవో అన్ని చేశారు, చేసిన తర్వాత ఖర్చు పండించి అంతా ఉంది నా దగ్గర. స్వామి సరే సప్తాహం పుట్టపర్తలు చెప్పన్నారు కదా, చేస్తాం, దానికి ఏమైనా పేరు పెడదాం, సాయిరాం సప్తాహం, సత్యసాయి సప్తాహం, ఏమైనా పెడదాం అని అడిగితే స్వామి, అలా కాదు, దానికి ఏంటి చెప్పారు, వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని రాసి పంపించి. వేద పురుష సప్తాహ, వేద పురుషుడు ఎవరు, సప్తాహం ఏంటి, జ్ఞానం ఏంటి, నాకంతా గ్రీక్ అండ్ లాటిన్, నాకేం తెలియదు, ఇదేంటండి ఇంత పెద్ద పేరు, నోరు తిరగదు, ఇదేం సప్తాహం అన్నాను నేను. ఏమన్నమా స్వామి అలా చెప్పారు.
0: ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రతిదీ ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో స్వామి ఇది చేశారు. ప్రతి మనసులో అంటే ఇందాక అగ్నిదేవుణ్ణి మనం ప్రేస్ చేస్తున్నాం, నువ్వు హవ్యవాహనునిగా మాకు ఆనందాన్ని అందిస్తున్నావు అని, స్వామి 62వ సంవత్సరం నుంచి మనకి అలా అందిస్తూనే ఉన్నారు.
1: అంటే ఆ వేద పురుషుడు ఆయన ఎప్పుడు మెయిన్ దాంట్లోని ఇన్వాల్వ్మెంట్ స్వామి చాలా ఎక్కువ ఈ యజ్ఞంలోని. వేద పురుష అంటే ఆయన ఉన్నా నేనున్నాను అని, వేద పురుషుడు అంటే మరి నేను అనుకుంటే వేద పురుషుడు అన్నారు స్వామి. వేద పురుష సప్తాహ అంటే ఈ యజ్ఞం చేస్తే దీని నుంచి కలిగేది మీకు జ్ఞానము. అంటే ఎప్పుడు స్వామి చెప్పేది, ఆఖరిలోని ఎప్పుడు స్వామి ఎప్పుడు ఉపన్యాసంలో ఎప్పుడు చెప్పేవారు, ఆఖరి పూర్ణాహుతి రోజు, పూర్ణాహుతి రోజు పూర్ణాహుతిలోని పూర్ణహుతి సామాగ్రి వేసినప్పుడు దాంట్లోని నెయ్యి వేసి సామాగ్రి అంతా వేసి చేసినప్పుడు చెప్పేది స్వామి ఎప్పుడేం చెప్పేవారంటే, మీలో ఉన్న తలంపులు, మీలో ఉన్న భావాలు, మీలో ఉన్న అన్ని మంచి చెడు అంతా దీంట్లోనే
0: సమర్పించేసి
1: మీరు ఫ్రీ అయిపోండి. అది నా మెయిన్ ఆబ్జెక్టివ్, ఈ యజ్ఞం చేసే ఆబ్జెక్టివ్ మెయిన్ అది అని స్వామి చెప్తారు. అందుకు జ్ఞానము, ఆ జ్ఞానమే మనకి దానికి ఒక స్వరూపమే యజ్ఞం అగ్ని. అందుకు దీంట్లోని ఆ సంబంధం చాలా బాగా పైకి వస్తుంది.
0: మరి ఈరోజు రెండవ రోజు కార్యక్రమం ఇంతటితో మనం ముగించుకుందాము. దుర్గా సూక్తంలోని చివరి రెండు శ్లోకాలని రేపటి కార్యక్రమంలో మనం ప్రస్తావించుకుని చాలా అందమైనటువంటి విషయాన్ని తర్వాతి భాగంలో మనం కవర్ చేయబోతున్నాము. ఇది ఈ రోజు మనం గాయత్రీ మంత్రం గురించి చదువుకున్నాము. ఈ దుర్గా సూక్తం యొక్క దీంట్లో కూడా గాయత్రీ మంత్రం వస్తుంది. ఆ మంత్రం గురించి మనం ఇంకొంచెం వివరంగా మనం చెప్పుకునే అవకాశాన్ని స్వామి మనకి ఇవ్వబోతున్నారు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాన్ని మనం క్షమా ప్రార్థనా మంత్రంతో ముగిద్దాం.
3: యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పద పాదాక్షరాణి చ న్యూనాని చ తిరిక్తాని క్షమస్వ సాయీశ్వర. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషన్మయ దాసోయమితి మామత్వా క్షమస్వ సాయీశ్వర. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరిః ఓం తత్సత్ శ్రీ సాయీశ్వర అర్పణమ.
4: ఇంతవరకు మీరు శరన్నవరాత్రుల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం మీకోసం అందిస్తున్న ప్రత్యేక శీర్షిక వేదాలలో జగన్మాత తత్వంలో అమ్మవారి స్వరూపమైన దుర్గామాతను వర్ణించే దుర్గా సూక్త మంత్ర అంతరార్థ సహిత వివరణ రెండవ భాగాన్ని విన్నారు. దుర్గా సూక్తంలోని మరిన్ని విషయాలతో వేదాలలో జగన్మాత తత్వంలోని మూడో భాగంలో కలుసుకుందాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులలో ప్రతీక్షణం ఎంతో దివ్యమైనది, అమృతతుల్యమైనది. అంతేకాదు, భగవదనుగ్రహాన్ని శీఘ్రంగా పొందటానికి, తద్వారా జ్ఞాన సముపార్జనకు ఎంతో యోగ్యమైంది కూడా. భగవంతుడు తన సందేశం ద్వారా జ్ఞానబోధ సల్పి మనల్ని ఉద్ధరించటానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. యుగధర్మాలు మారినా, అవతార రూపనామాలు వేరువేరుగా ఉన్నా, వారి సందేశం మాత్రం ఒక్కటే. భగవంతుడు, భగవత్ సందేశం వేరువేరు కాదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించటం అంటే భగవత్ సందేశాన్ని ఆచరించడమే అని మన భగవాన్ అన్నారు. ఈ సంవత్సరం సత్యసాయినాథుని పూర్వ అవతారమైన షిరిడీ సాయినాథుని శత సంవత్సర ఆరాధనా మహోత్సవం. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం. భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు సత్యసాయి భగవాను అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ 9 భాగాలుగా ఈ శీర్షికను మీకు అందిస్తున్నాం. వినండి అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో 2వ భాగం.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మాలకి ఈ హృదయ పుష్పాన్ని సమర్పించుకుంటూ అవతార పరంపర సనాతన సందేశం కార్యక్రమానికి తిరిగి శ్రోతలందరినీ ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానిస్తున్నది లలితక్క, స్వప్నక్క అండ్ గణేష్. అక్క, ఈ అద్భుతమైనటువంటి ఈ పాట విన్నప్పుడు చేకొనవా మాల అంటుంటే రవీంద్రనాథ్ ట్యాగోర్ రాసినటువంటి ఒక కవిత నాకు గుర్తొస్తుంది. అంటే దాని సారాంశం చెప్తాను. మనందరం భగవంతుని ఆ వనంలో పుష్పాలు లాంటి వాళ్ళం. ఒక పుష్పం విలపిస్తుందంట భగవంతుణ్ణి చూసి, ఓ భగవంతుడా, నీ చేతి స్పర్శతోటి అది కొంచెం నొప్పిని కలిగించినా ఆ కొమ్మ నుంచి దాన్ని విరిచి నీ

0: లో ఒక భాగాన్ని చేసుకున్నాను, లేకపోతే అది వాడిపోయి కింద పడిపోయి ఆ ధూళ్ళో కలిసిపోతాను నేను. త్వరగా అది నాకు కష్టతరమైనా సరే ఆ ప్లక్ మై ఫ్లవర్స్ అని ఆ కొమ్మ అడుగుతుందంట. అంటే ఆ పువ్వుకి నొప్పి కలిగించేదైనా భగవంతుని స్పర్శ అది చాలా ముఖ్యం. దానికి మనందరం ఈ సత్యసాయినాథుని దివ్య వనంలో మనం పుష్పాలమే. స్వామి మనకి ఈ సాధన అనేటటువంటి ఒక కష్టతరమైన కాకపోతే ఇష్టతరమైనటువంటి ఈ ప్రాసెస్ గుండా మనల్ని తీసుకువెళ్ళాలి అని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ మన హృదయ పుష్పాలని స్వామికి సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలోకి రెండవ భాగంలోకి వెళ్దాం. అక్క, మరి స్వామి అంటారు నేను భావప్రియుణ్ణి, బాహ్య ప్రియుణ్ణి కాదు, ఆడంబరాలకి మీరు పోతే భగవంతుడు మీకు ఏనాటికీ లభించడు అని స్వామి ఎన్నో మార్లు మనందరికీ చెప్పిన సందేశం. అండ్ ప్రాక్టికల్ గా కూడా స్వామి ఇది చూపించారు. అహంకారం అనేది మనకి ఎంత దూరంగా ఉంటే భగవంతుడు అనేవాడు మనకి అంత దగ్గరగా ఉంటాడన్నమాట. హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక భక్తుడికి. ప్రేమ, వినమ్రత, అది చూస్తే భగవంతుడు మన దగ్గరికి పరిగెట్టుకుని వస్తాడు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కాదు. సో మరి ఈనాటి అంశంలో మనం తీసుకోబోయే వివరించబోయే అంశం గురించి మనం వివరిద్దామక.
1: గణేష్, ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, మనలో ఆ భక్తి, ప్రేమ, వినయం, వినమ్రత ఉంటే భగవంతుడే స్వయంగా పరిగెత్తుకుంటూ వస్తాడు, మనం వెళ్ళనక్కర్లేదు అని. బహుశా ఆయన ప్రతి అవతారంలోనూ ఇది చేస్తూనే ఉన్నారు. మనం ఈ అవతారంలో చూశాము. త్రేతాయుగంలో శ్రీరాముల వారి అవతార కాలంలో చూసుకుంటే శబరి మనందరికీ బాగా తెలిసిన క్యారెక్టర్, అండ్ మనందరినీ చాలా ఇన్స్పైర్ చేసే రోల్ కూడా ఆవిడది. ఆవిడ ఎన్నో ఏళ్ల బట్టి సాధన చేసి ఆవిడకి ఉన్న ఒకే ఒక్క కోరిక జీవితంలో భగవద్ దర్శనం పొందాలి అని, శ్రీరాముల వారిని కళ్లారా చూడాలి అని ఆవిడ తపస్సు చేసి జీవితం మొత్తం అందులోనే దానికోసమే గడిపేసింది ఆవిడ. అండ్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే, భక్తుల నుంచి నేర్చుకోవడమే కదా భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే, ఆయన్ని ఎలా ప్రీతి, ఆయనకి ఎలా ఏ విధంగా ఉంటే ఇష్టం అనేది తెలుసుకోవాలంటే భక్తుల జీవితాలను చూసే తెలుసుకోవచ్చు. శబరిమాత అలా ఆయన కోసం తప్పించడమే కాదు, ఇంకో సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఆయన కోసం ఆయన వస్తారు అనే నమ్మకం అనమాట, ఆ కాన్ఫిడెన్స్. ప్రతిరోజు శ్రీరాముల వారి కోసం ఆశ్రమాన్ని ఆవిడ రెడీ చేసి పెట్టేదిట. రాముడు ఇవాళ వస్తాడు, వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ నేను ఇదంతా క్లీన్ చేయాలి, ఈ పువ్వులు ఇస్తాను, ఈ పళ్ళు ఇస్తాను, ఆయనకి తాగడానికి మంచినీళ్ళు ఇందులో ఇస్తాను అని అన్ని రెడీ చేసుకుని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారట. చూశాక మరి భక్తుడి నమ్మకాన్ని భగవంతుడు నిలబెడతాడు అనడంలో సందేహమే లేదు కదా. శ్రీరాముల వారు లక్ష్మణుడితో కలిసి శబరిమాత ఆశ్రమానికి రావడం జరిగింది. ఆవిడ అప్పటికి చాలా ముసలివారైపోయారనమాట, దేహం సహకరించట్లా, రాముని చూడాలి, నడుము వంగిపోయింది. ఆవిడ అంటారట, నాకు తల పైకెత్తినా నువ్వు కనిపించట్లా, నువ్వు ఆజానుబాహుడివి, నీ మొహాన్ని నేను చూడలేకపోతున్నాను, నడుము వంగిపోవడం వల్ల ఇంతకంటే నేను లేవలేను పైకి అని. అంటే అప్పుడు రాముల వారు కూర్చుని ఆవిడ్ని చూడమని చెప్తారట, ఆయన కూర్చుంటే ఆయన మొహం ఆవిడికి కనిపిస్తుందని చెప్పి. అలా ఆవిడికి దర్శనాన్ని, సంభాషణాన్ని, స్పర్శనాన్ని స్వామి చెప్పినట్టు అన్ని అనుగ్రహించారు. మరి ఆవిడ భక్తి చూడండి, అన్ని రెడీ చేసుకున్నారు, ఎంత జీవితకాలం ఎదురు చూసిన భగవంతుడు నడుచుకుంటూ తనంతట తాను వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి ఏదో కొంచెం ఆయన చూసుకోవాలి, కొద్దిగా ఫలహారం పెట్టాలి ఉంటుంది కదా మనకి. అయితే ఆ పళ్ళు రోజు తీసుకుని తెచ్చేవారట, పళ్ళు ఏరుకుని తెచ్చేవారు. మరి ముసలివారు అయిపోయారు, కంటి చూపు ఆనదు, ఏది పండువో ఏవి పచ్చివో తెలుసుకునే శక్తి ఆవిడ కంటి దృష్టికి లేదు. అందుకని అన్ని తీసుకొచ్చి పెట్టి చెప్పారట, స్వామి అన్ని తెచ్చాను కానీ నీకు మంచివే పెట్టగలను, పచ్చి పళ్ళు నీకెలా ఇస్తాను అని చెప్పి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఒక్కొక్క పండు కొరికి చూశారట. చూసి ఇది బాగలేదు అని పారేసి, ఇది తీయగా ఉంది స్వామి, ఇది తిను అని. మనం ఊహించగలమా స్వప్న, మనం తిన్నది స్వామికి నైవేద్యం పెట్టగలమని. ఆ భావన, ఆ చనువు ఎప్పుడొస్తాయి చెప్పండి స్వామితో, అంతటి ప్రేమ భగవంతుడికి. భక్తుడి మీద ఎంత ప్రేమ ఉందో అటువంటి ప్రేమ భక్తుడికి కూడా భగవంతుడి మీద ఉంటే అంత చనువు, ఆ ధైర్యం వస్తాయేమో అనిపిస్తుంది. కదా. ఇక్కడ చూసారా శ్రీరాముల వారు కూడా ఇస్తున్నది ఎవరు? బిల్లజాతికి చెందిన ఒక స్త్రీ. కులం మతం గోత్రంతో సంబంధం లేదు ఆయనకి. ఏది పెడుతున్నారు? పళ్ళు ఫలాలు. ఆవిడికి చెట్టు మీద నుంచి కొయ్యడానికి కూడా కుదిరేది కాదుట. నేల మీద పడినా కూడా తీసుకుని వచ్చి పెట్టేవారట. ఎలా ఇస్తున్నారు? కొరికి చూసి ఇస్తున్నారు. ఇవి ఏవీ పట్టించుకోకుండా ఏ భావంతో చేస్తున్నారు అనేది ఒక్కటే భగవంతుడు చూశారు. మీరు చెప్పినట్టు స్వామి ఎన్నోసార్లు చెప్పారు, నేను భావప్రియుణ్ణి, మీరు ఏది చేస్తున్నారనేది, ఎలా చేస్తున్నారనేదే నాకు ముఖ్యం అని. ఆ భక్తికి ప్రేమకి శ్రీరాముల వారు లొంగిపోయి శబరిమాతని అనుగ్రహించడమే కాకుండా, నువ్వు నాకు ఎలా ఇంత చక్కగా సేద తీర్చావో అలాగే లోకంలో అందరినీ సేద తీర్చు అని చెప్పడం, ఆవిడ నదిగా మారడం అనే సంగతి మనందరం రామాయణంలో చదువుకున్నదే. మీరు ఇప్పుడు చెప్తున్న మాటలు వింటే నాకు రామాయణంలోని ఈ సన్నివేశం గుర్తొచ్చింది.
2: లలిత, ఇవన్నీ వింటుంటే మనం అనుకున్నట్టు ఈ అవతార పరంపర చూసుకుంటే ఏ అవతారంలోనైనా భగవంతుడు అదే చేసి చూపించాడు అనిపిస్తుంది. శ్రీకృష్ణ అవతారంలో తీసుకుంటే కూడా విదురుడి యొక్క భక్తికి తను ఎంత లొంగిపోయాడన్నది తెలుస్తుంది. సంధి కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు విదురుడి ఇంట్లో తింటానని అంటానమాట. అంటే అంతఃపురంలోని రాజభోగాల్లోని దుర్యోధను పెట్టేటువంటి విందుని కూడా కాదనుకొని విదురుడి ఇంటికి వెళ్లి విదురుడు అంటాడు, అయ్యో స్వామి, ముందుగా నాకు చెప్పలేదు, ఏమీ ప్రయత్నం ఏం చేయలేదు, మీరు ఇప్పుడు వస్తే ఇక్కడ అంతఃపురంలోని దుర్యోధనుడు వాళ్ళు ఇచ్చిన విందుకి విదురుడి ఇంట్లో భగవంతుడు ఏం తినగలడు అని చాలా బాధపడతాడనమాట. అప్పుడు అంటాడు, లేదు, నేను మీ ఇంటికే వస్తాను, నీ దగ్గరే తింటానని ఆ పెట్టిన ఆకుకూరలు ఆ పళ్ళు పలహారమే తీసుకుంటాడు అనమాట. అక్కడ విదురుడిని చూస్తూ కూడా అరటిపండు తినబోయి తొక్కను కూడా తినిన సంఘటన అది. అంటే ఎంత ప్రేమ భగవంతుడికి. ఆ భగవంతుడు ఆ భక్తుడి యొక్క భావానికి తను లొంగిపోతాడు అనడానికి ఇంతకుమించి నిదర్శనం ఉండదనిపిస్తుంది. అందుకే దీన్ని ఇంకా తరతరాలు కాదు ఎప్పటికీ నిలిచిపోయేలా భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు చెప్పింది ఉన్నాడు. ఏంటంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః అని. అంటే నాకు భక్తితో నువ్వు ఆకుగాని పువ్వు గాని పండు గాని జలం గాని ఏది సమర్పించిన పరిశుద్ధ అంతఃకరణతోటి నేను భక్తిపూర్వకంగా నువ్వు ఇచ్చిన దాన్ని దేన్నైనా స్వీకరిస్తాను అని. అంటే ఒకసారి ఇది ఏదో కాకతాళీయంగా ఏదో భక్తుడింటికి వెళ్లి తినేశారు అని కాకుండా ఫర్ ఎవర్ భక్తుడు ఎలా ఉండాలి, ఎలాంటి భావంతో భగవంతుని సేవించాలి, ఏమి అర్పించాలి అన్నది కూడా క్లియర్ గా చెప్తూ, అది కృష్ణావతారం కాదు, రామావతారం కాదు, ఈ కలి అవతారం కాదు, ఇంకా రాబోయే ఎన్ని వేల యుగాల్లో కూడా దిస్ ఈస్ ద రూల్, ఇలాగే ఉండాలి అని ఫిక్స్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం దీని అర్థం తీసుకుంటే ప్రయతాత్మనః రెండు రకాలు, ఎవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. ప్రయతాత్మనః అని చెప్తున్నారు అంటే ఎవరైతే పరిశుద్ధమైన అంతఃకరణ ఉంటుందో, ఆ ప్యూర్ థాట్స్ ఉండి, ఇందాక మీరు చెప్పినట్టు ఆ భావం, ఆ భావాన్ని బట్టి అదే చూస్తారు భగవంతుడు. రెండోది ఏంటంటే భక్తి ఉపహృతం, భక్తితో ఇవ్వాలి, నాకు ఉన్నది నేను ఇస్తాను అని కాదు. అంటే ఈ రెండు చెప్పుకున్నప్పుడు మన సత్యసాయి అవతారంలో చూస్తే స్వామిని ఎవరో చెప్పారు, నేను నారాయణ సేవలు చేస్తున్నాను స్వామి, ఇన్ని వేల మందికి మేము వారంలో భోజనం పెడుతున్నాం. స్వామి చెప్పారు, నువ్వు ఎన్ని వేల మందికి భోజనం పెడుతున్నావు నాకు అనవసరం, ఆ నెంబర్ అన్నది నీకే ఇంపార్టెంట్, ఒక్కడికి పెట్టినా నువ్వు ఏ భావంతో పెడుతున్నావు అన్నదే చూస్తాను. సో క్వాంటిటీ నాకు అక్కర్లేదు, నువ్వు క్వాలిటీ, ఏ భావంతో పెడుతున్నావు, ఎవరు పెడుతున్నారు అన్నదే స్వామి చూస్తారు.
1: స్వామి చెప్పేవారట కదా, ఈ బిల్లులు నెంబర్లు అన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపించుకోండి, నాకు కాదని.
2: కాబట్టి అలాగా ముఖ్యంగా ఏవేవి సమర్పించాలని చెప్తూ ఎలా సమర్పించాలి, ఎవరు సమర్పించాలని కూడా ఎంతో చక్కగా స్వామి చెప్పారు.
1: చాలా బాగా చెప్పారు స్వప్న స్వామి. మీరు అన్నట్టు ఒక అవతారంలో భగవంతుడు చెప్పిన ప్రతి మాట ప్రతి అవతారానికి అది రిలేట్ చేసుకోవచ్చు మనం, ప్రతి అవతారానికి అది అన్వయిస్తుంది. ఆ దేశ కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఏ యుగంలో అయినా భగవంతుడు మారడు కదా, భక్తులు మారతారేమో కానీ ఆయన మారరు. సో ఆయన్ని ఏ విధంగా మనం ప్లీజ్ చేయొచ్చు, ఆయన్ని ఏ విధంగా సేవించాలి, సంతోషపరచాలి అనేది ఎప్పుడు చెప్పినా అది మటుకు స్టాండర్డ్ గా అలాగే ఉంటుంది. షిరిడి సాయి అవతారంలో కూడా మనకి ఇటువంటి ఒక సన్నివేశం కనిపిస్తుంది. శ్రీరాముల వారు త్రేతాయుగంలో జరిగిన ఆ సన్నివేశమే మనకి షిరిడి సాయి అవతారంలో కూడా కనిపిస్తుంది. అది కూడా శ్రీరామ నవమి రోజు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక శ్రీరామ జనరల్లీ షిరిడిలో శ్రీరామ నవమి చాలా పెద్ద ఉత్సవంగా జరుపుకునేవారట. బాబా కూడా చాలా ఉత్సాహంగా అందులో పాల్గొనేవారట. శ్రీరామనవమి ఒక వారం రోజుల పాటు వారు నామ సప్తాహాలు చేస్తూ, అన్నదానాలు, నారాయణ సేవలు చేస్తూ, ఎన్నో రకాల పోటీలు అవన్నీ నిర్వహిస్తూ, ఒక మంచి సంతలు అవన్నీ పెట్టుకుని తిరునాళ్ళలాగా జరుపుకుంటూ. షిరిడి అప్పుడు ఒక గ్రామం కదా, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎంతో మంది, దాదాపు 70,000 నుంచి 100,000 మంది దాకా అక్కడికి చేరుకునేవారట ఆ వారం రోజుల్లో. బాబా కూడా చాలా బిజీగా ఉండేవారట అంతమంది భక్తుల మధ్యలో, చాలా బాగా జరుపుకునేవారట. అలా ఒక సంవత్సరం శ్రీరామనవమి పండుగ రోజున ఆ చుట్టుపక్కల ఉన్న అనేక ప్రదేశాల నుంచి, బొంబాయి, అప్పట్లో ముంబైని బొంబాయి అనేవారు, బొంబాయి నుంచి ఎంతో మంది భక్తులు ఎన్నో కానుకలు, ఎన్నో రకాలైన నైవేద్యాలు ఇవన్నీ తీసుకుని వచ్చారంట బాబా కోసం. బాబాకన్నీ అర్పించడం జరిగింది. వారు మటుకు దేనివైపు చూడకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారనమాట. తర్వాత కొంచెం సమయం గడిచిన తర్వాత శ్యామాని పిలిచారు. శ్యామ మనందరికీ, మన గురుచరిత్ర చదువుకున్న వారందరికీ సుపరిచితులు. బాబా వారికి చాలా ముఖ్య భక్తులు. శ్యామాని పిలిచి చెప్పారట, ఆ బయట ఫలానా చెట్టు కింద ఒక ముసలి ఆవిడ కూర్చునుంది, ఆవిడని తీసుకునిరా, ఆవిడ జనంలో నా దాకా రాలేక అక్కడ కూర్చునున్నారు. శ్యామ వెళ్లి ఆవిడని తీసుకొచ్చారట. ఆవిడ రాగానే బాబా అడిగారట, అమ్మా నా కోసం ఏం తీసుకొచ్చావని. చూడండి, మీరు ఒక్కసారి ఊహించుకోండి, భగవంతుడు సృష్టికర్త, ఆయన ఒక పేదరాల్ని చూసి అమ్మా నా కోసం ఏం తెచ్చావు అని అడిగారనమాట. అడిగితే ఆవిడ యాక్చువల్లీ స్వామికి బాబా కోసం జొన్న రొట్టెలు చేసుకొచ్చారట. మహారాష్ట్రలో జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు కదా, తీసుకుని వచ్చారు. కానీ ఎప్పుడైతే ఇంతమందిని చూశారో, ఇంత జన సమూహం, ఇంతమంది భక్తులు, ఇంత పటాటోపం, ఇవన్నీ చూసేసరికి బాబా నేను తీసుకొచ్చింది ఏం తింటారు, అయినా నేను ఈ రెండు జొన్న రొట్టెలు తీసుకెళ్లి ఆయనకి ఏమి నివేదిస్తాను అనే కొద్దిగా సంకోచించి ఆవిడ వెనకాలే ఉండిపోయారు. ఆవిడ అప్పటికి కూడా చెప్పలేదట తీసుకొచ్చాను, ఏమి మాట్లాడకుండా ఉండిపోయారు. అదే, నా కోసం నువ్వు జొన్న రొట్టెలు చేసి తెచ్చావు కదా, ఇవ్వమ్మా అని బాబా అడిగారట. అడిగి ఆవిడ దగ్గర నుంచి ఆవిడ పెట్టడం. బాబా ఎంతో ఆనందంగా భోజనం చేశారట ఆ రోజు ఆ జొన్న రొట్టెలతో. ఆయన మన భోజనం ఇప్పుడు వచ్చింది అని చెప్పారట శ్యామాకి. ఇమాజిన్ చేసుకోండి, అన్ని రకాలైన ఆహార పదార్థాలు, అన్ని నైవేద్యాలు ఉంటే స్వామికి నచ్చింది ఏంటంటే ఆవిడ తీసుకొచ్చిన ఆ రెండు జొన్న రొట్టెలు. ఎందుకు అంటే ఆవిడ అంతటి ప్రేమతో, అంత అటువంటి భావనతో తీసుకొచ్చింది కాబట్టి. మరి దీనికి ఏమంటారు చెప్పండి, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం?
2: ఏమి అనడానికి లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరు ఇస్తున్నారంటే కులం, గోత్రం, స్థాయి ఏమి భగవంతుడు చూడ్డు, ఎంత ప్రేమతో వాళ్ళు సమర్పిస్తున్నారని చూస్తారు.
1: హృదయవాసి అంటారు కదా, మరి హృదయంలో ఉన్న భావన ఆయనకే తెలుస్తుంది.
2: అంతే, తర్వాత ఎంత వాల్యుబుల్ థింగ్ తెచ్చారు, అది గొప్పదా, చిన్నదా, అల్పమైందా, ఇది తగుతుందా, ఇది తగదా అని కూడా ఆలోచించరు.
1: అదే మన స్వామి అవతారంలో కూడా ఒక చోట మనం గమనించవచ్చు స్వప్న. అందరికీ తెలిసింది కదే, కానీ చెప్తే స్వామి గురించి ఎంత చెప్పినా మనకి ఆనందమే కాబట్టి ఇంకొకసారి దాన్ని గుర్తు చేసుకున్నాము.
2: తప్పకుండా.
1: పూర్వపు రోజుల్లో గణేష్ షెడ్ అని ఒక చిన్న షెడ్ లో స్వామి దర్శనం ఇవ్వడం జరిగేది. ఆ రోజుల్లో ఒక ముసలావిడ పక్కన ఉన్న ఒక గ్రామం నుంచి స్వామి కోసం, ఆ రోజుల్లో స్వామి తాంబూలం వేసుకునేవారు కదా, స్వామి కోసమని, స్వామికి ఇష్టమని 4 తమలపాకులు, కొద్దిగా ఒక్క పొడి, చిన్న సంచిలో మూట కట్టుకుని వచ్చారు. ఆవిడ వచ్చారు, దర్శనాలకు కూర్చున్నారు. మన స్వామి గురించి మనందరి తెలిసిందే కదా, ఆయనకి ఆటలంటే చాలా ఇష్టం.
2: ఆట పట్టించడం అంటే
1: ఆట పట్టించడం, ఆడుకోవడము. మరి లీలా నాటక సూత్రధారి అని ఉత్తిని అంటారా. అలా 2-3 రోజులు గడిచాక కూడా స్వామి ఆవిడ దగ్గరికి వచ్చి, స్వామికి అది అర్పించే అవకాశం ఆవిడకి రాలేదు, కొద్దిగా దూరంలోనే దర్శనం జరిగింది. ఇంకా 3 రోజు, ఇంకా ఒక రోజు చూసి మరి మా ఇంటికి వెళ్ళాలి కదా అని ఆ రోజు దర్శనం అయ్యాక ఆవిడ అలసిపోయి లేడీస్ సైడ్ ఆ షెడ్ లో పడుకుని అలాగే నిద్రపట్టిస్తుంది ఆవిడకి. ఒక కునుకు తీస్తున్నారనమాట. ఇంతలో ఎవరో వచ్చి లేపారు ఆవిడ్ని. ఆవిడ అనుకున్నారు సేవాదళం వాళ్ళు, అయ్యో ఇక్కడ పడుకుని పోయాను, నన్ను బయటకు పంపించడానికి లేపి ఉంటారని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అంటూ లేచారనమాట. ఉలిక్కి పడి చూస్తే స్వామి ఎదురుగుండా నుంచునున్నారు. స్వామి ఆవిడ లేవగానే ఇవ్వమ్మా అని అడిగారట. ఆవిడ అర్థం అవ్వలా, స్వామిని ఇంత దగ్గర నుంచి చూసి ఏంటి ఈయన వచ్చారు ఇంత దగ్గరగా ఉన్నారు ఇవ్వమ్మా అంటున్నారు ఏమి ఇవ్వాలి అని. ఆవిడ అర్థం అవ్వకుండా చాలా తెల్లమొహ వేసి చూస్తున్నారనమాట స్వామి వైపు. స్వామి తీసుకొచ్చావు కదా నా కోసం ఇవ్వు అని. ఆవిడ హడావిడిగా అప్పుడు గుర్తొచ్చింది, చీర కట్టుకున్న సంచి తీసి ముసలావిడ పెద్ద ఆవిడ భగవంతుడు ఎదురుగుండా ఉన్నాడు, ఆవిడ కోసం ఆయన కోసం తెచ్చింది ఆవిడ దగ్గర ఉంది, ఓపెన్ చేసి ఇవ్వాలి. ఆ ఓపెన్ చేసి ఇచ్చే సమయంలో కంగారు పడుతున్నారనమాట, తడబడుతున్నారు. ఆ సంచి ముడి తీయడానికి కూడా ఆవిడికి కష్టమవుతుంది. అప్పుడు స్వామి వంగి ఆ సంచి తన చేతి ఒక నల్లటి గుడ్డ సంచి తీసుకుని ఓపెన్ చేసి 4 రోజుల క్రితం ఆవిడ తీసుకొచ్చిన ఎండిపోయిన తమలపాకులు ఒక్క పొడి అందులో ఉంటే ఆ 2 తీసుకుని వేసుకుని చాలా సంతోషం అని చెప్పి ఆవిడికి అంతటి ఆనందాన్ని ఇచ్చి, ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే వీరందరి గురించి ఈ భక్తుల గురించి చూస్తూ ఉంటే గణేష్ నాకు అనిపిస్తూ ఉంటుంది భగవంతుడికి ఎంతమంది తల్లులో అని కదా.
0: అవును, మనం ఇలాగా సత్యసాయి అవతారంలో మనం ఒక్కసారి అలా తొంగి చూస్తే ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి చూడాలనిపించదు. ఇంకా ఇంకా ఏ అవతారం కూడా మనకి గుర్తుకు రాదు. సో మనం స్వామితో ఈ భావం ఎంత ముఖ్యం అనేది మనం ఆలోచిస్తున్నాము. ఈ పరంపరలో ఒకసారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కన్స్ట్రక్షన్ టైంలో, ప్రశాంతి నిలయంలో కన్స్ట్రక్ట్ అవుతుంది. ఆ ఆసుపత్రి నిర్మాణం సమయంలో చాలా మంది ఎన్నో రకాల డొనేషన్స్ స్వామికి ఇచ్చే రోజులు అనమాట అవి. కానీ ఒకరోజు ఒక విద్యార్థి దర్శన్ లైన్ లో కూర్చుని స్వామి దర్శనంలో వెళ్తూ ఉంటే ఒక చిన్న ఎన్వలప్ స్వామికి అందించాడు అనమాట ఎంతో ప్రేమతో. స్వామి గణేష్ పోర్టికో దగ్గర నిలబడి ఆ కవర్ లోంచి అది తీసి చూస్తే ఒక 100 రూపాయల నోట్ ఉన్నది. స్వామి విఐపీస్ అందరినీ పిలిచి దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా అని ఆ 100 రూపాయల తాలూకా ప్రాముఖ్యాన్ని స్వామి అందరికీ చెప్తున్నారు. ఈ అబ్బాయి స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, నేను ఏదో ఒకటి దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి అన్న ఒక పవిత్రమైన భావంతో. మరి చెయ్యాలి అంటే తన దగ్గర డబ్బులు ఉండాలి కదా, ఆ డబ్బులు ఎలాగా ఇవ్వాలి అని స్వామికి ఆలోచించి తన బట్టలు తానే ఉతుక్కొని ధోబీకి ఆ ఛార్జెస్ ఇవ్వకుండా 100 రూపాయలు సేవ్ చేసి అది నాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ తో ఒక బ్రిక్ కొనుక్కోండి స్వామి అని ఆ మంచి భావంతో నాకు ఇచ్చాడు. ఎంతో మంది భక్తులు కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఈ 100 రూపాయలతో సమానమైంది ఏదీ లేదు అని స్వామి ఆ రోజు ఆ పిల్లవాడిని ఎంతో అనుగ్రహించి చెప్పారన్నమాట. మీరు ఇది భక్తిభావంతో సమర్పించడం ఒక విషయం అయితే, అప్పుడప్పుడు మనం అనాలోచితంగా కొన్ని బ్యాక్వర్డ్ స్టెప్స్ వేస్తాం అనమాట. అంటే ఇది విద్యార్థులకి చాలా సహజమైనటువంటి ధోరణి, స్వామి అలాగే నేర్పిస్తారు కూడా వాళ్ళకి. ఎందుకంటే నేర్పించకపోతే పిల్లలకి ఆ వయసులో తెలియదు కదా, నేర్పించడానికి ఇది ఒక అవకాశం స్వామికి. ఒకసారి మాకు ఎవ్రీ స్పోర్ట్స్ మీట్ కి డ్రామా కాంపిటీషన్స్ అవుతాయి, ఇది మేము చదువుకుంటున్న సమయంలో. స్వామికి ఏ ఈవెంట్ అయినా సరే ముందు స్వామికి ఒక కార్డు తయారు చేసి స్వామిని ఇన్వైట్ చేయడం గానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. మేము అనుకోకుండా ఒక కార్డు తయారు చేసి మా క్లాస్మేట్స్, అది స్వామిని ఫిజికల్ గా ఇన్వైట్ చేయాలా లేకపోతే నార్మల్ గా ఇన్వైట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఒక అబ్బాయిని దీనికి కంటెంట్ రాయిరా అని చెప్పారు. పాపం ఆ అబ్బాయి అసలు కాంటెక్స్ట్ ఏంటో తెలియకుండా స్వామి ఫిజికల్లీ మీరు రావాలి ఇక్కడికి అని ఒక మెసేజ్ రాశాడు అనమాట కార్డులోని. వాళ్ళు రాసేసి రెడీగా మందిరంలో స్వామి వచ్చే టైంకి కూర్చున్నారంతా. అంతా కూర్చుంటే స్వామి దర్శనానికి వచ్చి ఇలాగా పికప్ చేసుకున్నారు కార్డు చూసి, ఏంటి డ్రామా కాంపిటీషన్ ఉందా, అయ్యో నన్ను పిలవలేదే అని అంటున్నారు. స్వామి మీరు రావాలి స్వామి, తప్పకుండా రావాలి స్వామి అంటే, ఓ అలాగే అలాగే తప్పకుండా వస్తాను నేను అని లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లి పెద్దలతో స్వామి సంప్రదించారనమాట, ఇలా పిల్లలు నన్ను ఆహ్వానించారు డ్రామా కాంపిటీషన్ కి. అంటే ఇప్పుడు సడన్ గా సినారియో అంతా మారిపోయింది. జస్ట్ లోకల్ గా హాస్టల్లో ఆడిటోరియంలో ఒక చిన్న ఫంక్షన్ గా చిన్న కాంపిటీషన్ గా అవ్వాల్సింది, ఇప్పుడు అంతా బ్లో అప్ అయిపోయి ఇట్స్ లైక్ అ బిగ్ థింగ్. స్వామి వస్తున్నారు దీనికి, పెద్దల దగ్గర అడిగారు డ్రామా కాంపిటీషన్ అనగానే మొత్తం సాయంకాలం అంతా రెడీ అవుతున్నారు స్టూడెంట్స్, పెద్దవాళ్ళు వచ్చారు, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. సరే మీరేం చేస్తున్నారో చూపించండి అని అంతా డ్రామాకి రెడీ అయ్యారు, చేసేశారు వాళ్ళ ముందు. వీళ్ళు వెళ్ళి స్వామితో మాట్లాడడం ఏదో జరిగింది. తర్వాత రోజు తిరిగి స్టూడెంట్స్ అంతా ఇంకొక కార్డు తీసుకువెళ్లి, స్వామి డ్రామా అంతా రెడీగా ఉంది, వస్తారా స్వామి అంటే, స్వామి అన్నారు, ఏమిరా ఎంగిలి పళ్ళు నాకు అర్పిస్తున్నారా అని అడిగారు. అంటే మనం స్వామిని పిలిచిన భావం ఏంటి ఏది అన్న ఆలోచన లేకుండా, ఏదో స్వామిని పిలవాలి కదా అన్న ఒక ఆ భావంతో పిలిచారు.
1: ఫార్మాలిటీ
0: ఇందాక మీరు చెప్పినట్టు శబరి ఏ భావంతో ఆ ఎంగిలి పళ్ళను సమర్పించిందో ఆ భావం ఇక్కడ రాలేదు. స్వామి అది తెలియచెప్పటానికి అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా అలాంటి తప్పు ఎప్పుడు జరగలేదు స్టూడెంట్స్ ద్వారా. ఎప్పుడు ఏ పని చేయాలన్నా సరే మొట్టమొదట స్వామి ఆ పనికి ఆహ్వానితులై ఉండాలి, ఆ తర్వాతే ఏదన్నా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో ఇలాగ స్వామి మనకి భావంతో, పరిశుద్ధమైనటువంటి భావంతో చెయ్యాలి అని నేర్పిస్తుంటారు.
2: అదే మనం ఈ కృష్ణుడు చెప్పిన ఈ శ్లోకంలో చూసుకుంటే, భక్తితో చిత్తశుద్ధితో చేసేది నేను అస్నామి అని చెప్తారు. అంటే ఏంటి, ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే జస్ట్ చేతితో అందుకుంటాం, అలా కాట. అస్నామి అంటే పూర్తిగా స్వీకరిస్తాను, గ్రహిస్తాను, దాన్ని నేను ఆనందిస్తాను అని చెప్పడం అన్నమాట. ఇది ఇందాక లలిత మీరు చెప్పిన ఆ తమలపాకు ఇన్సిడెంట్ గాని, ఇది కానీ ఏంటంటే ఏదో భక్తులు నా కోసం తెచ్చారు, నేను చేతితో తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాను కాదు, అది అంత ఆనందంగా దాన్ని స్వీకరించి అనుభవిస్తారన్నమాట, ఆయన కూడా అంత ఆనందాన్ని పొందుతారు అని. కాబట్టి ఈ అస్నామి అన్న చిన్న పదమైనా అక్కడ స్వామి వీళ్ళ భక్తి యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. స్వామి వాళ్ళ ప్రేమని తిరిగి స్వామి ప్రేమగా వాళ్ళపై కురిపిస్తారు అని అనిపిస్తున్నది.
1: చాలా చాలా బాగా చెప్పారు స్వప్న. మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, మన స్వామి ఎన్నోసార్లు లెటర్స్ తీసుకోవడం మనం చూసాము. ఆ లెటర్లో మనం ఎవరైనా కూడా ఏం రాసుకుంటాం, స్వామి అలా ఉంది ఇలా ఉంది, లేదు స్వామి చాలా సంతోషంగా ఉన్నాం, స్వామి కష్టంలో ఉన్నాం, వాట్ ఎవర్ వీ వాంట్ టు రైట్. అందులో ఉన్నది ఎంత ఇంపార్టెంట్ మ్యాటరో ఎంత ట్రివియల్ మ్యాటరో మనకు తెలియదు, భగవంతుడికే తెలుసు. కానీ ఏ ఒక్క ఉత్తరం ఆయన పక్కన పెట్టాడు మనం ఎప్పుడు చూడండి చూడండి, స్వామి చెయ్యి నిండిపోయి ఫుల్ అయిపోయేదాకా అవన్నీ పట్టుకునే తిరుగుతారు, అంతా మొత్తం ఇంకా అన్ని ఎక్కువ అయిపోయాకే పక్కన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏది తీసుకుని క్యాజువల్ గా పక్కన పెట్టడం చూసింది మనం ఎప్పుడు చూడనే లేదు కదా.
0: ఎందుకంటే స్వామి ప్రేమ అటువంటిది. మనం ఇతర యుగాల్లో మనం చూస్తే, మనం ఏ టెంపుల్ కన్నా మనం ఆలోచించండి, భక్తులు పరిగెట్టుకుని వెళ్లి భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఉవ్విళ్ళు ఊడతారు. కానీ ఇక్కడ మన ఈ స్వీట్ లార్డ్ చూడండి, మన కోసం ఈ భక్తుల కోసం పరిగెట్టుకుంటూ వస్తారు.
1: అది మటుకు చాలా నిజం గణేష్.
0: పరిగెట్టుకుంటూ రావటమే కాదు, మనం ఇచ్చే లెటర్ ని స్వామి వంగి వంగి తీసుకుంటారు.
2: అది ఒకరోజు రెండు రోజులు కాదు, స్వామి భౌతికంగా ఉన్నన్ని సంవత్సరాలు ప్రతిరోజు అదే ప్రేమతో అదే ఆతృతతో నా పిల్లలు చూడాలి అన్న ప్రతి, అంటే ఉదయం వచ్చాను కదా సాయంత్రం వెళ్ళకపోతే ఏంటని కూడా అనుకునేవారు కాదు.
1: మనమైనా అనుకుంటామేమో, పొద్దున్న దర్శనం చేసుకున్నాం కదా మళ్ళీ రేపు పొద్దున్న వెళ్దామని ఎప్పుడైనా మనకైనా ఒక ఆలోచన వచ్చేదేమో గానీ ఆయనకి రాలేదు.
0: అంటే ఆ కన్సిస్టెన్సీ, అంటే ఆ ప్రేమలో ఆ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. ఇది వీళ్ళకి చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అది ఎంత కష్టమైనా సరే స్వామి వీల్ చైర్ లో వచ్చి అదే టైంకి రావటం చూసాము. ఎన్నో గంటల తరబడి అలా స్వామి కూర్చోవడం, భక్తులకు ఆనందాన్ని అందించడం చూసాము. అంతెందుకు కుల్వంత్ హాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ గోల్డ్ ప్లేటింగ్ వర్క్ అవుతున్నప్పుడు స్టూడెంట్స్ గా మేమంతా పూర్ణచంద్ర ఆడిటోరియంలో దర్శనానికి వెళ్లేవాళ్ళం. స్వామి ఇంటర్వ్యూస్ కుల్వంత్ హాల్ లో ఫినిష్ చేసుకుని అటువైపు వచ్చేవారు. సో విద్యార్థులందరికీ ఆ పాత్ అంతా ఇటు అటు కూర్చుని అవకాశం దొరికేది. సో మేమంతా దొరికిన చిట్టీల్లో చిన్న చిన్న పీస్ ఆఫ్ పేపర్స్ లో మేము స్వామికి ఉత్తరాలు రాసి ఇలాగ అందించిన రోజులున్నాయి. అంటే అది హాఫ్ చిరిగిపోయిన పేపరు, హాఫ్ కట్ చేసిన పేపరు, స్వామికి అదేం లేదు. అన్ని నీట్లీ ఫోల్డెడ్ లెటర్స్ తో పాటుగా ఈ చిన్న చిన్న కాగితాలు కూడా స్వామి తీసుకువెళ్ళిపోయేవారు అన్నమాట.
1: మీరు చెప్తుంటే నాకు ఇంకొకటి గుర్తొస్తుంది గణేష్, బృందావనంలో ఇంతకు ముందు రోజుల్లో అన్ని అలౌ చేసేవారు సాయిరమేష్ హాల్లోకి, పేపర్స్ పెన్నులు ఇలా చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళకి కావాల్సిన స్టోరీ బుక్స్ అవి కూడా మరి పొద్దున్నే వచ్చి కూర్చోవాలి కదా, అన్ని తీసుకెళ్ళనిచ్చేవారు. అలా ఈ పిల్లలిద్దరూ చిన్న చిన్న పేపర్స్ తెచ్చుకుని క్రేయన్స్ తెచ్చుకుని అక్కడ కూర్చుని బొమ్మలు వేసేవాళ్ళు అనమాట. ఏదో వాళ్ళకు వచ్చి 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు ఏం బొమ్మలు వేస్తారు, వేసి అది కూడా చిన్న చిన్న పేపర్ ముక్కలు, మీరు చెప్పినట్టే ఫుల్ పేపర్ కూడా కాదు, దాన్ని మడవడానికి కూడా అవ్వదు అంత చిన్న పేపర్స్ అనమాట. వేసుకుని పెట్టుకుని కూర్చుంటే స్వామి వచ్చి వంగి దాన్ని తీసుకుని తీసుకుని పెట్టేసుకోవడం కాదు, వాళ్ళు ఎదురుగుండా నుంచి దాని వైపు ఎంతో చక్కగా ఎంత ప్రేమగా చూసేవారంటే ఆ చిన్న బొమ్మని, వాళ్ళు వేసి చిన్న బొమ్మని నవ్వుతూ అది చూసి వాళ్ళని చూసి వాళ్ళ ఆ పిల్లల మోహంలో ఆనందం చూస్తుంటే భగవంతుడు ఒక్కడే ఇంత ఆనందాన్ని వీళ్ళకి ఇవ్వగలడు అనే భావన వచ్చేది. ఆయనకి ప్రతి చిన్న విషయం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది చేసిన వ్యక్తి మనసు ఎలా ఉంది అనేది కేవలం ఆయనకి తెలుస్తుంది.
0: అంటే మనం ఎంత ఆర్టిస్టిక్ గా ఎంత టాలెంట్ ఉపయోగించి మనం ఇది నా టాలెంట్ తాలూకా ఎఫెక్ట్ అని స్వామికి చూపించాలనుకుంటామో అది అది అంత బెడిసి కొడుతుంది అనమాట మనకి. అది స్వామి విల్ ఎన్ష్యూర్ దట్ అది రివర్స్ డైరెక్షన్ లో వెళ్తుందని. కానీ ఒక చిన్న కూని రాగం కూడా స్వామిని ఆనందపరిచిన రోజులు, మనం భావంతో పాడిన రోజులు ఉన్నాయి.
2: అంటే ఇవన్నీ ఏంటంటే అంత చిన్న విషయం నుంచి కూడా ఎంతో క్లిష్టమైన ఆధ్యాత్మికాన్ని మనకి నేర్పించేస్తున్నారు చాలా సులభంగా. మీరు ఏంటి ముక్కు మూసుకొని తపస్సు చేసి ఒంటికాల మీద చేస్తారు, అవేం కాదు, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తుంది భావం ఎలా ఉండాలి. ఆ చిన్న విషయం స్టూడెంట్ ఏజ్ లో ఏం తెలుస్తుందండి, ఆధ్యాత్మం ఏం తెలుస్తుంది, తత్వం ఏం తెలుస్తుంది, లైఫ్ ఎందుకు వచ్చిందన్నది ఏం తెలుస్తుంది, ఇవేమి తెలియకుండానే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో నువ్వు ఏ పని చేసినా ఎలా చెయ్యాలి అన్న చెప్పకనే చెప్తూనే చూపించేస్తుంటారు.
0: ఇలా చెప్తున్నప్పుడు నాకు ఒక అనుభవం గుర్తొస్తుంది, అది మన సోదరుడు అరవింద్ సాయికి జరిగిన ఎక్స్పీరియన్స్. ఇది తను భజన్ సింగర్ అనమాట, ఎంతో తపనతో తను ప్రాక్టీస్ చేసి స్వామి అనుగ్రహం ద్వారా భజన్ గ్రూప్ లో జాయిన్ అయ్యే అవకాశం పొందాడు. దానికోసం తను ఎంతో ప్రయాసపడ్డాడు, దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా స్వామి వాడికి అందించారనమాట. వచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిచాయి, తను తన డెంచర్స్ క్లిప్ వేసుకోవడానికి పాపం బెంగళూరు వెళ్లవలసి వచ్చింది ఒక రోజుకి. ఆ ఒక రోజు కూడా భజన్ మిస్ అయిపోతున్నాను అన్న తపన, ఆ అబ్బాయి సరే స్వామికి లెటర్ ఇచ్చి చూద్దాము కానీ నాకు వెళ్లాలని లేదు, ఈ ఒక్క పని వల్ల నేను ఒక సెషన్ భజన్ మిస్ అయిపోతున్నాను అన్న బాధ ఉందన్నమాట. సో ఆ రోజు సాయంకాలం భజన్లో తిను లెటర్ రాసి పట్టుకుని కూర్చున్నాడు. స్వామి అబ్బాయిని పిలిచి అడిగారు, ఏమిరా ఏంటి విషయం అంటే, స్వామి ఇలాగా ఒకరోజు బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది స్వామి, భజన్ నేను మిస్ అవుతాను స్వామి అని ఎంతో బాధపడుతూ అడిగాడు అనమాట. స్వామి అన్నారు, ఎందుకురా బాధపడతావు, నువ్వు ట్రైన్ లో వెళ్తున్నంతసేపు అంటే భజన్ టైంలోని నువ్వు నీ భజన్ నువ్వు పాడుకో, అది నాకు అందిపోతుంది ఇక్కడ అని స్వామి అన్నారు. అంటే ఇంత ఇంత సింపుల్ లార్డ్ మనకి ఎక్కడ దొరుకుతారు,
1: చాలా బాగుంది గణేష్. మన స్వామి ఏ అవతారంలో అయినా ఇలా చేస్తూనే వస్తూనే ఉన్నారు. మనం షిరిడి సాయి అవతారం గురించి ఒక్కసారి ఆలోచిద్దాము. ఆయనకున్న ఎంతో మంది భక్తుల్లో ఒక స్పెషల్ కేసు ఏంటంటే, తర్ఖడ్ అనే ఒక ఆయన ఉండేవారు, ఆయన పేరు ఆత్మారాం తర్ఖడ్, ఆయన అందరూ బాబా సాహెబ్ తర్ఖడ్ అనేవారు. ఆయన బేసిక్ గా ప్రార్థనా సమాజంకి చెందినవారు, కానీ ఆ తరువాత బాబాకి గొప్ప భక్తులుగా మారారు. వారి ఫ్యామిలీలో జరిగిన విషయం అనమాట. ఒకసారి బాబాని చూడటానికి పురందర్ అనే ఆయన, ఆయన భార్య, వీరిద్దరూ షిరిడి వస్తున్నారు. షిరిడి వస్తూ మధ్యలో వారు తర్ఖడ్ వారి ఆయన వైఫ్ ని అంటే వారి భార్యను కలవడం జరిగింది. ఆవిడ చాలా భక్తురాలు స్వామికి బాబాకి. ఆవిడ ఏం చేశారంటే రెండు వంకాయలు తీసుకొచ్చి, పెద్ద బ్రింజల్స్ తీసుకొచ్చి, ఇవి మీరు వెళ్లినప్పుడు అంటే ఆ రోజుల్లో షిరిడి వచ్చిన వాళ్ళందరూ చాలా రోజులు ఉండేవారు, బాబా మళ్లీ వెళ్ళు అని చెప్పేదాకా వాళ్ళు నెలల తరబడి షిరిడిలోనే ఉండేవారు. ఎంతో దూరం నుంచి వచ్చేవారు, ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని కాలం, సో వచ్చిన వారు కొన్ని రోజులు ఉండి వెళ్లేవారు అనమాట. మీరున్న రోజుల్లో ఈ రెండింటితో ఒకదాంతో బాబాకి భర్త చేసి పెట్టండి, బెంగన్ కా భర్త అంటారు కదా, అది ఇంకొక వంకాయతో వేపుడు చేసి పెట్టండి బాబాకి అని చెప్పి ఆవిడ రెండు వంకాయలు తెచ్చి ఇవ్వడం జరిగింది. సరే వీరు వచ్చారు, వచ్చాక ఒక రోజు మంచి రోజు చూసుకుని ఆవిడ ఒక వంకాయతో భర్త చేసి భోజనం టైంలో తీసుకెళ్లారు మసీదుకి, ద్వారకామాయికి. ఆ రోజుల్లో భక్తులందరూ ఏదైనా ఐటమ్ తీసుకొచ్చి అక్కడ పెడితే అన్ని బాబాకి వడ్డించేవారు అనమాట, అది దట్ వాజ్ ద ప్రాక్టీస్. ఆయన తిన్న తర్వాత అదే నైవేద్యంగా అక్కడ ఉన్న వారందరూ భోజనం చేయడం జరిగింది. మరి సాయిదేవుడికి భోజనం పెట్టడం ఆయన చేత ఏదైనా తినిపించడం అనేది ఎంత కష్టతరమైన పని
0: అది.
1: అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. రెండవ తరాల్లోనూ అలాగే. ఆ రోజుల్లో బాయిజాబాయి అనే ఒక ఆవిడ ఆ షిరిడి బాబా కోసం అడవులంతా వెతుక్కుంటూ 12 గంటలు అయ్యేసరికి భోజనం తట్టలో పెట్టుకుని వెతికి వెతికి ఆయన ధ్యానంలో ఉంటే ఆ రోజుల్లో 16 సంవత్సరాల బాలుడిగా షిరిడి వెళ్లినప్పుడు బాబా. ఆ తర్వాత ఒక 3 ఏళ్ల తర్వాత మళ్లీ వెనక్కి రావడం జరిగింది. ఆ టైంలోనే బాబా అంటే ఎవరో తెలియని టైంలో ఆవిడ రొట్టెలు అవన్నీ చేసి పెట్టుకుని ఆయన ముందర కంచం పెట్టి బతిల్లాడేవారట. ఆయన యూనో ఆయన కాంటెంప్లేషన్ మోడ్ లో ఆయన ఉంటే తిను బాబా తిను తిను అని బతిల్లాడి పెట్టేవారట. మరి ఈ రోజుల్లో స్వామి గురించి మనకు
2: తెలుసు,
1: ఎంతో మంది యశోదలు ఎంతో మంది దేవకులు కలిసినా ఆయన చేత 4 ముద్దలు తినిపించలేకపోయేవారు. మరి అప్పుడు బాబా భోజనానికి కూర్చున్నారు, భర్త తెచ్చారు, వడ్డించారు. ఆయన చూసి నాకు ఇది చాలా బాగుంది, నాకు ఇప్పుడు వంకాయ వేపుడు కూడా తీసుకురండి, వంకాయ వేపుడు తెచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను, భోజనం చేయను ఈ రోజు, అది వచ్చాకే నా భోజనం అని చెప్పారట. వంకాయలు ఎక్కడి నుంచి తెస్తారు ఇప్పుడు? సో రాధాకృష్ణ మాయి అని ఒక భక్తురాలు, ఆవిడ జనరల్లీ వంటకి సంబంధించినవన్నీ చూసుకునేవారు. ఆవిడకి కబురు పంపించారు బాబా ఇలా వంకాయ వేపుడు కోసం వెయిట్ చేస్తున్నారని. ఆవిడేమో షిరిడిలో ఇప్పుడు వంకాయలు దొరకవు, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏం చేయను, ఈయన మరి వెయిట్ చేస్తున్నారంటే అని అసలు ఇది ఎవరు తీసుకొచ్చారని అడిగారట. అడిగితే ఇలా పురందర్ వాళ్ళ ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారంటే, అయితే ఆవిడ్ని అడుగుదాం, ఆవిడ ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా తెచ్చారేమో అని చెప్పి ఈవిడ వెళ్లి ఆవిడని అడిగితే, లేదు నాకు తర్కడ భార్య ఇచ్చి పంపించింది 2 వంకాయలు, ఒక దాంతో భర్త ఒక దాంతో వేపుడు చేసి బాబాకి అర్పించమని చెప్పి ఇచ్చారు అని. అప్పుడు దెన్ దే అండర్స్టూడ్, ఆ రోజు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఎందుకు బాబా అంత పర్టికులర్ గా నాకు ఇప్పుడు వంకాయ వేపుడు కూడా ఇప్పుడే తీసుకొచ్చి పెట్టండి అని అడుగుతున్నారు అంటే, ఆ భక్తురాలు అంత ప్రేమతో ఆయన కోసమని పంపించింది. ఆయన ఆమె ఎంత ప్రేమతో పంపించిందో ఈయనకి అంతకంటే ఆతృత అనమాట. ఆవిడ పంపించిన దాన్ని నేను గ్రహించాలి, గ్రహించిన ఆనందం ఆవిడకి చేరాలి అని. భక్తుల్ని ఆనందపరచడానికి భగవంతుడు ఏమైనా చేస్తారేమో గణేష్, ఆయన చెయ్యని పని లేదు, ఎక్కని ఎత్తు లేదు, దిగని స్థాయి లేదు, కేవలం ఒక క్షణం ఆనందం ఆ భక్తుడికి ఇవ్వడం కోసం. సో తర్కడు భార్య చేత మళ్లీ వేపుడు చేయించడం, అది కూడా బాబాకి వడ్డించడం, అది చూడంగానే ఆయన ఎంతో ఆనందంగా ఎప్పుడూ తర్వాత తర్వాత అని పోస్ట్పోన్ చేస్తూ ఉండేవారట బాబా భోజనం, ఇంకొక 1/2 గంట తర్వాత, కొంచెం సేపు తర్వాత అని. అలాంటిది ఇది కూడా తెచ్చి వడ్డించంగానే ఆకును ముందరికి లాక్కుని తిన్నారట, భోజనం చేసి చాలా బాగుంది అని ఎంతో ఆనందించారట.
0: మీరు ఇది చెప్తుంటే మన ఫార్మర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నంజుండే గారు, వాళ్ల మిసెస్, ఆమె స్వామికి ప్రతిరోజు వంట చేసి పంపించేవారు. స్వామి బృందావనంలో ఉన్నప్పుడు, ఇది 70s 80s లో జరిగిన విషయం, ఈయన వైట్ ఫీల్డ్ కి చాలా దూరంలో ఉండేవారు సార్. మేడము అక్కడ నుంచి ఒక బస్సులో స్వామికి క్యారియర్ పంపించేవారు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ టైంకి. అంటే ఆమె పొద్దున్నే లేచి 2 కల్లా లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అప్ అయ్యి స్నానపానాలు చేసి చక్కగా మడిగో శుద్ధితో స్వామికి చక్కగా టిఫిన్ చేసి పంపించేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే స్వామికి ఇడ్లీ కొబ్బరి పచ్చడి చేయవలసి వచ్చింది అని అనుకున్నారు ఆమె. రాత్రి అనుకుని పడుకున్నారు, తెల్లవారి లేగానే ఆవిడ మర్చిపోయారు ఏమిటంటే వంటింట్లోకి వెళ్లి చూస్తే కొబ్బరికాయ లేదు. స్వామికి నేను మరి కొబ్బరికాయ పచ్చడి చేస్తాననుకున్నాను, మరి స్వామికి ఇప్పుడు పంపించాలి, టైం అయిపోతుందని చాలా బాధపడ్డారు ఆవిడ. స్వామికి ప్రే చేసుకుని సరే బయట కొబ్బరికాయ సంపాదించొచ్చేమో అని వాళ్ల పిల్లల్ని లోపల ఇంట్లో పెట్టేసి తాళం వేసుకుని అంత తెల్లవారుజామున, అది కూడా అంత రిమోట్ ఏరియా ఆఫ్ బెంగళూరు అవుట్స్కట్స్ లోని, ఆమె బయటకు వచ్చి పక్కింటి వాళ్ళింటికి తలుపు కొట్టి అలా 2-3 ఇళ్లు తిరిగిన తర్వాత ఆమెకి దొరక్క ఒక కిరాణా కొట్టుకి, దూరంలో ఉన్న కిరాణా కొట్టుకి వెళ్లి అది ఓపెన్ చేయించి ఆ తెల్లవారుజామున ఒక కొబ్బరికాయ తీసుకుని వచ్చి పచ్చడి చేసి టైంకి క్యారియర్ తయారు చేసి ఇడ్లీ చట్నీ పంపిస్తారు స్వామికి. ఆ రోజు చాలా వింతగా ఏంటంటే స్వామి టిఫిన్ కి కూర్చుని అన్ని బాక్సెస్ ఓపెన్ చేసి మళ్లీ మళ్లీ ఈ చట్నీ వేయించుకొని తిన్నారన్నమాట. ఎవరికి అక్కడ జరిగిన విషయం తెలియదు, అసలు ఎంత ప్రయాసపడి ఎంత భావంతో ఎంత ప్రేమతో ఆమె ఆ చట్నీ చేశారనేది స్వామికి తప్ప ఇంకెవరికి అర్థం కాదు కదా అక్కడ. అందరూ అనుకున్నారు ఎందుకు స్వామి అన్నిసార్లు ఆ చట్నీ వేసుకుంటున్నారు అంటే, నంజుండయ్య గారిని తర్వాత పిలిచి చెప్పారు, మీ ఆవిడకి వెళ్లి చెప్పు చట్నీ చాలా బాగుంది అని చెప్పు అన్నారట. అసలైన విషయం స్వామి చెప్పలేదు. ఆయన తిరిగి నెక్స్ట్ టైం ఆవిడని కలిసినప్పుడు, ఏంటమ్మా ఇలాగా స్వామి నీ కొబ్బరి చట్నీ ఇంత ఆనందంగా తిన్నారు అంటే, అప్పుడు ఆమె ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఆశ్చర్యపోయారంట సార్, అంటే స్వామి ఇంత చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు పెట్టుకుని మనం చేసిన ప్రతి చిన్న పనికి కూడా స్వామి ఇలా స్పందిస్తారు ఇలా రియాక్ట్ అవుతారన్న భావన ఆయనలో కలిగింది. అది చెప్తూ కూడా ఆయన కళ్ళంట నీళ్లు వచ్చేస్తాయి అన్నమాట.
2: గణేష్, ఇది వింటూ ఉంటే అంటే ఈ ప్రేమ భావం భక్తి భావం భక్తుల్లో ఉన్నప్పుడు ఎలాగ భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు అని ఇవన్నీ తెలియజేస్తున్నాయి. తిరిగి ఆ భావంలో స్వామి లీనమైపోతారు అన్నది ఒక సంఘటన ద్వారా మనం తెలుసుకోవాలి. లలిత, ఓసారి కాన్వకేషన్ డ్రామాలు అవుతాయి కదా, ప్రతి సంవత్సరం అయిన కాన్వకేషన్ డ్రామా చాలా ఇంపార్టెంట్ స్వామికి. ఆ ప్రాక్టీసెస్ రిహార్సల్స్ తప్పకుండా అటెండ్ అయ్యేవారనమాట. అలా ఒకసారి పిల్లలు డ్రామా రిహార్సల్ చేస్తున్నారు. ఆ డ్రామాలో ఒక ఘట్టం ఏంటంటే, కృష్ణుడు సంధి కోసం కౌరవుల దగ్గరికి వెళ్ళాలి,
0: రాయబారం
2: కోసం వెళ్ళాలి. అప్పుడు పాండవుల మధ్య కృష్ణుడి మధ్య జరుగుతున్న సంభాషణ అన్నమాట. అప్పుడు నకులుడు ఏంటంటాడంటే, భయపడతాడు, ఎందుకు వాళ్ళు దుర్మార్గులు కృష్ణ, నువ్వు ఒక్కడివి వెళ్తున్నావు, నీకేమైనా వాళ్ళు అపకారం తలపెడతారో ఏంటో ఆ భావంతో కృష్ణుడిని వెళ్లొద్దు అని బతిమాలుకోవడం అనమాట. యాక్చువల్ గా సీన్ లో ఏంటంటే, బాగా ఆవేదంతో భక్తితో ప్రేమతో కృష్ణ నువ్వు వెళ్లొద్దు, నీకేమైనా జరుగుతుంది అని చెప్పడం మట్టుకే. కానీ ఆ చేస్తున్న అబ్బాయి ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే, నిజంగా తన నకులుడు అయిపోయాడు, నిజంగా కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, ఒకవేళ కృష్ణుడికి ఏమైనా అవుతుందేమో నిజంగా ఆ ఫీలింగ్ లోకి వచ్చాడనమాట. యాక్చువల్లీ కృష్ణుడి పాదాల మీద పడి వేడుకోనే ఇది లేదు, జస్ట్ మాట చెప్పాలంతే. కానీ ఆ భావంలో లీనమైపోవడం వల్ల కృష్ణుడి పాదాల మీద పడి మరీ ఏడ్చాడు, కృష్ణ వెళ్లకు నీకేమైనా అవుతుందేమోనని. ఇదంతా ఎదురుగుండా కూర్చుని స్వామి చూస్తున్నారనమాట. ఎప్పుడైతే అబ్బాయి కృష్ణుడి పాదాల మీద పడి ఏడుస్తున్నాడో ఇక్కడ స్వామి కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి అనమాట. అంటే దట్ కృష్ణ ఇస్ నన్ అదర్ దాన్ మన స్వామి. సో అయ్యో వీడు నా ఇంత ప్రేమతో నాకేంటవుతుందో అని వాడు ఆలోచిస్తున్నాడని స్వామి చాలా ఆ సన్నివేశాన్ని హృదయం హత్తుకుంది స్వామికి. అయిపోయింది, మర్నాడు ప్రాక్టీస్కి వచ్చినప్పుడు యాక్చువల్లీ పాదాల మీద పడ్డం లేదు కాబట్టి నెక్స్ట్ టైం అబ్బాయి మామూలుగా చేసేట. చేసేస్తే స్వామి అంటే మామూలుగా చెప్పాడు, కృష్ణ వెళ్లకు నీకేమైనా అపకారం జరుగుతుంది, భావం ఉన్నది కానీ పాదాల మీద పడలేదు. స్వామి వెంటనే ఆపి, ఏమిరా నిన్ను పాదాల మీద పడ్డావు ఇవాళ పడవు అనేసి అని చెప్పిన తర్వాత, అలా ఎన్నిసార్లు రిహార్సల్లోని ఆ ఘట్టం వచ్చినా అన్నిసార్లు స్వామి అదే తన్మయత్వం అదే ఆ భావనలోకి వెళ్లి స్వామి కూడా అంత ఎంజాయ్ చేశారనమాట. అంటే మనలాంటి వాళ్ళకి ఏంటంటే, ఏదైనా ఒక సీన్ చూసినప్పుడు ఒకసారి ఆ ఎమోషన్ గాని ఆ భావం గాని వస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, ఓ ఇందాక చూసేం కదా అనిపిస్తుంది. ఇలా కాకుండా యాక్చువల్ గా డ్రామా చేసిన రోజు కూడా స్వామి అలాగే ఫీల్ అయ్యి అదే భావంలోని తన్మయత్వం చెందారనమాట. కాబట్టి భగవంతుడు ఆ భావం మనం ఏ భావంతో అందిస్తామో అదే భావంలోకి ఆయన కూడా వచ్చి మనకు ఆనందాన్ని అందిస్తారు అని అర్థమవుతూ ఉంటుంది. మరి ఇంతటి చక్కటి విషయాలతో ముందుకు సాగుతున్నది, ఆపాలని లేకపోయినా మనం ఒక చిన్న పాటను విని మళ్ళా ఈ సంభాషణలో ముందుకు కొనసాగుదాం.

0: ఈ చక్కటి పాట తర్వాత శ్రోతలందరినీ తిరిగి ఆహ్వానిస్తున్నాం. మన సంభాషణలోని ముందుకు వెళ్దాం లలిత, గణేష్.
1: తప్పకుండా.
0: మనం ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎలా సమర్పించుకుంటే భగవంతుడు స్వీకరిస్తాడని అనుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే భక్తి భావం కావాలి, హృదయ శుద్ధి కావాలి అని. స్వామి, ఇది ఎంత ఈజీగా మనకి బాగా అర్థమైనట్టు మన డే టు డే లైఫ్ కి అనుగుణంగా చెప్పారంటే, ఈ రెండు కలిపడం, కలిపి ఉండడం అనేది ఒక ప్రయాణం చేస్తున్న వ్యక్తికి టికెట్ లాంటిది అన్నారు. రైల్లో ప్రయాణం చేయాలి లేకపోతే బస్సులో ప్రయాణం చేయాలి అంటే ఏంటి ఉండాలి, అర్హత ఏంటి? టికెట్ ఉండాలి. టికెట్ ఉంటే ఏంటవుతుంది? నీకు టికెట్ చూసినప్పుడు మీరు అందంగా ఉన్నారా, మీకు ఎంత డబ్బున్నది, మీకు ఎన్నిళ్ళున్నాయి, మీకు ఎంత విద్వత్ ఉంది, సంగీతం పాడడం వచ్చా, డాన్స్ చేయడం వచ్చా, ఎవడు అడగడు, ఏమీ ఆలోచించడు, టికెట్ ఉందా లేదా అంతే. అలాగే టికెట్ లేకుండా నేను చాలా పెద్ద విద్వాంసుని, నాకు ఇంత డబ్బున్నది, నాకు అన్ని కోట్ల బిజినెస్ ఉన్నది అంటే ఎలా చేసుకుంటారు? అక్కడ ఉండాల్సింది ఏంటి అంటే టికెట్ మాత్రమే ఉండాలి. అలాగా మనం ఈ మనిషిగా పుట్టి మాధవుడిగా ఎదగాలి, ఆ గమ్యం చేరుకోవాలి అన్నదా అనే ప్రయాణంకి స్వామి చెప్పేది ఏంటంటే టికెట్ ప్రధానం. ఆ టికెట్ ఏంటంటే భక్తి భావం, పరిశుద్ధమైన అంతరంగం. ఈ రెండు ఉంటే చాలు, నువ్వు గమ్యం చేరిపోతావు అని చెప్తుంటారు అన్నమాట. మరి అంటే ఆ భావంతో సమర్పిస్తే ఎవరైనా ఏదైనా తీసుకుంటారు. అలాగే ఆ భావ శుద్ధి లేనప్పుడు భగవంతుడు ఏదైనా స్వీకరించడు అని కూడా చాలా సందర్భాలున్నాయి. మన స్వామి పాత భక్తులైన సతీష్ గారు, ఆయన చాలా చిన్నతనంలోని స్వామితో జరిగిన ఒక సంఘటన వివరించారు, అది ఆయన మాటల్లోనే ఒకసారి విందాం.
2: మా తాత వాళ్ళంతా ఎప్పుడు చెన్నై నుంచి వెళ్లేటప్పుడు మార్కెట్ లో పెద్ద పెద్ద బాస్కెట్ లో బత్తాయి పండ్లు, గొయ్యా పండ్లు, మ్యాంగోస్ తీసుకెళ్లేవారు. అది తీసుకొచ్చి స్వామి అక్కడ ఉండేవాళ్ళకి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అప్పుడు స్వామి మాల వేసుకుంటారు, మాల వేసుకుంటారు డివోటీస్ దగ్గర,
0: పుష్పమాల,
2: పుష్పమాల, పుష్పమాలలు దర్శనం టైంలో అందరు చేతిలో పెట్టుకుంటే ఒక్కొక్క దగ్గర వచ్చి వేసుకుంటారు అన్నమాట. అప్పుడు అలవాటు అది ఉండింది, ఒక్కొక్క దగ్గర నిదానంగా నిలిచి మాట్లాడి ఇలా జరుగుతా ఉండింది.
0: మీరెప్పుడు స్వామికి పువ్వులు దండ వేశారండి?
2: నేను అదే ఆ టైంలో మా వాళ్ళతో కూడా ఉండేటప్పుడు నేను తరచుగా వేసేవాడిని. అందులో ఒక ఇన్సిడెంట్ నేను గమనించినది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు, ఇట్లా నా దగ్గర తీసుకున్నారు, మెడ తీసి వేసుకున్నారు, అట్లా ఇట్లా తీసి పక్కన ఇచ్చేసేవాళ్ళు. ఇట్లా వచ్చేటప్పుడు చెయ్యి ఇట్లా తీసి తీసేసినారు. పావలాకి అర్ధ గంట బార్గెన్ చేసి కొన్నావు కదా, పావలా బీద పిల్లలు పొద్దున 5 గంటలకి నువ్వే ఉంచుకో. అప్పుడు నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే, పూజ ఆలయాలు వెళ్లడం మనం బార్గెన్ చేయకూడదు, ఇష్టం ఉంటే కొనుక్కోవాలి, సమర్పించాలి. అందులో నేను నేర్చుకున్నాను. జనరల్ గా మా ఫ్యామిలీలో ఎవరు బార్గెన్ చేయరు పూజకి అంటే, దానికి లిమిట్ లేదు. సో ఇది చాలా, అదే ఫస్ట్ లెసన్, మై లెసన్. ఓహో, పుష్పంలోనే ఇంత ఉందా, అటువంటిది నాకు వద్దు అన్నారు చూడండి. అది నాకు చాలా మైండ్ లో ఆ ఏజ్ లోనే,
0: అప్పుడు మీ వయసు,
2: అప్పుడు ఒక 7-8 వయసు ఉండు, ఇదే కలర్ కనకాంబరం పువ్వులు, పుష్పమాల, కనకాంబరం పుష్పమాల. నేను అదే తీసుకున్నాను, నేను 50 రూపాయలు ఇచ్చి కొన్నాను. నా పక్కన ఉన్నవాడు ఎంత కొన్నా నాకు తెలియదు, స్వామి చెప్తే తెలిసింది. నువ్వు పావలాకి బార్గెన్ చేసి మాట్లాడి తీసుకొచ్చావు కదా, అలా చెప్పారు. సో దట్ ఈస్ ది ఫస్ట్ టైం.
3: ఎంత చక్కగా సతీష్ గారు వివరించి చెప్పారో కదా. మరి ఈ సంఘటన వింటూ ఉంటే మళ్ళీ మనం ఒకసారి షిర్డి సాయి అవతారానికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాం. షిర్డి సాయి అవతారంలో జరిగిన ఇంకొక సన్నివేశాన్ని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం స్వప్న.
0: తప్పకుండా.
3: అది కూడా అదే భక్తురాలు, తర్కడ్ గారి భార్య, ఆవిడ విషయంలో జరిగిన ఒక సన్నివేశం. మరి ఒకసారి బాలారాం మాన్కర్ అని ఒక ఆయన, ఆయన కూడా బాబాకి చాలా మంచి భక్తులు. ఆయన దేహాంతం తర్వాత వారి కొడుకు గోవింద్ జీ అతని పేరు. అతను షిరిడి రావాలనుకున్నాడు. మరి కష్టం వచ్చినా సుఖం వచ్చినా వచ్చి భగవంతుడికే కదా చెప్పుకుంటాము. అందుకని షిరిడి వచ్చి ఆ క్రియాకర్మలన్నీ చేసుకుని బాబా దగ్గర కూర్చుని కష్టం సుఖం చెప్పుకోవడం కోసం ఆ వెళ్లే ప్రయాణంలో భాగంగా ఆయన తర్కడు గారి ఇంట్లో ఆగడం జరిగిందనమాట. అప్పుడు వారి భార్యకి ఏదైనా స్వామి కోసం పంపించాలి, ఇక్కడి నుంచి వెళ్తున్నారు షిరిడి, బాబా కోసం ఏదో ఒకటి పంపించాలి అని ఆవిడకి ఎంతో తాపత్రయం. అయితే ఏం పంపించాలని ఇల్లంతా వెతికారు. అనుకోకుండా వచ్చారు ఇతను, నేను వెంటనే వెళ్ళిపోవాలంటున్నారు, చేయడానికి టైం లేదు. అంతా వెతికితే ఒక స్వీట్, పేడా అంటారు దాన్ని మన, పాలకోవా అనుకోవచ్చు ఇక్కడ, ఆ స్వీట్ ఒకటి కనిపించింది ఇంట్లో. కానీ అది ఆల్రెడీ బాబాకి నైవేద్యం పెట్టడం జరిగిపోయిందనమాట. జరిగిపోయిన నైవేద్యం చేసేసింది దాన్ని పంపించచ్చా అని ఒక క్షణం ఆలోచన. మళ్ళీ ఆవిడ అనుకున్నారు, ఆయనకే కదా నైవేద్యం చేశాం, మళ్ళీ అదే ఫిజికల్ గా ఆయనకి పంపిస్తున్నాను, బాబా తప్పకుండా స్వీకరిస్తారు, ఆయన ఏమనుకోరు అని అని ఆవిడ ఉన్న ప్రేమ కొద్దీ అనమాట ఆ స్వీట్ ఆ బాబుకి అతనికి ఇచ్చి, నాయన ఇది నువ్వు వెళ్ళినప్పుడు బాబాకి ఇవ్వు తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చి పంపించారు. సరే గోవిందజీ షిరిడి చేరుకున్నారు, తన కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకున్నారు, బాబా దర్శనం కోసం వెళ్లారు. వెళ్తే బాబా కూర్చుని ఆయన చెప్పిన అన్ని మాటలన్నీ విని ఆయన చెప్పాల్సిన బోధ ఏదో, మరి కష్టంలో ఉన్న వ్యక్తి వస్తే వాళ్ళకి కంఫర్ట్ చేయడం, అందులో భగవంతుడు అంటే అది ఎలా చేస్తాడో మనకి తెలిసిందే. సో నాలుగు మంచి మాటలు చెప్పి నేనున్నాను బాధపడుకు ఓపిగ్గా కూర్చున్నారు. అంతా అయిపోయాక బాబా అడిగారు, నా కోసం ఏమైనా తీసుకొచ్చావా? ఇతనికి అసలు గుర్తు కూడా లేదు ఆవిడ చిన్న స్వీట్ ఇచ్చి పంపించారు అని చెప్పి. అంటే లేదు బాబా, నేనేమి తీసుకురాలేదు అని. సరే ఆ రోజు గడిచిపోయింది. మళ్లీ మధ్యాహ్నం దర్శనానికి మళ్లీ వెళ్లాడు గోవిందజీ. వెళ్లి మళ్లీ కొంచెంసేపు కాలక్షేపం జరిగాక బాబా దగ్గర కూర్చుని అన్ని చెప్పాక మాట్లాడాక మళ్లీ బాబా అడిగారు, నా కోసం ఏదో తీసుకొచ్చావు కదా అంటే ఇంకా ఆయన ఆగలేకపోయారనమాట. భగవంతుడు ఎంత ఆతృతతో ఉంటాడు భక్తుల కోసం. ఇందాక మీరు అన్నారు గణేష్, ఒకసారి స్వామి ఎంత ఆతృతతో మన దర్శనం, మనకి దర్శనం ఇవ్వడం కోసం వస్తారు అని. ఇక్కడ కూడా అదే ఆతృత అనమాట ఆయనకి. అడిగారు, అడిగితే అతనేమో లేదు బాబా నేనేమి తీసుకురాలేదు అని అతనికి మర్చిపోయాడు. అతనున్న కష్టంలో ఇది మర్చిపోయాడు అనమాట. అంటే అప్పుడు బాబా గుర్తు చేశారు, అదేంటి నువ్వు తర్కడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని భార్య నాకు ఇవ్వమని ఒక పేడా ఇచ్చింది కదా నీకు, అది ఎక్కడుంది తీసుకురాలేదేంటి అని. అప్పుడు అతనికి గుర్తొచ్చిందనమాట. అండ్ హీ వాజ్ షాక్డ్. అంత చిన్న విషయం బాబా తెలుసుకోవడమే కాదు, బాబాకి తెలిసిందనేది ఒకటైతే ఆయన దానికోసం అడుగుతున్నారు, నేను నా గురువు ఎడల అపచారం చేస్తున్నాను, ఆయన అడిగేదాకా నేను వెయిట్ చేశాను అని అతను ఎంతో బాధపడి పరిగెత్తుకుంటూ తన బసకు వెళ్లి అది తీసుకొచ్చి ఇచ్చారు. ఇవ్వగానే అది తీసుకుని స్వామి తిన్నారట. అది ఇక్కడ మనం తెలుసుకో ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు గణేష్. గోవిందజీ అప్పుడే తన తండ్రి పోయాడు, అంటే అతను అశౌచంలో ఉన్నాడనమాట. మనకి మైల అంటారు ఆ టైంలో, వారి దగ్గర నుంచి ఏమీ గ్రహించడం తీసుకోవడం ఏమీ జరగదు. తర్కడ్ భార్య ఆవిడకున్న నమ్మకం చూడండి, ఇతనితో పంపించినా బాబా తీసుకుంటారు అనేంత గొప్ప నమ్మకం బాబా ప్రేమ మీద ఆవిడకున్న నమ్మకం. ఆవిడ పంపించడం, ఈయన కూడా ఈ భక్తురాలు పంపించడం, భగవంతుడు కూడా అదే భావంతో ఆయన స్వీకరించడం, అది ఒక పాయింట్ అయితే. రెండవది ఆల్రెడీ అది నైవేద్యం అయిపోయినది, ఒకసారి పెట్టేశారు, ఆ ఈయన కూడా ఒకసారి తినేశారు అక్కడ. మళ్లీ ఆ భుక్తశేషాన్ని, తన భుక్తశేషాన్ని తనే తీసుకుని మళ్లీ స్వీకరించి ఎంత ఆనందం చెప్పండి. ఇలాంటి భక్తులు, ఇటువంటి భగవంతుడు, వీరి గురించి మనం మాట్లాడుకుంటుంటేనే చాలు సరిపోతుంది.
1: ఈ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నప్పుడు నాకు మన స్వామి 1975 విద్యార్థులకి సమ్మర్ కోర్సు ఒకటి నిర్వహించారు. ఇది చాలా డిఫరెంట్ సమ్మర్ కోర్సు, ఎందుకంటే చాలా ఇన్ఫార్మల్ గా జరిగిన సమ్మర్ కోర్సు అన్నమాట ఇది. ఆ సమ్మర్ కోర్సు లో ఒక డిస్కోర్స్ లో స్వామి ఈ పత్రం పుష్పం ఫలంతో గురించి చెప్తూ ఈ విధంగా ఈ నాలుగు విషయాలు స్వామి ఎల్యూసిడేట్ చేశారు. మొదటిది పత్రం. ఈ పత్రం అంటే ఈ దేహమే పత్రంగా భావించాలి అని స్వామి చెప్తూ, పరోపకారార్థం ఇదం శరీరం, అంటే సేవ ద్వారా ఇతరుల్లో ఉన్న పరమాత్మ మనలో ఉన్న పరమాత్మ ఒక్కటే అన్న భావంతో మనం భగవంతుడికి ఈ శరీరాన్ని సేవ ద్వారా అర్పించాలి అని మొదట చెప్పారు. అయితే మరి స్వామి ఈ పత్రంకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, తప్పకుండా ప్రతి భక్తునికి ఈ సేవలో ఎన్నో అనుభవాలు స్వామి ప్రసాదించుంటారు. మొదటిగా ఒక రెండు అనుభవాలు మనం ఈ దీని విషయమే చూద్దాము. నిన్న ఎపిసోడ్ లో మనం ఆ రామచంద్ర ఆ గ్రూప్ కి, స్వామి సేవాదల్ గ్రూప్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటి భాగం మనం తెలుసుకున్నాము. ఏమన్నారు స్వామి, ఈ భరత భూమి మీదే నేను అవతరిస్తాను ఇప్పటికీ ఎప్పటికీ కూడా అని అని అన్న తర్వాత వేసిన ప్రశ్న, ఈ అబ్బాయి స్వామి సేవ ఏ విధంగా చేయాలి అన్న ఒక కుతూహలంతో అడిగిన ప్రశ్నకి స్వామి సమాధానంగా, సేవ కష్టపడి చేయకూడదు బంగారు, సేవ ఇష్టపడి చేయాలి అని అన్నారంట. అంటే మనలోని అవతల పర్సన్లోని ఉన్న భగవంతుడు ఒకటే అన్నప్పుడు మనకి ఈ భావం వస్తుంది, ఎంత కష్టమైనా అది ఇష్టంగా చేస్తారన్నమాట. ఇది ఒక ఉదాహరణ. మరి సేవ చేసిన తర్వాత భగవంతుడికి నిస్వార్థంగా సేవ చేస్తే దానికి ప్రతిఫలం ఎలాగ భగవంతుడు అడగకుండా ఇస్తాడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది మయూర్ పాండ్యా అని ఒక స్వామి విద్యార్థికి జరిగిన అనుభవం. అతను స్వామి లోపల ఉండేవారు అనమాట, చాలాగా సన్నిహితంగా ఉండేవారు స్వామితోటి. ఇతనికి చాలా ఫేవరెట్ రూమ్ స్వామి మందిర్లో ఏంటంటే సేఫ్ రూమ్. ఎందుకంటే సేఫ్ రూమ్ లో ఈయన పడుకునేవారు. పడుకుని పైకి చూస్తే స్వామి ఎగ్జాక్ట్ గా స్వామి బెడ్ కిందనే ఆయన పడుకునేవారు అనమాట. పై రూమ్ లో స్వామి, కింద రూమ్ లో ఆయన. ఈ సేఫ్ రూమ్ పక్కనేమో రామబ్రహ్మం గారు పడుకునేవారు బృందావనంలో. మరి ఈ అబ్బాయికి ఒకసారి అలా ఆలోచనలో, రామబ్రహ్మం గారు పాపం చాలా అస్వస్థతకు గురయ్యేవారు అనమాట. సో ఈయన ఒకసారి ఆలోచించారు, స్వామి ఎంతో దూరంలో ఉన్న భక్తులకి మీరు నయం చేస్తున్నారు, ఎంతో ఆదరణతో మీరు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు అటెండ్ అవుతున్నారు, మీ పక్కనే ప్రతిరోజు నడుస్తున్న రామబ్రహ్మం గారికి ఎందుకు స్వామి మీరు నయం చేయటం లేదు అని పాపం నిద్రపోతూ ఈ ఆలోచనతో నిద్రపోయాడనమాట. ఇలా ఒక వారం రోజులు గడిచింది. సడన్ గా కాలేజ్ లో ఉన్నప్పుడు ఈ మయూర్ పాండ్యాకి ఒక విద్యార్థి పరిగెట్టుకుంటూ వచ్చి ఒక కబురు పంపించాడు, స్వామి నేను ఇమీడియట్ గా అప్ స్టేర్స్ పిలుస్తున్నారు తొందరగా రా అని. సో ఈయన ఎందుకు పిలిచారో తెలియకుండా తొందరగా వెళ్ళాడు అనమాట పరిగెట్టుకుని. పైకి వెళ్లేసరికి స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ అబ్బాయి కోసం. పిలిచి, చూడరా ఇది మన రామబ్రహ్మంకి అసలు ఒంట్లో బాగోవటం లేదు ఈ మధ్య, తను చెకప్ కని బెంగళూరు వెళ్ళాలి, కంప్లీట్ చెకప్, నువ్వు జాగ్రత్తగా దగ్గరుండి నీకు ఆ బాధ్యత అప్పు చెప్తున్నాను, వెళ్లి దగ్గర చూసుకుంటా. ఈయనకు పాపం చాలా ఆనందం వేసింది, ఎందుకంటే స్వామి ఒక పని అప్పు చెప్పారు ఈయనకి, సేవ చేయమని చెప్పారు. కానీ స్వామిని అప్పుడు అడిగాను అన్న ఆలోచన మర్చిపోయాడు పాపం, ఇలాగా ప్రే చేశానని. సో నిస్వార్థంగా చేయడం వల్ల ఇది రిజల్ట్ అనమాట, అది గుర్తుండదు వాళ్ళకి. సో ఆయనతో బెంగళూరు వెళ్లాడు, చికిత్స అంతా చేయించుకున్నారు, అన్ని చెకప్ అంతా అయింది. ఈవినింగ్ ప్రతిరోజు స్వామి 7:30 కల్లా రిటైర్ అయిపోతారు రెస్ట్ తీసుకోవడానికి. కానీ ఆ రోజు రామబ్రహ్మం గారు ఈ మయూర్ పాండ్య గారు ఇద్దరు వచ్చేంత వరకు కూడా స్వామి తలుపు వేసుకోకుండా మేల్కొని ఉన్నారు. సో 8 గంటలకి వీళ్ళిద్దరూ వస్తే స్వామి ఇద్దరిని లోపలికి పిలుస్తారు. రామబ్రహ్మం గారి కుశల ప్రశ్నలు అన్ని అడిగి ఆయన్ని పంపించి తిరిగి మయూర్ పాండ్యాని పైకి రమ్మంటారనమాట. పైకి రమ్మని, ఏమిరా చాలా సేవ చేశావు కదా అని ఆనందించి, తీసుకో నమస్కారం అని స్వామి నమస్కారం తీసుకోమంటారు. వింత ఏంటంటే, నమస్కారం మామూలుగా మనం స్వామి పాదాలు పట్టుకుంటాం కదా, ఆ అబ్బాయి పాపం పాదాలు పట్టుకోవడానికి ఇలాగ చేతులు చాపి పాదాల మీద చేయి పెడదాం అనుకుంటే స్వామి ఆ పాదాలు ఇలా పైకెత్తుతారనమాట. అంటే స్వామి కుషన్ ఉంటుంది కదా, ఫుట్ రెస్ట్, ఆ అబ్బాయి చేతులు ఆ ఫుట్ రెస్ట్ మీద పడతాయి, ఇంకోకుండా మేల్కొని ఉన్నారు. సో 8 గంటలకి వీళ్ళిద్దరూ వస్తే స్వామి ఇద్దరిని లోపలికి పిలుస్తారు. రామబ్రహ్మం గారి కుశల ప్రశ్నలు అన్ని అడిగి ఆయన్ని పంపించి తిరిగి

0: వచ్చే ముందరే స్వామి తన పాదాలను తీసుకువెళ్లి ఆయన చేతుల మీద పెడతారు అన్నమాట. అంటే కిందని రోబ్ కవర్ చేసేస్తుంది అన్నమాట స్వామి పాదాలని ఈయన చేతుల్ని. సో చుట్టూ ఉన్న వాళ్ళకి ఈయన పాద నమస్కారం తీసుకుంటున్నారని అనుకుంటున్నారు, కానీ స్వామి ఏం చేస్తున్నారు, ఆయన పాదాల కింద మయూర్ పాండ్య చేయి పెట్టి అలాగ మసాజ్ చేస్తున్నారు అన్నమాట స్వామి. ఒక 4-5 నిమిషాలు అలాగే చేసిన తర్వాత ఈయన పాపం ఆ ఆనందంలో తలదించుకొని అలాగా కళ్ళు మూసుకొని తన్మయత్వంలో ఉన్నాడు. స్వామి ఇంత మంచి అవకాశం ఇస్తున్నారంటే 4-5 నిమిషాల తర్వాత స్వామి లేరా లే అని అక్కడున్న పెద్దవాళ్ళకి వీడు పడుకుండి పోయాడు ఇక్కడే అని చెప్పి స్వామి నెమ్మదిగా పాదాలు తీసి తిరిగి వెళ్లారనమాట. అంటే దీని వల్ల ఏం తెలుస్తుంది, మనం నిస్వార్థంగా ఇంకొకళ్ళ కోసం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా స్వామి దానికి ఆయన రీతిలో మనం ఇలా కోరుకోకుండానే ఆయనకు కావాల్సిన రీతిలో ఆయన ఇలాగా అనుగ్రహిస్తారని ఒక అనుభవం.
1: చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు గణేష్. మనకి ఇందాక మీరు అన్నట్టు నిన్నటి ఎపిసోడ్ లో అనుకుంటాను బాబా కూడా ఇదే చెప్పారు కదా, సేవ ఎలా చెయ్యాలి అంటే శరీరం నాది కాదు అనుకుని అటువంటి భావనతో చేసే సేవ భగవంతుని చేరుతుంది అని ఇప్పుడు మీరు చెప్తుంటే అదే గుర్తొచ్చింది. చాలా బాగుంది, అద్భుతమైన అనుభవం.
0: మరి రెండవది పుష్పం. పుష్పం స్వామి ఏం చెప్తున్నారంటే ఆ 75 డిస్కోర్స్ లోని హృదయ పుష్పం భగవంతుడికి సమర్పించాలి. అది కూడా ఎలా ఉండాలి, అరిషడ్ వర్గాలకి రహితమైనటువంటి హృదయంగా భగవంతుడికి సమర్పించాలి అని అడుగుతారు.
1: అవును, మరి నిర్మలంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి మనసు అనేది. అటువంటి హృదయంలోనే భగవంతుడు
0: వసిస్తాడు,
1: నివసించడానికి యోగ్యంగా ఉండాలి కదా. భగవంతుడు నివసించడానికి యోగ్యంగా మన హృదయాన్ని మనం మార్చుకోవాలి అని ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ద్వారా స్వామి ఒక భక్తుడికి చెప్పారు. వారి ద్వారా మనం కూడా నేర్చుకోవచ్చు. విశాఖపట్టణంలో రమేష్ అని ఒక ఆయన, స్వామికి ఎంతో మంచి భక్తులు. వారు ఎక్కువగా ఈ యూత్ ప్రోగ్రామ్స్ లో వాటిలో ఎంతో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు, మంచి భజన సింగర్ కూడా. సో ఆయనకి ఒక అలవాటు ఏంటంటే రోజు అంత పనంతా అయిపోయాక సాయంకాలం మందిరానికి వెళ్లి కూర్చుని నేనేమైనా తప్పులు చేసి ఉంటే ఈ రోజు నన్ను క్షమించు స్వామి అని చెప్పి ఒక పాట పాడేవారు. హృదయ మందిర్ సే మత్ జావో, స్వామి హృదయ మందిర్ సే మత్ జావో అని ఆ పాట పాడుకుని వచ్చేసేవారు. ఆ తర్వాత ఒకసారి ఆయన భర్తీ వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. స్వామి అడిగారట, ఏమిట్రా రోజు హృదయ మందిర్ సే మత్ జావో, హృదయ మందిర్ సే మత్ జావో అని పాడుతూ ఉంటావు, ఆ హృదయం ఏమో కుళ్ళు కంపు కొడుతోంది, ఇలా ఉంటే నేను ఎలా ఉంటాను అక్కడ, నువ్వు నేను ఉండాలంటే చక్కగా ఎంత నిర్మలంగా ఉంచుకోవాలి హృదయాన్ని అంటే. మరి భక్తుడు భగవంతుడు ఎలాంటి వారంటే మరి భక్తులు కూడా ఏమి తక్కువ తీసుకోరు కదా. ఈయన కూడా అడిగారు, అదేంటి స్వామి మరి మీరిచ్చిందే కదా, మేము నేను చూసుకుంటున్నాను, మరి నాకు సాధ్యం కాని పని అంటే కొద్దిగా కష్టతరమైన పని, హృదయాన్ని నిర్మలంగా చేసుకోవాలంటే టైం పడుతుంది, అలానే మీరు వెళ్ళిపోతారా, మీరు ఉండాల్సిన ప్లేస్ అదే కదా, నా హృదయంలోనే కదా మీరు ఉండాలి, భగవంతుడు హృదయవాసం చెప్తారు కదా, ఇంకెక్కడికి వెళ్తావు స్వామి అని అడిగారట. అడిగితే అప్పుడు స్వామి చెప్పారట, చూడరా అది కాదు, అశోక చక్రవర్తి ఉన్నాడు, మొత్తం రాజ్యం అంతా ఆయనదే, ఆ రాజ్యంలో ఉన్న ప్రదేశాలు పొలాలు భూములు అన్ని ఆయనవే, అలా అని అంతా నాదే అని చెప్పి ఆయన మురిక్కలో పక్కన వెళ్లి కూర్చోడు కదా, అది కూడా రాజ్యం, నా రాజ్యంలో భాగమే అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చుంటాడా, కూర్చోడు కదా, ఆయన రత్న ఖచ్చిత సింహాసనం మీదే కూర్చుంటాడు, ఆ కోటలోనే ఉంటాడు, ఎందుకు ఆయన మహారాజు కాబట్టి. మరి ఒక రాజ్యానికి రాజుకే అంతటి ఇవి ఉంటే, ఫిల్టర్స్ ఉంటే, భగవంతుడికి కావలసిన యోగ్య భగవంతుడు ఉండడానికి యోగ్యంగా నీ మనసు ఉందా లేదా, నీ హృదయం ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నీది, దాన్ని ఆ యోగ్యతరంగా చేసుకోవాల్సిన సాధన కూడా నీది, ఆ రెండూ జరిగితే ఎక్కడికి వెళ్తాను నేను అక్కడే ఉంటాను అని స్వామి చెప్పారట. హృదయ పుష్పం అంటే మరి ఇటువంటి పుష్పాన్ని మనం అందరం స్వామికి సమర్పించుకోగలిగే అర్హతను మనం సాధించుకోవాలని, ఆ సాధనలో ఉండాలని మళ్లీ మనం స్వామికి ప్రార్థించుకుందాం.
0: తర్వాత మనకి వచ్చేది ఈ వరుసలోని ఫలం. ఈ ఫలం స్వామి చాలా చక్కగా చెప్తారు, మీ కర్మ ఫలాల్ని నాకు సమర్పించండి అని స్వామి ఎంతో చక్కగా పాపం చెప్తున్నారు.
2: గణేష్, లలిత, ఇవన్నీ చూసుకుంటుంటే అంటే ఇక్కడ ఆపటం లేదు కాకపోతే కంటిన్యూస్ అనిపిస్తున్నది, ఎందుకు

0: భగవంతుడికి పత్రం ఇవ్వాలి, పువ్వు ఇవ్వాలి, పండు ఇవ్వాలి అని ఆలోచిస్తే ఎందుకు భగవంతుడికి అవసరమా? ఈ సృష్టి అంతా ఆయనదే కదా, ఎందుకు ఆయన మన నుంచి తీసుకుంటున్నారు, మనం ప్రేమగా తెస్తే తింటున్నానని ఆనందాన్ని ఇస్తున్నారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని ఆలోచిస్తే మళ్ళా మనం మొదటికి వెళ్దాం. ఒకసారి అవతారం ఎందుకు వచ్చింది? మనల్ని ఉద్ధరించడానికే వచ్చింది. కాబట్టి ఈ చిన్న చిన్నవి ద్వారా తీసుకుని మనం ఏంటంటే ఉద్ధరింప చేయడానికే. ఇప్పుడు కర్మ ఫలం అని చెప్తూ ఉంటే పండు ఏదిచ్చినా తీసుకుంటానని బాహ్యమైన అర్థం కనిపిస్తుంది, కానీ అందులోని గూఢార్థం మనం తెలుసుకోవాల్సిన నిజమైన అర్థం ఏంటి అంటే మీరు చేసే కర్మల యొక్క ఫలితాన్ని నాకు ఇవ్వండి అని. ఇంత కష్టపడి మనం కర్మలు చేస్తున్నాం, ఎంత కష్టపడాలండి? ఏదైనా పని చెయ్యాలి, దాన్ని సమకూర్చుకోవాలి, అన్ని చెయ్యాలి, అన్నీ చేసేసి ఫలితాన్ని ఇచ్చేయాలా? ఆలోచించండి ఒకసారి. ఎంత ఈజీగా అడిగేస్తున్నావు స్వామి అని అనుకుంటాం, కానీ దాని వెనకాతున్న కిటుకు స్వామికే తెలుసు అనమాట. ఏంటంటే మనం ఈ మానవ జన్మ గాని ఈ జన్మ పరంపర ఈ సంసార చక్రంలో మనం ఎందుకు కొట్టుకుంటున్నాము అంటే
1: ఆ ఫలితాన్ని తీసుకోవటం వల్ల,
0: కర్మ ఫలాల్ని అనుభవించడం కోసమే. పుణ్యం గాని పాపం గాని ఈ రెండిట్లో ఏది అనుభవించాలన్నా మళ్ళా ఏదో ఒక జన్మ తీసుకోవాలి. మరి ఎప్పుడు ఇందులోంచి బయటపడతాం? మనకి క్రితం జన్మలో ఏమైందో తెలియదు, వచ్చే జన్మలో ఏమవుతుందో తెలియదు, కానీ ఇప్పుడు బాధపడినప్పుడల్లా ఈ ఎక్కువ తక్కువలో కొట్టుకుంటున్నప్పుడల్లా నాకెందుకు ఈ బాధ, నన్ను రక్షించవా రక్షించవా అనుకుంటున్నాం. అయ్యో, నిన్ను రక్షించేది నీ కర్మనే, నిన్ను శిక్షించేది నీ కర్మనే, అది నువ్వు తెలుసుకోరాని ఇంత పెద్ద విషయాన్ని స్వామి ఏం చెప్పారంటే ఆ ఫలితాన్ని విడిచిపెట్టి, అది నాకు మంచి వద్దు చెడు వద్దు అనుకున్నారు అనుకోండి, మిమ్మల్ని బంధించదు మళ్ళా మిమ్మల్ని తీసుకురాదు. అంటే మంచి ఇవ్వదు చెడు ఇవ్వదు. ఇప్పుడు సపోజ్ మనం మంచి పని చేసామనుకోండి, దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే అది బంధం ఏంట, బంగారు సంకెళ్ళుట. బంగారం అవి, కానీ అవి మనం బంధిస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా ఒక పని చేసాం దానివల్ల చెడు వస్తున్నది అంటే అది ఇనుప సంకెళ్ళు. మంచి చెడు రెండు కూడా సంకెళ్ళే బంధిస్తాయి. కాబట్టి మీరు నువ్వు మంచి తీసుకోకు చెడు తీసుకోకు, నువ్వు ఏ పని చేస్తున్నా దాన్ని అర్పించేసే, రామార్పణం కృష్ణార్పణం ఏమనుకుంటావు అది నాకు అర్పించేసావనుకో, ఆ కర్మ చేసినా సరే నీ అకౌంట్ లో కర్మ చేసినట్టు పడదనమాట.
1: బేసిక్ గా స్వామి ఏం చెప్తున్నారంటే నిల్ బ్యాలెన్స్ ఉంచుకోండి, డెబిట్ కూడా వద్దు క్రెడిట్ కూడా వద్దు, అసలు మీకు అకౌంటే వద్దు అని చెప్తున్నారు.
0: అవును, అకౌంట్ వద్దు అనుకుంటే క్రెడిట్ డెబిట్ ఉండకూడదు కదా. మన అకౌంట్ వద్దు, జన్మ వద్దు అనుకుంటున్నాం, ముక్తి కావాలి అనుకుంటున్నాం, కానీ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోతున్నాం. ఆ క్రెడిట్ డెబిట్ లేకుండా తీసుకోవాలి అంటే నువ్వు కర్మ చేసినట్టు కనిపించకూడదు, చేసినా చేసినట్టు కనిపించకూడదు. అలాంటి పోని కర్మ చేయకుండా కూర్చుందామంటే నువ్వు
1: సాధ్యం కాదు.
0: నువ్వు కర్మ చెయ్యాలి, కర్మజీవి నువ్వు, నువ్వు పుట్టిందే కర్మ చేయడానికి. అంతేకాదు మీరు కర్మ చెయ్యాలని చెప్పి నేను చెప్తున్నాను, కృష్ణుడు అవతారాలని కూడా కర్మ చేసి చూపిస్తున్నాయి, కానీ ఎలా చేస్తున్నారు? వాళ్ళ ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసుకుంటూ పోతున్నారు అంతే. అలా ఆ ఫలితాన్ని నాకు అర్పించండి అని. మనం కృష్ణావతారంలో చూసుకుంటే రాధ ఒకసారి రుక్మిణి దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళ మాటల సందర్భంలో ఆవిడికి వేడి పాలని అందిస్తుందనమాట రుక్మిణీదేవి. చూసుకోదు రాధ కూడా ఆలోచించకుండా గబుక్మన వేడి పాలు తాగిస్తుందనమాట. అయిపోతుంది, రాధ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడు సేవ చేసుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణుడి పాదాలు నల్లగా కమిలిపోయినట్టు ఉంటాయన్నమాట. రుక్మిణి చాలా బాధపడుతుంది, అయ్యో స్వామి ఏమైంది మీ పాదాలకి ఇలా నల్లగా కమిలిపోయాయని. మరి నువ్వు వేడి పాలు ఇచ్చేవి కదా రాధకి, అంటే అదేంటి స్వామి రాధ వేడి పాలు తాగడం ఏంటి, మీ పాదాలు కమిలిపోవడం ఏంటి అంటే రాధ ఏం పని చేసినా నాకు అర్పించే చేస్తుంది, అంటే ఆహారం గాని ఆలోచన గాని ఏదైనా నాకు అర్పించే తను చేస్తుంది. కాబట్టి తను అర్పించిన వేడిపాలు మరి ఎక్కడుంటాయి, తన హృదయంలో ఎప్పుడు నా పాదాలు పట్టుకునే ఉంటుంది కదా, ఆ పాదాల మీద వేడిపాలు పడితే మరి కమిలిపోవా అని చెప్పారట. అంటే ఆ భావం ఎంత నిజంగా మనకు ఆ భావం ఉంటే అవుతుందా అంటే అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం ఈ బంధం నుంచి విముక్తి పొంది మనం ఏదైతే ఇవన్నీ అనుకుంటున్నామో, ఈ అవతారం మనం ఉద్ధరించడానికి వచ్చింది అనుకున్నప్పుడు మన పరంగా మనం చెయ్యాలి. మనం ఫలితాన్ని ఏంటంటే మన చేతిలో పెట్టుకున్నాం. నేను వాటర్ బాటిల్ పట్టుకుని నన్ను నా చేతిలో నుంచి విడిపించండి విడిపించండి అంటే మనం విడిచిపెట్టాలి.
1: స్వామి కూడా అదే ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఒక రుమాల్ తీసుకుని నాకు ఇచ్చి తీసుకో తీసుకో తీసుకు నువ్వు వదిలితే కదా నేను తీసుకునేది అంటారు.
0: అలాగా కనీసం మీరు పెద్ద పెద్ద సాధనలు ఏం చెయ్యొద్దు, మీరు ఉదయం లేచింది నుంచి పడుకున్నంత వరకు మీ ప్రతి ఆలోచన ప్రతి పని ప్రతిదీ నాకు అర్పించేయండి అంతే, మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అది మంచిదా చెడ్డదా నేను చూసుకుంటాను, అల్టిమేట్ గా మంచి అయినట్టు చూస్తాను, చివరికి మంచిది కూడా లేకుండా చేసేస్తాను, నాలో మిమ్మల్ని ఐక్యం చేసుకుంటాను. ఇంత సులభంగా మనకి చెప్తున్నారు స్వామి.
2: అంటే ఒకే ఒక సెంటెన్స్ లో సర్వకర్మ భగవత్ ఇత్యర్థం అని మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చేసే ప్రతి కర్మలో మనం అనుకుంటే అది తప్పకుండా భగవంతుని అనుగ్రహానికి ప్రతి కర్మ అది చేరుతుందన్న ఒక లెసన్ స్వామి చెప్తున్నారు మనకి. ఇంకా చివరిగా ఈ శ్లోకంలో మనకి తోయం తోయం స్వామి ఎన్నో మార్లు చెప్తారు, ఐ లవ్ యువర్ టీయర్స్ అంటారు స్వామి. అంటే మీరు ఆ తపనతో ఆ ఆర్తితో కార్చే ఒక్క కన్నీటి బొట్టైనా సరే భగవంతునికి ఎంతో ఎంతో ఆనందాన్ని ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఎన్నో మార్లు లైక్ ప్రూవ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న ఒక విద్యార్థి అనుభవం మీకు చెప్పదలుచుకున్నాను. ఇది ఐ సుందర్ అని స్వామి విద్యార్థి. ఈ సంఘటన 21 ఫిబ్రవరి 1981 లో జరిగిందనమాట. అంటే కాలేజ్ స్టార్ట్ అయిన కొత్తలో. సో అప్పుడు ఈ అబ్బాయి చాలా ఆతృతతో స్వామి చెప్పే స్పిరిచువల్ మ్యాటర్స్ లో చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో ఈ అబ్బాయికి యోగాసనాలు, ఆ తర్వాత ధ్యానము, ఎక్సర్సైజెస్, ఈ సరైన పోస్చర్ లో కూర్చొని మెడిటేషన్ చేయటము, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఒకసారి స్వామి చెప్తున్నటువంటి డిస్కోర్స్ లోని సోహం గురించి స్వామి చెప్తున్నారు. చెప్తుంటే అది దట్ కాట్ దిస్ బాయ్స్ అటెన్షన్. ఈ సుందర్ అనే అబ్బాయిది ఇది చాలా బాగుంది, ఇది నేను ప్రాక్టీస్ చేయాలి, ఈ సోహం అనేది ఎప్పుడైతే వస్తుందో నేను సమాధి స్టేట్లోకి వెళ్తానో అది నేను స్వామికి నేను ప్రాక్టీస్ చేస్తున్నానని చూపించాలి అని ఒక మంచి పాపం ఉత్సాహంతో, ఇన్నోసెంట్ ఇగ్నోరెన్స్ అంటారు దాన్ని. సో దాంట్లో పాపం ప్రయత్నం చేశాడు ఈ అబ్బాయి కొన్నాళ్లు ఈ సోహం మంత్రం ప్రాక్టీస్ చేస్తూ. సరే నేను ఎంత బాగా ప్రాక్టీస్ చేశాడంటే తను డైనింగ్ హాల్లో లైన్ లో నించుని సర్వింగ్ అదే ఫుడ్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ సోహం మంత్రం చెప్తుంటే హీ గెట్స్ సో మచ్ లాస్ట్. వెనకాతల వచ్చే స్టూడెంట్స్ అందరూ అరే ఏం చేస్తున్నావు అని తట్టి లేపి ముందుకు పంపించిన రోజులున్నాయన్నమాట. అంతగా ఇన్వాల్వ్ అయిపోయాడు అబ్బాయి ఆ సోహం మంత్రంలో. సరే నేను కరెక్ట్ రైట్ వేలో ఉన్నాను, ఇప్పుడు మరి స్వామి కూడా నాకు తగిన అనుగ్రహం ఇవ్వాలి అని దర్శనంలో కూర్చున్నప్పుడు తను ప్రే చేశాడు, స్వామి ఈ సోహం మంత్రాన్ని నేను మీరు చెప్పినట్టు చేశాను, ప్రాక్టీస్ చేశాను, మీరు అట్లీస్ట్ నాకు నా వైపు ఒకసారి చూసి నవ్వడం గాని లేకపోతే నాకు ఒక పాద నమస్కారం గాని ఇవ్వాలి స్వామి మీరు అని చెప్పి పాపం ఇలా స్ట్రైట్ గా నిటారుగా కూర్చొని స్వామి దర్శనంకి వచ్చినప్పుడు ఆ సోహం మంత్రాన్నే ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. సో ఒక 10 నిమిషాలు అయింది స్వామి దర్శనానికి అటే తిరుగుతున్నారు కానీ ఈ అబ్బాయి వైపు అస్సలు చూడటం లేదు. ఎటు తిరిగినా అందరి వైపు చూస్తున్నారు కానీ ఈ అబ్బాయిని మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారు స్వామి. ఈ అబ్బాయికి ఇంకా ఆర్తి మొదలైందనమాట. స్వామి ఇలా కాదు స్వామి, స్వామి ప్లీజ్ స్వామి మీరు నా వైపు ఎలాగన్నా చూడాలి స్వామి, నేను సోహం మంత్రం ప్రాక్టీస్ చేశాను స్వామి అని ఒకే వాదన అనమాట స్వామితో లోపల. స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి అని ఎంతకి అక్కడ అరగంట అయింది గంట అయింది ఏమాత్రం స్వామి బడ్జ్ అవటం లేదు. అక్కడ ఈ అబ్బాయికి ఉన్న సోహం కూడా పోయి ఇంకా చాలా పాపం ఏడుపు మొదలైంది. ఇంకేం చేయాలో తెలియక స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ అబ్బాయి, స్వామి ఈ సోహము ఇలాంటివి ఏమీ వద్దు స్వామి, నాకు జస్ట్ ఐ వాంట్ యూ, నాకు ఈ సాధనలో అవేమి తప్పు చేశాను స్వామి, నీకోసం నేను అడగాలి కానీ ఇవన్నీ నాకు ఎలా ఉపయోగపడతాయి అని చెప్పి పాపం ఏడ్డం మొదలెట్టాడు. సో అబ్బాయి ఏడుస్తూ ఉండగా సడన్ గా ఇంటర్వ్యూ రూమ్ డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత స్వామి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఈయన ముందరే నించున్నారు, ఈ అబ్బాయి ముందర నించుని అవతల వైపు ఫేస్ చేస్తున్నారు స్వామి. ఎవరో భక్తునికి మాట్లాడుతూ స్వామి ఇప్పటికీ కూడా ఇలా ఏడుస్తున్నాను స్వామి, ఇప్పటికీ నా వైపు చూడవా అని ఒక చాలా ఆర్తితో పాపం ప్రే చేశాడు. సడన్ గా స్వామి విభూతి క్రియేట్ చేసి అవతల సైడ్ ఉన్న భక్తునికి ప్రసాదించి స్వామి ఇలా వెనక్కి తిరిగి ఆ అబ్బాయి నుదుటి మీద ఇలాగా ఒక్కసారి ఆ విభూతి టచ్ చేసినట్టు పెడతారనమాట. ఆ అబ్బాయి వెళ్ళిన ట్రాన్స్ లోకి ఇంకా అప్పటిదాకా సోహం మంత్రం చేసిన ఆ ఫలితం అంతా ఆ ఒక్క సెకండ్ స్వామి తాలూకు టచ్ లోని అది హీ గోస్ ఇన్ టు అ డిఫరెంట్ స్టేట్. స్వామి అలా టచ్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఆ అబ్బాయి చేసిన సాధనకి అంటే నేను చేస్తున్నాను అన్న భావంతో కాకుండా
0: అది కూడా పోవాలి
2: స్వామి, ఇది నీకోసం నువ్వు నాకు కావాలి అన్న భావంతో చేసినప్పుడు ఆర్తితో ఒక్క కన్నీటి బొట్టు కారిస్తే స్వామి కరిగిపోయి ది అల్టిమేట్ స్వామి విల్ గివ్ అనటానికి ఇదొక చక్కని ఉదాహరణ. మరి పత్రం, పుష్పం, ఫలం, తోయం మనం ఏమి ఇవ్వగలం స్వామికి?
0: ఏమి ఇవ్వలేం గణేష్. అసలు చూస్తే ఇవన్నీను ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన ఇచ్చిందే. నా పర్సు లోంచి నువ్వు డబ్బులు తీసి 10 రూపాయలు తీసుకోక అంటే నాది నాకే ఇస్తావా అని అడుగుతాం. అలాగే ప్రతిదీ స్వామిది అంటే మనం ఏదని పట్టుకెళ్ళి ఇస్తాం స్వామి అందుకే అంటారు. అంతా నాదే కానీ నువ్వు నాకు ఇవ్వదగ్గది ఏది ఉంది అంటే అది నిన్ను నువ్వు నాకు సమర్పించుకో. అలా ఎలా పెడితే అలా కాదు, నేను నిన్ను ఎంత పవిత్రంగా ఎంత నిర్మలంగా నిన్ను నీ హృదయాన్ని నిన్ను తయారు చేశాను అంతే నిర్మలంగా పవిత్రంగా నాకు సమర్పించుకో అని చెప్తారు అంటూ స్వామి అంటారు. మీరు జీవితం అంతా గడిపేసి ఇంద్రియాలన్నీ విచ్చలవిడిగా వినియోగించి కళ్ళు కనిపించక జవసత్వాలు వదిలిపోయిన తర్వాత ఆ భగవంతుడా నన్ను కాపాడు నన్ను అప్పుడు తలుచుకోవడం కాదు, అదేంటంటే ఎంగిల్ చేసిన విస్తరంతా తినేసి మిగిలిపోయినవన్నీ నాకు సమర్పించినట్టు వడ్డించిన విస్తరిని ఫ్రెష్ గా ఉన్నప్పుడే నాకు అందించండి ఈ శరీరం, ఈ మనస్సు, ఈ హృదయం మీకు ఏదైతే ఇచ్చానో ఆ ఫ్రెష్ గా ఉన్నప్పుడే నాకు సమర్పించండి, అదొక్కటే మీరు నాకు ఇవ్వగలిగింది, దాని ద్వారానే మీరు ఉద్ధరించబడతారు అని ఇక్కడ ఒక నాకు చిన్న ఇది గుర్తొస్తుంది అన్నమాట. చెప్తూ ఉంటారు తల్లి పనిలో పడి పిల్లల్ని పట్టించుకోదు, పిల్లడు కూడా తన ఆట బొమ్మలతో మునిగిపోయి ఉంటాడు తల్లిని పిల్లలు. కానీ ఎప్పుడైతే పిల్లడు ఆ బొమ్మలన్నీ పక్కన పడేసి ఎన్ని తన చుట్టుపక్కల ఉన్నా తల్లే కావాలని ఇంకా ఏడుస్తూ ఉంటాడో తల్లి ఇంకా అంతవరకు ఏంటి పిల్లడు బొమ్మతో ఆడుకుంటున్నాడు కదా అని ఎక్కడో నిశ్చింతగా ఉంటుంది. ఇంకా నాకు ఇవేం వద్దు నువ్వే కావాలని ఏడుపు లంకిస్తే అన్ని పనులు విడిచిపెట్టి వచ్చి పిల్లల్ని ఎత్తుకుంటుంది. అలా మనం లౌకికమైన విషయాల్లో పడిపోయి ఇందులో అందులో మనం మర్చిపోయి అమ్మ నన్ను చూడట్లేదు అంటే నువ్వు ఎంగేజ్ అయ్యి ఉన్నావు, నువ్వు ఆల్రెడీ దాంట్లో ఆనందిస్తున్నావు, అది శాశ్వతమా తాత్కాలికమా అది వేరే విషయం. కాబట్టి ఆనందించు, నువ్వు ఎప్పుడైతే ఇది కాదు అని నువ్వు విడిచిపెట్టి నన్ను పిలుస్తావో ఆ ఒక్క ఆ కన్నీరు ఇప్పుడు అనుకున్నాం కదా ఆ తోయం, నువ్వు తప్ప ఇంకేం వద్దు నువ్వే కావాలి అని అనుకున్నప్పుడు వెంటనే తల్లి ఒంగోని పిల్లల్ని తన చేతిలోకి తీసుకుంటుంది. అలాగే స్వామి మన ఉద్ధరిస్తారు అనడానికి
1: ఏ హృదయం నొసగితువో ఈశ నాకు మగిడి దానినే నీ కర్పింతు మహితమూర్తి, అంతకంటే ఇంకేమి వేరేది తెత్తు నీ పాదార్చనకును అని
0: ఆ భావం కూడా స్వామి ఇవ్వాలి. భగవంతుడు కనీసం ఆ దీంట్లోకి వెళ్ళి నన్ను నేను సమర్పించుకోవాలి లేకపోతే నన్ను నేను క్లీన్ చేసుకోవాలి అన్న భావం కూడా భగవంతుడే ఇవ్వాలి. క్లీన్ చేసే ప్రాసెస్ ఆయనే చెయ్యాలి, క్లీన్ చేయి అల్టిమేట్ గా క్లీన్ వస్తువును ఆయనే తీసుకోవాలి.
2: మన చేతిలో ఏమీ లేదు, అది భగవంతుని అనుగ్రహం వల్లనే మనకు ఆలోచన కలగటము, అది చేసే ప్రయత్నం చేయటము, అది చేయించటము అన్ని ఆయన ద్వారానే జరుగుతాయని స్వామి.
1: ఇక్కడ ఇంకొక చిన్న విషయం గణేష్, ఇప్పుడే మనం అనుకున్నాం కదా నా కోసం ఒక్క కన్నీటి బొట్టు కార్చినా కూడా నేను పరిగెత్తుకుంటూ వస్తానని భగవంతుడు చెప్తారండి. ఇంకొక రకంగా చూస్తే ఎవరైనా సరే ఒక మనిషి, ఒక జీవి కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం చూసి మనం ఒక్క కన్నీటి బొట్టు కార్చినా కూడా దానికి కూడా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు అనేది అందులో అసలు ఎటువంటి సందేహం కూడా లేదు. నాకు ఒక చిన్న కథ జ్ఞాపకం వస్తుంది, చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను. ఒక రాజుగారు అడిగారట వాళ్ళ గురువుగారిని అసలు భక్తి అంటే ఏంటి అని. అంటే గురువుగారు చెప్పారట, నాది కాదు నాది అనే భావం లేకుండా నువ్వు ఎదుటి వారి కోసం ఏది చేసినా కూడా అది భగవంతుడిని చేరుతుంది, అదే భక్తి. ఎదుటి వాళ్ల కోసం నీకున్నదంతా వెచ్చించి అది నాది కాదు అనే భావనతో సేవ చేయడం అని చెప్పారట. అంటే అప్పుడు మళ్ళీ రాజుగారు అడిగారట, సరే అయితే నేను భగవంతుడిని ఎలా చూడాలి చెప్పను. అంటే ఈయన చెప్పారు, నువ్వేం వెళ్ళక్కర్లా ఎక్కడికి వెళ్ళక్కర్లా ఏమీ చేయక్కర్లేదు, నువ్వు ఈ భావనతో ఉండు చాలు భగవంతుడే వస్తాడు నీ దగ్గరికి, ఈ భావంతో ఎటువంటి సేవ చేసినా అది ఆయనకే చేరుతుంది, ఆయనకి చేరినప్పుడు ఆయన తప్పకుండా వస్తాడు. అప్పటి నుంచి రాజుగారు చాలా సిన్సియర్ గా ఆయన రాజ్యంలో అన్ని పాపం మంచి కార్యక్రమాలన్నీ చేయించి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. అలా ఏళ్లు గడిచిపోయాయి కానీ రాజుగారు ఏమీ పెద్దగా హీ వాజ్ నాట్ వెరీ పెద్దగా పట్టించుకోలేదు అనమాట. దేవుడు రాలేదండి దేవుడు రాలేదేంటి అని ఏమి ఆయనకు ఒకటే, మా గురుగారు చెప్పారు కదా నేను చేస్తూ ఉంటాను ఎప్పటికో అప్పటికి నేర్చుకుంటాను అని. ఒకరోజు ఆయన రాత్రిపూట రాజులు ఇలా రాజ్యంలో సంచారానికి వెళ్లేవారు కదా, అలా మారువేషంలో వెళ్ళినప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో నుంచి ఏడుపు వినిపిస్తుందట. ఎందుకు ఏడు, చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అని రాజుగారు వినేసరికి ఆ పిల్లవాడు నాకు ఒక బొమ్మ కావాలి అని ఏడుస్తున్నాడు తల్లి దగ్గర, నాకు ఆ బొమ్మ తెచ్చి ఇయ్యని. తల్లి చెప్తోందట, నీకు పెట్టడానికే నా దగ్గర డబ్బులు లేదు తిండి పెట్టడానికి, ఇంకా బొమ్మ ఎక్కడి నుంచి కొని తెస్తాను అని. అది వినగానే ఈయనకి చాలా మనసుకి చాలా కష్టం అనిపించింది అనమాట. అయ్యో ఇంత చిన్న పిల్లవాడు, వాడి చిన్న కోరికను కూడా తీర్చలేకపోతుంది ఆ తల్లి. రాజనేవాడు రాజ్యాన్ని తండ్రి లాంటి వాడు, నా బిడ్డ కోరిక తీర్చినట్టు వీడి కోరిక నేను తీర్చగలగాలి, లేదంటే ఇదంతా ఉండి నాకు ప్రయోజనం ఏంటి అని చాలా ఫీల్ అయ్యి ఆయన కళ్ళలో నీళ్లు వచ్చాయన్నమాట. మన్నాడే వాళ్ళ ఇంటికి బోల్డన్ని ధాన్యాలు అన్ని పంపించి ఆ పిల్లవాడు అడిగిన బొమ్మ కూడా పంపిస్తాడు. పంపించి హీ వాజ్ వెరీ హ్యాపీ, ఆ పిల్లాడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు అని తలుచుకునే ఈయన చాలా సంతోషిస్తున్నాడు అనమాట. వెంటనే భగవంతుడు వచ్చట, వస్తే వచ్చి నేను చాలా సంతోషించాను నువ్వు చేసిన సేవకి అని. అప్పుడు ఈయన అడిగట, ఎన్నో చేశాను నేను ఇన్నేళ్లలో, కొన్ని వేల వరహాలు ఖర్చు పెట్టి లక్షల వరహాలు ఖర్చు పెట్టి నేను ఎన్నో చేశాను, రోడ్లు వేయించాను, అవి చేయించాను, ఇవి చేయించాను, అప్పుడు రానివాడు ఇప్పుడు ఎందుకు వచ్చావని అడిగట. అడిగితే దేవుడు చెప్పేట, అప్పుడు భగవంతుడు చెప్పేట, ఒక మనిషి కష్టాన్ని నీ మనసులో నువ్వు అనుభవించావు దానికోసమని, అందుకొరకే నీ కంట్లో నుంచి చుక్క నీళ్లు వచ్చాయి, అందుకు కరిగా నేను. ఎదుటి మనిషి కష్టాన్ని ఎవరైతే తన కష్టంగా భావించి తనకి తాను సహాయం చేసుకుంటున్నట్టు ఎదుటి వారికి చేస్తారో సేవ, అప్పుడు నేను కదిలి వస్తాను అని చెప్పారు. ఈ స్టోరీ గుర్తొచ్చింది, ఎవరి కోసం మనం, ఏ ప్రాణి అయినా సరే కష్టంలో ఉన్నప్పుడు దాన్ని మన కష్టంగా భావించి ఫీల్ అవుతామో, ఏదైనా చేయగలని సంకల్పించుకున్నా చాలేమో, చేస్తామో చేయగలమో చేయలేదో మనకు తెలియదు, చేయలేమో, కానీ ఆ సంకల్పం వచ్చినా భగవంతుడు సంతోషిస్తారు. చాలా బాగుంది, మంచి ఎన్నో మంచి విషయాలని ఈరోజు మనం ముగ్గురం తెలుసుకున్నాం గణేష్.
2: మరి ఇంతటితో అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో రెండవ భాగాన్ని ముగిద్దాము. తిరిగి మళ్లీ రేపు కలుసుకుందాం. సాయిరాం.
1: సాయిరాం.
3: భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడి సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవాను అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ దసరా ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో రెండవ భాగం విన్నారు. తరువాయి భాగం రేపు మీరు వింటారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులలో ప్రతీక్షణం ఎంతో దివ్యమైనది, అమృతతుల్యమైనది. అంతేకాదు, భగవదనుగ్రహాన్ని శీఘ్రంగా పొందటానికి, తద్వారా జ్ఞాన సముపార్జనకు ఎంతో యోగ్యమైంది కూడా. భగవంతుడు తన సందేశం ద్వారా జ్ఞానబోధ సల్పి మనల్ని ఉద్ధరించటానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. యుగధర్మాలు మారినా, అవతార రూపనామాలు వేరువేరుగా ఉన్నా, వారి సందేశం మాత్రం ఒక్కటే. భగవంతుడు, భగవత్ సందేశం వేరువేరు కాదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించటం అంటే భగవత్ సందేశాన్ని ఆచరించడమే అని మన భగవాన్ అన్నారు. ఈ సంవత్సరం సత్యసాయినాథుని పూర్వ అవతారమైన షిరిడీ సాయినాథుని శత సంవత్సర ఆరాధనా మహోత్సవం. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం. భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ 9 భాగాలుగా ఈ శీర్షికను మీకు అందిస్తున్నాం. వినండి అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో 2వ భాగం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి ఈ హృదయ పుష్పాన్ని సమర్పించుకుంటూ అవతార పరంపర సనాతన సందేశం కార్యక్రమానికి తిరిగి శ్రోతలందరినీ ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానిస్తున్నది లలితక్క, స్వప్నక్క అండ్ గణేష్.
1: సాయిరాం
0: అక్క, ఈ అద్భుతమైనటువంటి ఈ పాట విన్నప్పుడు చేకొనవా మాల అంటుంటే రవీంద్రనాథ్ ట్యాగోర్ రాసినటువంటి ఒక కవిత నాకు గుర్తొస్తుంది. అంటే దాని సారాంశం చెప్తాను. మనందరం భగవంతుని ఆ వనంలో పుష్పాల్లాంటి వాళ్ళం. ఒక పుష్పం విలపిస్తుందంట భగవంతుణ్ణి చూసి, ఓ భగవంతుడా, నీ చేతి స్పర్శతోటి అది కొంచెం నొప్పిని కలిగించిన ఆ కొమ్మ నుంచి నన్ను విరిచి నీ మాల్లో ఒక భాగాన్ని చేసుకోనన్ను, లేకపోతే అది వాడిపోయి కింద పడిపోయి ఆ ధూళ్ళో కలిసిపోతాను నేను. త్వరగా అది నాకు కష్టతరమైనా సరే ఆ ప్లక్ మై ఫ్లవర్స్ అని ఆ కొమ్మ అడుగుతుందంట. అంటే ఆ పువ్వుకి నొప్పి కలిగించేదైనా భగవంతుని స్పర్శ అది చాలా ముఖ్యం. దానికి మనందరం ఈ సత్యసాయినాథుని దివ్య వనంలో మనం పుష్పాలమి. స్వామి మనకి ఈ సాధన అనేటటువంటి ఒక కష్టతరమైన కాకపోతే ఇష్టతరమైనటువంటి ఈ ప్రాసెస్ గుండా మనల్ని తీసుకువెళ్ళాలి అని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ మన హృదయ పుష్పాలని స్వామికి సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలోకి రెండో భాగంలోకి వెళ్దామక్క. మరి స్వామి అంటారు, నేను భావప్రియుణ్ణి, బాహ్య ప్రియుణ్ణి కాదు. ఆడంబరాలకి మీరు పోతే భగవంతుడు మీకు ఏనాటికి లభించడు అని స్వామి ఎన్నో మార్లు మనందరికీ చెప్పిన సందేశం. అండ్ ప్రాక్టికల్ గా కూడా స్వామి ఇది చూపించారు. అహంకారం అనేది మనకి ఎంత దూరంగా ఉంటే భగవంతుడు అనేవాడు మనకి అంత దగ్గరగా ఉంటాడన్నమాట. హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక భక్తుడికి. ప్రేమ, వినమ్రత, అది చూస్తే భగవంతుడు మన దగ్గరికి పరిగెట్టుకుని వస్తాడు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కాదు. సో మరి ఈనాటి అంశంలో మనం తీసుకోబోయే వివరించబోయే అంశం గురించి మనం వివరిద్దామక్క.
1: గణేష్, ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, మనలో ఆ భక్తి, ప్రేమ, వినయం, వినమ్రత ఉంటే భగవంతుడే స్వయంగా పరిగెత్తుకుంటూ వస్తాడు, మనం వెళ్ళనక్కర్లేదు అని. బహుశా ఆయన ప్రతి అవతారంలోనూ ఇది చేస్తూనే ఉన్నారు. మనం ఈ అవతారంలో చూశాము. త్రేతాయుగంలో శ్రీరాముల వారి అవతార కాలంలో చూసుకుంటే శబరి మనందరికీ బాగా తెలిసిన క్యారెక్టర్ అండ్ మనందరినీ చాలా ఇన్స్పైర్ చేసే రోల్ కూడా ఆవిడది. ఆవిడ ఎన్నో ఏళ్ల బట్టి సాధన చేసి ఆవిడకి ఉన్న ఒకే ఒక్క కోరిక జీవితంలో భగవద్ దర్శనం పొందాలి అని, శ్రీరాముల వారిని కళ్లారా చూడాలి అని ఆవిడ తపస్సు చేసి జీవితం మొత్తం అందులోనే దానికోసమే గడిపేసింది ఆవిడ. అండ్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే, భక్తుల నుంచి నేర్చుకోవడమే కదా భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే, ఆయన్ని ఎలా ప్రీతి, ఆయనకి ఎలా ఏ విధంగా ఉంటే ఇష్టం అనేది తెలుసుకోవాలంటే భక్తుల జీవితాలను చూసే తెలుసుకోవచ్చు. శబరిమాత అలా ఆయన కోసం తప్పించడమే కాదు, ఇంకో సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఆయన కోసం ఆయన వస్తారు అనే నమ్మకం అనమాట, ఆ కాన్ఫిడెన్స్. ప్రతిరోజు శ్రీరాముల వారి కోసం ఆశ్రమాన్ని ఆవిడ రెడీ చేసి పెట్టేదిట. రాముడు ఇవాళ వస్తాడు, వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ నేను ఇదంతా క్లీన్ చేయాలి, ఈ పువ్వులు ఇస్తాను, ఈ పళ్ళు ఇస్తాను, ఆయనకి తాగడానికి మంచినీళ్ళు ఇందులో ఇస్తాను అని అన్ని రెడీ చేసుకుని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారట. చూశాక మరి భక్తుడి నమ్మకాన్ని భగవంతుడు నిలబెడతాడు అనడంలో సందేహమే లేదు కదా. శ్రీరాముల వారు లక్ష్మణుడితో కలిసి శబరిమాత ఆశ్రమానికి రావడం జరిగింది. ఆవిడ అప్పటికి చాలా ముసలివారైపోయారనమాట, దేహం సహకరించట్లా, రాముణ్ణి చూడాలి, నడుము వంగిపోయింది. ఆవిడ అంటారట, నాకు తల పైకెత్తినా నువ్వు కనిపించట్లా, నువ్వు ఆజానుబాహుడివి, నీ మొహాన్ని నేను చూడలేకపోతున్నాను, నడుము వంగిపోవడం వల్ల ఇంతకంటే నేను లేవలేను పైకి అని. అంటే అప్పుడు రాముల వారు కూర్చుని ఆవిడ్ని చూడమని చెప్తారట. ఆయన కూర్చుంటే ఆయన మొహం ఆవిడికి కనిపిస్తుందని చెప్పి అలా ఆవిడికి దర్శనాన్ని సంభాషణాన్ని స్పర్శనాన్ని స్వామి చెప్పినట్టు అన్ని అనుగ్రహించారు. మరి ఆవిడ భక్తి చూడండి, అన్ని రెడీ చేసుకున్నారు, ఎంత జీవితకాలం ఎదురు చూసిన భగవంతుడు నడుచుకుంటూ తనంతట తాను వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి ఏదో కొంచెం ఆయన చూసుకోవాలి, కొద్దిగా ఫలహారం పెట్టాలి ఉంటుంది కదా మనకి. అయితే ఆ పళ్ళు రోజు తీసుకుని తెచ్చేవారట, పళ్ళు ఏరుకుని తెచ్చేవారు. మరి ముసలివారు అయిపోయారు, కంటి చూపు ఆనదు, ఏది పండువో ఏవి పచ్చివో తెలుసుకునే శక్తి ఆవిడ కంటి దృష్టికి లేదు. అందుకని అన్ని తీసుకొచ్చి పెట్టి చెప్పారట, స్వామి అన్ని తెచ్చాను కానీ నీకు మంచివే పెట్టగలను, పచ్చి పళ్ళు నీకెలా ఇస్తాను అని చెప్పి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఒక్కొక్క పండు కొరికి చూశారట. చూసి ఇది బాగలేదు అని పారేసి, ఆ ఇది తీయగా ఉంది స్వామి ఇది తిను అని. మనం ఊహించగలమా స్వప్న, మనం తిన్నది స్వామికి నైవేద్యం పెట్టగలమని? ఆ భావన, ఆ చనువు ఎప్పుడొస్తాయి చెప్పండి స్వామితో. అంతటి ప్రేమ భగవంతుడికి, భక్తుడి మీద ఎంత ప్రేమ ఉందో అటువంటి ప్రేమ భక్తుడికి కూడా భగవంతుడి మీద ఉంటే అంత చనువు ఆ ధైర్యం వస్తాయేమో అనిపిస్తుంది కదా. ఇక్కడ చూసారా శ్రీరాముల వారు కూడా ఇస్తున్నది ఎవరు, బిల్లజాతికి చెందిన ఒక స్త్రీ, కులం మతం గోత్రంతో సంబంధం లేదు ఆయనకి. ఏది పెడుతున్నారు, పళ్ళు ఫలాలు, ఆవిడికి చెట్టు మీద నుంచి కొయ్యడానికి కూడా కుదిరేది కాదు, నేల మీద పడినో కూడా తీసుకుని వచ్చి పెట్టేవారట. ఎలా ఇస్తున్నారు, కొరికి చూసిస్తున్నారు, ఇవి ఏవి పట్టించుకోకుండా ఏ భావంతో చేస్తున్నారు అనేది ఒక్కటే భగవంతుడు చూశారు. మీరు చెప్పినట్టు స్వామి ఎన్నోసార్లు చెప్పారు, నేను భావప్రియుణ్ణి, మీరు ఏది చేస్తున్నారనేది, ఎలా చేస్తున్నారనేదే నాకు ముఖ్యం అని. ఆ భక్తికి ప్రేమకి శ్రీరాముల వారు లొంగిపోయి శబరిమాతని అనుగ్రహించడమే కాకుండా, నువ్వు నాకు ఎలా ఇంత చక్కగా సేద తీర్చావో అలాగే లోకంలో అందరినీ సేద తీర్చు అని చెప్పడం, ఆవిడ నదిగా మారడం అనే సంగతి మనందరం రామాయణంలో చదువుకున్నదే. మీరు ఇప్పుడు చెప్తున్న మాటలు వింటే నాకు రామాయణంలోని ఈ సన్నివేశం గుర్తొచ్చింది.
2: లలిత, ఇవన్నీ వింటుంటే మనం అనుకున్నట్టు ఈ అవతార పరంపర చూసుకుంటే ఏ అవతారంలోనైనా భగవంతుడు అదే చేసి చూపించేది అనిపిస్తుంది. శ్రీకృష్ణ అవతారంలో తీసుకుంటే కూడా విదురుడి యొక్క భక్తికి తను ఎంత లొంగిపోయాడన్నది తెలుస్తుంది. సంధి కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు విదురుడి ఇంట్లో తింటానని అంటానమాట. అంటే అంతఃపురంలోని రాజభోగాల్లోని దుర్యోధను పెట్టేటువంటి విందుని కూడా కాదనుకొని విదురుడి ఇంటికి వెళ్లి విదురుడు అంటాడు, అయ్యో స్వామి ముందుగా నాకు చెప్పలేదు, ఏమీ ప్రయత్నం ఏం చేయలేదు, మీరు ఇప్పుడు వస్తే ఇక్కడ అంతఃపురంలోని దుర్యోధనుడు వాళ్ళు ఇచ్చిన విందుకి విదురుడి ఇంట్లో భగవంతుడు ఏం తినగలడు అని చాలా బాధపడతాడనమాట. అప్పుడు అంటారు, లేదు నేను మీ ఇంటికే వస్తాను, నీ దగ్గరే తింటానని ఆ పెట్టిన ఆకుకూరలు ఆ పళ్ళు పలహారమే తీసుకుంటాడనమాట. అక్కడ విదురుడిని చూస్తూ కూడా అరటి పండు తినబోయి తొక్కను కూడా తినిన సంఘటన అది. అంటే ఎంత ప్రేమ భగవంతుడికి, ఆ భగవంతుడు ఆ భక్తుడి యొక్క భావానికి తను లొంగిపోతాడు అనడానికి ఇంతకు మించి నిదర్శనం ఉండదనిపిస్తుంది. అందుకే దీన్ని ఇంకా తరతరాలు కాదు ఎప్పటికీ నిలిచిపోయేలా భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు చెప్పింది ఉన్నాడు. ఏంటంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః అని. అంటే నాకు భక్తితో నువ్వు ఆకుగాని పువ్వుగాని పండుగాని జలంగాని ఏది సమర్పించిన పరిశుద్ధ అంతఃకరణతోటి నేను భక్తిపూర్వకంగా నువ్వు ఇచ్చిన దాన్ని దేన్నైనా స్వీకరిస్తాను అని. అంటే ఒకసారి ఇది ఏదో కాకతాళీయంగా ఏదో భక్తుడింటికి వెళ్ళి తినేశారు అని కాకుండా ఫరెవర్ భక్తుడు ఎలా ఉండాలి, ఎలాంటి భావంతో భగవంతుని సేవించాలి, ఏమి అర్పించాలి అన్నది కూడా క్లియర్ గా చెప్తూ, అది కృష్ణావతారం కాదు, రామావతారం కాదు, ఈ కలి అవతారం కాదు, ఇంకా రాబోయే ఎన్ని వేల యుగాల్లో కూడా దిస్ ఈజ్ ద రూల్, ఇలాగే ఉండాలి అని ఫిక్స్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం దీని అర్థం తీసుకుంటే ప్రయతాత్మనః రెండు రకాలు, ఎవరు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి. ప్రయతాత్మనః అని చెప్తున్నారు అంటే ఎవరైతే పరిశుద్ధమైన అంతఃకరణ ఉంటుందో ఆ ప్యూర్ థాట్స్ ఉండి, ఇందాక మీరు చెప్పినట్టు ఆ భావం, ఆ భావాన్ని బట్టి అదే చూస్తారు భగవంతుడు. రెండోది ఏంటంటే భక్తి ఉపహృతం, భక్తితో ఇవ్వాలి, నాకున్నది నేను ఇస్తాను అని కాదు. అంటే ఈ రెండు చెప్పుకున్నప్పుడు మన సత్యసాయి అవతారంలో చూస్తే స్వామిని ఎవరో చెప్పారు, నేను నారాయణ సేవలు చేస్తున్నాను స్వామి, ఇన్ని వేల మందికి మేము వారంలో భోజనం పెడుతున్నాం. స్వామి చెప్పారు, నువ్వు ఎన్ని వేల మందికి భోజనం పెడుతున్నావు నాకు అనవసరం, ఆ నెంబర్ అన్నది నీకే ఇంపార్టెంట్. ఒక్కడికి పెట్టినా నువ్వు ఏ భావంతో పెడుతున్నావు అన్నది చూస్తాను. సో క్వాంటిటీ నాకు అక్కర్లేదు, నువ్వు క్వాలిటీ ఏ భావంతో పెడుతున్నావు, ఎవరు పెడుతున్నారు అన్నదే స్వామి చూస్తారు.
1: స్వామి చెప్తారు, చెప్పేవారట కదా, ఈ బిల్లులు నెంబర్లు అన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపించుకోండి, నాకు కాదని.
2: కాబట్టి అలాగా ముఖ్యంగా ఏవేవి సమర్పించాలని చెప్తూ ఎలా సమర్పించాలి, ఎవరు సమర్పించాలని కూడా ఎంతో చక్కగా స్వామి చెప్పారు.
1: చాలా బాగా చెప్పారు స్వప్న స్వామి. మీరన్నట్టు ఒక అవతారంలో భగవంతుడు చెప్పిన ప్రతి మాట ప్రతి అవతారానికి అది రిలేట్ చేసుకోవచ్చు మనం, ప్రతి అవతారానికి అది అన్వయిస్తుంది. ఆ దేశ కాల పరిస్థితులతో సంబంధం లేకుండా ఏ యుగంలో అయినా భగవంతుడు మారడు కదా, భక్తులు మారతారేమో కానీ ఆయన మారరు. సో ఆయన్ని ఏ విధంగా మనం ప్లీజ్ చేయొచ్చు, ఆయన్ని ఏ విధంగా సేవించాలి, సంతోషపరచాలి అనేది ఎప్పుడు చెప్పినా అది మటుకు స్టాండర్డ్ గా అలాగే ఉంటుంది. షిరిడి సాయి అవతారంలో కూడా మనకి ఇటువంటి ఒక సన్నివేశం కనిపిస్తుంది. శ్రీరాముల వారు త్రేతాయుగంలో జరిగిన ఆ సన్నివేశమే మనకి షిరిడి సాయి అవతారంలో కూడా కనిపిస్తుంది. అది కూడా శ్రీరామనవమి రోజు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక శ్రీరామ జనరల్లీ షిరిడిలో శ్రీరామనవమి చాలా పెద్ద ఉత్సవంగా జరుపుకునేవారట. బాబా కూడా చాలా ఉత్సాహంగా అందులో పాల్గొనేవారట. శ్రీరామనవమి ఒక వారం రోజుల పాటు వారు నామ సప్తాహాలు చేస్తూ, అన్నదానాలు, నారాయణ సేవలు చేస్తూ, ఎన్నో రకాల పోటీలు అవన్నీ నిర్వహిస్తూ, ఒక మంచి సంతలు అవన్నీ పెట్టుకుని తిరునాళ్ళలాగా జరుపుకుంటూ. షిరిడి అప్పుడు ఒక గ్రామం కదా, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎంతో మంది, దాదాపు 70,000 నుంచి 100,000 మంది దాకా అక్కడికి చేరుకునేవారట ఆ వారం రోజుల్లో. బాబా కూడా చాలా బిజీగా ఉండేవారట అంతమంది భక్తుల మధ్యలో, చాలా బాగా జరుపుకునేవారట. అలా ఒక సంవత్సరం శ్రీరామనవమి పండుగ రోజున ఆ చుట్టుపక్కల ఉన్న అనేక ప్రదేశాల నుంచి, బొంబాయి, అప్పట్లో ముంబైని బొంబాయి అనేవారు, బొంబాయి నుంచి ఎంతో మంది భక్తులు ఎన్నో కానుకలు, ఎన్నో రకాలైన నైవేద్యాలు ఇవన్నీ తీసుకుని వచ్చారంట బాబా కోసం. బాబాకన్నీ అర్పించడం జరిగింది. వారు మటుకు దేనివైపు చూడకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారనమాట. తర్వాత కొంచెం సమయం గడిచిన తర్వాత శ్యామాని పిలిచారు. శ్యామ మనందరికీ, మన గురుచరిత్ర చదువుకున్న వారందరికీ సుపరిచితులు, బాబా వారికి చాలా ముఖ్య భక్తులు. శ్యామ శ్యామాని పిలిచి చెప్పారట, బయట ఫలానా చెట్టు కింద ఒక ముసలి ఆవిడ కూర్చుని ఉంది, ఆవిడని తీసుకునిరా, ఆవిడ జనంలో నా దాకా రాలేక అక్కడ కూర్చుని ఉన్నారు. శ్యామ వెళ్లి ఆవిడని తీసుకొచ్చారట. ఆవిడ రాగానే బాబా అడిగారట, అమ్మా నా కోసం ఏం తీసుకొచ్చావు అని. చూడండి, మీరు ఒక్కసారి ఊహించుకోండి, భగవంతుడు సృష్టికర్త, ఆయన ఒక పేదరాల్ని చూసి అమ్మా నా కోసం ఏం తెచ్చావు అని అడిగారనమాట. అడిగితే ఆవిడ యాక్చువల్లీ స్వామి బాబా కోసం జొన్న రొట్టెలు చేసుకొచ్చారట. మహారాష్ట్రలో జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు కదా, తీసుకుని వచ్చారు. కానీ ఎప్పుడైతే ఇంతమందిని చూశారో, ఇంత జన సమూహం, ఇంతమంది భక్తులు, ఇంత పటాటోపం, ఇవన్నీ చూసేసరికి బాబాని ఏం తీసుకొచ్చింది, ఏం తింటారు, అయినా నేను ఈ రెండు జొన్న రొట్టెలు తీసుకెళ్లి ఆయనకి ఏం నివేదిస్తాను అనే కొద్దిగా సంకోచించి ఆవిడ వెనకాలే ఉండిపోయారు. ఆవిడ కూడా చెప్పలేదు తీసుకొచ్చాను, ఏమి మాట్లాడకుండా ఉండిపోయారు. అదే, నా కోసం నువ్వు జొన్న రొట్టెలు చేసి తెచ్చావు కదా, ఇవ్వమ్మా అని బాబా అడిగారట. అడిగి ఆవిడ దగ్గర నుంచి ఆవిడ పెట్టడం, బాబా ఎంతో ఆనందంగా భోజనం చేశారట ఆ రోజు ఆ జొన్న రొట్టెలతో. ఆయన మన భోజనం ఇప్పుడు వచ్చింది అని చెప్పారట శ్యామాకి. ఇమాజిన్ చేసుకోండి, అన్ని రకాలైన ఆహార పదార్థాలు, అన్ని నైవేద్యాలు ఉంటే స్వామికి నచ్చింది ఏంటంటే ఆవిడ తీసుకొచ్చిన ఆ రెండు జొన్న రొట్టెలు. ఎందుకు అంటే ఆవిడ అంతటి ప్రేమతో, అంత అటువంటి భావనతో తీసుకొచ్చింది కాబట్టి. మరి దీనికి ఏమంటారు చెప్పండి, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం?
2: ఏమి అనడానికి లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరు ఇస్తున్నారంటే కులం, గోత్రం, స్థాయి ఏమి భగవంతుడు చూడ్డు, ఎంత ప్రేమతో వాళ్ళు సమర్పిస్తున్నారని చూస్తారు.
1: హృదయవాసి అంటారు కదా, మరి హృదయంలో ఉన్న భావన ఆయనకే తెలుస్తుంది.
2: అంతే, తర్వాత ఎంత వాల్యుబుల్ థింగ్ తెచ్చారు, అది గొప్పదా, చిన్నదా, అల్పమైందా, ఇది తగుతుందా, ఇది తగదా అని కూడా ఆలోచించరు.
1: అదే మన స్వామి అవతారంలో కూడా ఒక చోట మనం గమనించవచ్చు స్వప్న. అందరికీ తెలిసింది కదే, కానీ చెప్తే స్వామి గురించి ఎంత చెప్పినా మనకి ఆనందమే కాబట్టి ఇంకొకసారి దాన్ని గుర్తు చేసుకున్నాం.
2: తప్పకుండా.
1: పూర్వపు రోజుల్లో గణేష్ షెడ్ అని ఒక చిన్న షెడ్ లో స్వామి దర్శనం ఇవ్వడం జరిగేది. ఆ రోజుల్లో ఒక ముసలావిడ పక్కన ఉన్న ఒక గ్రామం నుంచి స్వామి కోసమని, ఆ రోజుల్లో స్వామి తాంబూలం వేసుకునేవారు కదా, స్వామి కోసమని, స్వామికి ఇష్టమని 4 తమలపాకులు, కొద్దిగా ఒక్క పొడి, చిన్న సంచిలో మూట కట్టుకుని వచ్చారు. ఆవిడ వచ్చారు, దర్శనాలకు కూర్చున్నారు. మన స్వామి గురించి మనందరికీ తెలిసిందే కదా, ఆయనకి ఆటలంటే చాలా ఇష్టం.
2: ఆట పట్టించడం అంటే
1: ఆట పట్టించడం, ఆడుకోవడము. మరి లీలా నాటక సూత్రధారి అని ఉత్తిని అంటారా. అలా 2-3 రోజులు గడిచాక కూడా స్వామి ఆవిడ దగ్గరికి వచ్చి, స్వామికి అది అర్పించే అవకాశం ఆవిడకి రాలేదు. కొద్దిగా దూరంలోనే దర్శనం జరిగింది. ఇంకా 3 ఇంక ఒక రోజు చూసి మరి మా ఇంటికి వెళ్ళాలి కదా అని ఆ రోజు దర్శనం అయ్యాక ఆవిడ అలసిపోయి లేడీస్ సైడ్ ఆ షెడ్ లో పడుకుని అలాగే నిద్ర పట్టిస్తుంది ఆవిడకి. ఒక కునుకు తీస్తున్నారనమాట. ఇంతలో ఎవరో వచ్చి లేపారు ఆవిడ్ని. ఆవిడ అనుకున్నారు సేవాదళం వాళ్ళు, అయ్యో ఇక్కడ పడుకుని పోయాను, నన్ను బయటకు పంపించడానికి లేపి ఉంటారని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అంటూ లేచారనమాట. ఉలిక్కి పడి చూస్తే స్వామి ఎదురుగుండా నుంచునున్నారు. స్వామి ఆవిడ లేవగానే ఇవ్వమ్మా అని అడిగారట. ఆవిడ అర్థం అవ్వాల, స్వామిని ఇంత దగ్గర నుంచి చూసి ఏంటి ఈయన వచ్చారు ఇంత దగ్గర ఉన్నారు ఇవ్వమ్మా అంటున్నారు ఏమి ఇవ్వాలి అని. ఆవిడ అర్థం అవ్వకుండా చాలా తెల్లమోహ వేసి చూస్తున్నారనమాట స్వామి దగ్గర, స్వామి వైపు. స్వామి తీసుకొచ్చావు కదా నా కోసం ఇవ్వు అని. ఆవిడ హడావిడిగా అప్పుడు గుర్తొచ్చింది, చీర కట్టుకున్న సంచి తీసి ముసలావిడ పెద్ద ఆవిడ భగవంతుడు ఎదురుగుండా ఉన్నాడు ఆవిడ కోసం, ఆయన కోసం తెచ్చింది, ఆవిడ దగ్గర ఉంది, ఓపెన్ చేసి ఇవ్వాలి. ఆ ఓపెన్ చేసి ఇచ్చే సమయంలో కంగారు పడుతున్నారనమాట, తడబడుతున్నారు. ఆ సంచి ముడి తీయడానికి కూడా ఆవిడికి కష్టమవుతుంది. అప్పుడు స్వామి వంగి ఆ సంచి తన చేతి, ఒక నల్లటి గుడ్డ సంచి తీసుకుని ఓపెన్ చేసి 4 క్రితం ఆవిడ తీసుకొచ్చిన ఎండిపోయిన తమలపాకులు ఒక్క పొడి అందులో ఉంటే ఆ 2 తీసుకుని వేసుకుని చాలా సంతోషం అని చెప్పి ఆవిడికి అంతటి ఆనందాన్ని ఇచ్చి, ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే వీరందరి గురించి, ఈ భక్తుల గురించి చూస్తూ ఉంటే గణేష్ నాకు అనిపిస్తూ ఉంటుంది భగవంతుడికి ఎంతమంది తల్లులో అని కదా.
0: అవును, మనం ఇలాగా సత్యసాయి అవతారంలో మనం ఒక్కసారి అలా తొంగి చూస్తే ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి చూడాలనిపించదు. ఇంకా ఇంకా ఏ అవతారం కూడా మనకి గుర్తుకు రాదు. సో మనం స్వామితో ఈ భావం ఎంత ముఖ్యం అనేది మనం ఆలోచిస్తున్నాము. ఈ పరంపరలో ఒకసారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కన్స్ట్రక్షన్ టైంలో, ప్రశాంతి నిలయంలో కన్స్ట్రక్ట్ అవుతుంది. ఆ ఆసుపత్రి నిర్మాణం సమయంలో చాలా మంది ఎన్నో రకాల డొనేషన్స్ స్వామికి ఇచ్చే రోజులు అనమాట అవి. కానీ ఒకరోజు ఒక విద్యార్థి దర్శన లైన్ లో కూర్చుని స్వామి దర్శనంలో వెళ్తూ ఉంటే ఒక చిన్న ఎన్వలప్ స్వామికి అందించాడనమాట ఎంతో ప్రేమతో. స్వామి గణేష్ పోర్టికో దగ్గర నిలబడి ఆ కవర్లోంచి అది తీసి చూస్తే ఒక 100 రూపాయల నోట్ ఉన్నది. స్వామి విఐపీస్ అందరినీ పిలిచి దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా అని ఆ 100 రూపాయల తాలూకా ప్రాముఖ్యాన్ని స్వామి అందరికీ చెప్తున్నారు. ఈ అబ్బాయి స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, నేను ఏదో ఒకటి దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి అన్న ఒక పవిత్రమైన భావంతో. మరి చెయ్యాలి అంటే తన దగ్గర డబ్బులు ఉండాలి కదా, ఆ డబ్బులు ఎలాగా ఇవ్వాలి అని స్వామికి ఆలోచించి తన బట్టలు తానే ఉతుక్కొని ధోబీకి ఆ ఛార్జెస్ ఇవ్వకుండా 100 రూపాయలు సేవ్ చేసి అది నాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ తో ఒక బ్రిక్ కొనుక్కోండి స్వామి అని ఆ మంచి భావంతో నాకు ఇచ్చాడు. ఎంతో మంది భక్తులు కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఈ 100 రూపాయలతో సమానమైనది ఏదీ లేదు అని స్వామి ఆ రోజు ఆ పిల్లవాడిని ఎంతో అనుగ్రహించి చెప్పారన్నమాట. మీరు ఇది భక్తిభావంతో సమర్పించడం ఒక విషయం అయితే, అప్పుడప్పుడు మనం అనాలోచితంగా కొన్ని బ్యాక్వర్డ్ స్టెప్స్ వేస్తాం అన్నమాట. అంటే ఇది విద్యార్థులకి చాలా సహజమైనటువంటి ధోరణి, స్వామి అలాగే నేర్పిస్తారు కూడా వాళ్ళకి. ఎందుకంటే నేర్పించకపోతే పిల్లలకి ఆ వయసులో తెలియదు కదా, నేర్పించడానికి ఇది ఒక అవకాశం స్వామికి. ఒకసారి మాకు ఎవ్రీ స్పోర్ట్స్ మీట్ కి డ్రామా కాంపిటీషన్స్ అవుతాయి, ఇది మేము చదువుకుంటున్న సమయంలో. స్వామికి ఏ ఈవెంట్ అయినా సరే ముందు స్వామికి ఒక కార్డు తయారు చేసి స్వామిని ఇన్వైట్ చేయడం గానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. మేము అనుకోకుండా ఒక కార్డు తయారు చేసి మా క్లాస్మేట్స్, అది స్వామిని ఫిజికల్ గా ఇన్వైట్ చేయాలా లేకపోతే నార్మల్ గా ఇన్వైట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఒక అబ్బాయిని దీనికి కంటెంట్ రాయిరా అని చెప్పారు. పాపం ఆ అబ్బాయి అసలు కాంటెక్స్ట్ ఏంటో తెలియకుండా స్వామి ఫిజికల్లీ మీరు రావాలి ఇక్కడికి అని ఒక మెసేజ్ రాశాడనమాట కార్డులోని. వాళ్ళు రాసేసి రెడీగా మందిరంలో స్వామి వచ్చే టైంకి కూర్చున్నారంతా. అంతా కూర్చుంటే స్వామి దర్శనానికి వచ్చి ఇలాగా పికప్ చేసుకున్నారు కార్డు. చూసి ఏంటి డ్రామా కాంపిటీషన్ ఉందా, అయ్యో నన్ను పిలవలేదే అని అంటున్నారు. స్వామి మీరు రావాలి స్వామి, తప్పకుండా రావాలి స్వామి అంటే ఓ అలాగే అలాగే తప్పకుండా వస్తాను నేను అని లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లి పెద్దలతో స్వామి సంప్రదించారనమాట. ఇలా పిల్లలు నన్ను ఆహ్వానించారు డ్రామా కాంపిటీషన్ కి. అంటే ఇప్పుడు సడన్ గా సినారియో అంతా మారిపోయింది. జస్ట్ లోకల్ గా హాస్టల్లో ఆడిటోరియంలో ఒక చిన్న ఫంక్షన్ గా చిన్న కాంపిటీషన్ గా అవ్వాల్సింది, ఇప్పుడు అంతా బ్లోఅప్ అయిపోయి ఇట్స్ లైక్ అ బిగ్ థింగ్. స్వామి వస్తున్నారు దీనికి, పెద్దల దగ్గర అడిగారు డ్రామా కాంపిటీషన్ అనగానే మొత్తం సాయంకాలం అంతా రెడీ అవుతున్నారు స్టూడెంట్స్. పెద్దవాళ్ళు వచ్చారు, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. సరే మీరేం చేస్తున్నారో చూపించండి అని అంతా డ్రామాకి రెడీ అయ్యారు, చేసేశారు వాళ్ళ ముందు. వీళ్ళు వెళ్లి స్వామితో మాట్లాడడం ఏదో జరిగింది. తర్వాత రోజు తిరిగి స్టూడెంట్స్ అంతా ఇంకొక కార్డు తీసుకువెళ్లి స్వామి డ్రామా అంతా రెడీగా ఉంది వస్తారా స్వామి అంటే, స్వామి అన్నారు ఏమిరా ఎంగిలి పళ్ళు నాకు అర్పిస్తున్నారా అని అడిగారు. అంటే మనం స్వామిని పిలిచిన భావం ఏంది ఏది అన్న ఆలోచన లేకుండా ఏదో స్వామిని పిలవాలి కదా అన్న ఒక ఆ భావంతో పిలిచారు.
1: ఫార్మాలిటీ
0: ఇందాక మీరు చెప్పినట్టు శబరి ఏ భావంతో ఆ ఎంగిలి పళ్ళను సమర్పించిందో ఆ భావం ఇక్కడ రాలేదు. స్వామి అది తెలియచెప్పడానికి అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా అలాంటి తప్పు ఎప్పుడు జరగలేదు స్టూడెంట్స్ ద్వారా. ఎప్పుడు ఏ పని చేయాలన్నా సరే మొట్టమొదట స్వామి ఆ పనికి ఆహ్వానితులై ఉండాలి, ఆ తర్వాతే ఏదన్నా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో ఇలాగ స్వామి మనకి భావంతో పరిశుద్ధమైనటువంటి భావంతో చెయ్యాలి అని నేర్పిస్తుంటారు.
2: అదే మనం ఈ కృష్ణుడు చెప్పిన ఈ శ్లోకంలో చూసుకుంటే భక్తితో చిత్తశుద్ధితో చేసేది నేను అస్నామి అని చెప్తారు. అంటే ఏంటి, ఎవరైనా మనకేదైనా గిఫ్ట్ ఇస్తే జస్ట్ చేతిలో అందుకుంటాం అలా కాట. అస్నామి అంటే పూర్తిగా స్వీకరిస్తాను, గ్రహిస్తాను, దాన్ని నేను ఆనందిస్తాను అని చెప్పడం అనమాట. ఇది ఇందాక లలిత మీరు చెప్పిన ఆ తమలపాకు ఇన్సిడెంట్ గాని ఇది గాని ఏంటంటే ఏదో భక్తులు నా కోసం తెచ్చారు, నేను చేతితో తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాను కాదు, అది అంత ఆనందంగా దాన్ని స్వీకరించి అనుభవిస్తారనమాట. ఆయన కూడా అంత ఆనందాన్ని పొందుతారు అని. కాబట్టి ఈ అస్నామి అన్న చిన్న పదమైనా అక్కడ స్వామి వీళ్ళ భక్తి యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. స్వామి వాళ్ళ ప్రేమని తిరిగి స్వామి ప్రేమగా వాళ్ళపై కురిపిస్తారు అని అనిపిస్తున్నది.
1: చాలా చాలా బాగా చెప్పారు స్వప్న. మీరు చెప్తుంటే గుర్తొస్తుంది మన స్వామి ఎన్నోసార్లు లెటర్స్ తీసుకోవడం మనం చూసాము. అది లెటర్లో మనం ఎవరైనా కూడా ఏం రాసుకుంటాం, స్వామి అలా ఉంది ఇలా ఉంది, లేదు స్వామి చాలా సంతోషంగా ఉన్నాం, స్వామి కష్టంలో ఉన్నాం, వాట్ ఎవర్ వీ వాంట్ టు రైట్. అందులో ఉన్నది ఎంత ఇంపార్టెంట్ మ్యాటరో ఎంత ట్రివియల్ మ్యాటరో మనకు తెలియదు, భగవంతుడికే తెలుసు. కానీ ఏ ఒక్క ఉత్తరం ఆయన పక్కన పెట్టాడో మనం ఎప్పుడు చూడండి చూడండి, స్వామి చెయ్యి నిండిపోయి ఫుల్ అయిపోయేదాకా అవన్నీ పట్టుకునే తిరుగుతారు, అంతా మొత్తం ఇంకా అన్ని ఎక్కువ అయిపోయాకే పక్కన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏది తీసుకుని క్యాజువల్ గా పక్కన పెట్టడం చూసింది మనం ఎప్పుడు చూడనే లేదు కదా.
0: ఎందుకంటే స్వామి ప్రేమ అటువంటిది. మనం ఇతర యుగాల్లో మనం చూస్తే మనం ఏ టెంపుల్ కన్నా మనం ఆలోచించండి, భక్తులు పరిగెట్టుకుని వెళ్లి భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఉవ్విళ్ళు ఊడతారు. కానీ ఇక్కడ మన ఈ స్వీట్ లార్డ్ చూడండి, మన కోసం ఈ భక్తుల కోసం పరిగెట్టుకుంటూ వస్తారు.
1: అది మటుకు చాలా నిజం గణేష్.
0: పరిగెట్టుకుంటూ రావటమే కాదు, మనం ఇచ్చే లెటర్ ని స్వామి వంగి వంగి తీసుకుంటారు.
2: అది ఒకరోజు రెండు రోజులు కాదు, స్వామి భౌతికంగా ఉన్నన్ని సంవత్సరాలు ప్రతిరోజు అదే ప్రేమతో అదే ఆతృతతో నా పిల్లలు చూడాలి అన్న ప్రతి, అంటే ఉదయం వచ్చాను కదా సాయంత్రం వెళ్ళకపోతే ఏంటి అని కూడా అనుకునేవారు కాదు.
1: మనమైనా అనుకుంటామేమో, పొద్దున్న దర్శనం చేసుకున్నాం కదా మళ్ళీ రేపు పొద్దున్న వెళ్దామని ఎప్పుడైనా మనకైనా ఒక ఆలోచన వచ్చేదేమో గానీ ఆయనకి రాలేదు.
0: అంటే ఆ కన్సిస్టెన్సీ, అంటే ఆ ప్రేమలో ఆ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇది వీళ్ళకి చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అది ఎంత కష్టమైనా సరే స్వామి వీల్ చైర్ లో వచ్చి అదే టైంకి రావటం చూసాము. ఎన్నో గంటల తరబడి అలా స్వామి కూర్చోవడం, భక్తులకు ఆనందాన్ని అందించడం చూసాము. అంతెందుకు కుల్వంత్ హాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ గోల్డ్ ప్లేటింగ్ వర్క్ అవుతున్నప్పుడు స్టూడెంట్స్ గా మేమంతా పూర్ణచంద్ర ఆడిటోరియంలో దర్శనానికి వెళ్లేవాళ్ళం. స్వామి ఇంటర్వ్యూస్ కుల్వంత్ హాల్ లో ఫినిష్ చేసుకుని అటువైపు వచ్చేవారు. సో విద్యార్థులందరికీ ఆ పాత్ అంతా ఇటు అటు కూర్చుని అవకాశం దొరికేది. సో మేమంతా దొరికిన చిట్టీల్లో చిన్న చిన్న పీస్ ఆఫ్ పేపర్స్ లో మేము స్వామికి ఉత్తరాలు రాసి ఇలాగ అందించిన రోజులున్నాయి. అంటే అది హాఫ్ చిరిగిపోయిన పేపరు, హాఫ్ కట్ చేసిన పేపరు. స్వామికి అదేం లేదు, అన్ని నీట్లీ ఫోల్డెడ్ లెటర్స్ తో పాటుగా ఈ చిన్న చిన్న కాగితాలు కూడా స్వామి తీసుకువెళ్ళిపోయేవారు అన్నమాట.
1: మీరు చెప్తుంటే నాకు ఇంకొకటి గుర్తొస్తుంది గణేష్, బృందావనంలో ఇంతకు ముందు రోజుల్లో అన్ని అలౌ చేసేవారు సాయి రమేష్ హాల్లోకి పేపర్స్ పెన్నులు ఇలా చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళకి కావాల్సిన స్టోరీ బుక్స్ అవి కూడా మరి పొద్దున్నే వచ్చి కూర్చోవాలి కదా అన్ని తీసుకెళ్ళనిచ్చేవారు. అలా ఈ పిల్లలిద్దరూ చిన్న చిన్న పేపర్స్ తెచ్చుకుని క్రేయన్స్ తెచ్చుకుని అక్కడ కూర్చుని బొమ్మలు వేసేవాళ్ళు అనమాట. ఏదో వాళ్ళకు వచ్చిన నాలుగేళ్ల ఐదేళ్ల పిల్లలు ఏం బొమ్మలు వేస్తారు వేసి, అది కూడా చిన్న చిన్న పేపర్ ముక్కలు, మీరు చెప్పినట్టే ఫుల్ పేపర్ కూడా కాదు, దాన్ని మడవడానికి కూడా అవ్వదు అంత చిన్న పేపర్స్ అనమాట. వేసుకుని పెట్టుకుని కూర్చుంటే స్వామి వచ్చి వంగి దాన్ని తీసుకుని తీసుకుని పెట్టేసుకోవడం కాదు, వాళ్ళ ఎదురుగుండా నుంచి దాని వైపు ఎంతో చక్కగా ఎంత ప్రేమగా చూసేవారంటే ఆ చిన్న బొమ్మని, వాళ్ళు వేసి చిన్న బొమ్మని నవ్వుతూ అది చూసి వాళ్ళని చూసి వాళ్ళ ఆ పిల్లల మోహన్లో ఆనందం చూస్తుంటే భగవంతుడు ఒక్కడే ఇంత ఆనందాన్ని వీళ్ళకి ఇవ్వగలడు అనే భావన వచ్చేది. ఆయనకి ప్రతి చిన్న విషయం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది చేసిన వ్యక్తి మనసు ఎలా ఉంది అనేది కేవలం ఆయనకి తెలుస్తుంది.
0: అంటే మనం ఎంత ఆర్టిస్టిక్ గా ఎంత టాలెంట్ ఉపయోగించి మనం ఇది నా టాలెంట్ తాలూకా ఎఫెక్ట్ అని స్వామికి చూపించాలనుకుంటామో అది అది అంత బెడిసి కొడుతుంది అనమాట మనకి. అది స్వామి విల్ ఎన్ష్యూర్ దట్ అది రివర్స్ డైరెక్షన్ లో వెళ్తుందని. కానీ ఒక చిన్న కూని రాగం కూడా స్వామిని ఆనందపరిచిన రోజులు, మనం భావంతో పాడిన రోజులు ఉన్నాయి.
2: అంటే ఇవన్నీ ఏంటంటే అంత చిన్న విషయం నుంచి కూడా ఎంతో క్లిష్టమైన ఆధ్యాత్మికాన్ని మనకి నేర్పించేస్తున్నారు చాలా సులభంగా. మీరు ఏంటి ముక్కు మూసుకొని తపస్సు చేసి ఒంటికాల మీద చేస్తారు, అవేం కాదు, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తుంది నీ భావం ఎలా ఉండాలి, ఆ చిన్న విషయం స్టూడెంట్ ఏజ్ లో ఏం తెలుస్తుందండి, ఆధ్యాత్మికం ఏం తెలుస్తుంది, తత్వం ఏం తెలుస్తుంది, లైఫ్ ఎందుకు వచ్చిందన్నది ఏం తెలుస్తుంది, ఇవేమి తెలియకుండానే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో నువ్వు ఏ పని చేసినా ఎలా చేయాలి అన్న చెప్పకనే చెప్తూనే చూపించేస్తుంటారు.
0: ఇలా చెప్తున్నప్పుడు నాకు ఒక అనుభవం గుర్తొస్తుంది, అది మన సోదరుడు అరవింద్ సాయికి జరిగిన ఎక్స్పీరియన్స్. ఇది తను భజన్ సింగర్ అనమాట, ఎంతో తపనతో తను ప్రాక్టీస్ చేసి స్వామి అనుగ్రహం ద్వారా భజన్ గ్రూప్ లో జాయిన్ అయ్యే అవకాశం పొందాడు. దానికోసం తను ఎంతో ప్రయాసపడ్డాడు, దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా స్వామి వాడికి అందించారనమాట. వచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిచాయి, తను తన డెంచర్స్ క్లిప్ వేసుకోవడానికి పాపం బెంగళూరు వెళ్లవలసి వచ్చింది ఒక రోజుకి. ఆ ఒక రోజు కూడా భజన్ మిస్ అయిపోతున్నాను అన్న తపన, ఆ అబ్బాయి సరే స్వామికి లెటర్ ఇచ్చి చూద్దాము కానీ నాకు వెళ్లాలని లేదు, ఈ ఒక్క పని వల్ల నేను ఒక సెషన్ భజన్ మిస్ అయిపోతున్నాను అన్న బాధ ఉందన్నమాట. సో ఆ రోజు సాయంకాలం భజన్లో తిను లెటర్ రాసి పట్టుకుని కూర్చున్నాడు. స్వామి అబ్బాయిని పిలిచి అడిగారు, ఏమిరా ఏంటి విషయం అంటే, స్వామి ఇలాగా ఒకరోజు బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది స్వామి, భజన్ నేను మిస్ అవుతాను స్వామి అని ఎంతో బాధపడుతూ అడిగాడు అనమాట. స్వామి అన్నారు, ఎందుకురా బాధపడతావు, నువ్వు ట్రైన్లో వెళ్తున్నంతసేపు అంటే భజన్ టైంలోని నువ్వు నీ భజన్ నువ్వు పాడుకో, అది నాకు అందిపోతుంది ఇక్కడ అని స్వామి అన్నారు. అంటే ఇంత ఇంత సింపుల్ లార్డ్ మనకి ఎక్కడ దొరుకుతారు, ఏ
2: యుగానికి.
1: చాలా బాగుంది గణేష్, మన స్వామి ఏ అవతారంలో అయినా ఇలా చేస్తూనే వస్తూనే ఉన్నారు. మనం షిరిడి సాయి అవతారం గురించి ఒక్కసారి ఆలోచిద్దాము. ఆయనకున్న ఎంతో మంది భక్తుల్లో ఒక స్పెషల్ కేసు ఏంటంటే, తర్ఖడ్ అనే ఒక ఆయన ఉండేవారు, ఆయన పేరు ఆత్మారాం తర్ఖడ్, ఆయన అందరూ బాబాసాహెబ్ తర్ఖడ్ అనేవారు. ఆయన బేసిక్ గా ప్రార్థనా సమాజంకి చెందినవారు, కానీ ఆ తరువాత బాబాకి గొప్ప భక్తులుగా మారారు. వారి ఫ్యామిలీలో జరిగిన విషయం అనమాట. ఒకసారి బాబాని చూడటానికి పురందర్ అనే ఆయన, ఆయన భార్య, వీరిద్దరూ షిరిడి వస్తున్నారు. షిరిడి వస్తూ మధ్యలో వారు తర్కడ్ వారి ఆయన వైఫ్ ని అంటే వారి భార్యను కలవడం జరిగింది. ఆవిడ చాలా భక్తురాలు స్వామికి బాబాకి. ఆవిడ ఏం చేశారంటే రెండు వంకాయలు తీసుకొచ్చి, పెద్ద బ్రింజల్స్ తీసుకొచ్చి, ఇవి మీరు వెళ్ళినప్పుడు అంటే ఆ రోజుల్లో షిరిడి వచ్చిన వాళ్ళందరూ చాలా రోజులు ఉండేవారు. బాబా మళ్ళీ వెళ్ళు అని చెప్పేదాకా వాళ్ళు నెలల తరబడి షిరిడిలోనే ఉండేవారు. ఎంతో దూరం నుంచి వచ్చేవారు, ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని కాలం. సో వచ్చిన వారు కొన్ని రోజులు ఉండి వెళ్లేవారు అనమాట. మీరున్న రోజుల్లో ఈ రెండింటితో ఒక దాంతో బాబాకి భర్త చేసి పెట్టండి, బెంగన్కా భర్త అంటారు కదా, అది ఇంకొక వంకాయతో వేపుడు చేసి పెట్టండి బాబాకి అని చెప్పి ఆవిడ రెండు వంకాయలను తెచ్చి ఇవ్వడం జరిగింది. సరే వీరు వచ్చారు. వచ్చాక ఒక రోజు మంచి రోజు చూసుకుని ఆవిడ ఒక వంకాయతో భర్త చేసి భోజనం టైంలో తీసుకెళ్లారు మసీదుకి, ద్వారకామాయికి. ఆ రోజుల్లో భక్తులందరూ ఏదైనా ఐటెం తీసుకొచ్చి అక్కడ పెడితే అన్ని బాబాకి వడ్డించేవారు అనమాట. అది దట్ వాజ్ ద ప్రాక్టీస్. ఆయన తిన్న తర్వాత అదే నైవేద్యంగా అక్కడ ఉన్న వారందరూ భోజనం చేయడం జరిగింది. మరి సాయిదేవుడికి భోజనం పెట్టడం, ఆయన చేత ఏదైనా తినిపించడం అనేది ఎంత కష్టతరమైన పని.
0: అది
1: అప్పటికి ఇప్పటికి ఏం మార్ల, రెండవ తరాల్లోనూ అలాగే. ఆ రోజుల్లో బాయిజాబాయి అని ఒక ఆవిడ ఆ షిరిడి బాబా కోసం అడవులంతా వెతుక్కుంటూ 12 గంటలు అయ్యేసరికి భోజనం తట్టలో పెట్టుకుని వెతికి వెతికి ఆయన ధ్యానంలో ఉంటే ఆ రోజుల్లో 16 సంవత్సరాల బాలుడిగా షిరిడి వెళ్లినప్పుడు బాబా, ఆ తర్వాత ఒక 3 ఏళ్ల తర్వాత మళ్లీ వెనక్కి రావడం జరిగింది. ఆ టైంలోనే బాబా అంటే ఎవరో తెలియని టైంలో ఆవిడ రొట్టెలు అవన్నీ చేసి పెట్టుకుని ఆయన ముందర ఆ కంచం పెట్టి బతిల్లాడేవారట. ఆయన యూనో ఆయన కాంటెంప్లేషన్ మోడ్లో ఆయన ఉంటే తిను బాబా తిను తిను అని బతిల్లాడి పెట్టేవారట. మరి ఈ రోజుల్లో స్వామి గురించి మనకు
2: తెలిసిందే,
1: ఎంతో మంది యశోదలు ఎంతో మంది దేవకులు కలిసినా ఆయన చేత 4 ముద్దలు తినిపించలేకపోయేవారు. ఆ షిరిడి బాబా కోసం అడవులంతా వెతుక్కుంటూ 12 గంటలు అయ్యేసరికి భోజనం తట్టలో పెట్టుకుని వెతికి వెతికి ఆయన ధ్యానంలో ఉంటే ఆ రోజుల్లో 16 సంవత్సరాల బాలుడిగా షిరిడి వెళ్లిన

0: భోజనానికి కూర్చున్నారు. భర్త తెచ్చారు, వడ్డించారు. ఆయన చూసి, నాకు ఇది చాలా బాగుంది, నాకు ఇప్పుడు వంకాయ వేపుడు కూడా తీసుకురండి, వంకాయ వేపుడు తెచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను, భోజనం చేయను ఈ రోజు, అది వచ్చాకే నా భోజనం అని చెప్పారట. వంకాయలు ఎక్కడి నుంచి తెస్తారు ఇప్పుడు? సో రాధాకృష్ణ మాయి అని ఒక భక్తురాలు, ఆవిడ జనరల్లీ వంటకి సంబంధించినవన్నీ చూసుకునేవారు. ఆవిడకి కబురు పంపించారు, బాబా ఇలా వంకాయ వేపుడు కోసం వెయిట్ చేస్తున్నారని. ఆవిడేమో, షిరిడీలో ఇప్పుడు వంకాయలు దొరకవు, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏం చేయను, ఈయన మరి వెయిట్ చేస్తున్నారంటే అని, అసలు ఇది ఎవరు తీసుకొచ్చారని అడిగారట. అడిగితే ఇలా పురందర్ వాళ్ళ ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారంటే, అయితే ఆవిడ్ని అడుగుదాం, ఆవిడ ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా తెచ్చారేమో అని చెప్పి ఈవిడ వెళ్లి ఆవిడని అడిగితే, లేదు నాకు తర్కడ భార్య ఇచ్చి పంపించింది రెండు వంకాయలు, ఒక దాంతో భర్త ఒక దాంతో వేపుడు చేసి బాబాకి అర్పించమని చెప్పి ఇచ్చారు అని. అప్పుడు దెన్ దే అండర్స్టూడ్, ఆ రోజు అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఎందుకు బాబా అంత పర్టికులర్ గా నాకు ఇప్పుడు వంకాయ వేపుడు కూడా ఇప్పుడే తీసుకొచ్చి పెట్టండి అని అడుగుతున్నారు అంటే, ఆ భక్తురాలు అంత ప్రేమతో ఆయన కోసమని పంపించింది. ఆయన ఆమె ఎంత ప్రేమతో పంపించిందో ఈయనకి అంతకంటే ఆతృత అన్నమాట. ఆవిడ పంపించిందాన్ని నేను గ్రహించాలి, గ్రహించిన ఆనందం ఆవిడకి చేరాలి అని. భక్తుల్ని ఆనందపరచడానికి భగవంతుడు ఏమైనా చేస్తారేమో గణేష్, ఆయన చెయ్యని పని లేదు, ఎక్కని ఎత్తు లేదు, దిగని స్థాయి లేదు, కేవలం ఒక క్షణం ఆనందం ఆ భక్తుడికి ఇవ్వడం కోసం. సో తర్కడ భార్య చేత మళ్లీ వేపుడు చేయించడం, అది కూడా బాబాకి వడ్డించడం, అది చూడంగానే ఆయన ఎంతో ఆనందంగా ఎప్పుడూ తర్వాత తర్వాత అని పోస్ట్పోన్ చేస్తూ ఉండేవారట బాబా భోజనం, ఇంకొక అరగంట తర్వాత, కొంచెం సేపు తర్వాత అని. అలాంటిది ఇది కూడా తెచ్చి వడ్డించంగానే ఆకును ముందరికి లాక్కుని తిన్నారట, భోజనం చేసి చాలా బాగుంది అని ఎంతో ఆనందించారట.
1: మీరు ఇది చెప్తుంటే మన ఫార్మర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నంజుండే గారు, వాళ్ల మిసెస్, ఆమె స్వామికి ప్రతిరోజు వంట చేసి పంపించేవారు. స్వామి బృందావనంలో ఉన్నప్పుడు, ఇది 70s 80s లో జరిగిన విషయం, ఈయన వైట్ ఫీల్డ్ కి చాలా దూరంలో ఉండేవారు. సార్ మేడం అక్కడి నుంచి ఒక బస్సులో స్వామికి క్యారియర్ పంపించేవారు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ టైంకి. అంటే ఆమె పొద్దున్నే లేచి రెండు కల లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అప్ అయ్యి స్నానపానాలు చేసి చక్కగా మడిగో శుద్ధితో స్వామికి చక్కగా టిఫిన్ చేసి పంపించేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే స్వామికి ఇడ్లీ కొబ్బరి పచ్చడి చేయవలసి వచ్చింది అని అనుకున్నారు ఆమె. రాత్రి అనుకుని పడుకున్నారు, తెల్లవారి లేగానే ఆవిడ మర్చిపోయారు ఏమిటంటే, వంటింట్లోకి వెళ్లి చూస్తే కొబ్బరికాయ లేదు. స్వామికి నేను మరి కొబ్బరికాయ పచ్చడి చేస్తాననుకున్నాను, మరి స్వామికి ఇప్పుడు పంపించాలి, టైం అయిపోతుందని చాలా బాధపడ్డారు ఆవిడ. స్వామికి ప్రే చేసుకుని సరే బయట కొబ్బరికాయ సంపాదించొచ్చేమో అని వాళ్ల పిల్లల్ని లోపల ఇంట్లో పెట్టేసి తాళం వేసుకుని, అంత తెల్లవారుజామున, అది కూడా అంత రిమోట్ ఏరియా ఆఫ్ బెంగళూరు అవుట్స్కట్స్ లోని, ఆమె బయటకు వచ్చి పక్కింటి వాళ్ళింటికి తలుపు కొట్టి అలా రెండు మూడు ఇళ్లు తిరిగిన తర్వాత ఆమెకి దొరక్క ఒక కిరాణా కొట్టుకి, దూరంలో ఉన్న కిరాణా కొట్టుకి వెళ్లి అది ఓపెన్ చేయించి ఆ తెల్లవారుజామున ఒక కొబ్బరికాయ తీసుకుని వచ్చి పచ్చడి చేసి టైంకి క్యారియర్ తయారు చేసి ఇడ్లీ చట్నీ పంపిస్తారు స్వామికి. ఆ రోజు చాలా వింతగా ఏంటంటే, స్వామి టిఫిన్ కి కూర్చుని అన్ని బాక్సెస్ ఓపెన్ చేసి మళ్లీ మళ్లీ ఈ చట్నీ వేయించుకొని తిన్నారన్నమాట. ఎవరికి అక్కడ జరిగిన విషయం తెలీదు, అసలు ఎంత ప్రయాసపడి ఎంత భావంతో ఎంత ప్రేమతో ఆమె ఆ చట్నీ చేశారనేది స్వామికి తప్ప ఇంకెవరికి అర్థం కాదు కదా. అక్కడ అందరూ అనుకున్నారు, ఎందుకు స్వామి అన్నిసార్లు ఆ చట్నీ వేసుకుంటున్నారంటే, నంజుండయ్య గారిని తర్వాత పిలిచి చెప్పారు, మీ ఆవిడకి వెళ్లి చెప్పు చట్నీ చాలా బాగుంది అని చెప్పు అన్నారట. అసలైన విషయం స్వామి చెప్పలేదు. ఆయన తిరిగి నెక్స్ట్ టైం ఆవిడ్ని కలిసినప్పుడు, ఏంటమ్మా ఇలాగా స్వామి నీ కొబ్బరి చట్నీ ఇంత ఆనందంగా తిన్నారు అంటే, అప్పుడు ఆమె ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఆశ్చర్యపోయారంట సార్, అంటే స్వామి ఇంత చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు పెట్టుకుని మనం చేసిన ప్రతి చిన్న పనికి కూడా స్వామి ఇలా స్పందిస్తారు, ఇలా రియాక్ట్ అవుతారన్న భావన ఆయనలో కలిగింది. అది చెప్తూ కూడా ఆయన కళ్ళంట నీళ్లు వచ్చేస్తాయన్నమాట
2: గణేష్. ఇది వింటూ ఉంటే అంటే ఈ ప్రేమ భావం భక్తి భావం భక్తుల్లో ఉన్నప్పుడు ఎలాగ భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు అని ఇవన్నీ తెలియజేస్తున్నాయి. తిరిగి ఆ భావంలో స్వామి లీనమైపోతారు అన్నది ఒక సంఘటన.

0: ద్వారా మనం తెలుసుకోవాలి. లలిత, ఓసారి కాన్వకేషన్ డ్రామాలు అవుతాయి కదా, ప్రతి సంవత్సరం అయిన కాన్వకేషన్ డ్రామా చాలా ఇంపార్టెంట్ స్వామికి. ఆ ప్రాక్టీసెస్ రిహార్సల్స్ తప్పకుండా అటెండ్ అయ్యేవారనమాట. అలా ఒకసారి పిల్లలు డ్రామా రిహార్సల్ చేస్తున్నారు. ఆ డ్రామాలో ఒక ఘట్టం ఏంటంటే కృష్ణుడు సంధి కోసం కౌరవుల దగ్గరికి వెళ్ళాలి,
1: రాయబారం
0: కోసం వెళ్ళాలి. అప్పుడు పాండవుల మధ్య కృష్ణుడి మధ్య జరుగుతున్న సంభాషణ అనమాట. అప్పుడు నకులుడు ఏంటంటాడంటే భయపడతాడు, ఎందుకు వాళ్ళు దుర్మార్గులు కృష్ణ, నువ్వు ఒక్కడివి వెళ్తున్నావు, నీకేమైనా వాళ్ళు అపకారం తలపెడతారో ఏంటో ఆ భావంతో కృష్ణుడిని వెళ్లొద్దు అని బతిమాలుకోవడం అనమాట. యాక్చువల్ గా సీన్ లో ఏంటంటే బాగా ఆవేదంతో భక్తితో ప్రేమతో కృష్ణను వెళ్లొద్దు, నీకేమైనా జరుగుతుంది అని చెప్పడం మట్టుకే. కానీ ఆ చేస్తున్న అబ్బాయి ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే నిజంగా తన నకులుడైపోయాడు, నిజంగా కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, ఒకవేళ కృష్ణుడికి ఏమైనా అవుతుందేమో నిజంగా ఆ ఫీలింగ్ లోకి వచ్చాడనమాట. యాక్చువల్లీ కృష్ణుడు పాదాల మీద పడి వేడుకునే ఇది లేదు, జస్ట్ మాట చెప్పాలంతే. కానీ ఆ భావంలో లీనమైపోవడం వల్ల కృష్ణుడు పాదాల మీద పడి మరీ ఏడ్చాడు, కృష్ణ వెళ్లకు నీకేమైనా అవుతుందేమోనని. ఇదంతా ఎదురుగుండా కూర్చుని స్వామి చూస్తున్నారనమాట. ఎప్పుడైతే అబ్బాయి కృష్ణుడు పాదాల మీద పడి ఏడుస్తున్నాడో ఇక్కడ స్వామి కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయనమాట. అంటే దట్ కృష్ణ ఈజ్ నన్నదర్ దాన్ మన స్వామి. సో అయ్యో వీడు నా ఇంత ప్రేమతో నాకేంటవుతుందో అని వాడు ఆలోచిస్తున్నాడని స్వామి చాలా ఆ సన్నివేశాన్ని హృదయం హత్తుకుంది స్వామికి. అయిపోయింది, మర్నాడు ప్రాక్టీస్ కి వచ్చినప్పుడు యాక్చువల్లీ పాదాల మీద పడ్డం లేదు కాబట్టి నెక్స్ట్ టైం అబ్బాయి మామూలుగా చేసేట చేసేస్తే స్వామి అంటే మామూలుగా చెప్పాడు, కృష్ణ వెళ్లకు నీకేమైనా అపకారం జరుగుతుంది, భావం ఉన్నది కానీ పాదాల మీద పడలేదు. స్వామి వెంటనే ఆపి, ఏమిరా నిన్ను పాదాల మీద పడ్డావు ఇవాళ పడవు అనేసి అని చెప్పిన తర్వాత అలా ఎన్నిసార్లు రిహార్సల్లోని ఆ ఘట్టం వచ్చినా అన్నిసార్లు స్వామి అదే తన్మయత్వం అదే ఆ భావనలోకి వెళ్లి స్వామి కూడా అంత ఎంజాయ్ చేశారనమాట. అంటే మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఒక సీన్ చూసినప్పుడు ఒకసారి ఆ ఎమోషన్ గాని ఆ భావం గాని వస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, ఓ ఇందాక చూసేం కదా అనిపిస్తుంది. ఇలా కాకుండా యాక్చువల్ గా డ్రామా చేసిన రోజు కూడా స్వామి అలాగే ఫీల్ అయ్యి అదే భావంలోని తన్మయత్వం చెందారనమాట. కాబట్టి భగవంతుడు ఆ భావం మనం ఏ భావంతో అందిస్తామో అదే భావంలో ఆయన కూడా వచ్చి మనకు ఆనందాన్ని అందిస్తారు అని అర్థమవుతూ ఉంటుంది. మరి ఇంతటి చక్కటి విషయాలతో ముందుకు సాగుతున్నది, ఆపాలని లేకపోయినా మనం ఒక చిన్న పాటను విని మళ్ళా ఈ సంభాషణలో ముందుకు కొనసాగుదాం.

0: ఈ చక్కటి పాట తర్వాత శ్రోతలందరినీ తిరిగి ఆహ్వానిస్తున్నాం. మన సంభాషణలోని ముందుకు వెళ్దాం లలిత, గణేష్.
1: తప్పకుండా.
0: మనం ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎలా సమర్పించుకుంటే భగవంతుడు స్వీకరిస్తాడని అనుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే భక్తిభావం కావాలి, హృదయ శుద్ధి కావాలి అని. స్వామి ఇది ఎంత ఈజీగా మనకి బాగా అర్థమైనట్టు మన డే టు డే లైఫ్ కి అనుగుణంగా చెప్పారంటే, ఈ రెండు కలిపి ఉండడం అనేది ఒక ప్రయాణం చేస్తున్న వ్యక్తికి టికెట్ లాంటిది అన్నారు. రైల్లో ప్రయాణం చేయాలి లేకపోతే బస్సులో ప్రయాణం చేయాలి అంటే ఏంటి ఉండాలి, అర్హత ఏంటి? టికెట్ ఉండాలి. టికెట్ ఉంటే ఏంటవుతుంది? నీకు టికెట్ చూసినప్పుడు మీరు అందంగా ఉన్నారా, మీకు ఎంత డబ్బున్నది, మీకు ఎన్నిళ్ళున్నాయి, మీకు ఎంత విద్వత్తుంది, సంగీతం పాడడం వచ్చా, డాన్స్ చేయడం వచ్చా, ఎవడు అడగడు, ఏమీ ఆలోచించడు, టికెట్ ఉందా లేదా అంతే. అలాగే టికెట్ లేకుండా నేను చాలా పెద్ద విద్వాంసుణ్ణి, నాకు ఇంత డబ్బున్నది, నాకు అన్ని కోట్ల బిజినెస్ ఉన్నది అంటే అలౌ
2: చేసుకుంటారు.
0: అక్కడ ఉండాల్సింది ఏంటి అంటే టికెట్ మాత్రమే ఉండాలి. అలాగా మనం ఈ మనిషిగా పుట్టి మాధవుడిగా ఎదగాలి, ఆ గమ్యం చేరుకోవాలి అన్నదా అనే ప్రయాణంకి స్వామి చెప్పేది ఏంటంటే టికెట్ ప్రధానం. ఆ టికెట్ ఏంటంటే భక్తిభావం, పరిశుద్ధమైన అంతరంగం. ఈ రెండు ఉంటే చాలు, నువ్వు గమ్యం చేరిపోతావు అని చెప్తుంటారు అన్నమాట. మరి అంటే ఆ భావంతో సమర్పిస్తే ఎవరైనా ఏదైనా తీసుకుంటారు. అలాగే ఆ భావ శుద్ధి లేనప్పుడు భగవంతుడు ఏదైనా స్వీకరించడు అని కూడా చాలా సందర్భాలున్నాయి. మన స్వామి పాత భక్తులైన సతీష్ గారు, ఆయన చాలా చిన్నతనంలోని స్వామితో జరిగిన ఒక సంఘటన వివరించారు, అది ఆయన మాటల్లోనే ఒకసారి విందాం.
3: మా తాత వాళ్ళంతా ఎప్పుడు చెన్నై నుంచి వెళ్లేటప్పుడు మార్కెట్లో పెద్ద పెద్ద బాస్కెట్లో బత్తాయి పండ్లు, గొయ్యా పండ్లు, మ్యాంగోస్ తీసుకెళ్లేవారు. అది తీసుకొచ్చి స్వామి అక్కడ ఉండేవాళ్ళకి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అప్పుడు స్వామి మాల వేసుకుంటారు, మాల వేసుకుంటారు డివోటీస్ దగ్గర,
0: పుష్పమాల,
3: పుష్పమాల, పుష్పమాలలు దర్శనం టైంలో అందరు చేతిలో పెట్టుకుంటే ఒక్కొక్క దగ్గర వచ్చి వేసుకుంటారు అన్నమాట. అప్పుడు అలవాటు అది ఉండింది, ఒక్కొక్క దగ్గర నిదానంగా నిలిచి మాట్లాడి ఇలా జరుగుతా ఉండింది.
0: మీరెప్పుడు స్వామికి పువ్వులు దండ వేశారండి?
3: నేను అదే ఆ టైంలో మా వాళ్ళతో కూడా ఉండేటప్పుడు నేను తరచుగా వేసేవాడిని. అందులో ఒక ఇన్సిడెంట్ నేను గమనించినది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు, ఇట్లా నా దగ్గర తీసుకున్నారు, మెడ తీసి వేసుకున్నారు, అట్లా ఇట్లా తీసి పక్కన ఇచ్చేసేవాళ్ళు. ఇట్లా వచ్చేటప్పుడు చెయ్యి ఇట్లా తీసి తీసేసినారు. పావలాకి అర్ధ గంట బార్గి చేసి కొన్నావు కదా, పావలా బీద పిల్లలు పొద్దున 5 గంటలకి నువ్వే ఉంచుకో. అప్పుడు నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే, పూజ ఆలయాలు వెళ్లడం మనం బార్గెన్ చేయకూడదు, ఇష్టం ఉంటే కొనుక్కోవాలి, సమర్పించాలి. అందులో నేను నేర్చుకున్నాను. జనరల్ గా మా ఫ్యామిలీలో ఎవరు బార్గెన్ చేయరు పూజకి అంటే, దానికి లిమిట్ లేదు. సో ఇది చాలా అదే ఫస్ట్ లెసన్, మై లెసన్. ఓహో, పుష్పంలోనే ఇంత ఉందా, అటువంటిది నాకు వద్దు అన్నారు చూడండి. అది నాకు చాలా మైండ్ లో ఆ ఏజ్ లోనే,
0: అప్పుడు మీ వయసు,
3: అప్పుడు ఒక 7-8 వయసు ఉండు, ఇదే కలర్ కనకాంబరం పువ్వులు, పుష్పమాల, కనకాంబరం పుష్పమాల. నేను అదేదో తీసుకున్నాను, నేను 1/2 రూపాయి ఇచ్చి కొన్నాను. నా పక్కన ఉన్నవాళ్ళు ఎంత కొన్నా నాకు తెలియదు, స్వామి చెప్తే తెలిసింది. నువ్వు పావలాకి బార్గెన్ చేసి మాట్లాడి తీసుకొచ్చావు కదా, అలా చెప్పారు. సో దట్ ఈస్ ది ఫస్ట్ టైం.
2: ఎంత చక్కగా సతీష్ గారు వివరించి చెప్పారో కదా. మరి ఈ సంఘటన వింటూ ఉంటే మళ్లీ మనం ఒకసారి షిర్డి సాయి అవతారానికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాం. షిర్డి సాయి అవతారంలో జరిగిన ఇంకొక సన్నివేశాన్ని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం స్వప్న.
0: తప్పకుండా.
2: అది కూడా అదే భక్తురాలు, తర్కడ్ గారి భార్య, ఆవిడ విషయంలో జరిగిన ఒక సన్నివేశం. మరి ఒకసారి బాలారాం మాన్కర్ అని ఒక ఆయన, ఆయన కూడా బాబాకి చాలా మంచి భక్తులు. ఆయన దేహాంతం తర్వాత వారి కొడుకు గోవింద్ జీ అతని పేరు. అతను షిరిడి రావాలనుకున్నాడు. మరి కష్టం వచ్చినా సుఖం వచ్చినా వచ్చి భగవంతుడికే కదా చెప్పుకుంటాము. అందుకని షిరిడి వచ్చి ఆ క్రియాకర్మలన్నీ చేసుకుని బాబా దగ్గర కూర్చుని కష్టం సుఖం చెప్పుకోవడం కోసం ఆ వెళ్లే ప్రయాణంలో భాగంగా ఆయన తర్కడు గారి ఇంట్లో ఆగడం జరిగిందనమాట. అప్పుడు వారి భార్యకి ఏదైనా స్వామి కోసం పంపించాలి, ఇక్కడి నుంచి వెళ్తున్నారు షిరిడి, బాబా కోసం ఏదో ఒకటి పంపించాలి అని ఆవిడకి ఎంతో తాపత్రయం. అయితే ఏం పంపించాలని ఇల్లంతా వెతికారు. అనుకోకుండా వచ్చారు ఇతను, నేను వెంటనే వెళ్ళిపోవాలంటున్నారు, చేయడానికి టైం లేదు. అంతా వెతికితే ఒక స్వీట్ పేడ అంటారు దాన్ని, మన పాలకోవా అనుకోవచ్చు ఇక్కడ, ఆ స్వీట్ ఒకటి కనిపించింది ఇంట్లో. కానీ అది ఆల్రెడీ బాబాకి నైవేద్యం పెట్టడం జరిగిపోయింది అనమాట. జరిగిపోయి నైవేద్యం చేసేసిన దాన్ని పంపించచ్చా అని ఒక క్షణం ఆలోచన. మళ్ళీ ఆవిడ అనుకున్నారు, ఆయనకే కదా నైవేద్యం చేశాం, మళ్ళీ అదే ఫిజికల్ గా ఆయనకి పంపిస్తున్నాను, బాబా తప్పకుండా స్వీకరిస్తారు, ఆయన ఏమనుకోరు అని ఆవిడకున్న ప్రేమ కొద్దీ అనమాట ఆ స్వీట్ ఆ బాబుకి అతనికి ఇచ్చి, నాయన ఇది నువ్వు వెళ్ళినప్పుడు బాబాకి తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చి పంపించారు. సరే గోవిందజీ షిరిడి చేరుకున్నారు, తన కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకున్నారు, బాబా దర్శనం కోసం వెళ్లారు. వెళ్తే బాబా కూర్చుని ఆయన చెప్పిన అన్ని మాటలన్నీ విని ఆయన చెప్పాల్సిన బోధ ఏదో, మరి కష్టంలో ఉన్న వ్యక్తి వస్తే వాళ్ళకి కంఫర్ట్ చేయడం, అందులో భగవంతుడు అంటే అది ఎలా చేస్తాడో మనకు తెలిసిందే. సో నాలుగు మంచి మాటలు చెప్పి నేనున్నాను బాధపడకు, ఓపిగ్గా కూర్చున్నారు. అంతా అయిపోయాక బాబా అడిగారు, నా కోసం ఏమైనా తీసుకొచ్చావా? ఇతనికి అసలు గుర్తు కూడా లేదు ఆవిడ చిన్న స్వీట్ ఇచ్చి పంపించారు అని చెప్పి. అంటే లేదు బాబా, నేనేమి తీసుకురాలేదు అని. సరే ఆ రోజు గడిచిపోయింది. మళ్లీ మధ్యాహ్నం దర్శనానికి మళ్లీ వెళ్లాడు గోవిందజీ. వెళ్లి మళ్లీ కొంచెం సేపు కాలక్షేపం జరిగాక బాబా దగ్గర కూర్చుని అన్ని చెప్పాక మాట్లాడాక మళ్లీ బాబా అడిగారు, నా కోసం ఏదో తీసుకొచ్చావు కదా అంటే ఇంకా ఆయన ఆగలేకపోయారనమాట. భగవంతుడు ఎంత ఆతృతతో ఉంటాడు భక్తుల కోసం. ఇందాక మీరు అన్నారు గణేష్, ఒకసారి స్వామి ఎంత ఆతృతతో మనకి దర్శనం ఇవ్వడం కోసం వస్తారు అని. ఇక్కడ కూడా అదే ఆతృత అనమాట ఆయనకి. అడిగారు, అడిగితే అతనేమో లేదు బాబా నేనేమి తీసుకురాలేదు అని అతనికి మర్చిపోయాడు. అతనున్న కష్టంలో ఇది మర్చిపోయాడు అనమాట. అంటే అప్పుడు బాబా గుర్తు చేశారు, అదేంటి నువ్వు తర్కడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని భార్య నాకు ఇవ్వమని ఒక పేడా ఇచ్చింది కదా నీకు, అది ఎక్కడుంది తీసుకురాలేదేంటి అని. అప్పుడు అతనికి గుర్తొచ్చిందనమాట. అండ్ హీ వాజ్ షాక్డ్. అంత చిన్న విషయం బాబా తెలుసుకోవడమే కాదు, బాబాకి తెలిసిందనేది ఒకటైతే ఆయన దానికోసం అడుగుతున్నారు, నేను నా గురువు ఎడల అపచారం చేస్తున్నాను, ఆయన అడిగేదాకా నేను వెయిట్ చేశాను అని అతను ఎంతో బాధపడి పరిగెత్తుకుంటూ తన బసకు వెళ్లి అది తీసుకొచ్చి ఇచ్చారు. ఇవ్వగానే అది తీసుకుని స్వామి తిన్నారట. అది ఇక్కడ మనం తెలుసుకో ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు గణేష్. గోవిందజీ అప్పుడే తన తండ్రి పోయాడు, అంటే అతను అశౌచంలో ఉన్నాడనమాట, మనకి మైల అంటారు ఆ టైంలో. వారి దగ్గర నుంచి ఏమీ గ్రహించడం తీసుకోవడం ఏమి జరగదు. తర్కడ్ భార్య ఆవిడకున్న నమ్మకం చూడండి, ఇతనితో పంపించినా బాబా తీసుకుంటారు అనేంత గొప్ప నమ్మకం, బాబా ప్రేమ మీద ఆవిడకున్న నమ్మకం. ఆవిడ పంపించడం, ఈయన కూడా ఈ భక్తురాలు పంపించడం, భగవంతుడు కూడా అదే భావంతో ఆయన స్వీకరించడం, అది ఒక పాయింట్ అయితే. రెండవది, ఆల్రెడీ అది నైవేద్యం అయిపోయినది, ఒకసారి పెట్టేశారు, ఆ ఈయన కూడా ఒకసారి తినేశారు అక్కడ. మళ్లీ ఆ భుక్తశేషాన్ని, తన భుక్తశేషాన్ని తనే తీసుకుని మళ్లీ స్వీకరించి ఎంత ఆనందం చెప్పండి. ఇలాంటి భక్తులు, ఇటువంటి భగవంతుడు, వీరి గురించి మనం మాట్లాడుకుంటుంటేనే చాలు సరిపోతుంది.
1: ఈ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నప్పుడు నాకు మన స్వామి 1975 విద్యార్థులకి సమ్మర్ కోర్సు ఒకటి నిర్వహించారు. ఇది చాలా డిఫరెంట్ సమ్మర్ కోర్సు, ఎందుకంటే చాలా ఇన్ఫార్మల్ గా జరిగిన సమ్మర్ కోర్సు అన్నమాట ఇది. ఆ సమ్మర్ కోర్సు లో ఒక డిస్కోర్స్ లో స్వామి ఈ పత్రం పుష్పం ఫలం తోయం గురించి చెప్తూ ఈ విధంగా ఈ నాలుగు విషయాలు స్వామి ఎల్యూసిడేట్ చేశారు. మొదటిది పత్రం. ఈ పత్రం అంటే ఈ దేహమే పత్రంగా భావించాలి అని స్వామి చెప్తూ, పరోపకారార్థం ఇదం శరీరం, అంటే సేవ ద్వారా ఇతరుల్లో ఉన్న పరమాత్మ మనలో ఉన్న పరమాత్మ ఒక్కటే అన్న భావంతో మనం భగవంతుడికి ఈ శరీరాన్ని సేవ ద్వారా అర్పించాలి అని మొదట చెప్పారు. అయితే మరి స్వామి ఈ పత్రంకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, తప్పకుండా ప్రతి భక్తునికి ఈ సేవలో ఎన్నో అనుభవాలు స్వామి ప్రసాదించుంటారు. మొదటిగా ఒక రెండు అనుభవాలు మనం ఈ దీని విషయమై చూద్దాము. నిన్న ఎపిసోడ్ లో మనం ఆ రామచంద్ర ఆ గ్రూప్ కి, స్వామి సేవాదళ గ్రూప్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటి భాగం మనం తెలుసుకున్నాము. ఏమన్నారు స్వామి, ఈ భరతభూమి మీదే నేను అవతరిస్తాను ఇప్పటికీ ఎప్పటికీ కూడా అని అన్న తర్వాత వేసిన ప్రశ్న, ఈ అబ్బాయి స్వామి సేవ ఏ విధంగా చేయాలి అన్న ఒక కుతూహలంతో అడిగిన ప్రశ్నకి స్వామి సమాధానంగా, సేవ కష్టపడి చేయకూడదు బంగారు, సేవ ఇష్టపడి చేయాలి అని అన్నారంట. అంటే మనలోని అవతల పర్సన్లోని ఉన్న భగవంతుడు ఒకటే అన్నప్పుడు మనకి ఈ భావం వస్తుంది, ఎంత కష్టమైనా అది ఇష్టంగా చేస్తారన్నమాట. ఇది ఒక ఉదాహరణ. మరి సేవ చేసిన తర్వాత భగవంతుడికి నిస్వార్థంగా సేవ చేస్తే దానికి ప్రతిఫలం ఎలాగ భగవంతుడు అడగకుండా ఇస్తాడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది మయూర్ పాండ్య అని ఒక స్వామి విద్యార్థికి జరిగిన అనుభవం. అతను స్వామి లోపల ఉండేవారన్నమాట, చాలాగా సన్నిహితంగా ఉండేవారు స్వామితోటి. ఇతనికి చాలా ఫేవరెట్ రూమ్ స్వామి మందిర్లో ఏంటంటే సేఫ్ రూమ్. ఎందుకంటే సేఫ్ రూమ్ లో ఈయన పడుకునేవారు. పడుకుని పైకి చూస్తే స్వామి ఎగ్జాక్ట్ గా స్వామి బెడ్ కిందనే ఆయన పడుకునేవారు అన్నమాట. పై రూమ్ లో స్వామి, కింద రూమ్ లో ఆయన. ఈ సేఫ్ రూమ్ పక్కనేమో రామబ్రహ్మం గారు పడుకునేవారు బృందావనంలో. మరి ఈ అబ్బాయికి ఒకసారి అలా ఆలోచనలో, రామబ్రహ్మం గారు పాపం చాలా అస్వస్థతకు గురయ్యేవారు అనమాట. సో ఈయన ఒకసారి ఆలోచించారు, స్వామి ఎంతో దూరంలో ఉన్న భక్తులకి మీరు నయం చేస్తున్నారు, ఎంతో ఆదరణతో మీరు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు అటెండ్ అవుతున్నారు, మీ పక్కనే ప్రతిరోజు నడుస్తున్న రామబ్రహ్మం గారికి ఎందుకు స్వామి మీరు నయం చేయటం లేదు అని పాపం నిద్రపోతూ ఈ ఆలోచనతో నిద్రపోయాడనమాట. ఇలా ఒక వారం రోజులు గడిచింది. సడన్ గా కాలేజ్ లో ఉన్నప్పుడు ఈ మయూర్ పాండ్యాకి ఒక విద్యార్థి పరిగెట్టుకుంటూ వచ్చి ఒక కబురు పంపించాడు, స్వామి నేను ఇమీడియట్ గా అప్స్టేర్స్ పిలుస్తున్నారు తొందరగా రా అని. సో ఈయన ఎందుకు పిలిచారో తెలియకుండా తొందరగా వెళ్ళాడు అనమాట పరిగెట్టుకుని. పైకి వెళ్లేసరికి స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ అబ్బాయి కోసం. పిలిచి, చూడరా ఇది మన రామబ్రహ్మంకి అసలు ఒంట్లో బాగోవటం లేదు ఈ మధ్య, తను చెకప్ కని బెంగళూరు వెళ్ళాలి, కంప్లీట్ చెకప్, నువ్వు జాగ్రత్తగా దగ్గరుండి నీకు ఆ బాధ్యత అప్పు చెప్తున్నాను, వెళ్లి దగ్గర చూసుకుంటా. ఈయనకు పాపం చాలా ఆనందం వేసింది, ఎందుకంటే స్వామి ఒక పని అప్పు చెప్పారు ఈయనకి, సేవ చేయమని చెప్పారు. కానీ స్వామిని అప్పుడు అడిగాను అన్న ఆలోచన మర్చిపోయాడు పాపం, ఇలాగా ప్రే చేశానని. సో నిస్వార్థంగా చేయడం వల్ల ఇది రిజల్ట్ అనమాట, అది గుర్తుండదు వాళ్ళకి. సో ఆయనతో బెంగళూరు వెళ్లాడు, చికిత్స అంతా చేయించుకున్నారు, అన్ని చెకప్ అంతా అయింది. ఈవినింగ్ ప్రతిరోజు స్వామి 7:30 కల్లా రిటైర్ అయిపోతారు రెస్ట్ తీసుకోవడానికి. కానీ ఆ రోజు రామబ్రహ్మం గారు ఈ మయూర్ పాండ్య గారు ఇద్దరు వచ్చేంత వరకు కూడా స్వామి తలుపు వేసుకోకుండా మేల్కొని ఉన్నారు. సో 8 గంటలకి వీళ్ళిద్దరూ వస్తే స్వామి ఇద్దరిని లోపలికి పిలుస్తారు. రామబ్రహ్మం గారి కుశల ప్రశ్నలు అన్ని అడిగి ఆయన్ని పంపించి తిరిగి మయూర్ పాండ్యాని పైకి రమ్మంటారనమాట. పైకి రమ్మని, ఏమిరా చాలా సేవ చేశావు కదా అని ఆనందించి, తీసుకో నమస్కారం అని స్వామి నమస్కారం తీసుకోమంటారు. వింత ఏంటంటే, నమస్కారం మామూలుగా మనం స్వామి పాదాలు పట్టుకుంటాం కదా, ఆ అబ్బాయి పాపం పాదాలు పట్టుకోవడానికి ఇలాగ చేతులు చాపి పాదాల మీద చేయి పెడదాం అనుకుంటే స్వామి ఆ పాదాలు ఇలా పైకెత్తుతారనమాట. అంటే స్వామి కుషన్ ఉంటుంది కదా, ఫుట్ రెస్ట్, ఆ అబ్బాయి చేతులు ఆ ఫుట్ రెస్ట్ మీద పడతాయి. ఇదేంటి స్వామి ఇలా చేశారన్న ఆలోచన వచ్చే ముందరే స్వామి తన పాదాలను తీసుకువెళ్లి ఆయన చేతుల మీద పెడతారు అన్నమాట. అంటే కిందని రోబ్ కవర్ చేసేస్తుంది అనమాట స్వామి పాదాలని, ఈయన చేతుల్ని. సో చుట్టూ ఉన్న వాళ్ళకి ఈయన పాద నమస్కారం తీసుకుంటున్నారని అనుకుంటున్నారు, కానీ స్వామి ఏం చేస్తున్నారు, ఆయన పాదాల కింద మయూర్ పాండ్య చేయి పెట్టి అలాగ మసాజ్ చేస్తున్నారు అనమాట స్వామి. ఒక 4-5 నిమిషాలు అలాగే చేసిన తర్వాత ఈయన పాపం ఆ ఆనందంలో తలదించుకొని అలాగ కళ్ళు మూసుకొని తన్మయత్వంలో ఉన్నాడు. స్వామి ఇంత మంచి అవకాశం ఇస్తున్నారంటే 4-5 నిమిషాల తర్వాత స్వామి, లేరా లే అని అక్కడున్న పెద్దవాళ్ళకి, వీడు పడుకుండిపోయాడు ఇక్కడే అని చెప్పి స్వామి నెమ్మదిగా పాదాలు తీసి తిరిగి వెళ్లారనమాట. అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది మనం, నిస్వార్థంగా ఇంకొకళ్ళ కోసం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా స్వామి దానికి ఆయన రీతిలో మనం ఇలా కోరుకోకుండానే ఆయనకు కావలసిన రీతిలో ఆయన ఇలాగ అనుగ్రహిస్తారని ఒక అనుభవం.
2: చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు గణేష్. మనకి ఇందాక మీరన్నట్టు నిన్నటి ఎపిసోడ్ లో అనుకుంటాను బాబా కూడా ఇదే చెప్పారు కదా, సేవ ఎలా చెయ్యాలి అంటే శరీరం నాది కాదు అనుకుని అటువంటి భావనతో చేసే సేవ భగవంతుడిని చేరుతుంది అని ఇప్పుడు మీరు చెప్తుంటే అదే గుర్తొచ్చింది. చాలా బాగుంది, అద్భుతమైన అనుభవం.
1: మరి రెండవది పుష్పం. పుష్పం స్వామి ఏం చెప్తున్నారంటే ఆ 75 డిస్కోర్స్ లోని హృదయ పుష్పం భగవంతుడికి సమర్పించాలి. అది కూడా ఎలా ఉండాలి? అరిషడ్ వర్గాలకి రహితమైనటువంటి హృదయంగా భగవంతుడికి సమర్పించాలి అని అంటారు.
2: అవును, మరి నిర్మలంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి మనసు అనేది. అటువంటి హృదయంలోనే భగవంతుడు
1: వసిస్తాడు,
2: నివసించడానికి యోగ్యంగా ఉండాలి కదా. భగవంతుడు నివసించడానికి యోగ్యంగా మన హృదయాన్ని మనం మార్చుకోవాలి అని ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ద్వారా స్వామి ఒక భక్తుడికి చెప్పారు. వారి ద్వారా మనం కూడా నేర్చుకోవచ్చు. విశాఖపట్టణంలో రమేష్ అని ఒక ఆయన, స్వామికి ఎంతో మంచి భక్తులు. వారు ఎక్కువగా ఈ యూత్ ప్రోగ్రామ్స్ లో వాటిలో ఎంతో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు, మంచి భజన సింగర్ కూడా. సో ఆయనకి ఒక అలవాటు ఏంటంటే రోజు అంత పనంతా అయిపోయాక సాయంకాలం మందిరానికి వెళ్లి కూర్చుని నేనేమైనా తప్పులు చేసి ఉంటే ఈ రోజు నన్ను క్షమించు స్వామి అని చెప్పి ఒక పాట పాడేవారట. హృదయ మందిర సే మత్ జావో, స్వామి హృదయ మందిర సే మత్ జావో అని ఆ పాట పాడుకుని వచ్చేసేవారట. ఆ తర్వాత ఒకసారి ఆయన భర్తీ వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. స్వామి అడిగారట, ఏమిట్రా రోజు హృదయ మందిర సే మత్ జావో, హృదయ మందిర సే మత్ జావో అని పాడుతూ ఉంటావు, ఆ హృదయం ఏమో కుళ్ళు కంపు కొడుతోంది, ఇలా ఉంటే నేను ఎలా ఉంటాను అక్కడ, నువ్వు నేను ఉండాలంటే చక్కగా ఎంత నిర్మలంగా ఉంచుకోవాలి హృదయాన్ని అంటే. మరి భక్తుడు భగవంతుడు ఎలాంటి వారంటే మరి భక్తులు కూడా ఏమి తక్కువ తీసుకోరు కదా. ఈయన కూడా అడిగారు, అదేంటి స్వామి మరి మీరిచ్చిందే కదా, మేము నేను చూసుకుంటున్నాను, మరి నాకు సాధ్యం కాని పని అంటే కొద్దిగా కష్టతరమైన పని, హృదయాన్ని నిర్మలంగా చేసుకోవాలంటే టైం పడుతుంది, అలానే మీరు వెళ్ళిపోతారా, మీరు ఉండాల్సిన ప్లేస్ అదే కదా, నా హృదయంలోనే కదా మీరు ఉండాలి, భగవంతుడు హృదయవాసం చెప్తారు కదా, ఇంకెక్కడికి వెళ్తావు స్వామి అని అడిగారట. అడిగితే అప్పుడు స్వామి చెప్పారట, చూడరా అది కాదు, అశోక చక్రవర్తి ఉన్నాడు, మొత్తం రాజ్యమంతా ఆయనదే, ఆ రాజ్యంలో ఉన్న ప్రదేశాలు పొలాలు భూములు అన్ని ఆయనవే, అలా అని అంతా నాదే అని చెప్పి ఆయన మురిక్కలో పక్కన వెళ్లి కూర్చోడు కదా, అది కూడా రాజ్యం, నా రాజ్యంలో భాగమే అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చుంటాడా, కూర్చోడు కదా, ఆయన రత్న ఖచ్చిత సింహాసనం మీదే కూర్చుంటాడు, ఆ కోటలోనే ఉంటాడు, ఎందుకు ఆయన మహారాజు కాబట్టి. మరి ఒక రాజ్యానికి రాజుకే అంతటి ఇవి ఉంటే, ఫిల్టర్స్ ఉంటే, భగవంతుడికి కావలసిన యోగ్య భగవంతుడు ఉండడానికి యోగ్యంగా నీ మనసు ఉందా లేదా, నీ హృదయం ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నీది, దానికి ఆ యోగ్యతరంగా చేసుకోవాల్సిన సాధన కూడా నీది, ఆ రెండూ జరిగితే ఎక్కడికి వెళ్తాను నేను అక్కడే ఉంటాను అని స్వామి చెప్పారట. హృదయ పుష్పం అంటే మరి ఇటువంటి పుష్పాన్ని మనం అందరం స్వామికి సమర్పించుకోగలిగే అర్హతను మనం సాధించుకోవాలని, ఆ సాధనలో ఉండాలని మళ్లీ మనం స్వామికే ప్రార్థించుకుందాం.
1: తర్వాత మనకి వచ్చేది ఈ వరుసలోని ఫలం. ఈ ఫలం స్వామి చాలా చక్కగా చెప్తారు, మీ కర్మ ఫలాల్ని నాకు సమర్పించండి అని స్వామి ఎంతో చక్కగా పాపం చెప్తున్నారు.
0: గణేష్, లలిత, ఇవన్నీ చూసుకుంటుంటే అంటే ఇక్కడ ఆపటం లేదు, కాకపోతే కంటిన్యూషన్ అనిపిస్తున్నది, ఎందుకు మనం భగవంతుడికి పాత్రం ఇవ్వాలి, పువ్వు ఇవ్వాలి, పండు ఇవ్వాలి అని ఆలోచిస్తే ఎందుకు భగవంతుడికి అవసరమా? ఈ సృష్టి అంతా ఆయనదే కదా, ఎందుకు ఆయన మన నుంచి తీసుకుంటున్నారు, మనం ప్రేమగా తెస్తే తింటున్నానని ఆనందాన్ని ఇస్తున్నారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని ఆలోచిస్తే మళ్ళా మనం మొదటికి వెళ్దాం. ఒకసారి అవతారం ఎందుకు వచ్చింది? మనల్ని ఉద్ధరించడానికి వచ్చింది కాబట్టి, చిన్న చిన్నవి ద్వారా తీసుకుని మన ఏంటంటే ఉద్ధరింప చేయడానికే. ఇప్పుడు కర్మ ఫలం అని చెప్తూ ఉంటే పండు ఏదిచ్చినా తీసుకుంటాను బాహ్యమైన అర్థం కనిపిస్తుంది, కానీ అందులోని గూఢార్థం మనం తెలుసుకోవాల్సిన నిజమైన అర్థం ఏంటి అంటే మీరు చేసే కర్మల యొక్క ఫలితాన్ని నాకు ఇవ్వండి అని. ఇంత కష్టపడి మనం కర్మలు చేస్తున్నాం. ఎంత కష్టపడాలండి, ఏదైనా పని చెయ్యాలి, దాన్ని సమకూర్చుకోవాలి, అన్నీ చెయ్యాలి, అన్నీ చేసేసి ఫలితాన్ని ఇచ్చేయాలా? ఆలోచించండి ఒకసారి. ఎంత ఈజీగా అడిగేస్తున్నావు స్వామి అని అనుకుంటాం, కానీ దాని వెనకాతున్న కిటుకు స్వామికే తెలుసు అనమాట. ఏంటంటే మనం ఈ మానవ జన్మ గాని ఈ జన్మ పరంపర ఈ సంసార చక్రంలో మనం ఎందుకు కొట్టుకుంటున్నాము అంటే
2: ఆ ఫలితాన్ని తీసుకోవటం వల్ల,
0: కర్మ ఫలాల్ని అనుభవించడం కోసమే. పుణ్యం గాని పాపం గాని ఈ రెండిట్లో ఏది అనుభవించాలన్నా మళ్ళీ ఏదో ఒక జన్మ తీసుకోవాలి. మరి ఎప్పుడు ఇందులోంచి బయటపడతాం? మనకి క్రితం జన్మలో ఏమైందో తెలియదు, వచ్చే జన్మలో ఏమవుతుందో తెలియదు, కానీ ఇప్పుడు బాధపడినప్పుడల్లా ఈ ఎక్కువ తక్కువలో కొట్టుకుంటున్నప్పుడల్లా నాకెందుకు ఈ బాధ, నన్ను రక్షించవా రక్షించవా అనుకుంటున్నాం. అయ్యో, నిన్ను రక్షించేది నీ కర్మనే, నిన్ను శిక్షించేది నీ కర్మనే, అది నువ్వు తెలుసుకోరాని ఇంత పెద్ద విషయాన్ని స్వామి ఏం చెప్పారంటే, ఆ ఫలితాన్ని విడిచిపెట్టి అది నాకు మంచి వద్దు చెడు వద్దు అనుకున్నా అనుకోండి, మిమ్మల్ని బంధించదు, మళ్ళా మిమ్మల్ని తీసుకురాదు. అంటే మంచి ఇవ్వదు చెడు ఇవ్వదు. ఇప్పుడు సపోజ్ మనం మంచి పని చేసామనుకోండి, దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే అది బంధమేంట, బంగారు సంకెళ్ళుట. బంగారం అవి, కానీ అవి మనం బంధిస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా ఒక పని చేసాం దానివల్ల చెడు వస్తున్నది అంటే అది ఇనుప సంకెళ్ళు. మంచి చెడు రెండు కూడా సంకెళ్ళే బంధిస్తాయి. కాబట్టి మీరు నువ్వు మంచి తీసుకోకు చెడు తీసుకోకు, నువ్వు ఏ పని చేస్తున్నా దాన్ని అర్పించేసే, రామార్పణం కృష్ణార్పణం ఏమనుకుంటావు అది నాకు అర్పించేసావనుకో, ఆ కర్మ చేసినా సరే నీ అకౌంట్ లోకి కర్మ చేసినట్టు పడదనమాట.
2: బేసిక్ గా స్వామి ఏం చెప్తున్నారంటే నిల్ బ్యాలెన్స్ ఉంచుకోండి, డెబిట్ కూడా వద్దు క్రెడిట్ కూడా వద్దు, అసలు మీకు అకౌంటే వద్దు అని చెప్తున్నారు.
0: అవును, ఆ అకౌంట్ వద్దు అనుకుంటే క్రెడిట్ డెబిట్ ఉండకూడదు కదా. మన అకౌంట్ వద్దు, జన్మ వద్దు అనుకుంటున్నాం, ముక్తి కావాలి అనుకుంటున్నాం, కానీ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోతున్నాం. ఆ క్రెడిట్ డెబిట్ లేకుండా తీసుకోవాలి అంటే నువ్వు కర్మ చేసినట్టు కనిపించకూడదు, చేసినా చేసినట్టు కనిపించకూడదు. అలాంటి పోని కర్మ చేయకుండా కూర్చుందా అంటే నువ్వు
2: సాధ్యం కాదు.
0: నువ్వు కర్మ చెయ్యాలి, కర్మజీవి నువ్వు, నువ్వు పుట్టిందే కర్మ చేయడానికి. అంతేకాదు మీరు కర్మ చెయ్యాలని చెప్పి నేను చెప్తున్నాను, కృష్ణుడు అవతారాలన్నీ కూడా కర్మ చేసి చూపిస్తున్నాయి, కానీ ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసుకుంటూ పోతున్నారు అంతే. అలా ఆ ఫలితాన్ని నాకు అర్పించండి అని మనం కృష్ణావతారంలో చూసుకుంటే, రాధ ఒకసారి రుక్మిణి దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళ మాటల సందర్భంలో ఆవిడికి వేడి పాలని అందిస్తుంది అనమాట రుక్మిణీదేవి. చూసుకోదు, రాధ కూడా ఆలోచించకుండా గబుక్మన వేడి పాలు తాగేస్తుంది అనమాట. అయిపోతుంది, రాధ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు వచ్చినప్పుడు, కృష్ణుడు సేవ చేసుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణుడి పాదాలు నల్లగా కమిలిపోయినట్టు ఉంటాయన్నమాట. రుక్మిణి చాలా బాధపడుతుంది, అయ్యో స్వామి ఏమైంది మీ పాదాలకి ఇలా నల్లగా కమిలిపోయాయని. మరి నువ్వు వేడి పాలు ఇచ్చేవి కదా రాధకి, అంటే అదేంటి స్వామి రాధ వేడి పాలు తాగడం ఏంటి, మీ పాదాలు కమిలిపోవడం ఏంటి అంటే, రాధ ఏం పని చేసినా నాకు అర్పించే చేస్తుంది, అంటే ఆహారం గాని ఆలోచన గాని ఏదైనా నాకు అర్పించే తను చేస్తుంది. కాబట్టి తను అర్పించిన వేడిపాలు మరి ఎక్కడుంటాయి, తన హృదయంలో ఎప్పుడు నా పాదాలు పట్టుకునే ఉంటుంది కదా, ఆ పాదాల మీద వేడిపాలు పడితే మరి కమిలిపోవా అని చెప్పారట. అంటే ఆ భావం ఎంత నిజంగా మనకు ఆ భావం ఉంటే అవుతుందా అంటే అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం ఈ బంధం నుంచి విముక్తి పొంది మనం ఏదైతే ఇవన్నీ అనుకుంటున్నామో, ఈ అవతారం మనం ఉద్ధరించడానికి వచ్చింది అనుకున్నప్పుడు మన పరంగా మనం చెయ్యాలి. మనం ఫలితాన్ని ఏంటంటే మన చేతిలో పెట్టుకున్నాం. నేను వాటర్ బాటిల్ పట్టుకుని నన్ను నా చేతిలో నుంచి విడిపించండి విడిపించండి అంటే మనం విడిచిపెట్టాలి.
2: స్వామి కూడా అదే ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఒక రుమాల్ తీసుకుని నాకు ఇచ్చి తీసుకో తీసుకో తీసుకు నువ్వు వదిలితే కదా నేను తీసుకునేది అంటారు.
0: అలాగా కనీసం మీరు పెద్ద పెద్ద సాధనలు ఏం చెయ్యొద్దు, మీరు ఉదయం లేచింది నుంచి పడుకున్నంత వరకు మీ ప్రతి ఆలోచన ప్రతి పని ప్రతిదీ నాకు అర్పించేయండి, అంతే మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అది మంచిదా చెడ్డదా నేను చూసుకుంటాను, అల్టిమేట్ గా మంచి అయినట్టు చూస్తాను, చివరికి మంచిది కూడా లేకుండా చేసేస్తాను, నాలో మిమ్మల్ని ఐక్యం చేసుకుంటాను. ఇంత సులభంగా మనకి చెప్తున్నారు స్వామి.
1: అంటే ఒకే ఒక సెంటెన్స్ లో సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అని మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చేసే ప్రతి కర్మలో మనం అనుకుంటే అది తప్పకుండా భగవంతుని అనుగ్రహానికి ప్రతి కర్మ అది చేరుతుందన్న ఒక లెసన్ స్వామి చెప్తున్నారు మనకి. ఇంకా చివరిగా ఈ శ్లోకంలో మనకి తోయం స్వామి ఎన్నో మార్లు చెప్తారు, ఐ లవ్ యువర్ టీయర్స్ అంటారు స్వామి. అంటే మీరు ఆ తపనతో ఆ ఆర్తితో కార్చే ఒక్క కన్నీటి బొట్టు అయినా సరే భగవంతునికి ఎంతో ఎంతో ఆనందాన్ని ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఎన్నో మార్లు లైక్ ప్రూవ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న ఒక విద్యార్థి అనుభవం మీకు చెప్పదలుచుకున్నాను. ఇది ఐ సుందర్ అని స్వామి విద్యార్థి. ఈ సంఘటన 21 ఫిబ్రవరి 1981 లో జరిగిందనమాట. అంటే కాలేజ్ స్టార్ట్ అయిన కొత్తలో. సో అప్పుడు ఈ అబ్బాయి చాలా ఆతృతతో స్వామి చెప్పే స్పిరిచువల్ మ్యాటర్స్ లో చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో ఈ అబ్బాయికి యోగాసనాలు, ఆ తర్వాత ధ్యానము, ఎక్సర్సైజెస్, ఈ సరైన పాశ్చర్ లో కూర్చొని మెడిటేషన్ చేయటము, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఒకసారి స్వామి చెప్తున్నటువంటి డిస్కోర్స్ లోని సోహం గురించి స్వామి చెప్తున్నారు. చెప్తుంటే అది దట్ కాట్ దిస్ బాయ్స్ అటెన్షన్. ఈ సుందర్ అనే అబ్బాయిది, ఇది చాలా బాగుంది, ఇది నేను ప్రాక్టీస్ చేయాలి, ఈ సోహం అనేది ఎప్పుడైతే వస్తుందో నేను సమాధి స్టేట్లోకి వెళ్తానో అది నేను స్వామికి నేను ప్రాక్టీస్ చేస్తున్నానని చూపించాలి అని ఒక మంచి పాపం ఉత్సాహంతో, ఇన్నోసెంట్ ఇగ్నోరెన్స్ అంటారు దాన్ని. సో దాంట్లో పాపం ప్రయత్నం చేశాడు ఈ అబ్బాయి. కొన్నాళ్లు ఈ సోహం మంత్రం ప్రాక్టీస్ చేస్తూ, సరే నేను ఎంత బాగా ప్రాక్టీస్ చేశాడంటే, తను డైనింగ్ హాల్లో లైన్ లో నించుని సర్వింగ్ అదే ఫుడ్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ సోహం మంత్రం చెప్తుంటే హీ గెట్స్ సో మచ్ లాస్ట్. వెనకాతలో వచ్చే స్టూడెంట్స్ అందరూ అరే ఏం చేస్తున్నావు అని తట్టి లేపి ముందుకు పంపించిన రోజులున్నాయన్నమాట. అంతగా ఇన్వాల్వ్ అయిపోయాడు ఆ అబ్బాయి ఆ సోహం మంత్రంలో. సరే నేను కరెక్ట్ రైట్ వేలో ఉన్నాను, ఇప్పుడు మరి స్వామి కూడా నాకు తగిన అనుగ్రహం ఇవ్వాలి అని దర్శనంలో కూర్చున్నప్పుడు తను ప్రే చేశాడు, స్వామి ఈ సోహం మంత్రాన్ని నేను మీరు చెప్పినట్టు చేశాను, ప్రాక్టీస్ చేశాను, మీరు అట్లీస్ట్ నాకు నా వైపు ఒకసారి చూసి నవ్వడం గాని లేకపోతే నాకు ఒక పాద నమస్కారం గాని ఇవ్వాలి స్వామి మీరు అని చెప్పి పాపం ఇలా స్ట్రైట్ గా నిటారుగా కూర్చొని స్వామి దర్శనంకి వచ్చినప్పుడు ఆ సోహం మంత్రాన్నే ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. సో ఒక 10 నిమిషాలు అయింది స్వామి దర్శనానికి, అటే తిరుగుతున్నారు కానీ ఈ అబ్బాయి వైపు అస్సలు చూడటం లేదు. ఎటు తిరిగినా అందరి వైపు చూస్తున్నారు కానీ ఈ అబ్బాయిని మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారు స్వామి. ఈ అబ్బాయికి ఇంకా ఆర్తి మొదలైందనమాట. స్వామి ఇలా కాదు స్వామి, స్వామి ప్లీజ్ స్వామి మీరు నా వైపు ఎలాగన్నా చూడాలి స్వామి, నేను సోహం మంత్రం ప్రాక్టీస్ చేశాను స్వామి అని ఒకే వాదన అనమాట స్వామితో లోపల. స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి అని ఎంతకి అక్కడ అరగంట అయింది, గంట అయింది, ఏమాత్రం స్వామి బడ్జ్ అవటం లేదు. అక్కడ ఈ అబ్బాయికి ఉన్న సోహం కూడా పోయి ఇంకా చాలా పాపం ఏడుపు మొదలైంది. ఇంకేం చేయాలో తెలియక స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ అబ్బాయి, స్వామి ఈ సోహము ఇలాంటివి ఏమీ అవద్దు స్వామి, నాకు జస్ట్ ఐ వాంట్ యూ, నాకు ఈ సాధనలో అవేమి నేను తప్పు చేశాను స్వామి, నీకోసం నేను అడగాలి కానీ ఇవన్నీ నాకు ఎలా ఉపయోగపడతాయి అని చెప్పి పాపం ఏడ్డం మొదలెట్టాడు. సో అబ్బాయి ఏడుస్తూ ఉండగా సడన్ గా ఇంటర్వ్యూ రూమ్ డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత స్వామి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఈయన ముందరే నించున్నారు, ఈ అబ్బాయి ముందర నించుని అవతల వైపు ఫేస్ చేస్తున్నారు స్వామి. ఎవరో భక్తునికి మాట్లాడుతూ, స్వామి ఇప్పటికీ కూడా ఇలా ఏడుస్తున్నాను స్వామి, ఇప్పటికీ నా వైపు చూడవా అని ఒక చాలా ఆర్తితో పాపం ప్రే చేశాడు. సడన్ గా స్వామి విభూతి క్రియేట్ చేసి అవతల సైడ్ ఉన్న భక్తునికి ప్రసాదించి స్వామి ఇలా వెనక్కి తిరిగి ఆ అబ్బాయి నుదుటి మీద ఇలాగా ఒక్కసారి ఆ విభూతి టచ్ చేసినట్టు పెడతారు అనమాట. ఆ అబ్బాయి వెళ్ళిన ట్రాన్స్ లోకి ఇంకా అప్పటిదాకా సోహం మంత్రం చేసిన ఆ ఫలితం అంతా ఆ ఒక్క సెకండ్ స్వామి తాలూకు టచ్ లోని అది హీ గోస్ ఇన్ టు అ డిఫరెంట్ స్టేట్. స్వామి అలా టచ్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఆ అబ్బాయి చేసిన సాధనకి, అంటే నేను చేస్తున్నాను అన్న భావంతో కాకుండా
0: అది కూడా పోవాలి,
1: స్వామి ఇది నీకోసం, నువ్వు నాకు కావాలి అన్న భావంతో చేసినప్పుడు ఆర్తితో ఒక్క కన్నీటి బొట్టు కారిస్తే స్వామి కరిగిపోయి ది అల్టిమేట్ స్వామి విల్ గివ్ అనటానికి ఇదొక చక్కని ఉదాహరణ. మరి పత్రం, పుష్పం, ఫలం, తోయం మనం ఏమి ఇవ్వగలం స్వామికి?
0: ఏమి ఇవ్వలేం గణేష్. అసలు చూస్తే ఇవన్నీను ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన ఇచ్చిందే. నా పర్సులోంచి నువ్వు డబ్బులు తీసి 10 రూపాయలు తీసుకోక అంటే నాది నాకే ఇస్తావా అని అడుగుతాం. అలాగే ప్రతిదీ స్వామిది అంటే మనం ఏదని పట్టుకెళ్ళి ఇస్తాం స్వామి. అందుకే అంటారు అంతా నాదే కానీ నువ్వు నాకు ఇవ్వదగ్గది ఏది ఉంది అంటే అది నిన్ను నువ్వు నాకు సమర్పించుకో. అలా ఎలా పెడితే అలా కాదు, నేను నిన్ను ఎంత పవిత్రంగా ఎంత నిర్మలంగా నిన్ను నీ హృదయాన్ని నిన్ను తయారు చేశాను అంతే నిర్మలంగా పవిత్రంగా నాకు సమర్పించుకో అని చెప్తారు అంటూ స్వామి అంటారు. మీరు జీవితం అంతా గడిపేసి ఇంద్రియాలని విచ్చలవిడిగా వినియోగించి కళ్ళు కనిపించక జవసత్వాలు వెళ్లిపోయిన తర్వాత ఆ భగవంతుడు నన్ను కాపాడు నన్ను అప్పుడు తలుచుకోవడం కాదు, అదేంటంటే ఎంగిల్ చేసిన విస్తర్ అంతా తినేసి మిగిలిపోయినవన్నీ నాకు సమర్పించినట్టు వడ్డించిన విస్తర్ని ఫ్రెష్ గా ఉన్నప్పుడే నాకు అందించండి, ఈ శరీరం ఈ మనస్సు ఈ హృదయం మీకు ఏదైతే ఇచ్చానో ఆ ఫ్రెష్ గా ఉన్నప్పుడే నాకు సమర్పించండి, అదొక్కటే మీరు నాకు ఇవ్వగలిగింది, దాని ద్వారానే మీరు ఉద్ధరించబడతారు అని ఇక్కడ ఒక నాకు చిన్న ఇది గుర్తొస్తుంది అన్నమాట. చెప్తూ ఉంటారు తల్లి పనిలో పడి పిల్లల్ని పట్టించుకోదు, పిల్లడు కూడా తన ఆట బొమ్మలతో మునిగిపోయి ఉంటాడు తల్లిని పిల్లలు, కానీ ఎప్పుడైతే పిల్లడు ఆ బొమ్మలన్నీ పక్కన పడేసి ఎన్ని తన చుట్టుపక్కల ఉన్నా తల్లే కావాలని ఇంకా ఏడుస్తూ ఉంటాడో తల్లి ఇంకా అంతవరకు ఏంటి పిల్లడు బొమ్మతో ఆడుకుంటున్నాడు కదా అని ఎక్కడో నిశ్చింతగా ఉంటుంది, ఇంకా నాకు ఇవేం వద్దు నువ్వే కావాలని ఏడుపు లంకిస్తే అన్ని పనులు విడిచిపెట్టి వచ్చి పిల్లల్ని ఎత్తుకుంటుంది. అలా మనం లౌకికమైన విషయాల్లో పడిపోయి ఇందులో అందులో మనం మర్చిపోయి అమ్మ నన్ను చూడట్లేదు అంటే నువ్వు ఎంగేజ్ అయి ఉన్నావు, నువ్వు ఆల్రెడీ దాంట్లో ఆనందిస్తున్నావు, అది శాశ్వతమా తాత్కాలికమా అది వేరే విషయం, కాబట్టి ఆనందించు. నువ్వు ఎప్పుడైతే ఇది కాదు అని నువ్వు విడిచిపెట్టి నన్ను పిలుస్తావో ఆ ఒక్క ఆ కన్నీరు ఇప్పుడు అనుకున్నావు కదా ఆ తోయం, నువ్వు తప్ప ఇంకేం వద్దు నువ్వే కావాలి అని అనుకున్నప్పుడు వెంటనే తల్లి లొంగోని పిల్లల్ని తన చేతిలోకి తీసుకుంటుంది. అలాగే స్వామి మన ఉద్ధరిస్తారు అనడానికి
2: ఏ హృదయం నొసగితువో ఈశ నాకు మగిడి దానినే నీ కర్పింతు మహితమూర్తి, అంతకంటే ఇంకేమి వేరేది తెత్తు నీ పాదార్చనకును అని
0: ఆ భావం కూడా స్వామి ఇవ్వాలి. భగవంతుడు కనీసం ఆ దీంట్లోకి వెళ్లి నన్ను నేను సమర్పించుకోవాలి లేకపోతే నన్ను క్లీన్ చేసుకోవాలి అన్న భావం కూడా భగవంతుడే ఇవ్వాలి, క్లీన్ చేసే ప్రాసెస్ ఆయనే చెయ్యాలి, క్లీన్ చేయి అల్టిమేట్ గా క్లీన్ వస్తువును ఆయనే తీసుకోవాలి.
1: మన చేతిలో ఏమీ లేదు, అది భగవంతుని అనుగ్రహం వల్లనే మనకు ఆలోచన కలగటము, అది చేసే ప్రయత్నం చేయటము, అది చేయించటము, అన్ని ఆయన ద్వారానే జరుగుతాయని స్వామి.
2: ఇక్కడ ఇంకొక చిన్న విషయం గణేష్, ఇప్పుడే మనం అనుకున్నాం కదా నా కోసం ఒక్క కన్నీటి బొట్టు కార్చినా కూడా నేను పరిగెత్తుకుంటూ వస్తానని భగవంతుడు చెప్తారండి. ఇంకొక రకంగా చూస్తే ఎవరైనా సరే ఒక మనిషి ఒక జీవి కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం చూసి మనం ఒక్క కన్నీటి బొట్టు కార్చినా కూడా దానికి కూడా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు అనేది అందులో అసలు ఎటువంటి సందేహం కూడా లేదు. నాకు ఒక చిన్న కథ జ్ఞాపకం వస్తుంది, చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను. ఒక రాజుగారు అడిగారట వాళ్ళ గురువు గారిని అసలు భక్తి అంటే ఏంటి అని. అంటే గురువు గారు చెప్పారట నాది కాదు నాది అనే భావం లేకుండా నువ్వు ఎదుటి వారి కోసం ఏది చేసినా కూడా అది భగవంతుడిని చేరుతుంది, అదే భక్తి, ఎదుటి వాళ్ల కోసం నీకున్నదంతా వెచ్చించి అది నాది కాదు అనే భావనతో సేవ చేయడం అని చెప్పారట. అంటే అప్పుడు మళ్ళీ రాజుగారు అడిగారట సరే అయితే నేను భగవంతుడిని ఎలా చూడాలి చెప్పను. అంటే ఈయన చెప్పారు నువ్వేం వెళ్ళక్కర్లా ఎక్కడికి వెళ్ళక్కర్లా ఏమీ చేయక్కర్లేదు, నువ్వు ఈ భావనతో ఉండు చాలు భగవంతుడే వస్తాడు నీ దగ్గరికి, ఈ భావంతో ఎటువంటి సేవ చేసినా అది ఆయనకే చేరుతుంది, ఆయనకు చేరినప్పుడు ఆయన తప్పకుండా వస్తాడు. అప్పటి నుంచి రాజుగారు చాలా సిన్సియర్ గా ఆయన రాజ్యంలో అన్ని పాపం మంచి కార్యక్రమాలన్నీ చేయించి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. అలా ఏళ్లు గడిచిపోయాయి కానీ రాజుగారు ఏమీ పెద్దగా హీ వాజ్ నాట్ వెరీ పెద్దగా పట్టించుకోలేదు అనమాట, దేవుడు రాలేదండి దేవుడు రాలేదేంటి అని ఏమి ఆయనకు ఒకటే మా గురుగారు చెప్పారు కదా నేను చేస్తూ ఉంటాను ఎప్పటికో అప్పటికి నేర్చుకుంటాను అని. ఒకరోజు ఆయన రాత్రిపూట రాజులు ఇలా రాజ్యంలో సంచారానికి వెళ్లేవారు కదా, అలా మారువేషంలో వెళ్ళినప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో నుంచి ఏడుపు వినిపిస్తుందట. ఎందుకు ఏడు చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అని రాజుగారు వినేసరికి ఆ పిల్లవాడు నాకు ఒక బొమ్మ కావాలి అని ఏడుస్తున్నాడు తల్లి దగ్గర, నాకు ఆ బొమ్మ తెచ్చి ఇయ్యని. తల్లి చెప్తోందట నీకు పెట్టడానికే నా దగ్గర డబ్బులు లేదు తిండి పెట్టడానికి, ఇంకా బొమ్మ ఎక్కడి నుంచి కొని తెస్తాను అని. అది వినంగానే ఈయనకి చాలా మనసుకి చాలా కష్టం అనిపించింది అనమాట, అయ్యో ఇంత చిన్న పిల్లవాడు వాడి చిన్న కోరికను కూడా తీర్చలేకపోతుంది ఆ తల్లి, రాజనేవాడు రాజ్యాన్ని తండ్రి లాంటి వాడు నా బిడ్డ కోరిక తీర్చినట్టు వీడి కోరిక నేను తీర్చగలగాలి లేదంటే ఇదంతా ఉండి నాకు ప్రయోజనం ఏంటి అని చాలా ఫీల్ అయ్యి ఆయన కళ్ళలో నీళ్లు వచ్చాయన్నమాట. మన్నాడే వాళ్ళ ఇంటికి బోల్డన్ని ధాన్యాలు అన్ని పంపించి ఆ పిల్లవాడు అడిగిన బొమ్మ కూడా పంపిస్తాడు, పంపించి హీ వాజ్ వెరీ హ్యాపీ, ఆ పిల్లాడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు అని తలుచుకునే ఈయన చాలా సంతోషిస్తున్నాడు అనమాట. వెంటనే భగవంతుడు వచ్చట వస్తే వచ్చి నేను చాలా సంతోషించాను నువ్వు చేసిన సేవకి అని. అప్పుడు ఈయన అడిగట ఎన్నో చేశాను నేను ఇన్నేళ్లలో, కొన్ని వేల వరహాలు ఖర్చు పెట్టి లక్షల వరహాలు ఖర్చు పెట్టి నేను ఎన్నో చేశాను, రోడ్లు వేయించాను అవి చేయించాను ఇవి చేయించాను, అప్పుడు రానివాడు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగట. అడిగితే దేవుడు చెప్పేటప్పుడు భగవంతుడు చెప్పేట, ఒక మనిషి కష్టాన్ని నీ మనసులో నువ్వు అనుభవించావు, దానికోసమని అందుకొరకే నీ కంట్లో నుంచి ఓ చుక్క నీళ్లు వచ్చాయి, అందుకు కరిగా నేను. ఎదుటి మనిషి కష్టాన్ని ఎవరైతే తన కష్టంగా భావించి తనకి తాను సహాయం చేసుకుంటున్నట్టు ఎదుటి వారికి చేస్తారో సేవ, అప్పుడు నేను కదిలొస్తాను అని చెప్పారు. ఈ స్టోరీ గుర్తొచ్చింది. ఎవరికోసం మనం, ఏ ప్రాణి అయినా సరే కష్టంలో ఉన్నప్పుడు దాన్ని మన కష్టంగా భావించి ఫీల్ అవుతామో, ఏదైనా చేయగలని సంకల్పించుకున్నా చాలేమో, చేస్తామో చేయగలమో చేయలేదో మనకు తెలియదు, చేయలేమో, కానీ ఆ సంకల్పం వచ్చినా భగవంతుడు సంతోషిస్తారు. చాలా బాగుంది, మంచి ఎన్నో మంచి విషయాల్ని ఈరోజు మనం ముగ్గురం తెలుసుకున్నాం గణేష్.
1: మరి ఇంతటితో అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో రెండవ భాగాన్ని ముగిద్దాము. తిరిగి మళ్లీ రేపు కలుసుకుందాం. సాయిరాం.
2: సాయిరాం.
4: భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ దసరా ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో రెండవ భాగం విన్నారు. తరువాయి భాగం రేపు మీరు వింటారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

मीरा के प्रभु नंदलाल कन्हैया, मीरा के प्रभु नंद